0: ఉద్యోగం ఇంకొక హక్కు అని విభజించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఎ జాబ్
0: అండ్ ఎ వుమన్ టు బి ఎ కుక్. సమయ సందర్భాన్ని పరిష్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
1: డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ and the position, man can do a job and so also a woman. And woman can cook also a man.
0: Awareness is life.
1: Awareness is life.
0: అనగ అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
1: ఇట్ ఈస్ ది టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ టాస్క్స్ ఇస్ అవేర్నెస్.
0: ఈ పని వీరిదే ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
1: వీ కెనాట్ స్టిప్యులేట్ అండ్ లిమిట్ ఎనీ పర్టికులర్ జాబ్ టు ఎనీ వన్.
0: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
1: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్స్.
0: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
1: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
0: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
1: వీ థింక్ అవేర్నెస్ మీన్స్ అండర్స్టాండింగ్.
0: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము,
1: టు వాట్ ఎక్స్టెండ్,
0: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
1: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
0: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది ఏమిటి అని పిచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్కర్ చీఫ్ అంటారు.
1: నౌ వాట్ ఈస్ దిస్, యూ సే హ్యాండ్కర్ చీఫ్.
0: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
0: తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
1: ఇఫ్ యూ నో జస్ట్ ఏ పీస్ ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ యూ కాన్ సే అవేర్నెస్.
0: ఎందుకు అన్ని నేర్చుకోవాలి.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్.
0: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీలు లేదు.
1: వాట్ జాబ్ వాట్ వర్క్ ఈజ్ అట్ ద డోర్ స్టెప్ యూ డోంట్ నో.
0: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ బి హ్యావింగ్ ది సిన్సరిటీ.
0: అబలని వారి పనికిరాని వారని వారిని వెనుక చేయటం మంచిది కాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ విమెన్ యాజ్ వీక్ అండ్ యూస్లెస్.
0: వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహం అందించాలి.
1: వీ షుడ్ ఆల్సో,
0: వారి ఎందుకు దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే హావ్ డివైన్ పవర్ విద్ ఇన్.
0: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ హిడెన్ పవర్.
0: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ది లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ క్వాలిటీస్.
0: నిజంగా చూస్తే వారు అబలలు కాదు, మహాబలులు.
1: Truly speaking, they are not weak, they are mighty powerful.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Commander chief ani untadu.
1: We have a commander in chief.
0: Bharat desham yokka sipayalu kadariki ani commander chief.
1: He is a commander chief for the entire army.
0: Commander chief vastunnadu ante sipayalu andaru kudunu adiripotaru.
1: As the commander chief comes on inspection, the soldiers shiver.
0: కానీ ఇంటికి వచ్చిందంటే
1: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
0: చూస్తే కమాండర్ చీఫ్ కూడా ఒడికిపోతాడు.
1: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్. వై?
0: పురుషులు ఎందుకు ఈ దోషంలో ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఉమెన్.
0: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
1: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
0: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
1: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ టోటలీ హంబల్.
0: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
1: ద ప్రిన్సిపల్ సో స్ట్రాంగ్.
0: ఇంటికి వచ్చేటప్పటికి, ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
1: యాజ్ హి కమ్స్ హోమ్ అండ్ వెన్ వైఫ్ క్వశ్చన్స్ వై ఆర్ యూ లేట్ టుడే హాఫ్ అన్ అవర్.
0: ఇది ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది.
1: This has become a natural quality of men today.
0: Nature of life today. కాని అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
1: And men should not have that weakness.
0: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరు ఎందుకు అట్టి బలము ప్రకటించాలి?
1: Having been born as man purusha, we should have strength.
0: పురుష అనగా ఏమిటి?
1: What do you mean by purusha?
0: ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
1: పురుష, manliness is not merely confined to man.
0: పురుష అనగా ఏమి?
1: పురుష, what do you mean?
0: చైతన్యమునకే పురుషుడు అని ఆత్మ అని పేరు.
1: Purusha means awareness, atma.
0: Kanuka, so, purushartamulu antaru.
1: Purushardhas, objectives of life.
0: Purushartamulu anaga emi? Dharma, artha, kama, mocham. Ee naligintu endu athaniki adhikaram untundadi.
1: Purushardhas, objectives of life include?
0: Adi sariyaina artham kaadu.
1: It's not proper meaning, purusha.
0: Ee naalugu shaktulanu pondadaniki streelaku kuda hakku untundadi.
1: To attain, to have these four objectives of life, women have authority.
0: Ramo bhavati, tapto bhavati, matto bhavati, atma ramo bhavati. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని బట్టి ఉపాధిని బట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
1: పురుష ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఎ మ్యాన్ అలోన్ బేసింగ్ ఆన్ ద ఫామ్.
0: ఉపాధి అనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు.
1: ద బాడీ ద వెస్చర్ హ్యాస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ దట్ మూవ్స్ అబౌట్ ఫ్రమ్ టాప్ టు టో.
0: అది అందరి ఎందు ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీ బాడీ.
0: కాబట్టి ఈ భేదములకు వస్తే స్త్రీలు కూడా పురుషులే.
1: If you go by this principle, women are also men.
0: ఈ పురుషత్వం అనేటువంటి చైతన్యం సర్వులు ఎందు కూడా ఉంటుండాలి.
1: This purushatva, the awareness is present in all.
0: కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు.
1: Women who understand this principle of truth, they enjoy and experience.
0: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు.
1: They go by this fundamental principle.
0: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు.
1: But men go by the physical external form.
0: పురుషులు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు.
1: If you think that one wears this pant and shirt that he is a man.
0: స్త్రీలు కూడా నువ్వు ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు.
1: We find women also wearing men's wear dress.
0: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా?
1: By wearing the men's dress can they be a man?
0: శక్తితో కూడినటువంటి వాడే పురుషుడు.
1: So the one with divinity is Purusha, the man.
0: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
1: And this ideal of divinity should be demonstrated by a woman.
0: ప్రతి ఒక్కరు కూడాను ధర్మాన్ని ఆచరించాలి.
1: Everyone should do righteous deeds.
0: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
1: You should discharge your duty.
0: ఈ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
1: యు షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: అది ఏ ధర్మ?
1: దట్ ఈస్ ధర్మ.
0: ధర్మం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ధర్మ?
0: నేను గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి.
1: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇది ఆత్మ ధర్మము.
1: ఇట్ ఈస్
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు
1: ధర్మ ఈస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత సేస్
0: దేహము పరధర్మం.
1: బాడీ రిఫర్స్ టు ఫిజికల్ లా.
0: ఆత్మ స్వధర్మము.
1: Body represents the physical law, Atma speaks of spiritual law.
0: కరుకరి స్వధర్మం అనగా ఏమిటి? స్వధర్మము ఆత్మధర్మమే.
1: స్వధర్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: స్వభావము స్వభావమే అనగా ఆత్మధర్మమే.
1: స్వభావ, ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ ద
0: స్వేచ్ఛ. స్వ ఇచ్చేనే స్వేచ్ఛ.
1: స్వేచ్ఛ స్వ
0: ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ.
1: ద ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ స్వేచ్ఛ.
0: స్వ అనగా ఏమిటి? ఆత్మకే దీనికి బిరుదు.
1: స్వ మీన్స్ ఆత్మ.
0: సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి పదం.
1: ది నియర్నెస్, ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్, ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ ఈజ్ ది సాయుధ్య.
0: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము.
1: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
0: సెల్ఫ్. దేహధర్మమే పరధర్మము.
1: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ పరధర్మ.
0: కాబట్టి అన్నిటికీ ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే.
1: The whole ideal is this atmic principle.
0: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
1: That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world.
0: అర్థం
1: అర్థం
0: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
1: అర్థం, వై థింక్ ఇట్స్ మనీ.
0: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
1: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
0: అర్థం అంటే ఇది ధనం కాదు.
1: ఇట్స్ నాట్ మనీ.
0: ఏ ధనము?
1: వాట్ వెల్త్?
0: జ్ఞాన ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
1: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్
0: విజ్డమ్. ధనం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
0: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: కామము.
1: నెక్స్ట్ కమ్స్ కామ డిజైర్.
0: ఈ ప్రాపంచికమైనటువంటి, లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు.
1: కామ ది డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ, ఫిజికల్, ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
0: మోక్ష కామము.
1: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
1: ఎవ్రీవన్ హస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
0: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోక్షమే, మోక్షాన్ని ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది.
1: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
0: మోక్షము,
1: మోక్ష
0: ఏమిటి? ఈ మోక్షము,
1: వాట్ ఇస్ దిస్?
0: మోక్షయమే మోక్షం.
1: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
1: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: దేహాభిమానం ఉండినంత వరకు మోక్షం మనకు అత్యంత దూరమే.
1: సో లాంగ్ దిస్ బాడీ అటాచ్మెంట్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్, మోక్ష.
0: కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్
0: ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్. ఫాలో ది మోక్షము.
1: ఫాలో ది కాన్షియన్స్, దట్ ఈస్ లిబరేషన్, మోక్ష.
0: ఇది పురుషార్థములు ఎందుండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
1: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
0: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
1: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
0: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
1: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
0: స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు.
1: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: ఈ సూక్ష్మ మార్గములను,
1: ద సటిలిటీస్
0: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి,
1: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
0: వారి కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman, and therefore this 19th is allotted, categorized as Ladies' Day.
0: ఈ స్త్రీల వల్లనే ఇంకా పూర్వం భవిష్యత్తు లోపల ఒక ధర్మస్థాపన జరగడానికి అవకాశం ఉంటుండాలి.
1: ధర్మ కెన్ బి బ్రాట్ బ్యాక్ బై విమెన్ అలోన్ ఇన్ ఫ్యూచర్.
0: కేవలం ఇది స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
1: డోంట్ థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్స్. పురుషులకు కూడా
0: దీంట్లో హక్కు ఉంటుండాలి.
1: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్స్. మీరు
0: కూడా దానికి తేనెటువంటి ప్రోత్సాహం ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చం తోరణంగా రూపొందుతుంది.
1: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంతూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్, దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
0: మీరు దీనికి ప్రోత్సాహం ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉంటాం, అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
1: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
0: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైన ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదం పెట్టుకోకూడదు.
1: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడాను భేదము లేనటువంటి ఒక సద్వత్వాన్ని మనం పొందాలి.
1: మోరల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
0: ఇది దైవం యొక్క నిర్ణయము.
1: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ డస్ హి సేయింగ్?
0: ఏ మానవుడైనా సరే,
1: ఎనీ మ్యాన్,
0: వాడికి నేను అధికారం ఇస్తున్నాను.
1: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
0: ఏ విధమైన అధికారము?
1: వాట్ సార్ట్ ఆఫ్ రైట్?
0: మోక్షయిష్యామి మాచుచా.
1: ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్.
0: ఏ మానవుడైనా గాని,
1: లెట్ హిమ్ బి ఎనీవన్.
0: అనన్యాశ్చింతయంతో మాం,
1: ఇఫ్ హెస్ నో అదర్ థాట్.
0: ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమైన, ఏ జనమైనా సరే పర్యుపాసతే.
1: ఎనీ మ్యాన్, ఇఫ్ యూ వర్షిప్స్ మీ, ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
0: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
1: ఏ
0: జనాన్ పరిపాలిస్తే,
1: ఆల్ దోస్ ఎనీబడీ,
0: ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం, అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
1: ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్, ఇఫ్ దే వర్షిప్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవరీ పాసిబుల్ వే. This is infinite devotion.
0: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కన్ఫైన్ డివోషన్, లిమిట్ డివోషన్ టు ద సెల్ఫ్, ది ఇండివిజువల్,
0: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
1: ఇఫ్ వన్ వర్క్స్ ఫర్ ద సెల్ఫ్ అండ్ ఆల్సో ద సొసైటీ, హీ స్టాండ్స్ ఫర్
0: సర్వజీవులు ఒక్కటే,
1: ఆల్ ఆర్ వన్,
0: సమస్త ప్రాణులు ఒక్కటే,
1: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్
0: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తుడు ఉన్నారు.
1: ద వన్ హూ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు,
1: ఈస్ ది హైయెస్ట్ స్టేట్, నాట్ మియర్లీ చాంటింగ్ గాడ్స్ నేమ్ నాన్ స్టాప్,
0: అది కాదు అనన్య భక్తి.
1: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
0: అనన్యం అనగా ఇతర భేదములు లేకుండా.
1: అనన్య భక్తి మీన్స్
0: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించడము, అనుభవించడమే ఇది అనన్య భక్తి.
1: ట్రీటింగ్ ఎవ్రీబడీ ఈక్వల్,
0: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడీ,
0: సర్వ మానవుడు దైవస్వరూపుడే.
1: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
0: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్,
0: ఏదో ఒక ప్రదేశం నందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టికులర్ ప్లేస్.
0: సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇంత విశాలమైన దేవుణ్ణి,
1: గాడ్ ఈజ్ సో బ్రో,
0: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
1: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్ ఇన్ ఎ నారో వే.
0: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు, కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
1: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్
0: కాదు భగవంతుడు.
1: వీ షుడ్ నాట్ లివ్
0: ఇట్ మాత్రమే కాదు భగవంతుడు.
1: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్,
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్, ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
1: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వైజివ్.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు,
1: when we recognize this,
0: సర్వభూతములు కూడాను భైవస్వరూపంగానే ఉపవిస్తుంది.
1: We will understand that all elements are divine.
0: కనుక
1: so
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు.
1: హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్, ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ టు గాడ్.
0: ఎవరికి మనం నమస్కారం చేసినప్పటికీ కేశవునికి నమస్కారం చేసిన వారు అవుతాం.
1: యూ మే డూ నమస్కార్ టు ఎనీబడి, ఇట్ అమౌంట్స్ టు నమస్కార్ టు గాడ్.
0: దానిని ఇంకొక రీతిలో మనం తీసుకున్నాం. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే, ఎవరిని మనం దూషించినా కానీ తిరిగి మనం కేశవుని దూషించిన వారం అవుతాం.
1: హూమ్ సో ఎవర్ యూ డినై అండ్ అక్యూజ్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ అండ్ అక్యూజేషన్ ఆఫ్ గాడ్.
0: అల్పమైన సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను, కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను, రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
1: The fanatists and fundamentalists are so mean and narrow-minded as to limit God to a name and form like Ramakrishna. God has got 1,000 heads and 1,000 feet and 1,000 hands.
0: Sahasrashisha purushaha, sahasraksha sahasrapad.
1: He has so many hands, so many heads and so many feet.
0: కాబట్టి ఒక్కొక్కరిని నీకు ఇష్టంగా ఉండొచ్చును.
1: You may like one name.
0: మరొక నేమును నీవు ద్వేషించకూడదు.
1: You should not criticize another name.
0: అన్ని నామములు కూడా నువ్వు భగవంతునివి.
1: All names are his.
0: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
1: A small example today.
0: మనం సహస్రనామార్చన చేస్తున్నాము.
1: We worship God using 1,000 names.
0: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
1: We pick up one flower.
0: కేశవాయ నమః.
1: Say one name and offer to God. Another name to God.
0: ఇవన్నీ కూడా ఒకే రూపానిపైనే వేస్తున్నాం కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
1: Though we worship God uttering 1,000 names, picking up a flower every time, all these are offered to same photo.
0: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
1: All names are offered or meant to only one God.
0: కాబట్టి ఏకం సత్ విప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
1: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
0: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్.
0: ఒక్క దేహం లోపల
1: ద సేమ్ బాడీ.
0: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో,
1: యాజ్ వి హావ్ మెనీ లింబ్స్,
0: ఒక్క దైవమునకు
1: one God
0: అనేక పేర్లంతా ఉంటున్నాయి,
1: has many names.
0: కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే.
1: దో గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్, గాడ్ ఈజ్ వన్.
0: కృష్ణ అనుకో, రామా అనుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, జోరాస్ట్రీమ్ అనుకో, గురుప్రభు అనుకో, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే.
1: యు మే కాల్ గాడ్ యాజ్ రామా, కృష్ణ, అల్లా, జీసస్ అండ్ సో ఆన్. గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఈ పేర్లు వారి అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి, కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు.
1: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
0: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండ్.
0: పలాన్ నేమే, పలాన్ రూపమే నాకు అవసరము.
1: యూ కెన్, ఐ నీడ్ దిస్ ఫార్మ్ అండ్ నేమ్
0: అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా అనుభవించినట్టు అవుతుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫార్మ్.
0: ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే,
1: లెట్ ఇట్ బి ఎనీ
0: ఫార్మ్, అందరి యందు ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్, ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీబాడీ విత్ ఈక్వానిమిటీ.
0: కనుక ఈ 19th అనేటువంటి దినమునందు,
1: సో ఆన్ దిస్ డే ఆఫ్ 19th,
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని,
1: this principle of unity,
0: ప్రచారం చేసి
1: should be propagated.
0: అందరి యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి,
1: we should give up religious differences.
0: ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి,
1: we should be far away from religious differences.
0: నా మతం ఒక్కటే.
1: My religion is one.
0: ఏమిటా మతము? మానవ మతము.
1: What is that religion?
0: నా యొక్క ఇది కులం ఒక్కటే.
1: ఐ హావ్ ఓన్లీ వన్ కాస్ట్.
0: ఏమిటి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ?
1: ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలీజన్ ఆఫ్ లవ్.
1: ద రిలీజన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దెమ్ యాజ్ వన్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు చెప్పాను, పంచభూతములను చెప్పాను.
1: భగవాన్ సెట్ 5 ఎలిమెంట్స్.
0: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
1: హీ రిఫర్డ్ టు అంగవతి.
0: ఈ పంచభూతములు ఏ మతము ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
1: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు ది పంచభూతములు. ఫైవ్ ఎలిమెంట్స్
0: కులము,
1: టు వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు?
0: ఏ కాస్ట్ లేదు.
1: దే హావ్ నో కాస్ట్.
0: ఆకాశమునికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది స్కై?
0: గగనమునికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ స్పేస్?
0: గంగకి ఏ కులము?
1: గంగెస్.
0: ఏ కులము లేదు.
1: నో కాస్ట్.
0: కనుక భూమికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్?
0: నీటికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ వాటర్?
0: ఏ కులము లేదు.
1: నో కాస్ట్.
0: ఈ విధంగా పంచభూతములకే కులబద్ధములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
1: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
0: అందరిది ఒకే మతమే, మానవ మతము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
1: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
0: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
1: టుడే వీఆర్ హ్యావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్.
0: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
1: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ షుడ్ రియలైజ్ యూనిటీ, ప్యూరిటీ,
0: డివినిటీ అవసరము.
1: అండ్ ద డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు.
1: టుడే వీ హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం జరుపుతున్నారు.
1: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ, కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం.
1: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఏ కుల మతములు లేవు.
1: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ. గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్సెస్.
0: అందరికీ తాను దైవమే.
1: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబడీ. ఏ దేశం
0: వారికైనా దైవమే.
1: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ.
0: ఏ కాలంలోనైనా దైవమే.
1: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం.
0: ప్రాచీన కాలంలో ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు.
1: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్.
0: పరిపూర్ణ హృదయులైపోయి భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
1: దే వర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి.
1: దట్ బ్రింగ్ సంస్కార రిఫైన్మెంట్ ఈ సంస్కృతి ద కల్చర్.
0: కనుక ఎట్టి భేదములకు అవకాశం ఇవ్వకుండా.
1: Don't give scope for differences.
0: ఎట్టి కులమతములకు అవకాశం ఇవ్వకుండా.
1: Don't observe communal differences.
0: పురుషులనేటువంటి భేదము లేకుండా.
1: Don't observe differences on grounds of gender.
0: ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Don't observe differences on grounds of gender. God is one to everybody.
0: ఒకే దైవం.
1: God is one.
0: ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
1: దిస్ డివినిటీ ఈజ్ యూనిఫామ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్.
0: భజన బినా సుఖ శాంతి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jishvendriyam Yukka Nigrahamune Yogamunaku Prathamam Dwaram Ga పేర్కొన్నది గీత.
2: ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఇస్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్ అండ్ స్పీచ్.
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని
2: Gita has declared that without controlling tongue, it is impossible to enter the mansion of yoga and to follow the path of devotion.
1: Praniki aneka indriyam rupunnavi.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములను మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఏ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్లీ, నోయింగ్ ఫుల్లీ వెల్ ది ఇంప్లికేషన్.

0: ఉదాహరణకు అగ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్నా ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇల్లుని అజాగ్రత్తగా ఉపయోగించినా ఇది మనకు అపకారం చేస్తుంది.
1: ఇఫ్ యు యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్, అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
0: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి, ఈ రెండు ఉంటున్నవి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
0: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
1: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
0: వీటిని తెలియక ఉపయోగించిన ఇవే మనకు అపకారిగా మారుతుంది.
1: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
0: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు, మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
1: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్.
0: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ యు షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్.
0: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
1: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
0: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది.
1: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
0: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
1: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
0: కనుకనే ఈ జిహ్వను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
1: గీతా శాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టంగ్.
0: ఏ యొక్క సాధకుడు ఈ జిహ్వను అదుపులో ఉంచుకును అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుంది అని కూడా బోధించింది.
1: గీతా హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హు హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ సీకింగ్ ద లా.
0: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత, చాతుర్మాస వ్రత, ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
0: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి నాలుగు నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం, మౌనమును వహించటం. ఈ కారణముల చేత జిహ్వను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
1: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్, హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
0: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
1: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
0: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడాను చేకూరుస్తుంది.
1: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
0: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడాను బోధించింది.
1: Unlimited and unregulated food is very harmful for sadhaka. This has been declared.
0: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
1: A variety of tasty foods is likely to lead a sadhaka to tamo guna. This has been declared.
0: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని. పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
1: ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ షీఈస్ నాట్ కరెక్ట్.
0: మొట్టమొదటి జిహ్వను అదుపులో ఉంచుకోవాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
0: జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
1: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్.
0: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక జిహ్వను విగ్రహించుకోలేకపోతున్నారు.
1: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ సెట్టర్స్.
0: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిందులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
1: If the entire water in a vessel should go out by leaking, there is no need for 10 holes. Even one hole would be sufficient.
0: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడాను అరికట్టనక్కరలేదు. ఒక జిహ్వేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడాను అదుపులోకి వస్తాయి.
1: In this context, we have to understand that we will have to control tongue basically. It is not necessary to control 10. All the other 9 sense organs will come under control if we can control tongue.
0: జిహ్వేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు, కల్లోలములు, సందేహములు, అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలతోనూ అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
1: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టంగ్ హీస్ అఫ్లిక్టెడ్ విత్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఎ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
0: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వర్డ్ వాల్యూ ఆఫ్ ద వర్డ్.
0: కనుక మాటను అదుపులో ఉంచుకోవటము, శిక్షను అదుపులో ఉంచుకోవటం సాధకులకు ప్రధానమైనటువంటి యొక్క సాధన.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఈజ్ దట్ హీ హాస్ టు కీప్ ప్రైమర్లీ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్ ది కంట్రోల్ ఆఫ్ టాక్ కంట్రోల్ ఆఫ్ టంగ్.
0: జీవితంలో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
1: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ a number of sacrifices have been made.
0: డబ్బు చెల్లించినది అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
1: We would not be able to get articles without paying for it.
0: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
1: For getting and obtaining and achieving small, petty, useless articles, man sometimes is prepared even to sacrifice his life.
0: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవుడికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
1: The one which is exceedingly important, the one which is the very basis of all other things, is the gain of atma. Should not a man sacrifice everything for the sake of this?
0: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
1: Only when we give up or sacrifice one thing, we would be able to get another in its place.
0: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
1: ఇన్ ది మార్కెట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ వెజిటబుల్స్ వీల్ హావ్ టు పే ఫర్ ఇట్. ఓన్లీ వెన్ యూ గివ్ మనీ వీ గెట్ వెజిటబుల్స్.
0: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించడం లేదు.
1: వితౌట్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ మనీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ వెజిటబుల్స్.
0: ఒకటి త్యాగం చేయటం వల్లే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
1: బై గివింగ్ వన్ వీ ఆర్ అక్వైరింగ్ అనదర్.
0: అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్న దుర్గుణములను త్యాగం చేయాలి.
1: ఇన్ ది సేమ్ వే ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ వర్చ్యూస్ ఇన్ హిమ్సెల్ఫ్ హీ హ్యాస్ టు గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అసమర్థమును త్యాగము చేసినప్పుడే సమస్తము మనలో అభివృద్ధి అవుతుంది.
1: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్, వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వల్
0: బుద్ధులను మనం త్యాగము చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
1: ఓన్లీ వెన్ వి సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
0: హత్తు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
1: Without giving up bad thoughts, bad habits, bad qualities, it would not be possible for us to acquire good thoughts, good habits, good behavior.
0: Kanukane jayadevudu jihve rasakni annadu. Rasamato koodinatvanti oka jihvanu manam sariyaina adupulo unchukoni daniki hattulo taginatvanti matala cheta hattuku minchane aaharam cheta daniki santrupti parichina manaku aanandam anetundi.
1: Jayadeva has described it down as one which enjoys good things, and he has just said that we would be able to just make all the things easy by controlling the
0: tongue.
1: Another word used for describing this is
0: silence.
1: Silence doesn't refer to the control of the physical tongue.
0: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్, యూ షుడ్ నాట్ గెట్ థాట్స్ ఆల్సో.
0: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద జనరేషన్ ఆఫ్ థాట్స్ ఇన్ అవర్ మైండ్, యూ షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ ద ఫుడ్ దట్ వి టేక్.
0: ఎక్కువ కోరినటువంటి పదార్థములంతా కూడా మనం దానికి అందించరాదు.
1: యు షుడ్ నాట్ గో ఆన్ ఫీడింగ్ ది టంగ్ విత్ వాట్ ఎవర్ ఇట్ డిజైర్.
0: ఇక్కడే ఆత్మ అనాత్మ, నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
1: యు హావ్ టు డెవలప్ బుద్ధి యోగ, యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఇంపర్మనెంట్, విచ్ ఇస్ సెంటిమెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటిమెంట్.
0: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
1: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
1: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
0: నేను భుజించేటువంటి ఆహారము హితముగా హితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
1: The food that I take, is it quality wise good and tasty? One will have to inquire.
0: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
1: ఇఫ్ వన్ వర్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్, ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ డెలిట్ జుడీషియస్లీ, హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
0: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
1: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్. ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
0: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
1: వీ థింక్ just like that, if anyone were to criticize us, comment adversely against us or censure,
0: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
1: A man who is so very happy, he shrinks like that once he hears
0: pravanjame adiki shunyanga kanipistundi.
1: The entire world becomes almost a nullity when he is criticized.
0: Vicharana kudai tala unchukuntadu.
1: He becomes grief stricken the moment that he hears censure.
0: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
1: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: ఈ బలహీనత కంటే కారణము ఈ ఆహారమే.
1: The most important reason for all this weakness is the type of food that he takes.
0: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
1: If anyone were to praise us, appreciate us, then we start floating.
0: ఇంకా అతన్ని పట్టడానికి పక్కములు కూడా చాలు.
1: It becomes almost impossible to hold him.
0: ఇలాంటి పొగడుటకు పొంగిపోవటము దూషించటకు కుంగిపోవటము ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
1: గీత హాస్ బీన్ ఎంఫసైజింగ్ ద నీడ్ ఫర్ ఎక్స్ట్రీమ్ కేర్ ఇన్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్, గుడ్ ఫుడ్, కరెక్ట్ ఫుడ్, కీపింగ్ ఇన్ యూ ది నీడ్ ఫర్ మెయింటైనింగ్ ఈక్వానిమిటీ, నాట్ టు గెట్ ఎలేటెడ్ వెన్ క్రేజీ షవర్, నాట్ టు గెట్ ష్రంక్ వెన్ సెల్ షవరింగ్.
0: కనుకనే పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి ఈ మూడు శుద్ధులు లేకుండా ఆహారం భుజించరాదు అని శాసించింది.
1: Therefore, it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
0: పాత్ర శుద్ధి, మనం వండేటువంటి పాత్ర పరిశుద్ధంగా ఉండాలి.
1: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
0: పదార్థ శుద్ధి అనగా ఈ పదార్థము అన్యాయంతో ఆర్జించినటువంటిదా, న్యాయంతో ఆర్జించినటువంటిది. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా, ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
1: The cleanliness and the purity of the article refers to the way that we have acquired those articles which are used for cooking food. Whether these are acquired by proper means, by proper work, by the sweat of the brow or by stealing the things.
0: Anyayarjita padarthamu, idi kevalamu, anarogyanni kaliginchatame kaakunda, durputtulu kudunu penchutundi.
1: Articles which are acquired by improper means and are used for food, they are not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
0: పాక శుద్ధి చేసేటువంటి వారి హృదయము ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
1: Then the next step is to inquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
0: ఈ పూటింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
1: We have control of the three things. The purity of the vessel, but not the other two. The purity of the
0: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
1: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
0: అంగడి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
1: Regarding the articles which you are buying from the shop or from the market, we do not know whether the vendor has acquired those articles either by proper means or improper means.
0: కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం, బ్రహ్మ హవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మనాహుతం, బ్రహ్మ యువతీన కర్తవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
1: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
0: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం భుజించడం పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
1: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
0: Prarthana cheyutaku puravu, idi oka aaharanga untuntadi.
1: Before you offer the prayer, the food is merely food.
0: Prarthana chesina tarvata, idi prasadanga maaripothundi.
1: So once you offer it to the Lord, it becomes the naivedya. ప్రసాదం,
0: ఈ ప్రసాదములకు ఎట్టి దోషం కూడా ఉండదు.
1: ఫర్ ద వన్ which is obtained after the prayer, there will be no defects, no flaw.
0: Paatra doshamu, padartha doshamu, inka paatra doshamu, moolinti doshamulu kudanu, ee prarthana pariharam chestundi.
1: The prayer removes all the flaws and the defects of the vessel and the articles and the cooking process.
0: Kanukane, geetalo pradhanamuga, paatrik aaharamu, mitaaharamu, atyavasaramani, చిక్కున అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
1: Therefore in the Gita it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
0: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
1: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
0: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
1: Thought will have its own impact on the entire mind and mental process.
0: మనసుని ముక్కలు చేస్తుంది.
1: It can cut the mind and the
0: హృదయాన్ని బ్రతలు చేస్తుంది.
1: It can break the heart.
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: It can kill the person.
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: It can give life itself.
0: జీవాన్ని పోషిస్తుంది.
1: It can encourage the
0: గమ్యాన్ని చేరుస్తుంది.
1: It can make one reach the
0: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
1: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
0: మాటల చేత ఎంతైనా కూడాను హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
1: By using word, it is possible to transform the mind.
0: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
1: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్, ప్రాపర్ వర్డ్స్.
0: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
1: ఏ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
0: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
1: అయితే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్స్?
0: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
1: What is the experiment that has to be conducted for this?
0: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజంట్ ఇట్?
0: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
0: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
1: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
0: ఇది వినిపించేటువంటిది కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
1: All that one can hear is only through his sense organ ear.
0: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించే అని వారు వాదిస్తారు.
1: They argue that by mere word it is not possible to bring about any transformation of the mind.
0: ఒకానొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
1: One preceptor, teacher, he brought to him a number of students and he was teaching వేదం.
0: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
1: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్డ్ దేర్.
0: ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు.
1: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్.
0: ఐఏఎస్ ఆఫీసర్ కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
1: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడేక్.
0: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకమునందుంచుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
1: These are small children. There is no need unnecessarily to bother them for hours together with such long lectures which may be useless.
0: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
1: Such scriptural truths, వేదాంత ప్రభావ, would not be easily understood and grasped by these small students.
0: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
1: టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్, ఇంప్రెషనబుల్ ఏజ్, విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ క్లియర్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్.
0: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
1: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
0: మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: హౌ కెన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్.
0: అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణకు చేశాడు, చెప్పాడు.
1: ద టీచర్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్.
0: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
1: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
0: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమ్ టైమ్స్ రిజల్ట్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్నెస్. దీని
0: అనుమానాలు అధికం గావిస్తుంది.
1: ఇంక్రీజింగ్ డౌట్స్ విల్ ఎవర్
0: తెలివితేటలను పెంచుతుంది కానీ గుణమును చెంచుతుంది.
1: ఇట్ ఇంప్రూవ్స్ అండ్ ఎంకరేజెస్ క్లవర్నెస్ బట్ ఇట్ బ్రింగ్స్ డౌన్ ది వర్చ్యూస్.
0: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
1: దిస్ టీచర్ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ హి కుడ్.
0: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయినట్టు ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
1: ద టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్.
0: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
1: ది టీచర్ ఆస్క్డ్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
0: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ అఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
1: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్ you go and take this IAS officer out physically.
0: ee maata vineyatappudiki IAS officer mandi poyadu.
1: The moment he heard this, this IAS officer was
0: pattaleni kobam utti padindi.
1: He was very much enraged.
0: ee nee evaru anukunnav, nenu pedda officer, ee vidhanga chinna pillavanto nannu medavetti bayataki nettistunnava, enta garvam, enta ahankaram ani aneekavidhamuga kekalu vestu vachadu.
1: He began shouting, who do you think I am? I am an IAS officer. You are asking this small child to get me out. It is not proper.
0: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
1: This teacher then told the officer, well sir, I did not just beat you or hit you. By mere word you are just getting hurt.
0: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
1: I would like to know, what is the reason for you are becoming so angry? It is world, isn't it?
0: Kanuka ee maata individual ga hrudayanni maarpu cheyadaniki shaktivantamainatidi annadu.
1: Therefore he said that world is capable of doing so much of harm or good.
0: Athariki personal experience kavatam cheta taanu nemmadiga bayataki vellaadu.
1: As this officer acquired personal experience, coolly he walked out.
0: Maata anedi శక్తివంతమైన
1: వర్డ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
0: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
1: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
0: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
1: ధృతరాష్ట్ర వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాజ్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ అగోనీ.
0: సూటైనటువంటి కట్టెలతో చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
1: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
0: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
1: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
0: ఇనుమునైనా కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
1: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
0: Manasu virigineni mari pettagalaga.
1: But it is not possible once the mind is broken.
0: Manasunu viriginchadaniki kaadi, manasunu arikinchadaniki kaadi, atikinchadaniki kaadi maatane kaaranam.
1: It is a word which can cause trouble and which can give joy.
0: Kanuka manam maatadeetundi maatalu parulanu baadha pettakunda, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
1: దేర్ఫోర్ ది వర్డ్స్ విచ్ వి యూజ్ షుడ్ బి సచ్ దట్ దే డు నాట్ హర్ట్ అదర్స్, దే డు నాట్ గివ్ ఎనీ పెయిన్ టు అదర్స్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా.
1: ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ ఫిజికలీ దేర్ మే నాట్ బి మచ్ ఆఫ్ ప్రాబ్లమ్, బట్ ఇఫ్ యూ వర్ టు స్లిప్ యువర్ టంగ్, ఇఫ్ యూ రాంగ్లీ యూజ్ ద టంగ్.
0: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్చుకోవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ అండ్ ఫాల్ దేర్ మే బి అ స్మాల్ వుండ్, యూ కెన్ గెట్ ఇట్ డ్రెస్ అండ్ ఇట్ కెన్ బి క్యూర్.
0: కానీ మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించింది.
1: బట్ ఇఫ్ యూ వర్ టు హర్ట్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్ బై హార్ష్ వర్డ్,
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు ఎవరూ జగత్తులో లేరు.
1: ద వూండ్ దట్ ఇస్ కాజ్డ్ టు ద మైండ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఎనీ డాక్టర్ ఇన్ ద వరల్డ్.
0: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
1: దేర్ఫోర్ నెవర్ యూజ్ వర్డ్స్ విచ్ ఆర్ లైక్లీ టు హర్ట్ అదర్ ఫీలింగ్స్.
0: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది.
1: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్ విచ్ యూ యూజ్ మే కమ్ బ్యాక్ టు అస్.
0: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
1: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్.
0: సత్యే మనస్తి యత్తం సత్యం హితం త్వా పరమమోదాభి ఆర్ణయే దామోదర అక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
1: ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఓవర్ టైమ్ యు ఆర్ యు లైక్ స్వీట్ థింగ్స్ యు బెటర్ రిపీట్.
0: ఏ దేవుడు చెప్పాడు, ఓ నాలుక రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: ఓ టైమ్ యు నో వాట్ సాక్రిఫైస్ మీన్స్. యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆనర్ అండ్ యువర్ వెరీ సేక్రెడ్ థింగ్. యూ విల్ హావ్ టు జస్ట్ మేక్ యూజ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఫర్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నారాయణ.
0: స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
1: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
0: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
1: We experience this in every day-to-day life.
0: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
1: For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it is so sweet that let me pass it on to the stomach.
0: Leka idi madharam kaaka maroku ruchiga viruddhamaina ruchiga undappudu idi kevalam idi idiku prayojanam kaadani bhudeyu kandistundi venuku nettivestundi.
1: If it is not sweet, suppose it is bitter, it wouldn't pass it on to the stomach, it would spit it out.
0: Manchi kaani chetta kaani naaruku emaantam kudanu anubhavinchadu.
1: Good or bad, sweet or otherwise, it doesn't itself enjoy completely.
0: Gauravam mariyadalato pratikeyatundi naaluka.
1: Tongue lives on honor and with honor.
0: Enta kaalamu mana jeevita paryantam kudanu naaluka aneka vidhamaina panulu chestunnayi. Okka naadaina tana dwaramu daati tana illu daati baitiki emaina vastundane.
1: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
0: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకు ఏమైనా వస్తుందా? దానికి ఏమాత్రం అంగీకరించదు.
1: వాట్ ఎవర్ వర్క్ ఇట్ డస్, ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్.
0: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
1: ఉంది. అనదర్ ఫీచర్ ఆఫ్ ది టంగ్ ఇస్ ఇట్ హాస్ ఎక్స్ట్రాడినరీ ఫర్దరెన్స్. వాట్ ఎవర్ ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రబుల్స్ ఇట్ లివ్స్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ వితౌట్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఓన్ లిమిట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ఫర్దరెన్స్.
0: ఎంతమంది దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా మెలుగుతూ ఉంది.
1: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్ ఇట్సెల్ఫ్. ఇట్ డజంట్ గెట్.
0: నాలుగుకు చుట్టూ 36 ఖడ్గముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
1: వెరీ షార్ట్ 32 teeth ఆర్ అరౌండ్ ద టంగ్.
0: వీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
0: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
1: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
0: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
1: ఇన్ దిస్ వే టంగ్ హెస్ బీన్ టీచింగ్ ఎ ఫైట్ ఎఫ్ యూ ఇంపార్టెంట్ లెసన్ విచ్ ఆర్ యూస్ఫుల్.
0: నాయనా నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడాను కలగించక, వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
1: ఇట్ హస్ బీన్ టీచింగ్ యూ మే బి ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ ఇన్ బట్ స్టిల్ ఇట్ అ లాట్ ఆఫ్ కేర్ ఇట్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యూ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
0: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినట్టే మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
1: బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆల్సో దాట్ వన్స్ వీ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ వీ ఆల్సో టెంట్ బికమ్ వెరీ
0: మన సత్గుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
1: All the good qualities, all the good feelings, good thoughts, good behavior, in a moment we lose all that.
0: Kalukane ilanti paristhitulaku manam guri kaakunda unde nimittamai mana jeevanu mottamotta arikattukomani bodhisthuvachu.
1: In order that we do not suffer any such bad consequence, it has been said that first control your tongue.
0: Nenu aneka paryayamulu pillalaku cheptuntanu nayana adhikanga maatladakandi ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటాయి.
1: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్ దేర్ స్టూడెంట్స్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్
0: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి.
1: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్
0: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
1: దేర్ వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ
0: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
1: ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి రిజల్ట్ అవే.
0: అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
1: నాట్ ఓన్లీ దాట్ వన్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ ఒక రేడియో ఉంటుండాలి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ రేడియో.
0: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాం.
1: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
0: భక్తి గీతములు పాడుతూ ఉండాలని
1: some devotional songs are coming.
0: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
1: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్
0: ఖర్చు అవుతుందా లేదా?
1: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్?
0: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీ మే బి కంపేర్ టు ఎ రేడియో.
0: మన బుద్ధి స్విచ్ వంటిది.
1: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
0: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
1: Our mind is, it may be compared to something
0: like this. These matters are coming out of the mouth.
1: In the form of words, these forms will be coming.
0: These matters are coming out of the mouth. The Atma-Shakti is coming out of the mouth.
1: The sacred divine energy in us gets wasted by this kind of talk and words.
0: Manavudu ee naadu tellavari modalu raatri nidrinchenta varaku kudanu ee maatalu lekapothe talalo taaneena maatladukuntu untadu.
1: Right from the dawn to dusk and until he goes to bed, he would be talking, if not loudly, within himself at least he goes
0: to bed. He is talking about the volume.
1: It is something like the volume of the sound may be less, but the talk is going on, the radio is on. And therefore, the energy which is within us, the most important reason for old age is this.
0: మానవుని యొక్క దివ్యత్వమనేటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
1: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
0: అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
1: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
0: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
1: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
0: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సెస్ ఫుడ్ హిస్ ఫీలింగ్స్ అండ్ థాట్ కుడ్ ఆల్సో కంటిన్యూ.
0: ఈ ఇంద్రియమును నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా
1: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
0: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికి ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
1: A horse which has been given very rich food, if you were to just tie it to a fence, it would not be keeping quiet. If you start,
0: it would be running.
1: Once you give rich food to a horse, it is necessary to give some exercise also.
0: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
1: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్.
0: ఎక్కువ వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
1: యూత్ ఇఫ్ ది మియర్
0: దీనికే సమాజ సేవను అందించి నిత్య కర్మలు యందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
1: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై ద యూత్ ఇస్ యూజ్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
0: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
1: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్డ్.
0: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు.
1: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైట్
0: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
1: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
1: ద బ్రాంచ్ మూవ్స్.
0: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కుడుము ఏమాత్రము అదరదు బెదరదు.
1: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
0: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపైన ఆధారపడలేదు.
1: ది రీజన్ ఈజ్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడాను బాధపడిపోతున్నాడు, వీడు కూడాను దానికి గురి అయిపోతున్నాడు.
1: బట్ టుడేస్ మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ ది ఆర్డినరీ డే టు డే లైఫ్.
0: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
1: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్, ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: అమిత ఆహారం.
1: ద రీజన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
0: తామసిక ఆహారం.
1: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
0: రక్షణిక భావం.
1: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
0: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ది
0: రేంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, బృహములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్, డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద పేరెంట్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్?
0: నిజమి, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
0: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
0: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
1: బికాస్ యు ఆర్ మ్యాన్, యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ది ఫ్రీడమ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ మ్యాన్.
0: మానవుడిని చెప్పుకుంటూ రాక్షస సేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైన కృత్యం.
1: కాలింగ్ యువర్ సెల్ఫ్ మ్యాన్ బట్ ట్రైయింగ్ టు ఎంజాయ్ ది ఫ్రీడమ్ ఆఫ్
0: మానవుడిగా సంచరించు.
1: లివ్ లైక్ ఎ మ్యాన్.
0: మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో.
1: వై లివింగ్
0: మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: కంపాషన్ అండ్
0: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
1: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ అనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: శైలే విహరద్ దైవం. పర్వతముల యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూలతో నవ్వుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవుల యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి

0: ഹി ദൈവം.
1: That which resides and again enjoys in the forest, in all peaceful environment, in all divine places, in the cool breeze and everywhere, it is again God alone.
0: Pratigramamunandu manava tejasuto divyamaina prakashamuto manavattumuto anyonyatamainatundi yokka anukoolatato దివ్యమైనటువంటి వాతావరణము గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్, ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ, ద చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్, ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్, ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమనందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని, దివ్యస్వరూపమైనటువంటి సర్వంతర్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఈస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి ఒక శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవులకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: ద సొసైటీ, ది కమ్యూనిటీ, నేషన్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ డెవలప్ ఓన్లీ వెన్ ది హ్యూమానిటీ డెవలప్స్ ద హ్యూమన్ నేచర్ అండ్ దోస్ క్వాలిటీస్ విచ్ మేక్ ఎ హ్యూమన్.
1: మానవత్వమే కోల్పోయిన సమాజం యొక్క గౌరవం కూడాను కోల్పోతుంది.
0: ఇఫ్ దట్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లాస్ట్, ది సొసైటీ లూజెస్ ఇట్స్ ఓన్.
1: సమాజంపై ఆధారపడినటువంటి దేశం కూడాను తన గౌరవాన్ని కోల్పోతుంది.
0: ద నేషన్ ఆల్సో విల్ లూజ్ ఇట్స్ ఓన్ రెప్యుటేషన్ అండ్ ఆనర్.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ ఇట్ బికమ్స్ ఇట్ స్ప్రౌట్స్ అండ్ బికమ్స్ ఎ ట్రీ, గివ్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్.
1: అట్లు కాక బీజమును ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే ఇది కుళ్ళిపోతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పుట్ ఎ సీడ్ ఇన్ సైడ్ ఎ టిన్ అండ్ పోర్ వాటర్ ఇట్ బికమ్స్ రాటన్ అండ్ గెట్స్ స్పాయిల్డ్.
1: కనుక నీతి నిజాయితీలు అనేటువంటిది మానవతా హృదయమునందు మాత్రమే అభివృద్ధి అవుటకు అవకాశం ఉన్నది.
0: ఇన్ ద సేమ్ వే మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ కెన్ గ్రో అండ్ డెవలప్ ఇన్ హ్యూమన్ హార్ట్స్.
1: మానవ సమాజంలో మనం అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది మానవత్వమే.
0: ఇట్ ఈస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ విచ్ హెస్ టు బి డెవలప్డ్ ఇన్ హ్యూమన్ సొసైటీ.
1: ఇట్టి మానవత్వానికి సద్గుణములకు ఆధారము మూలము నీతి.
0: ఇట్ ఇస్ ది మొరాలిటీ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ డెవలపింగ్ ఆల్ ది వర్చ్యూస్ విచ్ యు కాల్ హ్యూమన్ క్వాలిటీస్.
1: నీతి అనగా నడత యొక్క పరిపూర్ణతయే నీతి.
0: ఇట్ ఇస్ ది ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ విచ్ ఇస్ మొరాలిటీ.
1: ది నీత అనేటువంటి సంస్కృత పదము నుండి ఆవిర్భవించినటువంటిది నీతి.
0: ది వర్డ్ నీతి మొరాలిటీ హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ నితి ఫ్రమ్ సాంస్క్రిట్.
1: భోగభాగ్యములు కాని సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్ దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమయమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: వాట్ హ్యాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యం దుంచుకొని సర్వకాలము ఎందుకును దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
0: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ the prime minister much more than even queen victoria herself because of that.
1: Prajalante itaniki chaala preeti.
0: He had a lot of love for the citizens.
1: William Gladstone praja paripalana yendu prajalaku viruddhamaina kunti yokka samayame aasannamainappudu victoria rani kudanu chakkani kathinanga kudanu bodhinchi ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: హి వాస్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: This morality can be obtained only by sense control.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: Only that person who has got self-control can exercise control over others.
1: తనను తానే శాసించుకోలేనటువంటి యొక్క బలహీనుడు ఇతరులను ఏది రీతిగా శాసించగలడు?
0: A weak person who cannot control himself, how can he control or rule over others?
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకునేటకు తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
1: తన మాట తన ప్రవర్తన రెండింటినీ ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
0: హీస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
0: ఏ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is an extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములు మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word and one's deeds.
1: క్రియతో కూడినటువంటిది సత్యము.
0: It is the truth which lends life for the word.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిది వృత్తము.
0: వృత్తము ఇస్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct
1: విద్యార్థులకు హిందీ నిగ్రహం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: Today's students do not know what sense control means.
1: సంయమము అని దీనికి పేరు.
0: The word used for this is samyama.
1: ఈ సంయమం అనేటువంటిది మానవునికి మాత్రమే ఇది చెందినటువంటిది.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛావిహారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: Man has lost his divine nature as he simply follows his senses and behaves himself in a licentious way.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: Those people who have exercised this sense control are said to have దమము.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: దట్ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ దిస్ దమము ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈజ్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ధాంతుడు రాదర్ దాన్.
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి
0: టుడేస్ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హీ కంప్లీట్స్
1: ఆడంబరము అహంకారము
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారము జరుపుతున్నాడు.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువలీ అండ్ ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ ఎర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగం ఆచరించవలసింది.
0: జాబ్స్ నాట్ టు బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్.
1: మన చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
0: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
1: విద్య జ్ఞాన నిమిత్తము.
0: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం అందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడాను శూన్యమైపోతుండాలి.
0: ఎడ్యుకేషన్ ఈజ్ డిక్లైనింగ్ బికాస్ పీపుల్ కన్సిడర్ earning money as the goal and not earning wisdom.
1: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: manam viniyoginchukuneetundi vidhanam lopala dani yokka gauravam mariyadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka upiritittulu debbatintayi.
0: Dear students, whatever air we take in while breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
1: Kanuka dhanamulu sampadinchavalsindi, vidyanu nerchavalsindi.
0: There is need for earning money and learning education.
1: Kani ee dhanamunu vidyanu tirigi viniyogaparchali.
0: But there is a need for utilizing whatever money you have earned and education also.
1: Sammargamulo deni pravesha pettali.
0: You have to use it for the good of the society.
1: Idi kevalamu ee vidhamainatti bhavamu vidyarthula hrudayallo ee maatramu kalinchatam ledu.
0: But one cannot come across such sacred feelings in the hearts of students today.
1: Chadivina chadivunu samajamulo pravesha petti tadwara samajam yokka prajalaku sariyainatunti yokka aanandanni anukoolatanu మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్ అక్వైర్డ్ యూ షుడ్ యూజ్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరైన స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలం మట్టితో సమానమే.
0: ఇఫ్ మనీ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్.
1: ఏ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అదే నిజమైన సేవ.
0: ఫ్రమ్ విచ్ ఎవర్ సొసైటీ యూ హావ్ ఎర్న్డ్ మనీ యూ షుడ్ యూజ్ ది సేమ్ మనీ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సేమ్ సొసైటీ. దట్ ఈస్ రియల్ సర్వీస్.
1: కనుక విద్యార్థులు ఇందు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఒబ్టైన్డ్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రోగు చేసుకోవటం
0: అక్వైరింగ్ అక్యుములేటింగ్ అండ్ అక్వైరింగ్ దిస్ ఇస్.
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ మాదిరి విచారణ చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దెర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యూ హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతనితే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండినా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యు కెనాట్ పుష్ ది వాటర్ బ్యాక్.
1: వెనుకకు త్రొస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యు షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: యు హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్, రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ.
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యములను విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యూమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోప మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గము లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్, యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయతాని. చంద్రునికి 16 కళలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుని యందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హి హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్ట మదములోని.
0: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ ఆర్ వ్యానిటీ.
1: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
0: ది క్వాలిటీస్ ఆఫ్ రజస్ అండ్ తమస్ టుగెదర్ బికమ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలను కూడా మనం నిర్మూలన గావించుకోవాలి.
0: యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ అండ్ ఎలిమినేట్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్.
1: అన్నింటి ఎందుకు దైవత్వాన్ని దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ డివినిటీ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్
1: అది లేకుండా కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకు మానవత్వాన్ని కూడా కొంచెం చెడపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమల్.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వీ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
1: పరమ భక్తుడైనటువంటి పోతన భాగవతమునకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించె విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే, ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్ స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, హూ మేక్స్ హిమ్ అడోర్ అండ్ హీఈస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావము చేత తాను భాగవతమును వ్రాయటం వల్లనే ఇక్కడ ఈ ఒక్క పదమునందే తత్వం అసి అనేటువంటి యొక్క దివ్యత్వం ఇమిడి ఉంటుండాలి.
0: యాజ్ పోతన అండర్టుక్ టు రైట్ విత్ సచ్ లాఫ్టీ నోబుల్ సేక్రెడ్ ఐడియల్స్ అబౌట్ భాగవతం, దిస్ తత్వం అసి వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దట్.
1: పలికెడిది భాగవతమట పలికించెడి వాడు, వాడు అదే భగవంతుడు.
0: దట్ ద వన్ హూ ఈజ్ మేకింగ్ హిమ్ అట్టర్ ఈజ్ వాడు, దట్ ఈస్ భగవాన్.
1: నే పలికిన, నే ఇది నే జీవాత్ముడు.
0: దేర్ ఇస్ దట్ రెఫరెన్స్ టు నే, దట్ ఈస్ ఐ. ఇఫ్ ఐ వర్ టు
1: వాడు పరమాత్ముడు, నేను జీవాత్ముడు.
0: ద వన్ హూ మేక్స్ మీ అట్టర్ ఈస్ గాడ్.
1: తమ్ అసి ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ భాగవతము అన్నాడు.
0: దిస్ భాగవత దేర్ ఫోర్ హీ జస్ట్ సెడ్ దేర్ ఇస్ తత్ దట్ అండ్ త్వం.
1: ఈ భాగవతమునందే మానవత్వానికి సరైన మార్గములను ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: As it grows and matures, it becomes wisdom or knowledge.
1: ఈ జ్ఞానం ఉదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: When this knowledge matures and fructifies, it becomes
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్,
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వ.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: The one who recognizes this tattva gnana, he gets liberated.
1: Kanukane bhagavatam anetunte yokka padamulu yokka shabdamulunde ee aidinti yokka rahasyamu imidi untunnadi.
0: This word bhagavatam consists of the essence of all these five things.
1: Bhagavatamu idi aidu aksharalu.
0: There are five letters. Bhagavatamu
1: ive panchabhutamulu.
0: These are five elements.
1: Ive panchendriyamulu.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈస్ ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: Ta stands for principle.
1: Mu ide mukti. Ide bhagavatamu aneetvante.
0: Mu stands for liberation.
1: Bhakti, jnana, vairagya, tattvamulu yokka sammilita sambandhame mukti.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్, నాలెడ్జ్, డిటాచ్మెంట్, తత్వం, ప్రిన్సిపల్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిబరేషన్.
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము. ఇదే పునాది.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్. దట్ ఈస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
1: విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనమునకు పునాది వంటి వారే.
0: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫార్ ది లేటర్ లైఫ్.
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
0: బికాస్ ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులనేటువంటి గోడల పైనే వానప్రస్థం అనేటువంటి రూపు.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ
1: వేస్తున్నారు.
0: And it is laid.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: We can live the life in this house once there is this vanaprastha roof is laid.
1: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: Therefore, for the mansion of life, the విద్యార్థి
1: పునాది భద్రంగా లేకుండా భవనం అంతా కూలిపోతుంది.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ద మ్యాన్షన్ కెన్ కొలాప్స్ అట్ ఎనీ టైం.
1: విద్యార్థులు మొట్టమొదట గుణములను భద్రమైనటువంటిగా మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ కల్టివేట్ దెమ్ అండ్ మేక్ దెమ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: గుణమే లేకుండా మన జీవితంలో శాంతియే ఉండదు.
0: You will not have peace without virtues and good qualities.
1: Manam samajamlo puttinam.
0: We are born in society.
1: Samajamlo periginam.
0: We have grown in society.
1: Samajamlone mana jeevithanni gaduputhunnam.
0: We are living our life in society.
1: Samajame lekapothe mana yokka jeevithame ledu.
0: We will not have our own life without society.
1: Kani duradrushtavachattu ee naati manavudu నేను నా కుటుంబము, నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈస్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: హిస్ జర్నీ ఈజ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your
1: samajame lekapothe neeve ekkada?
0: If there is no society, where do you
1: samajamlo nee oka vyaktivi?
0: You are only an individual in the society.
1: Alanti samajane nee visarjinchi samajane nee lekka cheyakunda kevalam swarthamu saprayojanamunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
0: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
1: Bhakti prapattulu endukudanu bhaktulu kudanu mottamodu tala palitalaku mukhyamu.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness
1: tadapare daivam yokka pari,
0: and he then only thinks of God.
1: Kalukane manavudu anukunnatundi yokka aanandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkada nunchi vachchavu?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living?
1: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
0: How are you enjoying your life? By what grace?
1: Deenini marchipothunnaru manavudu.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavanti yokka tattvanni vismarinchi భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
0: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ది వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్ దే మే బి డిస్కవర్డ్
1: సంపదలు ఉండినప్పటికీ కట్టకడప్పటికి ఏమైపోయినది?
0: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
1: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, Dheerulu, Gambheerulainatunte varanta kudanu Kauravulu yende goppa variga nichiyoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృప, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
1: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడా వారికి ప్రయోజనం లేకపోయింది. దైవ బలంపైనే ఆధారపడినటువంటి వారు పాండవులు.
0: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దో పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ
1: ధర్మ క్షేత్రే కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
1: కానీ కట్టగనపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హెస్ క్లోజ్డ్ ఇట్ సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మంతో ప్రారంభించి విజయముతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకని ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకొని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్ టుక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
1: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకించేటువంటి వారు.
0: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
1: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
1: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: Pandavas might have faced some difficulties, but as they kept God in front,
1: kashtapadaka sukham manaku praptinchadu.
0: Without difficulty
1: kaste phali,
0: only the one who works hard will be rewarded.
1: Pandavulu yokka swaroopamu kauravulu yokka vibhagamu e rakamga manam gurtinchalante kauravulu motta mota I nenu ani ahankaranni mundunchukunnaru.
0: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
1: First I. Next world.
0: Last God.
1: Kanukane, world anni lost ayipoyi.
0: Therefore, they lost everything.
1: Pandavulu attu kadu. First God, next world, last I. వారు అహంకారాన్ని కట్టకట్టపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలనలు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
1: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
0: Students, in this age it may be natural for you to have that kind of ego.
1: Kanda balam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
0: As long as you have physical strength, your eyes will be full of ego.
1: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడాను పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
0: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దెర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దెర్ విల్ నాట్ బి
1: దేనిని కూడాను లెక్క చేయరు.
0: దే డోంట్ సీమ్ టు కేర్ ఫర్ ఎనీథింగ్.
1: ఇది అహంకారం అనేటువంటి పొరల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయత ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: వినయము
0: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్ అన్ అకౌంట్
1: పాత్రత వలన ధనము
0: వన్ గెట్స్ మనీ అన్ అకౌంట్
1: ధనము వలను దైవంబు
0: అన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్
1: చూసారా దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు
0: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టైన్ గాడ్ ఇన్ ఎనీవే
1: కనుక విద్యార్థులు ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్ మోస్ట్ ప్రెషియస్
1: ఈ కాయమును ఈ కాలమును ఈ కర్మను సార్థకం గావించుకోవాలి
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్
1: చక్కగా చదవండి
0: స్టడీ వెల్
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి
0: పాస్ వెల్
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి
0: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ
1: కేవలం డిగ్రీ నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్
1: మన పూర్వీకులు ఈ విధమైన చదువులు ఏమీ చదవలేదు
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుండాలి
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్ అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది
0: ఇఫ్ ది ఈగో గ్రోస్ డివైన్ పవర్ రిడ్యూసెస్
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది
0: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా
1: విద్యార్థులారా ఆధ్యాత్మిక మార్గం అత్యవసరం
0: యువర్ స్టూడెంట్స్ స్పిరిచువల్ లైఫ్
1: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హి హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్
1: మనకు ధనము ప్రధానము కాదు
0: వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్
1: ధనమెచ్చిన మదమెచ్చును
0: ఇఫ్ వెల్త్ గ్రోస్ యువర్
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును
0: ఇఫ్ విత్ యువర్ ఆరోగెన్స్ all the bad qualities
1: danamudigina madamudugunu
0: if wealth declines
1: madamudigina durgunambu manunu veemanna
0: if your arrogance declines good qualities also will increase
1: manaku padavulu kaani leka danamu kaani gaurava pratishthalu kaani kadilipoyye meghamulu
0: power and authority money wealth name and fame all these are
1: ee ahankarame manavuni atappatanam chestundadi
0: it is this ego which brings down man to a state of
1: animal. దేనిబట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు?
0: Why are you so much proud of yourself? On what basis?
1: ఏ ఆధారము లేదు.
0: There is no basis whatsoever.
1: ఇది మూర్ఖత్వము.
0: There is only stupidity which is the basis.
1: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
0: Man is forgetting his own real nature because of his ego.
1: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
0: The greatest bondage is forgetting one's own real nature.
1: తనంతాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
0: Recognizing who he really is the real సాక్షాత్కారం.
1: జపములు ధ్యానములు యోగములు కర్మలు సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
0: వాట్ ఎవర్ సాధనాస్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యు డూ వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఓన్ మైండ్
1: విద్యార్థులారా మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు మనసు మారాలి
0: By mere change of man, there is no use. The mind should change.
1: గుడ్డలు మారినంత వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు గుణము మారాలి.
0: By change of clothes, you are not going to get anything.
1: గుణము మారకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గమును మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కానీ అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
0: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ if you do not develop good qualities and
1: విద్యార్థులు భవిష్యత్తునకు నాయకులు
0: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ లీడర్స్
1: మీరు సరి అయినటువంటి స్థితి ఎందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది
0: ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ ఏ గుడ్ స్టేట్ ద నేషన్ విల్ బి
1: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల పైననే ఆధారపడి ఉంటుందని
0: The future welfare or otherwise of the nation entirely depends upon the students.
1: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
0: If the students follow the path of morality and integrity, the nation would prosper and make good progress.
1: భారతదేశము అనాది కాలం నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది.
0: Right from ancient days, Bharat had earned a great reputation and a good name.
1: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపచేయండి.
0: Restore the ancient culture to its pristine glory.
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
0: Not merely Bharat, all the countries enjoyed all prosperity and welfare because of this sacred Indian culture.
1: భారతీయులే ఈ యొక్క ధర్మమును ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
0: But unfortunately today, Indians themselves have not been able to realize the sacredness of their dharma and their culture.
1: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
0: భారత్ ఇస్ వన్ విచ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ టు ఆల్ ద నేషన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫర్డ్ గ్రేట్ ఐడియల్స్ టు ఆల్ ద నేషన్స్.
1: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
0: భారత్ ఇస్ వన్ విచ్ షోడ్ గ్రేట్ లెసన్స్ as expounded in various scriptures like Vedas.
1: కాని ఈ నాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లుతున్న చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
0: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
1: విద్యార్థులారా మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
0: Dear students, do not forget three important things in your life at any time.
1: భారతీయులు సత్యవ్రతులు ధర్మపరాయణులు.
0: భారతీయస్ ఆల్వేస్ ఆర్ అడ్హెర్ టు ట్రూత్ అండ్ ద ఫాలో రైట్నెస్.
1: భారతీయులకు ఆటపట్టు.
0: జస్టిస్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయస్.
1: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనం జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ధర్మ.
1: సత్యం వద ధర్మం చెర ఈ రెండింటినీ మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకమవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్
1: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
0: యు వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
1: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు.
0: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనదర్స్ నేషన్.
1: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
0: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్ రిలీజియన్. వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
1: పరమ పావనమైన భారతమనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
0: In this great sacred Bharat, it is patience which is beauty.
1: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
0: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
1: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ దట్ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
1: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
0: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
1: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ లైఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అదర్ నేషన్స్ గివింగ్ అప్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ అవర్ ఓన్ సీక్రెట్ మదర్ ల్యాండ్.
1: కాన విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
0: డియర్ స్టూడెంట్స్, డెవలప్ లవ్ ఫర్ ద నేషన్, టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ గ్రేట్నెస్ అండ్ సీ ఇట్స్ సీక్రెట్నెస్ అండ్ ఇట్స్ గ్రేట్నెస్ ఆర్ రెస్టోర్డ్.
1: మీ దృష్టి లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
0: ఆల్వేస్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ ఒక విధమైన అయిష్టము కానీ మీరు పెంచుకోకూడదు.
0: డూ నాట్ డెవలప్ ఎన్మిటీ ఆర్ డిస్లైక్ ఫర్ ఎనీ నేషన్, ఎనీ రిలీజియన్, ఎనీ పర్సన్, ఎనీ కంట్రీ.
1: విశాల విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: బ్రాడన్ యువర్ విజన్, బ్రాడన్ యువర్ మైండ్.
1: సంకుచితమైన భావాలను త్యజించాలి.
0: గివ్ అప్ నారో మైండెడ్నెస్.
1: ఇది భారతీయుడి నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
0: దాట్ ఈస్ ట్రూ కల్చర్ ఆఫ్ భారతీయాస్.
1: అందువల్లనే ఆర్షమతమునందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
1: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
0: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
1: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్తంతా శూన్యమే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ నలిటీ.
1: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop this kind of
1: ఎలాంటి పరిస్థితులు ఏందేకూడదు ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
0: డూ నాట్ గివ్ అప్ సచ్ సీక్రెట్ లవ్.
1: కష్టములు కష్టములు దుఃఖములు విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్.
1: మీ వెంట జంట ఇంట కంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ which can give you protection under all circumstances, accompanying you at all times.
1: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
0: When you face difficulties and problems, do not criticize God.
1: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
0: It is only this.
1: అడిగించకండి.
0: Do not give up such sacred love under
1: కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: Do not give up love for God under any circumstances, whatever.

0: తో పేరుకున్నటువంటి స్వార్థము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ సెల్ఫిష్నెస్.
0: ఏ నిమిత్తమై ఏ కారణం చేత నీ కష్టాన్ని అందించాడు?
1: ఫర్ వాట్ జస్టిఫైడ్?
0: అది కూడా ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
1: యుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ డిఫికల్టీస్ గివెన్ బై గాడ్ యాజ్ గిఫ్ట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
1: లైఫ్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
0: కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
1: డూ నాట్ వరీ అండ్ బాదర్ యువర్ సెల్ఫ్ అబౌట్ దిస్ ఓన్లీ డిఫికల్టీస్. హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్. యూ కెన్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ అండ్ కాంకర్ దెమ్ అండ్ అచీవ్ విక్టరీ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకునే కూడాను భగవత్ నామాన్ని మీరు మరవకూడదు.
1: డూ నాట్ గివ్ అప్ chanting the name of the Lord under any circumstances and remembering his sacred name.
0: మీ జీవిత యొక్క ప్రవాహములో నావగా తోడ్పడుతుంది.
1: That name itself becomes a boat for you to save you in the flow of life.
0: కనుక నామస్మరణ చేయండి.
1: Chant the name of the Lord

భోజనము లభించినట్టు. చెరువు బావుల నీళ్లు కరవైనప్పుడు

ధర్మ నాశనమగుచున్న ధరణియందు ప్రభవమొందును దైవము సజ్జనుల బ్రోవా.

கண்ணனு வேறெத்தி அருக பரது இந்த கண்ணனு ஏறெத்தி அருக பரது.

0: For a person who has fasted for 10 days, like a sumptuous feast which has come his way, at a time when the wells from which water was drawn have dried up, a downpour of rain has given a lot of water. For a person who was aspiring and craving to have a child, like his getting a son who is virtuous, at a time when dharma is declining and the world is facing a crisis, the Lord descends down to earth as an avatar to save good people, virtuous people. What more can I tell you, oh, those devotees who have assembled here, who are virtuous and good?
1: Sahasrasisha purusha, sahasraksha sahasrapat. వేలాది శిరములు, వేలాది నేత్రములు, వేలాది పాదములు, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అంగములే.
0: థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, ఐస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లెగ్స్ ఆర్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద వన్ సుప్రీం గాడ్.
1: ప్రపంచమంతయు ప్రతి జీవియు భగవంతుని యొక్క ప్రతిబింబముని.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము తన యందే ఉన్నదని గుర్తించుకొనలేక మానవుడు ఆ దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనేక విధముల ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ సచ్ సేక్రెడ్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ హిమ్ ఈజ్ మేకింగ్ సీజరస్ ఎఫర్ట్స్ టు గెట్ అట్ సచ్ డివినిటీ.
1: పెరటిలోనున్న కల్పవృక్షమును గుర్తించక పాలకై పొరుగింటికి పరుగులెత్తేటువంటి వాని వలె తన యందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మరచి కేవలము దైవం కోసమే బాహ్య ప్రపంచమునందు వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: లైక్ ఎ పర్సన్ హూ హాస్ ఫర్గాటన్ దట్ దేర్ ఈస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ గివ్స్ సేక్రెడ్ మిల్క్, మ్యాన్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ డివినిటీ ఈజ్ రన్నింగ్ అబౌట్ ఫర్ ఒబ్టైనింగ్ డివినిటీ సమ్వేర్ ఎల్స్.
1: ఇంటి యందు అగ్ని వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరుగునేలా.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫైర్ బర్నింగ్ ఇన్ యువర్ ఓన్ హౌస్, వై రన్ అబౌట్ ఏ నైబర్స్ హౌస్ ఫర్ గెటింగ్ ఎ లిటిల్ ఫైర్?
1: మానవత్వంలో ఉండినటువంటి బలహీనత ఇది.
0: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అవతారములు రెండు విధములుగా ఉంటున్నవి.
0: Avatars are of two types.
1: Okati amsha avataramu, rendavadi purna avataramu.
0: One is partial avatar, which contains only one or two aspects, and the other is full avatar.
1: Samasta jeevulu kudanu amsha avataramule.
0: All the human beings are avatars which are partial.
1: Mamai vamso jivaloke jivabhuta sanatanaha. Na amsame sarva bhutamulu yendu kudanu unnadani kudanu tanu hecharistu vachadu.
0: He has already cautioned that his own aspect is found in every human being.
1: Aithe ee amsha avataramulu mayaku baddhulai mamattamunu అహంతత్వమును అభివృద్ధి పరచుకొని జీవతత్వముతో ఈ జగత్తునందు జీవిస్తున్నారు.
0: బట్ దీస్ పార్షియల్ అవతార్స్ ద లివింగ్ బీయింగ్స్ స్వేడ్ అండ్ కంట్రోల్డ్ బై ఇల్యూజన్ ఫిల్డ్ విత్ మైండ్నెస్ అండ్ ఈగోటిజం దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ అండర్ ద స్పెల్ ఆఫ్ మాయా.
1: పూర్ణావతారములు మాయను వశపరుచుకొని మాయకు అతీతమై తమ యొక్క దివ్యత్వమును తాను ప్రపంచమునకు ప్రచరింపజేసే నిమిత్తమై దివ్యత్వంతోనే జీవిస్తూ ఉంటారు.
0: ద ఫుల్ అవతార్స్ హ్యావ్ కంప్లీట్లీ సబ్డ్యూడ్ మాయా ఇల్యూజన్ అండ్ హ్యావ్ ట్రాన్సెండెడ్ మాయా అండ్ దేర్ లైవ్స్ ఎక్స్ప్రెస్ ఫుల్ డివినిటీ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్.
1: సమయ స్ఫూర్తి మాయకు భద్రుడైనట్టుగా తాను నటించి మాయకు ఏమాత్రమూ సంబంధం లేనటువంటి యొక్క దివ్యత్వంతో తాను జగత్తును పాలిస్తుంటాడు.
0: డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టెన్సెస్ హీ మే గివ్ ది ఇంప్రెషన్ దట్ హీఈస్ కంట్రోల్డ్ బై మాయా, బట్ రియలీ హీఈస్ ఆల్వేస్ కంట్రోలింగ్ మాయా అండ్ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ మాయా.
1: రామావతారము మాయకు లోబడినట్టుగా నటించి ఈ జగత్ కళ్యాణ నిమిత్తమై ధర్మమును తాను ఆచరించి అనుభవించి జగత్తుకు అందిస్తూ వచ్చాడు.
0: రామావతార ఫర్ ఎగ్జాంపుల్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మాయా, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్.
1: కృష్ణావతారం అట్టు కాదు, మాయను తన ఆధీనంలో ఉంచుకొని.
0: కృష్ణావతార ఈజ్ నాట్ లైక్ దాట్, హీ హాస్ ఆల్వేస్ హెల్డ్ మాయా.
1: కేవలం లీలావతారంగా ప్రచరిస్తూ వచ్చాడు.
0: హిజ్ లైఫ్ వాస్ ద లైఫ్ ఆఫ్ లీలావతార. అందుకే
1: వ్యాసుడు అనేక పర్యాయములు భాగవతం నందు లీలామానుష విగ్రహ అని హెచ్చరిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత వ్యాస హెస్ ఎక్స్టోల్డ్ కృష్ణ యాజ్ లీలామానుష విగ్రహ, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్లేఫుల్.
1: భాగవతం అంతా కూడాను కృష్ణుని యొక్క గుణగణములను ప్రచురిస్తూ తన యొక్క లీలా మహత్తరమైన తత్వములను జగత్తుకు ప్రబోధిస్తూ ఆనందపరుస్తూ వచ్చినటువంటిది.
0: భాగవత హ్యాస్ ఎక్స్టోల్డ్ ద లార్డ్ అండ్ హిజ్ ప్లేఫుల్ యాక్టివిటీస్ విచ్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ద ఎంటైర్ వరల్డ్.
1: కనుక కృష్ణావతారం నందు తమ యొక్క తత్వమును ఆచరణయందే కాక ప్రబోధనయందు ప్రచారములయందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని ప్రపంచమునకు అందిస్తూ వచ్చాడు.
0: లార్డ్ కృష్ణ హాస్ గివన్ ద మెసేజ్ నాట్ మెయిర్లీ బై ప్రాక్టీసింగ్ బట్ ఆల్సో బై గివింగ్ ద ఎక్స్ట్రాడినరీ టీచింగ్స్.
1: తాను గుణాతీతుడు,
0: హీ హాస్ ట్రాన్సెండెడ్ ఆల్ ద క్వాలిటీస్ అండ్ గుణ.
1: కానీ లోకోద్ధార నిమిత్తమై తాను గుణములు కలిగినటువంటి వాడిగా నటించి తాను ఆచరించి జగత్తును ఆనందపరుస్తూ వచ్చాడు.
0: బట్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ది వరల్డ్ హీ హాస్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది క్వాలిటీస్.
1: ఏది చేసినా జగత్తునకు మంచి కోసం చేస్తూ వచ్చాడని.
0: వాట్ ఎవర్ ది లార్డ్ డిడ్ వాజ్ ఫర్ ద గుడ్.
1: ఇది ప్రపంచం యొక్క మంచి నిమిత్తమే. తాను ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ తన కోసం కాదు, జగత్తు కోసం.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్ ఓన్లీ ఫర్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్.
1: ఈ పరమసత్యమును ప్రపంచం గుర్తించుకోలేక తమతో పాటు భగవంతుని యొక్క గుణగణములను పోల్చుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి కొన్ని రకములైనటువంటి కళంకాన్ని చేకూరుస్తూ వచ్చారు.
0: బట్ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ దిస్ సేక్రెడ్ ట్రూత్, దిస్ సుప్రీం ట్రూత్, థింక్ దట్ హీఈస్ ఆల్సో లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ అట్రిబ్యూట్ ఫాల్స్ అండ్ డిఫెక్ట్స్.
1: మానవుని యొక్క భావమును పురస్కరించుకుని దివ్యత్వాన్ని కూడాను తాము ఆవిరితిగా పరిగ్రహిస్తూ వస్తుంటారు.
0: Divinity expresses itself sometimes to reflect the thinking of the human beings who are with him.
1: Prema amrutamayam.
0: Love is pure nectar.
1: Madhurati madharam.
0: It is sweetest among the sweetest things.
1: Itti bhakti rasa prabhavamunu grolinatunti vare gopikalu.
0: Gopikas are those who have drunk this nectarine sweetness of devotion.
1: Kani atti gopikalu ye muktini kani ye jnanamunu kani ye vairagyamunu kani varu aashinchaledu.
0: Such great gopikas never aspired either to have liberation, devotion or anything other than their own pure
1: bhakti. Ki minchinatvanti yokka daivattamulo undina aanandamu maroka dani enduku kaanarakapoyinadi gopikulaku.
0: Gopikas never saw anything greater than their own devotion. Devotion was the sweetest thing for them.
1: Dinine naradudu పరమభక్తి అని కూడాను ఒక నూతన పేరును దానికి అందించాడు.
0: దిస్ డివోషన్ ఆఫ్ గోపికాస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ బై నారద యాజ్ పరమభక్తి, సుప్రీం డివోషన్.
1: ఇట్టి పరమభక్తి స్వరూపులైనటువంటి యొక్క ఆనాటి భక్తులు పరమాత్మని సన్నిహితునిగా పెన్నిధిగా భావించి అనుభవిస్తూ వచ్చారు.
0: దోస్ గ్రేట్ డివోటీస్ డ్యూరింగ్ దట్ టైమ్ ఆల్వేస్ కన్సిడర్డ్ లార్డ్ as their dear one and enjoy that kind of intimacy and friendship and devotion.
1: Itti bhagavat premanu grolinatvanti yokka gopikalu mattulai unmattulai premonmattulai pichchi vare vale tirugutu vacharu.
0: Gopikas who had drunk deep this nectarine sweetness of devotion were full of intoxicated devotion. They were overwhelmed with almost devotion of madness and
1: bhavanamulu vadali vanamulalo praveshistu vacharu.
0: They entered into various houses and even entered into forest.
1: Krishnuni yokka murali ganamulu vinnantha maatramane varu maimarustu vacharu.
0: The moment they heard the sweet music from the flute of Krishna, they forgot themselves.
1: Bhagavantudu shabda brahma swarupudani gurtistu vacharu gopikalu.
0: Gopikas recognized that God is the very embodiment of sweet sound.
1: Jagattunandu kaliginatundi samasta padarthamulu kodanu varu vismaristu vacharu.
0: They gave up everything else relating to the world.
1: Dhanamanaga kevalam grantha parichayam kadani.
0: When you say wisdom, it is not acquaintance with books.
1: జ్ఞానమనగా కేవలము అనేక విషయములను సంస్కరింపజేసి పరిశోధించి అందుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి వస్తువు కాదని.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నాలెడ్జ్ ఆబ్టైన్డ్ ఆఫ్టర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ లుకింగ్ ఇన్ టు వేరియస్ థింగ్స్.
1: ఇవన్నీను కేవలము పదార్థ ప్రజ్ఞానములే తప్ప పరార్థ ప్రజ్ఞానము కాదని.
0: ఆల్ దిస్ ఈస్ నాలెడ్జ్ రిలేటింగ్ టు ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ది ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్.
1: జ్ఞానమనగా ఏకాత్మ భావమే జ్ఞానమని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ రియల్ విజ్డమ్ లైస్ ఇన్ కన్సిడరింగ్ యూనిటీ ఆఫ్ ఆత్మ.
1: మాకు సర్వము కృష్ణుడే.
0: ఫర్ అస్ ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: మా పెన్నిధి, మా సన్నిధి, మా మిత్రుడు, మా శత్రుడు, సర్వము మా కృష్ణుడే.
0: అవర్ వెల్త్, అవర్ ప్రాస్పరిటీ, అవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ
1: ఇషము పరము కూడాను మా కృష్ణుడే.
0: This world and the other world, both of them we find only in Krishna.
1: Kanuka itti ekatma bhavamunu varu anubhavistu vacharu.
0: This kind of unity of feeling they enjoyed always.
1: Krishnuni yokka viyogamunu sahinchalekapothu vacharu.
0: They could never bear the separation from the Lord.
1: Itti gopikala yokka hrudayamu jada chaitanyamulaneetundi bheda bhavamunu kodanu vismaristu vacharu.
0: Their hearts did not know what is inner and what is full of life.
1: Rendintini kudunu samattanga bhavistu vacharu.
0: They always considered both as equal, the same.
1: Ide sthita prajna lakshananga gopikalu anubhavistu vacharu.
0: In this way they enjoyed the qualities of sthita prajna, a steady one.
1: Ivi vrutchamule ivi maatadagalava అనేటువంటి విచారణ వారికి లేకపోయింది.
0: దే నెవర్ హ్యాడ్ ది కైండ్ ఆఫ్ థింకింగ్, దీస్ ఆర్ ఆల్ ట్రీస్, కెన్ ఐ స్పీక్ టు దీస్ ట్రీస్, కెన్ దే టాక్ టు మీ,
1: ఇవి పొదలే, ఇవికి నోరు గలదా అని కూడా వారి విచారణ చేయలేదు.
0: దే నెవర్ ఈవెన్ థాట్ వెదర్ దీస్ ఆర్ ఆల్ బుషెస్, డూ దే హ్యావ్ ఎ మౌత్,
1: ఇవి పుష్పములే, ఇవి మాతో జవాబులు చెప్పగలవా అని కూడా పరిజ్ఞానం వారికి లేకపోయింది.
0: దీస్ ఆర్ ఆల్ ఫ్లవర్స్, కెన్ దే గివ్ ఎనీ రిప్లై టు అవర్ క్వశ్చన్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం, సర్వం కూడా భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ వచ్చారు గోపికలు.
0: గోపికాస్ కన్సిడర్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఎక్కడికి పోయినప్పటికి కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, ఈ భావం తప్ప అన్య భావం వారి హృదయంలో ఏమాత్రం కూడా కదలలేదు.
0: దేర్ హార్ట్ వాజ్ filled with only one feeling, and the feeling is Krishna. Where is Krishna?
1: Bhagavatamnandu chakkani okati adarsham chupistu vachadu Potana.
0: Potana has beautifully brought out this particular thing in his Bhagavata.
1: Gopikalu Krishnuni kanaleka aneka vidhamula paritapam cheta parugulu ettukoni potunnaru.
0: Gopikas were running, aspiring to meet Krishna. Where is our Krishna?
1: Brindavanamulo praveshincharu.
0: They entered Brindavan.
1: Nallanivadu Padmanaya.

0: పరిమళమైనటువంటి యొక్క మందార పుష్పం యొక్క మకరందములు గ్రోలైనటువంటి తుమ్మెద ఉన్మత్తి పువ్వుల వైపును ఒరుకుదిద్దుతున్నా.
1: The bees which have drunk the nectarine sweetness of the flower of mandara, the lotus, would they go in for tasteless, useless flowers and satisfy themselves?
0: ఆకాశామృతముతో గ్రోలైనటువంటి యొక్క ఈ యొక్క పక్షులు కేవలము ఒక విధమైనటువంటి మురికి వాడల లోపల ప్రవేశించిన
1: దోస్ బర్డ్స్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద స్కై డైరెక్ట్లీ విల్ దే గోయింగ్ ఫార్ ద డర్టీ వాటర్ ఇన్ ద గట్టర్స్.
0: మధురమైనటువంటి మామిడి లేతలను పువ్వులను ఆరగించి ఆనందించేటువంటి యొక్క కోకిలలు అడవి మల్లెల పైన ఆశించున
1: కకూస్ విచ్ విల్ టేక్ అండ్ ఎంజాయ్ ద టెండర్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ మ్యాంగో గ్రోస్ విల్ దే గో ఇన్ ఫర్ ద టేస్ట్లెస్ అండ్ ద యూజ్లెస్ థింగ్స్.
0: చల్లని తెల్లని చంద్రకాంతిని కోరి ఆనందముగా ఆడుకునేటువంటి చకోర పక్షులు కేవలము మంచు పొగలు పైన మనసు పోవునా.
1: The chakora bird which enjoys the coolness and the softness and the sweetness of the moonlight, will they go in for anything other than that?
0: Atulane nitya satyamainatunti yokka bhakti prapattulu galinatunti yokka manavuni yokka manasu daiva pada padmamula pain tappa anya pradeshamulaku e matram kudanu adi paaripodu.
1: Similar would be the hearts of true devotees who have got true devotion and love for the lotus feet of the Lord. They would never go in for anything other than the lotus feet of the Lord.
0: Itti pavitramainatunte chittamulu kaliginatunte yokka vyaktule gopikalu.
1: Gopikas for those who have such sacred, pure, sweet hearts.
0: Vrepallalo puttinatunte gopikalu కృష్ణుని యొక్క ఆనందామృతాన్ని గ్రోలినటువంటి గోపికలు, కృష్ణుని అనురాగములకు పాత్రులైనటువంటి గోపికలు, కృష్ణుని ఆత్మాన్వేషణకు అరుగుదించినటువంటి గోపికలు అన్యముని ఏమాత్రం కూడా ఆశించలేదు.
1: గోపికాస్ హూ వర్ బోర్న్ ఇన్ రేపల్లే అండ్ హూ హావ్ ఎంజాయ్డ్ ద స్వీట్ కంపెనీ, ద స్వీట్ టెండర్ లవ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ వుడ్ నెవర్ ఆస్పైర్ టు గో ఇన్ ఫార్ ఎనీథింగ్ అదర్ దాన్ కృష్ణ.
0: కనుకనే క్షణ క్షణము కూడాను గోపికలు ఇండ్లకే పరిగెత్తిడి వాడు కృష్ణుడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై కృష్ణ ఆల్వేస్ వెంట్ టు ది హౌసెస్ ఆఫ్ గోపిక.
0: తల్లి ఎన్ని విధములుగా కూడాను తాను ప్రయత్నించినప్పటికీ ఇంటిలో ఒక క్షణమైనా ఉండేటువంటి వాడు కాదు కృష్ణుడు.
1: హౌవర్ మచ్ యశోద పుట్ ప్రెషర్ ఆన్ కృష్ణ, హీ వుడ్ ఆల్వేస్ ఫ్రీక్వెంట్ ది హౌసెస్ ఆఫ్ గోపికాస్.
0: రేపల నుండి ఎన్ని విధములైనటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పటికీ రేపలను మాత్రం వదిలేటువంటి వాడు కాదు కృష్ణుడు.
1: ఎనీ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ మైట్ బి కమింగ్ ఫ్రమ్ వేరియస్ హౌసెస్ ఇన్ రేపల్లే, బట్ హీ వుడ్ నెవర్ గివ్ అప్ రేపల్లే అండ్ గో టు ఎనీ అదర్ విలేజ్.
0: ఆ రేపల్లే పూర్తి కూడాను గోపికల యొక్క ప్రేమామృతంతో నిండి ఉండేటువంటిది.
1: దట్ విలేజ్ రేపల్లే was filled with the sweet devotion of gopikas and their sweet love.
0: Satti gopikalu inti nundi kudanu aparinchetunti venna venna kadadi gopikaliki hrudiyane.
1: What looked like stealing the butter from various houses was not butter, it was the hearts of gopikas.
0: Butter anaga pavitramainatuntidi.
1: When you say butter, it is sacred.
0: నిర్మలమైనటువంటిది.
1: It is pure.
0: సున్నితమైనటువంటిది.
1: It is soft.
0: ఇలాంటి హృదయము గోపికల యొక్క హృదయము. గోపికల హృదయాన్ని వ్యాసుడు వెన్నతో పోల్చుకున్నాడు.
1: That is the reason why the hearts of Gopikas were compared to butter by Vyasa.
0: ఒకనాడు గోపికలందరూ కూడా కంప్లైంట్ చేస్తే యశోద చెప్పుతుండాలి కృష్ణునకు.
1: On a particular day, all the Gopikas went and complained to Yashoda and Yashoda began replying them like this.

0: Oh, tail, you are very small to look at. But your house, your mouth is full of the entire village who is full of agog with the complaints.
1: Nooranta vennavasana. Ooranta yunagadambu. Wakate raddul. Goranta levubala.
0: Oh Krishna, your mouth is smelling full of fragrant butter, and the entire village is agog with complaints against you. You, to look at, you are as small as a nail.
2: Anaga, talliki kudanu artham kaalatvanti divyatvanni gopikalaku chuputu vachadu Krishna.
0: Krishna was one that he showed his divinity to gopikas, but his own mother did not know his divinity.
2: Ditti pavitramainatvanti divyatvaniki చిన్న చిన్న విషయములందు కూడా నువ్వు ప్రవేశపెట్టి కృష్ణుడు త్రేతాయుగమునందు ద్వాపరయుగమునందు దివ్యత్వమనేటువంటి దాన్ని జగత్తునికి ప్రబోధిస్తూ వచ్చాడు.
0: కృష్ణ బ్రాట్ అవుట్ డివినిటీ ఇన్ ఎవరీ స్మాల్ లిటిల్ యాక్ట్ ఆఫ్ హిస్ అండ్ కన్వేర్ దిస్ మెసేజ్ ఇన్ ది ద్వాపర ఏజ్ టు ఆల్ ద పీపుల్.
2: త్రేతాయుగమునందు సత్యధర్మ స్వరూపుడై రాముడు అవతరించాడు.
0: Rama was born as the very embodiment of truth and righteousness.
2: Dwapara yugamunandu shanti prema swarupudai avatarinchadu.
0: In Dwapara age, the Lord was born as the very embodiment of peace and love.
2: Nedu satya dharma shanti swarupani naligintini sammelitam gavinchukoni avatarinchadam.
0: Today the Lord is born with a combination of all the four: truth, righteousness, peace and love.
2: ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని ప్రపంచము అంత సులభంగా అర్థం చేసుకోలేదు.
0: ది వరల్డ్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ సో ఈజీలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
2: సంసారమునకు జగత్తునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం కాని భేదము కాని ఎంతవరకు ఉన్నదనేటువంటి సత్యాన్ని భాగవతము చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: భాగవత హస్ బ్యూటిఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ the difference that exists between the family and the world.
2: Samsaramu dhanam kosamu laukikamaina sukhamula kosamu bhoga bhagyamula kosamu aasti paryayamula kosamu aarata padutu vachindi.
0: The samsara, the world, is full of aspirations to have money, prosperity, comforts and such kind of material welfare.
2: Prakruti సర్వమును కూడాను అందిస్తూ వచ్చింది. నేర్చుకున్నటకు గాలి, ఉండుటకు భూమి.
0: నేచర్ ప్రొవైడ్స్ ఆల్ దీస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టు బ్రీత్ దేర్ ఇస్ ఎయిర్,
2: త్రాగుటకు నీరు, తినుటకు అన్నము.
0: దేర్ ఇస్ ఎర్త్ టు లివ్ ఆన్, దేర్ ఇస్ ఫుడ్ టు ఈట్ అండ్ దేర్ ఇస్ వాటర్.
2: ప్రాకృతమైనటువంటి యొక్క సహజ ధర్మములను మానవుడు ఈనాడు విస్మరిస్తూ వస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ ద న్యాచురల్ లాస్ and rules.
2: కృత్రిమమైనటువంటి యొక్క సుఖ సంతోషములకై మానవుడు అరులు చాస్తున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ద ఆర్టిఫిషియల్ కంఫర్ట్స్.
2: ఇది పరీక్షితులకు సుఖుడు బోధించినటువంటి ప్రబోధ.
0: సుఖ థాట్ టు పరీక్షిత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అలోన్.
2: ఈ ప్రకృతి నిరంతరము కూడాను అహంకార మమకారముల చేతను, ఆడంబరముల చేతను, కామక్రోధముల చేతను నిండి ఉంటున్నది.
0: The nature is full of the ego, the mindness, and the likes and dislikes.
2: కనుకనే మానవత్వం అనేటువంటిదేని ఈ ప్రకృతి ద్వారా కొంత వేరుపరచి దివ్యత్వంలో ప్రవేశింపచేసినప్పుడే ఈ శాంతి, సహన, ప్రేమతత్వములు మనకు అలువరుతాయి.
0: One would be able to enjoy peace, love, only when one separates his human aspect from the nature.
2: ప్రేమను ప్రేమ ద్వారానే పొందటకు వీలవుతుంది, కానీ అన్య మార్గముల చేత ఇది అలవి కాదు.
0: వన్ కెన్ ఎంజాయ్ లవ్ ఓన్లీ త్రూ లవ్, త్రూ నథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్ లవ్.
2: కనుకనే దివ్యత్వాన్ని పొందగోరినటువంటి మానవులు పరమ పవిత్రమైనటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ డివినిటీ, యూ హ్యావ్ టు డెవలప్ లవ్, ట్రూ లవ్.
2: ఈ ప్రేమ ఒక దైవ స్వరూపం.
0: This love is the very embodiment or form of God.
2: ఇది ఫలరహితాన్ని, అని అనుభవించేది.
0: లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్.
2: ఫలాపేక్ష దీనికి లేదు.
0: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ఒకటే ఫలము, దైవము దైవము దైవం. దైవాపేక్ష తప్ప అన్య అపేక్షలు లేదు.
0: ట్రూ లవ్ ఆస్పైర్స్ టు హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ గాడ్.
2: అట్టి జీవితమును ఈనాటి ప్రపంచమునందు మానవుడు అనుభవించటకు సాధ్యమవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు లివ్ సచ్ ఎ సేక్రెడ్ అండ్ ప్యూర్ లైఫ్ టుడే?
2: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించే నిమిత్తమై భగవంతుడు అవతరిస్తున్నాడు.
0: గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ రైటియస్నెస్ అండ్ ధర్మ.
2: ప్రతి మానవుడు కూడా ధర్మాన్ని ఆచరించే నిమిత్తమై అవతరిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: దేహము ధర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: The physical body is given for practicing dharma.
2: శరీరమాత్యం ఖలు ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమే శరీరం వచ్చింది.
0: Body is given in order to practice dharma.
2: అయితే ఇక్కడనే మనం చక్కగా గుర్తించవలసినటువంటిది.
0: But there is an important thing which you have to recognize.
2: ధర్మ రక్షణ కంటే పూర్వము దేహ రక్షణ అత్యవసరం.
0: And that is protecting and taking care of the body is a precondition.
2: దేహరక్షణ గావించుకున్నప్పుడే ఈ దేహం ద్వారా ధర్మరక్షణ సల్పవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్ యూ కెన్ యూజ్ ది బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: కనుకనే దేహరక్షణ ప్రతి మానవుడికును అత్యవసరం.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ మ్యాన్ షుడ్ పే అటెన్షన్ టు పురస్కరించుకునే
2: హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెట్ హెల్త్ ఈజ్ వెల్త్.
2: అయితే ఈ దేహరక్షణ దేనికోసం? లౌకికమైనటువంటి భోగభాగ్యములు సంపాదించుకునే కోసం కాదు, ధర్మాన్ని రక్షించే కోసం.
0: ఇఫ్ దట్ బి సో, వాట్ ఇస్ ది నీడ్ ఫర్ ప్రొటెక్టింగ్ దిస్ బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ? వాట్ ఇస్ ధర్మ దెన్?
2: మనస్సునందు ఆవిర్భవించినటువంటి యొక్క అభీష్టమును వాక్కునందు ప్రచురింపజేసి వాక్కునందు ప్రచురింపజేసినటువంటి యొక్క ధర్మమును క్రియారూపంలో మనము ప్రపంచానికి నిరూపించాలి.
0: ద ధర్మ ఈజ్ whatever thoughts have occurred in your mind, you have to speak the same thing, and whatever you have spoken, you have to practice it.
2: Manasu mata kriyayu manishi okati aina.
0: Thought, word and deed, if they are the same,
2: nijamaina manavattu,
0: that is a true human being.
2: Manasu nandu veru matalu kriyayu veru veru aina vidhamidemi.
0: If there is some kind of divorce between the thought, word and deed, what kind of person can he be?
2: ఈనాటి మానవత్వనందు ఇట్టి త్రిపుటి సిద్ధి మనకు లభించాలి.
0: In today's man, the need is to establish this kind of purity of these three instruments.
2: ధర్మము ఏనాటికి నశించినది కాదు.
0: ధర్మ కెన్ నెవర్ బి అనిహిలేటెడ్.
2: ధర్మాచరణ మాత్రమే క్షీణిస్తూ వస్తుందాది.
0: ఇస్ ఓన్లీ ది ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ విచ్ డిక్లైన్స్.
2: కనుక ఈనాడు మనము ధర్మమును ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: టుడే వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ధర్మ పర్ఫెక్ట్లీ.
2: అది నిజమైనటువంటి సాధన.
0: దట్ ఈస్ ట్రూ సాధన.
2: ఈ సాధనగా కేవలము ఏదో జపము ధ్యానము యోగము ఇవన్నీ కూడాను కేవలము కాలమును సార్థకం గావించుకునే నిమిత్తము ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ జప, chanting the name, meditation and such other things, only sanctified
2: dharma sarthakata kosamani ee trikarana shuddhi atyavasaram.
0: Purity of these three instruments is necessary for sanctifying one's life.
2: Prema swarupulara,
0: embodiments of divine love.
2: Krishna janam anaga kevalam edo eppudo dwapara yugamulo puttadani ఎప్పుడో దీనికి తగినటువంటి యొక్క ప్రబోధన చేసాడని మనం భావించరాదు. క్షణ క్షణమునందు కూడాను ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఆ కృష్ణ భావమును నిరంతరము కూడాను పోషిస్తూ రావాలి.
0: ది బర్త్ ఆఫ్ కృష్ణ నీడ్ నాట్ బి కన్ఫైన్ టు ఎ పర్టికులర్ ఏజ్ ఆఫ్ ద్వాపర అండ్ హిస్ టీచింగ్ కన్ఫైన్ టు ద్వాపర. ఎవ్రీ మినిట్ ద ఫీలింగ్స్ ఆఫ్ కృష్ణ అండ్ సచ్ సేక్రెడ్ థాట్స్ మస్ట్ బి బోర్న్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
2: కృష్ణ అనగా ఏమిటి?
0: What do you mean by Krishna?
2: ఎప్పుడు పుట్టాడు?
0: When was he born?
2: ఆ పుట్టినటువంటి యొక్క కాలమును మనం చక్కగా విచారణ చేస్తే దీనికి సరైనటువంటి యొక్క స్థానం మనకు గుర్తింపుకోవచ్చు.
0: The significance of that can be understood only when we know when Krishna was born.
2: శ్రావణ మాసము.
0: The month was శ్రావణ.
2: కృష్ణ పక్షమి.
0: The fortnight was the dark fourth.
2: అష్టమి తిథి.
0: The day was అష్టమి.
2: చీకటి ఇంటిలో,
0: ఇన్ ఎ డార్క్ హౌస్,
2: చీకటిగా ఉండే కృష్ణుడు పుట్టాడు.
0: డార్క్ చైల్డ్ కృష్ణ వాజ్ బోర్న్.
2: అనగా శ్రావణ మాసం, శ్రావణం అనగా ఏమిటి, శ్రవణములకు ఆనందాన్ని అందించేటువంటిది.
0: ఇన్ ది మంత్ ఆఫ్ శ్రావణ వెన్ యు సే ఇట్ మీన్స్ హియరింగ్ సచ్ థింగ్స్ విచ్ గివ్ రియల్
2: జాయ్. సాధన యందు మొట్టమొదటి శ్రవణాన్ని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై అమంగ్ ది డిఫరెంట్
2: భగవంతుని పొందడానికి నవ విధములైనటువంటి భక్తిలో శ్రవణం మొదటిది.
0: ది ఫస్ట్ అమంగ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ టు రీచ్ గాడ్ ఈజ్ హియరింగ్ గాడ్. శ్రవణ,
1: శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం.

0: ఈ నవవిధ మార్గములు యందు కట్టకడపడది ఆత్మ నివేదన. మొట్టమొదటిది శ్రవణము. శ్రవణం చేతనే ఆత్మ నివేదనకు తగినటువంటి అర్హతలు అవుతాం.
1: దేర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్: హియరింగ్, సింగింగ్, రిమెంబరింగ్, సర్వింగ్, ఆఫరింగ్ ది ప్రేయర్ అండ్ వర్షిపింగ్ అండ్ బీయింగ్ దాస్ అండ్ ఆఫరింగ్ ఫ్రెండ్షిప్ అండ్ అల్టిమేట్లీ సర్వింగ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు మనము లోక సంబంధమైనటువంటి యొక్క కఠినమైన అశుభమైన అశాంతిని కలిగించేటువంటి దీన్ని మనం శ్రవణం చేస్తున్నాము. కానీ సత్యమైన, నిత్యమైన, మధురమైన, అమృతమైన, అమరత్వమైనటువంటి యొక్క విషయాన్ని శ్రవణం చేయటానికి మన యొక్క కర్ణములు ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేవు.
1: Among these 9 types, the first one is hearing, the last one is ఆత్మ నివేదన. You can surrender yourself only to Savana. Unfortunately, today, we are hearing only harsh things, bad things, evil.
0: Savana managa, yedo loka sambandhamainatundi vishayalu vinatam kaadu.
1: Hearing or Savana does not mean hearing.
0: Divyatmanaku sambandhinchinatundi smarane smarana. Adi e Savana.
1: One has to listen to only divine things and divine leelas.
0: Kanukane, oka bhaktudu chevulaku cheppadu.
1: That is the reason why one devotee
0: prabhuvaka uri vari suddulante nivu siddhamoduve kadu sedda toda muddu muddu ganu bhagavat muchchatalo cheppu vela vadikaga nundarelavo chevula prabhuvaka uri vari suddulante niru siddhamodure kadu sedda toda.
1: Oh yes, when you want to hear some useless things and some complaints about other people in the world, you get a lot of interest.
0: Kalu bhagavat muchchatalu cheppu veda vadikaga nundarelavo chevula.
1: There is no unity between these two ears. They don't concentrate to listen when sweet tales about the Lord are narrated.
0: Ee kaliyuga prabhavam cheta itharulu yokka tappappunu gurinchinatundi vishayale manamu shravanam chestunname kaani పవిత్రమైనటువంటి యొక్క దివ్యనామమును మనము శ్రవణం చేయడానికి ఏమాత్రం కూడా మనము తగిన కృషి చేయటం లేదు.
1: వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ స్వీట్ స్టోరీస్.
0: కన్నులు ఎందుకోసం ఇచ్చాం?
1: వై ఆర్ ఐస్ గివెన్ టు అస్?
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందులుక.
1: వై ఆర్ ఐస్ గివెన్? డూ యూ నో ఈజ్ ఇట్ టు సీ ఎవ్రీ?
0: కాదు కాదు, కైలాసవాసు నీ కన్నులారా గాంచేందుకురా.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు సీ ది కైలాసవాస ద లార్డ్ ఈశ్వర.
0: పొందుక పాదములు ఇచ్చినది ఎందుకో సందులు గొందులు తిరుగుటక.
1: హ్యావ్ యూ బీన్ గివెన్ లెగ్స్ ఇన్ ఆర్డర్ టు మూవ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్?
0: కాదు కాదు, నంది వాహనని మందిరమునికి ఎదేంచుకురా.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు గో టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై.
0: ఈ విధంగా మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవారాధన ఎందే అంకితం గావించే నిమిత్తమే అందించినటువంటివి.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ ఆర్ గివెన్ బై ద లార్డ్ in order to use and dedicate them to the Lord himself.
0: కనుక ధర్మ సంస్థాపన అనేగా ఏమిటి? మన అంగములు ఏ ఏ కార్య నిమిత్తమై అందించాం ఆయా కార్యములు యందు దీన్ని ప్రవేశపెట్టడమే ధర్మం.
1: When you say ధర్మ సంస్థాపన or following ధర్మ, using all the limbs,
0: మంచిని చూడు,
1: purpose for which it is meant,
0: మంచిని మాట్లాడు, మంచిని విను, మంచిని తలచు, మంచి ప్రదేశములకు పో, మంచి పనులు చేయి.
1: Say good, hear good, talk good, go to good places, do good things, think good. These are all very essential.
0: ఈ గుడ్ మంచి మంచి అంటే దేనిని మంచి అని మనం నిర్ణయించగలం?
1: When you say good, what do you mean by this good? What is really good?
0: ఎవరో ఇది మంచి చేయమంటే అది కాదు మనకు మంచి.
1: It is not upon the word of someone else we will have.
0: దేవుడనగా వేరు, దేశమందురు లేడు. దేవుడనగా తన దేహమంది.
1: When you say God, God doesn't dwell in some distant world. He is in your own body.
0: పాపమనగ వేరు, పరదేశమును లేదు, తాను చేయు పనులు తగియండు.
1: Sin is associated with the action that you perform. It doesn't exist in some other country.
0: కాబట్టి నీయందే నీ యొక్క ప్రబోధం నీకు అభివృద్ధి కావాలి.
1: The teachings will have to emerge from within you.
0: అదే కాన్షియన్స్, దాని ప్రకారం నీవు నడుచు.
1: You have to follow your conscience.
0: దానిని నీవు అనుసరిస్తూ వస్తే తప్పక ఏ విధమైనటువంటి యొక్క దోషమును నీవు ఆచరించడానికి పూనుకో.
1: యూ విల్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్ if you carefully follow your own conscience.
0: కనుకనే దేవుడు ఎక్కడ? Where is God? Where is God? Where is God? అని మనం కొంచెం ప్రశ్న వేస్తే లోపల నుంచి అంతర్వాణిగా వస్తుంది, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధం అని చెప్తున్నా. అహం వైశ్వానరో భూత్వ, ఓ పిచ్చి మనిషి, నేను నీయందే ఉంటున్నాను, నీవు తినేటువంటి ఆహారం అంతా నేను జీర్ణింపజేస్తున్నాను, జీర్ణింపజేసి నేను అనుభవించటం లేదు, సర్వాంగానికి సప్లై చేస్తున్నాను అని చేస్తున్నాడు.
1: When you question yourself, where is God? The answer comes from within, that I am in the form of Vaishwanara in your own stomach. I digest all the food that you partake and I don't keep it for myself. I supply the strength to the entire body and to all the limbs.
0: Kanukane manaku vache reply, aham vaishwanaro bhutva, nene.
1: The reply is that I am in the form of Vaishwanara.
0: Kanukane shravana masam anetundi ee shravanamulaku ఈ యొక్క దేహమును సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవటానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ మంత్ ఆఫ్ శ్రవణ మీన్స్ హియరింగ్ గుడ్ థింగ్స్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ అండ్ యూజింగ్ ది లింబ్స్ టు రీచ్ ది లార్డ్.
0: కృష్ణపక్షమి, పక్షం ఏమిటది? కృష్ణపక్షం అనగా చీకటి. రాత్రి వేళ ఇప్పుడు వెన్నెల లేదు, చీకటి.
1: ది ఫోర్త్ నైట్ ఇస్ డార్క్ ఫోర్త్ నైట్. During the night there will be no stars seen.
0: Ashantrone prakanti, prakantrone paramjyoti, paramjyoti paramatma swarupam. Chikatilone velugaku vilu untunnadi kani velugulo velugaku vilu ledu.
1: In peacelessness itself peace finds its own value. In darkness alone you have got value for light.
0: Kanuka ee krishnudu ee lokamanta ashanti anetunte adharmamto nindinappudu aa ashantilone puttadu. ప్రశాంతిగా.
1: When you say Krishna was born in the dark fortnight, in the world which is full of strife-torn world and fear-ridden world, Krishna is born as the very embodiment of peace in order to restore peace in the world. The day is 8th day Ashtami.
0: అనగా నష్టకష్టములకు ఆధారమైనటువంటిది అష్టమి అని లోకుల యొక్క భావము.
1: The world considers that Ashtami is known for all types of
0: anaga jagatulaku nashta kashtamuluga undinatundi paristhiti endu eppudu nashta kashtamulu vastayi dharmamunu visvarinchinappude nashta kashtamulu manaku vastunnayi.
1: When do people face all types of loss and troubles? Only when they give up dharma they will be facing all types of loss and
0: nashta kashtamulu pariharam gavinchi
1: saving us from loss
0: chigadi duramu chesi
1: making darkness distant from us,
0: అజ్ఞానమును పటాపించలు గావించి,
1: tearing the veil of ignorance,
0: విజ్ఞానమును బోధించే నిమిత్తమై,
1: in order to teach the words of wisdom,
0: శ్రవణము ద్వారా,
1: through hearing,
0: కృష్ణుడు లోకములో అవతరించాడు.
1: God Krishna has taken his birth in this world.
0: కనుకనే మొట్టమొదటి శ్రవణము అర్జునుకి గావించాడు భగవద్గీత శ్రవణం.
1: That is the reason why Lord Krishna gave Arjuna
0: అక్కడ నిమిత్తం మాత్రం భవసవ్య సాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకుని ఈ జగత్తుకు ఈ యొక్క పవిత్రమైన పదార్థాన్ని అందిస్తున్నాను.
1: Even there Lord declared, I am using you only as an instrument and I am doing the entire work and I am teaching to the entire world.
0: కనుక దైవము సమస్త బోధన కూడాను సమస్త ప్రచారములు కూడాను ధర్మ సంబంధమైనవి, ప్రేమ సంబంధమైనటువంటివి.
1: All the teachings of the Lord are therefore associated with dharma and love.
0: Kanukane ikkada hrudayaniki oka vidhamainatundi yokka jeevatattvanga pravadarshistu vachadu.
1: The heart is associated with the jeevatattva.
0: Gopikalu koradu,
1: gopikas aspired.
0: Krishna neeva nallani vaadu.
1: Gopikas prayed, O Krishna, you are dark one.
0: నా కాళింగి మడుగు మహా మాలిన్యమైనటువంటిది, అది కూడా పూర్తి నీకంటే ఇంకా నల్లగా ఉంటుండాలి.
1: ది పాండ్ ఆఫ్ వాటర్ ఇన్ కాళింగ వాస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, డార్కర్ దాన్ యూ.
0: ఆ కాళింగి మడుగు లోపల నీ నీడను చూడాలంటే అది నలుపు, నీవు నలుపే. నా కన్నులు చూసేటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గుడ్లు నలుపే.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఇమేజ్ ఇన్ దట్ వాటర్, వాటర్ ఇస్ డార్క్, యు ఆర్ డార్క్ and our eyeballs are also dark.
0: ఈ మూడు నల్లంటారేందు నీ యొక్క రూపాన్ని నేను ఏ రీతిగా దర్శించగలను?
1: When all these three things are dark, how can I get a reflection and image of you?
0: నీవు కాళింగి మడుగు పరిశుద్ధం చేయవని నేను నీకు చెప్పను.
1: I don't ask you టు ప్యూరిఫై ఎందుకు? వై షుడ్ ఐ బాదర్ యూ విత్ దిస్?
0: నీ రూపు అంతకంటే మార్చుకోనక్కర్లేదు.
1: ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ ఫామ్.
0: నా కన్నుల యొక్క దృష్టిని కూడా నీవు మార్చనక్కర్లేదు.
1: యూ డోంట్ ఈవెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ మై ఐ.
0: ఎందుకనగా నీ సుందర విగ్రహాన్ని చూచినటువంటి నేత్రములు నావి.
1: బికాస్ మై ఐస్ ఆర్ సో ఫార్చునేట్ దట్ దే హావ్ సీన్ యువర్ బ్యూటిఫుల్.
0: కనుక నా దృష్టిని కూడా నీవు మార్చవద్దు.
1: డోంట్ చేంజ్ మై ఈవెన్ విజన్.
0: ఆ యొక్క కాళింగి మడుగునందు కనిపించేటువంటి యొక్క ఆకాశం రంగు మాత్రం తెల్లదిగా చేయి. ఆ తెల్లదాంట్లో నీ నల్ల రూపము బ్యాక్ గ్రౌండ్ లో చాలా బాగా కనిపిస్తుంది.
1: అవర్ ఓన్లీ ప్రేయర్ ఈస్ యూ చేంజ్ ది స్కై ఇన్ టు వైట్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద వాటర్స్. అగైన్ ది బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ వైట్ స్కై యువర్ డార్క్ ఫార్మ్ విల్ బి వెరీ ఈజీలీ సీన్.
0: అనగా నా మానస సరోవరమే ఒక కాళింగ మర్దన.
1: మై ఓన్ మైండ్ ఈస్ కంపేర్డ్ టు ది పాండ్ ఆఫ్ కాళింగ.
0: కోరిక అనేటువంటి అనేక శిరస్సులు కలిగినటువంటి కోరికలు అదే ఒక కాళీయుడు.
1: ది కాళీ హావ్ సీన్ యువర్ బ్యూటిఫుల్.
0: కనుక నా దృష్టిని కూడా నీవు మార్చవద్దు.
1: డోంట్ చేంజ్ మై ఈవెన్ విజన్.
0: ఆ యొక్క కాళింగి మడుగునందు కనిపించేటువంటి ఆకాశం రంగు మాత్రం

0: అండర్ టు ది పాండ్ ఆఫ్ కాలింగ్.
1: కోరిక అనేటువంటి అనేక శిరస్సులు కలిగినటువంటి కోరికలు, అదే ఒక కాళీయుడు.
0: ది కాళీయ సర్పెంట్ ఈస్ represented by the desires, thousands of desires in our mind.
1: అది మనసులో ప్రవేశించింది.
0: When these desires enter into our mind,
1: ఇది మానస సరోవరము.
0: And in this pond of mind,
1: ఆ కోరికల యొక్క మాలిన్యం అంతా ఇందులో వదిలిపెట్టింది.
0: These desires dirty this pond of mind.
1: ఆ యొక్క కాళింగం అడుగునందు నీ యొక్క ప్రతిబింబము నేను దర్శించలేకపోతున్నాను.
0: I have not been able to get a reflection and your image in that mind.
1: కనుక నా మనసును నీవు పరిశుద్ధం ఏం చేయనక్కర్లేదు.
0: You don't even purify my mind.
1: ఈ మనసునందు ప్రతిబింబించేటువంటి నా హృదయాన్ని శుద్ధిగా చేయమన్నాడు.
0: You only purify the heart which reflects itself in my mind.
1: చిత్తశుద్ధి అత్యవసరం మానవులకు అని ఇక్కడ గోపికలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: The teachings of Gopikas is that for man, purity of heart is essential.
1: అదే తీర్థుండాలి వారు కూడా చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని చిక్కిరమే ఉందరు రామరామ అన్నాడట. చిత్తశుద్ధి అనగా చిత్తశుద్ధి అత్యవసరమే, అప్పుడే నీ పూజ సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్ యువర్ వర్షిప్ బికమ్స్ శాంక్టిఫైడ్ అండ్ ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్ అండ్ ఎఫికేసియస్.
1: ఈ యొక్క మానస సరోవరం నందు చాలా భయంకరమైనటువంటి సరోవరము.
0: The pond of our mind
1: is పెద్ద సముద్రం వంటిది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బీచ్.
1: దీనిలో వచ్చిపోయేటువంటి అలలకు ఏమాత్రం కూడా అంత్యం లేదు.
0: ది వేవ్స్ ఆఫ్ డిజైర్స్ సీజనస్లీ కమ్ అండ్ డిస్టర్బ్ ద మైండ్.
1: కావలసినన్ని అలలు వస్తున్నాయి.
0: నంబర్ ఆఫ్ వేవ్స్ కమ్,
1: కానీ దాని అట్టడుగునే ఉంటుంది అది నీ యొక్క రూపం అనే నామము, నామం అనే రూపం.
0: బట్ డీప్ ఇన్సైడ్ ఇన్ దిస్ ఓషన్ ఈస్ ది ప్రెషియస్ జెమ్ ఆఫ్ యువర్ నేమ్.
1: అదే నీవు ముత్యము వంటి వాడు కృష్ణ.
0: ఓ కృష్ణ, యు ఆర్ సంథింగ్ లైక్ ఎ బ్యూటిఫుల్ పెర్ల్స్.
1: దేహములో ముఖమునకు ముక్కు చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ది ఫేస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లింబ్ ఇస్ నోస్.
1: ముఖము కన్నులు ఎంత బాగుండేప్పటికీ ముక్కు మాత్రం సరలేకపోతే అందమంతా చెడిపోతుంది.
0: ది ఫేస్ మే బి అదర్వైజ్ బ్యూటిఫుల్, బట్ ఇఫ్ ది నోస్ ఇస్ నాట్ క్వైట్ అప్రోప్రియేట్ అండ్ ఆల్ రైట్, ది ఎంటైర్ బ్యూటీ.
1: కనుకనే కృష్ణుని యొక్క అందమునకంతా కూడా

0: ఇవన్నీ ఉన్నాయి. కాని నాసాగ్రే నవమౌక్తికం, ఆ ముక్కులో ఉండేటువంటి ఒక ముత్యము నీ అందాన్ని అంతా చక్కగా దుర్రుకుంటుంటుంది.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ కృష్ణ ఆర్ బ్యూటిఫుల్, బట్ ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ద పెర్ల్ విచ్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ నోస్ ఈజ్ మేకింగ్ యువర్ ఫారం.
0: కనుక నీవు ముత్యము వంటి వాడు.
1: You are something like a pearl.
0: ముత్యము సులభంగా చిక్కేటువంటిది కాదు.
1: It is not easy to get.
0: లోతైన సముద్రంలో ఉంటుంది.
1: Pearls are found deep inside the water.
0: లోతైన సముద్రంలో మునిగి దానిని తీసుకోవాలంటే ఏ యొక్క మహనీయులకో ఇది సాధ్యమవుతుంది.
1: Only fortunate great souls will be able to enter deep into the ocean.
0: మాకు ముత్యం వంటి వాడు లభించావు.
1: ఓ కృష్ణ, we have found you.
0: ఈ సంసార సాగరములో నిన్ను చూచి మేము ఆనందిస్తున్నాము.
1: In this family life, in the world, only by seeing you, we are enjoying our life.
0: We have been able to
1: live only because we are seeing
0: you. కనుక నీవు తిరిగి మా హృదయాన్ని వదిలిపోవడానికి సాధ్యం కాదు.
1: ఓ కృష్ణ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూ నాట్ లీవ్ అవర్ హార్ట్స్
0: తిరిగి మేము దక్కించుకోలేము.
1: వన్స్ యూ లీవ్ అవర్ హార్ట్స్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ యూ బ్యాక్.
0: చిక్కిన దానిని దక్కించుకోవటమే మహా అదృష్టము.
1: It is a great good fortune if one can save God what he has got in his own
0: heart. Yoga kshemam vahamyam annaru Bhagavad Gita lo. Yogam anaga aparupamainatundi danni manam sampadinchukovatam.
1: In Bhagavad Gita this has been referred to yoga and kshema. Yoga refers to obtaining the most precious thing.
0: Sampadinchukunnatundi danni rakshinchukovatame kshemam.
1: Safeguarding and protecting what you have already got, that is kshema.
0: కనుక నీవు మాకు లభించావు, దీనిని మేము దక్కించుకునేటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని గోపికలు ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ప్రే, కృష్ణ బ్లెస్ us విత్ ద కెపాసిటీ దట్ వీ మే సేఫ్ గార్డ్ యూ, సమ్హౌ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ యూ, లెట్ us ప్రొటెక్ట్ యూ.
0: దీనిని మీరా కూడా చెప్పింది, కడలిల్ కుళ్ళుతురు ముత్తడెత్తేనికైనడు విడివాయో కరుణయే పురివాయో. ఏదో నీకు ఈ సముద్రమునందు అనేక విధమైనటువంటి కష్టములు ఉంది, మేము ఈ ముత్యాన్ని తీసుకున్నాం.

0: తప్పు విడివాయు, మా చేతి నుంచి జారిపోకుండా చూసుకోమని.
1: మీరు ఆల్సో డిక్లేర్డ్ సచ్ ప్రెషియస్ పెర్ల్ విత్ గ్రేట్ డిఫికల్టీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ ద ఓషన్ లెట్ అస్ నాట్ స్లిప్ ఫ్రమ్ అవర్ ఓన్ హ్యాండ్స్ బై ఎనీ మిస్ ఫార్చ్యూన్
0: కనుక సంసారమే ఒక పెద్ద సముద్రం.
1: దిస్ వరల్డ్ అండ్ ఫ్యామిలీ మే బి కంపేర్డ్
0: మన ఆసలేటి ఒక విధమైన అలలు.
1: అవర్ డిజైర్స్ ఆర్ వేవ్స్
0: మన యొక్క భావాలంతా కూడా ఒక లోతైనటువంటి యొక్క ఇది.
1: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు దోస్ డీప్
0: ఇందులో రాగద్వేషములైన ముసళ్ళు అనేక తిమింగళాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ క్రొకడైల్స్ షార్క్స్ ఇన్ ది ఓషన్
0: దీనిలో తిరిగి సామాన్యమైన మానవులు భరించుకోవటం కష్టం.
1: ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ మే నాట్ బి ఏబుల్ టు స్టాండ్ ఆల్ దిస్.
0: నీ నామమే సర్వమును రక్షిస్తుంది అన్నారు.
1: ఓన్లీ యువర్ నేమ్ కెన్ గివ్ అస్ ఆల్ ప్రొటెక్షన్
0: కనుక గోపికల భక్తిని కేవలం ఏదో ప్రాకృతమైన వాసనలుగా మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: వీఆర్ టుడే కన్సిడరింగ్ డివోషన్ ఆఫ్ గోపికాస్ ఇన్ ద వర్ల్డ్లీ సెన్స్. ఇట్ ఇస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: వారి చిత్తములు ఎట్టి విషయములు ఎందుకు ప్రవేశించేటువంటిది కాదు.
1: దేర్ హార్ట్స్ వుడ్ నెవర్ గో ఫార్
0: విషయవాసులు వారికి అత్యంత దూరం.
1: ది వర్ల్డ్లీ డిజైర్స్ వర్ ఆల్వేస్
0: విశ్వేశ్వర వాసనే వారికి సన్నిహితం.
1: They always had very close to their hearts desire of God.
0: ee vishwamunta kudamu varu vishnu swarupanga bhavinchukunnaru.
1: They considered the entire universe as the very form of the Lord.
0: Kanuka divyatvanni manam darshinchalanukunte ekkado oka pradeshamunku polakkaraledu manam.
1: If you want to get a vision of God, you need not have to
0: mana drishtini antarmukham gavinchukunnappude akkade manaku divyanandam manaku aavirbhavistundi.
1: Introvert your vision. You get the divine joy from within.
0: Gopikalu, Gopikas, saguna nigunamulu ematukunnu visvasinchaka sakaramunu maatrame varu aashistu vachchu.
1: They were not bothering themselves with saguna devotion and nirguna devotion. They were all
0: asking sakaram. Nirakaram sadhyam kaadu.
1: Without form, you call trees the formless.
0: Kanuka maaku sakarame kavali.
1: We want the formful God.
0: Ee sakaramlo maa aakaram leenamai povali.
1: Let our bodies merge in the form of God.
0: Adhe maa drishtilo nirakaram annaru.
1: And that in itself is nirakara.
0: Maa aakarani mem marchadame nirakaram avutundi.
1: If we forget our own bodies and our own
0: maa aakaram pai lakshyam pettukoni ninnu nirakaranga chudalante idi sadhyamavutunda?
1: If we are full of the body consciousness and get a vision of nirakara formless, how can we get it?
0: Kanuka maa aakarani mem marchipovali adhe sari nirakaram.
1: We should forget our own bodies. That itself is a vision of the formless God.
0: Okka dhyanam valla kaani japam valla kaani tapam valla kaani daivattam sabhyamavutundani kotam kevalam oka bhranti.
1: It is only an illusion to think that we can get God by meditation and by chanting the name.
0: Ani appadikappadiki maatrame oka shantini chekuvachavachchu.
1: That gives you a momentary joy.
0: Nityanam manaku labhyam kavalante మన ఎందున్నటువంటి యొక్క దివ్య భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ గెట్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్
0: అయితే దానికి కొన్ని సరైనటువంటి యొక్క వాతావరణం కూడా అనుకూలం కావాలి.
1: యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ విత్ ఇన్ అండ్ యూ హావ్ టు క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ సూటబుల్ ఫర్ దాట్.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క వాతావరణంలో ఒక పవిత్రమైన సన్నిధి ఎందు మాత్రమే మనకు చేకూరుతాయి.
1: యూ కెన్ గెట్ సచ్ డివైన్ వైబ్రేషన్స్ ఓన్లీ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది డివైన్ లార్డ్.
0: ఇతరత్ర మనకు ఇలాంటి అవకాశం మనకు లభ్యం కాదు.
1: ఎల్స్వేర్ యు కాంట్ గెట్ సచ్.
0: అందుకోసమే పూర్వులైనటువంటి యొక్క తపస్వికులు అరణ్యానికి వెళ్లి ఏకాంతమైనటువంటి స్థానంలో కూర్చొని దివ్యమైనటువంటి యొక్క వాతావరణాన్ని వాళ్ళు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సేజెస్ అండ్ గ్రేట్ మన్స్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఎ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ సో దట్ దే కెన్ డూ పెనన్స్ పీస్ఫుల్లీ.
0: అనగా గ్రామములు ఎందు మన దృష్టి మన శ్రవణము అపవిత్రం గావించుకుంటున్నామనే ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి ఒక బలహీనతలో వెళ్లారు.
1: దే యూస్ టు గో టు ఫారెస్ట్ ఫియరింగ్ దట్ దేర్ విజన్ అండ్ దేర్ హియరింగ్.
0: మనం అడవులకు పోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో టు ఫారెస్ట్.
0: మన యొక్క హృదయం అనేటువంటి దాని అంటే నిరూపించినటువంటి యొక్క దివ్యాత్మ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివైన్ ఆత్మ విచ్ ఇస్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఈనాడు అడవికి పోయి నీవు కూర్చున్నా నీ బుద్ధి వచ్చి ఊర్లో సంచరించవచ్చు.
1: టుడే యూ మే గో టు ఫారెస్ట్ బట్ యువర్ మైండ్ మే రన్ ఇన్ టు ద సిటీస్.
0: కనుక అది ఫారెస్ట్ ఇది ఫారెస్ట్. అదే నీ హృదయం.
1: దట్ ఈజ్ ఎ ఫారెస్ట్ బట్ యూ వాంట్ రియలీ గెట్ రెస్ట్ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ యువర్ ఓన్ హార్ట్ ఫర్ రెస్ట్.
0: నీ యొక్క శాంతి నీ ఎందే ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ గెట్
0: ఈ పవిత్రమైన ఒక సన్నిధి ఎందు ఒక వాతావరణం నందు మరింత ఈ శాంతి అభివృద్ధి చేసుకోవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ విచ్ యూఆర్ ఏబుల్ టు గెట్ హియర్ యూ కెన్ డెవలప్ ఎ లాట్ ఆఫ్ పీస్.
0: కనుక అవతారముల యొక్క తత్వం నందు సులభమైన మార్గము, తీయనైన మార్గము, మధురమైనటువంటి అనుభూతులు ఒక కృష్ణావతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తూ వచ్చాయి.
1: ఇన్ కృష్ణావతార దేర్ ఆర్ సచ్ సేక్రెడ్ స్వీట్ మోస్ట్ డివైన్ ఎక్స్పీరియన్సెస్.
0: అట్లని అన్ని అవతారములంతా కూడా పనికిమాలినవని అనుకోకూడదు.
1: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ యు షుడ్ నాట్ కన్సిడర్ ది అదర్ అవతార్స్ యాజ్
0: ఆయా సమయస్ఫూర్తిగా ఉంటుంటాయి.
1: ఆల్ ది అవతార్స్ ఆర్ అప్రోప్రియేట్ టు దట్ టైమ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎవరో ఒక బజార్ లోకి వచ్చి పోట్లాడుకున్నారు.
1: దేర్ ఆర్ సమ్ టూ పీపుల్ హూ క్వారల్డ్ ఇన్ బజార్.
0: ఏదో చిన్న చిన్నగా పోట్లాడుకునేటప్పటికి ఒక పోలీసు వాడు వచ్చాడు.
1: వెన్ దేర్ వాజ్ అ స్మాల్ క్వారల్ ది పోలీస్ కానిస్టేబుల్ అరైవ్డ్ దేర్.
0: ఇంకా కొంచెం ఆ పోట్లాట అధికమైపోయింది.
1: ది క్వారల్ ఇంక్రీస్డ్.
0: ఎస్పీ వస్తాడు.
1: దెన్ ఎస్పీ కేమ్ దేర్.
0: ఇంకా ఆ పోట్లాట అధికమైపోయి ఒకరికొకరు చంపుకునేటువంటి స్థితికి వచ్చింది.
1: ది క్వారల్ బిగాన్ అండ్ ఎక్సీడెడ్ లిమిట్స్ అండ్ ఇట్ వాజ్ అబౌట్ టు
0: వస్తాడు అక్కడికి.
1: ది ఐజీపీ కమ్స్ దేర్ బికాస్ ఆఫ్ ది నీడ్.
0: మొట్టమొదట పోలీసు రావటము, తర్వాత ఎస్పీ రావటము, తర్వాత ఐజీపీ రావటము, దీనికంత కారణమేంటి? ఆ యొక్క అశాంతి అధికమయ్యే కొలది అధికమైనటువంటి స్థానం వారి అక్కడ ప్రవేశిస్తూ వస్తారు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది పోలీస్ కానిస్టేబుల్ అండ్ దెన్ ఎస్పీ అండ్ దెన్ ఐజీపీ టు కమ్ దేర్? డిపెండింగ్ అపాన్ ద నీడ్, ది అర్జెన్సీ అండ్ ది సిచ్యుయేషన్, దోస్ పీపుల్ అపియర్.
0: అప్పుడు ధర్మము కొంతవరకు ఋషుల సమయంలో చేయించుతూ రావటం వల్ల దానిని ఉద్ధరించి ధరణి ధర్మపత్ని ధర్మాన్ని, ధరణి ధర్మపత్ని ధర్మమును, ఈ మూడింటిని ఉద్ధరించే నిమిత్తము రామావతారం వచ్చింది.
1: రామావతార అపియర్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అర్త్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వైఫ్ అండ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: కానీ కృష్ణావతారం వచ్చినప్పటికీ రాక్షసత్వం మరింత అధికమైపోయింది.
1: బట్ బై ది టైమ్ ది కృష్ణ అపియర్డ్ యాజ్ అన్ అవతార్ ది
0: ధర్మాధరణి అక్కర్లేదు. ధర్మాన్ని ముందు చూస్తున్నాం, ధర్మపత్ని ధరణి మనకు అక్కర్లేదని ధర్మాన్ని ఉద్ధరించే కోసం వచ్చాడు.
1: కృష్ణ అపియర్డ్, లెట్ అస్ నాట్ బాదర్ మచ్ అబౌట్ ది అర్త్ అండ్ ద వైఫ్, బట్ ఫస్ట్ లెట్ అస్ పే అటెన్షన్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమును ఉద్ధరించినప్పుడు ధర్మపత్ని ధరణి కూడా ఉద్ధారం అవుతుంది.
1: వన్స్ ధర్మ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ది ధర్మపత్ని ద వైఫ్ అండ్ ఆల్సో ది అర్త్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ ఆటోమేటికల్.
0: కనుకనే మాయా మానుష విగ్రహుడు రాముడని, లీలా మానుష విగ్రహుడు కృష్ణుడని.
1: దట్ ఈస్ వై రామ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ది లార్డ్.
0: రామ చరిత్ర యందు
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ రామ
0: కేవలము మాయకు బద్ధుడైనట్టుగా,
1: ఇట్ హెస్ బీన్ షోన్ యాజ్ ఇఫ్ రామ వాజ్ అండర్ ది
0: ధర్మపత్రి నిమిత్తమై వినిపించినట్టుగా,
1: యాజ్ ఇఫ్ రామ క్రైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ ఓన్ వైఫ్.
0: కనుక స్త్రీల కోసం వినిపించినట్టుగా రామావతారంలో కనిపిస్తూ వచ్చింది.
1: ఇట్ లుక్ యాజ్ దో దట్ రామ క్రైడ్ ఫర్ ఉమెన్.
0: కానీ కృష్ణావతారం అట్టు కాదు.
1: బట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్
0: తన నిమిత్తమే స్త్రీలంతా వినిపించినట్టుగా ఉంది. ఉల్టా సీదా
1: ఇన్ కృష్ణావతార ఆల్ ది లేడీస్ వర్ క్రైయింగ్ ఫర్ కృష్ణ అండ్ కృష్ణ నెవర్ క్రైడ్ ఫర్ లేడీ.
0: కానీ రామావతారం నందు కాలు తొక్కించుకుని కయ్యానికి పూనుకున్నాడు.
1: ఇన్ రామావతార ఓన్లీ వెన్ హీ వాజ్ ప్రొవోక్డ్ హీ వెంట్ ఫర్ వేజింగ్ ఎ వార్.
0: అనగా రావణుడు వీరందరూ కూడాను కొన్ని విధములైనటువంటి దుర్మార్గములకు అభివృద్ధి కాగా వారితో తప్పనిసరిగా చేయవలసి వచ్చి రాముడు యుద్ధంలో ప్రవేశించాడు.
1: వెన్ రావణాసుర అండ్ అదర్ డెమన్స్ డిడ్ కమిట్ బ్రీచ్ ఆఫ్ ధర్మ హీ వాజ్ లెఫ్ట్
0: కాదు, కాలు త్రొక్కి కయ్యాన్ని తీసుకున్నాడు.
1: ఇట్ ఇస్ నాట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్ దట్. హీ వుడ్ ప్రొవోక్ ది డెమన్స్ అండ్ దెన్ ఫైట్ విత్ దెమ్ అండ్ ఫినిష్ దెమ్.
0: రామావతారము మొదలు పని, తరువాత నవ్వు.
1: ఇన్ రామావతార ఫస్ట్ దేర్ వాజ్ యాక్షన్ ఫాలోడ్ బై అ స్మైల్.
0: కృష్ణావతారం అంటే కాదు, మొదలు నవ్వు తర్వాత పని.
1: ఇన్ కృష్ణావతార ఫస్ట్ హీ వుడ్ స్మైల్ అండ్ దెన్ హీ
0: ఈ విధంగా చూస్తే లీలావతారములకు మాయావతారములకు ఉండినటువంటి వ్యత్యాసములు గుర్తింపడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంపేర్ దీస్ థింగ్స్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది అవతార.
0: కృష్ణుడు ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి వాడే.
1: Krishna was one who was happy and blissful.
0: Bhadrabhumi, Bhadrabhumi, Yuddhabhumi, annitiyendu aanandangane unnadu.
1: Whether it is a burial ground, whether it is a safe place, or whether it is a fighting place, wherever it is,
0: yuddham jarugutuntundadi.
1: Otherwise,
0: oka vaipuna 11 lakhalu, oka vaipuna 40 lakhalu unta kodanu cherinaru akkada.
1: There was a war going on one side 11 lakhs of soldiers.
0: Iruvuru mattilopana nilchukunnadu Krishnudu.
1: Krishna stood between these two warring armies.
0: పాట పాడుతున్నాడు.
1: And then he was singing Gita.
0: అదే గీత. గీత అనగా పాట.
1: And when you say Gita, that is song.
0: అప్పుడు పాట పాడటానికైనా ఎవరికైనా అవకాశం వస్తుందా?
1: Is it possible for any person to sing when the war is being waged?
0: ఎప్పుడైనా ఉల్లాసంగా ఉండినప్పుడే పాటలు పాడుకుంటాం.
1: ఓన్లీ వెన్ వన్ ఈస్ హ్యాపీ వన్ గోస్ ఆన్ హమ్మింగ్.
0: ఏదైనా బాత్రూమ్ లో ఉల్లాసంగా ఉంటే అక్కడ కూడా పాట పాడుకుంటాం.
1: వెన్ యూఆర్ హ్యాపీ ఈవెన్ వైల్ టేకింగ్ బాత్
0: పాట పాడడానికి ఆనందమే కారణం.
1: ఫర్ సాంగ్ జాయ్ ఈజ్ ది బేసిస్.
0: అదే విధంగానే యుద్ధ భూమిలో కూడాను అతనికి ఆనందంగా ఆనందమయుడు కనుకనే అక్కడ పాట పాడుతూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ Krishna was only singing because he was always blissful.
0: Kanukane happiness is union with God ani aa yokka divyattamu aa aanandamlone untuntadi.
1: Divinity lies in uniting with God.
0: Annintikini aanandame.
1: For everything joy and delight.
0: Meeku telusno ledho swami yokka tattvamu.
1: I do not know
0: swami kadupulopi chaala kashtanga undi nenu bharinchukolenu aanandam aanandam untadi.
1: When someone tells Swami, Swami, I am having a very severe stomach ache.
0: Swami, maavaru kiripoyinaru ani yerchukunte vaste chaala santosham untadu. Eppudu santoshame.
1: When someone comes and tells Swami, I lost my husband, I say I am happy. Always I am happy. Happiness is my nature.
0: Kanuka santosham santosham aneetundi divyamainatundi yokka swabhavam.
1: Happiness is one of the aspects of divinity.
0: Divinity paltame untundi
1: by merely crying, what is it that you are going to achieve?
0: Ivanni kodunu kadilipoye meghale.
1: All these are only passing clouds.
0: Okkateena sthiramainatundi megham ledu ikkada.
1: There is nothing which is permanent cloud.
0: Kanuka deeniki vicharinchavalsina avasaram.
1: Why one should worry and bother about it?
0: Kanuka vicharinchakoodadu.
1: One should not worry at all.
0: Idi ye avataramu yokka prabodhanam.
1: This is the teaching of avatar.
0: Denikini manam kashtapadakoodadu.
1: We should not bother or worry about it.
0: Edaina baadha kaligindi.
1: There is some pain in you.
0: Deeniki tarvata sukham undi.
1: After pain there is pleasure.
0: Pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains only.
0: Kanuka deeniki tarvata mari oka aanandam kalugutundi.
1: After pain there will be pleasure.
0: ఈ యొక్క విశ్వాసం చేతనే మన జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ దిస్ ఫర్మ్ ఫేత్.
0: కనుక దివ్యమైన ఆనందములకును క్షణికమైనటువంటి సంతోషములకును చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ డివైన్ బ్లిస్ అండ్ టెంపరీ హ్యాపీనెస్ వరల్డ్లీ.
0: మనం హ్యాపీ హ్యాపీ అనేటువంటిది ఇది పర్మనెంట్ కాదు.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది కేవలం తనకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేటెడ్ విత్ యువర్ హెడ్.
0: తలానగా ఏంటి? ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
1: వెన్ యూ సే హెడ్ ఇట్ ఈస్ ఎన్ ఇండెక్స్.
0: నీవు సర్వీస్ చేసేంత వరకు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
1: ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
0: రిటైర్డ్ అయిపోయినట్టు నీ ఆఫీస్ సంగతే నీకు అక్కర్లేదు.
1: వన్స్ యు ఆర్ రిటైర్డ్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ ఆఫీస్ వర్క్.
0: ఆనందం అనేటువంటిది అలాంటిది కాదు, హృదయానికి సంబంధించినటువంటిది.
1: బట్ డిలైట్ ఆర్ బ్లిస్ ఈజ్
0: అసోసియేటెడ్
1: ఇట్ ఈస్ పర్మనెంట్.
0: నీకు ఇప్పుడు కొంచెం ఆకలి వేస్తుండాలి.
1: Suppose you are hungry now.
0: Chala vicharanga unnavu.
1: You are a little unhappy.
0: Eppude sai baba mugistada canteen ki poi tiffin tindama anukuntu.
1: When would swami close his discourse? When can I go to canteen? You may be thinking.
0: Neevu canteen ki poi rendu chapatis tinnavante aanandam santosham antaru.
1: If you partake two chapatis, your hunger is satisfied.
0: Idi happy. Ippudu happy ga unnanu antam.
1: Then you will say that you are happy.
0: Happy ante emiti?
1: What do you mean by happy?
0: అది సంతోషం.
1: That is santosham.
0: ఆ సంతోషం అనేది సంతోషం అంతి. సంతోషం కొంచెమైనటువంటి యొక్క తృప్తి.
1: It is a very
0: అల్పతృప్తి.
1: It is only a small little satisfaction.
0: కనుక సంతోషం కోసం మీరు ప్రాకులాడకండి. శాశ్వతమైన ఆనందం కోసం మీకు ప్రాకలాడండి.
1: డూ నాట్ ఆస్పైర్ ఫార్ సచ్ లిటిల్ సాటిస్ఫాక్షన్, ఆస్పైర్ ఫార్ పర్మనెంట్ బ్లిస్, ఎటర్నల్ బ్లిస్.
0: శాశ్వతమైన ఆనందము ఒక దైవం ద్వారా తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం.
1: యూ కెన్ గెట్ ఎటర్నల్ బ్లిస్ ఓన్లీ త్రూ డివినిటీ, త్రూ నథింగ్ ఎల్స్.
0: కనుక దివ్యమైన ఆనందాన్ని పొందే నిమిత్తమై, దివ్యమైన ఆనందాన్ని అందించే నిమిత్తమై అవతారములు రావటం.
1: అవతార్ డిసెన్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
0: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు ఇవన్నీ కూడాను ఏదో కొన్ని అల్పమైనటివి, ఇవన్నీ ఒక ప్రేమతోనే చేరిపోతాయి.
1: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ కెన్ బి మర్జ్ అండ్ ఓవర్హెల్డ్ బై లవ్.
0: ఒక్క ప్రేమను మీరు పొందినారా సర్వమును కూడాను మీరు దుఃఖ నివారణ జరుగుతుంది.
1: వన్స్ యు ఆర్ ఏబుల్ టు గెట్ దట్ లవ్, యూ హ్యావ్ సాల్వ్డ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
0: దైవం కోసం మీరు పాటు పడండి.
1: Try only for the grace of God.
0: దైవం వేరు, ప్రత్యేకంగా మాకంటే వేరుగా ఉన్నాడని విశ్వసించకండి.
1: Do not think that God is separate from you.
0: దైవం నాయందే ఉంటున్నాడని.
1: God is within me.
0: ఎక్కడ దైవం ఉంటున్నాడో, ఎక్కడ జీవత్వం ఉందో అక్కడే విజయాన్ని పొందుతుంది.
1: Where there is God and also the individual
0: జీవ. భగవద్గీత యొక్క అంతిమ శ్లోకం ఏమని చెప్పింది? యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పాత్తో దరుద్ర తత్ర శ్రీ విజయోర్భూతి ధువాని తిర్మ తిర్మమ. యత్ర యోగీశ్వర కృష్ణ, ఎవరి హృదయం లోపల యోగీశ్వరుడైనటువంటి యొక్క కృష్ణుడు ఉంటున్నాడో, ఎక్కడ ధైర్యము విశ్వాసము అనేటువంటి యొక్క నిర్మలమైన యొక్క సాధకుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తత్ర శ్రీ, అక్కడే అన్ని సౌభాగ్యములు అన్ని విజయాలు మనకు లభ్యమవుతాయి.
1: ఇన్ విచ్ ఎవర్ హార్ట్ ద యోగీశ్వర కృష్ణ ఇస్ దేర్, ఇన్ విచ్ ఎవర్ హార్ట్ దేర్ ఇస్ ద కరేజ్ అండ్ ఫెయిత్, అండ్ దేర్ యు గెట్ ఎవరీ ప్రాస్పెరిటీ పీస్ అండ్ ఎవ్రీ జాయ్ అండ్ విక్టరీ.
0: కృష్ణ అంటే ఏమిటో అర్థాన్ని కూడా మనం గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ కృష్ణ.
0: ఇది మూడు విధములైనటువంటి యొక్క అర్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ త్రీ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ వర్డ్
0: కృష్ణ. కృష్ణ కృషితీతి కృష్ణ అన్నారు.
1: వన్ ఈస్ కృషితీతి కృష్ణ,
0: అనగా కృషి అనగా ఒక సేద్యము చేయటము, వ్యవసాయము.
1: దట్ ఈస్ కల్టివేషన్. కల్టివేషన్ ఆర్ అగ్రికల్చర్.
0: దేనిని వ్యవసాయం చెయ్యాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ టు కల్టివేట్?
0: కృష్ణుడు మన హృదయం అనే క్షేత్రాన్ని వ్యవసాయం చేస్తున్నాడు.
1: లార్డ్ కృష్ణ కల్టివేట్స్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ఎ ఫీల్డ్.
0: పనికి రాని మొక్కలనేటువంటి యొక్క పాడు భావాలంతా కూడాను పెరిగి పారవేస్తున్నాడు.
1: హీ రిమూవ్స్ ఆల్ ఈవిల్ థాట్స్, యూజ్లెస్ థాట్స్, వీడ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్.
0: ప్రేమ అనేటువంటి జలమును దీనిలో చక్కగా పెట్టి దీన్ని మెత్తపరుస్తున్నాడు.
1: హీ సాఫన్స్ అవర్ హార్ట్ by making the waters of
0: love flow. మడగలతో దీన్ని దున్నుతున్నాడు.
1: హి ఇస్ ఫ్లోయింగ్ అవర్ హార్ట్స్
0: భగవత్ భక్తి అనేటువంటి నామము అనేటువంటి దాన్ని దీనిలో నాటుతున్నాడు.
1: హి ఇస్ సోయింగ్ ది సీడ్ ఆఫ్ లార్డ్స్ నేమ్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక మన హృదయాన్ని సేద్యం చేస్తున్నాడు, హృదయ క్షేత్రాన్ని వ్యవసాయపరుస్తున్నాడు.
1: దస్ కృష్ణ ఈస్ కల్టివేటింగ్ అవర్ హార్ట్.
0: కృషి తీతి కృష్ణ, అది దీని అర్థం.
1: దట్ ఈస్ కృషి తీతి కృష్ణ.
0: కర్షతీతి కృష్ణ అని రెండవది అర్థం.
1: ది సెకండ్ వన్ ఈస్ కర్షతీతి కృష్ణ.
0: కర్ష ఆకర్షించేటువంటి వాడు.
1: కర్ష రెఫర్స్ టు పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: కన్నులతో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్ ఐస్.
0: తన మాటలతో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్ వర్డ్.
0: తన చేష్టలతో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్ యాక్షన్.
0: తన నూటితో ఆకర్షిస్తాడు.
1: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్.
0: అన్ని ఆకర్షణలేవి కృష్ణుడి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ అట్రాక్షన్ ఓన్లీ విత్ కృష్ణ.
0: ఈ మాటలతో కూడాను హృదయాన్ని, ఒక క్రోధంతో నిండేటువంటి హృదయాన్ని కూడాను చల్లపరుస్తాడు, హాస్యంగా చేస్తాడు.
1: కృష్ణ కెన్ చీర్ అప్ ఈవెన్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్స్.
0: ఒకనొక సమయంలో కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికల ఇంటికి వెళ్లి స్తంభమును ఎక్కి ఉట్టి తోపలు ఉండేటువంటి పెరుగునంతా తీసుకుంటున్నాడు.
1: వెన్ కృష్ణ వాజ్ ఎ స్మాల్ చైల్డ్ హీ ఎంటర్డ్ ఇంటూ ది హౌస్ ఆఫ్ గోపికాస్. He climbed the ladder and he was taking the curds from the pot.
0: Kopanga vachindi Gopika.
1: Gopika sight and came with a lot of anger.
0: Kattiga pattukundi inketta digutavu nevu chustavu. Ippudu nee talliki teeskoni poi ninnu choopisthanu. Naa koduku tappu cheyadani antundadi. Ee tappunu sakkaga pratyakshanga neeku nirupisthanu annadi.
1: She told your cart. I am catching hold of this pillar. How can you climb down? I will show your mother that you are the thief.
0: Gopika ku enduku nee em chestunnav krishna అని ప్రశ్నించింది.
1: విత్ ఎ లాట్ ఆఫ్ యాంగర్ షీ క్వశ్చన్ కృష్ణ, కృష్ణ వాట్ ఆర్ యూ డూయింగ్.
0: చెప్తాడు, మా ఇంటిలో ఆవు దూడ పోయింది, ఇక్కడ ఉందో ఏమో అని చూస్తున్నానన్న.
1: కృష్ణ టోల్డ్ హర్, వెల్ వీ లాస్ట్ ఎ కాఫ్ ఇన్ అవర్ హౌస్, ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ వెదర్ ది కాఫ్ కెన్ బి ఫౌండ్.
0: ఈ మాట చెప్పేటికి గోపికకు నవ్వు వచ్చేసేసింది పాపం.
1: ది మోమెంట్ షీ హర్డ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టీవస్ ఇన్నోసెంట్ టాక్,
0: ఆవు దూడ ఇంటి లోపల కుండలో ఉంటుంటుందని గట్టిగా నవ్వు ఇక్కడ మూసుకుంది. కృష్ణుడు దిగి వెళ్ళిపోయాడు.
1: How can a calf which is lost in a house be found in a park? She said, she began shaking her hands. Krishna climbed down and ran away.
0: Kaluka tatti okke deeni endukunu ok aakarshana ade karsha teeti krishna kaakunda aakarshana aakarshana tho untunnadu krishnudu.
1: Every act and every gesture of krishna was full of attraction. He is attraction itself.
0: Inka moodavadu emante krish teeti krishna.
1: The third one is krushti iti krishna.
0: Kush.
1: Kushti iti krishna.
0: Kush anaga kushi. Ullasanga unde atvanti vaadu.
1: Kush means he is always blissful.
0: Chala kushiga unnave anta anaga emi ullasanga undatam.
1: He is extremely joyful.
0: Krishna nirantaram kudalu ullasamlo ukkipadineetvanti vaadu.
1: Krishna at all times under all circumstances
0: kaluki ee pavitramainatvanti yokka gunamunu kaliginatvanti yokka tattam kanuka atariki gargudu కృష్ణ అని పేరు పెట్టాడు. కానీ ఆ కృష్ణ అంటే నల్లది. ఆ నల్లదాన్ని పట్టుకుని మనం ఆడుతున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి యొక్క నిజార్థాలను మనం ఏమాత్రం విచారించడం లేదు.
1: టేకింగ్ ఆల్ దీస్ రియల్ ఫీచర్స్ ఆఫ్ కృష్ణ, గర్గా గేవ్ ద నేమ్ కృష్ణ టు హిమ్, బట్ వీఆర్ ఓన్లీ థింకింగ్ కృష్ణ రెఫర్స్ టు డార్క్నెస్ అండ్ గోయింగ్ బై ది రాంగ్ మీనింగ్.
0: చాలా తమాషనగా లోకాన్ని ఒక సత్యాన్ని బోధిస్తూ, అసత్యం కాదు అక్కడ, సత్యాన్ని బోధిస్తూ
1: కృష్ణ ఆల్వేస్ టాట్
0: సత్యాన్ని ప్రకటిస్తూ
1: హి ఆల్వేస్ డిక్లేర్డ్ వాట్ ఇస్ పర్మనెంట్.
0: ఆశ్రమంలో జీవితాన్ని ఆనందపరిచేటువంటి వాడు.
1: హి యూజ్డ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ఆల్ పీపుల్ ఆల్ అరౌండ్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: వన్ స్మాల్
0: గోపికలు అందరూ వచ్చారు యశోద దగ్గరికి.
1: ఆల్ గోపికాస్ కేమ్ టు యశోద.
0: గొల్లభామాలంతా కూడి చలనమ్మను పోగుచుండగా
1: all these cowherd girls, they were just going for selling the
0: challabana kusunkamemmani chillunu padagottinadu. Adugave talli adugave.
1: Oh mother, you ask, you were some few stones and broke the pot and made the entire curds and buttermilk flow away. You ask him.
0: Inka oka gollalu vachesestaru gopikalu.
1: Some more gopikas came there.
0: Memu jalakamaduchundaga చీరలన్నీ మూటగట్టి పొన్న చెట్టు పైన కూర్చొని ఎంత వేడినా ఇవ్వడమ్మా అన్నారు.
1: ఓ మదర్, వెన్ యూఆర్ టేకింగ్ బాత్ ఇన్ ద పాండ్, హీ కలెక్టెడ్ ఆల్ అవర్ సారీస్ బండ్ అప్ క్లైంబ్డ్ ఎ ట్రీ అండ్ సాట్ దేర్. వీ ఎంట్రీటెడ్ హిమ్, హీ వాజ్ నెవర్ ప్రిపేర్ టు గివ్ బ్యాక్ అవర్ సారీస్.
0: రాత్రి వేళలో మా నిద్రలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోగు స్త్రీలను జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు.
1: ఎ ఫ్యూ అదర్స్ సేడ్ దట్ in the middle of the night he came, when we were sleeping he entered our houses
0: tied Yashoda daggara kurchoni.
1: Krishna was hearing all these complaints.
0: Nive cheyamani cheppina andichadu Yashodaku.
1: Then he said, mother, you can give your own judgment.
0: Amma,
1: oh mother,
0: amma nenu needu prakkalo కదల మెదలక పండి ఉంటిని, అర్ధరాత్రి వేళలో నేను ఎప్పుడు విటిలీకి వస్తున్నామ్మా, చెలుపవే నీవే తెలుపవే అన్నాడు.
1: ఓ మదర్, ఐ వాజ్ స్లీపింగ్ విత్ యూ అండ్ యూ నో ప్రెటీ వెల్ దట్ ఐ వాజ్ విత్ యూ, హౌ కుడ్ ఐ గో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ డూ ఆల్ దిస్.
0: నీవే చెప్పు.
1: యూ టెల్ మదర్, యూ టెల్.
0: వాళ్ళు గోపికలు పోతున్నారు. దేవరాకు పెట్టవలను దేవునికి చేస్తుంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా వీద వయసుని దేవుడే కొట్టిపోయినాడని, అనగా తాను దేవుడు అని.
1: He said, well, God must have broken their parts by throwing some stone or something.
0: That's the issue. Nandukunu satyanni chakkaga nilabuchutu
1: vachadu. He declared the truth that he is God and he has done it, but it was all vain.
0: Mana vidyarthi cheppadu Yashodaku noti lopala anni lokamulu kudanu chupinchadu ani.
1: Our student told in his talk that Krishna showed ద ఎంటైర్ కాస్మాస్ ఇన్ హిస్ మౌత్.
0: మన్ను తిని వచ్చాడని చెప్పని బలరాముడు చెప్పినప్పుడు నోరు తెరచమని చెప్పింది.
1: బలరామ కంప్లైంట్ టు మదర్ యశోద, హీ హాస్ ఈటన్ మడ్ అండ్ షీ సెడ్ యు ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్.
0: అమ్మా మన్ను తినంగ
2: నీ శిశువునా ఆ కొంటినా వెర్రినా.
0: అమ్మా నేను మందు తిన్నానంటున్నాను కదా, నేను చిన్న పిల్లవాడినా, చిన్నవాడే కానీ నేను పిల్లవాడిని కాదంటున్నాడు.
1: He said, "Well, mother, brother is complaining that I have eaten mud. Am I a small thing?
0: Yeah, kunti vadna. Kadu kadu.
1: Am I a quarrelsome fellow?
0: Yeah, ni very puttinde venaku pichi vadna nenu. Kadu.
1: Am I a mad person, mother?
0: Yeah, ni mandendu tindanu mannu.
1: How can I eat mud?
0: Ani

0: వాస్ డిక్లరింగ్ ద ట్రూత్ బట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
1: పోనీ నీవే చూసుకో, చూపించాడు మన్ను ఉందో లేదు ఏముందో చూసుకోమన్నాడు.
0: వెల్ మదర్ యూ కెన్ లుక్ ఫర్ యువర్ సన్, ప్లీజ్ సీ మై మౌత్.
1: చూసి అన్ని లోకములు కనిపిస్తున్నాయి.
0: వెన్ షీ సా షీ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్.
1: యశోదని నమ్మలేకపోయింది.
0: యశోద కుడ్ నాట్ బిలీవ్ హర్సెల్ఫ్.

0: మనకే అన్ని అనుమానాలు. కలయో, ఇది నాకేమైనా ఒక స్వప్నమా అనుకుంది.
1: She began wondering, she began doubting her own existence. Is it
0: Mayayo?
1: Is it a type of delusion of Vishnu?
0: Itara sankalpartamu.
1: Is it the will of someone else?

0: whether I am Yashoda at all. I am getting a doubt and faith in God.
1: మొట్టమొదట మీలో నమ్మకం కావాలి.
0: In the very first instance,
1: మీలో నమ్మకం ఉండటమే దైవంపై నమ్మకం.
0: If you have faith in yourself,
1: మిమ్మల్ని మీరు నమ్మలేనటువంటి దైవాన్ని నమ్మలేరు.
0: For a person who cannot believe in himself,
1: కనుకనే తనపైన తనకు నమ్మకం లేకపోవడం చేతనే యశోద కృష్ణుని నమ్మలేకపోయింది.
0: Because she did not have faith in herself, she could not believe Krishna.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for
1: లోక సంబంధమైనటువంటి వాత్సల్యమే దీనికి కారణం.
0: It is because of the word.
1: నా కొడుకు నేను తల్లి కొడుకు అని ఈ విధ శారీరక సంబంధమైనటువంటి సంబంధాన్ని పోల్చుకుంటూ వచ్చింది.
0: She always firmly believes that Krishna was her son. There was that kind of bodily attachment, and therefore
1: కలి కృష్ణుని యొక్క సర్వస్వము కూడాను చాలా విచిత్రమైనటువంటివి.
0: Therefore, every story and everything associated with Krishna is full of wonder and mystery.
1: Vyasulu varu cheppadu.
0: That is why
1: Chitrambulu Trailokya Pavitrambulu.
0: Therefore, Vyasa declared that everything is rather strange and mysterious.
1: Vanajala.

0: ఈ విష్ణుదేవుని యొక్క చరిత్రములు ఎంత విచిత్రములైనటువంటివి. అన్ని కూడాను విచిత్రములే. తన ఆటలు, పాటలు, మాటలు సర్వం కూడాను విచిత్రమైనటువంటివి.
1: ఆల్ ది వర్డ్స్, ఆల్ ది టాక్, ఆల్ ది యాక్షన్స్, ఆల్ ది ఎవ్రీథింగ్ అబౌట్ ద లార్డ్ విష్ణు
0: అవతారములే విచిత్రములు.
1: అవతార్స్ దెమ్సెల్స్ ఆర్ కంప్లీట్లీ మిస్టీరియస్.
0: తెలుసుకోలేకపోవడం మరింత విచిత్రము.
1: And not knowing that is also very strange.
0: దాని అనుభవించలేకపోవడం ఇంకా విచిత్రము.
1: Not enjoying that is also extremely
0: strange. సన్నిధి అంటే ఉంటుంది, దుఃఖమును అనుభవించడం మరింత విచిత్రము.
1: In spite of being in sannidhi, if one is full of sorrow, it is rather strange.
0: వాళ్ళ నీత నోట్లో నీళ్ళ నోట్లోప నిలుచుకొని దాహము దాహమని ప్రాణం ఇచ్చాడట ఎవరో.
1: Some strange fellow living in a river which is full of water, he died for want of water.
0: అదే విధంగానే అవతారముల దగ్గరనే ఉంటుంది.
1: ఆఫ్టర్ బీయింగ్ సో
0: అవతారములతోనే సంచరిస్తూ,
1: లివింగ్ విత్ అవతార,
0: అవతారములతోనే తిరుగుతూ ఆడుతూ పాడుతూ,
1: మూవింగ్ విత్ అవతార, ప్లేయింగ్ విత్ అవతార,
0: అవతార తత్వాన్ని అర్థం చేసుకోకపోవటం అదే ఒక విచిత్రం.
1: నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార్ ఈజ్ అదర్ స్ట్రేంజ్.
0: అర్థం చేసుకున్నప్పుడు ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: వన్స్ యూ అండర్స్టాండ్, యూ విల్ రియలీ ఎంజాయ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి జీవితము.
1: The human life is very sacred.
0: Nijanga bhagavat vishwasamto undinappudu jeevitham anta kodanu jaitra yatra ga bhavistunnadi.
1: If only you have faith in Lord, your life is victory and a series of victories.
0: Govinda krishna jai gopala krishna jai gopala.

మనసు తిట్టగలరయా? మరి వంపు లేకున్నా మనసు తిట్టగలరే? మరి వంపు లేకున్నా

0: It is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ 3 టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం గగనం శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంప్టీ. ఎంప్టీ
1: అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, విచ్ ఇస్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పేస్.
1: కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు.
0: నాట్ నియర్లీ సీన్ ఆన్ ఎర్త్.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు ఇవన్నీ కూడాను ఆకాశములకు సంబంధించినవి.
0: ద స్కై ఆల్సో షోస్ సన్, మూన్, క్లౌడ్స్ అండ్ స్టార్స్.
1: కానీ ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు.
0: బట్ ఇట్స్ నాట్ మియర్లీ వన్.
1: మూడు ఆకాశములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ 3 టైప్స్.
1: భౌతిక ఆకాశము,
0: వన్ కాస్మోస్.
1: రెండవది చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: మూడవది చిదాకాశము,
0: కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ భూతాకాశం అన్నటువంటిదే సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది.
0: ద కాస్మోస్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యు విజువలైజ్.
1: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నో ఉన్నవి.
0: నాట్ మియర్లీ ది స్టార్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ, దేర్ ఆర్ మెనీ మోర్ స్టార్స్ దట్ యు డు నాట్ సీ.
1: ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవే.
0: దే ఆల్ బిలాంగ్ టు కాస్మోస్.
1: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ళ విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
0: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
0: దర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మదర్ ప్లానెట్ 9,11,000,000 ఆఫ్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: ఇలాంటి దృశ్యములు ఇంకా ఎన్నో ఉన్నవి.
0: Still there are many more.
1: మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే.
0: దోస్ దట్ ఆర్ క్లోజ్ టు అస్ ఆర్ మియర్లీ ద సన్ అండ్ ద మూన్.
1: వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి.
0: దే ఆర్ మెనీ మోర్ దట్ ఆర్ బియాండ్.
1: అవి కూడాను సూర్యులు మాత్రమే.
0: దే ఆర్ లైక్ సన్.
1: సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి.
0: దే ఆర్ ది సైజ్ ఆఫ్ ద సన్.
1: అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: యాజ్ దే ఆర్ వెరీ ఫార్ దే లుక్ స్మాల్.
1: అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే.
0: Each one is a sun.
1: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారం చేత ప్రపంచమునకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి.
0: Such planets shed light to the entire world.
1: అయితే
0: however,
1: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణమునకు ప్రాకుతుండాలి.
0: To what extent the light goes right from the
1: star. కనులెప్ప పాటు అనగా క్షణం లోపలే,
0: జస్ట్ విదిన్ ఎ మోమెంట్,
1: 16,000,000,000 మైళ్ళ దూరం పోతుండాలి ప్రకాశము.
0: ద లైట్ ట్రావెల్స్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 16,000 crores ఆఫ్ మైల్స్.
1: కానీ
0: బట్
1: ఇంకా కొన్ని నక్షత్రముల యొక్క వెలుగు నేటికి కూడాను ఈ భూమిపై సోకలేదు.
0: ద లైట్ ఆఫ్ సమ్ స్టార్స్ హ్యాస్ నాట్ ఎట్ రీచ్డ్ ఎర్త్.
1: భూమికి కూడాను అందనటువంటి యొక్క లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
0: దర్ స్టిల్ మెనీ మోర్.
1: ఈ నక్షత్రము యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
0: దే ఆర్ హైలీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
0: Since it's the light of them, of some of the planets are unbearable, cannot be visualized.
1: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
0: They have been shining brilliantly.
1: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
0: Sun has shared only part of his light with the earth.
1: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కాని సూర్యచంద్రాదులు కాని వాళ్ళ స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
0: The light of the stars, the sun and the moon are not of their own.
1: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: దేర్ లైస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ ద ఫండమెంటల్
1: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
0: ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: అది ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
0: దట్ ఈస్ పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్ఫరింగ్ పవర్ టు ద స్టార్స్, సన్ అండ్ మూన్.
1: ఇట్టి భూతాకాశం నందు ఇవన్నీ కూడా చేరినవే.
0: All of them belong to cosmos.
1: ఇంక చిదాకాశం అంటే ఏమిటో?
0: Then what is cosmic consciousness?
1: కనిపించినవన్నీ కూడా భూతాకాశములైనప్పుడు
0: all that you see
1: మన కనిపించినవి మాత్రమే చిదాకాశములని చెప్పడానికి వీలు కాదు.
0: It's not possible to decide they belong to cosmic consciousness.
1: కనిపించక వినిపించక తెలిపించక మరిపించక ప్రకాశించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There lies hidden that which is not seen, that which is not heard, that which cannot be thought of.
1: అది చిదాకాశము.
0: That is చిదాకాశము, cosmic
1: ఆ చిత్తాకాశం అంటే ఈ సర్వం కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ హియర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్.
1: మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి ఒక స్వరూపములే.
0: ఆల్ దట్ వీ సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
0: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
1: దీనినే చిత్తాకాశము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
1: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
0: దట్ వాట్ వీ సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కానీ పదార్థములు కానీ ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ ద సినారియో దట్ యు వాచ్ సో వైడ్లీ స్ప్రెడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: ఈ చిత్తాకాశమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి స్వరూపం కూడాను చిదాకాశం యొక్క ప్రతిబింబాలే.
0: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఇన్ ది కాస్మిక్ కాన్షియస్నెస్.
1: భూతాకాశం యొక్క ప్రతిబింబములు ఈ చిత్తాకాశంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి.
0: That you see in cosmos is seen in a very subtle form in the cosmic mind.
1: మనం ఒక పర్వతాన్ని చూచాము.
0: We have seen a mountain.
1: ఈ పర్వతమును చూచినప్పుడు ఒక్కతూరి నీ కన్నులు మూసుకో.
0: Close your eye.
1: ఆ చూచినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశంలో నిలిచిపోయింది.
0: That mighty big mountain is present in a subtle form in your heart.
1: ఈ ఆకాశము ఆకాశమునందు కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయినాయి.
0: సో ఆల్ ది స్టార్స్ అండ్ ది ప్లానెట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ది కాస్మిక్ మైండ్.
1: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ మెజర్ ది కాస్మిక్ మైండ్.
1: కానీ చిత్తాకాశం గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
0: But we can try to inquire the depth of cosmic mind.
1: Sarva roopamulu kudanu samasta jagattu kudanu anni prapanchamulu kudanu aa chittaakashamlo solpa roopamulu dharinchi unnai.
0: The entire cosmos, all forms are present in subtle form in the cosmic mind.
1: Kanukane mana chittamunandu pratibimbicheetuvanti yokka prati dvalinu kudanu prati bimbamulu kudanu ee yokka భూతాకాశం యొక్క ప్రతిబింబములే.
0: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
1: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
0: That which is physically seen is the cosmos.
1: కాని మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
0: That which is seen at the mental realm is cosmic mind.
1: మూడవది చిదాకాశం.
0: Third one is cosmic consciousness.
1: ఈ చిదాకాశం అంటే ఏమిటి?
0: What is this cosmic consciousness?
1: దానిని ఆత్మ అని పిలిచారు.
0: That is the self or atma.
1: ఈ ఆత్మకు రూపము లేదు.
0: Atma has no form.
1: ఆత్మకు ఏ విధమైన యొక్క చలనము లేదు.
0: ఇట్ హస్ నో మూవ్మెంట్.
1: అది నిర్గుణము.
0: అట్రిబ్యూట్లెస్.
1: నిరంజనము.
0: ఎవర్ఫల్జెంట్.
1: సనాతనము.
0: ఎన్షియంట్.
1: నికేతనము.
0: విక్టోరియస్.
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్స్ ఎటర్నల్ ప్యూర్ అన్సలీడ్ ఇమ్మోర్టల్.
1: అది ఏ చిదాకాశము.
0: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: అది చిదాకాశమును చూసినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
0: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
1: ఎట్టి విద్యలు లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
0: వన్ మే నాట్ బి ఎ స్కాలర్, వన్ మే నాట్ బి నాలెడ్జబుల్, బట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ కాస్మిక్ మైండ్.
1: కానీ చిదాకాశం యొక్క తత్వము ఎవ్వరు కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని ప్రతిబింబాన్ని కూడా చూడలేరు.
0: బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ వే.
1: ఇది ఒక్కొక్క నక్షత్రం చూస్తే మన భూమికి
0: ఫ్రమ్ దిస్ ఎర్త్
1: 900,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: 900,000 మైల్స్.
1: కొన్ని 9,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: సమ్ ఆర్ 9,000 మైల్స్ అవే.
1: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ద డిస్టెన్స్.
1: ఎంతో దూరం ఉంటుండాలి.
0: ఆర్ వెరీ వెరీ ఫార్.
1: దీనిని అవాంగ్ మానస గోచరం అన్నారు.
0: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్. నాట్
1: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారు.
0: సైంటిస్ట్ వాంటెడ్ టు నో by their power
1: chesinappudu varu chittakamiki
0: from this earth
1: 900,000 mile duramga untunnayi.
0: 9 lakhs of miles
1: konni konni

0: కానీ వారు చిత్తాకాశం వరకు మాత్రమే పోగలరు, కానీ చిదాకాశాన్ని ముట్టలేరు.
1: ఏ సైంటిస్ట్ కెన్ గో అప్ టు కాస్మిక్ మైండ్ బట్ దే కెనాట్ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: కనుకనే ఆ చిత్తాకాశంను దర్శించడమే ఆత్మ సందర్శనము అన్నారు.
1: టు హ్యావ్ దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
1: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
0: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
1: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
0: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
1: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
0: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకును నిరూపిస్తూ వస్తుండాలి.
1: హవెవర్ వేదాంత could prove to some extent
0: idi bhutakasam yokka pratibimbamai chittakasam chittakasam nu minginatvantide chidakasam.
1: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
0: bhutakasam minginatvantide chittakasam.
1: So cosmic mind is more than cosmos.
0: Chittakasam minginatvantide chidakasam.
1: The whole cosmic mind is in cosmic consciousness.
0: Kanukune deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశము.
1: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
0: అని నీవు ఏ ఏ దృశ్యాలను చూడగలుగుతున్నావో,
1: దట్ యు ఆర్ ఏబుల్ టు సీ,
0: ఏ ఏ స్వరూపాన్ని నీవు చెప్పగలుగుతున్నావో,
1: ద ఫార్మ్ యు కెన్ డిస్క్రైబ్,
0: ఏ అనుభూతులను నీవు పొందగలుగుతున్నావో,
1: దోస్ థింగ్స్ దట్ యు
0: అదంతా ది వన్ యు థింక్ యు ఆర్.
1: ఆల్ దట్ కమ్స్ అండర్ ద వన్ యు థింక్ యు ఆర్.
0: ది వన్ others think you are,
1: the one others think you are,
0: adi ye chittakashamu,
1: that is cosmic mind,
0: adi chintinchinavanta kudanu ee manasu lopala smaripa chestundi.
1: So all that is thought of is reminded, recapitulated.
0: Kanukune ee chittakashamuku tarvata poyetundide,
1: that which transcends cosmic mind,
0: even you think you are anyan, kaani the one you really are,
1: that which transcends this is the one you really are.
0: అది ఏ ఆత్మతత్వము,
1: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వరూపము,
1: దట్ ఈస్ ద ట్రూ నేచర్.
0: దైవం యొక్క ఆనందము,
1: ఇట్ ఈస్ డివైన్ బ్లెస్.
0: ఈ ఆనందమునకు ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు.
1: దేర్స్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ ద డివైన్ బ్లెస్ అండ్ దిస్ టర్మ్
0: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సమన్వయమైంది.
1: దిస్ వర్డ్ సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్.
0: కనుకనే ఈ ఐ ఒక ఏకాక్షరమే.
1: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్.
0: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుధా వదంతి అన్నారు.
1: వేదాంత సేస్ ది సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్.
0: కనుకనే ఎవరిని పిలిచినప్పటికీ,
1: యు మే కాల్ ఎనీబడి,
0: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
1: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్ హి విల్ సే ఐ.
0: కానీ గిరి గారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
1: గిరి గారు హీ సేస్ ఐ.
0: ఈ విధంగా ఎన్ని పేర్లు, కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది.
1: ఎనీ వన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిదే ఐ.
1: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
1: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ ఆత్మతత్వమునకు ఆకాశమని కాని భూమిని కాని ఏమని కాని చెప్పడానికి వీలు కాదు.
1: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్డ్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఆకాశ?
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
0: అప్రమాణమైనటువంటిది.
1: ఇమ్మెజరబుల్.
0: అగోచరమైనటువంటిది.
1: నాన్ అపారెంట్.
0: ఇలాంటి దీనిని ఎవరని చెప్పగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఇట్?
0: కనుక
1: సో
0: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవ్వరు ఏమి చెప్పలేరు.
1: ఇన్ఫినిట్ ఫార్మ్ కెనాట్ బి సెట్ స్టేట్.
0: కనుకనే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు.
1: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
0: అనేటువంటిది గగనం.
1: ఇట్ ఈస్ హోల్ స్పేస్.
0: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు?
1: వాట్ ఈస్ దట్ యు నో?
0: ఏదో కొన్ని దృశ్యములు, కొన్ని మేఘములు కనిపిస్తాయి.
1: యు మే సీ సమ్ క్లౌడ్స్.
0: ఎంతవరకు కనిపిస్తాయి?
1: టు వాట్ ఎక్స్టెంట్?
0: కొంత కాలం వరకు కనిపిస్తాయి.
1: టు ఫర్ సమ్ టైం.
0: అవి కూడా మల్లమైపోతున్నాయి.
1: లేటర్ దే టు పాస్ ఆఫ్.
0: అవి కూడా చలనమైపోతున్నాయి.
1: దే టు మూవ్ అవే.
0: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిత్తాకాశం.
1: సో దట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్.
0: అది ఏ ఐ.
1: దట్ ఈస్ ఐ.
0: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు.
1: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్.
0: దీనిని వేదాంతము.
1: దిస్ ఇన్ వేదాంత.
0: ప్రతి ఒక్క విషయమునకు కూడాను ఈ ఐకత్వంతో

0: ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూ
0: అహం బ్రహ్మాస్మి.
1: ఐ ఆమ్ బ్రహ్మ.
0: నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుండాలి.
1: సో ఫస్ట్ ఐ, నెక్స్ట్ బ్రహ్మ.
0: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి.
1: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ.
0: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి.
1: సో ఐ కమ్స్ ఫస్ట్, ఆత్మ నెక్స్ట్.
0: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు.
1: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ
0: అహం అహం బ్రహ్మాస్మి.
1: అహం అహం ఐ,
0: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటి.
1: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ.
0: కనుకనే అహం అనేటువంటిది నేను.
1: సో అహం ఈజ్ దిస్ ఐ.
0: నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
1: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ.
0: కనుకనే వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు.
1: సో యూ మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత, బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ.
0: నాయన నీవెవరో తెలుసుకో.
1: నో థై సెల్ఫ్, నో హూ యు ఆర్.
0: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు.
1: ఐ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ స్కాలర్షిప్ ఆర్ నేచర్.
0: అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు,
1: ఇఫ్ ఐ సే హూ ఆర్ యు,
0: నేను అనిల్ కుమారు.
1: యుల్ సే ఐ యామ్ అనిల్ కుమార్.
0: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమారు?
1: హూ గేవ్ దిస్ నేమ్?
0: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
1: యువర్ పేరెంట్స్ క్రిజన్డ్ యూ సో.
0: ఈ పేరు పెట్టుకున్నప్పుడు నీ పేరేమి?
1: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్?
0: నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: కనుక నేను ప్రతిదానికి కూడా ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు.
1: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్, యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెమ్.
0: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి.
1: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్.
0: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ
1: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్.
0: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు.
1: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
0: కనుక
1: సో
0: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు.
1: సో ఇట్ ఇస్ అహం అహం ఐ.
0: ఈ అహం అనేటువంటిదే నిజమైన యొక్క ఆత్మతత్వము.
1: దిస్ అహం ఇస్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: కనుక మనం గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము.
1: సో వీ స్పీక్ ఆఫ్ కాస్మా,
0: చిత్తాకాశము,
1: కాస్మిక్ మైండ్.
0: కొంతవరకు విచారించవచ్చు.
1: వీ కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్.
0: భూతాకాశము యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము.
1: అండ్ దెన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద కాస్మాస్ ఇస్ కాస్మిక్.
0: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు.
1: అండ్ దెన్ కాస్మిక్ కాన్షియస్నెస్ హస్ నో ఫామ్.
0: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
1: ద ఫామ్ లెస్
0: ఎట్టి ఆకారము చెప్పవచ్చును.
1: వాట్ ఫామ్ కెన్ యూ డిసైడ్.
0: కనుకనే అహం అహం అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ అహం ఐ.
0: ప్రతి ఒక్క విషయం నందు కూడాను వేదాంత పరిభాష యందు
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ ఫిలాసఫీ
0: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం.
0: ఏమిటి అహం?
1: వాట్ ఈజ్ అహం?
0: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా?
1: ఇస్ ఇట్ ఇగో?
0: ఈ అహంకునకు ఒక ఆకారం ఉంది కదా.
1: దిస్ ఇగో హ్యాస్ సమ్ ఫామ్.
0: కానీ ఈ అహంకు ఆకారం లేదు.
1: బట్ ద ట్రూ ఐ హ్యాస్ నో ఫామ్.
0: కనుకనే ఆకారరహితమైనటువంటిదే ఈ అహం.
1: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
0: దీనినే వేదాంతము అనేక రకములైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: వేదాంత టాక్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
0: కనుక ఇది ఆకాశము కాదు.
1: ఇట్స్ నాట్ స్పేస్.
0: అహం అనే రూపము కాదు.
1: నాట్ ఎ ఫార్మ్.
0: అహం అనే శబ్దము కాదు.
1: నాట్ సౌండ్.
0: ఎట్టి శబ్ద రూపములు లేనటువంటి యొక్క తత్వమే అహం.
1: ఇట్ హాస్ నో సౌండ్ నాట్ ఫార్మ్.
0: ఎవరో ఒకరు, అయ్యా నీవెవరో తెలుసుకుంరా అన్నారు.
1: Somebody said, find out who you are.
0: రెండవ దినం వచ్చాడు.
1: He came on the following day.
0: తెలుసుకున్నాను సార్ అన్నాడు.
1: Sir, I have known.
0: ఏమిటి నీవెవరు?
1: Then who are you?
0: నా పేరు రామయ్య.
1: I am రామయ్య.
0: ఇంకా నీవెవరు అని రెండవ తూరి అడిగే తప్పికి మా తండ్రి పేరు మల్లయ్య.
1: And then he said, Mallayya is my father's name.
0: మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ.
1: యువర్ మదర్ ఇస్ పుల్లమ్మ.
0: ఎల్లమ్మ, పుల్లమ్మ, రామయ్య, రంగయ్య, ఈ విధంగా పేరు చెప్తూ వచ్చాడు.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్. వెంకయ్య, పుల్లమ్మ, టామ్, డిక్ అండ్ హ్యారీ.
0: ఏవి నీవు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ నేమ్స్ ఐదా.
0: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
1: దే ఆర్ ఆల్ రిజల్ట్ ఆఫ్ అసోసియేషన్.
0: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి యొక్క పదములే.
1: దే ఆర్ relating to local vernacular.
0: ఇదని ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
1: Therefore, introduction.
0: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
1: They are the names given, but they are not of your own.
0: కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
1: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
0: అహం. అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ సెల్ఫ్.
0: ఈ ఆత్మ అన్న,
1: ఆత్మ
0: నేను అన్న,
1: ఐ
0: అంతా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆత్మకు వేరొక రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫామ్.
0: నేనే, నేనే. ఐ, ఐ, ఐ.
1: ఇట్ ఈస్ ఐ, ఐ అలోన్.
0: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
1: ఇఫ్ యు నో ఐ, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
0: అహం రామయ్య.
1: అహం రామయ్య.
0: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
1: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
0: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
1: Ramaya comes only after I.
0: Aham vachin tarvata inkedi raakurudu.
1: After I, no other thing need to be there.
0: Kabatti aham okkate.
1: So aham is one.
0: Adi ye nenu.
1: That is I.
0: Nenu anetundi tattvamu gurtinchukovali.
1: Know this nature of I.
0: Idi ye vedantam yokka pedda rahasyamu.
1: This is the secret of philosophy.
0: Kanukane bhutaakashamu, chittaakashamu, chidaakashamu, moodu aakashamulu gurinchi cheppetundi antao. ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
1: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫామ్.
0: కదిలిక ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్
0: మెదలిక ఉండేటువంటిది.
1: ఇట్ స్టాండ్స్ దేర్.
0: ప్రయాణం సలిపేటువంటిది.
1: ఇట్ మూవ్స్ అబౌట్.
0: ప్రత్యక్షంగా గోచరించేటువంటిది.
1: యు సీ డైరెక్ట్లీ.
0: కానీ
1: బట్
0: దీని ప్రతిబింబములే చిత్తాకాశము.
1: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్
0: దీనికి అంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
1: దే ఆర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబములు ఉండేటువంటిది కూడాను ఇది కాదు నిజమైన ఆకాశం.
1: ద రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ద ట్రూ వన్.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఏది ఉండనటువంటిది సరైన ఆకాశము.
1: సో ది కాస్మిక్ కాన్షియస్నెస్ ఇస్ బియాండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
0: ఇది చిదాకాశము.
1: దట్ ఇస్ కాస్మిక్ కాన్షియస్.
0: ఈ చిదాకాశం యొక్క తత్వాన్ని,
1: ద నేచర్ ఆఫ్ చిదాకాశ,
0: ఏ పేరుతో కానీ,
1: కెనాట్ బి,
0: ఏ రూపంతో కానీ ఉచ్చరించటకు వీలు కాదు.
1: కెనాట్ బి రిఫర్డ్ to either by name.
0: ఒకానొక సమయం లోపల ఉత్తరప్రదేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు.
1: దేర్ నార్త్ ఇండియా క్లోజ్ టు గ్యాంజెస్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
0: అక్కడ నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
1: ఎ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
0: వచ్చి, అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది.
1: దట్ ఫార్మ్ కేమ్ అండ్ సెడ్, సర్ వుడ్ యూ మేక్ బ్యాంగిల్స్.
0: తప్పక తొడుగుతానమ్మా.
1: ద బ్యాంగిల్ సెల్లర్ సెడ్, వై నాట్.
0: ఇది నా చేతి సైజు తగినటువంటి తొడుగు అని.
1: దట్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హ్యాండ్.
0: తొడిగినాడు.
1: అండ్ హీ గేవ్ ద బ్యాంగిల్.
0: తర్వాత
1: ఆఫ్టర్
0: అతనికి దాని విలువ ఇవ్వాలి.
1: ఎనీ ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
0: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ మనీ.
0: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను. అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
1: ఈ సెట్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ ఎల్మాయర అండ్ ద లోక, యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ
0: చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది.
1: అండ్ షీ డిసపియర్.
0: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
1: వైల్ గోయింగ్ ద బ్యాంగిల్ సెల్లర్ ఆస్క్డ్, వాట్స్ యువర్ నేమ్, బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
0: నా పేరు గంగా అని చెప్పండి అన్న.
1: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
0: వెళ్ళినాడు.
1: హి వెంట్.
0: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
1: హి వెంట్ రౌండ్.
0: ఆ అడ్రస్ ఏమో చిక్కింది.
1: హి కుడ్ గెట్ ది అడ్రస్.
0: అతన్ని విచారించాడు.
1: హి కుడ్ నో.
0: అయ్యా మీ బిడ్డ ఆ గంగానదిలో వచ్చి గాజులు తొడుక్కుంది.
1: హి సెడ్ యువర్ డాటర్ పర్చేస్ బ్యాంగిల్స్.
0: అతను చెప్పాడు, నాకు పెండే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడ ఉన్నారు అని.
1: హి సెడ్ ఐ యామ్ అన్మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
0: లేదు, ఆమె సత్యమే చెప్పేటువంటిది.
1: షీ సెడ్ ట్రూత్.
0: చూడు, ఆమె చెప్పిన సత్యం అంతా కూడా అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటుంది.
1: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
0: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
1: షీ మెన్షన్ ది ఫాదర్స్
0: నేమ్. పేరు అదేనా?
1: Isn't your name?
0: అదే అని అన్నాడు.
1: Yes, it's
0: mine. మరి ఇవన్నీ సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రమే సత్యం చెప్తుంది.
1: When that is true, why not this?
0: చూచాడు, పలాని గూటిలో పోయి చూడండి.
1: He said, find out there.
0: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
1: I don't know the existence of the place where money is kept.
0: లోపలి వెళ్లి చూచాడు.
1: He went
0: ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు చిక్కింది.
1: He went in and saw the money, enough for the bangles.
0: ఆయన ఎవరో తెలుసునా?
1: యు నో హూ షీ ఇస్?
0: గంగా శిష్యుడు, గంగాభారతిని వర్షిప్ చేసేటువంటి వాడు.
1: హీ ఈస్ ద వన్ హూ వర్షిప్స్ గంగాభారతి.
0: కనుక ఆయన చెప్పాడు, అయ్యా నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని.
1: ఐ వర్షిప్ గంగాదేవి.
0: గంగాదేవి నా ఆరాధన దేవత.
1: షీఈస్ ద ప్రిసైడింగ్ డైటీ.
0: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
1: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ ఐ హావ్ గాట్ మ్యారీడ్.
0: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
1: సిన్స్ ద నేమ్ ఆఫ్ గంగా ఇస్ మెన్షన్ ఐ వాంట్ టు గో.
0: అప్పుడు ఆ గాజుల వాడు,
1: ద బ్యాంగిల్ సెల్లర్,
0: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ హస్ టేకెన్ హర్ దేర్.
0: అప్పుడు అక్కడికి వెళ్లి,
1: దేర్,
0: అమ్మా,
1: మదర్,
0: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
1: I could see you when I gave you bangles.
0: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
1: You also were there.
0: కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
1: Why is it I don't see you?
0: నా డబ్బు నాకు చేరింది.
1: I received
0: money. నేను కృతజ్ఞత నేను చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు.
1: I have come here to declare your presence.
0: ఆమె చెప్పింది.
1: She said, ఇదిగో
0: నీ కృతజ్ఞత అని ఒక చేయి పైకి ఎత్తింది.
1: Here is my hand.
0: ఆ గాజు చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి.
1: And full of bangles he could see.
0: ఆయన తండ్రి అనేటువంటి వాడు చూచాడు.
1: Father saw.
0: గంగా అస్తమును మాత్రమే కనిపించింది.
1: అండ్ గంగా హీ కుడ్ సీ ఓన్లీ ద హ్యాండ్.
0: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి,
1: హి జస్ట్ కెప్ట్ హిమ్ అసైడ్.
0: ఈ తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హ్యావ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ మానిఫెస్టేషన్.
0: చూచాడు,
1: హీ సా
0: ఇందిరా లోకమాతామా, రమామంగళ దేవత, భార్గవీ లోకజనని, క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
0: ఆమె చెప్పింది,
1: షీ సెడ్,
0: నేను ఎవ్వరికి ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు.
1: ఐ డోంట్ షో ఎనీ సింగిల్ ఫామ్.
0: నాకు ఎట్టి స్వరూపమూ లేదు.
1: ఐ హావ్ నో ఫామ్.
0: దైవమునకు కల్పించుకున్నటువంటివి స్వరూపములు.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్ అసెంబ్లీ.
0: ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు.
1: దేర్ ఆర్ ది ప్రిసెంప్షన్స్ అసెంప్షన్స్ ఆఫ్ సీకర్.
0: ఫలాని రూపం అనేటువంటిదే లేదు.
1: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
1: నో సైన్స్.
0: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యం పెట్టాను అన్నాడు.
1: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యూ మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
0: ఆ యొక్క హస్తమును చూచాడు.
1: హీ సా ద హ్యాండ్.
0: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
1: ఐ కుడ్ హ్యావ్ ది హ్యాండ్.
0: హస్తస్య భూషణం దానం.
1: చారిటీ ఇస్ ద జ్యువెల్.
0: కంఠస్య భూషణం స్మరం.
1: ట్రూత్ ఇస్ ది జ్యువెల్ ఆఫ్ ది నెక్.
0: తల్లి నీ హస్తం చూచాను.
1: ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్.
0: నేను ఇంకా తరించాను.
1: I'm liberated.
0: ఆ గంగలో పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: He fell under the Ganges and breathed last.
0: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కాని నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
1: గాడ్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ బట్ ఇట్స్ నాట్ ద ట్రూ ఫార్మ్.
0: ఆకారము లేదు.
1: హెస్ నో ఫార్మ్.
0: రామకృష్ణ పరమహంస కూడాను,
1: రామకృష్ణ పరమహంస
0: కమర్పూర్ లో ఉంటూ ఉండి,
1: ఇన్ కమర్పూర్,
0: ఒక దినము,
1: వన్ డే,
0: కడుపు చాలా బాధ వేసింది.
1: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్.
0: భరించుకునలేక గంగానదిలో పోయి పట్టానికి పోయాడు.
1: హీ వాస్ అటెంప్టింగ్ టు
0: ఎంత దూరం దిగినప్పటికీ మోకాలోతు నీళ్లు మాత్రమే కనిపించాయి.
1: హీ కుడ్ ఓన్లీ గో నీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హీ వెంట్.
0: తల్లి, జగన్మాత,
1: ఓ మదర్,
0: ఎందుకు నన్ను కనిపించడం లేదు?
1: హౌ ఇస్ దట్ ఐ డోంట్ సీ?
0: ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు?
1: వై డోంట్
0: ఈ బాధ భరించుకోలేను, భరించుకోలేను అని ప్రార్థన చేశాడు.
1: ఐ కెనాట్ బేర్ ద సెపరేషన్ ఎనీ లాంగర్.
0: అప్పుడు
1: దెన్
0: ఆమె, నాయన, నాకు ఒక రూమ్ ఉండే కదా నీకు కనిపించేకి.
1: హౌ కెన్ యూ సీ మీ?
0: రూపము లేదు.
1: ఐ హావ్ నో ఫామ్.
0: ఒకే రూపమే,
1: ఓన్లీ వన్.
0: అది ఏ నా యొక్క రూపము? ఆత్మ, ఆత్మ, ఆత్మ అని.
1: అండ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు.
1: సో థింక్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి.
1: యు సీ ఓన్లీ ఫార్మ్స్ దట్ యు థింక్ ఆఫ్.
0: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కాని నిజమైనటువంటివి కాదు.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్, ఇల్యూజన్, బట్ నాట్ రియాలిటీ.
0: సాక్షాత్కరించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కుడ్ సీ నాకు
0: సాక్షాత్కరించాడు సాక్షాత్కరించాడు
1: భగవాన్
0: అనేక మంది చెప్తూ ఉంటారు
1: పీపుల్ సే
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే
1: దర్ ఆల్ యువర్ ఇల్యూజన్
0: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు
1: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్ యు కెనాట్ హావ్
0: భ్రమ చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు
1: దెన్ వన్స్ యు హావ్ భ్రమ యు విల్ నాట్ బి ఇల్యూజన్
0: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు
1: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ యు కెనాట్ హావ్ భ్రమ
0: కనుకనే మన భ్రమను మనం పోగొట్టుకోవాలి
1: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్
0: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి
1: వీ షుడ్ గివ్ అప్ బాడీ అటాచ్మెంట్
0: దేహాభిమానం దూరం చేయాలి
1: వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఈగో
0: ఆత్మానమే నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము
1: వీ షుడ్ బి అటాచ్డ్ టు ద సెల్ఫ్
0: ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్
0: ఆత్మకు ఆనందమే రూపము
1: బ్లిస్ ఈజ్ ఇట్స్ ఫామ్
0: అది ఏ నిత్య ఆనందం
1: ఎటర్నల్ బ్లిస్
0: పరమ సుఖదం
1: సుప్రీం హ్యాపీ
0: కేవలం జ్ఞానమూర్తి
1: విజ్డమ్
0: ద్వంద్వాతీతం
1: నాన్ డ్యూయల్
0: గగన సదృశ్యం
1: ఎథీరియల్
0: తత్వమస్యాది లక్ష్యం
1: అల్టిమేట్
0: ఏకం నిత్యం
1: విమలం
0: ప్యూర్ అచలం సర్వదీ సాక్షిభూతం
1: నో మొబిలిటీ ఎటర్నల్ విట్నెస్
0: ఇది ఆత్మ యొక్క వర్ణన
1: దాట్ ఈస్ ద డిస్క్రిప్షన్
0: దీనికి ఏకా ఆకారములు ఉంటున్నాయి
1: What is the basis
0: ఏ ఆకారము లేవు
1: నథింగ్ వాట్స్ ఎవర్
0: కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలనేటువంటి పట్టు మనం పట్టకూడదు
1: లెట్స్ నాట్ డిటర్మిన్ టు సీ స్పెసిఫిక్ ఫార్మ్
0: చూచిన ఆకారం అన్ని కూడా దైవాకారం లే
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
0: ఏ ఆకారంతో మనకు కనిపించిన ఆ దైవాకారమే
1: ఎనీ ఫార్మ్ ఇస్ డివైన్
0: దైవం ఇదే అదే అనేటువంటి ఒక స్వరూపాలు లేవు
1: యు కెనాట్ డిసైడ్ సింగిల్ ఫార్మ్
0: కనుకనే
1: సో
0: ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వంను
1: ద నేచర్ ఆఫ్ కాన్షియస్
0: దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము
1: ద నేచర్ ఆఫ్ ద ప్లానెట్స్
0: ఇవన్నీ కూడా భూతాకాశం యొక్క లక్షణాలే
1: ద బిలాంగ్ టు కాస్మాస్
0: ఈ భూతాకాశం యొక్క లక్షణాలను మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు
1: వీ షుడ్ నాట్ గో బై దిస్ కాస్మాస్ అండ్ ద ప్లానెట్స్
0: ఇవన్నీ కూడా కదిలిపోయేటువంటివి
1: ద ఆల్ వాన్
0: చెదిరిపోయేటువంటివి
1: దే మూవ్ అవే
0: మరుగుపడేటువంటివి
1: దే గెట్
0: మాయమయ్యేటువంటివి
1: దే చేంజ్
0: అంతర్ధానమయ్యేటువంటివి
1: దే డిసపియర్
0: అన్ని కూడా మనకు వెనుకకు వెళ్తుంటాయి
1: దే జస్ట్ ఆర్ విత్డ్రాన్
0: ఒక్కటి మాత్రమే నీ వెంట జంట ఇంట కంట ఉండి కనిపించేటువంటి
1: ఓన్లీ వన్ ఇస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్
0: ఈ ఆనందం
1: దాట్ ఈస్ బ్లిస్
0: ఈ ఆనందం మనకు ఒక స్వరూపం లేదు
1: బ్లిస్ హాస్ నో ఫార్మ్
0: ఆనందం మనకు ఒకే ఆకారమే
1: ఇట్ హాస్ ఓన్లీ వన్
0: నవ్వుకోవటమే ఆనందం
1: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్
0: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నవ్వకూడదు
1: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో
0: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణమలే
1: ఇఫ్ యు మేక్ సౌండ్ ఇట్స్ లాఫ్టర్
0: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే
1: హౌ డస్ ఇట్ స్మైల్
0: మందస్మిత వదనం
1: ఇట్ స్మైల్స్ బ్యూటిఫుల్లీ
0: అది శబ్దము లేనటువంటి యొక్క నవ్వు
1: ఇట్ హాస్ నో సౌండ్
0: ఏ నోరు తెరవనటువంటి నవ్వు
1: ఇట్స్ నాట్ ఎ లాఫ్టర్
0: ఆనందాన్ని అందించే నవ్వు
1: ఇట్స్ బ్లిస్ఫుల్
0: ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము
1: ఇట్ కన్ఫర్స్ బ్లిస్
0: కనుకనే అది ప్రహసన్ అన్నారు
1: సో ఇట్ ఇస్ ప్రహసన్
0: శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ప్రహసన్
1: సో దాట్ విచ్ ఇస్ సౌండ్
0: ఇస్ లేనటువంటిదే హాసన్
1: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్
0: కనుకనే
1: సో
0: భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు
1: గాడ్ స్మైల్స్ డస్ నాట్ లాఫ్
0: ఇవన్నీ సినిమా నవ్వులు
1: ద అదర్ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్
0: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకొని దేవుడు కూడా నిట్టే నవ్వుతుంటాడేమో అనుకుంటారు
1: As we watch cinemas, we think God also laughs like that.
0: కానీ ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
1: There's one certain sign.
0: అది కృతజ్ఞత అన్నారు.
1: That is gratitude.
0: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది?
1: What is to be given to God?
0: దైవం ఎన్నో మనకిస్తున్నాడు.
1: God gives many.
0: ఒళ్ళుసారి లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజెక్షన్ ఇస్తాడు.
1: When we are sick, God
0: comes.
1: ఇంజెక్షన్
0: మందుకు తగినంత విలువ ఇస్తాము.
1: And we pay the bill.
0: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
1: There ends gratitude.
0: ఆకలి వేస్తుండాలి.
1: We are hungry.
0: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నావు.
1: To appease hunger, we go in search of food.
0: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
1: Mother serves food and curry.
0: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
1: దెన్ వన్స్ యూ ఈట్ ఇట్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాట్యూడ్.
0: ఏదో బాధలు పడుతున్నావు,
1: యు ఆర్ సఫరింగ్.
0: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధను నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
1: సమ్వన్ విల్ కమ్ క్లోజ్ టు యూ, ఐ లీవ్ యూ ఫ్రమ్ సఫరింగ్.
0: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి.
1: ఫర్ ఎనీ హెల్ప్ దట్ యు రిసీవ్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్.
0: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
1: టుడే దేర్ ఇస్ నో గ్రాట్యూట్.
0: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ మెనీ.
0: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
1: హి గివ్స్ ఫ్రీ
0: మెడిసిన్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ మెడికల్.
0: ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ వాటర్.
0: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు.
1: ఫ్రీ.
0: ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు.
1: హి మూవ్స్ అమంగ్.
0: అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
0: దీనికి ఏమి మీరు అందిస్తున్నారు?
1: హౌ ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాట్యూట్.
0: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారం త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీని తగిన విలువగా వస్తుంది.
1: వెన్ యూ గివ్ అప్ ఈగో యూ కెన్ ఆల్సో బి ఫ్రీ.
0: ఏమి నేను ఇచ్చేది?
1: వాట్ ఇస్ దట్ యు గివ్?
0: ఏ హృదయము నొసగితే ఈశ నాకు.
1: ఓ గాడ్ ద హార్ట్ యూ హావ్ గివెన్
0: మైడి దానినే అర్పించు మహితమూర్తి.
1: ఐ గివ్ యూ ది సేమ్ హార్ట్ బ్యాక్ టు యూ.
0: మరగ వేరేమి తెత్తు నీ పాదార్చనకును.
1: వాట్ ఎల్స్ ఐ యామ్ టు ఆఫర్ టు యువర్ ఫీట్.
0: అంజలికి చింతు అందుకోవయ్య నీవు అన్న.
1: విత్ ఆల్ సాల్యుటేషన్స్ ఐ ఆఫర్ మై హార్ట్.
0: అంజలికి చింతు
1: ఐ
0: అది నీ యొక్క కృతజ్ఞత.
1: ఐ డో నమస్కార్.
0: అది కూడా లేకపోతే
1: ఇఫ్ యూ డోంట్ డూ దట్
0: పూర్వుడైపోతాడు.
1: యు ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
0: వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
1: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
0: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
1: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
0: ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: యూ హావ్ టు పాస్ త్రూ సఫర్.
0: కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
1: వెన్ యూ పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసాన్స్
0: ఎప్పుడు ప్రసన్నంతోనే ఉంటుంటావు.
1: And you can always be
0: blessed.
1: You can smile all along.
0: ఇది ఏ నీ యొక్క ఫలితము.
1: దిస్ ఇస్ ద రిజల్ట్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: కృష్ణ భక్తుడు
1: డివోటీ ఆఫ్ కృష్ణ
0: నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేసేవాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్.
0: కానీ ఏ కృష్ణుడిని నేను స్మరించేది?
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ ఐ రిసైట్?
0: ఒక్కొక్క పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు.
1: బికాస్ ద ఫార్మ్స్ ఆర్ డిపిక్టెడ్ ఇన్ డిఫరెంట్
0: వేస్. ఆరాధించేదా దీన్ని ఆరాధించేదా?
1: షల్ ఐ వర్షిప్ దట్ ఆర్ దిస్?
0: ఏ కృష్ణుని నేను ఆరాధించేది?
1: వాట్ స్పెసిఫిక్ ఫార్మ్?
0: సందేహం కలిగింది.
1: హీ కుడ్ నాట్ డిసైడ్.
0: ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రములు.
1: దే ఆర్ ఆల్ ది పిక్చర్స్ ఆఫ్ ది నేచర్.
0: దైవం మనుష రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఈ పిక్చర్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము, ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు, ఇదంతా కాదు కృష్ణుని యొక్క స్వరూపం.
1: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండటం.
1: గాడ్ స్మైల్.
0: ఎప్పుడు నవ్వించటము.
1: మేక్స్ అస్ స్మైల్.
0: ఎప్పుడు ఆనందంగా ఉండటము.
1: హీ ఇస్ బ్లిస్ఫుల్.
0: ఇతరులను ఆనందంగా కల్పించటము.
1: హీ మేక్స్ అస్ బ్లిస్ఫుల్.
0: ఇది కృష్ణుని యొక్క స్వరూపము.
1: దట్ ఇస్ కృష్ణాస్ ఫామ్.
0: తాను ఆనందంగా ఉండాలి, ఇతరులను ఆనందపరచాలి.
1: హీ షుడ్ బి బ్లిస్ఫుల్, మేక్ అదర్స్ బ్లిస్ఫుల్.
0: కనుక గివ్ అండ్ టేక్.
1: It's give and take.
0: అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి.
1: It's a byway channel.
0: నీవు ఆనందాన్ని పుచ్చుకోవాలి.
1: It gives bless and receive.
0: ఇది నీ యొక్క కృతజ్ఞత.
1: That is gratitude.
0: అట్టు లేకుండా
1: otherwise
0: కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు.
1: You cannot experience ecstasy, bliss in reality.
0: కలలో కూడా నీకు ఆనందం లభిస్తుంది.
1: You will have bliss even in dream.
0: నీకు ఆరాధన దేవత కంటి కనిపించినప్పుడు
1: when once you see
0: హసన్ నవ్వుతూ పోవాలి.
1: You can go smiling.
0: మూతి ముడుచుకొని ఉండకూడదు.
1: You cannot go with a serious face.
0: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటుంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
1: A man with serious face can never be blissful.
0: ఎప్పుడూ ఆనందంగానే ఉంటుండాలి.
1: Smile, smile all the way.
0: ఆనందం దౌషం. ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
1: Bliss is the true form.
0: కనుకనే నిరంతరము కూడాను చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
1: So one should smile and
0: కొన్ని బాధలు వచ్చినాయి. కొన్ని కష్టములు వచ్చాయి, కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నీవు ఏమాత్రం ఏడ్చకూడదు.
1: వరీస్, ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ కమ్ అండ్ గో.
0: పోతుంటాయి.
1: దే కమ్ అండ్ గో.
0: అన్ని కదిలిపోయే మేఘాలు.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వచ్చింది పోయినాయి.
1: దే హావ్ కమ్ అండ్ వానిష్డ్.
0: అంతేగాని నిలిచినవి కావు ఇవి.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
1: సో వీ షుడ్ నాట్ వరీ.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే
1: దెన్ వన్స్ వి హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: నిజమైనటువంటి భక్తులు మనం అనుకుంటాము.
1: వీ కెన్ బి ట్రూ డివోటీస్.
0: అట్ట కాదు, అమ్మకి ఏదో జ్వరం వచ్చింది, నాన్నకి ఏదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది?
1: యూఆర్ వరీడ్ ఆఫ్ ది ఎయిమెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. హౌ కెన్ యూ బ్లెస్?
0: అమ్మా నాన్నలు ఎవరు?
1: హూ ఆర్ పేరెంట్స్?
0: ఈ దేహాన్ని కన్నటువంటి అమ్మా నాన్నలే.
1: పేరెంట్స్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఈ దేహం ఎవరిది?
1: హూస్ బాడీ ఇట్ ఈస్?
0: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్.
0: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
1: దాట్స్ నాట్ గ్రాట్యూట్యూడ్.
0: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
1: ఫర్గెట్ ది బాడీ.
0: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: థింక్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి తత్వము.
1: దాట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కనుకనే ఆకాశం యొక్క తత్వము,
1: నేచర్ ఆఫ్ ద స్పేస్,
0: చిత్తాకాశము,
1: ద కాస్మస్,
0: భూతాకాశము, చిదాకాశము, భూతాకాశాన్ని పూర్తి మర్చిపోవాలి.
1: ఫర్గెట్ కాస్మాస్.
0: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం వ్యాప్తి అందించుకోవాలి.
1: వీ కెన్ ప్రిజర్వ్ సస్టైన్ కాస్మిక్ మైండ్,
0: కానీ క్రమక్రమేణ ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం అయిపోతాం.
1: వన్స్ వీ మర్జ్ ఇన్ కాస్మిక్ మైండ్ వీ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: కనుకనే చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
1: సో వీ షుడ్ కంటెంప్లేట్ ఆన్ కాస్మిక్ మైండ్.
0: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు విజువలైజ్?
0: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
0: లోకములో
1: ఇన్ ద వరల్డ్
0: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
1: డివినిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: కానీ ఆ చెప్పేటువంటి ఒక దైవత్వము దైవత్వములు కావు.
1: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
0: ఇవంతా వర్ణనములైనటువంటి ఒక తత్వం.
1: దట్స్ దే ఆర్ ఆల్ ఓకల్ ఎక్సర్సైజ్.
0: వర్ణించేటువంటి తత్వములు,
1: దే గో బై
0: వర్ణించేటువంటి తత్వములు,
1: ఇట్ ఇల్యూజ్
0: తరించేటువంటి తత్వములు,
1: ఇట్ మూవ్స్ యు.
0: కానీ నీవు తరించడానికి తగినటువంటి ఒక తత్వం నీవు కనుక్కోవాలి.
1: బట్ ది రియాలిటీ షుడ్ రిడీమ్ యు. దట్ ఇస్ దట్.
0: అది ఏ తత్?
1: దట్
0: త్వం
1: దౌ
0: అసి
1: ఆర్ట్.
0: ఈ తత్ అనేటువంటిది అది.
1: దట్
0: తమ్ అనేటువంటిది ఇది. అది ఇది.
1: దట్
0: రెండింటి యొక్క ఏకత్వమే అసి.
1: దట్ దౌ ఆర్ట్
0: తత్వం అసి. అదే తత్వం అసి.
1: దట్ దౌ ఆర్ట్ తత్వం అసి.
0: కాబట్టి ఈ రెండు కూడా నువ్వు ఒక్కటైపోవాలి.
1: సో బోత్ షుడ్ బి వన్.
0: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.

பச்ச கற்பூரம் கும்படி பாடு ஜேசீ.

0: కనకంపు ఉల్లిపాయ పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి.
1: మేకింగ్ ది క్యాంప్ ఫైర్ యాజ్ ఎ ప్లేస్ ఫార్ ది ప్లాంట్స్ టు గ్రో.
0: కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి.
1: అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ కస్తూరి యాజ్ ఎ మెన్యూర్.
0: మంచి పన్నీరు నిర్మోసి పెంచుచున్నా.
1: ఇఫ్ యూ వాటర్ ఇట్ విత్ సెంటెడ్ వాటర్.
0: నుజ్జగించునే కనకంపు ఉల్లిపాయ.
1: Will ever the onion give it up its own smell?
0: Vidyarthula,
1: students,
0: manavattu manavalannannu divyattu uddeepimpavalannannu motta modata sharira manasika aadhyatmika balamannu abhivruddhi gavinchukovali.
1: For the human value to grow and to attain the divinity, there should be development at the physical level, the mental level, and the spiritual.
0: Manushya janma kevalam bhautikamaina laukikamaina prakrutamainatunti yokka jeevitamunu anubhavinche nimittamai vachinatundi kaadu.
1: The human life is not given to spend time in this world in a worldly way, in a physical way, in an ephemeral way.
0: నీవు ఆశించేటువంటి యొక్క అనుభవములు పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తూనే ఉన్నవి.
1: Your experiences are equally experienced by all birds and bees around.
0: ఇంకా మానవత్వములో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
1: Then what is this speciality in the human life?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The life of a human is the rarest of all.
0: Deni endu durlabham.
1: In what sense?
0: Neevu bhujincheetundi aaharam pashuvulu bhujistunnayi.
1: The food you partake is equally partaken.
0: Neevu koreetundi vaibhavamulu pachipachi mrugadulu kuda nu korutunnayi.
1: All the comfort and happiness that you desire is equally liked by animals.
0: Neevu koreetundi oka bandhu priti pachipachi mrugadulu kuda nu korutunnayi.
1: The love and attachment towards your relations is equally there among.
0: ఎందుకు మీకు ఈ చదువులు?
1: What for this education?
0: ఈ చదువుల వల్ల లభించేటువంటి యొక్క విజ్ఞానం ఏమిటి, ప్రజ్ఞానం ఏమిటి, సుజ్ఞానం ఏమిటి?
1: What is the spiritual knowledge? What is that good knowledge that we get out of this education?
0: ఇది కేవలము పొట్టకూటి కోసం.
1: It's only to help us to carry out a living.
0: ఇది కాదు మానవత్వానికి మూల లక్షణము.
1: That's not the quality of mankind.
0: ఇది కాదు దివ్యమైనటువంటి మానవుని యొక్క లక్ష్యము.
1: This is not the quality of the divine life.
0: మానవత్వం ఎందు నుండి వచ్చినదో ఆ యొక్క సస్థానమును సుస్వరూపాన్ని గుర్తించాలి.
1: Having been born as a human being, one should know the place of origin and its pristine glory.
0: కర్మానుబంధేని మనుష్యలోకే. ఈ మానవుడు ధర్మ కర్మలతో సంబంధం కలిగి ఉంటున్నాడు.
1: Human life is bound by these two principles, the dharma and karma, righteousness and action.
0: Kevalam karmale aacharinchatam ante pachi pachi mrugadulu kuda karmalu aacharistune unnai.
1: If it's merely one of action, we find that animals and birds
0: karakiranadi avayavam dwara aacharinchetundi karmalu karmalu kaadu.
1: It's not the action that we do with the physical body.
0: Manasikanga buddhipurvakanga విచక్షణ జ్ఞానము ఉంది, వివేక జ్ఞానముతో కర్మలో ప్రవేశించాలి.
1: వీ హావ్ టు డిస్క్రిమినేట్, ఎక్సర్సైజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్, మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ అండ్ దెన్ యాక్ట్.
0: ఏ కర్మలో నీవు ప్రవేశించినప్పటికీ ఇది మానవ కర్మన లేక పశుకర్మన అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వెన్ వీ స్టార్ట్ any action for that matter, we should inquire, is it befitting the stature of a man or that of an animal?
0: Endukaraga
1: the reason
0: manavattam kevalam బ్రహ్మత్వంతో కూడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ హస్ గాట్ ది డివినిటీ విత్ ఇట్.
0: అనంతమైనటువంటిది.
1: ఇట్స్ ఇన్ఫినిట్.
0: అప్రమేయమైనటువంటిది.
1: ఇట్ డజంట్ నో కంపారిజన్.
0: అట్టి దివ్యమైన భవ్యమైనటువంటి మానవత్వాన్ని పశుపక్షి విఘాతులతో పోల్చుకోవటము, ఇది మానవత్వమునికి ఒక హీనతగా కలుగుతుంది.
1: టు కంపేర్ ద హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ డివైన్ నోవెల్ విత్ దట్ ఆఫ్ ది అదర్ క్రీచర్స్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: కర్మానుబంధిని మనుష్యలోకి.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: ఎట్టి కర్మలు?
1: వాట్ సార్ట్ ఆఫ్
0: ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కర్మలు?
1: వేర్ ఫ్రమ్ వి గెట్ దెమ్?
0: సర్వత్రా నిండినటువంటిది బ్రహ్మతత్వమే.
1: ఇట్ ఈస్ డివైన్ దట్స్ ఆల్ పర్వేసివ్.
0: ఈ బ్రహ్మతత్వం నుండి శబ్దము అనేటువంటి ఆకాశం ఆవిర్భవించింది.
1: అవుట్ ఆఫ్ ది డివినిటీ కేమ్ ఫస్ట్ ద సౌండ్ ఆఫ్ స్పేస్.
0: ఈ ఆకాశము నుండి గాలి వచ్చినది.
1: అవుట్ ఆఫ్ ది స్పేస్ వీ హ్యావ్ ది ఎయిర్.
0: ఈ గాలి నుండి అగ్ని ప్రారంభమైనది.
1: దెన్ దట్ లెడ్ టు ఫైర్.
0: అగ్ని నుండి నీరు ఉద్భవించినది.
1: దేర్ ఆఫ్టర్ వాటర్.
0: నీరు నుండి భూమి వచ్చింది.
1: అండ్ దెన్ ఫైనలీ వీ హ్యావ్ ద ఎర్త్.
0: భూమి నుండి పంటలు పండాయి.
1: వి హ్యావ్ ద క్రాప్స్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఈ పంటల నుండి పదార్థం ఏర్పడింది.
1: వి హ్యావ్ ఆల్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దీస్ క్రాప్స్.
0: ఈ పదార్థం నుండి మానవత్వం ఆవిర్భవించింది.
1: అండ్ ద మ్యాన్ ఈస్ రిజల్ట్ ఆఫ్ ది ఫుడ్.
0: కనుక మానవుడు అన్నం ద్వారా వచ్చినటువంటి వాడు.
1: Therefore, human birth, the human physical body, is the result of the food part.
0: అన్నము పైరు నుండి ఆవిర్భవించినటువంటిది.
1: And we get the food out of the four fields.
0: ఈ పైరులు భూమి నుండి ఆవిర్భవించినది.
1: They grow on earth.
0: భూమి నీరు నుండి వచ్చినటువంటిది.
1: And earth is the result of water.
0: నీరు అగ్ని నుండి ప్రారంభమైనది.
1: Water is born out of fire.
0: అగ్ని గాలి నుండి వచ్చినది.
1: The fire originated.
0: గాలి తిరిగి ఆకాశం నుంచి వచ్చినది.
1: And the air is the result of the space.
0: ఆకాశం బ్రహ్మ ద్వారా ప్రయోజనమైనది.
1: And the space came out of Brahman the divine.
0: కనుకని అన్నమునకు ఆనందమునకు బ్రహ్మమునకు సరియైన సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
1: That's how we find the intimate association between these three: annam, food, ananda, the bliss, Brahman the divine.
0: అన్నముతో ప్రారంభమైన మానవ జీవితము ఆనందంతో అంత్యం కావాలి.
1: The human life that starts at the point of food should end up in bliss.
0: ఆనందమే బ్రహ్మతత్వము.
1: That very bliss is God.
0: Nityanandam.
1: Eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam Dhanamutim.
1: It's the one of wisdom.
0: Brahmanandam. Ee Brahmanandam ekkada nunchi vachindi?
1: That infinite bliss, where from you get
0: it? Ettri ee Brahmanandam.
1: Where is it?
0: Paramasukhadam.
1: Absolute total comfort and happiness.
0: ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you get it?
0: కేవలం జ్ఞానమూర్తి.
1: It's merely the one of wisdom.
0: జ్ఞానం అనేటువంటి దాని నుంచి ఈ ఆనందం ఆవిర్భవించి ఈ ఆనందం ద్వారానే మానవత్వము ఈ జగత్తులో జీవించడానికి ఆధారం ఏర్పడింది.
1: Therefore, it's the wisdom that confers bliss and that enables us to carry on life's sojourn on earth.
0: కానీ ఈనాటి మానవుడు ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే డజంట్ అండర్స్టాండ్
0: సుఖం అంటే ఏమిటో అది కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపీనెస్ ఈజ్.
0: పదార్థ సుఖమే ప్రధాన సుఖము అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద మెటీరియల్ హ్యాపీనెస్.
0: ఈ ప్రాకృతమైన సుఖమే నిజమైన సుఖమని విశ్వసిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దిస్ వరల్డ్లీ హ్యాపీనెస్ ట్రూ.
0: ఇవన్నీ కూడా క్షణంలో కదిలిపోయేటువంటిది.
1: దే ఆల్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఈ సుఖమా మనం కోరున్నది?
1: ఇస్ ఇట్ దిస్ హ్యాపీనెస్ యు వాంట్?
0: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘంలో వంటివి.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ ఆనందం కూడా క్షణికమైనటువంటి ఆనందమే.
1: ఇన్ ది బ్లిస్ హ్యాపీనెస్ వి హావ్ ఇస్ ఆల్సో మొమెంటరీ.
0: అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్.
0: శంకర్లు కూడా అదే ప్రబోధిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్పిన విషయమే చెప్పాలి.
1: వై థింగ్స్ ఆర్ టాట్ రిపీటెడ్లీ.
0: అనేక మంది పిల్లలు కూడా భావించవచ్చును, స్వామి చెప్పిన విషయంలో చెప్తుంటాడు అని.
1: మెనీ స్టూడెంట్స్ మే ఆల్సో ఫీల్ దట్ భగవాన్ రిపీట్స్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు చిన్న కడుపుకే తింటున్నారు?
1: భగవాన్ పుట్స్ ఎ క్వశ్చన్, వై డు యూ ఫీడ్ ది సేమ్ స్టమక్?
0: ఎందుకు మీరు కడిగిన ముఖాన్నే కడుగుతున్నారు?
1: వై డు యూ వాష్ ద సేమ్ ఓల్డ్ ఫేస్?
0: ఒకే ముఖం కదా,
1: సేమ్ ఫేస్ ఎనీవే.
0: ఎందుకు నిత్యాన్ని మూడు సార్లు కడగాలి?
1: వై డు యూ వాష్ ఇట్ ట్వైస్ ఎ డే?
0: చిన్న కడుపే కదా, ఎందుకు మూడు పర్యాయం తినాలి?
1: వై డు యూ ఈట్ thrice every
0: ఎన్ని బ్యాగులు రైస్ తిన్నారో, ఎంత బ్యాగులు రైస్ ఇంకా తినబోతారో, ఎన్ని బ్యాగులు ఖర్చు చేయగలుగుతారో అది మీకే తెలియదు.
1: You don't know how many bags of rice you have consumed in the past and how many more bags you are
0: జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు కోటి విద్యలను పూరిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగనేల శ్రీ పరాత్పరు జానముచేయు భక్తులకు దారిని చూపకే ఉన్నే మానవా మానవా మానవా.
1: టు ఫిల్ దిస్ లిటిల్ స్టమక్
0: ఎన్ని బ్యాగులు ఖర్చు పెడుతున్నాము మనం.
1: హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వీ కన్స్యూమ్.
0: కానీ ఇంకా ఈ జానడ పొట్ట నింపలేదు.
1: బట్ యెట్ ద స్టమక్ ఇస్ నాట్ ఫుల్.
0: కనుక నేను చెప్పిన విషయాలే మీకు చెప్పి దాని జీర్ణము గావించి జీర్ణం గావించుకున్నటువంటి సారాన్ని ప్రాక్టికల్ లో ప్రవేశపెట్టి తద్వారా ఆనందాన్ని పొందాలి.
1: Therefore things must be repeatedly told, retold and emphasized so that will be assimilated, digested and that will translate into action.
0: కనుకనే సెకండ్ వారు కూడాను

0: ఎంతకాలమైనప్పటికీ మనం నిరంతరం కూడాను జగత్ సంబంధమైన విషయముతోనే మన సంభాషణ అంత్యమైపోతున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ వి జస్ట్ స్పెండ్
0: వేస్ట్
1: ఆఫ్ టైమ్ దట్ వి హియర్
0: ఎన్ని డాక్టరేట్ డిగ్రీలో మనం పొందుతున్నాము
1: హౌ మెనీ డిగ్రీస్ దట్ వి
0: ఎన్ని గ్రంథములో చదువుతున్నాము
1: వి రీడ్ మెనీ బుక్స్
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము
1: వి నో మెనీ
0: ఏమి ప్రయోజనం
1: వాట్స్ ది యూజ్
0: ఎంతవరకు నీ ఆచరణలో పెట్టావు
1: టు వాట్ ఎక్స్టెంట్ డు యు ప్రాక్టీస్ నథింగ్
0: కించిత్తైనా కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలేక తీరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి
1: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ ఇన్ ఆర్డర్ టు ఈట్ ఇట్ And the hand must be given some
0: work. చదివిన చదువు నీవు నేర్చుకున్నటువంటి విద్యలు తీసుకున్న పట్టములు ఒక్కదానైనా నీవు ఆచరణలో పెట్టినప్పుడు కదా దాని ఆనందం నీకు అర్థమవుతుంది
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ అండ్ ద డిగ్రీ దట్ యు రిసీవ్డ్ ఇట్ విల్
0: బి చదువుల యొక్క దీని ఏం ప్రయోజనం
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్స్ నాట్ ప్రాక్టిస్ ఇన్ టు ప్రాక్టీస్
0: కాలం వ్యర్థము
1: ఇట్స్ ఆల్ టైమ్ వేస్ట్
0: తిండికి చేటు భూమికి బరువు
1: It's just a burden to the entire earth and waste of food.
0: అది కాదు మనం చేయవలసినటువంటి.
1: It's not that we are supposed to do.
0: సమాజంలో ఈనాటి పరిస్థితిని ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టాలి.
1: We should know the circumstances in society.
0: మానవుని యొక్క విద్యా బుద్ధులే ఈనాటి సమాజంలో సరికి చేయడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అందిస్తుంది.
1: You should have all the needed capacities with all the education that you receive here to correct the
0: చెల్లరేగినటువంటి సమస్యలను తీర్చుటకు విద్యార్థులే తగిన సమర్థులు
1: స్టూడెంట్స్ ఆర్ రైట్ పీపుల్ టు కరెక్ట్
0: సమర్థులయ్యేటువంటి యొక్క విద్యార్థులు ఈనాడు అసమర్థులైపోతున్నారు
1: సచ్ ఎలిజిబుల్ పీపుల్ డిజర్వింగ్ పీపుల్
0: ఎవరి స్వార్థం వారిది
1: ఈచ్ వన్ ఇస్ సెల్ఫిష్
0: ఎవరి స్వప్రయోజనం వారిది
1: అండ్ విత్ ఆల్ సెల్ఫిష్
0: పశువుల వలె వారు జీవించుకుంటూ ఈ యొక్క స్వప్రయోజనాని కోసం జీవితాన్ని గడుపుతున్నాం
1: వి లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యానిమల్ అవుట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్
0: ఇది కాదు మన యొక్క చదువుల యొక్క ధర్మము
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్
0: మానవత్వం అనేటువంటిది వచ్చింది ఐడియల్ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ గిఫ్టెడ్ సో దట్ విల్
0: ఎట్టి ఆదర్శాన్ని
1: వాట్ టైప్ ఆఫ్ ఐడియల్
0: మానవ ఆదర్శాన్ని
1: ఇట్ ఈస్ ద ఐడియల్ ఆఫ్ ఎ హ్యూమన్
0: నిన్న చెప్పాను మానవుడి నుంచి ఎందుకు పుట్టాడు వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్
0: మరణించినటువంటి యొక్క చెవులు పిల్లికైనా కూడా వెల ఉంటుండాలి
1: ఈవెన్ ఎ డెడ్ ర్యాబిట్ హ్యాస్ గాట్ సమ్ వాల్యూ
0: కానీ మానవ శరీరం మనకి ఏమాత్రమే విలువ లేదు
1: బట్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ నో వాల్యూ
0: చెప్పులకైనా ఇంటిలో ఒక స్థలం ఇస్తారు
1: విల్ గివ్ సమ్ స్పేస్ ఫర్ ది స్లిప్పర్స్ టు బి కవర్డ్
0: శవానికి ఇంటిలో స్థలం ఇవ్వరు
1: బట్ నాట్ ద డెడ్ బాడీ
0: ఇది ఆ మానవుని యొక్క విలువ
1: ఇస్ దట్ ది హ్యూమన్ వాల్యూ
0: కాదు కాదు
1: నో
0: ఎక్కడ నుంచి వచ్చావు
1: వేర్ ఫ్రమ్ యు హావ్ కమ్
0: నీ స్వస్థరూపాన్ని నీవు తెచ్చుకోవాలి
1: Go back to the place of origin. Know yourself.
0: నీ స్వస్థానాన్ని నీవు చేరాలి
1: You should reach your destiny.
0: అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం
1: దట్ ఈస్ ద థింగ్ దట్ వీఆర్ సపోజ్ టు నో
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలంటే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించాలి
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్ ది ఇన్హెరెంట్ డివినిటీ
0: ఆవిర్భవించడమే కాదు ఎక్కడ చూసినా దైవమే ఉంటుండాలి
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్
0: ప్రపంచమంతా దైవమే
1: ద హోల్ వరల్డ్ ఈజ్ డివైన్
0: ప్రపంచమంతా ఆనందమే
1: ద హోల్ వరల్డ్ ఈజ్ బ్లెస్
0: దుఃఖం అనేది లేదు
1: దేర్ ఇస్ నో మిజరీ వాట్స్ ఎవర్
0: అలాంటి పరిస్థితిలో మీరు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు
1: దెన్ వై ఆర్ యు మిజరబుల్
0: ఎందుకు మీరు విచారాన్ని అనుభవిస్తున్నారు
1: వై ఆర్ యు గ్రీఫ్ స్ట్రికెన్
0: ఎందుకు తుచ్చమైన వాంఛనలో మీరు మునిగిపోతున్నారు
1: వై డు యు డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ మీన్ డిజైర్
0: అది కేవలము శారీర అభిమానమే దీనికి మూల కారణము
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద బాడీ దట్ ఇస్ ది మెయిన్ కాజ్
0: ఆత్మాభిమానులు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు దేహాభిమానులుగా మారిపోతున్నారు
1: ద వన్ హూ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ నౌ హెస్ డెవలప్డ్ అటాచ్మెంట్ టు ద బాడీ
0: దేహము పంచభౌతికము
1: బాడీ ఫుల్ ఆఫ్ సిన్స్
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు
1: బౌండ్ టు డై
0: దేహి నిరామయుండు
1: ద ఇన్వెలర్
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ ఆర్ డెత్ నార్ లిబరేషన్ ఆర్ అటాచ్మెంట్ ఐదర్
0: దేహం ఎందుకోసం వచ్చింది
1: బిఫోర్ ఇస్ ద బాడీ గివెన్
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జీవితం అనేటువంటి ఈ దేహాన్ని సన్మార్గంలో సత్ప్రవర్తనలో సదాలోచనలో సత్సంగంలో ప్రవేశపెట్టాలి
1: Therefore, sacred life must be spent in good activity, entertaining good thoughts and sacred feelings and sentiments.
0: ఇది జనక మహారాజు యొక్క సభయందు గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి
1: ఇన్ ది కోర్స్ ఆఫ్ జనక ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ విజ్డమ్ గార్గి
0: ఈ గార్గి వచ్చి యాజ్ఞవల్కుణ్ణి ప్రశ్నించింది
1: గార్గి కేమ్ అండ్ క్వశ్చన్ యాజ్ఞవల్క్య
0: యాజ్ఞవల్కుడు మొట్టమొదట కాత్యాయని అనేటువంటి వ్యక్తిని పెండాడాడు.
1: యాజ్ఞవల్క్య మ్యారీడ్ కాత్యాయని.
0: తరువాత మైత్రేయిని వివాహమాడాడు.
1: అండ్ లేటర్ హీ మ్యారీడ్ మైత్రేయి ద సెకండ్.
0: ఈ యొక్క జ్ఞానతత్వం లోపల కర్మజీవి కర్మయోగి జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ వన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి.
0: ఆస్థానమునందు నిత్య సత్యమైనటువంటి యొక్క వస్తువును గుర్తించడానికి తగినటువంటి సమావేశం జరుపుతూ వచ్చాడు.
1: హి కన్వీన్డ్ అన్ అసెంబ్లీ ఆర్ కాన్ఫరెన్స్ టు ఇన్వెస్టిగేట్ ది ఎటర్నల్ ట్రూత్.
0: ఏది అనిత్యము ఏది సత్యము.
1: వాట్ ఈస్ ది ట్రూత్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సియంట్.
0: క్షేత్రము అసత్యము క్షేత్రజ్ఞుడు సత్యము.
1: ద బాడీ ఈజ్ టెంపరీ బట్ ది ఇన్డ్వెలర్ ఈజ్ పర్మనెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుని గుర్తించుకునేటువంటి మార్గం ఏమిటి.
1: వాట్ ఇస్ ద పాత్ టు నో ది ఇన్డ్వెలర్
0: అనేటువంటి విషయం లోపల 21 ఈ వాదోపవాదం జరుగుతూ వచ్చాయి.
1: ఫర్ 21 డేస్ ద డెలిబరేషన్స్ వెంట్ ఆన్.
0: కట్టగడిపటికి యాజ్ఞవల్కులు లేచారు.
1: అల్టిమేట్ యాజ్ఞవల్క గాట్ అప్.
0: నేను ఈ సభలో ప్రశ్నించినటువంటి వారికందరికి జవాబు నేను చెప్పగలను అన్నాడు.
1: యాజ్ఞవల్క సెడ్ ఐ విల్ గివ్ ఆన్సర్ టు ఎనీ క్వశ్చన్.
0: నేను జ్ఞానిని అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: తక్షణమే గార్గి లేచింది.
1: ఇమీడియట్లీ గార్గి గాట్ అప్.
0: జ్ఞానముకు అర్థం ఏమిటి అన్నది.
1: What is the meaning of this wisdom?
0: Advaita darshanam gnanam annadu.
1: He said, the vision of the non-duality is wisdom.
0: Sari, nenu oppukunnanu.
1: He said, yes, I accept.
0: Aithe advaita darshanam, ee dvaitam neeku enduku undali?
1: Then why should you have this dualistic mind?
0: Kaatyayini, maitreyi, idre neeku bhari anukuntanu, nannu kuda neevu bhariga chesukokoddu?
1: You have only two wives, Kaatyayini and Maitreyi. Why don't you take me also as your wife?
0: ఈ మాటకు సమాధానం ఇవ్వలేకపోయాడు.
1: యాజ్ఞవల్క్య కుడ్ నాట్ రిప్లై.
0: ఒకరు భార్య, ఒకరు భర్త, ఒకరు అత్త, ఒకరు మామ, ఒకరు తమ్ముడు, ఒక తండ్రి, ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్టవుతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఆల్ అబ్జర్వెన్సెస్ దట్ వన్ ఇస్ ద ఫాదర్ ఇన్ లా, వన్ ఇస్ మదర్ ఇన్ లా, ద
0: ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి జ్ఞాని.
1: దేర్ఫోర్ ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇస్
0: సభంతా కూడా స్తంభించిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ అసెంబ్లీ వాస్ టేకెన్ బై షాక్.
0: అయ్యా యాజ్ఞవల్క, నీవు విషయవాసంను గోప్యంగా అనుభవిస్తున్నావు.
1: ఓ యాజ్ఞవల్క, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్.
0: నీవు గుట్టుగా అనుభవించేటువంటి సమస్త భోగములు కూడాను బజార్లో కుక్కలు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: ఆల్ ద ప్లెజర్ అండ్ ద కంఫర్ట్ అండ్ ద వరల్డ్లీ డిజైర్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్ బై వర్డ్స్ అండ్
0: రట్టు అంతే ఉంది.
1: One is open secret, other one is just the secret.
0: ఇక మానవత్వంలో ఉండేటువంటి పాండిత్యం ఏమిటి?
1: Then what is the significance of the scholar?
0: పండిత సమదర్శనః.
1: Is only a scholar pandita who should have equanimity.
0: సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు?
1: If you don't have that equal mindedness, how do you give reply?
0: ఆమె చెప్పింది.
1: Then she said,
0: జగజగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దిందత్త నిమ్మ సీచర నమకుట బాధమ్నాభి లోకేశ మౌళి బ్రహ్మాండ బిత్తయో భజ ప్రాంత దిగంతానా భూతాయ పతయే నమః. అగమ్య అగోచర అప్రమాణ అప్రతిమ లింగమే. ఈ ప్రశ్నలు అడిగేటప్పటికీ జడ్జిపోయారు సభలో ఉండేటువంటి వారందరికీ.
1: గార్గి హస్ పుట్ దీస్ క్వశ్చన్స్ ఎవ్రీబడి.
0: పండిత సమదర్శనః.
1: ఇస్ ఓన్లీ స్కాలర్ పండిత హూ షుడ్ హావ్ ఈక్వానిమిటీ.
0: సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఈక్వల్ మైండెడ్

0: ಇದು ಆರಂಭದಲ್ಲಿ
1: when Gargi has put these questions, everybody were surprised and astonished.
0: Gargi kudamu brahmacharye.
1: Gargi also is not married.
0: ఆమె యొక్క మహాజ్ఞానము ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఎవర్ అండర్స్టాండ్ హర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
0: జ్ఞాని నీలింగ నైవేద్యంగార ఊరింగ ఆగరవేశంగార సముద్రకి తెరియేశంగార నారికి గుణవేశంగార సముద్రకి అలవేశంగార చంద్రమనే గగనకి చంద్రమని శృంగార అన్నింది. మనిషికి ఏది శృంగారము? సముద్రానికి అలలే శృంగారం.
1: ఫర్ ది ఓషన్ ద వేవ్ ఇస్ ద జ్యువెల్.
0: గ్రామానికి ఇండే శృంగారము.
1: ఫర్ ద విలేజ్ ద హౌస్
0: అంతా కమలమే శృంగారము.
1: అండ్ ఫర్ ద లేక్ ద
0: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
1: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద డెకరేషన్.
0: మనిషికి జ్ఞానమే శృంగారము అని.
1: అండ్ ఫర్ ద మ్యాన్ ఇస్ ద విజ్డమ్ దట్ ఇస్ ద రియల్ డెకరేషన్.
0: దీంతో అందరు కూడా స్తంభించిపోయారు. ఆ 21 దినం లోపల ఈ సమావేశం ముగిసింది.
1: ది అసెంబ్లీ కాన్ఫరెన్స్ కంక్లూడెడ్ after 21 days.
0: Karmayogi, Jnana Yogi, Raja Yogi ani peru pondinatvanti yokka Janaka Maharajanaku pattamu ivvali.
1: Janaka the emperor should receive a degree now.
0: Ee pattamu ivvadaniki evaru arhudu?
1: Who is the deserving one
0: ani vicharam chestunte aneka mandi rishulu perlanta cheptu vacharu.
1: The names of many sages were mentioned.
0: Raja Yogi, యోగముందో రాజైనటువంటి వాడు ఈ యొక్క జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ ఎ కింగ్ అమాంగ్ యోగీస్ ఆఫ్ స్పిరిచువల్
0: అతనికి వైదేహి అని పేరు.
1: దేర్ ఫోర్ హీస్ ఆల్సో కాల్డ్ వైదేహి.
0: దేశాన్ని పాలించేటువంటి వాడు. దేహము లేనటువంటి తత్వం అనగా దేహాభిమానము లేదు.
1: వైదేహి మీన్స్ హీ హాస్ నో బాడీ అటాచ్డ్.
0: అది నిజమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే నాకు పట్టం అందించడానికి గార్గియే దీనికి సమర్థురాలు అన్నాడు.
1: హీ సెడ్ గార్గి ఈజ్ ద ప్రాపర్ వన్ టు award me this degree.
0: Ichara inta goppa samalopala
1: the big assembly
0: etuvanti mahagnanavanta kudunu praveshinchinatundi ee akanda vaibhavanni sadhinchadaniki vachinatundi panditullo okka gargi chetane adana pattam andukunnadu.
1: In the assembly of greatest scholars of those times, it was Gargi who was the deserving one.
0: Ishulu deha sambandhamante
1: all everything is body.
0: Nanam andariki okkate, daivam andariki okkate, gamyam andariki okkate.
1: God is one to everybody. The destiny, the goal is one.
0: Aada maga anetunte bhedam ledu.
1: There's no difference as man.
0: Bhayamu yavanamu vardakyam anetunte bhedam ledu.
1: There's nothing young and old.
0: Ye vidhamainatunte yokka vamsa bhedamulu kaani lek amsa bhedamulu kaani edi ledu.
1: There's no difference on grounds of age or community.
0: Aatram bhedam asale ledu.
1: There's nothing left caste or the state.
0: Unnadi okkate.
1: Only one thing that is
0: ekam sat vipra bhuda vadanti. ఏకాత్మ భావమే నిజమైన జ్ఞానము.
1: ద ట్రూత్ ఈస్ ది ఓన్లీ వన్. ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఈస్ ది ట్రూత్.
0: సులభంగా లభించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ.
0: కానీ మనం ప్రయత్నం చెయ్యాలి.
1: యట్ వి మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: నడుస్తూ నడుస్తూ ఉంటే గమ్యము చేస్తాం.
1: As we start walking, you can reach the destination.
0: అనగన నగరాగమతి చేయుచునుండు.
1: By repeating again and again, you can
0: inaga inaga vepatiyanundu.
1: By chewing and eating again and again, even neem would be sweet.
0: Rapidi cheta sagamai povunu.
1: By just grinding, even the sandal could be reduced raw.
0: Oka diamond nu kuda nu cutting cutting cutting chestu vachinappude daniki viruvu perigipothu vastundi.
1: Even when the diamond is cut, it shines more brilliantly.
0: Tintu tintu tintu untunte vepu aaku kuda nu tiyaga maaripothundi.
1: As you go on eating, even the neem leaves would turn sweet.
0: Paadtu paadtu paadtu unte kuda paatalu kuda manaku vachesthayi.
1: As you practice singing more and more, you can
0: sing. Puttinappude manam paatalato manam prarambham kaaledu.
1: We have not born singing at the beginning.
0: Anni kudunu sreyohi gaanam abhyasa nana dhyanam vichishyate dhyanat karma palatyaga tyagasyanti anantaram. Walking, talking, reading, writing, eating, and any practice made.
1: Everything we get out of practice, walking, talking,
0: writing, reading.
1: So even for this we should practice.
0: మోటార్ సైకిల్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు?
1: యు రైడ్ ద మోటార్ సైకిల్,
0: ఎన్ని దెబ్బలు తింటున్నారు?
1: యు ఆల్సో సమ్ టైమ్స్
0: ఎంత మందికి మోకాళ్ళు గాయమైపోతుంది?
1: మెనీ పీపుల్
0: ఎన్ని చోట్ల కింద పడిపోతున్నారు?
1: మెనీ టైమ్స్ దే ఫాల్.
0: ఈ విధమైన అయినప్పటికీ వారు మారుతున్నారా?
1: డు దే గివ్ అప్ రైడింగ్?
0: కానీ ఈ దురదృష్టవశాత్తు ఏమిటో, ఒక ఆధ్యాత్మికం లోపలే ఒకటేమైనా కోరింది ఫలించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్, ఇఫ్ వన్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్, దే విల్ గివ్ ఇట్ అప్.
0: మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
1: ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్ దే ఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్, రెసిస్ట్ అండ్ ప్రొసీడ్.

0: కాదు కాదు
1: నో
0: దీనినే మనం సాధించాలి
1: దిస్ ద వన్ వీ షుడ్ అచీవ్
0: ఎందుకోసము ఇదే మన యొక్క గమ్యము
1: బికాస్ దిస్ ఇస్
0: ఇదే మన యొక్క జన్మము
1: దిస్ ఇస్
0: ఇదే మన యొక్క లక్ష్యము
1: దిస్ అవర్ ఎయిమ్
0: దీన్ని సాధించినప్పుడే జన్మను సాధించడం ఆరంభమవుతాం
1: వెన్ వన్స్ వీ అచీవ్ దిస్ ఎయిమ్
0: మానవత్వం వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి
1: వీ షుడ్ గెట్ ఏ గుడ్ నేమ్ సీకింగ్ ద రిడెంప్షన్ ఫర్ దిస్ లైఫ్
0: కష్టము కలిగిన వేళ
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
0: ఎంతో బాధపడతాడు
1: వి ఫీల్ వెరీ సాడ్
0: కానీ సుఖమేగిన లభిస్తే ఎంతో ఆనందమిస్తాడు
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ వి రియలీ ఎంజాయ్
0: ఎందుకు దీనికి ఆనందం ఎందుకు ఆ నష్టం
1: దెన్ వై షుడ్ యూ ఫీల్ సాడ్ దెన్ వై ఆర్
0: హ్యాపీ లేకుండా పోతే ఈ ఆనందానికి విలువే లేదు కదా
1: వితౌట్ ద డిఫికల్టీ దేర్ ఇస్ నో వాల్యూ టు ది ప్రెసెంట్ హ్యాపీనెస్
0: పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నీ వనుచు కరుణాపై అల్లెదరోయి
1: యు కమిట్ ఎ సిన్ అండ్ యు ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ దెన్ యు బ్లేమ్ మీ లేటర్
0: పాపం బహుపరు చేసి
1: యు కమిట్ ఎ సిన్
0: ఫలమాపద కలిగిన రోసి
1: అండ్ వెన్ యు ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రిటర్న్
0: వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు
1: యు సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
0: ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు
1: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ
0: కాసిన కడుచేదు కాయాలు తినలేక
1: అండ్ అట్ ద టైమ్ యు కాంట్
0: గెట్ దోషము నా పైన దోషి వాదింతురు
1: యు బ్లేమ్ మీ లేటర్
0: ఇది ఆ మానవత్వము
1: ఇది హ్యూమన్ లైఫ్
0: వేసుకునేది విషమిత్తనాలు
1: యు సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
0: మంచి మధురమైనటువంటి ఫలములు
1: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్
0: కాసిన కడుచేదు కాయలు తినలేక దోషము దైవంపై దోషం వాది
1: యాజ్ యూ కెనాట్ ఈట్ దోస్ బిట్టర్ ఫ్రూట్స్ యూ బ్లేమ్ గాడ్
0: ఇది లా ఆఫ్ నేచర్ కు విరుద్ధమైనటువంటి
1: ది జస్ట్ అగేన్స్ట్ ది లా ఆఫ్ నేచర్
0: ఏ విత్తనమో ఆ పండు కలుగుతుంది
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ఫ్రూట్
0: నీకు మంచి ఫలములు కావాలని ఆశిస్తున్నావా మంచి విత్తనములు నాటుకో
1: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఫ్రూట్స్ సో గుడ్ సీడ్స్ ఇన్ ద బిగినింగ్
0: లేదు
1: నో
0: ప్రారంభంలో ఆనందం ఆనందం ఆనందం ఆనందం ఈ యొక్క సంసారము
1: యూ ఎట్ ద బిగినింగ్ ద ఫ్యామిలీ లైఫ్ ఇస్ బ్లిస్ఫుల్
0: ఏమిటి ఈ ఆనందము
1: వాట్ ఇస్ దాట్
0: పిల్లలకు అనేక పర్యాయం చెప్పాను
1: స్వామి టోల్డ్
0: ఇదంతా క్షణ క్షణమునకును కరిగి కరిగి కరిగి కరిగి కరిగి మసి అయ్యేటువంటిది
1: ఆల్ ది సో కాల్డ్ వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ బౌండ్ టు ఫేడ్ అవే మినిట్ టు మినిట్
0: దివ్యమైనటువంటి భగవత్ ప్రేమనే దినదినానికి పెరిగేటువంటిది
1: ఇట్ ఈస్ ది డివైన్ లవ్ దట్ ఇంక్రీజెస్ డే బై
0: డే గోడకట్టువాడు గోడతో సమముగా పైకి పోవచ్చుండు ప్రాప్తి ఎందు
1: ద వన్ హూ బిల్డ్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్
0: గోడ కట్టేవాడు గోడ పోయే కొద్దీ తాను కూడా పైకి పోతుంటాడు
1: యాజ్ ద వాల్ లెవెల్ ఆఫ్ ద వాల్ ఈస్ రైజ్డ్ హీ ఆల్సో కమ్స్ అప్ ఇన్ లైఫ్
0: బావి త్రవ్వువాడు బావితో పాటుగా అడుగు పోవచ్చుండు దురదృష్టమున
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద వన్ హూ డిగ్స్ ద వెల్ డీప్ ఎన్ అఫ్ హీ గోస్ టు ద
0: బావితో వేటుంటాడు బావితో పాటుగా కింది కింది కింది కిందికి పోతుంటాడు
1: ద వన్ హూ డిగ్స్ ద వెల్ హీ గోస్ టు ద బాటమ్
0: గోడ కట్టేటువంటి వాడు గోడతో పాటు పైకి పోయి పైకి పోతుంటాడు
1: దేర్ ఇస్ ద వన్ హూ కన్స్ట్రక్ట్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ మోర్ అండ్ మోర్
0: కనుకనే పైకి పోవడానికి కింద దూడడానికి కర్మానుబంధీని మనుష్యలోకే
1: సో ఐదర్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ ఆర్ టు రూయిన్ వన్ సోన్ సెల్ఫ్ ఇట్ ది యాక్షన్ దట్ ఇస్ ద కాజ్
0: ఇంకా కొంతమంది సమర్థించుకుంటారు
1: సమ్ సపోర్ట్
0: ఏం చేసేది
1: వాట్ ఈస్ టు బి డన్
0: ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా పోరు పడలేక నేను దీంట్లో పడిపోతున్నాను అంటారు
1: సమ్ బ్లేమ్ ది ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఫర్ దేర్ ప్లైట్
0: పక్క స్టంట్
1: ఇట్స్ ఎ పక్క స్టంట్
0: నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఇంటి వారు ఏం చేస్తారు
1: రియలీ ఇఫ్ హీ డజంట్ లైక్ వాట్ ఇస్ దట్ ఎనీ వన్ క్యాన్ డూ
0: ఎంత బలవంతమైన విషం తాపితే నువ్వు తాగుతావా
1: అవుట్ ఆఫ్ ఫోర్స్ కెన్ ఎనీ వన్ మేక్ యూ డ్రింక్ పాయిజన్
0: చాలా తన దోషమే తన యొక్క ఇది
1: ఇస్ ఓన్లీ యువర్ మిస్టేక్
0: తన సంతోషమే స్వర్గము
1: యువర్ హ్యాపీనెస్ ఇస్
0: తన దుఃఖమే నరకం
1: యువర్ మిజరీ ఇస్ హెల్ యువర్ మిజరీ ఇస్ హెల్ యువర్ హ్యాపీనెస్ ఇస్ హెవెన్
0: అంతేకాని తన యొక్క దుఃఖమే తనకు మూల కారణము
1: యువర్ ఓన్ మిజరీ యువర్ ఓన్ అన్హ్యాపీనెస్
0: ఆ దుఃఖములకు తన ఆంక్షలే వాంఛలే తన మూల కారణం
1: అండ్ యువర్ డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్
0: తన ఆనందములకు తన సంకల్పంలే మూల కారణం
1: ఫర్ యువర్ బ్లిస్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్
0: కనుక మొట్టమొదట మన సంకల్పాన్ని అదుపులో పెట్టుకోవాలి
1: దేర్ ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ద కంట్రోల్
0: సంకల్పాన్ని మనం చేయాలి
1: వీ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్
0: ఈ అభివృద్ధి చేసినప్పుడే తద్వారా మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది ప్రకటిస్తుంది
1: ఇట్స్ ఓన్లీ గుడ్ థాట్స్ దట్ వుడ్ బ్లాసమ్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ద హ్యూమన్
0: ఈనాటి ప్రపంచం యొక్క ప్రభావము చాలా విపరీతమైనటువంటి స్థితిని చేరిపోతుండాలి
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్
0: ఎక్కడ చూసినా కూడాను
1: ఎవ్రీవేర్
0: అన్ని దేశములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి అశాంతి చెల్లరేగిపోతుండాలి
1: ఇన్ ఆల్ కంట్రీస్ యు ఫైండ్ రెస్ట్లెస్నెస్
0: ఈ అశాంతిని మనం దూరం చేయాలంటే
1: ఇన్ ఆర్డర్ టు
0: ప్రశాంతిని పెంపొందించాలంటుంటే
1: డెవలప్ పీస్
0: పవిత్రమైనటువంటి భగవత్నామాన్ని మీరు చాటించాలి
1: వీ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్
0: వీధి వీధి
1: Every street.
0: Inch, inch.
1: Inch by inch.
0: భగవత్ యొక్క చింతన మనం చెయ్యాలి.
1: వీ షుడ్ స్పెండ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన యొక్క ప్రాణం కూడా శాంతి జీవితంగా జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ బి పీస్ఫుల్.
0: ఇప్పుడు మీరు చూడండి,
1: వాచ్,
0: ఏదైనా ఒక భజన చేస్తుంటే ఈ భజన యొక్క శబ్దం అంతా కూడా గాలిలో చేరిపోతుంది.
1: యాజ్ వీ డూ భజన్స్ ద సౌండ్ ద వైబ్రేషన్
0: చేరిపోతుందా లేదా అనేటువంటి అనుమానానికి ఒక కారణము,
1: యు మే డౌట్ ద రీజన్ ఇస్
0: ఢిల్లీ లోపల ఏదో ఎయిర్ లైన్ లో మాట్లాడుతున్నారు.
1: Someone is speaking there in Delhi.
0: Delhi lopala radio lo maatladutunnaru.
1: He is just speaking there the radio
0: station. Delhi lo maatladedi prashant nimlo ikkada vachi vinalante idi ekka nunchi vachindi.
1: What all that is broadcast over there in Delhi, you hear even here in prashant.
0: Ee gaali yokka vidyut shakti tarangamlo chethe cheri vachindi.
1: That's all the sound vibrations present in the space that make you hear.
0: Anta kudunu ee yokka tarangamlo chethane gaali yokka tarangam shakti chethane cheri vastunnayi.
1: So everything comes out of the vibrations that spread everywhere.
0: Kankane manam pavitramainatu peru cheptunte idantha gaali lo cheri potundi.
1: When we chant the sacred name of God,
0: aa pavitramainatu gaali కొంత అపవిత్రతను దూరం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ది సీక్రెట్ ఎయిర్ ఇన్ ద డివైన్ వైబ్రేషన్.
0: మనలో కూడా పవిత్ర భావాలే వస్తుంటాయి.
1: దెన్ వన్స్ వీ బ్రీత్ దిస్ అన్పొల్యూటెడ్ ఎయిర్,
0: గాలిని అపవిత్రం చేసినామంటే అదే గాలిని మనం పీల్చుకోవాల్సి వస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ వీ పొల్యూట్ ది ఎయిర్ నేచురల్లీ హావ్ టు ఇన్హేల్,
0: ఆ గాలి పోయే కొలది దాని యొక్క థాట్స్ కూడాను అభివృద్ధి అయిపోతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ ఎయిర్ దట్ ఈస్ బ్రీత్ నేచురల్లీ,
0: ఎట్టి మంటను
1: యాజ్ ఈస్ ది ఫ్లేమ్
0: అట్టి పొగ,
1: so is the smoke.
0: Yetti pogano
1: as is the smoke.
0: Atti megham,
1: so is the cloud.
0: Yetti megham
1: as is the cloud.
0: Atti varshamu,
1: so is the rain.
0: Yetti varshamu
1: as is the rain.
0: Atti panta,
1: so is the crop.
0: Yetti pantano
1: as is the food.
0: Atti vanta,
1: and so
0: aipu karukane mana vanta koddi mana yokka buddhilu pothunnayi. Anduvalle food to head to God.
1: Therefore, Bhagavan refers to these three: food, head, and God.
0: మంచి ఫుడ్ కావాలి.
1: We should have good food.
0: పిల్లలకు ముఖ్యంగా ఈనాడు ఆరోగ్యం అత్యవసరం.
1: The health is most important for students.
0: ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల ఫుడ్ ను చాలా మీరు ప్రధాన లక్ష్యంలో తీసుకోవాలి.
1: And you should be very careful regarding the food.
0: ఎక్కడ పడితే అక్కడంతా భోజించకూడదు.
1: Don't eat anywhere you like.
0: సాత్వికమైన ఆహారం అంటారు.
1: We speak of sattvic
0: food. పాలు పెరుగు పండు ఇవన్నీ సాత్వికమంటారు.
1: We say the milk,
0: అది కూడా మితిమీరితే అది కూడా తామసికమైపోతాయి.
1: And if you just beyond the limits it becomes tamasic.
0: పిల్లలు ముఖ్యంగా మీరు మొట్టమొదటి సాత్విక భావాలు రావాలనుకుంటే between 5 and 6 ఈ మధ్య లోపలనే మనం స్నానం చేయాలి.
1: In order to have pious thoughts, have bath between 5 to 6.
0: ఈ 5 నుంచి 6 లోపల మధ్యలో స్నానం చేసినటువంటి వాడు వాడు దైవ స్నానము అన్నారు.
1: అండ్ ద బాత్ దట్ ఈస్ టేకెన్ బిట్వీన్ 5 to 6 ఈస్ డివైన్ బాత్.
0: తరువాత 6 to 7 ఈ మధ్యలోపల చేసినటువంటిది మానవ స్నానము అన్నారు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ టేక్స్ బాత్ బిట్వీన్ 6 to 7 ఇట్స్ హ్యూమన్ బాత్.
0: తర్వాత 8 to 9 మధ్యలోపల చేసింది రాక్షస స్నానం అన్నారు.
1: ఇఫ్ ఎనీవన్ టేక్స్ ఎ బాత్ బిట్వీన్ 8 to 9 ఇట్ ఈస్ ఎ డెమన్ బాత్.
0: కనుకనే బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది పవిత్రమైన దాంతో ఆ సమయం లోపల మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటే అంత పవిత్రమైన జీవితం అవుతుంది.
1: Therefore, in auspicious hours of the early hours of the morning, we develop pious thoughts.
0: చల్లబడినటువంటి ఆహారం భుజించకూడదు.
1: We should not eat food which is very cool.
0: నిన్నటి ఫుడ్ నేడు భుజించకూడదు.
1: We should not eat yesterday's leftover balanced food.
0: ఈ ఫుడ్ లోపల కూడా అంతో ఇంతో కొంచెం ఆయిల్ ఉండాలి.
1: There should be oil, enough of oil.
0: ఆయిల్ లేనటువంటి ఫుడ్ మనం భుజించకూడదు.
1: We should not eat that food without oil.
0: కానీ ఈనాటి డాక్టర్స్ అంతా కూడా ఆయిల్ ఎక్కువేస్తే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు.
1: బట్ డాక్టర్ సే ఇఫ్ యూ కన్సూమ్ మోర్ ఆఫ్ ఆయిల్
0: డాక్టర్ వస్తుంది కానీ కొలెస్ట్రాల్ మనకు రాదు.
1: బట్ ఇఫ్ ది వెరీ డాక్టర్ టేక్స్ కేర్ టేక్ ద
0: కొలెస్ట్రాల్ కూడా బాడీలో కొంతవరకు ఉండాలి.
1: కొలెస్ట్రాల్ మస్ట్ బి దేర్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద బాడీ.
0: ఒక్కటి కూడా ఒక్కొక్క ప్రమాణాన్ని పురస్కరించుకుని ఆ విధమైనటువంటి శక్తులు అంతా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ సర్టన్ మెజర్.
0: కనుకనే మనము మితిమీరినటువంటి ఆయిల్ మనం భుజించరాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సూమ్
0: ఆయిల్ ఉండాలి.
1: There should be oil to the extent needed.
0: Intake kaakunda.
1: Not only that.
0: Manam edi saatvikanga bhujinchinattu.
1: What is that pious?
0: Manchi vantalegam chesthe ikkada varaku vastundi.
1: Ibidi the preparation is.
0: Chaala mandi pendindi lopala jariyetuntu vaadu baaga bhojinchestuntaru.
1: Many people eat a lot in your wedding.
0: Inka koncham arigipoyi koncham digalanu tinalanukunnappudu vaataap cheyandam antaru. Ee maatalu cheppe lopala tepi vachestundi, gaali vachestundi. Dani valla koncham akkada stalam.
1: In order to eat more and more, they start speaking so that some air would be left for some more accommodation.
0: భోజనానికి పోయి కూర్చునేకి ముందుగా ఎంత లైట్ గా మనం పోయి కూర్చుంటామో అంత లైట్ గా లేయాలి. అది సాత్వికం.
1: వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్, వాట్ ఇస్ పాయస్ ఫుడ్? యూ షుడ్ ఫీల్ యాజ్ లైట్ యాజ్ ఇన్ ద బిగినింగ్.
0: పోయి కూర్చుని సమయం బాగా పరిగెత్తిపోయి కూర్చుంటాము, లేచే సమయంలో లేయలేము. ఇది సాత్వికం కాదు, తామస్కం.
1: While sitting at the dining table, you are in a hurry to go to get up, you find it difficult.
0: అనేటువంటి డౌట్ ఉండినప్పుడే మనం లేయాలి.
1: యూ షుడ్ గెటప్ ఎట్ ఎ టైమ్ వెన్ యూ కెన్ స్టిల్ అఫోర్డ్ టు ఈట్.
0: ఆ విధమైనటువంటి సాత్వికాహారాల లోపల, పవిత్రమైనటువంటి దీని లోపల కొన్ని కూరగాయలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ వెజిటబుల్స్.
0: ఆకుకూరలు చాలా మంచిది.
1: గ్రీన్ లీవ్స్ వెరీ గుడ్.
0: ఇంతే కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు వచ్చినాయి నవీనమైనటువంటి ఒక ఆధునిక కాలం లోపల అనేక రకములైనటువంటి కూరగాయలు వచ్చాయి.
1: We have got many varieties of vegetables.
0: ఈనాడు మానవునికి సంభవించేటువంటి సమస్త రోగములు ఈ కూరగాయల వల్లనే వస్తున్నాయి.
1: All diseases are because of the vegetables.
0: నిజంగా మీకు చెప్తే తర్వాత మీరు భోంచేస్తారో లేదో నేను చెప్పకూడదు.
1: If Bhagavan tells us openly, we may or may not eat at all.
0: ఇంత చిన్న మిరపకాయ ఉండేటువంటిది.
1: There is present a very small chili.
0: ఇంత మిరపకాయ వేస్తే ఇంట్లో 5-6 మందికి అంతా కూడా అదే చాలు. చక్కని కారం ఎగుతుంది.
1: వన్ చిల్లీ ఇస్ ఎనఫ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఈనాడు పిచ్చి పిచ్చి ఎరువులంతా వేసి ఒక్కొక్క మిరపకాయ ఇంతలా ఉంటుంటారు.
1: అండ్ టుడే బికాస్ ఆఫ్ ది మెన్యూ ఆర్ ఏ స్మాల్ చిల్లీ ఇస్ సో లార్జ్.
0: మిరపకాయ అంతా తిన్నా కూడా కించిత్తైనా కూడా ఒక్క కారం రాదు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఈట్ ది హోల్ లాట్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్ నాట్ హాట్ అట్ ఆల్.
0: ఇంతే కాదు, ఇవన్నీ ఎక్కడ పెరుగుతున్నాయి?
1: వేర్ డు ది గ్రో?
0: మన రోగాలకంతా మూల కారణం ఇదే. ఏ ప్రభుత్వం కూడా కన్నులు మూసుకొని ఏది గుర్తించడం వీల్లేదు.
1: ఇట్స్ ఓన్లీ ది వే హౌ వీ గ్రో వెజిటబుల్స్ దట్ రెస్పాండ్.
0: బెంగళూరు దగ్గర పోతే మనం కూరగాయలంతా చూస్తాం.
1: దెన్ బెంగళూరు యూ ఫైండ్
0: కాలీఫ్లవర్ ఇంత పెద్దగా ఉంటుంటారు.
1: యూ ఫైండ్ ఎ జైజాంటిక్ సైజ్ కాలీఫ్లవర్.
0: ఈ కోసుగడ్డ చూస్తే నా తలంతలా ఉంటుంటారు.
1: అండ్ ఇస్ ది పంకిన్ ఆల్సో బిగ్ యాస్ దట్.
0: కానీ ఏ ఎట్లా పెరుగుతున్నాయి ఇవన్నీ?
1: బట్ హౌ డు దే గ్రో?
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది.
1: ది సిటీ డ్రైనేజ్ వాటర్ కమ్స్ ఇన్ దిస్.
0: ఆ వాటర్ ను యాతం పెట్టి దీనికి పెంచి ఇంత పెద్ద కూరగాయలు పెంచి ఇన్ని రోగాలకు మూల కారణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం.
1: సో ఆల్ ది వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద డ్రైనేజ్ వాటర్.
0: వాళ్ళు కూడా ఎట్ట తింటున్నారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: భగవాన్ డజంట్ అండర్స్టాండ్ హౌ వీ ఈట్ ఆల్ దట్.
0: ప్రభుత్వానికి కూడా తెలుసు ఈ విధమైనటువంటి జలం ఉపయోగపెడుతున్నారని.
1: గవర్నమెంట్ ఆల్సో నోస్ ప్రిటీ వెల్ హౌ డ్రైనేజ్ వాటర్ ఇస్ యూజ్.
0: వాళ్ళు ఒక దున్నపోతులే ఏదో తినేసేస్తున్నారు ఆకలి అయిపోతుందని.
1: After all, they are also
0: రోగాలకు మూల కారణం అవుతుంది. ఈ క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ రావడానికి ఈ కూరగాయలే మూల కారణం.
1: ఫార్ ద హార్ట్ అటాక్ అండ్ ద క్యాన్సర్ ద వెజిటబుల్స్ ఆర్ రెస్పాండ్.
0: దానిపైన అనేక ఏదైనా పురుగులు వస్తుంటాయని మీరు మందులు కొడుతుంటారు.
1: వీ ఆల్సో అప్లై ద పెస్టిసైడ్స్.
0: ఈ మందులు కొట్టేటువంటి పాపం పల్లె ప్రజలకు తెలియదు.
1: ద విలేజెస్ డు నాట్ నో హౌ టు మేక్ యూ
0: టౌన్ వాండ్ అనేది కొంచెం కడిగి తిరిగి దాన్ని కోసుకుని బుడికిస్తారు.
1: హౌఎవర్ దే హావ్ టు వాష్ ఇట్.
0: పల్లె ప్రజలకు ఏమాత్రమూ తెలియదు.
1: ద విలేజెస్ డోంట్ నో.
0: అట్టే కోసి వేస్తారు.
1: దే డైరెక్ట్లీ టేక్ దెం హోమ్.
0: పురుగును చంపడానికి వేసినటువంటి మందు ఇప్పుడు మనుషులను చంపుతా ఉంది.
1: అండ్ దేర్ ఫోర్ ద పెస్టిసైడ్స్ విచ్ ఆర్ దేర్ టు కిల్ ద ఫిష్.
0: ఈ విధంగా మానవుని యొక్క మనసు చాలా పాడైపోతుండాలి.
1: బట్ దట్ రీజన్ ద మైండ్ ఇస్ టోటలీ పర్వర్టెడ్.
0: ఎంత పవిత్రంగా బ్రతకాలని మానవుడు చింతిస్తున్నాడో అంత అపవిత్రంగా బయలుదేరుతున్నాడు.
1: ద మోర్ హీ వాంట్స్ టు బి సేక్రెడ్ హీ టర్న్స్ అన్సేక్రెడ్.
0: పవిత్ర సద్భావములంతా వచ్చేటువంటి హృదయం లోపల ఈ దుర్భావములంతా ప్రవేశిస్తున్నాయి.
1: సో ది సేక్రెడ్ థాట్స్ ఆర్ టోటలీ గాన్ అండ్ బ్యాడ్ ఐడియాస్
0: అండ్ ఆహారం కూడా అత్యవసరం చాలా.
1: దేర్ఫోర్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫుడ్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
0: ఇంకా పాలు
1: అండ్ ద మిల్క్.
0: ఈ పాలు మనము బాగా థిక్ అయినటువంటి పాలు త్రాగకూడదు.
1: వీ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: అసలు ఈ థిక్ మిల్క్ చిక్కటమే లేదు.
1: అఫ్ కోర్స్ థిక్ మిల్క్ ఈజ్ నాట్ అవైలబుల్.
0: నీరు పోయటం మంచిదే.
1: అఫ్ కోర్స్ ఆక్వా ఈజ్ నెసెసరీ.
0: ఎందుకంటే థిక్ మిల్క్ త్రాగకూడదు.
1: బికాస్ యూ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: ఎందువల్లంటే ఈ థిక్ మిల్క్ అనేటువంటిది చాలా మనకు తామసికాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: ఇస్ ఓన్లీ థిక్ మిల్క్ దట్ ఎంటర్టైన్స్ తామసిక్.
0: ఏదో కండలు పెంచుతుంది అంతే కానీ గుణానికి చాలా విరుద్ధమైనటువంటిది.
1: బట్ యూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మజిల్ పవర్ బట్ నాట్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ఇది ఇప్పుడు పాలలో మనం ఏమి విచారించింది అక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మిల్క్.
0: అమ్మేటువంటి వాడే అర్థం నీళ్లు కలిపి తీసుకుని వస్తున్నాడు.
1: అండ్ దేర్ ద మిల్క్ వెండర్స్ దే బ్రింగ్ మిక్స్ అప్ వాటర్.
0: మనము కొంత దేహానికి మంచి పుష్టిధరాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ ఈట్ దాట్ దట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్.
0: ఆహారం చక్కగా తీసుకోవాలి. రైస్ కూడా ఉంటుండాలి, చపాతి ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో.
1: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ ఈట్ వెల్ రైస్ అండ్
0: చపాతి. ఎందుకోసం అనగా ఈ థాట్స్ ను థాట్స్ తో మనం వార్ చేయాలి, సిద్ధం చేయాలి.
1: సో వీ హ్యావ్ టు ఫైట్ విత్ అవర్ థాట్స్.
0: ఈ థాట్స్ తో మనం పోరాడాలనుకుంటుంటే మన మానసిక శక్తి కూడా చాలా అవసరం.
1: Therefore, in order to fight with thoughts, we need mental strength.
0: శరీరం ద్వారా మానసిక శక్తి కూడా పెరిగిపోతుంది.
1: It's only out of the physical power that
0: ఈ మానసిక శక్తి వల్ల వచ్చేటువంటి యొక్క బాధలను ఎదుర్కోవడానికి తగినటువంటి ఉత్సాహప్రోత్సాహాలు కూడా అందిస్తుంది.
1: With all the mental strength, we will be able to resist all the problems and anxieties in this world.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కానీ ఇంకా కొంతమంది వేరుగా భావించకండి. ఈ మాంసాహారము చాలా చెడ్డవి.
1: The non-vegetarian diet is very bad.
0: దానికి ఉన్న జబ్బులంతా వీళ్ళకి వస్తాయి.
1: All the diseases of the animals,
0: naturally, అది అనిమల్ ఇన్ మ్యాన్.
1: That's animal in
0: man. పోయి అనిమల్ తింటే వాడు కూడా అనిమల్ అయిపోతాడు.
1: If the man eats animal food, he also becomes animal.
0: ఈ విధంగా ఇంతే కాకుండా స్మోకింగ్ కూడా ఒక పెద్ద దుర్మార్గం అని చెప్పండి.
1: Smoking also is very bad habit.
0: ఈ స్మోక్ వల్ల ఏమైపోతుందంటే,
1: వాట్ హ్యాపన్స్,
0: కొన్ని విధమైనటువంటి లంగ్స్ అంతా కూడా పాడైపోతుంది.
1: ది లంగ్స్ విల్ బి స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్.
0: ఈ గుండె కొట్టినటువంటి యొక్క రక్తం ఈ లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ చేసి తర్వాత సర్వాంగానికి సప్లై చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఇన్ ద లంగ్స్. ది బ్లడ్ ఇస్ ప్యూరిఫైడ్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్.
0: దేహానికి హార్ట్ టు లంగ్ చాలా ఇంపార్టెంట్.
1: ఫర్ ద బాడీ హార్ట్ అండ్ లంగ్
0: అందువల్ల హార్ట్ ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అనేది పక్కన పెడతారు.
1: దేర్ ఫోర్ డ్యూరింగ్ హార్ట్ సర్జరీ దేర్ ఇస్ హార్ట్ లంగ్ మిషన్ స్పెషలీ యూజ్డ్.
0: ఈ విధంగా ఉండటం చేత దీంతో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి చాలా దేహం అంతా.
1: దేర్ సో మెనీ పైప్స్ విత్ ఇన్ ద బాడీ.
0: పైప్స్ అంతా కూడా గట్టిగా అయిపోతాయి.
1: And they become very thick and hard.
0: ఈ గట్టిగా అయిపోయేటప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అంతా కూడా సరఫరా చక్కగా జరగడానికి వీలు కాదు.
1: When there the pipes become thick, it's not possible for the blood circulation.
0: Palpitation తగ్గిపోతుంది.
1: That leads to the palpitation problem.
0: ఈ విధమైన జబ్బులంతా రావడానికి ఈ స్మోకింగ్ మూల కారణం.
1: అండ్ ది స్మోకింగ్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ హార్ట్ డిజీజ్.
0: ఈ సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూచింటారు చాలా. నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ దో హీ డిడ్ నాట్ సీ.
0: పెద్దగా అడ్వర్టైజ్ చేస్తారు కానీ కింద మాత్రం చిన్న అక్షరాలతో పాయిజన్ అని రాస్తారు.
1: దేర్ బి వెరీ బిగ్ అడ్వర్టైజ్మెంట్ అట్ ద బాటమ్ స్మాల్ లెటర్
0: పాయిజన్ అనేటువంటిది రాయకుండా ఈ యొక్క దీన్ని అమ్ముకుంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు దీన్ని అరికట్టకూడదు?
1: వై గవర్నమెంట్ ఇస్ పర్మిటెడ్?
0: కారణం ఏంటంటే ఈ స్మోకింగ్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క దినానికి 1 crore rupees ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది.
1: బికాస్ గవర్నమెంట్ రిసీవ్స్ రెవెన్యూ ఫర్ 1 crore per day పర్ డే. 1 crore
0: ఇన్కమ్ కోసం చూస్తున్నారు కానీ కానీ లాస్ట్ వారు చూడటం లేదు.
1: ద గవర్నమెంట్ ఇస్ మై
0: ప్రాణాలే లాస్ అయిపోతున్నాయి.
1: అండ్ లైఫ్స్ ఆర్ లాస్ట్.
0: అంతేకాదు ఎట్ట మీరు గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఒక చిన్న ఉదాహరణ మీరు,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: మీరు తాగకండి. ఎవరైనా తాగినటువంటి వారిని తక్షణమే పోయి ఒక తెల్లటి బట్టను పోయి అడ్డు పెట్టండి అనే గాలిని పెట్టి ఆ తెల్లటి బట్ట పైన పచ్చగా పసుపు పచ్చగా అంత గాలి వచ్చేస్తుంది.
1: You don't smoke.
0: తెల్లని బట్టను కూడా పసుపు పచ్చగా మార్చేస్తుంది.
1: బట్ ఇఫ్ యూ కీప్ వన్ వైట్ క్లాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద
0: స్మోకర్, ఇంత మాలిన్యం చేస్తుంటే ఇంకా దేహంలో ఉండేటువంటి సర్వాంగం ఎంత అమాలిన్యం చేయదు?
1: దెన్ హౌ అబౌట్ ఆల్ ద పార్ట్స్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ?
0: యాసిడ్ ఉంటుంది.
1: దట్స్ యాసిడ్ దేర్.
0: ఈ యాసిడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి.
1: దిస్ యాసిడ్ ఈస్ హైలీ డేంజరస్.
0: కనుకనే విద్యార్థులు సాత్వికమైన ఆహారాలు తీసుకోండి.
1: సో స్టూడెంట్స్ షుడ్ పార్టేక్ సాత్విక.
0: శారీర మనస్సుకు బలం తప్పగా అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ఫిజికల్ మెంటల్.
0: తద్వారా ఆధ్యాత్మిక బలం కూడా పెరిగిపోతుంది.
1: సో దట్ దే విల్ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: కనుక ఆ స్పిరిచువల్ మార్గం లోపల ఏ విధమైన డౌట్స్ కానీ ఏ విధమైనటువంటి యొక్క ఆపోహలు కానీ రావడానికి అవకాశం ఉండదు.
1: దెన్ అట్ దట్ మోమెంట్ ఇన్ స్పిరిచువల్ పాత్ దేర్ బి నో డౌట్స్ దేర్.
0: కనుక ఈ ఆహారం వల్ల చేతనే అనేక డౌట్స్ అంతా వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీ హావ్ సో మెనీ డౌట్స్.
0: ఆహారం చేతనే అనేక సమస్యలు అంతా బయలుదేరుతుంది.
1: అండ్ ద ఫుడ్ దట్ విల్ పుట్ అస్ టు ప్రాబ్లమ్.
0: ఈ ఆహారం చేతనే ఉద్రేకాలంతా వస్తున్నాయి.
1: అండ్ ఇట్స్ ద ఫుడ్ దట్ రెస్పాన్స్ ఫర్ ఎడ్యుకేషన్.
0: ఈ ఆహారం చేతనే క్రోధములు కామములు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ద యాంగర్ అండ్ ద ఫ్యూరీ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుక మనం ఆహారం తగినటువంటి రీతిగా మనము సాత్వికమైన రీతిగా మనం భుజించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఎక్సర్సైజ్ అట్మోస్ట్ కాషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఈటింగ్ హ్యాబిట్.
0: నా ఉద్దేశం ఒకటి, ఏ మందులు కూడా తినకుండా ఉండేటువంటి ఒక ఆరోగ్యాన్ని మనం సంపాదించాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ విచ్ డజంట్ మేక్ యూ టేక్ ఎనీ మెడిసిన్ ఎనీ టైం.
0: మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: ఈ బాడీకి ఇంకా 2 months to 71.
1: భగవాన్ ఇన్ 2 months time విల్ బి 71.
0: ఒక్క మాత్రమైనా నేను తీసుకోలేదు.
1: హీ హాస్ నాట్ టేకెన్ ఈవెన్ ఎ సింగిల్ టాబ్లెట్ యాజ్ ఆన్ దిస్ డే.
0: నా ఆరోగ్యం లోపల ఎట్టి లోటు లేదు.
1: There is no mistake, nothing wrong with his health.
0: ఏదైనా కూడా నేను ఎదుర్కోగలను.
1: భగవాన్ ఇస్ రెడీ టు ఫేస్ ఎనీ
0: అంటే శారీరకంగా ఈతో పాటు నేను నేతో పాటు మీరే.
1: బట్ హౌ ఎవర్ హీ ఇస్ ఇన్ అవర్
0: స్పిరిచువాలిటీ ఏమాత్రం కూడా మిక్స్ కాదు.
1: ఇస్ నథింగ్ స్పిరిచువల్ హియర్
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: మితాహారం.
1: That's limited food.
0: ఆహారం విహారము.
1: And food and habits.
0: ఈ అభ్యాసాలు కొన్ని చాలా చెడ్డ ఉంటున్నాయి పిల్లల్లో.
1: Among students, there are bad habits.
0: వీటిని పూర్తి కూడా మనం నాశనం చేయాలి.
1: We should totally wipe them out.
0: నేను మానవుడను అనేటువంటి యొక్క దుమ్మల పైన కొట్టుకుని ధైర్యంగా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
1: One should say with all the emphasis and says that I'm a human being.
0: ఏదైనా కూడా పిచ్చి భావాలు నిలవచ్చినప్పుడు తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని 10 times నీవు బాగా గట్టిగా ఉచ్చరించి కూర్చో, ఆ అనిమల్ థాట్స్ వెళ్లిపోతుంది.
1: Unfortunately, if there are any bad thoughts, you should immediately entertain this. I am not an animal, I am a human being. 10 times you should say that.
0: Ivanni aahara viharalato vastuntayi.
1: All these thoughts come because of the food and habits.
0: Kanukane meer aadhyatmika margam lopala unnatamainatvanti okka deenini ekki ee jagattunanta kuda meeru ee aadhyatmika marganga meeru chaatali.
1: So in spiritual path you should reach heights.
0: Appudi ee jagattu vyapinchinatvanti ee durmargamulu ashantulu bhayamulu ivanni kuda nirmoolamaipothayi.
1: Then only the fear will be completely be taken away from
0: vidyarthulara meeru manavuluga meeru bhavinchakandi.
1: Devatale you are all divine, everyone is divine.
0: Karakani brahma ekkada unnadante nene brahma, aham brahman.
1: If anyone says where is brahma, you say I am brahman.
0: ఆ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు సాధిస్తూ రావాలి.
1: యు షుడ్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్
0: అభ్యాసం కూడా చేయాలి.
1: యు షుడ్ కల్టివేట్ ఇట్.
0: అందుకోసం నే వేదం అహం బ్రహ్మాస్మి అని బోధించింది.
1: దేర్ఫోర్ వేద ఆల్వేస్ టెల్స్ యు దట్ యు ఆర్ బ్రహ్మన్. ఐ యామ్ బ్రహ్మన్.
0: నేను బ్రహ్మను అని అనుకో, తప్పక నీకు భ్రమ పోతుంది.
1: ఇఫ్ యు గో ఆన్ ఫీలింగ్ ఎంటర్టైనింగ్ దిస్ వే దట్ ఐ యామ్ బ్రహ్మన్, సర్టన్లీ యు విల్ బి బ్రహ్మన్.

0: కథలు చెప్పు దినము దినము కాని. తక్కినవన్నీయు తద్దినములే, సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపు చరణ చేయు దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్.
0: దట్ డే ఈస్ ద డే. బీదల వ్యథలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కి నున్న దినము.
1: When all people poor gather and just mingle like brothers is the day, that day, the true day.
0: Daiva chintana cheyu dasa brindambulaku preeti mrushtanambu pettu dinamu.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavarainam మనకడకేతించి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.
1: ఇట్ ఈస్ ద ట్రూ డే వెన్ నోబుల్ సోల్స్ కమ్ టు యూ అండ్ నరేట్ ద లీలస్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్.

0: That is only the true day in the truest sense of the word. The rest is just an obituary.
1: అయోధ్యా నగరమంతయు అత్యంత అలంకారముతో జనసమూహముతో కిలకలలాడుతూ కలకల నవ్వుతూ కనిపించింది పట్టాభిషేక దినం.
0: At the time of the coronation, the entire city of Ayodhya is fully decorated, full of festivity, gaiety.
1: మనువు ధరించినటువంటి ఈ కిరీటమును సాంప్రదాయంగా ప్రతి రాజు కూడాను ధరిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకుని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
0: As per the tradition of those days, all kings will certainly have the crown on their head. Likewise, the sages Vasishta, Vamadeva, they came over there carrying the crown.
1: ఈ సమావేశములో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు.
0: There in the assembly gathered the kings, the emperors, the sages and saints.
1: సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది.
0: At the main gate there is a big poster with big letters written there.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం, మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: There is a board at the main gate. It carries these letters. Those that adhere follow truth and righteousness.
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: Those that follow these two principles will not be reborn.
0: అనగా ఈ జన్మించిన జన్మము కాక తిరిగి జన్మమే లేదు. జన్మం వస్తే కదా మరణము.
1: This birth is enough. You will not be born again as a human.
0: కనుకనే జగత్తునకంత ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము.
1: రామాయణ టాట్ దీస్ టూ మెయిన్ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ టు ద వరల్డ్.
0: భారతదేశ మాతృవర్తి ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్డ్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ at everywhere all over the world.
0: Rama rajyamunandu ekkada chuchinappudigani satya dharmamulu aneetundi padamule vinipistu vachayi.
1: Rama rajya, everywhere you hear these two words, satya and dharma.
0: Dharmam aneetundi ekkada chuchina kanipistu vachindi.
1: This righteousness is practiced.
0: Pillalu modalu peddalu varaku,
1: yengilu
0: modalu purushulu varaku, chaduvarulu varaku, mookhulu varaku ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: యాజ్ ఈస్ ది కింగ్, సో ఆర్ హిస్ మినిస్టర్స్.
0: మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు.
1: యాజ్ వి ఫైండ్ ద మినిస్టర్, సో ఆల్సో ది
0: ఆదేశకులు ఎట్టివారో ప్రజలు అట్టివారు.
1: సో ఆల్సో ద పీపుల్ అరౌండ్.
0: కనుక మంత్రులు సత్యధర్మ ప్రవర్తనలు.
1: సో మినిస్టర్స్ ఫాలో దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: రామాజ్ఞను శిరసా వహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ రామ, లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఆస్క్డ్ టు గో అరౌండ్ ద హోల్ ఆఫ్ ది కింగ్డమ్.
0: దేశంలో ఏ మూల జరుగుతున్నప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మములు ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయ సేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: దే గో రౌండ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ధర్మ ఇస్ ప్రాక్టీస్డ్, టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ టెల్ ట్రూత్.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్. ఫైన్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండాలి, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messengers spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: So long this రామరాజ్య took place there, then these two are followed.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడా సలిపాడు.
1: మెనీ అదర్ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములనే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగస్ ఆన్ వన్ హ్యాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్
0: రామ రాజ్యములో అందరూ సుమంగళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ దట్ టైం.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ ద చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగంతో పీడింపబడేటువంటి వాడు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్.
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్.
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు ఏ మూల కూడా నువ్వు కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: దట్ వాజ్ ది కండిషన్ ప్రివలెంట్ ఇన్ దోస్ టైమ్స్. వాట్ వీ ఫైండ్, వీ డోంట్ ఫైండ్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ టుడే.
0: రాముల వంటి నాయకుడు, సుమంత్రుల వంటి మంత్రుల వంటి మంత్రులు, వశిష్ట వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యం రూపొందుతుంది.
1: The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha Vamadeva,
0: కలహములు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు.
1: There was no controversy or conflict anywhere.
0: ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధి కూడా కనిపించడం.
1: There was no hatred or criticism.
0: ఏ చిన్న ఉపకారమును కూడా ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: People help for everything they receive.
0: పట్టాభిషేక సమయమునందు,
1: at the time of coronation,
0: ఈ రాములు ప్రప్రథమంలో ప్రదర్శించినటువంటిది, ప్రకటించినటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: Rama expressed to everybody one important thing.
0: ఈనాడు ఈ రకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణమెవరు?
1: హీ సెడ్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఆస్పిషియస్ అకేషన్.
0: అనేక పర్యాయములు సీతను వెతికి, సీత జాడను నాకు, నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్ అస్ ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు.
1: రామ సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది,
1: సెకండ్,
0: రావణుడు సీతను కొనిపో సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: When Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకుని రాములకు సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రథమంలో అందరూ సందేహించినప్పటికి తాను సందేహించక, తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు,
1: monkeys with no relationship whatsoever,
0: సీతకు కాని రాములకు కాని ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రాములకు త్యాగం చేసి అనేక ప్రాణములు కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారో వారందరికీ కూడా కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడా జీవితం అంతా కూడా కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్, దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎనీబడి హూ హెల్ప్ యూ.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: ద వన్ హూ ఇస్ గ్రేట్ఫుల్ ఈస్ హ్యూమన్, ద వన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్ ఈస్ ఎ డెమన్.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: The demon and the human, the forms are not separate.
0: ప్రవర్తనను పురస్కరించుకుని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Basing on the conduct, we can decide who is a human, who is a demon, who is divine.
0: దుర్భావములను, దుశ్చేష్టలను, దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions, is a demon.
0: చేసిన ఉపకారమును మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను కూడాను రాక్షసులుగా భావించారు.
1: హావింగ్ రిసీవ్డ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ ఈవన్ హార్మ్స్ ఇన్ టర్న్ ఈజ్ ఎ డెమన్.
0: కనుకని సత్య ధర్మములను విస్మరించి
1: ఫర్గెటింగ్ ట్రూత్ అండ్ రైచస్నెస్
0: అసత్యమే ప్రాణము ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వస్తారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow unrighteousness.
0: కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చరాన్ని ప్రబోధిస్తుండాయి.
1: But how the Veda teaches, speak truth.
0: ఈ మాటలు ఎందుకు కూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: How do you decide?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: It doesn't depend on your faith.
0: దాని యొక్క స్వభావము దాని యొక్క స్వరూపము అది.
1: It is its natural form and its
0: quality. దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: That which burns is fire.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: Fire quality is to burn.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: Believe it or not, it certainly burned.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: This burning quality doesn't depend on your faith.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: You know or not, it will burn.
0: దాని ధర్మం అది.
1: It is dharma.
0: అదే విధంగానే
1: likewise
0: మంచుగడ్డ ఉంటుంది.
1: You find the ice.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: To be cold is its quality.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైనటువంటి చల్లదనమును నిరూపిస్తుంటారు.
1: Believe it or not, the ice has got its own natural quality.
0: అది చల్లగా లేకపోతే వేడిగా ఉంటే అది మంచుగడ్డ కాదు.
1: If it's not cold, you cannot call it
0: ice. తన ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: It has lost its strength.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: What is the
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉండండి.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యు మే నాట్
0: మేక నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యు మే బి రాదర్ బ్లైండ్ అండ్ యు మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునికి ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: వికరణ శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హీ షుడ్ అండర్టేక్ ఎవ్రీ యాక్టివిటీ.
0: అనగా మనస్సు వాక్కు కాయము మూడింటి యొక్క ఏకత్వంతో ఆచరించేటువంటిదే ధర్మము.
1: ధర్మ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ టు హ్యావ్
0: మనస్సులో మాటలో ఒకటి చెప్పి క్రియ మరొకటి చేసేటువంటిదే అధర్మం.
1: It is unrighteous to entertain one thought, to say another thing, and to act in a different way.
0: కనుకని ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించకపోవటం చేతనే అధర్మం అనేటువంటిది అభివృద్ధి అయిపోయింది.
1: Today there is no harmony of thought, word and deed, therefore
0: విద్యావంతుడు మొదలుకొని విద్యాహీనుని వరకు కూడాను ఈ త్రిపుటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించటం లేదు.
1: I from illiterate to literate, you don't find this harmony.
0: నమ్మకం బెలేక నమ్మిన వాణి వలే నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith. He is bound to ruin himself.
0: నమ్మకముండినట్టు నటన చేసేటువంటి వాడు ఏనాటికైనా కూడాను నాశనమవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith. ఈనాటి
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతే కూడాను సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: In the present day world there is no trace of such and dharma.
0: కనుకని ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషును అభివృద్ధి చేయాలి.
1: వీ హావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, it will certainly prosper.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది సర్వ మానవులు కూడా సుక్షేమం కలగాలని చెప్పిన లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు ప్రజలు పతివ్రతామతల్లులు ఋషులు మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్ the mothers the sages and saints struggle hard
0: samanyamaina kutumbikulu kudanu satya dharma prayanulaga roopondaru.
1: Average householder also has become an embodiment of righteousness.
0: Karanam emiti?
1: What is the reason?
0: Prabhu satya dharma prayanudu.
1: Because king follows
0: satya vak pariparakudu.
1: He upholds
0: dharmacharana aasaktudu.
1: He follows
0: kanukane prajalu kudanu aa vidhanga maarutaaniki avakasam untuntadu.
1: Therefore people also conduct themselves in that way.
0: Ee naadu yada raja tada praja. Inga prabhu ittiga untunnappudu prajalu etti variga maartaru.
1: Today we find kings of that kind.
0: ప్రజల దోషమే లేదు.
1: There's no mistake.
0: ప్రభువుల యొక్క దోషములే ఇవన్నీ.
1: The whole mistake lies with the
0: ప్రభువులు సరైన వారు కాకపోవడం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day
0: pride. ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకని తమ పదవులకు తమ స్వార్థమునకు తమ యొక్క ఆనందములకే తాము పాటుపడుతున్నారు. కానీ ప్రజల యొక్క ఆనందం ఏమిటి? ప్రజల యొక్క సుఖమేమిటి? ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్ సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే
1: in order to have welfare in this country
0: mahaniyulu yokka din tattvanni chakka tucha ansarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalam nundi atti rishulunu anusarinchadam chetane bharat desham inta kalam varaku ee vein sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్
0: దశరథ మహారాజ్ యొక్క కనక వస్తు వాహనాలు తనకెందుకు?
1: హౌ ఈజ్ హి బాదర్డ్ అబౌట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దశరథ?
0: అది సీత కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ సీత ఆల్సో సెడ్.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమా,
0: నీకు ధనకనక వస్తు వాహనాలతో తృప్తి పరచడం నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై
0: చేత కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికి నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాట్యూట్యూడ్ ఇన్
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యువర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్
0: ఇంత భక్తి వసనవు.
1: యువర్ వన్ ఆఫ్ డివోషన్
0: ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move about.
0: ఈ సంచారం చేత ముల్లోకములు కూడా సుభిక్షంగా రూపొందుతాయి.
1: Because of your movement in the three worlds, all the three worlds will be prosperous.
0: కనుక ఈనాడు సత్య ధర్మము అభివృద్ధి కావాలి.
1: Today సత్య ధర్మ should improve.
0: సత్య ధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు. ఇది
1: ఇస్ నాట్ ఎనీ
0: ఏది ధర్మము ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసే వాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: దెర్ ఆర్ పీపుల్ హూ క్వశ్చన్ వాట్ ఈస్ సత్య వాట్ ఈస్ ధర్మ. దెర్ ఆర్ పీపుల్ హూ డాన్స్ టు దేర్ ట్యూన్.
0: సత్య ధర్మం అంటే తెలియనటువంటి వాడు నీ వ్యక్త మనిషి అయినావు.
1: ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్
0: రైట్ మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్య ధర్మము.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్య ధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్య ధర్మము.
1: And your life is
0: అంత ఉండి సత్య ధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: And if you say that you do not know సత్య ధర్మ, how foolish you are.
0: కనుక సత్య ధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రిపుడి త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: Therefore all the three we have.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో.
1: What you thought?
0: అది పలుకు.
1: You say that.
0: ఏది పలికావో.
1: What you said?
0: అది చెయ్యి.
1: Practice it.
0: ఇదే ధర్మం.
1: That is dharma.
0: కనుకనే ప్రతి దానికి కూడాను మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: In every aspect there should be trinity, unity of all the three, thought, word and deed.
0: Inne the proper study of mankind is man annaru.
1: Is what he said, the proper study of mankind
0: man,
1: is man.
0: Man, man.
1: Man, man.
0: ఎందుకు మ్యాన్ అని పెట్టుకున్నాడు?
1: వై డూ కాల్ మ్యాన్?
0: ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దెర్ షుడ్ బి ప్రాపర్ స్టడీ, దెర్ షుడ్ బి యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సలిపితే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు.
1: దీస్ టూ ఆర్ నాట్ మెయిన్లీ ప్రొపగేటెడ్, కెనాట్ బి ఎర్న్డ్ ఆర్ అక్వైర్డ్.
0: నరసింహమూర్తి చెప్పాడు సత్యధర్మాన్ని మనం సాధించాలి సంపాదించాలి అని.
1: Narasimurthy said you should acquire. You should achieve this too.
0: Sampadinchetunte material kaadu ivanni.
1: It's not material wealth to be acquired.
0: Tanayende untunnayi sthiranga.
1: They are present naturally in you.
0: Nee yokka janamunto paate avu kudunu janminchinayi.
1: They are born along with you.
0: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యు అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్
0: నీ చేతులు ఏమైనా ప్రపంచాన్ని దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హ్యావ్ యు బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్
0: నీతో పాటు ఈ అంగములు ఎక్కడ వచ్చినాయో
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ
0: నీ ప్రాణంతో పాటు సత్యధర్మం కూడా అట్టే వచ్చాయి
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్
0: వెతకనక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు సెర్చ్

0: చేసేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రాయ్.
0: కేవలం హక్కు అని అరుణ్ చేస్తున్నారు.
1: యు జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలం ఒక అజ్ఞానమే.
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్?
0: నీకు అడిగే హక్కు కూడా లేదు.
1: యు హావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచం ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: In fact, if you don't observe Satya Dharma, you have no right to live in this world.
0: నీవు సత్య ధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: If you have got these two, you can live here.
0: లేకపోతే లంకాపట్టణంలో ఇల్లు కట్టుకో.
1: Otherwise, construct your house there in Lanka.
0: కనుక నీవు సత్య ధర్మమును విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరైనటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satya Dharma, they can live here as humans.
0: వైరాగ్యం అత్యవసరము అన్నారు. వైరాగ్యం.
1: ఫర్ దిస్ రెనౌన్సియేషన్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
0: వైరాగ్యం అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ బై రెనౌన్సియేషన్?
0: అనగా ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలను వదిలిపెట్టి అరణ్యానికి పోవడం వైరాగ్యం అంటున్నారు. ఇది చాలా పొరపాటు.
1: రెనౌన్సియేషన్ డస్ మీన్ రన్నింగ్ అవే టు ద ఫారెస్ట్, లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ది హౌస్ హియర్.
0: సుఖదుఖములను రెండింటి కూడా సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రెనౌన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. నిందాస్తులను
0: రెండింటినీ సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టములను రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: టు హ్యావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్.
0: ద్వైత భావమును త్యజించటమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ద్వైత భావాన్ని విశ్వసించటమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ది స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య డజంట్ మీన్ నాట్
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కృంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టాల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ వెన్ యువర్
0: భూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఃఖీ సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: చాలా మంది దీనికి అర్థం సక్రమంగా తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: వదిలిపెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యము.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చినది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: సుఖం వచ్చినది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
0: నీవు ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్ట పైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను, మిట్ట పైన, నీవు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్.
0: మరో నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యు హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖములని ఈ రెండింటి ఎందుకు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనౌన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైం,
0: పతికి దూరమై
1: అవే ఫ్రమ్
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనములో ఉంది.
1: సీతా వాస్ దేర్ ఇన్ అశోకవన, సపరేటెడ్ ఫ్రమ్.
0: అశోకవనమునకు ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమోని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ he thought that if he pleases Sita, she would submit herself to him.
0: Sita ee tuchyamainatundi bhautikamainatundi pratikamainatundi ee sukha aanandal kosamani ee andal kosam taanu bhavinchaledu.
1: Sita is not deluded by worldly ephemeral
0: pleasures. Rakshasa bhavalu.
1: That's all demonic ideas.
0: Kaani ee andam kudanu aamenu aakarshinchaledu.
1: No beauty attracted her.
0: Kaani
1: but
0: okaloka dinamu chinna koti ashoka vruksham paina kurchoni రామకథను బోధిస్తుంటుండాలి.
1: ఆన్ వన్ డే ఎ స్మాల్ మంకీ క్లైంబ్ అప్ ది ట్రీ టాప్ అండ్ స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.

0: ఉత్పత్తిలో ఉందా? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుందాదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్ షీ వాస్ వెరీ బ్లెస్డ్
0: చెప్పింది. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక ఆనందం అనేటువంటి అందము నిరుపయోగము.
1: And that beauty without bliss is useless.
0: Rama name me na aanand.
1: I like
0: this. Aanandame na andamu.
1: And this blissful name of Rama is the nectar of my life.
0: Ee vidhamga kudanu Ramayanamlo aneka vidhamainatvanti yokka andaanandamulu kudanu gurinchi prabodhisthu vachindi.
1: Ramayana taught these two, anda beauty, ananda the bliss.
0: Kaduka Sita Ramulu yokka aanandamu deni gurinchi aanandamu?
1: Where do you get this bliss?
0: Chemame variki aanandamu.
1: The welfare of the people gave them the bliss.
0: సత్య ధర్మ మార్గములో ప్రవర్తించడమే వారికి ఆనందము.
1: When people follow these two principles,
0: సత్య ధర్మ మార్గం ఏ కాసును కూడాను వారు కోరలేదు.
1: They did not expect anything.
0: ఏ విధమైన తత్ఫలితమును ఆశించలేదు.
1: They did not expect anything.
0: పేదలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటమే, ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడాను అవతారములన్నీ చేసే పనులు ఇవే.
1: Rama went on giving. It's not only then, even now incarnation gives and gives.
0: ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఏం అడుగుతున్నా నేను?
1: What is that Bhagavan is asking
0: you today? ఒక్కటి చిల్లి గవ్వ కూడాను అడగటం లేదు.
1: He doesn't ask even a pay.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free treatment, medical treatment.
0: Free play.
1: Free play.
0: అన్ని కూడాను laboration free, laboratory free, అన్ని ఫ్రీ నే.
1: Everything is free, laboratory and library.
0: కానీ వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But however they eat their own food.
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happened?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేను కించిత్ అయినా కూడా ఆశించటం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ.
0: కనుక ఇదే నా ఆనందం.
1: దిస్ గివ్స్ బ్లిస్ టు భగవాన్.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: ఇఫ్ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్ నోబుల్ గుడ్ పీపుల్ అండ్ సెట్ అన్ ఐడియల్ దట్ మేక్స్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ప్రపంచము,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే?
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధా భక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: యు ఫైండ్ సిన్సిరిటీ ఇన్ సెంటర్స్ వేర్ దే పే మనీ.
0: ధనమిచ్చి హాస్పిటల్లో చేరిన దగ్గరనే శ్రద్ధా భక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: దే పే మనీ అండ్ అడ్మిట్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద హాస్పిటల్.
0: ఆపరేషన్ కంటే ఏమి, 2 లక్షలు ఇచ్చి ముందు నువ్వు అక్కడ చేరమంటారు.
1: There you are admitted in the hospital.
0: ఆ 2 లక్షలు ఇవ్వటం చేతనే అందులో ప్రవేశించడానికి అవకాశం వస్తుంది.
1: The moment they are admitted to the hospital, they are happy.
0: అబ్బా ఈ పెద్ద డాక్టర్ రా, ఎంతో డబ్బు తీసుకుంటున్నాడు. ఎంత పెద్ద డాక్టర్ అయితే కదా డబ్బు తీసుకోవటం. ఇది వీళ్ళ మూడు నమ్మకాలు.
1: People have got this nasty feeling. He's a very big doctor, popular doctor, because
0: he's
1: charged.
0: Operation చేసిన తర్వాత ఒక విధమైనటువంటి ఒక గుమ్మడికాయని కోసినట్టు కోసేస్తారు, తిరిగి ఇంటెన్సివ్ కేసులకు పంపిస్తారు, తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడరు.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: Kaani, ye naya paisa lekunda hospitallo chetchukoni swantam inti vale manchi dental beds anta vesi manchi spring cards anta vesi vaadu ento premato chuchukuntu bhojanam kudanu variki sakalanaki andistunte idi anta peddadi kaadu.
1: But on the other hand, the operation is conducted freely.
0: Yenu kosam peddadi kaadu. Doctors ekku fees teeskovatam ledhu.
1: Because they don't collect fees.
0: Ekkada fees ekkuva teeskuntunnaro aa doctor pedda doctor.
1: The doctor who accepts, receives very big amount is a big doctor.
0: Ekkada audition vela rupayalanta teeskuntaro aa schools aa institute le chaala peddavi.
1: The institute that charges thousands, you call it a great
0: institute. Akkade veelu shraddha kuda vastundadi. Inta murkhanga untunnaru ee naati prajalu.
1: There the institutes that collect that big amounts, you find sincerity. You are so foolish.
0: Anta free.
1: Here everything is free.
0: Dani valle deeniki viluvu lekunda poyinattuga kanipistundadi.
1: That's why it appears as if you don't know the
0: value. Vela valla viluvu lekunda potunda. Viluvu enaatikaina untundadi.
1: The value is there at any point of time, not because of you.
0: కాని ఈ అజ్ఞానమునకు నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈశ్వరు మీకు కన్సర్న్
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: Being the recipients of free education, enjoying all the
0: facilities,
1: what is it that you study here? Is it for living?
0: ఈ పట్టకూటి చదువుల కోసం నీవు ఇంత శ్రమపడన్నా?
1: Just to earn your livelihood, should you suffer so much?
0: డబ్బుల కోసమని పాసపడుతున్నారు.
1: You want money?
0: డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు.
1: It's not great to earn money.
0: దొంగలు కూడా కావాల్సినంత డబ్బును సంపాదిస్తున్నారు.
1: Even a thief also can earn.
0: మార్కెట్ లో పోతే గిన బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు.
1: Beggars there near the bus stand earn money.
0: ఒకానొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టు కింద కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్.
1: There's a beggar there in Bombay sitting under a tree.
0: ఆ బెగ్గర్ అంతా సంపాదించాడు.
1: That beggar earned and earned.
0: తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, గుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి పండు కూర్చున్నాడు.
1: Right under the seat he dug a deep pit and he
0: ఎంతకాలం తాను కాపాడగలడు?
1: హూ ప్రొటెక్టెడ్ దట్ మనీ?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: హీ డైడ్ ఎట్ ది టైమ్ మోమెంట్.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 3 లక్షల రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ది బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్
0: అథారిటీ. విదేశాలకు పోవాలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవాలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగను ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్ క్వాలిటీ.
0: కనుక మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings.
0: ఎంతమంది చక్రవర్తులు పోయారు?
1: సో మెనీ ఎంపరర్స్.
0: ఎంతమంది రాజులు పోయారు?
1: సో మెనీ కింగ్స్.
0: వారికి ఏ ధనము తక్కువ?
1: వాట్ ఈస్ దేర్ షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణము తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: As they didn't have virtue, they got bad name.
0: ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ హావ్ అండర్స్టూడ్ హూ రావణ ఇస్. అతనికి
0: ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు, కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ మీన్స్ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta mutyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearl.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నిటినీ వదిలిపెట్టిపోయారు.
1: Ultimately left them all.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతే వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gataku kukkaku yerenta paarina trupti kalugabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluputo taagutundi.
1: The dog doesn't drink the water, it stretches.
0: Inta neerundina atte taagutundi. గొప్పగా ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజన్ ఎక్స్పీరియన్స్
0: వానికి లేదు
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటారు.
1: హీ ఫాలోస్ ది పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
1: ఇన్ఫాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ అండర్
0: సన్. నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరి పోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: ఇఫ్ యు హావ్ ఎక్సెసివ్ మనీ యూ టర్న్
0: అనేక దుర్గుణములు దుర్భావములు దుశ్చింతనలు దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యూ డెవలప్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యూ సీ ఎనీవేర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వారి బిడ్డలు ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్ ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ అదియే మన యొక్క ప్రాణము, అదియే మన యొక్క జీవితము, అదియే మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్, దట్ మనీ ఇస్ యువర్ ధర్మ. నో.
0: కాన ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థింకింగ్
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి
1: విత్ ఆల్ ఫూలిష్మెంట్
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి
1: విత్ ఆల్ ఫన్నీ గేమ్స్
0: ప్రారంభం తీరగానే
1: ద మూమెంట్ ద డెస్టినీ అప్రోచెస్
0: కపట వేషాలు విడనాడి
1: హి విల్ గివ్ అప్ ఆల్ ది టైం
0: కష్ట సుఖములతో కూడి
1: With all the pleasure and pain.
0: Cheriyuntuva o kiladi.
1: Oh toy, your life is a toy. You spend in pleasure and pain.
0: Idi kiladi.
1: It's just a funny creature.
0: Chetta chinta chesi chesi.
1: With all wicked thinking.
0: Pichi aatal aadi aadi.
1: With all funny gang.
0: Moodi pade dehaniki.
1: The body that falls.
0: Mootakapunna aatal aadi.
1: With all other deceit.
0: పుణ్యపాపములతో కూడి
1: విత్ ఆల్ ద మెరిట్ అండ్ సేమ్
0: మరణింతవ ఓ కిలాడి.
1: వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
0: ఏమిటి నీ యొక్క జీవితము?
1: వాట్ ఈస్ దిస్ లైఫ్?
0: లాస్ట్కి ఎప్పటికైనా ఒకరు మరణించవలసింది.
1: మరణించక
0: పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
1: Prior to death, understand this truth.
0: నేను ఒక పెద్దవాడిని పెద్ద మానవుడిని అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: Never think that you are a big man. No.
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణంలో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: ద పిగ్ మే బి ఎఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము సరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: హీస్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హెస్ గాట్ వర్డ్
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి.
1: హీ షుడ్ హావ్ డివైన్ థాట్స్.
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి.
1: హీ షుడ్ స్పెండ్ టైమ్ థింకింగ్ ఆఫ్
0: గాడ్. దైవమే నా జీవిత ఆధారము.
1: హీ షుడ్ కన్సిడర్ గాడ్ ఇస్ దేవుడు.
0: దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: దీన్ని నడిపించేటువంటి ప్రాణం ఉంటుండాది. ఆ ప్రాణమే నేను.
1: దట్ వెరీ లైఫ్ ఇస్.
0: కాబట్టి నేను మాస్టర్. నేను మాస్టర్. నేను మాస్టర్.
1: ఐ యామ్ ద మాస్టర్.
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మురిచిపోతున్నావు.
1: యు ఆర్ అమ్యూజ్డ్ బై ది
0: మాస్టర్. ను మర్చిపోతున్నావు.
1: బట్ యు ఫర్గాట్.
0: అది ఏ పెద్ద దోషం.
1: దట్స్ బిగ్ మిస్టేక్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ని జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్. యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు. తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యు ఆర్ ఆన్ జర్నీ. యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందు కూడాను సర్వకాలం ఎందు కూడాను క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: అట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ అ నో ఆల్ నో.
0: సత్య నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆహా, అది మనకు అవసరం లేదు.
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
0: దేహం ఉంటే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
0: అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు.
1: లెట్ us eat and enjoy all
0: the సుఖాలు నీవు కోరుతున్నావో.
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్.
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో, ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో, చక్కగా నీవు లోతులకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్స్ ఆల్సో.
0: అవి ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
0: ఏ డిగ్రీస్ పొందినాయి,
1: వాట్ డిగ్రీస్ దే గాట్,
0: లేదు,
1: నథింగ్.
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతో తీర్చుంది.
1: Is that life you should lead after study?
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: చదువు అంటే ఏంటి? ఆత్మ చదువును చదవాలి.
1: Education means you should know the knowledge of the spirit.
0: ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో.
1: You should know that which
0: దాని నీవు పోషించుకో. నీ భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది.
1: And then worldly comfort also you'll enjoy.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: A big tree.
0: ఈ వృక్షమునకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి.
1: It has got many branches.
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటాయి.
1: Each branch has many fruits.
0: నీవు ఫలములు ఆశిస్తున్నావు.
1: But you want a fruit.
0: ఫలములు కనిపిస్తున్నాయి.
1: You see the fruit.
0: వృక్షం కనిపిస్తుండాలి.
1: You see the tree.
0: ఇదే నీకు సత్యమని భావిస్తున్నావు.
1: And you take it through.
0: అది ఏ అజ్ఞానము.
1: That is ignorance.
0: ఏది కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు. వేర్లకు నీవు వెరువు వేయాలి. వేర్లకు నీవు నీరు పోయాలి. అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
1: దట్ వాట్ యు డోంట్ సీ ద రూట్స్ ఆర్ దేర్ బినీత్. యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూర్.
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి.
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్.
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి?
1: వాట్ దే డిపెండ్?
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ ఆన్ ద పవర్.
0: గాలిని పీల్చుకుంటున్నావు. ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
1: యు బ్రీద్ ఎయిర్.
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
1: యు హావ్ ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు.
1: ద సన్ అండ్ మూన్.
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి? ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
0: కుంభవర్షం కురుస్తుండాలి. దైవ వశమై ఉంటుండాలి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్. అతనే దైవం.
1: ద మాస్టర్ గాడ్ ఇస్ ది సిక్స్త్ ఎలిమెంట్. మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
1: You are forgetting that master.
0: కానీ ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యూ షుడ్ నో అవర్ టెంపర్మెంట్ అమంగ్
0: స్టూడెంట్స్. ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేట్.
0: ఆ శక్తే నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: ఇట్స్ ద డివైన్ పవర్ దట్ మేక్స్ యు
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: సీత ఇస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఎవరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్కవారైనా లేరు.
1: షీ హస్ నన్ అరౌండ్ దట్ బిలాంగ్ టు హర్.
0: స్త్రీ
1: అబల. ఉమెన్ వీక్.
0: ఏకంగా ఉంటుండాలి. ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. కానీ ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహాదుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: సీత దేర్ వాస్ దేర్ ఇన్ అశోకవన. She didn't have anybody to support her. But it's only her strength that worked and supported her.
0: Devan chillara kaasulu vantivi. Ravana shakti chillara kaasulu vantivi.
1: And the
0: chillara kaasulu.
2: Chillara coins.
0: Coins.
1: Coins. Coins.
0: Kani Sita yokka shakti maha divya tejastu kudinatundi shakti.
1: The power of Sita is full of brilliance.
0: Aa shaktiye andari yandu untundadi.
1: That power is latent in everybody.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ ఇన్ సీతాలో.
0: మహాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్ సేమ్ స్పిరిట్.
0: అందరి ఎందు కూడాను కోటీశ్వరుడు మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు మిలియనేర్ ద ఆత్మ ఇస్ ప్రెసెంట్.
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
1: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ది డివైన్ పవర్.
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని విడిచిపెట్టి వదిలిపెట్టి
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ హోమ్.
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: వెన్ దిస్ లైట్ ఎట్ హోమ్
0: పొరుగు ఇంటికి అగ్గికారు అరుగునేలా.
1: వై షుడ్ యు గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్.
0: మీ ఇంట్లో ఉంటుండది దీపము.
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్
0: హౌస్. పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
1: బట్ యు గో టు ద నైబర్ ఫర్
0: అని చెప్పాలి.
1: నీవు
0: వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఫార్.
0: తపస్సు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
0: ధ్యానము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు చారిటీ.
0: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: టర్న్ ఇన్ వర్డ్.
0: ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు అనగా పాటించు.
1: ఫాలో ది గాడ్స్ కమాండ్ అబ్జర్వ్ ఇట్ ఇన్ టోటో.
0: అంతకంటే మించినటువంటి ధనం ఏమిటి?
1: వాట్ మోర్ వెల్త్.
0: జగత్తుకంతా సరి అయినటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వెల్త్. ద వర్చ్యూన్ ద క్యారెక్టర్.
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
1: Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities.
0: నేర్పునది విద్యా విద్యార్థి నేర్వబలే.
1: It is the education who should learn. The student should learn.
0: సద్గుణములు,
1: good qualities,
0: సద్బుద్ధి,
1: good mind,
0: సత్యనిరతి,
1: truth,
0: భక్తి,
1: devotion,
0: క్రమశిక్ష,
1: discipline,
0: కర్తవ్య పాలనములు,
1: duty.
0: అవి చాలా ప్రధానము.
1: They are very important.
0: అవి ఎక్కడ ఉన్నాయి?
1: Where are they?
0: ఏ పొట్ట కోసినా కూడా రక్తం కనపడుతుంది, పేగులు కనపడుతుంది, కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు.
1: యూ ఫైండ్ ఓన్లీ ది ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్ట్ అండ్ ద బ్లడ్ వెన్ యూ డిసెక్ట్ ద బాడీ, బట్ నాట్ దిస్ క్వాలిటీ.
0: కడుపులో మలము.
1: దేర్ ఇస్ ఫీకల్ మ్యాటర్.
0: కడనెల్ల ఎముకలు.
1: అండ్ ద బోన్.
0: నరసిచూర్ణ పైన మురికితోలు.
1: ఆఫ్టర్ ఆల్ ద డర్ట్ ఇస్ స్కిన్ అరౌండ్.
0: చన చనమ్మునకు
1: మొమెంట్ టు మొమెంట్
0: నీచునూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
1: ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ద రోమన్ ఫ్రాగ్రెన్స్.
0: ఏంటి నీ దేహాన్ని, దీని గురించే నీవు అహంకార పట్టావు?
1: ఆర్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద బాడీ?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం, దీని గురించే నీవు అహంకార పట్టము?
1: ఆర్ యు ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ?
0: స్వరూపం ఏమి కాదు.
1: ఇట్స్ నాట్ ద బాడీ.
0: స్వభావం చాలా అవసరము.
1: ఇట్స్ నాట్ యువర్ టెంపర్మెంట్ యాటిట్యూడ్ దట్స్ ఇంపార్టెంట్.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాల సుఖపడుతుంది.
1: ఇఫ్ యు డెవలప్ యువర్ క్వాలిటీ ద ఫామ్ విల్ ఇంప్రూవ్.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకున్నను తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఫూల్స్ సరెండర్ టు గాడ్ బట్ యట్ దే విల్ నెవర్ లీవ్ దేర్ ఫూలిష్ టెంపర్మెంట్.
0: మనిషి కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు.
1: ఎ పర్సన్ కేమ్ విత్ హిస్ లగేజ్ అండ్ హి వాంటెడ్ టు ట్రావెల్ బై ట్రైన్.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: ఈ పర్చేజ్ ది టికెట్, క్యారీడ్ హిస్ లగేజ్ అండ్ సాట్.
0: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్, పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: మెనీ ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ది ట్రైన్.
0: పాపము, అమాయకుడు.
1: ఇస్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్.
0: అజ్ఞాని.
1: ఇన్నోసెంట్.
0: అహంకారి కాదు.
1: నాట్ ఈగోయిస్టిక్.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని, ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాలి, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాన్ తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: దిస్ ఇన్నోసెంట్ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్, this train is carrying the luggage of everybody, so many people, why can't he give some sort of relief?
0: తనను తన లగేజీ మోసేది రైలే. నువ్వు తలపైన పెట్టుకో, తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: వెదర్ యూ క్యారీ ది లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
0: పారేసి నీవు కూర్చో చక్కగా హాయిగా.
1: కీప్ ఇట్ అసైడ్ అండ్ బి కంఫర్టబుల్.
0: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి.
1: సరెండర్ టు గాడ్.
0: చక్కగా కూర్చో.
1: అన్ని
0: తానే చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్.
0: అన్ని తానే మోసుకుని పోతాడు.
1: హి విల్ క్యారీ ది బర్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియల్.
0: సత్య ధర్మముల పైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ యు డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
0: దైవ ఆజ్ఞల పైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు, ఒక నిమిషం ఇటు, ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
1: Our life should not be like a pendulum oscillating on either side.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక.
1: We got one tongue.
0: చెప్పడం ఒకే పదము.
1: We should say one thing.
0: ఈ స్థితి దీంట్లో మనం సాధన సాధించాలి.
1: One word we should say and follow in the same track.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: One day you say right, other day you contradict wrong.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: Not that far, 1 minute you say yes, other minute no.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: Who said? You only said both.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: You said both.
0: ఆ రెండిట్లు రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము ఒకటి అసత్యం.
1: So which is right now? The right that you said then and wrong you said now.
0: ఇదో సత్య అసత్యం రెండు నీలోనే ఉన్నది కానీ బయట లేదు కదా.
1: The truth and falsehood are in you, not outside.
0: కనుక రెండు నాలుగుల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్.
0: అది రాముల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రం.
1: That is the
0: ఒకే మాట,
1: వన్ పా,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే బాణం,
1: వన్ ఆరో.
0: ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాముడు, ఆత్మారాముడు, ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్స్.
0: ఎక్కడో దశరథ మహారాజ కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని చెప్పి మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం ఈ కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్యధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీబడీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ. షేర్ విత్ ఎవ్రీబడీ అండ్ లీడ్ దిస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ, దేశం
0: క్షేమాన్ని మనం కోరి లోక కళ్యాణమును ఆశించి,
1: థింక్ ఆఫ్
0: శ్రేయస్సును గురించి, మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికి దైవాజ్ఞను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యూ మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞను తూచా మనం నడుచుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది మీ యొక్క శ్రేయస్సు. అది దేశం యొక్క శ్రేయస్సు. సమాజం యొక్క శ్రేయస్సు.
1: టు ది ఎంటైర్ వరల్డ్.
0: అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యూ అడ్హెర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నాం మనం ఇప్పుడు.
1: బట్ వీ సే విత్ అవర్ లిప్స్
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్నా, పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోక సుఖము, ప్రకృతి వాడినే సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: యూ డోంట్ మేక్ ద పర్సన్ సిట్టింగ్ బై యువర్ సైడ్ హ్యాపీ. హౌ డూ యూ మేక్ ది వరల్డ్ హ్యాపీ?
0: కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: ఫస్ట్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: ఎంజాయ్ ద బ్లిస్ విత్ ఇన్.
0: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: దెన్ షేర్ విత్ అదర్.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: ఆ శాసనమే మీకు సరి అయినటువంటి శాస్త్రము.
1: వీ షుడ్ ఫాలో గాడ్.
0: శాసన పతనం ఇతి శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. ఆయన నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't
0: అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి, తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagwan has?
0: ఇది నాకు కాదు, ఈ loss and profit రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
1: యూ క్రై వెన్ యూ
0: ప్రాఫిట్. వచ్చినప్పుడు నవ్వుతున్నావు. ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యూ నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
0: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది.
1: దే ఎర్న్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ వాడు ఆనందించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ హ్యాపీ.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ ద ట్యాక్స్.
0: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు, కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండాలి ఈ ప్రకృతిలో.
1: దో యు ఆర్ హ్యాపీ ఆన్ వన్ సైడ్, యువర్ మిజరబుల్ ఆన్ అదర్ సైడ్.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: సో బోత్ ది క్వాలిటీస్, ది వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఆర్ దేర్.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: లివ్ ఇన్ ది వరల్డ్ బట్ బీ ఇన్ వర్డ్.
0: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో,
1: స్టడీ
0: ఏ డిగ్రీలైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యూ టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యూ డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: ఐపీఎస్ పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు, ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: హీస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ బట్ హీ వర్క్స్ ఇన్ ది యూనివర్సిటీ.
0: కానీ దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది.
1: వాట్ ద డిఫరెన్స్
0: బిట్వీన్ ఎంబీఏ అని చదువుతారు,
1: బట్ హి స్టడీస్ ఎంబీఏ,
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని.
1: ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్,
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హి విల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్, వై షుడ్ యు స్టడీ సో లాంగ్?
0: కనుక చదివిన చదువులకును ఈ కలికాలంలో చేసే పనులకును సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టడీ అండ్ ది జాబ్.
0: ఎందుకంటే చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు.
1: బికాజ్ యూ డోంట్ గో టు గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసం ఉద్యోగం కోసం పాటు పడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ యోగం
0: ఒకటి, దైవ యోగం ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ.

0: వినింది ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ,
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం

మరి నిద్రపోయెడు దాది, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దాది.

0: అరవింద జడాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా చేయు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ బెడ్ ది డాన్ అంటిల్ వి రిటైర్ అండ్ టేక్ రెస్ట్ గో బ్యాక్ టు బెడ్ We go on struggling for our livelihood and for our living. We spend all our time to study and learn, forgetting God. Oh man, what kind of happiness you have had? What kind of happiness you achieved? Inquire clearly.
0: Manavudu anandanni pondagori aneka vidhamuluga kudanu ee prapanchamanandu విచారం జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ బిన్ స్ట్రగ్లింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్.
0: అయితే ఈ ఆనందము వస్తువులు ఎందున్నదా, లేక ప్రదేశమునందున్నదా, లేక వ్యక్తులు ఎందున్నదా, ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: యట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వేర్ ది బ్లిస్ ఈస్ అవైలబుల్. Is it there in physical material objects or is it present at a particular place or with any person?
0: Anandam annadi oka vastulu endu kaani leka oka pradesham endu kaani oka vyaktulu endu kaani kaanaradu.
1: Bliss is not noticed either in an object or at a particular place nor in an individual for that matter.
0: Sarvatra undinatundi aanandamunu ఎక్కడని వెతకడానికి వీలవుతుంది.
1: బ్లెస్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, వేర్ డు యూ సెర్చ్ ఫర్ ఇట్?
0: భగవంతుడు సర్వజీవులు ఎందు, సర్వ ప్రాణులు ఎందు, సర్వ ప్రదేశములు ఎందు, సర్వ విషయములు ఎందు కూడాను లీనమై ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఎట్ ఆల్ ప్లేసెస్.
0: దీనిని భగవద్గీత ఎందు చక్కగా విచారణ సలిపి
1: This is very well explained and investigated in Bhagavad Gita.
0: Einstein దీనికి ఒక కొత్త పేరు పెట్టాడు.
1: Einstein gave it a different new
0: psychotronic
1: name.
0: Psychotronic అన్నాడు.
1: Psychotronic.
0: Psychotronic.
1: Psychotronic.
0: అనగా సర్వత్రా ఉండేటువంటి భగవంతుణ్ణి ఏమని పిలిచేది?
1: When God, who is present everywhere, how shall I call him?
0: కనుక ఇతను ఒక విధమైనటువంటి యొక్క అజ్ఞాత రూపంతో కనిపిస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ సీన్ ఇన్ ఎ హిడెన్ ఫార్మ్ ఇన్ ఎ నాన్ అపారెంట్ మేనర్.
0: భగవంతుడు అజ్ఞాత శక్తి స్వరూపుడై సర్వ వ్యక్తులు ఎందుకూడను, సర్వ ప్రదేశములు ఎందుకూడను, సర్వ పదార్థములు ఎందుకూడను గోచరించక మెలుగుతున్నాడు.
1: గాడ్ ఈజ్ హిడెన్, హీఈస్ హిడెన్ కాస్మిక్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ మెటీరియల్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎట్ ఎవ్రీ ప్లేస్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ మానవాకారం ధరించినటువంటి వ్యక్తి దైవమును కూడా ఒక ఆకారంగా భావించుకుని సర్వత్రా విచారణ సలుపుతున్నాడు.
1: బట్ హ్యూమన్ వీఆర్ విత్ అ లిమిటెడ్ ఫైనైట్ బాడీ వీ ఆల్సో ఎక్స్పెక్ట్ గాడ్ ఇన్ ద సేమ్ ఫార్మ్ అండ్ వీఆర్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ ఫర్ హిమ్.
0: ఆనందమున్నది కానీ ఆనందమునకు రూపము లేదు.
1: బ్లిస్ ఇస్ దేర్ నో డౌట్ బట్ ఇట్ హెస్ నో
0: ప్రేమ ఉన్నది కానీ ప్రేమకు ఒక స్వరూపము లేదు.
1: లవ్ ఈస్ దేర్ బట్ ఇట్ హెస్ నో ఫార్మ్.
0: అయితే స్వరూపం లేనటువంటి ప్రేమను ఏ రీతిగా మనం విశ్వసిస్తున్నాం?
1: హౌ డు వీ బిలీవ్ ఇన్ లవ్ దట్ హెస్ నో ఫార్మ్?
0: ఆకారం లేని ఆనందాన్ని మనం ఎట్లు అనుభవిస్తున్నాం?
1: హౌ డు వీ ఎక్స్పీరియన్స్ బ్లెస్ దట్ హెస్ నో ఫార్మ్?
0: ప్రేమకు రూపము లేదు కానీ ప్రేమను అందించేటువంటి వ్యక్తికి రూపం ఉన్నది.
1: Though love has no form, but the person that passes love has a form.
0: Oka pushpamu unnadi.
1: Here is a flower.
0: Kaani aa pushpam oka aakaram manaku kanipinchadu.
1: We see the form of the flower.
0: Kaani vasana matramu anubhutiki vastuntadi.
1: Though the fragrance is not seen, but it comes to our experience.
0: Vasana matramu anubhistunnavu kaani ee vasanaku roopam emiti ani vicharana chesti ee vasanaku roopamu pushpame.
1: Though we experience the aroma of the flower, The form of the aroma or fragrance is the flower itself.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు యోగులు సత్పురుషులు పండితులు ఈ యొక్క వాసనను మాత్రమే గుర్తించి ఈ వాసనకు ఆకారం ఎక్కడ అని ప్రపంచమంతా కూడాను దీన్ని విచారణ సలుపుతూ వచ్చాయి.
1: Ancient times, seekers, aspirants, scholars, and all those that are in search of truth experience the fragrance and are in constant search of the form.
0: Kani maharshulu sarvasanga parityagulaipoyi sarvamu tyagamuga vachi ఈ యొక్క వాసన యొక్క రూపం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయంలో గట్టిగా పట్టుపట్టి దాన్ని వెతకడానికి ప్రారంభించారు.
1: సేజెస్ హూ హ్యావ్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ డిటర్మిన్ టు నో ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్
0: అన్ని పొదలను కూడాను శోధించారు.
1: దే ఎంక్వైర్డ్ ఆల్ అరౌండ్ ద బుషెస్
0: అన్ని అడవులను కూడాను శోధించారు.
1: దే హ్యావ్ సర్చ్డ్ ఆల్ ఫారెస్ట్
0: కానీ ఎక్కడ పుష్పం కనిపించలేదు.
1: దే కుడ్ నాట్ గెట్ ది ఫ్లవర్
0: కానీ కొంతమంది ఏదో వాసన వస్తున్నది వాసన చాలని కొంతవరకు వాసనతోనే సంతృప్తిపడి ఈ యొక్క పుష్పం యొక్క విచారణ చేయటంలో కొంతకాలం విరమించుకున్నారు.
1: సమ్ హ్యావ్ డ్రాప్డ్ టు ఇన్వెస్టిగేట్ ద ఫార్మ్ హ్యావింగ్ బీన్ సాటిస్ఫైడ్ ఇన్ ద మిడిల్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫ్రాగ్రెన్స్ అలోన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిమి పట్టునెగ్గడిదాకా అట్టే ఉండు.
1: యూ హ్యావ్ డిటర్మిన్ సమ్ హౌ ఆర్ అదర్ Do not leave until it is fulfilled.
0: Korinda dediyo korane korthivi korke cheludaka povakundu.
1: You have desired something or other until the desire is granted, don't go.
0: Adigina dediyo adagane adigitivi adiginedudaka viduvakundu.
1: You have asked something or other until it is given, never withdraw.
0: Talachina dediyo talchane talchitivi talaputiruduka povakundu.
1: Having entertained a thought in one way or other until that thought is translated,
0: ee vidhamainatundi pattudana cheta maharshulu poru padaleka taanaina prabhu valiyu.
1: This was the determination of the sages that God has to show some form or other out of disgust.
0: Vadalu teriyaka taanaina aduga valiyu,
1: or they have to ask repeatedly out of tiresomeness.
0: Antiye kaani,
1: that's all.
0: ఇంక తన ఎంత తాను తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ డివోటీ టు విత్డ్రా ఆర్ రిట్రీట్.
0: ఈ పట్టుదల చేత తాము వెతికి ఆ పుష్పాన్ని గుర్తించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ డిటర్మినేషన్ దే సర్చ్డ్ ఆల్ ఓవర్ అండ్ ఫౌండ్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఆ పుష్పం నుండియే ఆనందము అనేటువంటి యొక్క సుగంధము ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: దే కుడ్ ఫైండ్ అవుట్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ విచ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లిస్ హస్ ఎమనేటెడ్.
0: మేము తెలుసుకున్నాము ఈ పుష్పం ఎక్కడున్నదో మేము గుర్తించాము అని పండితులు వర్ణించారు.
1: ద స్కాలర్ డిక్లేర్డ్ వీ హావ్ సీన్ ద ఫ్లవర్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్.
0: కొంతమంది పండితులు మహర్షులు యోగులు కోల్డ్ వల్ల ఆ వాసన కూడా అనుభవించలేకపోయారు.
1: సమ్ స్కాలర్స్ సమ్ సీకర్స్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది ఫ్రాగ్రెన్స్ ఆర్ ద స్మెల్.
0: అట్టి వాసన కూడాను గుర్తించలేనిటువంటి వారే నాస్తికులు.
1: దోస్ దట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద స్మెల్ ఆర్ ఎథీస్.
0: వారికి కూడాను ముక్కు ఉన్నది కానీ పరిచయం పట్టింది.
1: ఎథీస్ హ్యావ్ నో డౌట్ నోస్ బట్ దట్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాడ్.
0: అందువల్ల వాసన కూడాను గుర్తించుకోలేనిటువంటి యొక్క హీనులుగా మారిపోయారు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కోల్డ్ దే హావ్ బికమ్ సో అన్ఫార్చునేట్ యాజ్ నాట్ టు టేస్ట్ దిస్ ఆర్ స్మెల్ ఇట్ ఐదా.
0: ఆ గుర్తించుకున్నటువంటి వ్యక్తులే వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా గుర్తించాలి?
1: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ హౌ టు నో హిమ్ హౌ టు రికగ్నైజ్ హిమ్.
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను హృదయం అనేటువంటి పుష్పం నుండి ఆనందం అనేటువంటి యొక్క సుగంధము వెలువడుతున్నది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఆర్ హృదయ ఆఫ్ ఎవ్రీ పర్సన్ విచ్ ఇస్ ద ఫ్లవర్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ హృదయము పరిపూర్ణమైనటువంటిది.
1: దిస్ హృదయ ఈస్ కంప్లీట్ అబ్సల్యూట్.
0: అది పూర్ణము ఇది పూర్ణము.
1: That is full and this is full as well.
0: Purnamuna udayinchu purnamu.
1: And it's out of the fullness comes up the full.
0: Purnamuna purnamu teesina purname sheshinchi undunu.
1: If you deduct the full out of full, the full remains.
0: Dinine purnamada purnamidam purnat purnamudachyate purnascha purnamadaya purnameva vashishyate ani vedam pujinchindi.
1: This is the teaching of Veda. That declares that is full and this is full, everything is full.
0: కనుక పూర్ణత్వం అనేటువంటి తత్వము ఏ విధంగా ఉంటుంది?
1: దిస్ టోటాలిటీ, వాట్ ఈజ్ ఇట్స్ నేచర్?
0: ఒక కిలో బెల్లం తీసుకుని వచ్చాం.
1: యు టేక్ కిలో జాగరీ.
0: ఆ బెల్లంలో కొంచెం తుంచుకుని నాలుక పైన వేసుకున్నాం.
1: యు హావ్ జస్ట్ కట్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ యువర్ టంగ్.
0: తీయగా ఉన్నది.
1: ఇట్ ఇస్ సో స్వీట్.
0: ఇంకొంచెం ముక్క తీసుకుని పోయి కాఫీలో వేశావు.
1: అండ్ యు మిక్స్డ్ ఎ బిట్ ఆఫ్ దిస్ జాగరీ అండ్ మిక్స్డ్ ఇన్ కాఫీ.
0: కానీ కాఫీ కూడా తీయగా ఉన్నది.
1: ది కాఫీ ఇస్ ఆల్సో స్వీట్.
0: ఇంకొంచెం బెల్లం తీసి దాన్ని ఒక పానకంలో వేశావు, నీళ్ళలో వేశావు.
1: సమ్ మోర్ ఆఫ్ జాగరీ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్.
0: కానీ ఆ నీరు కూడాను తీయగా ఉన్నది.
1: Yes, that water is also sweet.
0: మూడు ముక్కలుగా తించినావు నీవు.
1: You have cut this jaggery into three pieces.
0: కానీ మూడు ముక్కల లోపల కూడా తీపే ఉంటున్నది.
1: All the three pieces are equally sweet.
0: ఆ ముక్కలు తించిన తర్వాత ఆ ముక్కల్లో ఉన్నటువంటి శేషం కూడా తీయగానే ఉంటున్నది.
1: And the remaining portion of the jaggery also continues to be sweet.
0: కానీ ముక్కలు quantity difference కానీ.
1: Here lies the difference in the quantity, the bits being here.
0: Anni mukkala endukudanu tiyani danamu ekangane kanipistundadi.
1: Sweetness is uniform, one and the same in all of the pieces of the bits of jaggery.
0: Adiyu purnamu, idiyu purnamu.
1: Therefore,
0: adi teepe, idi teepe.
1: Therefore, that is full, this is full, that is sweet,
0: purnamu
1: this is sweet
0: purnamu
1: as well.
0: ఆ తీపు నుండి తీపే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ ఈస్ ద స్వీట్నెస్ దట్ సెండ్స్ ఫోర్త్ స్వీట్నెస్ ఓన్లీ.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలియుండును.
1: ఇఫ్ యూ జస్ట్ డిడక్ట్ ద ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మైనస్ ఇట్
0: మిగిలినటువంటిది బెల్లమే, పానకంలో వేసినటువంటిది బెల్లమే, కాఫీలో కలిపినటువంటిది బెల్లమే, నాలుగు పైన పుచ్చుకున్నది బెల్లమే.
1: దట్ mixed in coffee, that kept on the tongue, that mixed in water is the same jaggery only.
0: Purnamanaga oka kilo bellam purnamani kaadu, deeni madhuryame purnam.
1: The purna, the totality means the sweetness here.
0: Italy lo,
1: there in Italy,
0: oka silpa pani chesetvanti vyakti,
1: a person is sculptor,
0: Antoni anetvanti vaadu unnevaadu.
1: There's one person by name Antoni there in Italy.
0: Itanu వయలిన్ చేసినటువంటి మహాసుప్రసిద్ధుడు.
1: హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ వయలిన్.
0: ఒక్క వయలిన్ ను సంవత్సరం అంతా కష్టపడి చేస్తూ వచ్చాడు.
1: ఆంటోనీ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
0: ఈ ఆంటోనీ ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏమో ఆంటోనీ నీ ఒక్క వయలిన్ చేయడానికి ఒక సంవత్సరం అంతా తీసుకుంటే నీ ఆలుబిడ్డలు బ్రతికేటువంటి మార్గం ఏమిటి?
1: Friend of Anthony came and said, oh friend, when you take one full year to make one violin, how are you going to take care of your wife and children?
0: My friend
1: said, my friend,
0: bhagavantudu purna swarupudu,
1: God is perfection.
0: Manam ye pani chesinappudiki poornanga untundali.
1: Whatever we do will have to be necessary
0: edo aa swartham nimittamai naa aalabittanu poshinchukune nimittamai aa poornatvamulo ye maatram kudanu dosham kalakkoodu.
1: On selfish grounds to just carry out a living, there cannot be nothing short of perfection, he said.
0: కనుక భగవంతుడు పూర్ణుడు కాబట్టి అతనికి పూర్ణత్వంగా మనం పని చేయాలి.
1: Therefore, God is all perfection, and whatever we do have got to be perfect.
0: పూర్ణ ఆనందాన్ని అందించగలడు.
1: Then God confers total bliss to everybody.
0: అని ఆ స్నేహితునికి బోధించాడు.
1: That's how he taught to his friend.
0: అనగా
1: meaning
0: మనం ఏ చిన్న పని చేసినప్పటికీ ఆ చిన్న పని కూడాను పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందేటువంటి రీతిగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ లిటిల్ జాబ్ వీ మైట్ అండర్ టేక్ బట్ ఇట్ హెస్ గాట్ టు బి పర్ఫెక్ట్ అండ్ టోటల్.
0: కారణము భగవంతుడు పూర్ణస్వరూపుడు.
1: వై? బికాస్ గాడ్ ఈస్ టోటాలిటీ పర్ఫెక్షన్.
0: మన పనులన్నీ కూడా పూర్ణంగానే ఉంటుండాలి.
1: ఆల్ అవర్ వర్క్స్ హావ్ గాట్ టు బి ఫుల్.
0: భగవంతుని యొక్క అంశము.
1: Where the spark of the divine.
0: కాబట్టి అంశమైనటువంటి వ్యక్తి కూడాను పూర్ణమైనటువంటి ఒక తత్వాన్ని పొందాలి.
1: The spark should necessarily represent, stand for the totality.
0: అని ఆ యొక్క వైలెన్ను చాలా ప్రసిద్ధిగాంచినాయి ఈనాడు కూడాను ఆంటోనీ వైలెన్.
1: Down this day, the Anthony violin is so famous and reputed.
0: ఈ విధంగా భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని నిరూపించే నిమిత్తమై పనులు ఎందుకూడను పూర్ణత్వాన్ని మనము ఆచరించాలి.
1: In order to signify, in order to experience the perfection, the divinity, our acts have got to be perfect.
0: అనేకత్వం కాదు.
1: Perfection is only one, not fragmentation.
0: మనం ఏకత్వములో అనేకత్వంగా విభజిస్తున్నాము.
1: In fact, we fragment the unity into diversity.
0: కానీ విభజిస్తున్నాము కానీ తిరిగి అనేకత్వమును తిరిగి ఏకత్వంగా మార్చాలి.
1: We divide, but however, we have got to unify it again.
0: ఇప్పుడు టైలర్ దగ్గర రెండు వస్తువులు ఉంటాయి.
1: టైలర్ హ్యాస్ గాట్ ఇన్ పొజిషన్ టూ.
0: ఒకటి సిజర్ కత్తెరి ఉంటుంటది.
1: వన్ ఇస్ ద సిజర్.
0: ఇంకొకటి పిన్ను ఉంటుంది.
1: అదర్ ఇస్ ద నీడిల్.
0: నీడిల్. ఈ రెండింటి ద్వారా ఏమి జరుగుతుండాలి?
1: వాట్ డస్ ఇట్ డూ విత్ దీస్ టూ?
0: మనం తీసుకుని వెళ్లి 2 meters ఒక క్లాత్ ఇచ్చాము షర్ట్ కుట్టమని.
1: యూ గివ్ టు ద టైలర్ 2 meters ఆఫ్ క్లాత్.
0: ఒకే క్లాత్ అది 2 meters.
1: ద 2 meters ఆఫ్ క్లాత్ ఇస్ జస్ట్ వన్ పీస్.
0: ఆ టైలర్ తన మెజర్మెంట్స్ తీసుకున్నాడు.
1: ద టైలర్ టేక్స్ యువర్ మెజర్మెంట్స్.
0: కత్తెరి తీసుకున్నాడు, ముక్కలు ముక్కలుగా కత్తిరించాడు.
1: విత్ హిస్ సిజర్ హీల్ కట్ ఇట్ ఇంటూ నంబర్ ఆఫ్ బిట్స్.
0: అన్ని కాలర్స్ వేరు.
1: ది కాలర్ ఇస్ డిఫరెంట్.
0: వన్ ఇస్ వేరు.
1: ద ఆర్మ్స్ డిఫరెంట్.
0: తన పొడవు వెడల్పు ఇవంతా సక్రమైన రీతిగా కత్తిరించాడు.
1: అండ్ హిస్ కట్ ఇంటూ బిట్స్ యాజ్ పర్ హిస్ మెజర్మెంట్స్. ద వెయిస్ట్ ద షోల్డర్.
0: లీటర్స్ గా ఉన్న మీటర్స్ గా ఉన్నటువంటి బట్ట అనేక విధమైనటువంటి తుండుగా మారిపోయింది.
1: Yes, the 2 meter cloth which is one as well is cut into number of bits now.
0: అంతటితో ఈ టైలర్ లో మానలేదు.
1: The tailor didn't leave.
0: తిరిగి వాటన్నిటిని కూడా ఏకం చేసి ఒక షర్ట్ మాదిరి కుట్టేశాడు.
1: He joined them all and stitched into a garment the shirt.
0: ఈ ముక్కలు చేసినటువంటి ఏంది? కత్తెర.
1: That which has cut into bits is the scissor.
0: అన్నిటిని చేర్చి ఒక షర్ట్ గా రూపొందింప చేసినటువంటిది నీడిల్.
1: It is the needle that unified all these bits into a shirt.
0: కనుకని మనము ఏకత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనము అనేకత్వంగా మారుస్తున్నాం.
1: దేర్ఫోర్ గాడ్ ద యూనిటీ ద వన్నెస్ ఇస్ డైవర్సిఫైడ్.
0: ఒకరు కృష్ణ, ఒక ఈశ్వర, ఒక అల్లా, ఒక జీసస్, ఒక జోరాస్ట్రియం, ఈ విధమైనటువంటి ముక్కలుగా మనం చేసి పెడుతున్నాం.
1: వీ హావ్ డివైడెడ్ ద వన్నెస్ ఆఫ్ ద డివినిటీ ఇంటూ మెనీ యాజ్ రామ, కృష్ణ, జీసస్, అల్లా.
0: తిరిగి ప్రేమ అనేటువంటి భక్తి అన్నింటినీ ఒక్క రూపకంగా మారుస్తూ వచ్చింది.
1: బట్ దిస్ డివోషన్ ఆఫ్ లవ్ విల్ బ్రింగ్ దెమ్ ఆల్ టుగెదర్ ఇంటూ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్.
0: మై డియర్ సన్,
1: మై డియర్ సన్,
0: బీ అలైక్ టు ఎవరీ వన్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్.
0: ఇది జీసస్ చెప్పాడు.
1: దిస్ ఇస్ ద సేయింగ్ ఆఫ్ జీసస్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: Anaga.
1: Meaning?
0: Tanna aneka vidhamuluga badinchetuvanti samaya lopala.
1: When he was put to suffering in different ways.
0: Tanna disciple andaru kudanu chala baadha padutu vacharu.
1: The disciples were feeling very sad.
0: Kani ఈ యొక్క ప్రీస్ట్ నంతరు కూడాను, హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా నిందిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ అక్యూజింగ్ ఆల్ ద ప్రీస్ట్లీ కమ్యూనిటీ.
0: ఆర్డర్ చేసినటువంటి గవర్నర్ కూడాను నిందించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే అక్యూజ్ ద గవర్నర్ హూ ప్లేస్ దట్ ఆర్డర్.
0: అట్టి నిందలు మనకు పనికిరావు.
1: సచ్ అక్యూజేషన్
0: అనేటువంటి ఉద్దేశంతో ఏకత్వాన్ని బోధించే మాటతో ఆల్ ఆర్ వన్.
1: To teach this principle of oneness, Jesus said,
0: be
1: all are one.
0: Alike to everyone.
1: He went on to say, be alike to everyone.
0: ఎవరిని మనం దూషించకూడదు, ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should not blame anybody. We should not charge anybody. We should not criticize anybody.
0: కనుకనే ప్రేమ అనేటువంటి తత్వమే ఎవరిని కూడాను దూషించదు, భూషించదు, ఏ విధమైనటువంటి తిరస్కరించదు.
1: It is the love that will never deny anybody. It's the love that will never deject anybody, that will never blame anybody.
0: లౌకికమైన ప్రేమకు,
1: for the worldly love,
0: ఆధ్యాత్మిక ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There's wide gulf of difference between the worldly love and spiritual love. The spiritual love is the divine love.
0: దైవ ప్రేమ ఎట్టి ఫలితాన్ని కూడాను ఆశించదు.
1: Divine love is selfless, not expecting anything
0: in return. ఎట్టి దుష్ట తిరస్కారములు కూడాను లెక్క చేయదు.
1: It is not mindful of praise or blame.
0: ప్రేమ ఎప్పుడు కూడాను ఆశ లేకుండా తాను అందిస్తుంటాడు.
1: Love is desireless and a continuous flow.
0: స్వార్థమన్నది ఈ ప్రేమకు ఏమాత్రము కనిపించదు.
1: You don't find a trace of selfishness in this love.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి ప్రేమనే భగవంతుని ప్రేమ.
1: దిస్ సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని ప్రేమ నిరంతరం కూడాను ఇచ్చుకునేది కాని తిరిగి పుచ్చుకునే చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్లీ లవ్ అండ్ స్పిరిచువల్ లవ్. ద స్పిరిచువల్ లవ్ ఈజ్ ద డివైన్ లవ్.
0: దైవ ప్రేమ ఎట్టి ఫలితాన్ని కూడాను ఆశించదు.
1: డివైన్.

0: తిరిగి పుచ్చుకునేటువంటిది కాదు.
1: ద లవ్ ఆఫ్ గాడ్ గివ్స్ అండ్ గివ్స్, నెవర్ రిసీవ్స్.
0: కానీ లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైన ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ రిసీవ్స్ బట్ ఇట్ నెవర్ గివ్స్.
0: లౌకికమైన ప్రేమ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది.
1: ది వరల్డ్లీ లవ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ప్రేమ మరొక విజయమైనటువంటి ఫలితాన్ని కోరుతుంది.
1: ది లవ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఫ్రమ్ ది వరల్డ్.
0: కానీ భగవంతుని ప్రేమ మరొక దీన్ని ఆశించదు.
1: బట్ గాడ్స్ లవ్ ఎక్స్పెక్ట్స్
0: ప్రేమకు ప్రేమనే సాటి.
1: లవ్ ఈక్వల్స్ లవ్ అలోన్.
0: అంతేకాని ప్రేమకు మరొక వస్తువు సాటి రాదు.
1: యు కెన్ నెవర్ కంపేర్ లవ్ విత్ ఎనీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
0: కనుక ఇట్లాంటి సాటి రానటువంటి ఒక ప్రేమ తత్వము దైవం యొక్క ప్రేమ.
1: దిస్ ఇన్కంపేరబుల్ అన్పారలెల్డ్ లవ్.
0: ఇంకా లౌకికమైన ప్రేమ ఏ విధంగా ఉంటుంది?
1: హౌ ఇస్ వరల్డ్లీ లవ్ దెన్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దాట్.
0: ఒక వివాహం జరిగింది ఒక బాలునికి.
1: ఎ బాయ్ వాజ్ మ్యారీడ్.
0: ఈ వివాహం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఏదో ఒక పార్క్ లో వాక్ చేస్తూ వచ్చారు.
1: ది కపుల్ వర్ జస్ట్ గోయింగ్ రౌండ్ ద పార్క్.
0: కానీ ఈ బాయ్ ఒక ఆ పార్క్ లోపల ఒక ముల్లును చూచాడు.
1: ద బాయ్ సా ఎ థార్న్ ఆన్ ద వే.
0: ముల్లును చూచేటప్పటికి బాయ్ ఆ ముల్లు పైన కాలు పెడుతుందో ఏమో, భార్యకి ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో అనేటువంటి ప్రేమ చేత భార్యను రెట్టబెట్టుకుని ముల్లు ముల్లు ముల్లు ముల్లు అని వెనక్కి లాగాడు.
1: దిస్ యంగ్ మ్యాన్ వాచింగ్ ద థార్న్ ఆన్ ద వే థాట్ దాట్ హిస్ యంగ్ వైఫ్ వుడ్ స్టెప్ ఆన్ ద థార్న్. హి హస్ టేకెన్ అవే బై క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఆర్మ్ అండ్ టెలింగ్ థార్న్ దేర్.
0: కానీ అప్పుడు వైఫ్ అతనికి లైఫ్ గా మారింది.
1: అట్ దట్ మోమెంట్ వైఫ్ ఈస్ హిస్ లైఫ్.
0: కనుకనే అతను ఆతృతకో ఆమెను వెనుక లాగాడు.
1: సో హీ హరీడ్ అండ్ పుష్డ్ హర్ బ్యాక్.
0: కానీ ఇదే ప్రేమ, ఇదే దంపతులు ఒక ఆరు నెలలు జరిగిన తర్వాత మరొక పార్క్ లో వాక్ చేస్తున్నారు.
1: ద సేమ్ లవ్, ద సేమ్ కపుల్ వర్ గోయింగ్ అరౌండ్ ద పార్క్ ఆన్ అనదర్ అకేషన్.
0: తిరిగి అక్కడ ఒక ముళ్ళు ఈ భర్తకే కంటి కనిపించింది.
1: ద హస్బెండ్ నోటీస్ ద థార్న్ అగైన్.
0: అప్పుడు ఈ ఆతృత కొంచెం తగ్గిపోయింది.
1: He is not in such a hurry as was.
0: చూసుకున్నారు అన్నాడు.
1: He said, watch your step and be careful.
0: ఇంకొక సంవత్సరం అయిన తర్వాత
1: after 1 year passed,
0: తిరిగి మరి అదే పార్క్ పోయినప్పుడు ఒక ముళ్ళు కనిపించింది.
1: When they went to the same park, they saw the thorn this time.
0: కానీ ఈ ప్రేమ తగ్గిపోయింది.
1: The love diminished.
0: కళ్ళు కనిపించలేదా? ముళ్ళుంది, వెనుకురా అన్నాడు.
1: Where are your eyes? Don't you see the thorn on the way? What happened to you?
0: ఇది లౌకికమైన ప్రేమ. సంవత్సరాలు జరిగే కొలది క్రమక్రమేణ దిగజారిపోతుంటాడు.
1: ద వరల్డ్లీ లవ్ యాజ్ టైమ్ పాసెస్ ఆన్, యాజ్ ఇయర్స్ రోల్ ఆన్, లవ్ డిమినిషెస్.
0: భగవంతుని ప్రేమ కేవలం సంవత్సరములే కాదు, యుగములే కాదు, జన్మలెన్ని మారినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటాడు.
1: గాడ్స్ లవ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ ఎవర్ ఎవర్ సేమ్ ఇన్ యూనిఫామ్. లెట్ ఇయర్స్ పాస్ బై, ఏజెస్ పాస్ బై, బర్త్స్ ఆల్సో పాస్ బై.
0: శాశ్వతమైన ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: ఇది మధురమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ సో స్వీట్.
0: అతని వాక్కులు మధురం.
1: హిస్ వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ సో స్వీట్.
0: అతని పనులు మధురము.
1: హిస్ యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: అతని సర్వము మధురమే.
1: Everything of God is so
0: sweet. ఆనాటి గోపికలు మధురాధిపతి మధురం మధురం మధురం మధురం.
1: Therefore, the gopikas of those days praised God. Oh God, everything is sweet that's relating to you.
0: ఆ కృష్ణ వియోగం చేత భరించుకోలేకపోయారు.
1: They could not bear the pangs of separation from Krishna.
0: బృందావనమంతా కూడా సంచరించాడు.
1: He went round Brindavan.
0: ఎక్కడ ఉన్నాడు కృష్ణుడని విచారం చేశాడు.
1: And gopikas wanted to find out where Krishna was.
0: ఏ ఒక్క పుష్పమును చూచినప్పటికీ,
1: వాట్ ఎవర్ ఫ్లవర్ దే సా,
0: ఓ పుష్పమా నా యొక్క గోపాలను చూస్తివా అని ప్రశ్నించేటువంటి వారు.
1: గోపికాస్ ది కౌహర్డ్ గర్ల్స్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీ ఫ్లవర్, ఓ ఫ్లవర్ హ్యావ్ యూ సీన్ కృష్ణ ఎనీవే బై ఎనీ ఛాన్స్.
0: కృష్ణుని చూసిందా అనేటువంటి విచారణ లేదు. ఫ్లవర్ కృష్ణుని చూస్తుందా అనేటువంటి విచారమే లేదు.
1: దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ ద ఫ్లవర్ ఈస్ కేపబుల్ ఆఫ్ సీయింగ్ కృష్ణ ఆర్ నాట్.
0: అనగా ఏమిటి? సర్వత్రా ఉండేటువంటి భగవంతుని పువ్వులు చూస్తాయి, మొక్కలు చూస్తాయి, కొమ్మలు చూస్తాయి, రెమ్మలు చూస్తాయి.
1: వాట్ డస్ ఇట్ మీన్ వెన్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్? ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద లీవ్స్, ద హోల్ ప్లాంట్ వుడ్ బి ఏబుల్ టు సీ.
0: కానీ అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే.
1: ద గాడ్ ఈస్ సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
0: అన్ని రూపంలో చూడవచ్చు ఈ పుష్పములు.
1: సో ద ఫ్లవర్
0: మా కృష్ణుని యొక్క చిహ్నములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: But the signs of our Krishna are different.
0: Nallani vaadu,
1: the dark complexioned one.
0: Padma.

0: the dark complexioned our God, with the eyes of that of a beautiful lotus flower, by any chance have you seen
1: him?
0: He has got the feathers of a peacock over.
1: సర్వము దోచుక వచ్చే
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ సీజ్డ్ హీ హాస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్
1: ఓ మల్లియలారా
0: ఓ ట్విగ్స్ అండ్ క్రీపర్స్
1: హియర్ నీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే
0: బై ఎనీ ఛాన్స్ హాస్ కృష్ణ హిడెన్ హిమ్సెల్ఫ్ బిహైండ్ దిస్ బుషెస్ ప్లీజ్ టెల్ అస్
1: అనగా ఆనాటి గోపికలు సర్వత్రా భగవంతుడే.
0: The feeling of the Gopikas in those days
1: sarva padarthamulu yandu bhagavantude
0: that of the all objects are divine, God is everywhere.
1: Antony cheppinattuga poorna swarupudu bhagavantudu.
0: As Antony said, God is that totality, entirety.
1: కనుక భగవంతుడు పూర్ణ స్వరూపుడు, ఏ పదార్థమునందు లేడు ఏ పదార్థమునందు ఉన్నాడు అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
0: గాడ్ ఈస్ అబ్సల్యూట్ ద టోటాలిటీ, యూ కెనాట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఇన్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
1: అందరినీ మనం గౌరవించాల్సిందే.
0: సో వీ మస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడీ.
1: అందరినీ మనం విశ్వసించవలసిందే.
0: వీ హావ్ టు గాట్ టు బిలీవ్ ఎవ్రీవన్.
1: అందరినీ ప్రేమించవలసిందే.
0: వీ హావ్ టు లవ్ ఆల్.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది,
0: దిస్ లవ్,
1: కేవలము ఒక పదార్థముల యొక్క ఫలితం నిమిత్తమై మనం కాదు.
0: ఈజ్ ఎక్స్టెండెడ్ నాట్ ఇన్ ఎక్స్పెక్టేషన్.
1: ఈ జగత్తు నందు ఏదో ఒక ఫలితమును పొందే నిమిత్తంగా మనం ప్రేమించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ దిస్ లవ్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్.
1: ప్రేమ నిమిత్తమై ప్రేమించాలి.
0: ఇట్ షుడ్ బి లవ్ ఫర్ లవ్ సేక్.
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఆ గొల్ల పల్లెకు కొత్త కోడలు వచ్చింది.
0: టు దట్ విలేజ్ ఎ న్యూలీ మ్యారీడ్ ద డాటర్ ఇన్ లా stepped in.
1: ఆనాటి గొల్లపల్లె యొక్క యువతులందరూ కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి యశోద ఇంటి ముందు గూటిలో పెట్టినటువంటి యొక్క దీపను పోయి ముట్టించుకొని రావటం ఆనాటి సాంప్రదాయం.
0: ద ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్ వాజ్ పీప్ ఆల్ విలేజర్స్ వుడ్ గో టు దట్ ఎల్డర్ పర్సన్స్ రెసిడెన్స్ అండ్ లైట్ దేర్ ల్యాంప్స్.
1: రిచ్ పీపుల్ అనగా శ్రీమంతుడు
0: అండ్ దే నందాస్ ఆర్ రిచ్.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్,
1: ఆ శ్రీమంతుడి యొక్క గృహం లోపల స్త్రీ స్వరూపుడు పుట్టాడు.
0: Yes, they are at their residence. The God has incarnated.
1: స్వరూపుడు అయినటువంటి కృష్ణుడు పుట్టాడు.
0: Krishna has taken birth there at their residence.
1: అష్టైశ్వర్య స్వరూపుడు.
0: With the very form of all eight forms of wealth.
1: అటువంటి అష్టైశ్వర్య స్వరూపుడు పుట్టినప్పుడు వారింటి జ్యోతి మనం ఇంటికి అంటించుకుని వస్తే మన ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు అభివృద్ధి అవుతాయని వారి ఆశ.
0: Their desire is, if we light our lamp over there, where God has incarnated the embodiment of eight forms of wealth, we'd be equally rich. That was their desire.
1: ఆ ఇంటి నుంచి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
0: So they light their lamps over there and return.
1: కానీ
0: but
1: ఈ కొత్త పడుచు యొక్క అత్తమామలు గాని భర్త గాని దీన్ని అంగీకరించలేదు.
0: దిస్ వాజ్ నాట్ ఎండోర్స్డ్ అండ్ అక్సెప్టెడ్ బై ది ఫాదర్ ఇన్ లా అండ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ది న్యూ డాటర్ ఇన్ లా.
1: ఆ కృష్ణుడు వెంట పడుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది కౌహర్డ్ గర్ల్స్ వర్ రన్నింగ్ ఆఫ్టర్.
1: నా కోడలు కూడాను సంసారం వదిలి ఏ విధంగా చెడిపోతుందో ఏమో అనేటువంటి భయంతో ఈ కోడలను పంపటకోకుండా ఆమె వచ్చి ఆ జ్యోతిని అంటించుకుని పోయేటువంటిది.
0: దే వర్ ఫుల్ ఆఫ్ ఫియర్ ద ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా బికాస్ వాట్ వుడ్ హ్యాపన్ టు దేర్ డాటర్ ఇన్ లా ఇఫ్ షీ ఆల్సో రన్స్ ఆఫ్టర్ కృష్ణ అండ్ దేర్ ఫార్ ద మదర్ ఇన్ లా హర్ సెల్ఫ్ యూస్ టు గో అండ్ లైట్ ద ల్యాంప్.
1: ఈ యొక్క పడుచుకు కృష్ణుని యొక్క రూపం చూడాలి. అందరూ వర్ణిస్తున్నారు. ఆ యశోద ఇంటి లోపల కృష్ణుడు తిరుగాడుతుంటే అందరూ చూచిన వారున్నారు. నా ప్రాప్తి ఏమిటో, నా దురదృష్టం ఏమిటో, నేను చూడలేకపోయానే అని బాధపడుతూ ఉండేటువంటిది.
0: దిస్ యంగ్ డాటర్ లా వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్, క్రయింగ్ మిజరబుల్ బికాస్ మెనీ పీపుల్ వెంట్ అండ్ సా ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ. పీపుల్ హ్యావ్ బిన్ నరేటింగ్, ఎక్స్టోలింగ్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
1: అష్టాంగముల యొక్క అష్టశక్తులను మాత్రం వర్ణించుకుంటూ ఉండేటువంటిది.
0: In fact, she went on ruminating, thinking, pondering over the capacities of the divine.
1: Shabdam Brahmamayi.
0: Of the sound.
1: Characharamayi.
0: The mobility and immobility.
1: Jyotirmayi.
0: The one of light.
1: Vamayi.
0: The one of talk.
1: Nityanandamayi.
0: Eternal bliss.
1: Paraparamayi.
0: The supreme.
1: Mayamayi.
0: Illusion.
1: Shimayi.
0: The wealth.
1: అని వర్ణిస్తుండేటువంటిది పాపం.
0: She has been narrating and singing the glory of God.
1: తనలో తాను వర్ణించుకునేటువంటి ఈ అత్తమామలు వింటారో ఏమో అని భయం.
0: She started singing the glory of God within herself so that the father-in-law and mother-in-law would not hear it.
1: Kani okanati adrishtam ee prarthana angikarinchinatunti krishnudu aamiki adrishtanni andinche nimittamai attaku high temperature vachindi.
0: God Krishna responded to the prayers of this daughter-in-law such that one day mother-in-law had developed very high temperature so that she could not go this day.
1: Kadalleka medalleka aa paduchuku cheppindi. అమ్మ ఈ పొద్దు ఒక్క దినం మాత్రమే నీవు పోయి ఆ జ్యోతిని అంటించుకోనరా అని.
0: మదర్ ఇన్ లా ఓల్డ్ లేడీ బికాస్ ఆఫ్ హై టెంపరేచర్ టోల్డ్ డాక్టర్ ఇన్ లా ఐ కాంట్ గో టుడే ఓన్లీ ఫర్ దిస్ డే యూ గో అండ్ లైట్ ద ల్యాంప్ టుడే.
1: ఈ యొక్క పదములకు ఆనందించి యశోద ఇంటికి దీపం తీసుకుని పరిగెత్తిపోయింది.
0: డాక్టర్ ఇన్ లా వాస్ సో హ్యాపీ అండ్ షీ క్యారీడ్ ద ల్యాంప్ రన్ ద డిస్టెన్స్ టు ది యశోదాస్ రెసిడెన్స్.
1: వరండాలో ఒక గూటి లోపల ఆ దీపం పెడుతుంటాది యశోద దినం.
0: Yashoda keeps the lamp there in a hollow space specially located.
1: లోపలికి పోవడానికి వీల్లేదు.
0: It's not possible to get in.
1: అప్పుడు ఆ బయటని ఆ జ్యోతిని అంటించుకుంటూ అయ్యో కృష్ణుడు ఉన్నటువంటి స్థానమే ఇది, యశోద ఇల్లి, కృష్ణుని యొక్క జన్మస్థానమే అని అనుకుంటూ ఏమనుకుందో చాలా ప్రార్థన చేస్తూ వచ్చింది.
0: This daughter-in-law went on praying, here lies the lamp I have come to light. Here, this is the place where Krishna has been incarnated. This is the residence of Yashoda. By constant fervent thought of Krishna, she has forgotten body consciousness. Though she could light her lamp, the entire hand is burning. And she could also smell the burning of a cloth. Yashoda rushed outside. She saw that scene. And she says, what happened to your hand?
1: Yeah, kalipothundade ratri nidraleda neeku.
0: Don't you find your hand getting burnt? Didn't you sleep last night?
1: Ani prashninchetappudiki aa yokka ganita navvutu aanandanga untundadi.
0: This young daughter-in-law was smiling in bliss.
1: Andaru deepam nanchinchukotaniki gopikalandaru vacharu.
0: Many gopikas came there to light their lamps.
1: Endukosu navvutundadi ఆ జ్యోతి లోపలనే కృష్ణుడు కనిపిస్తున్నాడు.
0: వై దిస్ డాటర్ లైస్ స్మైలింగ్ ఇన్ బ్లిస్ బికాస్ దేర్ ఇన్ దట్ జ్యోతి ద లైట్ షీ ఫైండ్స్ కృష్ణ దేర్.
1: తన దేహాన్ని తాను మర్చిపోయింది.
0: వైల్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ షీ హస్ ఫర్గాటెన్ ద బాడీ కాన్షియస్నెస్.
1: గోపికలందరూ కూడా బజార్ వెంట డాన్స్ ఆడుకుంటూ పాట పాడుకుంటూ పరిగెత్తున్నారు.
0: హావింగ్ హర్డ్ దిస్ న్యూస్ ఆల్ గోపికస్ స్టార్టెడ్ డాన్సింగ్ జంపింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలాంగ్ ద స్ట్రీట్. ది నేమ్ ఆఫ్ దిస్ బ్రైడ్ ఇస్ సుగుణ.
1: లోపల పండుకున్న అత్తగారు కూడా ఈ మాటలు విన్నారు.
0: ది మదర్ ఇన్ లా రెస్టింగ్ ఇన్ సైడ్ ఆల్సో హర్డ్ దిస్. బజారు
1: వెంట గోపికలు పరిగెత్తున్నారు.
0: అండ్ ఆల్ గోపికస్ వర్ రన్నింగ్ అక్రాస్ ద స్ట్రీట్.
1: సుగుణకు కనిపించెనంట.
0: టు సుగుణ హీ అపియర్డ్.
1: మన సుగుణకు కనిపించెనంట.
0: టు అవర్ సుగుణ హీ అపియర్డ్.
1: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
0: At the residence of Nanda, our Gopala is seen in that deepam, the lamp.
1: Adi veliki tagilina manta.
0: And it is the manta or the burning to my finger now.
1: Sugunaku kanipinchenanta. Manasugunaku kanipinchenanta.
0: To our Suguna he appeared. To our Suguna God has appeared. Mother-in-law inside heard this episode.
1: ఇంటికి పోయి చేరేటప్పటికి
0: బై ది టైమ్ షీ రిటర్న్ హోమ్
1: లేనటువంటి అత్త కూడాను కర్ర తీసుకుని బాగా కొట్టింది ఈ కోడలు.
0: అండ్ దిస్ మదర్ ఇన్ లా బ్రాట్ స్టిక్ అండ్ హెస్ బీటెన్ ది డాటర్ ఇన్ లా థ్రాష్డ్ హర్ టోటల్లీ.
1: నాకు జ్వరం రావటం వల్ల దురదృష్టవశాత్తు నీవు ఆ కొంపకు పోవలసి వచ్చింది.
0: Because of the high temperature I have, it necessitated your going over there today.
1: అక్కడికి పోయి కృష్ణుని చూచివా.
0: You have gone there and saw Krishna.
1: Yeme kottina tittina em chesinappudiki aanandanga kumilipothundadi.
0: In spite of all this accusation, in spite of repeated beating and thrashing, she was unmindful.
1: Gopikalanta mari ponnistu vacharu.
0: And then Gopika started describing.
1: Attalu mottukunna.
0: Though mothers-in-law are not
1: mari
0: in favor.
1: Mari battalu kattulu nuruchunna.
0: Though the husbands are absolutely negative.
1: Norettadu.
0: They won't open their mouth.
1: Kopaginchadu.
0: And she's not angry.
1: Yetakegadu.
0: She doesn't go anywhere.
1: Pitilabodu.
0: And she's not afraid.
1: Pottamulandu chittaruvu bommala reetiga nunde amelo krishnudu.
0: Just as the picture got itself imprinted.
1: Oka kaagitham lopala print vesinattuga aa print nu kaagitham nu veru cheyadaniki etta veelu kaadu adhe reetiga హృదయం లోపల కృష్ణుడు ముద్రించిపోయాడు.
0: జస్ట్ ఎస్ ఎ పిక్చర్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ఎ పేపర్, జస్ట్ ఎస్ యూ కెనాట్ సెపరేట్ బోత్ గాడ్
1: ఎవరికి సెపరేట్ చేయడానికి,
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్ అవుట్.
1: ఈ విధంగా ఆ గోపికలు ఆనందించారు.
0: దట్స్ హౌ గోపికాస్ ఎంజాయ్డ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్. మీనింగ్
1: ఎవరెవరి యత్ భావం తద్ భవతి,
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
1: కనుక ప్రతి మానవుని యొక్క అనుభూతులు అనేక రకములుగా ఉంటుంటాయి.
0: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ దే వేరీ,
1: కానీ సర్వులు ఎందు మాత్రము భగవంతుడు ఉన్నాడు.
0: బట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్,
1: ఎందు అంతో ఇంతో కాదు, పూర్ణ స్వరూపుడై ఉంటాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ టోటలీ, నాట్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఎ బిట్.
1: పెద్ద సముద్రము,
0: హియర్ ఇస్ ఎ మైటీ ఓషన్.
1: సముద్రానికి ఒక చిన్న పాత్ర తీసుకుని పోయి నింపుకుంటే చిన్న పాత్రకు నిండుకు వస్తుంది నీరు.
0: ఇఫ్ యూ క్యారీ ఎ స్మాల్ వెసల్ టు అన్ ఓషన్,
1: పెద్ద పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకు ఉంటుంది నీరు.
0: ఇఫ్ యూ క్యారీ ఎ వెరీ బిగ్ వెసల్, యూ కెన్ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్.
1: కానీ సముద్రంలో ఉన్నటువంటి ఒక డ్రాప్ నాలుక పైన వేసిన ఉప్పే.
0: ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ ఓషన్, ఇట్ ఈస్
1: చిన్న పాత్రలో ఉన్నటువంటి నీరు తీసుకుని నాలుగు పైన వేసుకున్న ఉప్పే.
0: ఎ స్మాల్ వెసల్ ఫుల్ ఆఫ్ సీ వాటర్ ఈస్ సెలైన్ సాల్ట్.
1: పెద్ద పాత్రలో ఉన్నటువంటి ఒక వాటర్ తీసుకుని డ్రాప్ వేసుకున్న ఉప్పే.
0: ఎ బిగ్ వెసల్ ఆఫ్ సీ వాటర్, ఈవెన్ ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్, ఇట్ ఈస్ సాల్టిష్ అగైన్.
1: పూర్ణమద పూర్ణమిదం,
0: దిస్ ఇస్ టోటాలిటీ, దట్ ఇస్
1: క్వాంటిటీ. ఎక్కువగా తక్కువగా ఉంటుండదు, కానీ దాని రుచి అన్నిటి ఎందు ఒక్కటే.
0: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద క్వాంటిటీ, బట్ ద టేస్ట్ రిమైన్స్.
1: ప్రతి వ్యక్తి ఎందు కూడాను అంతో ఇంతో ప్రేమ లేకుండా ఉండదు.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దేర్ ఇస్ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క స్వరూపము.
0: దట్ లవ్ ఈస్ గాడ్,
1: అది ఏ పూర్ణత్వము,
0: దాట్ ఈస్ అబ్సల్యూట్,
1: అది ఏ పూర్ణమద పూర్ణమిదం.
0: దట్స్ వాట్ ఈస్ మెంట్ ఇన్ ది స్టేట్మెంట్, దట్ ఈస్ ఫుల్, దిస్ ఇస్ ఫుల్.
1: కనుక ప్రతి జీవి ఎందు కూడాను, ప్రతి ప్రాణి ఎందుకు కూడాను ఈ ప్రేమతత్వం లేకుండా పోలేదు.
0: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దేర్ ఇస్ లవ్.
1: ఒకనొక యుద్ధ సమయం నందు,
0: ద టైమ్ ఆఫ్ ద బ్యాటిల్,
1: పాండవులు కౌరవులు యుద్ధం ప్రారంభించారు.
0: పాండవస్ అండ్ కౌరవస్ వర్ ఇన్ ద బ్యాటిల్
1: ఫీల్డ్. దగ్గరికి పోయి
0: అండ్ హావింగ్ గాన్
1: సవరించి యుద్ధం లేకుండా ప్రాణుల యొక్క ప్రాణములు పోకుండా రక్షించడానికి సమరసం చేయించాలని వ్యాసుడు ఒక రథంలో వస్తున్నాడు.
0: వ్యాస కేమ్ ఇన్ ఏ చారియట్ in order to, as an emissary, in order to bring about a compromise to prevent war between Pandavas and Kauravas.
1: Anta Puranamulu kudanu rasadu.
0: Vyasa composed all epics.
1: Vedamulu nalugu maatrame kaadu, ananto vai vedaha, anantamaina vedamulu untundeetundi.
0: Vedas are not merely four, they are infinite.
1: Inni vedamulu andaru kuda chadivi గుర్తించలేకపోతున్నారని దాని నాలుగు విధములుగా విభజించాడు.
0: విత్ ది ఐడియా దట్ ది ఎంటైర్ హ్యూమానిటీ కెనాట్ గో త్రూ ద వాస్ట్ వేదాస్, హీ క్లాసిఫైడ్ ఇన్ టు ఫోర్.
1: యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.
0: హీ క్లాసిఫైడ్ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఇన్ టు ఫోర్ టెక్స్ట్.
1: ఈ వ్యాసుల వారికి అన్ని క్రిమికీటకాదుల యొక్క భాషలు కూడా తెలుసును.
0: వ్యాస హ్యాస్ గాట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్.
1: అతని రథం వస్తున్నప్పుడు ఒక చిన్న పురుగు చాలా వేగంగా పరిగెత్తుండాలి రోడ్లో.
0: వెన్ వ్యాస వాస్ కమింగ్ ఇన్ ఎ చారియట్ హీ సా ఎన్ ఇన్సెక్ట్ రన్నింగ్ ఫాస్ట్.
1: దానిని చూచాడు, రథం ఆపాడు.
0: అండ్ హీ స్టాప్డ్ హిస్ చారియట్.
1: హే క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పోతున్నావు?
0: ఓ ఇన్సెక్ట్, వై ఆర్ యు రన్నింగ్ సో ఫాస్ట్?
1: అప్పుడు ఆ పురుగు చెప్పిందట.
0: ది ఇన్సెక్ట్ స్టార్టెడ్ టెలింగ్,
1: మహర్షి,
0: ఓ సేజ్,
1: కొన్ని నిమిషాల లోపల అర్జున్ యొక్క రథం చాలా వేగంగా వస్తుండాలి.
0: విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ యూ విల్ ఫైండ్,
1: చాలా వేగంగా వస్తుండాలి.
0: Within a couple of minutes from now on, you will find the chariot of Arjuna rushing faster than that of an arrow. Before it reaches, I should go home. Why? Because I have my wife and children waiting for me. I should return home safe.
1: అప్పుడు వ్యాసుడు అనుకున్నాడు.
0: Then Vyasa thought,
1: కేవలం మానవులకు మాత్రమే కాదు ఈ భార్యా బిడ్డల వ్యామోహము.
0: Not merely mankind that have got attachment towards wife and children. This attachment is there among insects.
1: కనుకనే కేవలం మానవులుగా ఉంటున్నటువంటి మాత్రమున మానవులు గొప్ప ఉత్తములని చెప్పుకోవడానికి వీలు కాదు.
0: బై బీయింగ్ ఎ హ్యూమన్ హీ కెనాట్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ ద నోబ్లెస్ట్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: Of all creatures, human life is rarest.
1: కానీ వాటి భాష మనకు తెలియదు, కానీ అన్నిటికీ క్రిమికీటకాదులు కూడా ఈ వ్యామోహం ఉంటుండాలి.
0: Though we don't know their language, all insects also have got this kind of attachment.
1: అప్పుడే ఈ వ్యాసుడు కూడా సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి అన్నాడు.
0: Then Vyasa declared that
1: అన్నింటి ఎందుకూడను పాదముల చేత, హస్తముల చేత, తెలివి చేత, తేటల చేత, నేత్రముల చేత, అన్ని కూడా అనుభవిస్తూనే ఉంటున్నాయి భగవంతుణ్ణి.
0: Through our hands and feet and ears and eyes, we experience the divinity.
1: కనుక ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి లేనటువంటి ప్రదేశం లేదు.
0: There's no place where there's no divinity.
1: సర్వత్రా దివ్యత్వం ఉంటుండాలి.
0: Divinity is everywhere.
1: కానీ భగవంతుని యొక్క దివ్యత్వము,
0: the divinity of God,
1: ప్రతిఫలాన్ని ఆపించినటువంటిది, అపేక్షించినటువంటిది భగవంతుని యొక్క ప్రేమ.
0: Divinity of God is selfless and his love is selfless.
1: ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది లౌకిక ప్రేమ.
0: Is worldly love, that is absolutely selfish.
1: అలౌకికము, అది లౌకికము.
0: One is spiritual, other is worldly.
1: కానీ ఈనాడు మనం లౌకికాన్ని అలౌకికంగా మార్చాలి.
0: Our worldly love should be diverted so that it would be spiritual.
1: ఒక చక్రవర్తి,
0: an emperor,
1: చాలా గొప్ప ఎగ్జిబిషన్ పెట్టాడు.
0: Arranged a very big exhibition.
1: ఆ ఎగ్జిబిషన్ లోపల ఎవరికి ఏది రుచో దాన్ని తీసుకుని పోవచ్చు అన్నారు.
0: He said that anyone can pick up any article of their choice.
1: ఆ ఎగ్జిబిషన్ ఏమిటి?
0: What is that exhibition?
1: అనేక రకములైనటువంటి ఎగ్జిబిషన్ ఉంటున్నాయి.
0: Exhibition which is
1: క్రిమికీటకాలను మొదలుకొని మానవులు అతీతమైనటువంటి ఒక శక్తి వరకు కూడాను ఆ ఎగ్జిబిషన్ లో ఉంటున్నాయి.
0: That exhibits range from insect to human being and even beyond.
1: అది ఈ ప్రపంచము.
0: This exhibition is a world.
1: సమస్త రూపములతో కూడా నిండినటువంటిది.
0: It's full of all
1: కన్నీ. సమస్త ప్రాణంతో కూడాను చేరినటువంటిది.
0: Exhibition.
1: సమస్త వస్తువులతో కూడాను కూడినటువంటిది.
0: It's an exhibition of different objects and living creatures.
1: సమస్త ప్రజలు కూడాను ఇందులో వచ్చి ప్రవేశించి దీన్ని అనుభవిస్తున్నారు.
0: The vast humanity get into this exhibition and experience.
1: ఎవరికి కావాల్సినటువంటిది వారు తీసుకుని పోతున్నారు.
0: Each one started picking up out of one's own choice and
1: తనకనకాల వస్తువులు తీసుకుని పోతున్నారు.
0: They were taking with them the worldly costly valuable.
1: అన్నిటికీ అన్ని చింతనంతా నిరూపించుతూ వచ్చారు.
0: And there they have been showing their preferences at every point.
1: కానీ అందులో ఒక స్త్రీ ప్రవేశించింది.
0: There was a woman there.
1: ప్రవేశించి అనగా ఈ ప్రపంచంలో అనుకుడు తాను కూడా వచ్చింది.
0: And she also stepped into this world.
1: అన్నింటినీ చూచింది.
0: She saw them all.
1: చిత్రంబులు,
0: దట్ సో పెక్యూలియర్,
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: మోస్ట్ సీక్రెట్ టు త్రీ వరల్డ్స్,
1: వన జలాల విత్తంబులు,
0: అండ్ ద సీక్రెట్ వెల్,
1: సన్మిత్రంబులు,
0: దట్ సో క్లోజ్ అండ్ ఇంటిమేట్,
1: ముని జన వన పౌత్రంబులు,
0: దట్ సో సీక్రెట్ టు ద సేజెస్ అండ్ సెయింట్స్,
1: చరిత్రములు,
0: ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ సో సీక్రెట్.
1: ఇదంతా భగవంతుని యొక్క లీలా మానుష విగ్రహము.
0: దిస్ ఇస్ ఆల్
1: ఇదంతా లీలామయ సంబంధము.
0: That this is all the will of God.
1: ఇదంతా భగవంతుని యొక్క చిత్రములి.
0: These are all the acts of
1: God. అన్నిటికీ భగవంతుడే అధికారి.
0: God is the master to the world.
1: అంతా చూచితాను పోతుండేది.
0: Watching all this she was returning. And she was returning before she has given up the body. తీసుకుని
1: పోలేదు.
0: She didn't take anything with her.
1: ఎందుకు ఇవన్నీ?
0: Why? What for all this?
1: ఉత్తేశమైన మనం ఇంత బట్టైనా తీసుకుని రాము.
0: As we leave this world and at the time of birth we don't bring any.
1: పోయేసమయంలో మన బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ అడ్రస్ ఇచ్చి పోము.
0: As we die we don't leave behind as the address to our relations.
1: ఎట్లా వచ్చామో అట్లా పోతున్నాము.
0: We go as we have come.
1: అని పోతూ ఉండినది.
0: And she was proceeding ahead.
1: భగవంతుడు రాజు, ఈ ఎగ్జిబిషన్ కంత అధికారి.
0: The king is God, the authority of this exhibition.
1: Ee amma vatti chettu pothunnave annaru.
0: And God the king asks, how is that you are going with empty hands?
1: Vatti chettu pothunnanu.
0: The lady replied, I was born with empty hands and going with empty hands.
1: Ledu.
0: It's natural.
1: Deen nunchi edaina okati teesukoni povali ani cheppindi.
0: Nothing doing, take one article or other.
1: Rajanake raja maharaja raja. Atanku rajulu kante rajudu bhagavantudu.
0: God is king of kings.
1: అతను అడిగాడు, ఏదైనా ఒకటి తీసుకుని పో అన్నారు.
0: టేక్ వన్ ఆర్టికల్ రాదా.
1: అయితే నేను అడిగింది ఇవ్వగలరా మీరు?
0: దెన్ ది లేడ్ ఆస్క్,
1: తప్పక.
0: ఈ
1: సృష్టి లోపల, ఈ ఎగ్జిబిషన్ లోపల దేన్ని కోరినా కానీ దాని విలువనే నేను కట్టను, నేను తప్పక ఇస్తాను.
0: గాడ్ ది ఎంపరర్ సెడ్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్ ఆఫ్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫార్ ఐ విల్ గివ్.
1: రాజా నీ ఒక్కడు నాకు కావాలి.
0: Oh king, I want you alone.
1: నీ ఉండి ఈ సర్వము నాకుండినట్టే.
0: If you are with me, I'll have everything else.
1: ఈ ప్రపంచంలో చిన్న చిన్న వస్తువులంతా నేను కోరి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of desiring tinsels and trash?
1: అన్నింటికీ సృష్టికర్త అయినటువంటి వాడు నీవే.
0: You are the creator of the universe.
1: అన్నింటికీ లయకర్త అయినటువంటి వాడు నీవే.
0: In fact, you are annihilator.
1: అన్నింటికీ పోషణకర్త అయినటువంటి వాడు నీవే.
0: You are the sustainer of this world.
1: నిన్ను తీసుకుంటే ఈ ఎగ్జిబిషన్ అంతా నాసొత్తే అయిపోతుంది.
0: In fact, if you belong to me, the rest will follow.
1: అప్పుడు భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడు.
0: Then God has given himself to her.
1: అప్పుడే ఆ స్త్రీ చెప్తుంది, పుట్టినందుకు ఇదే సార్థకము.
0: And that lady said, this is the redemption for my life.
1: ఎన్ని అనుభవించినా
0: ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్.
1: యాచింతాపు పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
0: The time we spend in conversing, the matters relating to the family and the wealth and so on.
1: Yachinta dhana dhanya bhoga yasasrape sada jayate.
0: That time we spend to amass wealth, to get the food and the grain, everything all over. Yachinta bhuvi
1: nanda nandana padadvandvara vidnechane.
0: Out of that mighty time we spend, if we spend a moment on the lotus feet of God,
1: Yamaraja Bhima Sadana Dwara Priyane Prabhu,
0: our last journey
1: Payankaramaitvati Yamaraja Sadanam Antunnachu Dariki Dattamaina Talpulu Vesunnayi.
0: And you know, the mansion of the God of death has got the doors so tight.
1: Kanaka atani yokka తలుపులను తెరుచుకుని పోవాలంటే భగవత్ చింతన ఉంటేనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు ఓపెన్ ద డోర్స్ వీ షుడ్ థింక్ అండ్ చెంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: భువి నంద నందన పద ద్వంద్వార విందే క్షణే క్షణే. ఆ రెండు పదముల యొక్క చింతన ఒక క్షణం చేస్తే కూడా చాలు.
0: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మూమెంట్ ఇట్ ఈస్ ఎనఫ్.
1: కాబట్టి నాకు భగవంతుడు చిక్కాడు.
0: ఎస్, ఐ కుడ్ గెట్ గాడ్.
1: వచ్చినందుకు దీన్ని సాధించాను.
0: ఎస్, హావింగ్ కమ్ ఐ అచీవ్డ్ దిస్.
1: స్త్రీ ఆనందించింది.
0: ద లేడీ వాజ్ సో హ్యాపీ.
1: స్త్రీ అనగా ఎవరు?
0: హూ ఇస్ ద లేడీ హియర్?
1: ప్రకృతి.
0: ద నేచర్ ఇస్ ద లేడీ.
1: అది ఏ స్త్రీ?
0: అండ్ దట్ దిస్ నేచర్ ఇస్ ద లేడీ.
1: కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆకారం ధరించిన వారు కాబట్టి అందరు కూడా స్త్రీలే.
0: As we have taken upon ourselves the vestcha, all of us are women.
1: వేసుకున్నంత మాత్రం పురుషుడు, చీర కట్టుకున్నంత మాత్రం స్త్రీలు అని చెప్పడానికి వీల్లేదు.
0: It does not make a man if he puts on the pant and the shirt, nor a woman.
1: Ichcha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati anaga puman. Puman anaga puramu dehamu. Dehamu dharinchinatunte varanta kudunu streele.
0: Puman, the body, the vestcha, everyone with this vestcha of the body is a woman.
1: నరసిక పర్యంత్రము సంచరించేటువంటి ఒక శక్తి ఇది ఏ చైతన్యము, అతనే పురుషుడు.
0: ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్ ద పురుష, ద మాస్కులిన్ క్వాలిటీ దట్ మూవ్స్ ఆల్ ఓవర్ ద బాడీ టాప్ టు టో.
1: కనుక లోపల చైతన్యము, బయట జడము. ఈ దేహము, ఈ చైతన్యము రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వరం.
0: సో ద అవేర్నెస్, the masculine within and the body inner outside is the combination of ardhanarishwara androgynous.
1: Ardhanarishwara ga ishwarunku matrame adya shariram undani kaadu, prati vyakti kudunu adya shariramey.
0: It is not simply the body of Ishwara where half woman and half man.
1: Deha prakruti pranamu ishwarudu.
0: And this, the life is Ishwara, the prakriti is the woman there.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వంగా రూపొందుతున్నది.
0: ద కాంబినేషన్ ఆఫ్ ది టూ కాన్స్టిట్యూట్ ద హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అనగా కేవలం ఏక స్వరూపాన్ని పొందినటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ మియర్లీ ద ఫామ్.
1: జగత్ నాటక రంగమునందు అందరూ వేషములు ధరిస్తున్నారు.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ ఆల్ ఆఫ్ us are actors.
1: అందులో భగవంతుడు కూడా ఒక వేషం ధరిస్తుంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్టర్.
1: కానీ
0: బట్
1: అందరు కూడా యాక్టర్స్.
0: ఆల్ ఆఫ్ us are actors.
1: World is like a stage.
0: All are actors.
1: God is only director.
0: God is the only director.
1: అతని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ అందరి యొక్క వేషములు ఆ విధంగా ఆడుతూ ఉంటున్నాయి.
0: యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్ ది యాక్టర్.
1: వేషం ధరించినంత మాత్రమే మగ ఆడ అని చెప్పడానికి విభజించడానికి వీల్లేదు.
0: ద డ్రెస్ అలోన్ విల్ నాట్ మేక్ అస్ ఏ మ్యాన్ ఆర్ ఎ వుమన్.
1: గర్ల్స్ కాలేజీ ఉంటుంటది.
0: దేర్ ఇస్ ఎ గర్ల్స్ కాలేజ్.
1: గర్ల్స్ కాలేజీ లోపల యానివర్సరీ డే లోపల ఒకటి పెద్ద డ్రామా వేస్తారు.
0: అట్ ద టైమ్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ది గర్ల్స్ కాలేజ్ దే ఎనాక్టెడ్ డ్రామా.
1: రాజు వేశాడు.
0: There's one person.
1: Rani vesindi.
0: King and queen.
1: Chelikatta vesindi.
0: Associate.
1: Javan vesadu.
0: And soldier.
1: Mantri vesadu.
0: Minister.
1: Watchman vesadu.
0: And also the
1: sipayalu vesadu.
0: Sipayas, watchman.
1: Veerandaru kudunu streele.
0: All these actors are women only because it's a girls college.
1: Anta girls college.
0: It's a girls college.
1: Idu raju vesham dharinchadu kani ayam kuda a girl.
0: Is a girl that has taken upon the role, action of the king.
1: Sipayi oka kitgam pattukunnadu kada vaadu kuda streeni.
0: As a soldier holding the sword, yes, woman only.
1: Ee jagatanta kuda oka natakarangame.
0: The whole world is a stage.
1: Indru andaru vesham vesaru.
0: And we are all
1: andaru endukunu aatma shakti okati gaane untunda.
0: The atmic power is uniform in all.
1: Kariki udyogam purusha లక్షణమని మిగతా విర్రవీయడానికి వీలు కాదు.
0: ఎ మ్యాన్ షుడ్ ప్రైడ్ హిమ్ షుడ్ నాట్ ప్రైడ్ హిమ్సెల్ బికాస్ దట్ ఈస్ ఎ మ్యాన్ డ్యూ టు ఎ జాబ్ దట్ హీ డస్.
1: కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఉద్యోగం ఎక్కువ చేస్తున్నారు.
0: వి ఫైండ్ మెనీ విమెన్ ఎంప్లాయిడ్.
1: ఉద్యోగం లేని పురుషులు ఎంతమంది ఉంటున్నారు?
0: దర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
1: కాబట్టి ఉద్యోగం పురుష లక్షణమే కాదు.
0: సో జాబ్ ఈజ్ నాట్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మ్యాన్.
1: ప్రేమే పురుష లక్షణం.
0: లవ్ ఈజ్ మ్యాన్.
1: ధర్మమే పురుష లక్షణం.
0: ధర్మ ఈజ్ మ్యాన్లీనెస్.
1: సత్యం పురుష లక్షణం.
0: ట్రూత్ ఈజ్ మ్యాన్లీనెస్.
1: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
0: So truth is God.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఇదే మనం చేయవలసినటువంటి పని.
0: This is what we have to do.
1: కనుక ఈనాడు
0: today
1: భగవంతుని యొక్క తత్వం పూర్ణ స్వరూపం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to understand the truth of the divinity that is absolute and total.
1: ఒక వ్యక్తి యందు ఉన్నది మరొక వ్యక్తి యందు లేదని చెప్పిన నిర్ణయించడానికి వీలు కాదు.
0: We cannot say that God is in one and missing in another.
1: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
0: God is present everywhere.
1: మనకు కనిపించడం లేదు కానీ
0: you don't see with the eye.
1: కానీ ఆ జ్ఞాననేత్రమునే తెరిచినప్పుడు సర్వులకు గోచరమవుతాడు.
0: బట్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ ఎవ్రీవేర్.
1: గాలి ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఎయిర్?
1: కంటికి కనిపించదు.
0: యు డోంట్ సీ విత్ ది ఐ.
1: కానీ చేతికి చిక్కదు.
0: యు కెన్ క్యాచ్.
1: కానీ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: బట్ వితౌట్ ఎయిర్ యు కెనాట్ లివ్.
1: మన చుట్టూ ఉన్నది గాలి.
0: ఎయిర్ ఇస్ అరౌండ్ అస్.
1: కానీ కనిపించకపోయినంత మాత్రం గాలి లేదని విమర్శించడానికి వీలు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యు డోంట్ సీ విత్ ది ఐ యు కెనాట్ డినై ఇట్స్ ప్రెజెన్స్.
1: ఉంది అక్కడ.
0: ఇట్ ఈస్ దేర్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: దైవం కూడాను సర్వస్వరూపుడై ఉన్నాడు.
0: గాడ్ హ్యాస్ అస్యూమ్డ్ మెనీ ఫార్మ్స్.
1: ఒక చిన్న ఫ్యాన్ ఉంటుండాలి.
0: హియర్ యు ఫైండ్ ఎ స్మాల్
1: మిషన్ కర్ర అంటారు.
0: యు ఫైండ్ ఎ ఫ్యాన్.
1: కానీ మనము చాలా వేడిలో ఉన్నాము.
0: బట్ వీఆర్ ఇన్ హాట్ టెంపరేచర్.
1: ఒక విసనకర్రతో విసురుకున్నప్పుడు మనకు కొంత చల్లదనం చిక్కుతుంది.
0: వెన్ యు పుట్ ఆన్ ద ఫ్యాన్ యు విల్ ఫీల్ ద కంఫర్ట్ ఆఫ్ కూల్నెస్.
1: కానీ ఇది విసురుకున్నప్పుడు మనకు చల్లదనం వస్తుండాలి.
0: బట్ విత్ ద ఫ్యాన్ యు ఫీల్ ద కూల్నెస్ అండ్ కంఫర్ట్.
1: కానీ విసురకపోయినంత మాత్రం చల్లదనం లేదా?
0: డూ యూ మీన్ క్యాన్ యూ డినై
1: చల్లదనము ఆ విసనకర్ర నుంచి వచ్చిందా?
0: Do you expect all the comfort and the coolness that experience out of fan?
1: It is అదే విసనకర్ర మన వైపును చూపుకోకుండా ఇతరుల వైపును చూసి వీసిస్తే వాడికి పోతుంది ఆ చల్లదనం.
0: ద సేమ్ ఫ్యాన్ టువర్డ్స్ యూ గివ్స్ ద కంఫర్ట్. ఇఫ్ యూ టర్న్ ఇట్ అదర్ డైరెక్షన్ ది అదర్ మ్యాన్ విల్ ఎంజాయ్ ద కంఫర్ట్.
1: బుద్ధి విసనకర్ర.
0: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ద ఫ్యాన్.
1: ఈ బుద్ధిని ఆత్మ వైపును తిప్పి విసిరితే ఆత్మ ఆనందం కలుగుతుంది.
0: ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ఇన్వర్డ్స్ ఆత్మ
1: దేహంలోపలికిస్తే దేహానికి ఆనందం కలుగుతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ద బాడీ ప్లెజర్.
1: దేహానందం తాత్కాలికమైన.
0: ద బాడీ ప్లెజర్ ఇస్ టెంపరీ.
1: క్షణికమైనటువంటిది.
0: ఇట్స్ మొమెంటరీ.
1: ఈ దేహంతో వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: వాట్ హ్యాపీనెస్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ.
1: ఇది మలినపు కొంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: రోగముల మ్రగ్గెడు సేవక గంప.
0: అఫ్లిక్టెడ్ బై డిసీజెస్.
1: చల్లము పొందు దుంప.
0: ఇట్ టేక్స్ లైఫ్ ఆఫ్టర్
1: లైఫ్. సాగర మీదగలేని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ లైఫ్.
1: అమ్ములు మన మెప్పు దలంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: దో మైండ్ డోంట్ కన్సిడర్ పర్మనెంట్.
1: హరిపాదములు ఆశ్రయించవే.
0: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్
1: గాడ్. హరిపాదములు ఆశ్రయించవే.
0: సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఆ దైవత్వాన్ని మనం పొందినప్పుడు సర్వము మనకు లభ్యమవుతుంది.
0: దెన్ వన్స్ యూ ఎంజాయ్ ది డివినిటీ
1: మనకు లభ్యం కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్.
1: దేనినైనా మనం సాధించవచ్చును.
0: యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కానీ
0: బట్
1: హృదయం నందు భగవద్భావం అనేటువంటిది స్థిరంగా పెట్టుకోవాలి.
0: బట్ వీ షుడ్ హ్యావ్ స్టడీ డివైన్ ఫీలింగ్ విద్ ఇన్.
1: అప్పుడే మనకు తగిన ఆనందం కూడా చిక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ అప్రోప్రియట్ బ్లెస్.
1: ఈ ఆనందమే సత్యము.
0: This bliss is truth.
1: ఈ సత్యానందమే జ్ఞానము.
0: And this truthful bliss is wisdom.
1: కనుక

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్, ద ఈగో, ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యము.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్.
0: ఆత్మ సర్వాంతర్యాన్ని,
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అనంతమైనటువంటిది ఆత్మ,
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ వీ ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయునదే ఆధ్యాత్మికం.
1: ఇట్ ఇస్ రియల్ స్పిరిచువాలిటీ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ది అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ ఫైండ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: ఎ మ్యాన్షన్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యూ డివైడ్ ఇన్ టు దెమ్ ఇన్ టు రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: వెన్ యూ రిమూవ్ ది వాల్స్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ మ్యాన్షన్.
0: మధ్యలో గోడలు అడ్డుగా ఉండటం చేతనే ఈ భవనమునందు వివిధ రూపములచే కూడినటువంటి, నామములచే చేరినటువంటి గదులుగా ఏర్పడుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ క్రాస్ వాల్స్ యాజ్ ఆబ్స్టికల్స్ యు ఫైండ్ సో మెనీ రూమ్స్ డిజైన్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్.
0: కనుక ఆత్మ అనేటువంటి భవనము ఒక్కటే.
1: దెర్ఫోర్ ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇందులో శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి యొక్క గదులను మనం ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దెర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: సిన్స్ దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ హ్యుమానిటీ, దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ ఫర్ ఎ గురు.
0: ఏమిటి ఈ గురుత్వం అనగా?
1: వాట్ ఈస్ దిస్ గురు?
0: ఎవరి ఈ గురు?
1: హూ ఇస్ ఎ ట్రూ గురు?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ గురు?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ట్రూ ఫార్మ్ ఇన్ ఎ గురు?
0: ఎవరి గురు?
1: హూ ఇస్ గురు?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: ఇస్ ది గురు హూ టీచర్స్ యూ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: అనేక భౌతికమైనటువంటి వస్తువులను విభజింపచేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru that shows physical objects?
0: Jagat sambandhamainatundi padartham yokka vigyananni ipudumga visudhikarinchi chesinchi vaadu guruva?
1: Is he the guru who explains in detail all the material physical objects?
0: Kaadu kaadu.
1: No.
0: Veerandaru kudanu adhyapakule.
1: All of them are teachers.
0: Nijamaina guru,
1: a true guru,
0: brahmanandam. ఈ బ్రహ్మానందం అంటే ఏమి?
1: ఎ ట్రూ గురు ఇస్ బ్రహ్మానంద, ఎటర్నల్ బ్లిస్.
0: బ్రహ్మానందమే నిజమైన గురు.
1: దిస్ ఎటర్నల్ బ్లిస్ ఇస్ ట్రూ గురు.
0: ఎవరి ఈ బ్రహ్మానందం?
1: హూ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: ఇతని యొక్క రూపం ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: ఇతను ఎక్కడ ఉంటాడు,
1: వేర్ ఇస్ హీ
0: అని విచారణ చేయగా,
1: వెన్ వి ఎంక్వైర్
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడాను బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈజ్ కంటైన్డ్ విత్
0: సమస్త ఆనందములు కూడాను అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందమునందు.
1: దిస్ బ్రహ్మానంద ఇస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దిస్ వెన్ మ్యాన్ ఇస్ హెల్తీ, వెరీ స్ట్రాంగ్, పీస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ప్లెజర్?
0: ఘన కనక వస్తువాహనములతో భోగభాగ్యములను అనుభవించుకునే లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
1: What kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property,
0: kevalamu manavanandamu annaru.
1: This is called the pleasure of man.
0: Manushyanandamu annaru.
1: It is called pleasure of man or manushyananda.
0: Ee manushyanandam anukante 100 rettu adhikamainatundi indraanandamu annaru.
1: 100 times more than this pleasure of man manushyananda, there is indraananda.
0: Ee indriyanandam anukante 100 రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు.
1: 100 టైమ్స్ మోర్ దెన్ ది ప్లెజర్ ఆఫ్ సెన్సెస్ ఇంద్రియానంద, దేర్ ఇస్ దేవేంద్రానంద బియాండ్ దాట్.
0: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు.
1: 100 టైమ్స్ మోర్ దెన్ బ్లిస్ఫుల్ దేవానంద ఈస్ ది దేవానంద.
0: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నారు.
1: 100 టైమ్స్ మోర్ దెన్ దిస్ ఈస్ దేవేంద్రానంద.
0: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఈజ్ బృహస్పతి ఆనంద.
0: ఈ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఈజ్ దట్ ఆఫ్ ప్రజాపతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
1: బియాండ్ దట్ 100 టైమ్స్ మోర్ దెన్ ప్రజాపతి ఈజ్ బ్రహ్మానందం.
0: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత.
1: This Brahmanandam is the true measure, yardstick.
0: Itti manavunaku uhaatheetamainatundi aanandamunu nitya jeevithamulo manamu brahmanandam brahmanandam ani upayoga pettukuntunnam.
1: This Brahmananda, which is beyond all stretches of our imagination,
0: na kumarthi vivaham brahmanandanga jarigindi antaru.
1: We say that it is done in perfect measure, happiness brahmananda.
0: Na kumarudu pariksha lopala brahmanandamanga result techukunna.
1: We say that my son got result brahmananda, supreme bliss.
0: Na kumarudu videshamulo apra brahmanandanga untunnadu.
1: My son is in supreme bliss abroad.
0: Ee brahmanandam ante anta sulabhamainatundida, anta chinna deinatundida, loka sambandhamainatundida, leka bhoga bhagyamulato koodinatundida, leka bhautikamainatundida? Kaadu kaadu.
1: Is that Brahmananda is so cheap, is so little, is so fractional, which is related to the physical?
0: Naitika, bhautika, dharmika, adhyatmika, laukikamunaku atheetamainatundide ee brahmanandam.
1: Brahmananda supreme bliss is beyond all social, ethical, scientific, technological sphere.
0: Ee aanandamunu anubhavinchetunti vaade nijamaina guru.
1: The true guru is one who experiences that brahmananda.
0: Atanu evaru?
1: Who is he?
0: Okka bhagavantudu tappa మరొకరికి ఈ ఆనందమును అనుభవించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ గాడ్ హ్యాస్ అథారిటీ టు ఎంజాయ్ దిస్ బ్రహ్మానంద.
0: ఈ ఆనందమునంటే సమస్త ఆనందములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ దిస్ ఆనంద ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ కంటైన్డ్.
0: ఇక రెండవ వాడు ఎవడు?
1: దెన్ హూ ఇస్ సెకండ్ వన్?
0: పరమ సుఖదం. పరమ సుఖము ఏమిటి? ఈ పరమ సుఖము జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడా ఈ పరమ సుఖము అత్యున్నతమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ ది సుప్రీం ప్లెజర్ పరమ సుఖదం.
0: ఇది భౌతికమైనటువంటి సుఖము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ ప్లెజర్.
0: భౌతికమైన సుఖములు ఒక పర్యాయం ఉండి మరొక పర్యాయంలో అంత్యమవుతున్నవి.
1: ద వరల్డ్లీ కంఫర్ట్ ప్లెజర్స్ దే బిగిన్ ఎట్ వన్ టైమ్.
0: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
1: వరల్డ్లీ కంఫర్ట్ చేంజ్.
0: రావటము పోవటము జరుగుతున్నది.
1: దే కమ్ అండ్ గో.
0: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దాట్ విచ్ నైదర్ కమ్స్ నా గోస్.
0: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడా కేవలము ఉద్భుతములు.
1: ద వరల్డ్లీ వరల్డ్లీ ప్లెజర్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
1: When, at what time it would burst, no one knows.
0: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
1: The happiness that changes is not a true happiness.
0: ఈ ప్రపంచమునందు మానవుడు అనుభవించేటువంటి సమస్త సుఖమును కూడాను ఒక కాలములో ఒక దేశములో మార్పు చెందుతూ ఉంటాయి.
1: All kinds of happiness experienced by man is it just disappears at one time.
0: కనుక అట్టి మార్పు చెందినటువంటి యొక్క పరమ సుఖమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురువు.
1: True guru is one who experiences this true happiness that doesn't change.
0: మూడవది,
1: the third,
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం. కేవలం అనగా ఏమి?
1: వాట్ ఈస్ మీన్ బై కేవలం?
0: దేశ కాలములకు అతీతమైనటువంటి వాడు.
1: కేవలం మెంట్ హీ హూ ఇస్ బియాండ్ టైం.
0: ప్రపంచంలో ఉన్న సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
1: సిన్స్ ఇట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ కేవలం.
0: కనుక అట్టి దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు.
1: The third guru is the one who is beyond all influences of time and space.
0: Atade Bhagavantudu.
1: He is God himself.
0: Kevalam Jnanamurtim.
1: He is the very embodiment of wisdom.
0: Jnanam.
1: Jnana.
0: Yemti ee jnanam?
1: What is this jnana?
0: Bhautika jnanama?
1: Is it worldly
0: wisdom? Padartha jnanama?
1: Or of the material?
0: Leka rasayana jnanama?
1: Or is it scientific?
0: Inki ye jnanam idi?
1: What sort of knowledge is that?
0: Vaijnanama?
1: Is it science?
0: Kaadu kaadu.
1: No.
0: Ee jnanamunu kudanu kevalamu padarthamulu che nirmimpabadeetundi ee jnanamu.
1: This knowledge is related to the material.
0: Jagatnandu gala samasta padarthamulu yokka parinamamunu gurtimpa cheseetundide ee bhautika jnanam.
1: The physical knowledge is that which will make you aware of the material objects in this world.
0: Samasta jnanamulaku mooladharamai
1: the basis for all forms of knowledge.
0: Idi sarva jnanamulaku kudanu atitamai
1: beyond all forms of knowledge.
0: Anantamai
1: it is infinite.
0: Avyaktamai
1: which is not expressed.
0: Muktamai
1: it contained
0: secret. Ekatvanga undetundi jnanam
1: remains as one unity is jnana.
0: Anaga advaita darshanam jnanam.
1: It meant non dualism advaita darshanam.
0: Samastamu okkate okkate okkate.
1: Everything is one unity alone.
0: Rendava padarthame jagattanandu ledu.
1: In this world there is no second.
0: Okavela unnada
1: even if it is present.
0: Ee padartham yokka reflection reaction resound le kaani rendavadi kaadu.
1: If at all it exists it is merely the reaction reflection and resound of the first one.
0: Anaga nijamaina jnanam anaga swastharoopa sandarshaname nijamaina jnanam.
1: The true wisdom meant the understanding of the true self.
0: Tananu taanu telusukovatame nijamaina jnanam.
1: Understanding one's own self is true wisdom.
0: Tanam taanu telusukovalani gurtinchukoneyadaniki prayatninchetuvanti manavudu ye pradeshamuniki velutadu.
1: A person who would like to know his own self,
0: ye guruni aashrayistadu,
1: whom does he approach?
0: Ayya nenu ekkada unnanani evarainaa adugutunnaante vaadu nijamaina jnana kaadu ajnani.
1: If anyone asks, where are you? Is he a man of wisdom? No, he is innocent.
0: Tananu taanu evadukudunu baita prapanchamlo vetukadaniki prayatninchadu.
1: No one would find out himself in the outside world.
0: Yaru atti manavudiga tayaru kavatam chetane andaru ajnanuluga untunnaru.
1: As in the modern times people are like that, all of us are ignorant.
0: Tananu taanu guttimpa chesukuneetunti vaade jnani.
1: He is really jnani, the man of wisdom, if he knows himself.
0: Tana tattvani taanu guttimpa chesukuneetunti vaadu bhagavantudu tappa marokaru ledu.
1: The only one who would make you to recognize yourself is God only.
0: Kanuka Bhagavantude Jnana Swarupudu.
1: So God is a very form of wisdom.
0: Kanukane Atanu Satya Swarupudu.
1: He is a very form of truth.
0: Atanu Ananta Swarupudu.
1: He is infinite.
0: Anduvalane Satyam Jnanam Anantam Brahma.
1: Therefore Brahma, God is defined this way. Satyam, truth, Jnanam, wisdom, Anantam, infinite.
0: Kevalam Jnanamurtim ద్వంద్వాతీతం. ద్వంద్వాతీతం
1: ద్వంద్వాతీతం
0: ఏమిటి ఈ ద్వంద్వం?
1: వాట్ ఆర్ దీస్ టు ద్వంద్వ.
0: శీతోష్ణములకు అతీతము.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ హీట్ అండ్ కోల్డ్.
0: సుఖ దుఃఖములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: లాభ నష్టములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: ఇట్టి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: నో వన్ హస్ అథారిటీ అదర్ దాన్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ద్వంద్వాతీతం.
1: సో దట్ విచ్ ఇస్ బియాండ్ డ్యూయాలిటీ.
0: అతనే నిజమైన గురువు.
1: హీస్ ట్రూ గురు.
0: గగన సదృశం. గగన సదృశం.
1: గగన సదృశం. నెక్స్ట్ ఆస్పెక్ట్.
0: గగనం ఎక్కడ ఉంది?
1: వాట్ ఇస్ మెంట్ బై గగన?
0: సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: దట్ విచ్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్. దట్ విచ్ స్ప్రెడ్స్.
0: ఎక్కడ చూచినా గగనం ఉంటున్నది.
1: ద స్కై, ది ఈథర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గగనం అనగా ఆకాశం అన్నగారు.
1: గగన మెంట్ స్కై.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ మెంట్ బై స్కై?
0: ఆకాశం గగనం శూన్యం.
1: ద స్కై ఈజ్ శూన్య ఎంప్టీనెస్.
0: కనిపించేటువంటిది కాదని.
1: ఈజ్ నాట్ అపేరెంట్.
0: మన పైన చూచి ఇది ఆకాశం అనుకుంటున్నాం.
1: వీ లుక్ అప్ అండ్ సే ఇట్స్ స్కై.
0: అది ఆకాశము కాదు.
1: ఇట్స్ నాట్ స్కై.
0: ఆకాశమునకు అవకాశము కల్పించినటువంటిది.
1: ఇట్ గివ్స్ ఎ స్కోప్ అవకాశ టు ఆకాశ.
0: మేఘముల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ఇట్ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్.
0: దీనిని మనం ఆకాశం అనుకుంటున్నాం.
1: అట్ వీ టేక్ ఇట్ అస్ స్కై.
0: ఆకాశమే కాదు.
1: ఇట్స్ నో స్కై.
0: సర్వత్రా ఉంటున్నది ఆకాశం.
1: ఇట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ చూపడానికి వీలవుతుందా? తప్పక.
1: నో, ఇట్ కెనాట్ బి షోన్. ఇట్ కెనాట్ బి షోన్.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: It is.
0: ఇక్కడుంది ఆకాశం.
1: When you twiddle the finger, it is.
0: ఇక్కడుంది ఆకాశం.
1: When you clap, there is ఆకాశం.
0: నేను మాట్లాడేది దట్లో ఉంటుంది ఆకాశం.
1: As Swami speaks, there is.
0: ఈ ఆకాశమునకు గుణం ఏమిటి?
1: What is the quality attribute of ఆకాశం?
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: The sound is the quality of ఆకాశం.
0: కాబట్టి శబ్దం ఎక్కడ ఉంటున్నదో అక్కడంతా ఆకాశమే.
1: Wherever there is sound, there is ఆకాశం.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా శబ్దమే.
1: Even inhalation, exhalation is sound.
0: కనుక ఆకాశం లేని స్థానం ఎక్కడ?
1: So where is the position of
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత?
1: It is within, it is around, everywhere.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం. అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్, గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మ.

0: ஆனந்தமயி நிரஞ்சனமயி.
1: This is described as heaven.
2: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
2: ఆ దేనికంటే కూడా అమితంగా వ్యాపించినట్టు.

0: This is described as Shabda Brahmamayi, Characharamayi, Jyotirmayi, Vangmayi, Nityanandamayi.
1: Yanta Akasam yokka gunamule.
0: These are all the attributes of Akasha.
1: Kanuka ee vidhanga sarvatra vyapinchinatunti vaadu kanukade aa vyapinchina vaadu evaru.
0: Who is the one that is present everywhere?
1: Atane Bhagavantudu.
0: He is God.
1: Kanuka atane nijamaina guruvu.
0: Therefore he is true guru.
1: Gagana sadrusham తత్వమస్యాది లక్ష్యం.
0: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాది లక్ష్యం.
1: ఈ తత్వములంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మెన్ బై తత్వ?
1: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాస్.
1: ఒకటి,
0: వన్,
1: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
0: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈస్ కంటైన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: అహం బ్రహ్మాస్మి.
0: ద నెక్స్ట్ అహం బ్రహ్మ,
1: ఇది యజుర్వేదం యొక్క సారము.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ యజుర్వేద.
1: తత్వం అసి.
0: నెక్స్ట్ తత్వం
1: సామవేదం యొక్క సారం.
0: ఇట్ ది ఎస్సెన్స్ ఆఫ్ సామవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ,
1: ఇది అధర్మణ వేద యొక్క సారం.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ అధర్మణ వేద.
1: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి.
0: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యాలు.
1: ఈ నాలుగు మహావాక్యములు కూడాను,
0: ఆల్ దిస్ ఫోర్ మహావాక్యాలు,
1: ఒక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
0: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
1: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ,
0: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్,
1: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ,
0: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్,
1: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ,
0: షోయింగ్ డిఫరెంట్ పాత్స్,
1: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
0: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
1: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెన్ బై ప్రజ్ఞ?
1: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం, కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
0: వీ సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో,
1: ఇది కాదు ప్రజ్ఞ.
0: దాట్ ఈజ్ నాట్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
1: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
0: దిస్ ప్రజ్ఞ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ది ఈగో, ఆల్ ఓవర్.
1: కనుక ఆ ప్రజ్ఞ అనేటువంటి సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, చరా అచరములు ఎందుకు ఉంటున్నది.
0: దిస్ ప్రజ్ఞ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, ద లివింగ్ అండ్ ద నాన్ లివింగ్ అలైక్.
1: దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అవేర్నెస్ అంటే ఏమి?
0: వాట్ ఈజ్ మీన్ బై అవేర్నెస్?
1: తెలుసుకోవటము.
0: నోయింగ్.
1: ఏమిటి తెలుసుకోవటము?
0: వాట్ ఈస్ టు బి నోన్?
1: ఇంత ఇంత తెలుసుకోవటమా?
0: ఈజ్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్?
1: కాదు కాదు.
0: నో,
1: అంతా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
0: ది కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
1: చర అచరములు ఎందుకు ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
0: టు నో ది నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
1: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
0: When we say ప్రజ్ఞానం బ్రహ్మ, the ప్రజ్ఞ and బ్రహ్మ are of equal.
1: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
0: Some scholars interpret that ప్రజ్ఞాన is బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
0: ప్రజ్ఞాన and బ్రహ్మ are not different.
1: బ్రహ్మానగా ఏమిటి?
0: What meant by బ్రహ్మ?
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: బ్రహ్మ is one is present everywhere.
1: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
0: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ, దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు బృహత్ స్వరూపమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
1: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
0: ది ఎంటైర్ ఇస్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
0: బ్రహ్మ, ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే, ఎక్స్పాన్షన్.
1: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
0: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
1: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
1: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
0: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వము కలిగినటువంటి వాడే

0: మొదటి గురువు.
1: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: రెండవది అహం బ్రహ్మాస్మి.
1: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
0: అహం అనగా ఏమిటి?
1: వాట్స్ మీన్ బై అహం?
0: అహం అనగా నేను అనుకుంటున్నారు.
1: వీ సే అహం అండ్
0: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి.
1: నో, ఇట్ హాస్ అనదర్ మీనింగ్.
0: సాక్షి,
1: విట్నెస్.
0: విట్నెస్, ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
1: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీ వన్.
0: అతనే ఆత్మ.
1: ఈజ్ ఆత్మ.
0: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
1: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
1: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
1: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
1: దిస్ ఆత్మ, ద అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఇది ఏమిటి? వస్త్రం.
1: వాట్ ఇస్ దిస్? ఇస్ ఎ క్లాత్.
0: ఇది వస్త్రము తీసివేస్తే దారం.
1: When you remove it, you find thread.
0: దారం తీసేస్తే ప్రత్తి.
1: When you remove the threads, you find cotton.
0: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒకటైనట్టుగా.
1: Therefore, the cotton, the thread, and the cloth are one.
0: వివిధ సమయములందు,
1: at different times,
0: వివిధ కాలములందు,
1: in different times,
0: వివిధ పరిస్థితులయందు,
1: different positions,
0: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు.
1: They have these three names: ఆత్మ, అహం, and బ్రహ్మ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే.
1: But it's all one, unity.
0: అహం, బ్రహ్మ, అస్మి. అస్మి అనగా కలవటం.
1: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
0: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
1: దర్ఫోర్ ది ఐ, ద విట్నెస్ హియర్ అండ్ ద బ్రహ్మ ఆల్ ఎన్ కంపాసింగ్ ఆర్ వన్ అండ్ ది సేమ్, అహం బ్రహ్మాస్మి.
0: ఇంకా మూడవది తత్వం అసి.
1: ద థర్డ్ వన్ తత్వం అసి.
0: సామవేదము నందు ఉండేటువంటి యొక్క సారం.
1: This is the essence in Samaveda.
0: Tat adi.
1: Tat, that.
0: Tam idi.
1: Tam, this.
0: Asi vakati.
1: Asi, one.
0: Nenu, neevu. Neevu venu, neevu veriga unnappudu. Neevu, neeve, nenu, nene.
1: When you and I are separate, we are different.
0: Neevu, nenu, rendu, asi, koodinappudu, kui ayipothundi inka rendu. Neevu, nenu, veru. Manamu ayipothundi.
1: When you say you and I are one, there's no you and I anymore. We are we.
0: కనుక ఓ రెండు ఒక్కటే.
1: సో బోత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఉపాధిని ధరించినప్పుడు తమ్ అనుకుంటున్నావు.
1: వెన్ యూ హ్యావ్ ద బాడీ, వి సే త్వం.
0: ఉపాధి రహితమైనప్పుడు తత్ అయిపోతుండాలి.
1: వెన్ దేర్ ఇస్ నో మోర్ బాడీ, ఇట్ బికమ్స్ తత్, దట్.
0: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే త్వం.
1: దట్ విత్ ద బాడీ ఇస్ త్వం, దట్ విచ్ ఇస్ బియాండ్ బాడీ.
0: ఉపాధి సహితమే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు.
1: విత్ ద బాడీ ఇస్ జీవా ది ఇండివిజువల్, బియాండ్ ద బాడీ ఇస్ దేవుడు.
0: దేవుడు జీవుడు ఒక్కటే అనేటువంటిదే ఈ యొక్క సామవేదము చక్కగా పీపుల్ ఇంకా విశదీకరిస్తూ చెప్తూ.
1: ఇండివిజువల్ జీవ, ద దేవ గాడ్ హింసెల్ఫ్ ఆర్ వన్, ఎక్స్ప్లెయిన్ బై సమవేద.
0: అయమాత్మ బ్రహ్మ.
1: ద నెక్స్ట్ వన్, అయమాత్మ బ్రహ్మ.
0: ఇక్కడ చక్కగా మీరు విచారణ చేయాలి.
1: యూర్ ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఐఎమ్ సాయిబాబా.
1: ఐఎమ్ సాయిబాబా.
0: అయమ్ ఆత్మ. ఐఎమ్ ఆత్మ.
1: I am Atma, I am Atma.
0: And Brahma.
1: I am Brahma.
0: Rendu kaadu ikkada undedi.
1: No, two here.
0: I am. Atma.
1: Atma.
0: Brahma.
1: Brahma.
0: Anaga, the one you think you are, the one others think you are, the one you really are. Moodinti yokka ekatvam.
1: These three things could be explained this way.
0: Neeku deham undi, manasu undi, atma undi.
1: You have got the body, the mind and Atma.
0: Ee moodu cheri okkate.
1: All these three together are one.
0: శరీరంతో పనులు చేస్తున్నావు.
1: విత్ బాడీ యూ ఫంక్షన్.
0: మనస్తో విచారణ జరుపుతున్నావు.
1: విత్ మైండ్ యూ థింక్.
0: ఈ రెండింటినీ సాక్షిభూతంగా చూస్తున్నావు నీవే.
1: యూ రిమైన్ దేర్ ఎస్ ఎ విట్నెస్.
0: జాగ్రత్తలో విశ్వడు నీవే.
1: ఇన్ వేకింగ్ స్టేట్ యువర్ విశ్వ.
0: స్వప్నములో తేజుడు నీవే.
1: యాజ్ ఎ డ్రీమర్ యువర్ తేజస్.
0: సుషుప్తిలో నీవే తేజం.
1: ఇన్ సుషుప్తి యువర్
0: ప్రాజ్ఞుడు నీవే.
1: యువర్ ప్రాజ్ఞ.
0: ప్రాజ్ఞుడు అనగా ఏమిటి?
1: Who is this prajna?
0: Adi prajnanam brahma.
1: That is
0: prajna. Atma tattvame prajna.
1: That is the nature of atma, prajna.
0: Kanuka ee nalugu vakyamuni yokka antarathanni ekatvamto koodinatvanti yokka ye shakti unnado ade nijamaina guruvu.
1: That single pointed divinity is the true guru that explains underlying
0: unity. Prajnanam brahma.
1: వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: తత్వం అసి.
1: తత్వమసి.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: ఈ నాలుగు యొక్క తత్వమసి అనగా మహావాక్యముల యొక్క సారమును చక్కగా అనుభవించి ఆనందించి ఆకారంలో ధరించినటువంటి వాడే గురువు.
1: He is a true guru who understands, explains clearly and experiences the essence of all these four mahavakyas.
0: Tatvamasyadi lakshyam ekam.
1: The next aspect, ekam.
0: Ekam.
1: Ekam.
0: Ekam eva advitiyam brahma.
1: That ekam, single eva only.
0: Okkate okkati unnadi.
1: There is only one thing.
0: Idi పుట్టక పూర్వము,
1: ప్రయర్ టు బర్త్,
0: మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ డెత్,
0: జీవితంలో,
1: డ్యూరింగ్ లైఫ్,
0: ఎప్పుడు కూడా ఉండేటువంటిది ఒక్కటే.
1: దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ ఎవ్రీ టైమ్.
0: మారేటువంటిది కాదు ఇది.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: ఏకం
1: వన్.
0: ఏకం అనగా భగవంతుడు ఒక్కడే ఏకం.
1: ఏకం మీన్స్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఇంకా ఎవరు ఏకం కాదు.
1: నో వన్ ఎల్స్.
0: ఇవంతా అనేకముతో కూడినటువంటిది.
1: దట్స్ ఆల్ డైవర్సిటీ.
0: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
1: ఈజ్ ఎ ట్రూ గురు ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ డైవర్సిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
0: ఏకత్వంలో అనేకత్వం ఎట్ట ఉంటుంది? అది
1: హౌ డు యూ ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
0: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
1: హియర్ ఇస్ ఎ బనియన్ సీడ్.
0: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుంది.
1: ది సీడ్ ఇస్ బనియన్ ఇస్ జస్ట్ వన్.
0: కానీ ఆ విత్తనమందే పెద్ద వృక్షం ఉంటుంది.
1: విత్ ఇన్ ద స్మాల్ సీడ్ ఇస్ ఎ జైజాంటిక్ ట్రీ.
0: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
1: దిస్ ట్రీ హాస్ మెనీ బ్రాంచెస్.
0: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సో మెనీ సబ్ బ్రాంచెస్.
0: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ ఫ్లవర్స్.
0: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
1: దేర్ మెనీ.
0: దానిలోనే రూట్స్ ఉన్నాయి.
1: దెన్ దేర్ ఫ్రూట్స్.
0: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్.
0: చూడా, రూట్స్ వేరు,
1: రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: కొమ్మలు వేరు,
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
0: పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షమంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: A huge tree is contained within that single seed, that ekam.
0: ఒక్కటైనప్పటికీ ఒకడు కొమ్మలు అంటున్నాడు, ఒకడు ఆకులు అంటున్నాడు, ఒకడు కాయలు అంటున్నాడు, ఒకడు పువ్వులు అంటున్నాడు.
1: Seed is one. Some say leaves, some say branches, some say fruits and so on.
0: కనుక ఏకం ఒక్కటే.
1: బట్ ఓన్లీ వన్.
0: ఒక్కటైనటువంటి వాడే నిజమైన గురువు.
1: దట్ ఓన్లీ వన్ ఈస్ ద ట్రూ గురు.
0: ఆ గురువు ఎవరు?
1: హూ ఇస్ దట్ గురు?
0: భగవంతుడే.
1: గాడ్ హింసెల్ఫ్.
0: ఏకం నిత్యం.
1: నిత్యం ఎవర్ ఎగ్జిస్టింగ్.
0: ఎప్పుడూ మారినటువంటి వాడు.
1: చేంజ్లెస్.
0: నిత్యుడు.
1: ఈజ్ నిత్య. ఎవర్ ఎగ్జిస్టింగ్.
0: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి వుడ్ నాట్ చేంజ్.
0: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
0: వాళ్ళు కదులుతున్నారు.
1: దే మూవ్.
0: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
1: దో ఎవ్రీవన్ మూవ్, హీ డజంట్ మూవ్.
0: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
1: సో హీజ్ నిత్య, హూ డజంట్ చేంజ్.
0: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చైల్డ్.
1: టుడే అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ at the age of 10 boy,
0: 30 years man,
1: 30 years man,
0: 75 years grandfather,
1: 75 years his grandfather.
0: అంత మార్పు చెందుతున్నాడు.
1: So he changes.
0: కానీ
1: but
0: పుట్టక మొదలు అంత్యం వరకు కూడా మార్పు చెందినటువంటి వాడు.
1: But right from birth till the end,
0: అంత్యమే లేదు.
1: There's no end at all.
0: పుట్టుకే లేదు.
1: There's no birth.
0: పుట్టుకు లేనప్పుడు అంత్యం ఎక్కడ ఉంది?
1: When there's no birth, how do you find end?
0: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
1: The one who is beyond birth and death is Adhyanta.
0: కనుక ఆద్యాంతుడు ఎవరుగా ఉంటున్నాడో ఆ నిత్యుడైనటువంటి వాడే నిజమైన గురు.
1: సో ద వన్ హూ ఇస్ ఎటర్నల్, హూ ఇస్ బియాండ్ బర్త్ అండ్ డెత్, హీస్ ట్రూ.
0: ఏకం నిత్యం విమలం.
1: దట్ వన్ ద ఎటర్నల్ విమలం.
0: విమలం అనగా ఎట్టి మాలిన్యము లేనటువంటి వాడు.
1: Vimala meant who has no dirt or filth whatsoever.
0: పరిశుద్ధమైనటువంటి వాడు.
1: The pure and sully.
0: పవిత్రమైనటువంటి వాడు.
1: Not sacred.
0: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటివి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
1: హ్యాస్ నో డర్ట్ రిలేటెడ్ టు ద వరల్డ్.
0: ఏది అతన్ని చేరినప్పటికీ అన్ని భస్మమే.
1: వాట్ ఎవర్ దట్ మై జాయిన్ దట్ వుడ్ బి రిడ్యూస్డ్.
0: అగ్నిలో ఏం వేసినప్పటికీ మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
1: విచ్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫైర్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
0: ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటాడు.
1: ఆర్ ప్యూర్ అండ్ సలీ.
0: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారమును కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాయి.
1: వెదర్ యూ బర్న్ ద బాడీ ఆర్ ది కోల్ ఆర్ ద వుడ్ ఆర్ ద ఐరన్ ఆర్ గోల్డ్, ఇట్ ఇస్ షూర్ టు యాక్ట్.
0: కనుకనే అతనినే విమలం.
1: సో గాడ్ ఈజ్ విమలం.
0: అట్టి నిర్మలమైనటువంటి వాడు,
1: ప్యూర్
0: పరిశుద్ధమైనటువంటి వాడు,
1: పర్ఫెక్ట్
0: ఎవరు?
1: హూ ఈజ్ హీ?

0: అతనే గురు.
1: ఈస్ గురు.
0: నిర్మలం నిశ్చలం.
1: నెక్స్ట్ నిశ్చలం.
0: చాలా మార్పు చెందుతుంటాయి.
1: దర్ ఆర్ సో మెనీ చేంజెస్.
0: భూమి ఎన్నో పర్యాయాలు తిరుగుతూ ఉంటుంటాయి గంటకు.
1: అర్త్ రొటేట్స్ రివాల్వ్స్ ఇట్ సెల్ఫ్.
0: 116 మైళ్ళు తిరుగుతూ ఉంటుంది.
1: ఇట్ రొటేట్స్ 1600
0: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా
1: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్
0: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైళ్ళు వేగంతో తిరుగుతుంటుంది.
1: ఇట్ ఆల్సో రివాల్వ్స్ రౌండ్ ద సన్ 66,000.
0: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
1: దో ఇట్ రివాల్వ్స్ వీ డోంట్.
0: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు. భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
1: వీ మూవ్ వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
0: కాదు కాదు, భూమే తిరుగుతుండాలి.
1: నో, ఇట్స్ ద ఎర్త్ దట్
0: రొటేట్స్. చంద్రుడే తిరుగుతున్నాడు.
1: ద మూన్ ఆల్సో.
0: సూర్యుడే తిరుగుతున్నాడు.
1: సన్ ఆల్సో.
0: ఈ సినిమా పిక్చర్ పైన
1: ఇన్ సినిమా
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
1: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
0: ఒక సెకండ్
1: పర్ సెకండ్.
0: కానీ ఇతను నిశ్చలం.
1: బట్ హీ స్టడీ.
0: తిరిగేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ మూవ్.
0: అంతా తన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్.
0: అంతగా తానే ఉన్నాడు.
1: హీ ఈజ్ ఎవ్రీవేర్.
0: తిరిగేది ఎక్కడ?
1: వేర్ డస్ హీ మూవ్ దెన్?
0: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
1: ఇఫ్ యు గో దేర్ హి మస్ట్.
0: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
1: హీ ఈజ్ దేర్ అండ్ ఈవెన్ హియర్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హీ ఈజ్ హియర్ హి ఉన్నటువంటిది. హీ ఈజ్ హియర్ హి ఈజ్ దేర్ వేర్ ఎవర్ యు ఫైండ్ హి ఈజ్ దేర్.
0: కనుక నిశ్చలం
1: ఈజ్ స్టడీ.
0: నిర్మలం
1: ప్యూర్.
0: నిశ్చలం నిర్మలం
1: ఈజ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: ఇలాంటి భగవంత తత్వం లోపల
1: ఏకం
0: నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నింటికీ తానే సాక్షి.
1: హీస్ విట్నెస్ టు ఎవ్రీవన్.
0: ఎవరు మంచి కార్యం చేసినా,
1: వెదర్ గుడ్ వర్క్,
0: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
1: బ్యాడ్ వర్క్,
0: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
1: ఇన్ ఎనీ పొజిషన్,
0: ఒక సినిమా ఒక డ్రామా వేస్తుంటాము.
1: A drama is an act.
0: ఈ స్టేజ్ పైన,
1: ఆన్ ద స్టేజ్,
0: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
1: As the king speaks,
0: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
1: సో మెనీ థింగ్స్.
0: జవాను దాన్ని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
1: దట్స్ వన్ ఆఫ్ ది స్టేజ్.
0: ఇవి ఎవరెవరు ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ ఇవ్వటమే తన యొక్క పని.
1: ఆన్ ద స్టేజ్ మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్ స్పీక్ డిఫరెంట్లీ, బట్ ద లైట్ రిమైన్స్ సేమ్.
0: కానీ హరిశ్చంద్రుడు బాధపడుతున్నాడు.
1: బట్ హరిశ్చంద్ర ఇస్ ఫీలింగ్.
0: చంద్రమతి ఏడుస్తుండాలి.
1: చంద్రమతి ఇస్ క్రాయింగ్.
0: కానీ లోహితాసుని పాము గర్చింది, వాడు చచ్చిపోయాడు.
1: లోహితాస్ ఇస్ బిటెన్ బై.
0: ఈమె ఏడ్చినా వాడు చచ్చినా ఈయన బాధపడినా లైట్ మాత్రం ఏడ్చదు చావదు, ఒక్కటిగానే ఉంటుంటాడు.
1: వెదర్ షీ క్రైస్ ఆర్ ద బాడీ డైస్ ఆర్ వెదర్ హీ ఫీల్స్ సాడ్, బట్ లైట్ డజంట్ క్రై.
0: ఇంత యాక్టర్స్ కు మాత్రమే ఇవి మార్పులు చెందుతుంటాయని, కానీ ఇది సాక్షిభూతునికి, ఇతని డైరెక్టర్ ఏమాత్రము ఉండదు.
1: There are changes in the actors, but the light is the director. No,
0: Sakshibhutam. Atane nijamaina guru.
1: He is the true guru, the eternal witness.
0: Ekam nityam vimalam achalam sarvadi sakshibhutam bhavatitam.
1: The next aspect is bhavatitam.
0: Yatho vacho nivartante apraapya manasa saha. ఇతను ఇట్టివాడే అట్టివాడని ఎవ్వరూ చెప్పడానికి వీలు కానటువంటి వాడు.
1: గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
0: భావానికి అతీతమైనటువంటి వాడు.
1: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
0: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
1: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యు కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
0: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
1: ఇట్స్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్. హౌ డు యు డిసైడ్?
0: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
1: సిన్స్ ఇస్ బియాండ్,
0: అతనే నిజమైన గురువు.
1: ఈస్ ట్రూ గురు.
0: త్రిగుణరహితం.
1: He has no three qualities.
0: Sattva, Rajo, Tamo, Gunamulu.
1: Three qualities, the pious, the passionate,
0: and the animal. Sattva, Rajo, Tamo, Gunamulu, Prakuti yokka lakshanalu.
1: These three qualities refer to the world.
0: Ee moodu lakshanamulu undinappude,
1: when these three qualities are
0: sukhamu, dukkhamu untuntadi.
1: There are pain and pleasure.
0: Ee moodu lakshanalu lekapothe, ye sukhamu ledu, ye dukkhamu ledu.
1: When these three qualities are not there, there's no pleasure.
0: Ee moodu gunamule sarva alakshanamulu.
1: These three are bad things.
0: కనుక అలక్షణముల చేత,
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
0: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
1: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
0: కనుక త్రిగుణరహితము, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
1: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
0: అతనే భగవంతుడు.
1: హీస్ గాడ్.
0: త్రిగుణరహితం.
1: హీస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
0: అతనే గురువు.
1: హీస్ గురు.
0: ఈ గురువు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ గురు?
0: అనేక మంది చెప్తుంటారు.
1: Many say,

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ? హూ ఇస్ బ్రహ్మ?
1: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ. ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్.
0: తానే హిస్ క్రియేషన్. సృష్టికర్త తానే.
1: హిస్ క్రియేటర్ టు.
0: ఈ భూతరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
1: హిస్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
0: సర్వం బ్రహ్మమయం జగత్.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతున్నది.
1: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
1: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
0: విష్ణు అనగా ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖ చక్ర కదా ధార్యాన.
1: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
0: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
1: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
0: కర్త తానే.
1: హిస్ క్రియేటర్.
0: కర్మ తానే.
1: ఇస్ ఆల్సో యాక్షన్.
0: కనుక జగత్తంతా కూడా క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
0: దీనికి భగవంతుడే కర్త.
1: గాడ్ ఇస్ కర్త.
0: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
1: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
0: కారణం తానే.
1: హీస్ యాక్షన్.
0: కర్మ తానే.
1: యాక్షన్
0: కర్తవ్యము తానే.
1: డూయర్
0: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ఫ్. ఇస్ విష్ణు.
0: విష్ణు స్వరూపం.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
1: సో హూ ఇస్ విష్ణు? ఇస్ ఎ వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ యూనివర్స్.
0: గురువు.
1: అండ్ దట్ గురు.
0: గురువు అనగా ఏమిటి?
1: హూ ఇస్ గురు?
0: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడు ఆ గురువు?
1: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర?
0: కాదు కాదు కాదు. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
1: గు ఇస్ అట్రిబ్యూట్లెస్. రు ఇస్ ఫార్మ్లెస్.
0: గుకారో అంధకారస్య.
1: గు ఇస్ డార్క్నెస్.
0: రుకారో తన్నివారణ.
1: రు ద వన్ ద డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
0: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
1: గు ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలన చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ ద డిస్పెల్స్ ద డార్క్నెస్?
0: ప్రకాశమే,
1: ద లైట్.
0: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
1: గురు మెంట్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్, విజ్డమ్.
0: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
0: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరు గురువు కాదు.
1: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వి అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్.
0: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
1: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్.
0: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
1: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్స్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
0: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్య.
1: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్ ద వన్
0: ఆచార్యులు లేరు.
1: దెర్ ఆర్ నో ఆచార్య.
0: గురువులు లేరు.
1: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
0: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
1: దే విస్పర్ మంత్ర
0: తత్వము.
1: దే విస్పర్ మంత్ర ఇన్ ది ఇయర్ అండ్ కలెక్ట్ మనీ.
0: గురువు యొక్క లక్షణములు.
1: దాట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ది టీచర్.
0: గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.
1: ద థర్డ్ ఆస్పెక్ట్ గురుదేవ.
0: మహేశ్వరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ మహేశ్వర?
0: అనగా
1: ఈమెన్
0: ఈ జగత్తునందు సమస్త జీవులను శాసించేటువంటి వాడు మహేశ్వరుడు.
1: మహేశ్వర ఇస్ ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే శాశ్వత వచనం. ఇది శాస్త్రం అని శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
1: హీ ఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
0: ఎవరు ఏ దినంలో, ఏ కాలంలో, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధన చెప్పేటువంటి వాడు.
1: ఈస్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి.
0: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
1: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది ఏనాటికి ఎప్పటికీ ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్ దిస్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
1: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ కమాండ్.
0: ఋతువులు శాసనమే.
1: సీజన్స్ శాసనం.
0: వర్షము శాసనమే.
1: ద రెయిన్స్ కమాండ్.
0: రాత్రిం పగలు శాసనమే.
1: ద డే అండ్ నైట్
0: అంతా శాసనమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ కమాండ్.
0: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
1: ఇస్ ఆల్ నోయింగ్.
0: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
1: ఆల్ ఎన్కంపాసింగ్.
0: సమస్తమును తన హస్తమునందుంచుకున్నటువంటి వాడు గురువు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
0: కనుకనే విష్ణువు.
1: సో విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖ చక్రం.
1: యస్ గట్ శంఖ
0: గదా పద్మము.
2: One is Gada and Padma.
0: నాలుగు హస్తములు ఉన్నాయని.
2: Has four hands.
0: ఒక చేతిలో శంఖము.
2: With one he has శంఖము.
0: ఒక చేతిలో చక్రము.
2: The other hand wheel.
0: ఒక చేతిలో గద.
2: Has got Gada.
0: రెండవ చేతిలో పద్మము.
2: Another hand.
0: దీని అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance?
0: అనగా శంఖము. శంఖమనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: చక్రము కాల చక్రము టైము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ద చక్ర ద వీల్ ద టైమ్ ఇస్
0: గద అనగా బలము.
2: ద గద ద పవర్
0: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ఎనర్జీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పద్మము
2: ద పద్మ ఫ్లవర్
0: హృదయ పద్మములు అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
2: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
0: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో గల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ చక్ర గదా పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తునకు బోధిస్తూ వచ్చినటువంటి వారు.
2: సో శంఖ చక్ర గద పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ఇన్ అ సిగ్నిఫికెన్స్.
0: అయితే ఇక్కడ విష్ణువు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రము పొత్తు కుదరదే?
2: Here you say విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
0: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
2: If you say that they don't see eye to eye, they are not no different.
0: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నా చూడదు, సంకుచిత బుద్ధుడు, వీళ్ళకు పొత్తు కుదరదు.
2: Only the narrow-minded people bring about the difference between
0: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
2: One says I am వైష్ణవై, another one says
0: కేవలం సంకుచితమైన భావములే.
2: They are all narrow feelings.
0: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
2: దే ఫైట్ అమాంగ్ దెమ్ సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కడే,
2: హిస్ ఓన్లీ వన్ గాడ్.
0: చూడండి, విష్ణు చేతి లోపల శంఖము చక్రము అనగా శబ్దము కాలము బలము హృదయము మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
2: గాడ్ హెస్ గాట్ ద సౌండ్ ద టైమ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు,
2: దెన్ ఈశ్వర.
0: ఈశ్వరుడి చేతిలో ఒకటి ఏమిటి? ధమరకము.
2: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమర,
0: ఇంకొక చేతిలో త్రిశూలము,
2: అనదర్ హ్యాండ్ త్రిశూల.
0: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
2: ధమరక స్టాండ్ ఫర్ సౌండ్
0: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
2: సౌండ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: త్రిశూలము త్రికాలము యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
2: త్రిశూల ద త్రీ టైమ్.
0: కాబట్టి కాలము కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుంది.
2: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
0: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: Does when we say we find God is one, but the names are different.
0: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
2: From the worldly point of view among Bharatiyas, there's one example.
0: వైష్ణవులు తిరుపతికి వెళుతుంటారు.
2: Vaishnavas go to Tirupati.
0: శైవులు తిరుపతికి పోతుంటారు.
2: Shaivites also go to Tirupati.
0: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
2: But there is only Venkatramana, one God.
0: Kani seivulu poyinappudu Venkateswara Venkateswara antaru.
2: But Shaivites call, oh Venkateswara.
0: Vaishnavulu poyinappudu Venkatramana Venkatramana antaru.
2: But Vaishnava say Venkatramana Venkatramana.
0: Ishwara ikkada Ravana.
2: There Ishwara here Ravana.
0: Ee bhavalake marpu kani Venkateswara ye marpu kalagaledu.
2: There is difference in their feelings, but Venkateswara is one.
0: Venkatramana anetundi danni.
2: The word Venkatramana.
0: Venkate Ishwara anetundi danni.
2: Or Venkateswara.
0: Kevalamu alpabuddhulu yokka trupthulu.
2: That is mere satisfaction out of narrow feelings.
0: Ishwaraniki Pashupati annaru.
2: Ishwara is called Pashupati.
0: Pashupati anaga pashulakanta kodanu nathudu.
2: Pashupati means the lord of
0: pashu anaga emiti
2: animals. Oh, what are these animals?
0: Mano buddhulato chedinatundi oka jeeva tattvaniki pashuttamu ani peru.
2: The nature that goes along with this mind and intellect.
0: Age vishnuvulu lopala poyitundi gopala antaru.
2: But from the sense of Vishnu is
0: Gopala Pashupati rendu okate.
2: So Gopala Pashupati are one.
0: Veedu Gopala antadu, vaadu Pashupati antadu.
2: Vaishnava is called Gopala, Shaivas called Pashupati.
0: Ee vidhamainatti peru lopala kuda nu ekatvanni chakkaga nirupana chestu vastundadu.
2: But even in the names there is unity here.
0: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamaipothunnayi.
2: Therefore narrow feelings among the human beings lead to this diversity.
0: ee enta kaalam ee alpa buddhulato manam sadhana chesinappatikini
2: however long you may do with all this narrow feelings
0: unnata sthayini manam ee maatram kudalu pondalem.
2: You will never reach noble heights.
0: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
2: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: నీవు దైవమే.
2: యువర్ గాడ్.
0: తెలియనంత వరకు నీవు జీవుడే.
2: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
0: తెలుసుకుంటే నీవే దైవం.
2: వన్స్ యూ నో యువర్ గాడ్.
0: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
2: Enquiring everything.
0: Vivekamulo manam praveshinchali.
2: Discriminate.
0: Enta vijnanam undinappatikini.
2: With all the knowledge.
0: Vivekame lekapothe.
2: When there is no discrimination.
0: Sarvamu vyarthamaipothe.
2: Everything is in vain.
0: Inta sepu.
2: So long.
0: Anil Kumaru. Tokyo, Japan, Hong Kong, anni vaipula poyi. Variki unnatvanti okka bhakti prapattulu. వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
2: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
0: వీరికంత ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకు ఎందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
2: The devotees staying at a far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
0: Mee paina nirdaya kaani vaari paina daya kaani rendu levu naaku.
2: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
0: ఎవరు తలచిన అంత మాత్రమే నేను. ఎవరు ఎంత మాత్రం తలుస్తారో అంత మాత్రమే ఉంటాడు.
2: As you think, so God manifests himself.
0: వారి విశ్వాసం అనేది దీనికి మూల కారణం.
2: Their faith is responsible.
0: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితం అందిస్తుంటుంది.
2: Their faith gives them results.
0: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటున్నది.
2: However, good and bad are everywhere.
0: కానీ వారు దూరముగా ఉండటం చేత,
2: since they are far off,
0: దీని యొక్క భక్తి ప్రపత్తుడు
2: దేర్ డివోషన్
0: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
2: దేర్ వెరీ డీప్ ఇన్ దెమ్.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు,
2: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ సో డీప్,
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్షేమంగానే ఉంటాయి.
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దేర్
0: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు,
2: ద డివోటీస్
0: ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
2: దే ఆర్ ఆల్వేస్ రెస్ట్లెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్.
0: రోడ్డు ప్రక్కలోపల
2: పెద్ద
0: వృక్షాలంతా ఉంటాయి.
2: దే ఆర్ హ్యూజ్ ట్రీస్.
0: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
2: వెన్ యూ లుక్ ఎట్ దెమ్ దే ఆర్ జైజాంటిక్.
0: కానీ క్షామం ఏర్పడింది.
2: బట్ దేర్ వాస్ ఫామిన్.
0: వర్షం లేదు.
2: నో రెయిన్.
0: నీరు లేదు.
2: నో వాటర్.
0: కానీ ఆ వృక్షములు పచ్చగానే ఉంటున్నాయి.
2: బట్ దోస్ ట్రీస్ ఆర్ గ్రీన్.
0: దానికి ప్రక్కనే
2: అనుసాయి
0: ఒక వరి పంట ఉంటుండాలి.
2: ప్యాడీ ఫీల్డ్.
0: దానికి నిత్యము నీరు పెట్టాలి.
2: ద ప్యాడీ ఫీల్డ్ హ్యాస్ టు బి వాటర్డ్.
0: ఒక దినమేమైనా నీరు పెట్టకపోతే అది వాడిపోతుంది, ఎండిపోతుంది.
2: ఇఫ్ యూ డోంట్ వాటర్ ప్యాడీ ఫీల్డ్ ఫర్ వన్ డే, ఇట్ వుడ్ బి డ్రై.
0: ఈ తెలివి తక్కువ మనిషి ఏమనుకుంటాడు?
2: హూ ఇస్ ఫూలిష్ వన్?
0: మరి ఇంత చిన్న ముక్క ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడికి ఎండి చచ్చిపోతుండాలి.
2: సచ్ లిటిల్ వన్ ద ప్యాడీ.
0: ఇంత పెద్ద వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా కళకళలాడుతుంటారు.
2: ఏ బిగ్ ట్రీ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాటర్ ఇట్ స్టిల్ రిమైన్స్ గ్రీన్.
0: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
2: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
0: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
2: Therefore, the roots having gone into the depths could take water.
0: ప్రక్కనున్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
2: But the roots of the paddy field have not gone that deep.
0: పైపైనే ఉంటున్నాయి. పైపై నీరున్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతానే ఎండిపోతుంది.
2: Roots of the paddy field are just superficial. Receive the water there only, then becomes dry.
0: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
2: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్?
0: మన భావమును ఆ యొక్క గ్రేస్, ప్రేమ, ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
2: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
0: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
2: వి జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
0: అంత మనం ఫ్లయింగ్ సాసెస్ మాది తయారైపోయినాం.
2: వి హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసెస్.
0: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
2: వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
0: ఆ నమ్మకం మన కుదరాలి.
2: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
2: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
0: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
2: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్ బిట్వీన్,
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
2: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అసంతృప్తికి గురి అవుతున్నాం.
2: వి ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్.
0: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
2: వి లిసన్ సో మెనీ వర్డ్స్.
0: స్వామి మాటలు నిత్యము వింటూనే ఉంటున్నాం.
2: వి లిసన్ టు స్వామిస్ వర్డ్స్.
0: కానీ కొంతమంది ఒక్కతూరి వింటే చాలు, అది లైఫ్ అంతా పెట్టుకుని దాన్ని ఆచరణలో పెట్టుకుంటారు.
2: బట్ సమ్ ఇఫ్ దే లిసన్ వన్స్, దే ప్రాక్టీస్ త్రూ దేర్ లైఫ్.
0: ఇంత ఉపన్యాసం చేసినటువంటి యొక్క అనిల్ కుమార్ కూడాను,
2: అనిల్ కుమార్ హ్యావింగ్ గివెన్ సచ్ ఎ లాంగ్ లెక్చర్
0: ఇక్కడ ఇండియాలో, బెంగళూరులో, గుంటూరులో ఉన్నంత వరకు మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
2: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లెక్చర్.
0: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నది. కానీ
2: దో ది లెక్చర్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్,
0: మధ్య మధ్య ఈ మంకీ మైండ్ బంప్సు జంప్సు బంప్సు జంప్సు.
2: But his monkey mind has got bumps and jumps.
0: ఒక్కొక్కటి తానే చెప్పుతాడు.
2: He himself says it one time.
0: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
2: But he doubts, is it true?
0: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
2: To clarify his doubts, I have sent him to Tokyo.
0: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్తులంతా కండ్లారా చూచాడు.
2: He has seen himself the devotion of those people.
0: దీనికంతా మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
2: He could understand that the faith which is responsible for the foundation.
0: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
2: wherever it may be,
0: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
2: The faith will never lead you to failure.
0: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
2: When the faith is less, there will be anxiety.
0: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
2: ప్రహ్లాద loves హరి.
0: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
2: హిరణ్యకశిపు హేట్స్.
0: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
2: హిరణ్యకశిపు goes on saying, denying.
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద has got single faith, God exists, God exists.
0: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడింది.
2: When he was thrown out of the hills, who protected him?
0: విష్ణు కాదు.
2: It's not విష్ణు.
0: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
2: That faith has assumed the form of విష్ణు.
0: కనుక ఏ సమయం లోపల ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్లా వస్తుందో,
2: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
0: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
2: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
0: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
2: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
0: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోజనం చేయాలని ఆశించింది.
2: She wanted Swami to come, to visit her house.
0: Tappaga vastanani maati ichadu.
2: Baba promised that he would come.
0: Kaani aanu siddham chesukundi.
2: But she was ready.
0: Anni vidhara kudanu kaachukundi paapam.
2: She was waiting anxiously.
0: Kaani cheppinata kaalaniki poledu Baba.
2: But Baba didn't go at the appointed hour.
0: Anni tattalo pettukundi.
2: All materials are served.
0: Ani padam daggariki poyindi Baba, enduku nannu inta avamanam chestunnavu?
2: Then he went to Baba.
0: Naaku avamanamaina paravaledu. మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
2: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐ యామ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్ట్ టు ఫాల్స్హుడ్.
0: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
2: బట్ యూ షుడ్ నెవర్
0: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
2: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
0: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
2: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
0: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
2: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
0: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
2: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ది ప్రిపరేషన్.
0: వెళ్ళి చూచేటప్పటికి కుక్క తింటూ ఉండాలి.
2: She noticed the dog eating. The
0: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరుగొట్టింది.
2: She has beaten the dog with a stick.
0: అప్పుడు నేను చేసిందంతా కూడా కట్ట కడపడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్, ఇది డాగ్. దైవానికి చేసినటువంటి డాగ్ కంత అర్పితం అయిపోయింది, నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
2: She felt so mad, so sad, because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
0: రెండవ దినము షిరిడీకి వచ్చింది.
2: ద ఫాలోయింగ్ డే షీ హాడ్ బీన్ ఇన్ షిరిడీ.
0: మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
2: బాబా. షుడ్ యు నాట్
0: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
2: యూ షుడ్ స్టాండ్ బై యువర్.
0: ఇంత అబద్ధం చెప్పారు.
2: వై డిడ్ యు స్పీక్ లైస్?
0: బాబా కోపం వచ్చి, సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
2: బాబా వాజ్ యాంగ్రీ. సైతాన్ డిడ్ ఐ అటర్ ఫాల్స్హుడ్?
0: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
2: బాబా యూస్ టు యూజ్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
0: ఇప్పుడు ఎక్కువ దున్నపోత అని ఉపయోగపెట్టేది.
2: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతు దున్నపోతు హీ బఫెలో.
0: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
2: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
0: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అంత అబద్ధం ఆడడం కరలేదు.
2: ఐ నీడ్ నాట్ సాటిస్ఫైడ్. I am very firm of truth.
0: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
2: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫాదర్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది, ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
2: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
0: అన్ని రూపాలు నావే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ మైన్.
0: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
2: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: మీది నేరో మైండ్.
2: యువర్స్ ఇస్ నేరో మైండ్.
0: దానివల్ల నీకు భేదం కనిపిస్తుండాలి.
2: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: కుక్క ఎవరు? నేనే.
2: అండ్ దట్ వెరీ డాగ్
0: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇట్.
0: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని,
2: కీపింగ్ వన్ ఫామ్,
0: దీనిని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకుని,
2: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
0: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము, ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
2: బేసింగ్ ఆన్ దీస్ చేంజెస్, ఇఫ్ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టు ద డివినిటీ, ఇట్స్ నారో మైండెడ్.
0: భగవంతుడు ఏ రూపములైనా రావచ్చు.
2: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: అన్ని రూపములు తానే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
2: ఏరి స్వామి.
0: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
2: ఈ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ మెసేజ్.
0: ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్త మెసేజ్ ని పంపవచ్చు.
2: స్వామి కెన్ సెండ్ మెసేజ్ త్రూ ఎనీబడీ.
0: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
2: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
0: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
2: వన్ మై డై బికాస్,
0: ఒకరికి పిడుగుబడి చచ్చిపోతాడు.
2: వన్ మై డై బికాస్,
0: ఒకరు జారిపడి చచ్చిపోతాడు. జారి,
2: వన్ మై స్లిప్ అండ్ డై.
0: ఇవన్నీ జరుగుతుండంటే ఏమిటి, భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదే అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాములు తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి.
2: హీ డైస్ బికాస్ ఆఫ్ సర్పెంట్ బైట్ బికాస్ సర్పెంట్ ఇస్ ఎ మెసేజ్. హీ డైస్ బికాస్ ఆఫ్ ఎ స్లిప్ బికాస్ స్లిప్ ఇస్ దిస్ మెసేజ్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
2: వీ హ్యావ్ హియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఇది ఎందుకోసం కట్టాలి?
2: వై షుడ్ బి కన్స్ట్రక్టెడ్?
0: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
2: మెనీ పీపుల్ సఫర్ ఫ్రమ్ వేరియస్ డిసీజ్.
0: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
2: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కొంతమంది మందుల పైన విశ్వాసము,
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
2: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ డాక్టర్స్.
0: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
2: పీపుల్ హావ్ ఫెయిత్ ఇన్
0: దేవుడు. ఏ రకమైతే ఏమిటి,
2: వాట్ ఎవర్ మే బి,
0: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని. చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
2: వెదర్ ఇస్ ఎ ప్లాట్ఫార్మ్ ఆర్ ఎ చౌల్ట్రీ, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు స్లీప్.
0: అదేవిధంగా రోగులు నివారణ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
2: ద డిసీజ్ మస్ట్ బి క్యూర్డ్, యూ షుడ్ బి హెల్దీ అండ్ యూ షుడ్ బి హ్యాపీ.
0: దానివల్ల చాలా మంది శ్రద్ధ భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీము, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
2: ఫర్ దట్ రీజన్ మెనీ డాక్టర్స్, డాక్టర్ వేణుగోపాల్, ఢిల్లీ టీమ్, హైదరాబాద్ టీమ్,
0: వేణుగోపాల్, ఈ ఢిల్లీ టీము, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఏది కారణం?
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వేణుగోపాల్ అండ్ ఢిల్లీ టీమ్ టు విజిట్?
0: శ్రద్ధా భక్తులే దీనికి మూల కారణం.
2: ఇట్స్ ఓన్లీ దేర్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఢిల్లీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ రాత్రి పగలు శ్రమ పడవలసిన అవసరం ఏమిటి?
2: వై షుడ్ దే లీవ్ ఢిల్లీ అండ్ స్ట్రగుల్ హార్డ్?
0: ఆసుపత్రి లోపల మంచిగా ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
2: They have got that good determination that everyone should be happy, that operation should be successful.
0: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
2: They do all this keeping Swami in view, nothing else.
0: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పనిని చేపించాలి.
2: So each work has to be done in a particular person.
0: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
2: Everything leads to same goal.
0: ఒక్క లక్ష్యమే.
2: Only one goal.
0: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాడు.
2: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్ మెనీ
0: అంతా పిలిపించుకునేటువంటి వాళ్ళు.
2: దే యూజ్ టు సమన్ రిలేటివ్స్.
0: ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో ఏమిటో,
2: వాట్ వుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆపరేషన్.
0: వీళ్ళు ఏడ్చడము, వచ్చిన బంధువులు ఏడిపించడమే.
2: ఈ క్రైస్ అండ్ రిలేటివ్స్ ఆల్సో క్రై.
0: ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటిది.
2: Such things happen.
0: ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల హార్ట్ ఆపరేషన్ పెట్టిన తర్వాత అందరికీ కాల్లో విరిగిన ముళ్ళు తీసినట్టుగా సులభమైపోయింది వాడు.
2: When heart operations are undertaken, Prashant Nilayam,
0: heart operations ke bhay mein ledu.
2: No one is afraid of heart
0: operations. Kabatti aayak nirbhayame nijamainatundi okka bhayam.
2: That fearlessness is there.
0: Ade abhayamu.
2: That gives you all security.
0: Chinna chinna pillalanta kudalu.
2: Even little children.
0: Navutu navutu vastunnara hospital.
2: They come to the hospital smiling.
0: In the hospital ki vellalu.
2: Swami went to hospital.
0: Chinna bidda operation jarigindi.
2: A small little child was operated.
0: ఆ మంచం పై నుంచి నవ్వుతూ నవ్వుతూ నమస్కారం చేస్తుండాలి.
2: ద చైల్డ్ సిటింగ్ ఆన్ ద బెడ్.
0: తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు దగ్గర కూడా.
2: నో మదర్, నో ఫాదర్, నో రిలేటివ్.
0: ఆ బిడ్డకి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వై షుడ్ ద చైల్డ్ బి సో హ్యాపీ?
0: అది కేవలం ఒక వాతావరణం యొక్క ప్రభావం.
2: ఇట్ ఇస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్.
0: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
2: దట్ ఫెయిత్ ఇస్ ది బేసిస్.
0: కనుక అన్ని విధాలు కూడా ఆనందంగా జరుగుతూ ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఇన్ ఏ హ్యాపీ వే.
0: అన్ని కూడా ఒక భగవత్ కార్యంగానే వాళ్ళు కూడా చేస్తున్నారు.
2: దే డూ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: మేము చేస్తున్నామే, మేము ఇలాంటి అహంకారం వారి దగ్గర ఎక్కడ కూడా లేదు.
2: దే హావ్ నో ట్రేస్ ఆఫ్ ఈగో దట్ దే ఆర్ డూయింగ్.
0: కానీ వాళ్ళు ఎదురుగా మనం చెప్పకూడదు, కానీ ఎంతో శ్రద్ధాభక్తితో చేస్తున్నారు.
2: ఇట్ నీడ్ నాట్ బి సెడ్ ఆన్ దర్ ఫేస్, దే డూ ఇట్ విత్ లాట్ ఆఫ్.
0: అలాంటి శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాళ్ళే ఈనాడు లోకానికి అవసరం.
2: For this world, the men of devotion are
0: said. Shraddha bhakti lekapothe inni chesi em prayojanam?
2: When they are missing, what is the fun of doing these things?
0: కూరగాయలు మంచి ఫ్రెష్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాం.
2: యు బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్.
0: అప్పటికప్పటికి చింత చెట్టు నుంచి కోసి చక్కని చింతక ఒక పండు తీసుకాం.
2: యు బ్రాట్ ద టామరిండ్ ఆల్సో ఫ్రెష్.
0: మంచి కొత్త ఉప్పు వేశాము.
2: ఫ్రెష్ సాల్ట్ ఇస్ ఆల్సో యాడెడ్.
0: మంచి మిరపకాయలు వేశాము.
2: ద గుడ్ చిల్లీస్ ఆర్ ఆల్సో యాడెడ్.
0: చక్కని సాంబార్ చేశాము.
2: గుడ్ సాంబార్ ఇస్ ప్రిపేర్డ్.
0: కానీ అది చెడిపోయింది సాంబార్.
2: బట్ ద సాంబార్ ఇస్ స్పాయిల్డ్.
0: ఉప్పులో తప్పుందా?
2: ఇస్ దేర్ మిస్టేక్ ఇన్ ది
0: ఉప్పులో తప్పుందా?
2: ఆర్ ఇన్ ద దో?
0: లేక చింతపండులో తప్పుందా?
2: ఆర్ డిఫెక్ట్ ఇన్ టామరిండ్?
0: కూరగాయల్లో తప్పుందా?
2: ఆర్ ఇన్ వెజిటబుల్?
0: కాదు కాదు కాదు. పాత్రలో కళాయి వేయలేదు అందువల్ల పాయిజన్ అయిపోయింది.
2: ద వెసల్ ఇస్ నాట్ టిన్డ్ దేర్ఫోర్ ఇట్ బికేమ్ పాయిజన్.
0: కనుక ఇవన్నీ ఆపరేషన్లు ఎంత చేసినా
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ఆపరేషన్
0: లక్షల రూపాయల ఖర్చు అయినటువంటి వాల్స్ అంతా పెట్టినప్పటికీ
2: ఈవెన్ ఇఫ్ లాక్స్ ఆర్ స్పెంట్
0: అన్ని చేస్తున్నప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ డన్
0: ఆ భక్తి విశ్వాసం అనేటువంటి ప్రేమతత్వం హృదయంలోకి లేకపోతే కళాయి లేని పాత్రలో పులుసు ఉండేటట్టు అవుతుంది.
2: When there is no love, the thing within the vessel of heart, everything becomes a poison.
0: విశ్వాసం కావాలి.
2: That faith is necessary.
0: ఎక్కడైనా కూడా విజయానికి కానీ అపజయానికి కానీ విశ్వాసము అవిశ్వాసము మూల కారణం.
2: For success and failure is the faith and absence of faith.
0: చోట అన్ని జరుగుతాయి.
2: If you got faith, everything will be done.
0: కానీ విశ్వాసం లేకుండా
2: without faith
0: ఏదో భక్తి అని వాదోపవాదములు వేస్తూ కూర్చుంటే
2: ఇఫ్ ఎంటర్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్
0: అహంకారం యొక్క ప్రభావాలు
2: ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈగో
0: ఆడంబరాల యొక్క ప్రభావాలు
2: ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్
0: అంతే గాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము కాదు.
2: నాట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్.
0: కనుక దివ్యమైన ప్రేమ స్వరూపులారా,
2: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే
2: టు అండర్స్టాండ్ ది డివినిటీ
0: మొట్టమొదటి దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దైవత్వం లేనటువంటి యొక్క స్థానం కానీ
2: ఏది ద ప్లేస్ వితౌట్ గాడ్
0: దైవనామము కానటువంటి వస్తువు కానీ
2: ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ గాడ్
0: లేదు.
2: నథింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక గురు పూర్ణిమ అనగా
2: గురు పూర్ణిమ మెంట్
0: పూర్ణమైనటువంటి యొక్క చంద్రుడు అనగా ఎట్టి మచ్చలు లేకుండా ఉండేటువంటి వాడు.
2: ఫుల్ మూన్ వితౌట్ ఎనీ స్పాట్.
0: కనుక చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో జాయత.
2: మైండ్ ఈజ్ ది ప్రిన్స్.
0: చంద్రుడనగా మన యొక్క మనసే.
2: ద మైండ్ ఇస్ ద మూన్.
0: ఈ మనసు పరిపూర్ణమైనటువంటి యొక్క దీనిగా ఉన్నప్పుడు
2: when the mind is full and pure
0: అదే గురు పూర్ణిమ మంచి ప్రకాశాన్ని ఇస్తుంది.
2: దట్ ఈస్ గురు పూర్ణిమ గివ్స్ గుడ్ లైట్.
0: అదే గురు పూర్ణిమ యొక్క ప్రభావం కానీ
2: దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ.
0: శిష్యులందరినీ చేర్చుకుని పాద పూజలు చేపించుకోవడం దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయించుకోవడం ఇవి కాదు గురు పూర్ణిమ యొక్క లక్షణాలు.
2: గురు పూర్ణిమ డస్ నాట్ మీన్ కలెక్టింగ్ ది డిసైపుల్స్ కలెక్టింగ్ మనీ మేకింగ్ దమ్ గో రౌండ్.
0: ఎంత ప్రదక్షిణ చేసినా దక్షిణ లేకపోతే అది ఫలితం లేదంటారు.
2: ఈ మే జస్ట్ గో రౌండ్ ఇన్ ప్రదక్షిణ బట్ వితౌట్
0: దక్షిణ ప్రదక్షిణ.
2: సో దక్షిణ ఆఫరింగ్
0: దక్షిణ ఏమిటిది?
2: వాట్ ఈస్ దక్షిణ ఆఫరింగ్?
0: నీ ప్రేమను అందించడమే దక్షిణ.
2: ఆఫర్ యువర్ లవ్.
0: ప్రదక్షిణ అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ మెంట్ బై ప్రదక్షిణ?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవటమే ప్రదక్షిణ.
2: టు నో గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ ప్రదక్షిణ.
0: ఈ రెండు తత్వాలను కూడా మనం చక్కగా గుర్తించుకుంటే
2: వెన్ వి అండర్స్టాండ్ దట్ నేచర్
0: నిత్యము గురు పౌర్ణమి
2: ఎవ్రీ డే ఇస్ గురు పౌర్ణమి
0: సర్వము గురుత్వమే
2: ఎవ్రీథింగ్ ఇస్ టీచర్
0: మర్మం ఎరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి.
2: ద మూమెంట్ ది సీక్రెట్ ఇస్ అండర్స్టూడ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్
0: మర్మము తెలియకుండా ఉండినంత వరకు వాడు అంధకారమే.
2: వెన్ ది సీక్రెట్ ఈస్ నాట్ నోన్ ఈజ్ ఇన్ దాట్
0: సత్యాన్ని గుర్తించుకుంటే అదే గురుత్వమే.
2: వెన్ ది నేచర్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఇస్ టీచర్.
0: గురువు అనగా ఒక్క దైవమే గురువు దైవమే గురువు దైవమే గురువు ఇంకెవరు గురువు లేరు లోకంలో.
2: దెన్ హూ ఇస్ గురు? గాడ్. గాడ్ గాడ్ అలోన్ ఈజ్ గురు.
0: కనుక దైవ చింతన చెయ్యండి.
2: దెన్ థింక్ ఆఫ్ గురు.
3: भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना सुख शांति नहीं.

0: ప్రేమస్వరూపులారా, భారతదేశం నందు అనేక విధములైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు లేకపోలేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇన్ భారత్, దేర్ మెనీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్.
0: ఏదో విదేశాల్లో పోయి అక్కడ వారు అనేక విధమైనటువంటి యొక్క శ్రమలను కూడాను చేసి చాలా నూతనమైనటువంటి పద్ధతులను కూడాను గుర్తించి అనేక విధములుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.
1: పీపుల్ విజిట్ ఫారిన్ కంట్రీస్, దే రిసీవ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ అక్వైర్ న్యూ స్కిల్స్.
0: నిజముగా భారతీయులకు ఉన్నంత ఓపిక మరొకరికి లేదు.
1: In fact, what all that's not present here is not present elsewhere.
0: Videshallo poi ratrim pagalu kudanu kashtapadi rogulu chustu enno vidhamainaatunte okka shramalu padutunnaru.
1: They struggle hard taking care of the patients day and night.
0: Kani akkadu kudanu adhikanga rogulku taginatunte vaidyam chesedi bharatiyule kani videshiyulu ekku mandi kaadu.
1: But there abroad, the doctors who attend on the patients are Indian doctors only.
0: చెప్పేటువంటి వారు పూర్వం మన యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో ప్రత్యేకంగా,
1: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
0: సొమ్ములు మావి, షోకులు మీవి అని.
1: మనీ బిలాంగ్స్ టు అస్, ఫర్ ద కంఫర్ట్ బిలాంగ్స్ టు అదర్స్.
0: జ్యువెల్స్ ఆర్ మై బ్యూటీ, మీవి.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, బ్యూటీస్ అదర్స్. జ్యువెల్స్ ఆర్ మై అండ్ బ్యూటీస్ అదర్స్. బ్యూటీ అదర్స్.
0: కనుక చేసేదంతా కూడా భారతీయులు అక్కడ పని.
1: వాట్ ఆల్ దట్ ఇస్ డన్ ఇస్ డన్ బై ఇండియన్.
0: కీర్తి ప్రతిష్టలంతా వాళ్లకు.
1: ద నేమ్ అండ్ రిప్యూట్ గోస్ టు దెమ్.
0: అటువంటి రీతిగానే భారతదేశం లోపల ఇన్ని విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉంటున్నారు.
1: లైక్ దిస్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్.
0: ఏదైనా కూడా సమీపంలో ఉండేటువంటి దాని యొక్క విలువ అందరికీ అంత విధంగా గుర్తించడానికి వీలు కాదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ రికగ్నైజ్ ది వాల్యూ వెన్ ఇట్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ.
0: అది దూరంగా ఉండిన దానిపైనే చాలా ఆకర్షణ.
1: దిస్ లాట్ ఆఫ్ గ్రేట్ అట్రాక్షన్ వెన్ ఇట్ ఇస్ ఫార్
0: 24 గంటల సేపు స్వామి సంతనే ఉంటుంది, స్వామి దగ్గరే ఉంటున్నప్పుడు కూడా స్వామి విలువ కూడా అంత తెలియదు.
1: సో లాంగ్ వీఆర్ సో నియర్ టు స్వామి, వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ.
0: కొంచెం దూరం పోయినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంటారు.
1: ద మూమెంట్ వీఆర్ లిటిల్ బిట్ ఫార్ ఆఫ్, వీ నో ద వాల్యూ.
0: లైట్ హౌస్ ఉంటుంటుంది, దాని లైట్ చాలా దూరంగా ఉండేటువంటి వారికి తెలుస్తుందని కింద ఉన్నటువంటి వారికి తెలియలేదని.
1: హియర్ ఇస్ ద లైట్ హౌస్, ద లైట్ ఈస్ సెట్ టు డిఫరెంట్ ప్లేసెస్, బట్ దోస్ అండర్ నీత్ ది లైట్ హౌస్ డోంట్ ఫీల్ ద లైట్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: మన భారతీయుల లోపల
1: అమంగ్ భారతీయ
0: చాలా శ్రద్దా భక్తి కలిగినటువంటి వారు
1: మెనీ పీపుల్.
0: విదేశంలో కూడా మంచి మంచి వారంతా లేకపోలేదు.
1: దే ఆర్ గుడ్ పీపుల్ టూ.
0: భారతదేశంలో ఇంత శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు ఉండినప్పటికీ,
1: దో దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ సచ్ కెపాసిటీ,
0: వారికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి వారు చాలా తక్కువ.
1: దేర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఎంకరేజ్ సచ్ పీపుల్.
0: కనుకనే మన భారతదేశంలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్, కంపౌండర్స్, నర్సెస్ గో అబ్రాడ్.
0: కారణం ఏమిటి? వారికి తగినటువంటి అవకాశాలు ఇక్కడ ఇవ్వటం లేదు.
1: బికాస్ దే ఆర్ నాట్ గివెన్ ఎనఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్.
0: అంతే కాకుండా వారికి తగినటువంటి యొక్క ఉద్యోగ సద్యోగాలు కూడా తగినటువంటివిగా ఇవ్వటం లేదు.
1: దే డోంట్ హావ్ జాబ్ పొటెన్షియల్.
0: వారికి తగినటువంటి స్థాయిని కూడా వారికి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ పొజిషన్స్ హియర్.
0: సీనియర్ జూనియర్ గా, జూనియర్ సీనియర్ గా మార్చేసేస్తుంటారు.
1: సీనియర్ బికమ్స్ జూనియర్, జూనియర్ బికమ్స్ సీనియర్ హియర్.
0: ఇలాంటి యొక్క కొన్ని ఇబ్బందుల వల్ల
1: బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్
0: భారతదేశం నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారు.
1: మెనీ లీవ్ దిస్ కంట్రీ.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారిని భారతదేశం నుంచి బయటకు ఎందుకు పంపాలి?
1: వై షుడ్ వి సెండ్ సచ్ మైటీ పవర్ఫుల్ పీపుల్?
0: మనమే వీరిని ఇక్కడ పెట్టుకుని చాలా బాగుంటుందని సంకల్పించుకుని,
1: థింకింగ్ దట్ వి షుడ్ హావ్ సచ్ పీపుల్ అండ్ మేక్ దెం వర్క్.
0: చాలా గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా ఉంటున్నారు మన హాస్పిటల్లో.
1: దర్ వెరీ గ్రేట్ డాక్టర్స్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: వాళ్ళు లంచ్ ఎప్పుడు తీసుకుంటారు? 5 గంటలకు తీసుకుంటారు.
1: వెన్ డు దే టేక్ లంచ్? అట్ 5 o'clock.
0: అయితే అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే డాక్టర్స్ బాగుంటే కదా పనులు బాగా జరుపుకోవచ్చు.
1: స్వామి ఫీల్స్ బ్యాడ్ బికాస్ డాక్టర్ షుడ్ బి హెల్తీ.
0: హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్.
0: వాళ్ళు బాగుండేటప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
1: ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ, దే కెన్ డూ ఎనీథింగ్.
0: అందువల్ల నేను చెప్తుంటే దినము 10-12 చేస్తున్నారు ఆపరేషన్.
1: They are doing operations at the rate of 10 and 12.
0: వద్దు వద్దు, 4, 2, 3 చేయండి, మీరు కూడా ఆరోగ్యం ఉండాలి, మీకు తగినటువంటి శ్రమ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అంటుంటాను.
1: స్వామి రిస్ట్రిక్టెడ్ దెమ్ టు నంబర్ 4 ఆపరేషన్స్ పర్ డే బికాస్ ఆఫ్ ఫర్ ద కంఫర్ట్.
0: కనుక అలాంటి డాక్టర్స్ అంతా ఉండినప్పుడు మంచి నర్సెస్ కూడా ట్రైనింగ్ చేయాలనేటువంటి సంకల్పము చేసి,
1: స్వామి విల్ దట్ దేర్ షుడ్ బి ట్రైన్డ్ నర్సెస్.
0: రేపటి నుంచి నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెట్టేసేస్తున్నాం.
1: ఫ్రమ్ టుమారో నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ స్టార్టెడ్.
0: డాక్టర్స్ ఆపరేషన్ చేయటం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ఆపరేట్.
0: ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకునేది చాలా ఇబ్బంది.
1: ద పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కూరగాయలు కోయటం చాలా సులభము.
1: టు కట్ ది వెజిటబుల్ ఇస్ ఈజీ.
0: కానీ దాన్ని మంచి కూరగా వండటమే చాలా కష్టం.
1: టు మేక్ ఇట్ ఎ గుడ్ కర్రీ ఇస్ డిఫికల్ట్.
0: ఈ వండటం అనేటువంటిదంతా నర్సెస్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: దిస్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద నర్స్.
0: ఈ నర్సెస్ సరైనటువంటి రీతిగా లేకపోతే
1: ది నర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్.
0: ఆపరేషన్ చేసినప్పుడు అది అపజయమే అవుతుంది.
1: ద ఆపరేషన్ ఆల్సో విల్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: కనుక మంచి నర్సెస్ ట్రైనింగ్ చేయాలని.
1: So in order to train good
0: nurses college repeti start chestunnam.
1: Swami started nurses college.
0: Yavaraina manchi tyaga jeevulu ganu pavitramaina hrudayamto seva cheyalanukunte uddesham lekunte vaadu ma safai daggariki vachi applications ichukoni vaallandulo chetamulo ye vidhamaina kharchu ledu free education.
1: Those of you with a pure and sacred heart, with a spirit of sacrifice, can approach Dr. Safai. There is no fees. If you
0: go to training for nurses, you have to pay for tuition fees. You have to pay for tuition fees. You have to pay for
1: it. In other institutions, they should pay tuition fees like that. Here, no fees.
0: Petrol is free.
1: Food is also free.
0: Bhojan is free.
1: Everything is free.
0: Kanuka, yavaraina manchi hrudayam kaliginatuvanti vaallu kavali.
1: We need people with pure hearts.
0: ఇప్పుడు మా హాస్పిటల్లో కావలసినంత మంది ఉంటున్నారు. కానీ ఎంతమంది ఉంటున్నప్పటికీ పని జరగటం లేదు.
1: ద నంబర్ ఆఫ్ పీపుల్ బట్ యట్ వర్క్ ఈజ్ నాట్ కంప్లీట్.
0: ఎందుకంటే పేషెంట్ ఎక్కువ.
1: బికాస్ పేషెంట్స్ నంబర్ మోర్.
0: కనుక ఇంకా ఎక్కువ మంది కావాలి నర్సెస్.
1: సో మోర్ అండ్ మోర్ ఆఫ్ నర్సెస్.
0: కేవలం మా నిమిత్తమే మేము కోరటం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ స్వామి.
0: దేశం యొక్క నిమిత్తం.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క క్షేమమే మన క్షేమం.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: జననీ జన్మభూమశ్చ స్వర్గాధిపి గరీయసి అని మన జన్మమిచ్చినటువంటి తల్లి జన్మించిన దేశము రెండు స్వర్గములు కట్టే మించినటువంటివి.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మోర్ దాన్ ద వెరీ హెవెన్.
0: కనుక మన దేశం లోపల ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వ్యాప్తి గావించాలి.
1: సచ్ థింగ్స్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ అవర్ కంట్రీ.
0: ఏ మూల పల్లెలో ఏ మూల కుగ్రామంలో ఉండేటువంటి వారికి ఇలాంటి అవకాశం అందించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్.
0: కనుక ఈనాడు ఈ పల్లెలో ఈ విశాలమైనటువంటి ఒక ఆసుపత్రి ప్రారంభం కావటం చేతనే ఎంతమందికో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి.
1: బికాస్ దిస్ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ రిమోట్ విలేజ్ లైక్ దిస్ మెనీ ఆర్ బెనిఫిట్.
0: చాలా మందికి తెలియదు దీని యొక్క రహస్యం.
1: మెనీ పీపుల్ డోంట్ నో ది సీక్రెట్.
0: మేము కేవలం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ చేసుకోవటం కోసం మేము ప్రారంభించడం లేదు.
1: దిస్ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: మాకు ఆచరణ ప్రకారం
1: వీ వాంట్ ప్రాక్టీస్.
0: అంతేగాని అడ్వర్టైజ్ కాదు.
1: ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్.
0: హార్ట్ ఆపరేషన్ జరిగితే
1: అండ్ హార్ట్ ఆపరేషన్ ఇస్ కండక్ట్
0: కనీసం ఒక నెలైన హాస్పిటల్లో ఉండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ హాస్పిటల్ ఫర్ వన్ మంత్ అట్లీస్ట్.
0: కానీ మా హాస్పిటల్ లోపల ఒక అతిశయోక్తిగా చెప్పుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్.
0: ఈనాడు ఆపరేషన్ అయితే
1: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
0: రేపటి కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీ.
0: మూడవ దినము వాక్ చేస్తున్నారు.
1: థర్డ్ డే దే స్టార్ట్ వాకింగ్.
0: ఐదవ దినము కుట్లు పేస్తున్నారు.
1: ఫిఫ్త్ డే
0: కుట్లు.
1: ఫిఫ్త్ డే ది సూచన్స్ రిమూవ్.
0: సెవెంత్ డే డిశ్చార్జ్ చేసుకుని పోతున్నారు.
1: సెవెంత్ డే డిశ్చార్జ్.
0: ఎక్కడ ఉన్నారు తెలిసినా మంచి కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురుల మాదిరి ఉంటున్నారు.
1: యు నో హౌ ఆర్ ద పేషెంట్స్. దే ఆర్ లైక్ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్.
0: ఇంత గట్టిగా అదే ఆనందం.
1: సో స్ట్రాంగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్.
0: ఈనాడు ఆపరేషన్ అయితే
1: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
0: రేపటి దినం కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీస్.

0: గట్టిగా అదే ఆనందం.
1: సో స్ట్రాంగ్, దట్ ఈస్ హ్యాపీ.
0: ఆరోగ్యమే మహాభాగ్యము.
1: ది హెల్త్ ఈజ్ వెల్.
0: ఆరోగ్యం బాగుంటే ఎన్ని కార్యములనే చేయొచ్చు.
1: వన్ ఈజ్ హెల్తీ, ఎనీవన్ కెన్ డు ఎనీథింగ్.
0: అలాంటి వాళ్ళే ఎంతో మంది చక్కగా పుష్టికరంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: సచ్ హెల్తీ పీపుల్ ఓన్లీ ఎంజాయ్ హ్యాపీనెస్.
0: ఇది క్రమక్రమేణ గాని నేడు కాదు రేపు కాదు, ఇది యావత్ ప్రపంచానికే కూడా ఆదర్శంగా అయిపోతుంది.
1: నాట్ ఓన్లీ టుడే ఆర్ టుమారో, ఇట్స్ గోయింగ్ టు బి ది ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఎవరైనా కూడాను ఏ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి ఏ విధమైన జంకు గొంతు ఉండకూడదు. ఇది మీ ఆసుపత్రి, నాది కాదు.
1: నో నీడ్, నో వన్ నీడ్ టు హెజిటేట్ ఆర్ డౌట్. ఇట్ ఇస్ నాట్ స్వామీజ్, ఇట్ ఇస్ యువర్.
0: మీ నిమిత్తమై పెట్టినటువంటిదే ఇది.
1: దిస్ హాస్పిటల్ ఇస్ ఫర్ యూ.
0: ఎవరైనా వచ్చి రైట్ గా మీరు అక్కడికి వచ్చి ఆనందంగా చేసుకుని సుఖశాంతులు అనుభవించుకుని తగినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Anyone can enter into the hospital as a matter of right and enjoy supreme happiness and lead an ideal life. That Swami expects and concludes.
0: Kontamandi anukuntunnaru kevalam bidavallu kosame pettaremo maboti varu pokurudu emanu sandehistunnaru.
1: Some have got a doubt that this hospital is meant for poor people, not for us.
0: Andariki idi hospital.
1: This hospital is meant for everybody.
0: Rogam veedu sir, rogam veedu srimantude veedu daridrude rogam kalukkon raadu.
1: The disease has no relation, recognition of a poor man.
0: రావచ్చును,
1: ఇట్ మే కమ్ ఎనీ టైమ్.
0: కాబట్టి ఎవరైనా రావచ్చును ఇక్కడ.
1: ఎనీ వన్ కెన్ కమ్ హియర్.
0: ఆ యొక్క డిఫరెన్స్ మా దగ్గర లేదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ డిఫరెన్స్ హియర్.
0: కోటీశ్వరుడు మన దగ్గర కూటి మీద వరకు సమానత్వమే.
1: ఏ మిలియనేర్ అండ్ ఏ పాపర్ కెన్ కమ్ హియర్.
0: మీరేమాత్రం డౌట్ పెట్టుకోకుండా
1: డోంట్ హ్యావ్ ఎనీ డౌట్.
0: అందరూ హాస్పిటల్కి రండి.
1: ఆల్ కమ్ టు ద హాస్పిటల్.
0: ఈ విధమైనటువంటి స్వాతంత్రం మీకు ఉంటుండాలి.
1: యూ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: వెతుకబోదుర చటికి వెర్రి మనసా, వెతుకబోయెదుర చటికి వెర్రి మనస. అతయో మీలో నేనున్నది వెతుకుమచట, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా, బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి, వెతుకబోయుదురచటికి వెర్రి మనస. అదియు మీలోన ఉన్నది వెతుకుమచట, ఇంతకన్నను భాగ్యంబు ఏది కలదు.
1: With the sole desire to see the manifestation of the divine, O foolish mind, where do you want to go in search of him? That the divine is within you, you inquire and search within. What else more to be communicated to this august assembly of noble souls?
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: భగవత్ సృష్టి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటది.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: బ్రహ్మభాగ్యాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను సాధకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలో వేరియస్ స్పిరిచువల్ పాత్స్ టు ఎక్స్పీరియన్స్ the divine vision, the manifestation of God.
0: Indulo daivatvaniki chakkani avakasam andinche vidhanamu nirupistu vachadu.
1: This also gives ample evidence to experience the same.
0: Prati padamanandu kudanu oka mantramu, prati mantramunaku కొన్ని పదములు, కొన్ని పదముల చేత ఈ మంత్రమును పవిత్రమైనటువంటి ఒక అంతరార్థంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీ మంత్ర ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్ ఆఫ్ మీనింగ్.
0: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ మిరియడ్ మీనింగ్స్ బట్ యెట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దాట్ విచ్ వీ కెన్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
0: దక్షిణామూర్తి యొక్క తత్వమును లోకమునకు ప్రచరింపచేసుకోరి అనేక విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబించి అంతరాత్మను ప్రబోధించి ఆనందమును కలిగిస్తూ వచ్చాడు సాధకులకు.
1: దక్షిణామూర్తి హ్యాస్ షోన్ సో మెనీ పాత్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ బై ద సీకర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: అయితే ఈ మంత్రములు ఏ రీతిగా వచ్చాయి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ మంత్రస్?
0: సామాన్యమైనటువంటి ఒక లౌకిక జగత్తుకునకు సామాన్య పదములైన మంత్రమే వినియోగం చేసి సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించి వచ్చాడు.
1: ఆల్ దీస్ మంత్రస్ ఆర్ పాస్డ్ ఆన్ టు ది హ్యూమానిటీ ఇన్ అన్ ఆర్డినరీ వే ఫ్రమ్ ద వరల్డ్లీ పార్లన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఆర్ వెల్ నోన్.
0: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
1: త్రీ వర్డ్స్ వర్ ఎంఫసైజ్డ్ హియర్.
0: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
1: దే రిప్రజెంట్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ ది టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: దే హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్ బై ఫార్మ్స్.
0: ఆత్మ మనసు ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: there are three here. One is Atma, the self. Manas, the mind. In between the jiva,
0: jivudu,
1: the individual.
0: Devudu, manasu.
1: The two here, jiva, the individual, deva, the divine, and in between, manas, the mind.
0: Aite, ee jivunaku, devunaku, madhyanunnatundi manasu, ye pani chestu vachindi.
1: What is the task assigned to the mind which stands between the individual and the divine?
0: Jivudu jadamu.
1: The individual is jada or inert.
0: Devudu chaitanyamu.
1: Divine, God is chaitanya.
0: Ee jada chaitanyamulo rendintini kalipe nimittamai manasu aneetundi madhyalo niyamistu vachadu.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: Jeevudu, devudu, manasu.
1: Individual, God and the mind.
0: Idi kudanu oka mantrame.
1: This also constitutes a mantra.
0: Jeeveshwara prakriti ani deeniki oka mantramu.
1: This is called prakriti, the nature comprising these two, jiva individual, Ishvara God.
0: Ee Ishvaratvannu జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: మనస్ ఇస్ కెప్ట్ హియర్ యాజ్ ఎ విట్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇన్ టు ద డివైన్.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుని దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: హౌ డస్ ద మైండ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద మ్యాన్ ఇన్ టు గాడ్?
0: కేవలము జీవుడు వ్యష్టిస్వరూపుడు.
1: The individual is a member in a community.
0: Devudu samasti swarupudu.
1: God is the cosmic form.
0: Kani manasu anetundi samasti vishti swarupamai.
1: Whereas mind is the combination of the community as well as the universe.
0: Manasu inta pavitramaina shaktini undinadani nirupistu vachadu.
1: It has been very clearly stated, the mighty power of the mind.
0: Kani ee modern age lopala మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్, కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: పిచ్చుకోతి వంటిది అన్నారు.
1: వి సే ఇట్ ఇస్ ఎ మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ మ్యాన్ కైండ్, నాట్ మంకీ మైండ్.
0: ఈ మ్యాన్ కైండ్ ను మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: Kanuka manasu anetundi chaala pavitramainatundi.
1: And so mind is highly sacred.
0: Manayeva manushyanam karanam bandhamochayo annaru.
1: Mind is responsible for the bondage and liberation.
0: Manasu chaala shaktivantamainatundi annaru.
1: Mind is highly powerful.
0: Manasukunnatundi shakti mari deniki kudunu ledu.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: Kanuka itti manasunaku taginatvanti shaktini andinchukuntu raavatam chetane ee daivattvam anetvanti kramakramena konchi gauravam taggutu vachindi.
1: As the mind is dominating, it is not able to know in full, in depth God.
0: Unna gauravam eppatiki untunnadi.
1: In fact, the honor and the grandeur lies there.
0: Kani manasunaku ee prapanchamlo unnatundi vyaktulu antati gauravam nandinchaledu.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: Laukikamaina bhautikamaina prakrutamaina ee yokka padamulaku sarinatundi arthanni gurtinchukoledu.
1: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
0: Kanuka జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ ఇండివిజువల్ అండ్ గాడ్, మైండ్ ఇస్ సో పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: మైండ్ హ్యాస్ గాట్ వెరీ పవర్ఫుల్ సోర్డ్ విత్ ఇట్.
0: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాలర్.
0: ధీరత్వంతో కూడినటువంటిది.
1: కరేజ్.
0: పరాక్రమంతో కూడినటువంటిది.
1: అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్.
0: పవిత్రతతో కూడినటువంటిది.
1: సాంక్టిటీ.
0: ఇలాంటి మనస్సు యొక్క తత్వమును గుర్తించుకునేటానికి ఎవరికి చేత కాకపోయింది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో ద నేచర్ అండ్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి ఒక విలువనే జగత్తుకు కానరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కానీ మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore, it's the power of the mind that proves clearly the strength of the individual and of God.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: So we have to know clearly the difference between the divinity in man, the divinity which is all awareness, which is spread all over the universe.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇట్ హెస్ బిన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ వన్ పాయింటెడ్ ఈవెన్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్
0: కనుకనే ఈ మనస్సునే విష్ణు స్వరూపము అన్నారు.
1: సో విష్ణు స్వరూప ద సస్టెనెన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ద మైండ్.
0: నిన్నటి దినం చెప్పినట్టుగా మనస్సు విష్ణు స్వరూపమే.
1: As Bhagavan said yesterday, the mind is Vishnu.
0: Swasamu, swasamu kevalamu Brahma swarupame.
1: The breath is Brahma.
0: Ee Brahmam nundi aavirbhavinchinatundi oka Vishnuku daiva swarupam ane nijamainatundi oka devamu Vishnu ani peru pettaru.
1: Therefore, Brahma is the origin and Vishnu is God.
0: Aa swasa swarupamane nijamainatundi ishwarattvam annaru.
1: Therefore, the divinity is this principle of breath.
0: ఈ ఈశ్వరత్వమునకు, ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది?
1: What gulf of difference lies between the principle of Brahma, the వాక్, and also ఈశ్వరత్వ, the divinity?
0: ఈ బ్రహ్మత్వం నుంచి వారు వివరించినటువంటిది వాక్కే.
1: Therefore, the speech faculty or talk has originated out of Brahma.
0: వాక్కుండేటువంటి శక్తి మరి దేనికిని లేదు.
1: Walk or talk is highly powerful.
0: Vishwastutudu, Chakrasurudu, Mahavirundu.
1: The man of valor and courage.
0: Vishwastutudu, Chakrasurudu, Mahavirundu.
1: Mahavirudu.
0: Gorasache.
1: With too much of desire.
0: Aswatthama sirojamul taragi.
1: Yes, beheaded Aswatthama.
0: Chudantar Maharatnamun.
1: And you want to carry the precious
0: hair. Sashatkirti eringa puchukani.
1: Has been picked up.
0: విశ్వాసం మన నుంచి దొబ్బే శిభిరోర్ విభాగం అని బాసిపో అని అన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
1: The divinity is highly powerful.
0: ఆనాడు పద్మవ్యూహమునందు ఏర్పరిచినటువంటి ఒక మహాశక్తివంతమైన యంత్రాన్ని భేదించే నిమిత్తమై ఈ యొక్క అశ్వత్థామ చాలా పవర్ ఫుల్గా వచ్చాడు.
1: It was only to break that device, a special device in archery, Padma Vyuha. It was the plan of Aswatthama to come out of it
0: successfully.
1: This Padma Vyuha is not of the design of an
0: ordinary Acharyude.
1: It was designed by Dronacharya.
0: Dronacharyudu ee Padma Vyuhamnu pannadu.
1: It was the Dronacharya whose design is this Padma Vyuha.
0: ఈ పద్మవ్యూహం సామాన్యమైనది కాదని,
1: దట్ పద్మవ్యూహ ఇస్ నాట్ సింపుల్,
0: తన కుమారుడు దీన్ని భేదించలేదని,
1: దట్ ఇస్ సన్ కెనాట్ గెట్ ఇన్ టు ఇట్,
0: కనుకనే ఆ యొక్క దీనికి ఆపివేసేసింది సుభద్ర.
1: దేర్ఫోర్ సుభద్ర బ్రాట్ ఎ టోటల్ హాల్ట్ యాజ్ అశ్వత్థామ కెనాట్ గెట్ ఇన్.
0: కనుకనే ఆనాటి నుండి ఈ శబ్దములకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
1: సిన్స్ దట్ టైమ్ దీస్ సీక్రెట్ వర్డ్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ వెరీ పవర్ఫుల్.
0: ఈ శక్తి మాటలు ఎందు మాత్రమే కాదు,
1: ద పవర్ ఇస్ నాట్ మియర్లీ నేచురల్,
0: క్రియాస్వరూపం నందు కూడాను ఈ శక్తిని నిరూపించుతూ వచ్చింది.
1: ద పవర్ ఇస్ ఆల్సో యాస్ వెల్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ యాక్షన్.
0: కనుకనే మూడు మూడు పదములు చేరి ఒక్కొక్క మంత్రంగా నిరూపించింది ఈ యొక్క గీత.
1: దెర్ఫోర్ త్రీ త్రీ వర్డ్స్ కాన్స్టిట్యూట్ ఎ మంత్ర.
0: ఈ వేదమునందును ఉపనిషత్తులు ఎందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క అంతరములే మంత్రములుగా మారుతూ వచ్చినాయి.
1: And we find such mantras in Veda and Upanishads.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైన రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
1: It is very difficult to understand the essence of Upanishads.
0: కనుక ప్రతి మంత్రమునకును తత్ త్వం అన్నారు.
1: Every mantra speaks of these two, tat, tvam.
0: Ayamatma brahma anindi.
1: It also said, ayamatma brahma.
0: Sarvam kalvidam brahma anindi.
1: Sarvam kalvidam brahma.
0: Kalvidam brahma anaga, idi oka mantra me.
1: Kalvidam brahma is a mantra.
0: Tat tvam asi, idi oka mantra me.
1: Tat tvam asi is a mantra.
0: Prajnanam brahma, adi oka mantra me.
1: Prajnanam brahma is also mantra.
0: Ayamatma brahma.
1: So also ayamatma brahma.
0: బ్రహ్మవత్ బ్రహ్మైవ భవతి.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ఇవన్నీ కూడాను కేవలము ఉపనిషత్తులు యందు వచ్చినటువంటి యొక్క పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
1: దిస్ ఆర్ ఆల్ ద దిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
0: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
1: ఎవ్రీ వర్డ్ ఈస్ నాట్ దట్ సింపుల్ యాజ్ యూ థింక్. ఇట్ ఈస్ మంత్ర.
0: ఈ మంత్రమునకు అనేక విధములైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: Every mantra has so many interpretations and meanings.
0: ఇవి వేదములలోని నాలుగు పదములు అని చెప్పారు.
1: These are all four main statements in
0: వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతో కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: In fact, these mantras are present in all these four of Vedas: Rigveda, Yajurveda, Samaveda, and Atharva Veda.
0: ఈ నాలుగు వేదములు ఎందుకు కూడాను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది వేదస్.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
0: అన్ని మంత్రముల యొక్క సారము ఒక దాని ఎందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ వన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: జాయినింగ్ తత్.
0: దానితో నేను చేర్చటము.
1: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దట్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: నేనే బ్రహ్మగా ఉంటున్నాను, బ్రహ్మతో చేరినాను.
1: ఐఎమ్ బ్రహ్మ, ఐ జాయిన్డ్ బ్రహ్మన్.
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తే సర్వం కలివిదం బ్రహ్మ.
1: When we investigate like that, we will know sarvam kalvidam brahma.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకత్వాన్ని బోధించేటువంటిది.
1: In fact, all of them connote same meaning.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రముల యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice wants us to know the oneness, the unity of all
0: these statements. బ్రహ్మమిత్ బ్రహ్మైవ భవతి. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ద నోవర్ బికమ్స్ ద నోన్.
0: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
1: దిస్ ఈస్ ది ట్రూ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ముఖ్యంగా మీరు తెలుసుకున్నటువంటిది ఏంటంటే నేనే దైవము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ నో దట్ ఐఎమ్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులు.
1: ఈచ్ వన్ ఇస్ డివైన్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులైనప్పుడు ఇక దైవాన్ని ఎందుకు కొల్చాలి?
1: Then where is the need to worship God?
0: అయితే దైవాన్ని కొల్చేటువంటి ఒక శక్తి సామర్థ్యములు కానీ దైవమును కొల్చేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: However, it's not possible for you to estimate whether you have got the
0: eligibility to worship God or not. సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ,
1: being so common, moving in the world,
0: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: యు ఆర్ జస్ట్ లీడింగ్ ఎ నేచురల్ లైఫ్.
0: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
1: లీడింగ్ ఎన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు నో ది స్పిరిచువల్ కంటెంట్?
0: అది దివ్యమైనటువంటి ఒక విస్తృత స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే. ద లైఫ్ వీ లీడ్ ఈస్ కాస్మిక్.
0: అది సమష్టి స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్సల్.
0: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడాను విస్తృత స్వరూపాలు.
1: All we are all individuals in the ordinary sense.
0: Vyashti samasti swarupani yedithe gurtinchagaladu.
1: How do you expect the vyashti, the individual, to know the samasti, the cosmic form?
0: Karukuni enni prayatnalu chesinappudikini, enni sadhanalu salipinappudikini, enni mantramulu uchcharinchinappudikini vyashti samasti swarupudu kaadu.
1: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths one would adopt,
0: nene samasti swarupunnanu aneetundi satyanni gurtinchukunnappude idi meeku samasti swarupudu avutadu.
1: When once you know that I am God, you will be knowing the cosmic form.
0: I am God, I am God, I am God aneetundi aa satyanni meeru gurtinchali.
1: You have to know the basic truth that I am God.
0: అయితే మీరు ఎట్లా చెప్పగలరు ఐ ఆమ్ గాడ్ అని?
1: హౌ కెన్ యూ డిక్లేర్ దట్ ఐఎమ్ గాడ్?
0: ఆ నమ్మకమును పూర్తి అభివృద్ధి తెచ్చుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు ఫాస్టర్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్.
0: మంత్రమునకు ముడివేసి
1: వీ హావ్ టు టై అప్ మంత్రస్.
0: ఈ ముడియందున్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి
1: అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇన్ దిస్.
0: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
1: అండ్ వీ హావ్ టు అన్టై ది కాంబినేషన్ మేకింగ్ యూజ్ ఆఫ్ మంత్ర.
0: ముడి వేయటము, ముడి విప్పటము,
1: టైయింగ్ అప్ అండ్ అన్టై.
0: ఆది ఎందు, అంత్యమునందు,
1: బిగినింగ్ అండ్ ది ఎండ్.
0: కనుకనే దానికి సరైనటువంటి అర్థాన్ని మీరు గుర్తించుకుని వర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ఎగ్జాక్ట్ మీనింగ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఏది ప్రారంభంలో అయినదో వచ్చినదో,
1: దట్ విచ్ కమ్స్ ఇన్ ద బిగినింగ్,
0: అదే ఈ యొక్క అంత్యంలో కూడా కలుగుతుంది.
1: విల్ ఆల్సో కమ్ టువర్డ్స్ ది ఎండ్.
0: ప్రారంభంలో వచ్చినటువంటి బిడ్డ,
1: ద చైల్డ్ బోర్న్,
0: ఏ విధంగా తెలియనటువంటి స్థితిలో ఉంటుందో,
1: జస్ట్ బీయింగ్ నాట్ ఏబుల్ టు మూవ్,
0: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడా ఆ రకమైనటువంటి స్థితికి వస్తుంది.
1: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ద ఎండ్.
0: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనా, ఏ వస్తువులకైనా ఒక్కటే.
1: Therefore, the beginning and the end for any is uniform.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాము.
1: We have gone to a river and brought some mud with us.
0: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
1: And you brought forward that mud and kept in front of your house.
0: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగా ఉంటుండాలి.
1: But it has been growing like a mound there.
0: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
1: అండ్ యూ హావ్ మిక్స్డ్ దట్ వాటర్ ఇన్ దట్ మడ్.
0: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
1: అండ్ యూ ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇంటూ ఎ పాట్.
0: కానీ క్రమక్రమేణా దానిని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
1: అండ్ యాజ్ యూ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్డ్ ఓవర్ దేర్, అల్టిమేట్లీ యూ ఫైండ్ పిట్ దేర్.
0: కనుకనే గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
1: Therefore the heap has come down to the level of pit now which was once upon a time.
0: కానీ మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
1: The mud has taken the form of the pot and the pot is nothing but of the mud.
0: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
1: But the water if kept in that pot would not be there. Its level comes down gradually.
0: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
1: This has to be processed in fire.
0: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
1: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
0: కనుకనే మనము మట్టి వంటి వారు.
1: So we say it's full of mud only.
0: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
1: Therefore it's the divinity that transforms the mud into the human.
0: అది ఏ విష్ణుత్వము?
1: That is sustenance,
0: Vishnu. ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత,
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్ విష్ణుత్వ మేడ్ దిస్ పాట్.
0: దానిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
1: As this pot is made use of, it is broken on the way.
0: కాదు కాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
1: It must be, it should be processed, kept, it should be burned. ఏమిటి
0: ఈ జ్ఞానం?
1: What is this జ్ఞాన?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true jnana, wisdom, is experienced non-dualism.
0: సంపాదించుకున్నప్పుడు ఇది పూర్తి కాలిపోతుంది.
1: When once you experience that oneness, non-duality, it will be burnt.
0: అప్పుడే దీంట్లో వేసినటువంటి పదార్థం నిలిచిపోతుంది.
1: Then only all the material you keep there would be retained.
0: కనుకనే దీన్ని పగలగొట్టుకునకుండా చూసుకోవాలి.
1: So we should see that the pot is not broken.
0: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
1: We have to take care as it is.
0: అది ఏ అగ్ని సంస్కారం అన్నారు.
1: That is what we call the process of refinement.
0: కాల్చడం అనగా సంస్కారమే.
1: This burning principle is refinement.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
1: everything
0: సంస్కారం చేతనే సర్వ విధములైనటువంటి శక్తులు మారుతున్నాయి.
1: By refinement it will have special powers.
0: అగ్ని సంస్కారం చేత కుండలు ఏ విధంగా గట్టిపడిపోతుండదో,
1: జస్ట్ ఇస్ పాట్స్ ఆర్ స్ట్రాంగ్ బై బీయింగ్ కెప్ట్ ఇన్ ద ఫైర్.
0: దైవ అనుగ్రహం అనేటువంటి సంస్కారం చేత,
1: బై ద రిఫైన్మెంట్ ఆఫ్ గాడ్,
0: జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు.
1: ద ఇండివిజువల్ బికమ్స్ గాడ్.
0: అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి మానవుడు కూడాను మాంసముక్తంతో చేరికూర్చి వచ్చినాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
0: ఇది ఒక మలినపు కొంప.
1: ఇట్ ఇస్ డర్టీ.
0: ఇది ఒక మాంసముద్దతో చేసినటువంటి బొమ్మ.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
1: అండ్ దిస్ toy, how are you making use of
0: this? It
1: has no power in the true
0: sense. Because
1: it has been refined
0: gradually, its
1: power
0: increases. The
1: value also rises. The pot which is made up of mud,
0: we cannot use it
1: instantly.
0: అదే విధంగానే బంగారు భగవంతుని ఎంత కూడాను బంగారు బంగారు బంగారు అని పిలుస్తుంటాను.
1: భగవాన్ కాల్స్ ఎవ్రీవన్ బంగారు బంగారు.
0: బంగారు అనగా గోల్డ్ అని.
1: బంగారు మీనింగ్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడే భగవంతుడు.
1: హిరణ్య గర్భ ఈస్ గాడ్.
0: కనుక ఈ బంగారు అనేటువంటి దాన్ని మీరు సంపాదించుకున్నారు.
1: You have earned this gold.
0: బంగారు సంపాదించుకున్నంత మాత్రమే అలంకారం చేసుకోలేకపోయారు.
1: Merely acquiring gold, you cannot have jewels.
0: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: The gold must be made into jewels.
0: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల,
1: as we make ornaments,
0: మనం ఎంత బంగారును చూసామో,
1: the gold we have,
0: అంత దానికి ఒక రాగి లేక పిత్తాడు కొంచెం వేరే లోహములు కలపాలి.
1: We have to mix some other metal like copper.
0: అప్పుడు ఆ లోహములు కలిపినప్పుడే,
1: when the other metal is mixed,
0: మంచి శక్తి వస్తుంది.
1: The gold will have all the strength.
0: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
1: And the weight also increases.
0: Weight కూడా పెరుగుతుంది.
1: Weight increases.
0: అయితే దానిని త్రుంచడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
1: And it will be unbreakable, so strong.
0: కనుకనే మనము భగవత్ సంకల్పం అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
1: God's will is very strong.
0: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: God is Hiranyagarbha.
0: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ హిరణ్యగర్భ?
0: మన యందే ఉన్నాడు.
1: గాడ్ హిరణ్యగర్భ.
0: అది మనమే తెలుసుకోవాల్సినటువంటిది.
1: ఇస్ ఇన్ యూ, విచ్ యు ఆర్ సపోజ్ టు నో.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
1: దర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: దీంట్లో ఆమ్లం అంటారు.
1: అండ్ వి సే యాసిడ్, ఆమ్లం.
0: ఆమ్లం,
1: యాసిడ్, ఆమ్లం.
0: ఆమ్లం అనగా యాసిడే కాదు, అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
1: యాసిడ్ ఆల్సో హస్ గాట్ ద పవర్.
0: క్రమక్రమేణా దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
1: అండ్ వి ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
1: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లక్స్ ఆఫ్.
0: ఈ లక్షలు లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణా దేహాన్ని సృష్టింపజేస్తాయి.
1: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఎ బాడీ.
0: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల,
1: the food that we partake,
0: inumu pittali aamlamam amma bangaru anni kuda cherutunnai.
1: The food that we partake has got all this acid and metals.
0: Kanuka ee acid anetundi manam cheptam chaala parapaatu.
1: It's a mistake if we simply call it
0: acid. Acid kaane kaadu,
1: it's not acid.
0: Idi kuda oka lohame,
1: it's also a metal in one way.
0: Ee loham kuda nu kontha varaku maarpu cheyatam valla maroka lohanga maaripothundadi.
1: This metal is transformed into another type of metal.
0: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
0: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
1: ద గ్రీన్ వెజిటబుల్స్ ఆఫ్ ద లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్ కంటెంట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము.
1: And
0: చింతపండు పులుసుతో.
1: అండ్ వీ ఆల్సో మేక్ ఎ సూప్, మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
0: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
1: టామరిండ్ సూప్.
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుంది.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము.
1: ఆర్ వీ మేక్ రసము ఆఫ్, వీ మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థములందు కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
1: అండ్ వీ ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వీ మేక్.
0: ఇవన్నీ కూడా క్రమక్రమేణా దేహంలో ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
1: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
0: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
1: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్.
0: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
1: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
0: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
1: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గాడ్.
0: కనుక మన ఆహారాన్ని సక్రమైన రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ ద ప్రాపర్ ఫుడ్ దట్ వీ పార్టేక్, వీ కెన్ అండర్స్టాండ్ ద రెస్ట్.
0: కనుక మీకు ఆమ్లం అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
1: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్, ఇట్ ఇస్ నాట్ సో.
0: యాసిడ్ అని అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సో.
0: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ మ్యాటర్.
0: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
1: అండ్ దే బికమ్ సెల్స్.
0: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
1: ద హ్యూమన్ బాడీ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
0: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్త బిందువే.
1: In fact, every cell has got the drop of blood.
0: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరాత్మలు అనేకంగా ఉంటున్నాయి.
1: In science and spirituality, there are lots of inner meanings.
0: కానీ
1: బట్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుంది.
1: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుంది.
1: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
0: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం అనేది కూడా ప్రాప్తిస్తుంటుంది.
1: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ది డివినిటీ టు ఎవ్రీవన్ దట్ స్పెల్.
0: అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
1: అండ్ వీ నేచురల్లీ డ్రీమ్.
0: కానీ ఇది స్వప్నంలో కాదు.
1: దిస్ నాట్ ఎ డ్రీమ్.
0: ఆహారం యొక్క విహారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్ లో.
1: ఇట్ ఇస్ ఆల్ ఎ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్టేకెన్.
0: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు.
1: దే ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
1: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుంది.
1: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ దీన్ని పరిశీలించుకొని ఏ వేదాంతమందు
0: యత్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: మన యొక్క భావాన్ని పురస్కరించుకుని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటది.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
1: హియర్ వే మ్యాగ్నెట్.
0: అయస్కాంతం లోపల
1: హియర్ మ్యాగ్నెట్.
0: దీనికి అంత ఎట్ట వచ్చింది ఈ పవర్?
1: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్?
0: కేవలం అయస్కాంతంలో లేదు.
1: ఇట్స్ నాట్ దేర్ మ్యాగ్నెట్.
0: ఈ క్రమక్రమేణా మన దేహంలోనే ఉంటుండాలి.
1: దట్ మ్యాగ్నెట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక లేదనే అయస్కాంతంగా మారిపోతుండాలి.
1: అండ్ బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టన్ మెటీరియల్స్ విత్ ఇన్ ద బాడీ, ద
0: అయస్కాంతమే మన లోపల ఒక విధమైన బ్యాటరీగా తయారవుతుండాలి.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ సర్వ్స్ ఎస్ బ్యాటరీ విత్ ఇన్ అస్.
0: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
1: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
0: కనుక ఈ లైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
0: లైట్? మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుంది.
1: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
1: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్, వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ అస్ టు హియర్ వాట్ ఈస్ సెడ్.
0: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి?
1: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ అస్.
0: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
1: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్,
0: దీనికి తేజస్సు అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుంది.
1: వీ ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
0: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరము మనం తేజస్సు చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటుందో,
1: జస్ట్ యాజ్ జ్యువెల్స్ దట్ వి మేక్ వెన్ వి పాలిష్ ద షైన్,
0: అదే విధంగానే ప్రతి పదార్థమునకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
1: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హాస్ గాట్ సమ్ స్పెషల్ లైఫ్.
0: తేజస్సునే చైతన్య శక్తి అన్నారు.
1: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్.
0: అది ఆ తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
0: ప్రతి మానవుడి ఎందుకు దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు కాని పదార్థములు ఎందుకు కాని విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
1: God is present in every human being, in every material, in all of the attributes.
0: ఎట్టి పదార్థమైన కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
1: We cannot consider simply as matter.
0: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
1: పదార్థ ఇస్ దివ్యత్వ.
0: కనుకనే ఈ దివ్యత్వమునకు పదార్థం అనేటువంటి మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటుంది?
1: There's lot of difference between దివ్యత్వ spirituality and ordinary matter.
0: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
1: And this is physical.
0: ఇది లౌకికమైన పదార్థము.
1: It is worldly material.
0: ఇది ప్రాకృతమైనటువంటి పదార్థము.
1: It is physical material.
0: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
1: The spiritual is not physical.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
1: That power of the awareness, chaitanya, is spiritual, transcendental, novel, ever fresh.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఒక పదార్థాన్ని పదార్థంగా తీసుకోవటం చేత,
1: because we have taken that sacred, transcendental as ordinary, we are not able to know its
0: value. ఈ విలువ ఇచ్చేది మనమే.
1: We attach value.
0: విలువ తెగించుకునేది మనమే.
1: And we reduce its value.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అది మనిషి యొక్క భావమే.
1: It is only our own feeling.
0: ఈ మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
1: That's how the mind wavers, changes.
0: కనుక మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాం.
1: A very valuable thing is viewed as valueless.
0: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
1: That which has no value, we consider it highly valuable.
0: కనుక నేను మనస్సు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
0: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ వీ కెన్ ఆల్సో నో ద
0: స్పిరిట్. ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
1: మైండ్ సమ్ టైమ్స్ థింగ్స్ ఆఫ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: బై హావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
0: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పములు రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వి విల్ నాట్ హావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: కనుకనే ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
1: వాట్ సార్ట్ ఆఫ్?
0: ప్రతి ఒక్కటి కూడాను నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడాను దైవ స్వరూపమే.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
0: ఈ రక్తం ఏ రీతిగా తయారవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఇది కూడాను ఈ ఆహారం చేతనే.
1: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
1: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: పూర్తి దైవ శక్తి వల్లనే మారుతుంది.
1: అండ్ దట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
0: కనుకనే దైవ శక్తికి ఈ లోకశక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: We have to know the difference between the divine power and the worldly energy.
0: నీకు నిజముగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకొని,
1: if you have got strong faith,
0: నా ఎందున్నటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ సంకల్పమే అని పట్టుకోండి.
1: And catch hold of this principle that every thought is divine.
0: కానీ ఈనాటి మానవుల లోపల పిచ్చి సంకల్పముల చేత ఇదంతా కూడా లౌకిక సంకల్పములు అనుకుంటున్నాం.
1: Because of bad thoughts, we consider everything worldly.
0: ఇది బ్యాడ్ థాట్సే కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ బ్యాడ్.
0: ఇది లౌకికమైన థాట్సే కాదు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ థాట్.
0: అది దివ్యమైనటువంటి థాట్స్.
1: ఇన్ రియాలిటీ
0: అది భవ్యమైనటువంటి థాట్స్.
1: దర్ న్యూ థాట్స్.
0: అది దైవ యొక్క చింతలు.
1: అండ్ దట్ ఈస్ ది థాట్.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
1: వెన్ వన్స్ వీ మిక్స్ విత్ ది డివైన్ థాట్ డివైన్ ఫీలింగ్ ఇట్ బికమ్స్ పవర్ఫుల్.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పదార్థ స్పిరిచువల్.
0: ఒక చిన్న విషయం చూడండి.
1: స్మాల్ పాయింట్.
0: ఒక మూటడు బియ్యం తెచ్చాం, ఒడ్డు తెచ్చాం మనం.
1: యు బ్రాట్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ ప్యాడీ.
0: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనం?
1: వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
0: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
1: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
0: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
0: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
1: బికాస్
0: కౌడు వేరు చేయటం వల్ల,
1: ఇట్ ఈస్ రిమూవ్డ్,
0: ఈ క్రమక్రమేణా దీని వేల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్.
0: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకి అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది. అది
1: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
0: అనగా ఈ రైస్ మార్గానికి ఏది, అది ఏ సంస్కారము?
1: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
0: అది ఏ దంచటము,
1: ఇస్ రిఫైన్మెంట్,
0: అది ఏ తౌడు తీయటము,
1: గ్రైండింగ్
0: చేయటము,
1: సపరేటింగ్ ది హస్క్,
0: ఈ హస్క్ వేరు చేయటము, బియ్యం వేరు చేయటము.
1: యు సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ప్యాడీ.
0: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము?
1: వాట్ ఇస్ ది వాల్యూ?
0: అంత విలువ హస్కిస్తున్నామా, ఒడ్లకి ఇస్తున్నామా?
1: అండ్ యూ డోంట్ గివ్
0: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
1: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
0: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
1: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
0: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
1: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్
0: అప్పుడే మనం దాన్ని భుజించడానికి
1: ప్రైస్ విల్ గో అప్ దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
0: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
0: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
0: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
0: దానికి తగినటువంటి సంస్కారములు మనం చేయాలి.
1: సో ఇట్ హ్యాస్ టు బి పాలిష్డ్.
0: సంస్కారం చేయకుండా
1: వితౌట్ దాట్
0: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ థింగ్స్ స్ట్రైట్ అవే,
0: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్. ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
0: కష్టే ఫలి.
1: All difficulties will give you the fructification.
0: కనుక మనకు కష్టం పడే కొద్దీ పడే కొద్దీ ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
1: If you work hard, you will have good thoughts.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
0: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి రిఫైన్డ్ బై దిస్ డిఫికల్టీ.
0: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేక్రెడ్.
0: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
1: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
0: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
1: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
1: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
0: తినటం ఒక సంస్కారమే.
1: సో ఆల్సో ఈ
0: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. అవ్వటం ఒక సంస్కారమే.
1: స్మైలింగ్,
0: ఏడ్చటం ఒక సంస్కారం,
1: క్రైయింగ్
0: అన్ని సంస్కారం చేతనే లభ్యమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైనింగ్.
0: ఈ ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్.
0: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి ఒక సంస్కారం మార్పు చెందుతున్నాయి.
1: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
0: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి ఒక చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
1: బై క్రయింగ్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
0: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
1: ద బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
0: కానీ నీవు మంచి సంస్కారం చేసుకుంటే అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
1: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
1: ఆక్సిజన్ ఇస్ గుడ్.
0: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు రిటైన్ ఆక్సిజన్.
0: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
1: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ద ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్లు చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని తోరణాలు కట్టుకుని ఏదో అరిటాకులు కట్టుకుని కొన్ని మామిడి తోడాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
1: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పిషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంటింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
0: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
1: పీపుల్ కాంగ్రిగేట్.
0: చేరి వారి గారినంతా కూడా ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణా తాము స్వీకరిస్తాయి.
1: అండ్ ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ది లీవ్స్ దేర్.
0: కలుగుని వాడు దానిలో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ బయట పంపుతుంది.
1: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
0: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
1: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
0: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
1: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
1: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: ఈ పచ్చనిదనం అనేటువంటిది ఎంత గొప్పది.
1: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్.
0: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం ఇప్పుడు.
1: అండ్ వీ హావ్ ఫర్గాటెన్ దట్ ఐడియా టుడే.
0: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
1: టుడే ఇన్ ద మోడర్న్ వెడ్డింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బంటింగ్స్ ఆఫ్ మ్యాంగో లీవ్స్ ప్లాస్టిక్
0: ద్వారాలకంతా కూడా ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
1: వీ హావ్ గాట్ ద ప్లాస్టిక్ బనానాస్.
0: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యూ గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
0: రాదు. ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్రను చూస్తున్నారు.
1: వి జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
1: హైలీ డేంజరస్.
0: ఇలాంటి ఆధునికమైన మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
1: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వి ఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
0: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ ఆఫ్ ది ఫుడ్.
0: దానివల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీంట్లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: కొన్న కూర పావల.
1: ఆఫ్టర్ ఆల్ వీ పర్చేజ్ ది వెజిటబుల్ విత్ సో చీప్ పావల ఫోర్ అండ్ హాఫ్.
0: కూలి అర్ధ రూపాయి.
1: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ.
0: దాన్ని తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
1: కాంట్ యూ క్యారీ ది వెజిటబుల్స్ దట్ యూ బాయ్.
0: ఈనాడు మనము మానవుడు సోమరిపోతున్నా తయారవుతున్నాడు.
1: మ్యాన్ టుడే హాస్ బికమ్ లేజీ.
0: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
1: యూ క్యారీ వెజిటబుల్స్.
0: తప్పేమిటి?
1: వాట్స్ రాంగ్?
0: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
1: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్?
0: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
1: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
0: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
1: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే
0: విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతనో సుఖాన్ని.
1: So when once we understand clearly everything, you can experience happiness.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: ఈ విధంగానే మన ఆరోగ్యాలంతా పాడు చేసుకుంటున్నాము.
1: We are spoiling our health today.
0: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
1: We should not consider food as పదార్థ material, but you should know the పదార్థ.
0: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: And the food that we take should be sacred.
0: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
1: We should see that food is not spoiled.
0: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
1: When once the food is rotten, it becomes poison.
0: కనుక ప్రతి పదార్థం నందు కూడా దైవత్వం ఉంటుండాలి.
1: Therefore there is divinity in every material.
0: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
1: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అన్నింటి ఎందుకు కూడా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
1: వి షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడా సంస్కరింప చేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
1: యాజ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ వీ కెన్ నో ది స్పిరిచువల్ కంటెంట్ ఇన్.
0: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థమంతా నిజమైనటువంటి దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కాముండాలి.
1: The worldly material is to be experienced from the spiritual point of view by processing the
0: కనుకనే దీనికి వేల పెరిగిపోతుంది.
1: The price will go up then.
0: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
1: And you'll also develop the sacred quality in you.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అన్ని చదువుతున్నారు.
1: You study.
0: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచారంలో పెట్టడం లేదు.
1: But what you all you study you don't practice.
0: ఏమిటి చదువుతున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ యు స్టడీ?
0: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేస్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
1: యు సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్ యు సే ఇట్స్ వాటర్.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
1: అండ్ యు ఆల్సో సీ ది సేమ్ H2O.
0: కానీ ఆ నీరు నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
1: బట్ డు యు టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
1: దేర్ఫోర్ బట్ వాట్ యు డూ దేర్ ఇన్ ద లెబొరేటరీ యు ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ హైడ్రోజన్ ఆక్సైడ్. లెబొరేటరీ
0: లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటుంది?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ బై ఎక్స్పెరిమెంటింగ్? ప్రాక్టికల్
0: లో పరిశీలన చేయాలి.
1: యు హావ్ టు ఎక్స్పీరియన్స్
0: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
1: యు ఎక్స్పీరియన్స్ ద ప్రాక్టికల్ లైఫ్.
0: ఈనాడు నీరు లేకుండా ఎంత అవస్థపడుతున్నాము.
1: జస్ట్ యాజ్ వి సఫర్ ఫర్ వాంట్ ఆఫ్ వాటర్
0: అలాంటి లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ జంటి చేర్చి నీరుగా తయారు చేయండి.
1: సో యూ షుడ్ మేక్ వాటర్ అవుట్ ఆఫ్ హైడ్రోజన్.
0: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
1: యు ఆర్ వేస్టింగ్ వాటర్.
0: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ రివర్స్ టుడే.
0: ఒక భారతదేశంలో ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: ఇన్ భారత్
0: జీవనదులంతా ఉంటున్నాయి. కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
1: అండ్ వాటర్ ఫ్లోస్ ఇన్సిస్టెంట్లీ.
0: కానీ కట్టగడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
1: సో మచ్ ఆఫ్ వాటర్ ఈస్ జస్ట్ getting into the
0: కానీ మాకు వాటర్ లేదే వాటర్ లేదని స్టేట్ స్టేట్ పోట్లాడుతున్నారు.
1: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ది స్టేట్స్ ఫర్ వాటర్.
0: ఆ వచ్చిన నీరు మేము ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్?
0: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
1: ఓన్లీ వీక్ పీపుల్ హూ కెనాట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫైట్ ఫర్ వాటర్.
0: లోకంలో ఎన్ని నీరు సముద్రంలో వృథా అయిపోతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ getting into the ocean.
0: నువ్వు దానిని అంతా కాపాడుకో.
1: యూ జస్ట్ రిట్రీవ్.
0: దాని సద్వినియోగం చేసుకో.
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల? భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
1: భారత్ ఇస్ ద సేక్రెడ్ ల్యాండ్. ఇట్స్ అన్ ఆస్పిషియస్ ల్యాండ్.
0: ఇది అన్నపూర్ణ దేశము.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్నపూర్ణ ప్లేస్.
0: ఇంట్లో అన్నమే లేకుండా అవస్థపడుతున్నామంటే దీనికి కారణం ఏమిటి?
1: వెన్ వీ సఫర్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్ వాట్ ఇస్ ది రీజన్?
0: ప్రతి పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: వేర్ మిస్ యూజింగ్ ఆల్ ద మెటీరియల్.
0: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ప్రాపర్ యూజ్.
0: నువ్వు అనుభవిస్తావు.
1: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
0: నువ్వు అనుభవిస్తావు. నీ తోటి బంధువులకు ప్రజలకు కూడా అందించవచ్చును.
1: యూ కెన్ ఎంజాయ్ అండ్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
0: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
1: మెనీ పీపుల్ టు వాష్ దే హ్యాండ్స్.
0: నీరు పోస్తున్నాయి. ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు?
1: సో మచ్ వాటర్ ఇస్ వేస్ట్.
0: నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్.
0: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
1: మేక్ యూజ్ ద వాటర్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
0: బిగించేసేయి.
1: అండ్ ఇమిడియట్లీ క్లోజ్ ద ట్యాప్.
0: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది?
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ వాటర్.
0: డోంట్ వేస్ట్ వాటర్.
1: డోంట్ వేస్ట్ వాటర్.
0: కనుక ఈ వాటర్ వేస్ట్ చేయటం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుండాలి.
1: అండ్ మిస్యూజింగ్ ఆ వాటర్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
1: అండ్ ఈట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
0: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
1: యు ఆర్ వేస్టింగ్ ఫుడ్ అండ్ థ్రోయింగ్ ఇట్ అవే.
0: వేదాంతం ఏమని చెప్తారు తెలుసినా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పేముంది అంటారు.
1: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్ ఇట్ విల్ బి ఈటన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్.
1: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అంత
0: పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా? అవి కాదు వారికి ప్రాణం లేదా?
1: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్.
0: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్.
0: వాసన సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికి పడేస్తాయి.
1: దే విల్ స్మెల్ అండ్ ఇమీడియట్లీ ఐడెంటిఫై వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్.
0: ఆ ఫుడ్ ను కూడా పవిత్రమైన శుద్ధంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ కీప్ ద ఫుడ్ క్లీన్ అండ్ ప్యూర్.
0: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు?
1: అండ్ వీఆర్ వేస్టింగ్ ఇన్ అదర్ వేస్.
0: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్. వీ షుడ్ నాట్ వేస్ట్ టైం. వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్. వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనర్జీ.
0: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
1: టుడే వీ ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
0: ఈ టైం వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుండాలి.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ వర్డ్.
1: డోంట్ వేస్ట్ యువర్ వర్డ్స్.
0: కనుక వేస్ట్ చేస్తే ఇవన్నీ వేస్ట్ అయిపోతుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ యువర్ వర్డ్స్ రెస్ట్ విల్ బి వేస్టెడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: సో నో వన్ షుడ్ వేస్ట్ ఎనీ. matter.
0: కానీ గట్టిగా మాట్లాడకూడదు.
1: యూ షుడ్ నాట్
0: అది వేస్టే.
1: ఇఫ్ యూ షౌట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ వర్డ్.
0: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వర్డ్స్ షుడ్ బి హర్డ్ బై ద పర్సన్ ఫర్ హూమ్ ఇట్ ఇస్
0: మెంట్. రోడ్లో మాట్లాడుకుంటూ పోతుంటుంటే ఎక్కడో వంట రూమ్ లో ఉండేటువంటి వంట వాడికి కూడా వినపడుతుంటాయి.
1: ఇఫ్ యూ వాక్ ఇఫ్ యూ టాక్ అలాంగ్ ద స్ట్రీట్ దోస్ ఇన్ ద కిచెన్ కెన్ ఆల్సో హియర్ యూ.
0: నీ గౌరవం కూడా పోతుంది.
1: యూ లూజ్ యువర్ రెస్పెక్ట్.
0: ఏమిటా ఈయన ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
1: అండ్ పీపుల్ విల్ కన్సిడర్ యూ మ్యాడ్ ఇఫ్ యూ
0: మన గౌరవాన్ని కూడా మాటల్లో కూడా నిలుపుకోవాలి.
1: సో యూ షుడ్ షో యువర్ రెస్పెక్ట్ యాజ్ యూ స్పీక్.
0: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
1: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ అండ్
0: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
1: ఈవెన్ వాక్ ఎనీ మ్యాటర్
0: కానీ గట్టిగా మాట్లాడకూడదు.
1: యూ షుడ్ నాట్
0: అది వేస్టే.
1: ఇఫ్ యూ షౌట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ వర్డ్.
0: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వర్డ్స్

0: పవిత్రత కూడా పెంచుకోవాలి.
1: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ అండ్
0: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
1: ఈవెన్ వాకింగ్ స్టైల్
0: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ అప్హోల్డ్ అవర్ రెస్పెక్టబిలిటీ.
0: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్ వాట్ ఈస్
0: చాలా మంది చెప్తారు నేను తొందరగా నడచవచ్చును.
1: People, you may walk fast.
0: కాని నేను అట్లా నడచడానికి నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ వాంట్ టు వాక్ సో.
0: నిదానంగా నడిస్తే
1: when you walk slowly,
0: అందరూ చూస్తారు.
1: All can have darshan of Bhagavan.
0: అందరూ ఆనందిస్తారు.
1: All will be happy.
0: నేను సంతోషిస్తాను.
1: Swami will be happy.
0: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
1: To make everyone happy, Bhagavan walks slowly.
0: Now walking slow.
1: Bhagavan walks slowly.
0: కానీ స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
1: By walking slow, many people are delightful and happy.
0: నేను త్వరగా వెళ్ళినంటే యా స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
1: If Bhagavan walks very fast, many of us feel miserable. We could not see him.
0: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
1: Naturally, Bhagavan will make us
0: suffer. కాబట్టి help ever, hurt never.
1: Help ever.
0: రెండింటి కూడా మీరు చూసుకోవాలి.
1: Help ever, hurt never are the twin principles.
0: ఇతరులకు సహాయం చేయాలి మనము.
1: We should help others.
0: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
1: టుడే వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ టు వేస్ట్ చేయకండి. డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమందో ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
0: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చు.
1: యూ ఆల్సో కెన్ సర్వ్ దెమ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
0: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు.
1: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
0: ఆ పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి.
1: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్.
0: కడపటికి నీ యొక్క అన్నము నీ ప్రసాదము కాకులు కూడా తినము.
1: Even the crows also won't touch the food that you throw.
0: అలాంటి ప్రసాదం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Then what is the use by throwing it out?
0: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
1: The food should be pure.
0: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
1: అండ్ when out of the purity of the food,
0: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
1: As is the food, so is the mind.
0: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
1: As is the mind, so is the sanctity.
0: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
1: And that will take you to the divinity.
0: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
1: In order to reach, attain divinity, you have got to
0: కావాలంటే పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
1: All the food must be pure.
0: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
1: Then by consuming pure food, our conduct will be good.
0: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: And this conduct is based on the pure food.
0: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
1: Out of this purity leads to gain.
0: పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
1: And then you will have all the deservedness ప్రాప్తి.
0: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడాను పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
1: Therefore every item of the food that we take must be pure and clean.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
1: యు లెర్న్.
0: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
1: యు పాస్ ఇన్ హై గ్రేడ్.
0: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
1: యు గెట్ హై గ్రేడ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్.
0: సంతోషమే,
1: ఇట్స్ గుడ్.
0: కానీ
1: బట్
0: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
1: అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో ద నోబుల్ పాత్.
0: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
0: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
1: అండ్ కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్
0: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
1: We have to respect everybody.
0: మీకు అందరికీ తెలుసును.
1: You all know this.
0: అమెరికా లోపల,
1: in America,
0: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
1: And he was born in a poor family.
0: తినడానికి కూడా తిండి లేదు.
1: He didn't have enough of food.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: He was so young.
0: వాడు డట్టి వస్తువులంతా వేసుకుని స్కూల్ పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడా అతని గేలి చేసేటువంటి వారు.
1: When he was wearing the torn out clothes, attending the school, he was made fun of by friends.
0: Okanadu school nunchi venikku vachadu pillavadu.
1: One day he returned from the school.
0: Talli degariki vachi todapaina kurchoni yedchadu.
1: And he cried sitting on the lap of the mother.
0: Enduku nayana yedustunnavu ani bujjiginchindi.
1: Mother said, why do you cry?
0: Amma naaku manchi vastralu levani, nenu chaala dattiga unnanani, nenu chaala beedavadanani, vaadanta nannu avamana parustunnaru annadu.
1: And he said, people have been making fun of me because I'm born in a poor family that I'm wearing torn out
0: what yemaina anukoyina aina.
1: Let them think as they like.
0: Neevu andarni gauravinchu.
1: You respect everybody.
0: Vaadu neevu deshinchaddu.
1: Don't hate anybody.
0: Manakunna sthiti neevu telusuko.
1: You know your position.
0: Ninnu kuda danni pavitranga utukkoni darinchu.
1: You wash your clothes and wear them.
0: వాళ్ళు ఏమైనా అనుకోండి,
1: లెట్ దెమ్ థింక్ యాస్ దే.
0: మన స్థితిని మనం చూసుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
0: నాయనా, నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటు పడు.
1: అండ్ లైక్ ఫ్రమ్ దిస్ డే

0: You work hard to keep the self-respect.
1: నీవు కేవలం అంబిలి గంజి తాగినా తప్పులేదు.
0: Doesn't matter even if you take starch.
1: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
0: There's nothing wrong in wearing
1: clothes. కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
0: But they should be
1: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
0: You wash them, maintain them clean.
1: తల్లి చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
0: All these words have got into his heart.
1: ఆత్మ గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
0: And I should have my respect.
1: అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తే సార్ నమస్కారం సార్.
0: And he paid his respects to everybody.
1: అందరికి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు.
0: And he has shown respect.
1: అందరిని గౌరవించేటువంటి వాడు.
0: He was very courteous.
1: అందరిని గౌరవించి కట్టగా అతనే అమెరికా ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: Later he became president of America.
1: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరిని గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
0: Initially he didn't have enough of food to eat. By showing respect to everybody,
1: కనుక మనము ఈ అలంకారం కోసమని డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
0: You should not run after position because of your ego.
1: నేను యథార్థంగా నేను చెప్తున్నాను నా యొక్క విషయమే.
0: భగవాన్ మెన్షన్స్ హిజ్ ఓన్ బయోగ్రఫీ.
1: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు
0: భగవాన్ వెన్ యూ వాస్ వెరీ యంగ్,
1: నేను 3వ తరగతి 4వ తరగతి చదివే సమయం లోపల
0: వెన్ యూ స్టడింగ్ 3rd class అండ్ 4th class,
1: ఒక నిక్కరు ఒక చొక్కానే.
0: You had only one knicker and one shirt.
1: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కోవటం, దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
0: దెన్ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ హీ విల్ వేర్ ద టవల్ అండ్ వాష్ హి బోత్ ఆఫ్ హిస్ ద షర్ట్.
1: వాడికి స్త్రీకి వేసిందంటే వాడు ఒక నానో రెండు నాలు అడుగుతాడు.
0: ఫర్ ఐరనింగ్ హీ హాస్ టు పే మనీ.
1: నాకు ఒక నా రెండు నాలు ఇచ్చేందుకు నా దగ్గర శక్తి లేదు.
0: వెల్ భగవాన్ వాస్ నాట్ హావింగ్
1: నా చొక్కాను నేనే ఎందుకు ఉతుక్కోకూడదు.
0: Why can't I wash my clothes?
1: నా చొక్కాను నేను ఎందుకు ఇస్త్రీ చేసుకోకూడదు?
0: Why can't I iron my clothes?
1: అంతకంటే పని నాకేముండాలి.
0: What else I have to do?
1: స్కూల్ నుంచి వస్తానే పోయేది దాన్ని బాగా ఉతుక్కునేది.
0: Immediately after returning from school he washed his clothes.
1: ఉతుకున్న తర్వాత ఇంట్లో అగ్ని ఉంటుంటది.
0: And there's fire there.
1: ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని ఒక చెంబులో వేసుకునేది.
0: And all that hot coal is kept in it.
1: ఆ చెంబుతో నేను నీళ్లు కాచి బాగా దాన్ని తుడుచుకునేది.
0: And it was used for ironing
1: purpose. నున్నగా తాడైపోతుంది.
0: And it will be quite soft and iron clothes can be.
1: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
0: That was done in those days.
1: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
0: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ 2 knickers అండ్ 2 shirts ఓన్లీ.
1: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
0: వెన్ యువర్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్
1: నాకెందుకు ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
0: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్ నో.
1: డబ్బును వేస్ట్ చేయకూడదు.
0: యు షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: అప్పుడేమిటి ఒక అణా ఇస్తే 2 గజాలు వచ్చేటువంటి గుడ్డ.
0: విత్ వన్ అణా వన్ కెన్ హ్యావ్ 2 yards ఆఫ్
1: ఒక అణాతో ఒక చొక్కా, ఒకటిన్నర అణాతో ఒక నిక్కర్.
0: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అణా అండ్ నిక్కర్ 1.5 anna.
1: ఇంత చీప్ గా ఉండేటువంటిది అన్నాడు.
0: క్లోత్స్ వర్ సో చీప్.
1: అప్పటికి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు.
0: భగవాన్ డి బై దోస్.
1: నేను ఎప్పుడు నా పని నేను చేసుకునేటువంటి వాడు.
0: భగవాన్ డిడ్ హిజ్ వర్క్.
1: ఈనాడు కూడా మీరు చూడండి నా రూమ్ లో నేను ఎప్పుడు నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
1: కనుక మీరు అనుకుంటారు ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు, ఎంతమంది సేవకులు ఉంటారు, ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
0: యూ థింక్ దర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో.
1: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
0: భగవాన్ డజన్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
1: నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
1: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
0: And Bhagwan has been respecting everybody.
1: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది.
0: Today the whole world respects Bhagwan.
1: అది మీకు నిన్న కూడా చెప్పాను.
0: భగవాన్ సిద్ధాదే,
1: నీవు అందరినీ ప్రేమించు.
0: యూ లవ్ ఆల్.
1: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
0: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ.
1: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
0: ఇఫ్ యూ లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ గాడ్ విల్ లవ్ యూ.
1: ఎంత నీవు ఇతరులకంతా త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వచ్చేస్తుంది.
0: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
1: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
0: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
1: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టం ఏం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్.
1: ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంతా ఉంటారు.
0: That very young boys.
1: తండ్రి ఇంటిలో లేకుండా ఉంటాడు.
0: And father is not at home.
1: ఫ్రెండ్ వచ్చేసి నాయనా మీ తండ్రి ఎక్కడా అని అడిగితే బో బో బో నాకు తెలియదు అంటారు.
0: If anyone asks where is your father, they speak.
1: ఈనాటి పిల్లలకు గౌరవం అని కానీ మర్యాద అని కానీ వినయం అని కానీ ఏమాత్రమూ తెలియదు.
0: They speak in a disrespectful way, with no humility, with no obedience.
1: వినయంగా మాట్లాడాలి.
0: వన్ షుడ్ స్పీక్ మాట్లాడాలి విత్ ఆల్ కర్టసీ,
1: ప్రేమతో మనం మాట్లాడాలి
0: విత్ లవ్,
1: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్.
1: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
0: ఆల్ అవర్ చిల్డ్రన్,
1: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
0: కాలేజ్ స్టూడెంట్,
1: మొట్టమొదట అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
0: ఫస్ట్ దే షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ఆల్.
1: అందరినీ గౌరవించడమే కాకుండా
0: నాట్ ఓన్లీ దాట్,
1: అందరికి తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
0: యూ షుడ్ ఆల్సో షో ద కర్టసీ,
1: ప్రేమను కూడా చూపాలి.
0: అండ్ యూ షుడ్ లవ్,
1: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
1: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్, యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
1: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే నేను అందరినీ గౌరవించాను కదా.
0: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
1: అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా వస్తే ఆయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
1: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
0: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
1: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటం.
0: వై డు యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
1: వద్దు వద్దు,
0: యూ షుడ్
1: మృదుమధురమైన పదాలు నేర్చుకోండి.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అప్పుడు నీవు కూడా మృదుమధురమైన గౌరవాన్ని పొందుకుంటావు.
0: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్.
1: ఎంత గొప్పవాడైపోయినాడు, కట్టగలపటి ప్రపంచానికి ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: అండ్ లింకన్ బికమ్ సో గ్రేట్ అండ్ బికమ్ ద ప్రెసిడెంట్.
1: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లంతా ఉంటాయి చూడండి, స్ట్రీట్ లైట్లు, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
0: When he didn't have enough of food to eat, he studied under the street light.
1: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటిది తెలిసినా,
0: యునో హిస్ మదర్,
1: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని, దాంతో కొంచెం కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
0: షీ స్టిచ్డ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్ పిటెన్స్.
1: ఇంత వినయంగా ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునే కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
0: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ది రెస్పెక్ట్ అండ్ ద కర్టసీ డీసెన్సీ.
1: ఈనాడు గౌరవమే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్.
1: ఎంత జలస, ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటాం.
0: People want to lead an extravagant life.
1: కనుక అది మనకు మంచిది కాదు.
0: It's not good.
1: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
0: It's necessary.
1: ఉన్న దాంట్లో మనం తృప్తి పడదాం.
0: Let's be satisfied with the Lord.
1: ఏం దానికోసం ఎందుకు మనం ప్రాకులాడాలి?
0: Why should we struggle for that we don't have?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడా ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
0: Upanishads taught the principle
1: of obedience. మన మృదుమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
0: And Upanishads want us to speak soft and sweet.
1: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
0: And use words that way as not to hurt anybody.
1: అలాంటి రీతిలో నీవు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
0: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
1: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
0: యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ మనకు మనకు వద్దు.
0: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
1: గ్రేట్ నేమ్.
0: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్.
1: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్,
1: గొప్ప మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు.
0: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
1: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్, విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: గ్రేట్ నేమ్ కావాలి.
0: గ్రేట్ నేమ్ ఇస్ నెసెసరీ.
1: దీన్ని మనం సంపాదించాలి.
0: దిస్ విషయం,
1: గ్రేట్నెస్ అనేది ఏది వాళ్ళకు?
0: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
1: అంత స్టంట్ చేస్తూ వస్తుంటారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
1: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
0: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
1: వీడు మాత్రం జెలసగా రెండు వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంటు షర్ట్.
0: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
1: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
0: అవుట్ సైడర్స్ మే రెస్పెక్ట్ యూ.
1: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
0: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్?
1: అయితే మనం ఎక్కడ చూసినా కానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
0: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ వేర్ వుయర్.
2: భజన వినాశిత శాంతి నహి.

0: तिल मध्ये यदा तैलम्।
1: Just there is the oil in tilth seeds.
0: Chiramadye yada gridam.
1: As ghee is contained in the milk.
0: Pushpamadye yada gandam.
1: As the flower has the fragrance.
0: Phalamadye yada rasam.
1: As the fruit has within it the juice.
0: Kastagnivat prakasena.
1: As there is fire in the wood that shines.
0: Tallingam yachalam prabhu.
1: The divinity is spread all over.
0: Divyatma Swarupula.
1: Embodiments of divine Atma.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు,
1: వేర్ ఇస్,
0: ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయము నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధములుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
1: వేర్ ఇస్ గాడ్, హౌ ఇస్ హీ, దట్ హ్యాస్ బీన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ థీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాని ఆస్తికులు కాని నాస్తికులు కాని ఆస్తిక నాస్తికులు కాని యాస్తికులు కాని ఎవరు కూడాను ఈ విషయాన్ని విపులముగా నేటి వరకు వివరించలేకపోయారు.
1: However, either theist or atheist, theistic atheist or atheistic theist could not decide in a specific way till this day.
0: ఇది నిజమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని గుర్తించేటువంటి విధానము తన ఎందే ఉన్నది కాని గ్రంథములు ఎందు కాని గురువుల ఎందు కాని మరొక సాధన ఎందు కాని ఏమాత్రమూ కనిపించదు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ లైస్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ ఇన్ ఎ టెక్స్ట్ నార్ కుడ్ బి లర్న్డ్ ఫ్రమ్ ఎ ప్రిసెప్టర్.
0: కన్నులోని దృష్టి వలె, కర్ణములోని శబ్దము వలె, నాలుకలోని రుచి వలె చైతన్యము మనసునందు సర్వత్రా వ్యాపించి ఇదియే దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నారు.
1: జస్ట్ ఇస్ ద విజన్ ఇస్ దేర్ ఇన్ అన్ ఐ అండ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ ఇన్ అన్ ఇయర్ అండ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ ద టంగ్, దిస్ అవేర్నెస్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద మైండ్ బై వే ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కంటిలోని చూపును ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: Chupulu vinivaginchukuntunnare kaani ee chupu yokka aadi daani yokka nijamaina kunti yokka tattamu evvaru kudalo vicharinchutaledu.
1: Everyone will make use of this eyesight but they do not know its beginning nor its nature.
0: Idi chaitanyam yokka prabhavame.
1: It is the effect of this chaitanya.
0: భగవంతుడు సర్వత్రా ఉండినప్పటికీ ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సలిపి వ్యర్థమవుతున్నాడు.
1: Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices.
0: కానిపించడి జగతిలో కానరాక అందు వెలుగొండు చేతి

0: అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు మనుల ఎందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: As he could not find the Lord in this entire universe which is seen, God dwells by way of church awareness in the form of Atma in one's own self. He is like that string that passes through the precious gems and in the Lord pervades all over the universe.
0: Srishti anaga Isvarechaku prakataniye.
1: Creation is the manifestation of the divine will.
0: దీని పేరే ప్రకృతి.
1: The name is nature.
0: ఈశ్వర శక్తికే ప్రకృతి అని ఒక పేరు.
1: The power of the Lord is called the nature.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి.
1: The man whomsoever is born here will have the same qualities of the nature.
0: దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తి భవించాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫామ్ టు మేనిఫెస్ట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: విత్తు మొలకెత్తి దాని యొక్క సౌందర్యమును పుష్పము వలె వికసిస్తుంది.
1: ద సీడ్ జర్మినేట్స్ అండ్ ఇట్స్ బ్యూటీ మేనిఫెస్ట్ బై వే ఆఫ్ ఎ ఫ్లవర్.
0: మొలక, చిగురు, కొమ్మలు, రెమ్మలు ఇవి అన్నీ కూడాను పుష్పములకు పరిణామం దశలే.
1: ద సాప్లింగ్, ద టెండర్ లీవ్స్, ద బ్రాంచెస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఈ విశ్వమునకంత ఒక సృష్టికర్త అతనే బీజము.
1: ద సీడ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అది శుద్ధ చైతన్యము.
1: దట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్.
0: అది సచ్చిదానంద తత్వము.
1: That is the very nature of Satchidananda.
0: Adi vittanam vale prati manavuni yendu kudanu molaketti.
1: Like a seed it grows in every human being.
0: Gunamulane kommalato.
1: With the branches of those qualities.
0: Raga dveshamulane mundato.
1: With all the thorns of hatred and attachment.
0: Adika minchi.
1: Transcends.
0: Chaitanyam anetuvanti yokka pushpamuga vikasistunnadu.
1: It blossoms into a flower of chaitanya awareness.
0: Prati manavuni yendu kudanu vikasincheetvantedi bhagavat yokka chisva swaroopame.
1: In every man, the one that actually manifests is the divine form.
0: Eeshara shakti nundi aavirbhavincheetvanti aneka vyaktitvamulaku ee vyaktitvamulandu unnatundi divyatvamulaku manavudu ani peru.
1: In every individual, that which manifests as a separate entity is this divine power.
0: Manavudu daivam vaipunaku maranchatam kaadu.
1: Man is not to be diverted towards God.
0: Daivame manavuni yendu avatarinchali.
1: God should incarnate in man.
0: Idiye manava janmamunaku sariyaina artham.
1: This is the proper meaning for the birth of a human life.
0: Manavudanaga manasu yokka shakti swaroopame.
1: Manava meant the power of all the strength in him.
0: Manavattumulaku manam upadeshinchutunnam ante manava kayamulaku kaadu manasuke upadeshinchali.
1: When we are teaching, we are not teaching the body, we teach the mind.
0: Ee prakruti yokka divya chaitanyamu vyaktamainadi kaadu.
1: This consciousness of the nature is not useless.
0: Idi ahankara paramainappudu వికృతం పొందుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది.
1: When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the self, it will be noble.
0: కనుకనే మానవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain.
0: అహంకారం నందు ఆత్మతత్వము కానరాదు.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ ఈగో యు కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్.
0: ఆధ్యాత్మికం నందు ఈ ప్రకృతి యొక్క తత్వం వరకు కానరా.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ యు డోంట్ ఫైండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: కానీ ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ రైడింగ్ ఆన్ టూ హార్సెస్, వన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ దట్ ఆఫ్ ఆల్సో దట్ ఆఫ్ ద నేచర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: హీస్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: లౌకిక భౌతికమైనటువంటి యొక్క విషయములనే లక్ష్యం అందించుకుంటున్నాడు.
1: హీ కీప్స్ ఇన్ హిస్ ఎయిమ్ ఆల్ ద వరల్డ్లీ ఫిజికల్ ఎయిమ్.
0: ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ ద ఫిజికల్ అండ్ ఆల్సో ద వరల్డ్లీ హాస్ గాట్ ద ఇంగ్రీడియంట్ డివినిటీ.
0: ఆధ్యాత్మికమనగా లౌకికంతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదని.
1: ద స్పిరిచువాలిటీ మెంట్ ఇట్ హాస్ గాట్ నథింగ్ టు ద వరల్డ్ అండ్ వరల్డ్లీ థింగ్స్.
0: భౌతికమనగా సామాజికమనగా ఆధ్యాత్మికం యొక్క తత్వము ఇందులో ఏమాత్రం కూడా ప్రతిబింబించదనియు.
1: దట్ ది ఫిజికల్ వరల్డ్ అండ్ ది సోషల్ ఆస్పెక్ట్స్ డు నాట్ రిఫ్లెక్ట్ దేర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్
0: భావిస్తుంటారు.
1: దే కన్సిడర్ సో.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: భౌతికము ఆధ్యాత్మికము ప్రత్యేకమైనటువంటివి రెండు కాదు.
1: ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: ప్రకృతిలోనిటువంటి ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకునే వలన ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం.
1: ది ఎఫెక్ట్స్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ది స్పిరిచువాలిటీ.
0: కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి.
1: వన్ ఇస్ ప్రభావ ద ఎఫెక్ట్, ద అదర్ వన్ ఇస్ స్వభావ ద నేచర్.
0: ప్రభావము అనేటువంటి ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము.
1: ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్లీ ఫామ్.
0: స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజతత్వము.
1: Swabhava is the quality that comes out of the true self.
0: Kani duradrishtavashattu prabhavamulaku longi swabhavanni marchipothunnadu manavudu.
1: But unfortunately man submits himself to the effect and forgets his true nature.
0: Kanukane manavudu aneka vidhamulaitti yokka avasthalaku guri avutunnadu.
1: But that reason man is put to suffering in various ways.
0: Manavatvanni visvaristunnadu.
1: He is forgetting the human quality.
0: Dinadinamulakudunu danavattamu pasuttamu perigipothunnadi.
1: Day by day we find the demonic and animality on the rock.
0: Akara manavude kani aachara manavudu kanipinchatam ledu.
1: He is only a man in form but not in behavior.
0: Aachara atma swabhavam kalinitti manavude ee lokanni uddharinchagaladu.
1: The man who conducts himself as per the inner self can only uplift the world.
0: Swartha sapriyojanamulaku lonai
1: submitting himself to selfish
0: paratattamulaku dooramai
1: keeping away from spiritual path
0: nijamainatundi tane yokka swaswarupanni tane gurtinchukolekapothunnadu.
1: He is not able to understand his true self.
0: Tanan taanu gurtinchinappude
1: when he knows himself
0: divyamainatundi yokka ekatvamalo aavirbhavistundi.
1: Then only the divine oneness will originate within us.
0: Ishvara kutumba tattvamu ekatvanni gurtimpa cheseetundi yokka vishwa kutumbame.
1: The divine family will enable us to understand this principle of oneness.
0: Indu దివ్యత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను ఏకత్వంగా కట్టివేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ డివినిటీ దట్ యూనిఫైస్ ఎవ్రీవన్.
0: విఘ్నేశ్వరుడు
1: విఘ్నేశ్వర.
0: ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ దిస్ విఘ్నేశ్వర?
0: ఇతను ఆదేశించినటువంటి యొక్క ఆచరణలు ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ హి హస్ ప్రాక్టీస్డ్?
0: తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధన ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ టీచింగ్?
0: కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము కానీ విఘ్నేశ్వరు యొక్క ఆదర్శములను ఏమాత్రం కొన్ని మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీ మియర్లీ వర్షిప్ విఘ్నేశ్వర బట్ హావ్ నాట్ అండర్స్టూడ్ ది ఐడియల్స్ ఆఫ్ విఘ్నేశ్వర.
0: విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ.
1: ద సుప్రీం టీచింగ్ ఆఫ్ విఘ్నేశ్వర ఈజ్ ది సుప్రీం టీచింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైం
0: విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు
1: when father commanded him to go around the world
0: తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు.
1: He gave the reply that he went around the entire world by just going around both of the parents, the father and the mother.
0: తల్లి తండ్రులే విశ్వస్వరూపులు.
1: The mother and the father are the very form of the divinity.
0: వీరిని ప్రదక్షిణ చేసినంత మాత్రమున విశ్వమును ప్రదక్షిణ చేసిన వారం అవుతాం.
1: By going around them it amounts to going around the entire world.
0: Talli prakriti
1: Mother is nature.
0: Tandri bijamu.
1: Father is the seed.
0: ఈ ప్రకృతి అనేటువంటి ఒక సాయిల్ లేకుండా బీజం వలకెత్తదు.
1: Without this nature of soil, the seed cannot germinate.
0: నా తల్లి తండ్రుల యొక్క ఏకత్వం చేతనే నా దివ్యత్వం అనేటువంటి స్వరూపము ప్రాప్తించింది.
1: Therefore, out of the unit of father and mother, I could have this oneness of divinity.
0: కేవలం ఆకారముల యొక్క స్వరూపాన్ని మనం ప్రతిష్ఠితం చేసుకుని అల్పంగా భావించుకుని మనం విశ్వం అనేటువంటిది అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము.
1: Basing on this low, mean form, we have forgotten that universal form.
0: అండాండి దట్ బ్రహ్మాండ.
1: That which is present in the microcosm is present in macrocosm.
0: ఏ మానవుని యందు ఏ దివ్యశక్తి ఉన్నదో విశ్వమంతా కూడాను అదే దివ్యశక్తి ఉన్నది.
1: That divine power present in man is present everywhere.
0: ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
1: The five elements present all over the nature are equally present in every man.
0: ఒక వ్యక్తికి ప్రకృతికి ఏమాత్రము భేదము లేదు.
1: Therefore, there is no difference between individual and the nature.
0: ప్రకృతి సమష్టి వ్యక్తి వ్యష్టి.
1: This nature is a collective form, whereas the individual level is a human being.
0: అది ప్రకృతి అనేటువంటిది క్వాంటిటీ, వ్యక్తి అనేటువంటిది క్వాలిటీ.
1: The nature is quantity, while the individual is quality.
0: వ్యక్తుల యొక్క సమూహమే సమాజము.
1: Combination of individuals will make it a society.
0: వ్యక్తియే లేకుండా సమాజం ఎక్కడ నుంచి ఉన్నది?
1: Without individual, how do you get society?
0: కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: So we should take the individual as
0: the basic. ఈ యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి.
1: The infinite form of individual is this creation.
0: ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ, సహనం అనేటువంటిది కానీ, సానుభూతి అనేటువంటిది కానీ, సమరసత్వం అనేటువంటిది కానీ, సమగ్రత అనేటువంటిది కానీ, సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది.
1: The unity, forbearance, brotherhood, tolerance, compassion, all are present there.
0: వీరి కుటుంబము నాలుగు.
1: The four are there in the family.
0: ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం.
1: The family has four members. ఈశ్వర, పార్వతి, విఘ్నేశ్వర and సుబ్రహ్మణ్య.
0: అనగా ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, సిద్ధి.
1: One is the nature, one is the divine, one is the intellect, other one is fulfillment.
0: ఇవి నాలుగు చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి.
1: ఆల్ ఫోర్ విల్ స్టాండ్ అస్ వన్.
0: ఇది ప్రాకృతిక రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు
1: విన్ ఎంక్వైర్ ఫ్రమ్ ది ఓన్లీ పాయింట్.
0: ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు.
1: ద చారియట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ద బుల్.
0: పార్వతి యొక్క వాహనము సింహము.
1: ద చారియట్ ఆఫ్ పార్వతి ఇస్ లయన్.
0: ఈ సింహములకు ఎద్దుకు పరమ విరోధం.
1: ద లయన్ అండ్ ద బుల్ ఆర్ జస్ట్ ఆపోజిట్.
0: ఇకములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సొగసుగ స్ఫటిక చమాలలు నిఘ నిఘ నిఘ నిఘ నిఘ మెరియ తాండవ కేసల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేసల్పేని ఇకములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను.
1: యస్ గాట్ ద థర్డ్ ఐ, ద వన్ కాన్సర్ట్ ఇన్ ద బాడీ, అనదర్ కాన్సర్ట్ ఇన్ ద హెడ్.
0: శిరస్సు పైన గంగ ఉన్నది.
1: ఆన్ ద హెడ్ ఇస్ గంగ.
0: ముఖములో అగ్ని ఉన్నది.
1: ఆన్ ది
0: అగ్నికి గంగకు విరుద్ధము.
1: ద ఫైర్ అండ్ వాటర్ ఆర్ ఆపోజిట్.
0: కానీ ఎట్టి విరుద్ధము కూడాను స్వరూపంగా నిరూపించక అక్కడనే ఉంటున్నారు.
1: ద ఆపోజిట్స్ ఎగ్జిస్ట్ simultaneously.
0: ఇలాంటి దీంట్లో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి.
1: Here the family just dances, delights.
0: ఇంకా ఇంతే కాదు. నారదుడు తంబురమీట గజటాజూటములు శిరమున మెరయగా.
1: As Narada plays on his instrument as a forelock,
0: శిశువులమ్ముతో త్రిప్పుచు హరుడు తదిం తదిం తను తదితకయనుచు తాండవ కేళి సల్పేని.
1: Lord Shiva delights everyone in his celestial dance.
0: Saraswati veena meetaga purandarudu venudaga. Saraswati veena meetaga purandarudu venudaga. Hari mudangam vayinchaga dimi dimi dimi dimitaka yanuchu tandava keli salpeni.
1: As Saraswati plays on veena, as Hari plays on this mudanga, Shiva dances.
0: Gauri Devi jagamulu yelaga గంగాదేవి నదులై పారగా.
1: As Ganges flows his rivers,
0: విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగా అవిఘ్నముగా ఆడెను అరుడు తాండవ కేళిసల్పెన్ని.
1: As Vigneshwara moves hither and thither without any obstacles, he dances
0: delightfully.
1: Ishwara brought this unity in contradictions, opposites.
0: Vigneshwara yokka sirasu gajam.
1: The head of Vigneshwara is that of an elephant.
0: Talli yokka vahanamu simhamu.
1: The chariot of the mother is lion.
0: Simhamu swapnamunu vachinappudunu bratakaledu yenuga.
1: Elephant cannot live even if dreams of a lion.
0: ఇంత విరుద్ధమైనటువంటి ఒక సన్నిహితంలో వారు పెరుగుతూ వస్తున్నారు.
1: The opposites live so intimately.
0: సుబ్రహ్మణ్యుని వాహనము నెమలి.
1: The chariot of Subramanya is peacock.
0: ఈశ్వరుని యొక్క ఆభరణములు సర్పములు.
1: The ornaments of Ishwara are serpents.
0: ఒకదానికొకటి పరమ విరుద్ధము.
1: They are absolutely opposites.
0: ఇవన్నీ కూడా కలిసి మెలిసి పెరుగుతున్నాయి.
1: బట్ దే ఆల్ లివ్ ఇన్ యూనిటీ.
0: ఇది అంతా కూడా లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ టు షో యూనిటీ టు ద వరల్డ్.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక దైవత్వము ప్రపంచములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: ద డివినిటీ డిమాన్స్ట్రేట్స్ ఐడియల్ లైఫ్ టు ద ఎంటైర్ వరల్డ్.
0: విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుండాలి.
1: విఘ్నేశ్వర has got the serpent as a waistband.
0: Subramanyuni ku vahamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Nemali ni chuste sarpamulu barigetti potayi.
1: Watching the peacock, serpents will run away.
0: Kani inta virodhamainatundi yokka sambandhanni ee Ishwara kutumbam lopala anyonyanga anubhavistu vachunnayi.
1: In spite of contradictory behavior, they live in close association.
0: Ilanti aikamatyaniki చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది.
1: ద ఫ్యామిలీ ఆఫ్ శివ డిమాన్స్ట్రేట్స్ ద యూనిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యము?
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్?
0: ఐకమత్యమే జీవితం యొక్క సారము.
1: యూనిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలము.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ లైస్ ఇన్ ఇట్.
0: 10 మంది కలిసినప్పుడే 12 మనం సులభంగా చేయవచ్చు.
1: When 10 join, anything can be accomplished easily.
0: తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యం కూడా నా అందిస్తుంది.
1: He will have the strength that number of people are behind.
0: విజయాన్ని చేకూరుస్తుంది.
1: It gives him victory.
0: ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది.
1: It gives him all the
0: courage. ఐకమత్యంలో ఇన్ని విధములైనటువంటి ఒక అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి.
1: Out of unity there are so many conveniences.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: Unfortunately, the unity is fragmented, cut off into pieces.
0: ఒక ఇంటిలో ముగ్గురు ఉండినప్పుడు, ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఆ కుటుంబంలో శాంతి భద్రతలు అభివృద్ధి వస్తాయి.
1: When three in family are united, there will be peace and security in that family.
0: ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు విరోధంగా ప్రవర్తించినప్పుడు ఈ గృహంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: When there are contradictions among the three, there will be no peace.
0: భద్రత కూడా మనకు ఏర్పడదు.
1: There will not be security.
0: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు మానవుడు.
1: The man is fully disappointed. He is not assured of any safety. He is degenerated.
0: దేహం దేవాలయంతో జీవో దేవ సనాతన. దేహమే ఒక మన గృహము.
1: The body is our dwelling place, house.
0: ఈ గృహంలో ముగ్గురు నివసిస్తున్నారు.
1: Here in this house there are
0: ఈ ముగ్గురు కూడా అన్యోన్య ఐకమత్యంతో ఉండినప్పుడే ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క జీవితంలో ప్రేమనందు శాంతి భద్రత నిలుస్తాయి.
1: When these three live in intimate association, relationship, unity, there will be peace.
0: ఈ ముగ్గురు ఎవరు?
1: Who are these three?
0: ఒకరు థాట్, సంకల్పం.
1: One is the thought.
0: రెండవడు ఒక వాక్కు.
1: The second one is word.
0: మూడవది చర్య.
1: Third one is deed.
0: ఈ ముగ్గురు కూడా ఈ దేహం నందే నివసిస్తున్నారు.
1: All the three are present in the same body.
0: ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహంలో శాంతి మనకు లభిస్తుంది.
1: When these three stand united, there will be peace in this body.
0: మనోవాక్కాయములు మూడు కూడా ఏకం కావాలి.
1: There should be harmony between the thought, word and deed.
0: ఈనాడు మనోవాక్కాయములు ఏమాత్రం కూడా కలిసిమెలిసి ఉండటం లేదు.
1: There is disharmony in thought, word and deed.
0: మనసు ఒకటి తలుస్తుంది.
1: Mind thinks one thing.
0: వాక్కు ఒకటి చెప్పుతుంది.
1: He says something.
0: చేతులు మరొకటి చేస్తున్నాయి.
1: Hands work differently.
0: కలిపిన దీనికి ఒకరికి ఒకరికి విరుద్ధంగా జీవితం జరుగుతుండాలి.
1: దేర్ఫోర్ దే లీడ్ ఆపోజిట్ లైఫ్.
0: ఈ విరుద్ధ కారణం చేతనే మానవుడు అశాంతికి గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ కాంట్రడిక్షన్స్ మ్యాన్ ఇస్ రెస్ట్లెస్.
0: కనుక మన ఎందు ఉండేటువంటి యొక్క ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా జీవించాలి.
1: దేర్ఫోర్ ఆల్ ది త్రీ విత్ ఇన్ అస్ షుడ్ లివ్ యునైటెడ్లీ.
0: ఈ ఐకమత్యం ప్రపంచంలో పూర్తి కూలిపోయింది.
1: This unity is completely gone in this world.
0: ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏమిటి?
1: What is that responsible?
0: నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి.
1: The moral and spiritual values are completely gone.
0: ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడా కూలిపోయినాయి.
1: The values are totally collapsed.
0: క్షీణించిపోవడం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుంది.
1: Because of their degeneration, the human life is restored.
0: కనుక మొట్టమొదట గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటి బోధిస్తూ వచ్చాడు.
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ గణపతి టాట్ ఎ లెసన్ దట్ వన్ షుడ్ ఆఫర్ రెస్పెక్ట్స్ టు వన్స్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు.
1: గణపతి గేవ్ ఎన్ ఐడియల్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ బ్లిస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ పేరెంట్స్.
0: అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ మిస్టరీ ఇన్ గణపతి.
0: మనం గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశ పడుతుంటాది.
1: As you look at an elephant, you feel like watching more and more.
0: ఇంకా చూడాలని ఆశపడుతుంటారు.
1: You want to see more and more.
0: కనుక ఈ గణపతిని చూస్తుంటే ఇంకా చూడాలని ఆశపడుతుంది.
1: So as you look at గణపతి, you want to see him more.
0: కానీ ఈ ఆకారం ఏమన్నా కొంచెం అందంగా ఉందంటే ఏమీ లేదు.
1: Is that form is beautiful? No.
0: పెద్ద బొజ్జ.
1: A big stomach.
0: ఏనుగు తల.
1: And head of an elephant.
0: ఈ కారణం చూస్తుంటే ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం.
1: దో ది ఫార్మ్ ఇస్ లైక్ దట్ ద బ్యూటీ లైజ్ ఇన్ ఇట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: వినాయకుడు దాన బోధను సల్పేటువంటి విషయం లోపల సర్వమును కూడా త్యాగం చేస్తాడు.
1: వినాయక సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు టీచ్ జ్ఞాన విజ్డమ్.
0: వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: As Vyasa started dictating Bharata, Vinayaka composed
0: the Nataku addu tagalakunda undalani thanu entano prayatninchadu.
1: He made every attempt to see that he will write continuously.
0: Kani kalam koolipoyindi.
1: But the pen fell.
0: Tachchaname thanu endunnatundi dantamunu periki danni kalamuga teeskonu rastu vachadu.
1: Immediately he has taken out the tooth and started making use of it.
0: జ్ఞానమునకు తన దేహమునైన త్యాగం చేసేటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు వినాయకుడు.
1: Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom.
0: ఈనాడు జ్ఞానమునకు మనం ఏమీ త్యాగం చేయటం లేదు.
1: Today we are not sacrificing anything for wisdom.
0: అజ్ఞానమునకు అంధకారమునకు సర్వము త్యాగం చేస్తున్నాము.
1: For ignorance and darkness we sacrifice
0: it. జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమునకు మనకు ఏమాత్రం కూడా త్యాగం చేయటం లేదు.
1: We are not sacrificing anything for the knowledge of supreme
0: knowledge. సంబంధమైనటువంటి యొక్క ఆనందములు ఆదాయములు ఆహ్లాదములు లభ్యమవుతున్నాయంటే ఎంతవరకు నైనా త్యాగం చేస్తాడు.
1: We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness.
0: కానీ దివ్యమైనటువంటి ఆనందమునకు కించిత్తైనా త్యాగం చేయడు.
1: But we are not sacrificing even a fraction.
0: ఏం చేస్తున్నాడు మానవుడు?
1: That's what man is doing.
0: నిత్యము గృహములో పూజలు చేస్తున్నాడు.
1: Every day man does
0: worship. నిత్యము గృహములో ఒక నైవేద్యం పెడుతున్నాడు.
1: He offers food to God.
0: ఈ నైవేద్యములో కూడా త్యాగం లేదు.
1: Even in this offering there is no sacrifice.
0: పెట్టిన నైవేద్యం కూడా తిరిగి తనకే తప్పుతుందనేటువంటి ఉద్దేశంతో నైవేద్యం పెడుతున్నాడే కాని నిజముగా భగవంతుడు అంతో ఇంతో తింటే నైవేద్యం కూడా పెట్టేటువంటి వాడు కాదు మానవుడు.
1: He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating, he is not prepared to offer.
0: పెడుతున్నాడు అర్పితము తినటం తాను.
1: He just offers and starts eating.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పురస్కారములు సల్పుతున్నాడు.
1: Out of selfishness man worships.
0: ఈ విధమైనటువంటి పూజ పురస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికీ దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు.
1: Such sort of worship and rituals will never give you any results in spite of 100 births.
0: బాహ్యమైన ఇంటి మార్పులు జరిగినంత మాత్రమున మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు.
1: External changes will never give you inner bliss.
0: మనసు మారాలి.
1: Mind should change.
0: హృదయము మారాలి.
1: Heart should change.
0: ఆధ్యాత్మిక దివ్యత్వంలో మనం అలీనమైపోవాలి.
1: We should merge in the spiritual life.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క సుఖము ఆనందము లభ్యమవుతుంది.
1: Then only we will have happiness and bliss.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూస్తున్నారు చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు.
1: We should see the unity in diversity, but not diversity in unity.
0: కానీ ఈనాటి విద్యా విధానము విద్యా యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు.
1: ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ హాస్ గివెన్ రైస్ టు నంబర్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ హూ ఫైండ్ దిస్.
0: వీరందరూ మేధావులే కాని గుణవంతులు కాదు.
1: దే ఆర్ ఇంటెలెక్చువల్స్ నాట్ మెన్ ఆఫ్ వర్చ్యూస్.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూచిన వాడే గుణవంతుడు.
1: He is only virtuous one who finds unity in diversity.
2: గుణములైనటువంటి యొక్క మేధావి ఏం ప్రయోజనం?
1: What is the use of an intellectual without quality?
2: ఈ మేధాశక్తి అంతే కూడాను యుక్తి కృత్యతతోపల దేశాన్ని మోసం చేయటమే కాని దివ్యత్వాన్ని అనుభవించటం కాదు.
1: All that intellect will make him this maneuvering and all the knacks and these things.
2: Knacks, cracks, అంతా కూడా దేశాన్ని విజృంభించి అనేక విధమైనటువంటి అశాంతిని కలిగిస్తుండాలి.
1: The knacks and the cracks are putting this country to restlessness.
2: కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి.
1: Therefore we should make an effort to have unity and multiplicity.
2: అది ఏ ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారం.
1: That is the essence of Upanishads.
2: ఈనాడు విఘ్నేశుని యొక్క పుట్టిన దినమని.
1: Today is the birthday of Vignesh.
2: భగవంతునికి పుట్టుక లేదు చావు లేదు.
1: God has neither birth nor death.
2: కేవలం ద్వారా శరీరాన్ని ధరించినప్పుడు
1: as he assumes form,
2: ఇది కేవలం తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు.
1: He also assumes a role.
2: జగత్ యొక్క సృష్టికంతా కూడా భగవంతుడు పాత్రధారి.
1: క్రియేటర్ ఆల్సో హస్ గాట్
2: తన పాత్ర చేతనే జగత్ యొక్క సూత్రం అంతా నడుపుతూ ఉంటున్నాడు.
1: బై అస్యూమింగ్ దిస్ రోల్ హీ జస్ట్ కండక్ట్స్ ద హోల్
2: వరల్డ్. తనకును పంచభౌతికమైన దేహమును ధరించినప్పుడు
1: వెన్ హీ అస్యూమ్స్ దిస్ బాడీ
2: ఈ విశ్వ నాటకం నందు తనకును ఒక విధమైన నటన చేయాలి.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ యూనివర్స్ హీ షుడ్ ఆల్సో యాక్ట్.
2: కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటిగా రూపొందుతూ ఉంటాయి.
1: యాజ్ యాక్ట్ దేర్ విల్ బి డిఫరెంట్ సీన్స్.
2: ఇంత మాత్రం చేత ఈ భగవత్ తత్వాన్ని కేవలం అనుమానించకూడదు.
1: Because of this we should never doubt the divinity.
2: కారణం ఏమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధములైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
1: The divine has to act based on the situation and the time and the role as you.
2: ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాను నటిస్తున్నాడు.
1: A person has taken upon himself a role and started acting.
2: కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి.
1: He should act according to the drama.
2: ఆ స్క్రీన్ కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీన్ని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి.
1: Behind the screen, he should have his own individuality.
2: వ్యక్తిగతమైనటువంటి శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి.
1: The individual power is one and the worldly power is different.
2: ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వాడే దైవత్వము చక్కగా అర్థం చేసుకోగలడు.
1: ది వన్ హూ అండర్స్టాండ్స్ ది ట్రూత్ ఆఫ్ దీస్ టూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
2: ఒక రాముడు అనేటువంటి వాడు రావణుని వేషం వేసుకున్నాడు.
1: ఎ పర్సన్ బై నేమ్ రామ అస్యూమ్ ద రోల్ ఆఫ్ రావణ.
2: కానీ రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడే రాముడు సరైన యొక్క కలగా ఉంటుంది.
1: ఇఫ్ హీ రియల్లీ ప్లేస్ ద రోల్ ఆఫ్ రామ ఇట్ విల్ బి అప్రోప్రియేట్.
2: కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుని వేషం వేశాడు.
1: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హిస్ నేమ్ ఇస్ రామ.
2: రావణత్వంలో క్రూరత్వమే ప్రకటించాలి.
1: ఇన్ ద రోల్ ఆఫ్ రావణ హీ షుడ్ ఎగ్జిబిట్ వికెడ్నెస్.
2: ప్రకటించడము క్రూరత్వము.
1: ఎగ్జిబిట్స్ వికెడ్నెస్.
2: అది స్వరూపము.
1: దట్ ఇస్ ద ఫామ్.
2: ఇది నామము.
1: హిస్ నేమ్.
2: నామములో శాంతము.
1: In the name there is
2: నామములో ధర్మము.
1: In the name righteous.
2: నామములో సత్యమార్గము.
1: In the name there is
2: కాని రూపములో దుర్మార్గము.
1: But in form there is wickedness.
2: ఈ దుర్మార్గములకు సత్యమార్గములకు విరోధం కలుగుతూ ఉంటాయి.
1: There is contradiction between the truth and the cruelty.
2: అప్పుడు మానవుడు ఏమని విచారించాలి?
1: Then what is that man should investigate?
2: కేవలము లోక నాటకము లోపల ఇది ఒక పాత్ర.
1: In this drama of life it is a role.
2: ఈ సత్యాన్ని వాడు గుర్తించుకున్నప్పుడే రెండింటి యొక్క భేదమును తాను గుర్తించడు.
1: When you understand this truth, he will never recognize the difference there.
2: భగవంతుడు మానవాకారం ధరించాడు.
1: God has assumed human form.
2: కానీ మానవాకారం ధరించి ఈ విశ్వనాటక రంగమునందు తాను కూడాను ఒక వేషంగా ప్రకటిస్తున్నాడు.
1: In the human form, he also acts in this drama of universe.
2: ఏ సమయములకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రకటించాలో అట్టనే ప్రకటించాలి.
1: It has to be expressed, manifested appropriate to the situations.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
2: ద్రౌపది పరమ భక్తురాలు కృష్ణునకు.
1: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోట్ ఆఫ్ కృష్ణ.
2: కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు.
1: కృష్ణ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ పరబ్రహ్మ.
2: సర్వశక్తిమయుడు. సర్వజ్ఞుడు. సర్వవ్యాపకుడు. అలాంటి కృష్ణుడు ద్రౌపదికి ఎంతో సన్నిహితంగా ఉండినప్పటికీ
1: సచ్ కృష్ణ దో వెరీ క్లోజ్ టు ద్రౌపది
2: ఆమెకు పరాభవం జరిగిన సమయం లోపల కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు.
1: When at the time of humiliation, Krishna was not seen.
2: కాని ఆమె అభిష్టాన్ని నెరవేరుస్తున్నాడు ఎక్కడి నుంచినో చీరలు పంపుతున్నాడు.
1: But he fulfilled his desire by sending sarees from a distance.
2: కొంతమంది అనుకోవచ్చును.
1: Some may feel so.
2: ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తులకు కృష్ణుడు కరిగి కదిలి రావాలి కదా.
1: For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth.
2: కానీ రాలేదు.
1: But he has not come.
2: ఈమెలో భక్తి తక్కువ. కృష్ణుల్లో శక్తి తక్కువ.
1: ఆర్ దేర్ ఇస్ డెత్ ఆఫ్ పవర్ ఇన్ విష్ణు.
2: కాదు కాదు.
1: నో.
2: ఈమెలో భక్తి ఉంది, కృష్ణులో శక్తి ఉంది.
1: ద్రౌపది హస్ డివోషన్,
2: అయితే ఈ ద్రౌపదికి ఇంత పరాభవం గావించేటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధను ఎందుకు అక్కడ సంహరించలేదు?
1: While Duryodhana is not killed at the time of humiliation of Draupadi.
2: కాదు కాదు ఈ డ్రామా లోపల ఇంకా కొంతవరకు సీన్లు అంతా ఉన్నాయి.
1: Because in this drama there are so many scenes in between.
2: ఆ సీన్ అక్కడ వచ్చినప్పుడే ఈ యొక్క పరిభావం జరుగుతుంది.
1: At that appropriate moment of that scene only there will be solution.
2: ఈ యొక్క డ్రామా యొక్క ఈ యొక్క కథ యొక్క సారాంశంలో
1: the essence of this entire drama story
2: Duryodhana యొక్క ప్రాణము
1: the life of Duryodhana
2: భీముని గదలో ఉంటుందని కానీ కృష్ణుడి చేతిలో లేదు.
1: It is in the maze of Bhima but not in the hands of Krishna.
2: ఆ యొక్క దుర్యోధనుని కేవలం భీముడే చంపాలి కాని కృష్ణుడు చంపకూడదు.
1: Duryodhana must be killed by Bhima not by Krishna.
2: అదే రీతిగా కంసుణ్ణి కృష్ణుడే చంపాలి కానీ ఇంకొకరు ఎవరు చంపకూడదు.
1: Similarly Kamsa should be killed by Krishna.
2: అదే విధంగా రావణుని రావులే చంపాలి కానీ ఇంకొకరు చంపడానికి వీలు కాదు.
1: Similarly Ravana must be killed by Rama.
2: దానికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: There is intimate relationship between
2: them. దీంట్లో మరికొన్ని సందేహాలు సంభవించవచ్చు.
1: There may be doubts again.
2: కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే కదా.
1: Krishna Rama are one.
2: అయితే ఒక్కటే.
1: Yes, one.
2: ఒకే దివ్య తత్వం యొక్క స్వరూపములే.
1: That is form of same.
2: కానీ ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి.
1: Their conduct is also different, appropriate to their forms.
2: ఇందులో ఏకత్వాన్ని మనం విశ్లేషించడానికి వీలు కాదు.
1: We cannot go by oneness.
2: భగవంతుడు ఒక్కడే.
1: God is one.
2: కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి.
1: But in the teaching and conduct there is difference.
2: ఎట్లా?
1: How?
2: ఇప్పుడు కృష్ణుడు రాముడు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే.
1: కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
2: అయితే కృష్ణుడు పోయి రాముడిని చంపినాడు అంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా?
1: విల్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ కిల్డ్ రావణ?
2: లేక రాముడు వచ్చి కంసుని చంపాడంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా?
1: ఇఫ్ యు సే దట్ రామ కిల్డ్ కంస ఈజ్ నాట్ అగైన్స్ట్ ద టెక్స్ట్.
2: కనుక రామాయణమునకు రాముడు ఒక రావణాసుడిని చంపాలి.
1: So according to Ramayana, Rama should kill Ravana.
2: Mahabharatam lopala Krishnudu Kamsuni champali.
1: In Mahabharata, Krishna should kill Kamsa.
2: Kalaku aya drama ku taginatundi yokka sambandha bandhavyamulu aa reetiga imidi untayi.
1: There you find relationships as per the drama there.
2: Okkokka cheriya kudunu okkokka vidhamainatundi yokka nibandhanalu untunnayi.
1: For if
2: Ravanu champinadu ante evaraina lokamulo oppukuntara?
1: Will anybody in this world accept if it is said that Krishna killed Ravana?
2: Leka రామును వచ్చి కంసుని

0: చేయకూడదు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క నిబంధనలు ఉంటున్నాయి. నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా అనుసరించే తీరాలి.
1: ఆల్ రెగ్యులేషన్స్ మస్ట్ బి ఫాలోడ్ బై ఎవ్రీవన్.
0: ఇది ఏ లాకు కూడా అందేటువంటిది కాదు.
1: ఇట్ కుడ్ నాట్ బి అండర్స్టూడ్ బై ఎనీ లా.
0: ఇది కేవలము హృదయములకు మాత్రమే సంబంధమైనటువంటి.
1: దిస్ ఇస్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు హార్ట్.
0: కనుక భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద డివైన్ నేచర్.
0: ఈ ఆకారము ధరించినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు అండర్స్టాండ్.
0: కానీ
1: గాడ్ ఇన్
0: హ్యూమన్ ఎందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి.
1: బట్ ఎవ్రీ వన్ మస్ట్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ మానవుడి అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి.
1: ఆల్ దీస్ పర్వర్షన్స్ ఆర్ డ్యూ టు అటాచ్మెంట్ అండ్ పొసెసివ్నెస్.
0: కనుక విశ్వ కుటుంబమైనటువంటి యొక్క ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది.
1: Therefore, the family of Shiva sets an ideal to the entire universe.
0: కనుక ఒక గణపతి యొక్క చిత్రం కానీ సుబ్రహ్మణ్యం యొక్క భావం కానీ పార్వతి యొక్క హృదయం కానీ ఈశ్వరు యొక్క తత్వం కానీ అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది.
1: Therefore, either in the form of Ganapati or in the quality of Subramanya or the nature of Parvati and Shiva, you find this unity.
0: Subramanyudu, Buddhi.
1: Subramanya stands for intellect.
0: Ganapati, Siddhi.
1: Ganapati stands for fulfillment.
0: Parvati, Prakriti.
1: Parvati signifies nature.
0: Shakti, Ishwarudu.
1: Ishwara is all power.
0: Kanuka, ee Parvati కేవలం ప్రకృతి అనేటువంటిది మ్యాటర్.
1: దిస్ నేచర్ ఇస్ మియర్ మ్యాటర్ పార్వతి.
0: ఇది కేవలం ఒక మ్యాటర్ గా ఉంటుండాలి.
1: ఇట్ జస్ట్ రిమైన్స్ యాజ్ అ మ్యాటర్.
0: ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి.
1: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
0: ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే
1: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ
0: సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి.
1: వీ గెట్ వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈ ఏకత్వం మనం చక్కగా గుర్తించుకుంటే నాలుగు చేరి ఒక్కటే గాని నాలుగు కాదు.
1: When you understand this oneness, there are not four, just one.
0: మన చేతి లోపల ఐదు వేళ్లు ఉన్నాయి.
1: Here our hand has five.
0: ఐదు కుళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: All five fingers appear to be.
0: కానీ పరిచేసే సమయంలో ఐదు ఏకమైపోతాయి.
1: While at work, all become one.
0: అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం, కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము.
1: When all the five work together, you can work, not otherwise.
0: కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాయి.
1: This is how the secret of
0: creation.
1: But here is hand.
0: ఇందులో ఒక బొటన వేలు చాలా షార్ట్ గా ఉంటుండాలి.
1: The thumb is short.
0: దానికి ప్రక్కన ఇంకొంచెం పొడువుగా ఉంటుండాలి.
1: The forefinger little longer.
0: మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడువుగా ఉంది.
1: The middle one is tallest.
0: నాలుగవది ఇంకా కొంచెం తక్కువగా ఉంది.
1: Then the other one is short.
0: ఐదవది మరింత తక్కువగా ఉంటుండాలి.
1: The little finger is very short.
0: ఈ భగవంతుడు ఈ ఐదు వేలు ఇచ్చినప్పుడు అన్నిటిని ఎందుకు సమానంగా ఇవ్వకూడదు?
1: When God has given these five fingers, why did not make them equal?
0: Anni samananga unte manam pane cheyalem.
1: If all of them are equal, you cannot do any work.
0: Aya paniki sambandhinchatuga aa yokka height fat rendu untundali.
1: Appropriate the action functioning, the height and the fat.
0: Idi daivam yokka srushti yokka rahasyam.
1: This is the secret of creation.
0: Kani manam vidya buddhulato deeni vicharisthe prayojanam ledu.
1: There is no use to know that through our education.
0: Satti okkati kuda nu bhagavantudu kevalam oka vidhamaina sreyasunu kore andistuntadu.
1: God gives everything for the welfare.
0: Loka kshemanni gurinchi chustuntadu.
1: It is for the welfare of the world.
0: Ee loka kshemamu sreyasunu lakshyamlo pettukoni bhagavantudu srushtinchuntadu.
1: God creates keeping in his view the welfare of the world.
0: Kani ee naati manavuni yokka chalu sandal lopala tala tala chaala bhinnamaipothundi.
1: Because of the modern education, human thoughts are different.
0: Oka maha vidyavantudu enda lopala prayanamai velutunnadu.
1: A highly educated man is walking along the sunlight, severe heat.
0: Kani ee enda vedini bharinchukoleka oka chettu needa kurchunnadu.
1: He could not bear the severe heat. He sat under the shadow of a tree.
0: Adi pedda marri chettu.
1: It's a big banyan tree.
0: Vaadu aa vidyavantudu engineer.
1: This highly educated one is an engineer.
0: ఇటు అటు తిరిగి చూచాడు, నీళ్లు ఎక్కడైనా ఉన్నాయా అని.
1: హి స్టేర్డ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఫర్ వాటర్.
0: ఒక చిన్న కంచె ఉంటుండాలి.
1: దేర్ ఇస్ స్మాల్ ఫెన్.
0: ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది.
1: దేర్ యు కుడ్ ఫైండ్ ద పంకిన్ దేర్.
0: ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి.
1: దేర్ యు ఫైండ్ ద క్రీప్ ఆఫ్ ద పంకిన్స్ ఆర్ వెరీ లార్జ్.
0: చాలా పెద్దగున్నాయి.
1: దే ఆర్ వెరీ బిగ్.
0: చూచాడు ఈ ఇంజనీర్.
1: దిస్ ఇంజనీర్ సా.
0: తల పైకెత్తేశాడు.
1: ఇట్ జస్ట్ దేర్.
0: ఆ మర్రి చెట్టు లోపల చాలా పెద్ద మర్రి చెట్టు.
1: ఇట్స్ ఎ వెరీ బిగ్ బనియన్ ట్రీ.
0: ఈ మర్రి చెట్టులో ఇంతింత చిన్న కాయలు ఉంటున్నాయి.
1: దట్ బిగ్ బనియన్ ట్రీ ఇస్ స్మాల్ సీడ్.
0: ఈ వేరంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు కాచాయి.
1: ఇట్ ఇస్ స్మాల్ క్రీపర్. ఇట్ హస్ గాట్ వెరీ బిగ్ ఫ్రూట్స్.
0: చూచాడు.
1: హి వాచ్డ్.
0: సీ. భగవంతుడు ఏమని ఇంజనీరింగ్ పాస్ చేయలేదేమో.
1: హి థాట్.

0: God has not passed in engineering.
1: ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తులే తెలియకోకుండా ఉంటున్నాయి.
0: వాట్ ఈస్ హీ హాస్ నో నేచురల్
1: జ్ఞానమే లేకుండా ఉంటుందా?
0: ఏదో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు.
0: బట్ స్మాల్ క్రీపర్ ఇస్ గివెన్ బిగ్ ఫ్రూట్.
1: పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు.
0: జైజాంటిక్ ట్రీ స్మాల్
1: ట్రీ. చాలా విరుద్ధంగా ఉంది. సృష్టికే విరుద్ధం అన్నాడు.
0: ఇట్ ఇస్ జస్ట్ కాంట్రడిక్టరీ టు ది క్రియేషన్.
1: ఆ విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు.
0: థింకింగ్ సో హీ డోస్
1: తూగి తిరిగి లేచేటప్పటికి అతని పైన ఇన్ని మరికాయలు రాలినాయి.
0: By the moment he got up, he found so many seeds of the banyan over him.
1: రాలేటప్పుడు చూచాడు. మరి చెట్టు నీడను ఆశించి అనేక మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు.
0: Because of the shadow of the tree, many come and sit there.
1: నిజముగా ఇంత పెద్ద చెట్టుకు ఇంత పెద్ద కాయలే కాసి ఉంటే నా తల పగిలికుండి ఏంటుంటుంది?
0: Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head.
1: ఆ యొక్క గుమ్మడి తీగల కింద ఎవరు విశ్రయించరు.
0: Nobody will rest under that creeper.
1: అంత పెద్ద కాయలు కాచినా ఎవరికి అపకారం లేదు.
0: He got very big trees, no one is harmed.
1: కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది?
0: Expecting the cool shade under a big tree, he would be suddenly harmed.
1: కనుక భగవంతుడు దయామయుడు.
0: God is one of compassion.
1: అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాయి.
0: His heart thinks of the welfare of the world.
1: ఈనాటి విద్యలకు,
0: for modern education,
1: భగవత్ సృష్టికి,
0: God creation,
1: ఏమాత్రము సంబంధం లేదు.
0: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
1: అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు.
0: మెనీ సైంటిస్ట్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్.
1: ఎంత పరిశోధన చేసినప్పటికి,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్,
1: వాళ్ళు గుర్తించింది ఇది చాలా అణుమాత్రమే.
0: వాట్ ఎవర్ దే హావ్ డిస్కవర్డ్ ఇస్ జస్ట్ ఎ ఫ్రాక్షన్.
1: ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటుంది.
0: మెనీ థింగ్స్ ఆర్ టు బి నోన్ ఆఫ్ మౌంటైన్ లెవెల్.
1: ఇది వీళ్ళు తెలుసుకోలేరు.
0: దట్ దే కాంట్ నో.
1: పూర్ణము తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి.
0: When they know in full, they can only call themselves.
1: కనుక మానవత్వం యొక్క అల్ప బుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి.
0: The thoughts that come out of the narrow mind, they should not be taken into consideration.
1: ఇట్టి అప్రమాణాలకు మనం ఏమాత్రం కూడా వెచ్చకూడదు.
0: We should not have any such narrow
1: mind. మనం లొంగకూడదు, కుంగకూడదు.
0: We should never submit ourselves.
1: హృదయ పరిణామము పరిపాలము ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి.
0: We should run after that, the transformation of the heart and the mind.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో,
0: God thinks of the welfare,
1: లోక శ్రేయస్సులో,
0: in working for others,
1: లోక హితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు.
0: హి ఫాలోస్ ద పాత్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది.
0: గాడ్ హాస్ గాట్ వెరీ బ్రాడ్ విషన్.
1: ఇంత విశాలమైనటువంటి యొక్క హృదయాన్ని తెలుసుకోవాలంటే మానవుడు విశాలమైనటువంటి బుద్ధి కావాలి.
0: టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విషన్, వీ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
1: అల్ప బుద్ధితో అధికత్వాన్ని గుర్తించాలంటే ఎంత సాధ్యమవుతుంది?
0: విత్ దిస్ నారో మైండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విషన్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: హృదయాన్ని విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్, ఎక్స్పాండ్ అవర్ హార్ట్,
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: నాట్ ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్ అయితే ఆపరేషన్ పోవలసి వస్తుంది.
0: ఇఫ్ ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్స్, యూ షుడ్ గెట్ ఆపరేషన్.
1: హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్.
0: హృదయ మీన్స్ స్పిరిచువల్ హార్ట్.
1: హృదయానికి హృదయమే కానీ దీనికి హార్ట్ అని చెప్పకూడదు.
0: హృదయ మీన్స్ హృదయ, నాట్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో ఒక ప్రమాణంలో ఉంటుండాలి.
0: ఫిజికల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
1: హృదయం అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు.
0: హృదయ హ్యాస్ నో మెజర్.
1: దీనికి ఆకారమే లేదు.
0: ఇట్ ఇస్ నో
1: సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: ఎవ్రీవేర్.
1: నీవు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడు నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది.
0: ఇఫ్ యువర్ మైండ్ గోస్ టు అమెరికా, ద హృదయ విల్ గో దేర్.
1: కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
0: హృదయ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
1: యత్ హృదయం, అది సర్వ బ్రహ్మాండం.
0: That hridaya is present in the entire universe.
1: Hridayam.
0: Hridayam.
1: Hruda. Daya. Daya to kudine kudine hridaya.
0: Hridaya is the one with daya or compassion.
1: Daya. Daya to kudine kudine hridaya.
0: హృదయ ఇస్ ద వన్ విత్ దయ ఆర్ కంపాషన్.
1: కానీ మనం ఇప్పుడు అనుకునేటువంటి యొక్క హార్ట్ అనేటువంటిది పంపుతో కూడినటువంటిది.
0: ది ఫిజికల్ హార్ట్ హ్యాస్ గోట్ దిస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పంప్.
1: అది ఒక చిన్న మిషన్ తో కూడినటువంటిది.
0: ఇది హ్యాస్ గోట్ స్మాల్ మిషన్.
1: కానీ ఇది మిషన్ కాదు.
0: బట్ దిస్ నాట్ మిషన్.
1: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: కనుక ప్రతి మానవుడి ఎందుకు దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు.
0: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ డెవలప్ కంపాషన్. హీ కెన్ కాల్ హింసెల్ఫ్
1: హృదయమే దైవ మందిరము అన్నారు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది హృదయ విత్ కంపాషన్ ఇస్ ద టెంపుల్.
1: దయలేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము.
0: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద
1: డ్వెల్లింగ్ హృదయము.
0: ఇట్ ఇస్ ది హార్ట్ ఆఫ్ ది డెమన్.
1: కనుక దయ లేకుండా ఉండకూడదు.
0: సో వన్ షుడ్ నాట్
1: నిజంగా మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణం.
0: ఇఫ్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ కంపాషన్ ఇస్ లైఫ్.
1: దయనగా కంపాషన్ కరుణ.
0: దిస్ కంపాషన్ కరుణ.
1: ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు.
0: When he has got compassion man made.
1: దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది.
0: It gives an opportunity for the divine.
1: ఆ దైవమైనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు.
0: When the one without compassion will not have any scope.
1: కనుక దైవము యొక్క బర్త్డేలు జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కానీ వారికి జననము లేదు మరణం లేదు.
0: The birthday of God is celebrated to teach the inner significance because God has neither birth nor death.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: God is permanent with neither birth.
1: ఆది మధ్యాంతర హితుడు అనాది వాడు.
0: He has neither beginning nor end.
1: చావక పుట్టక చంపబడక.
0: He neither bones nor dies.
1: సర్వతము సాక్షి అయి వెలుగు ఆత్మభూడు.
0: He remains in the self as an eternal witness.
1: కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము?
0: హౌ డు యు షో ద ప్రూఫ్ ఫర్ సచ్ ఎ డివినిటీ?
1: కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు.
0: దేర్ఫోర్ గాడ్ ఈస్ సెడ్
1: బియాండ్ ఆల్. ప్రమాణమునకు అందనటువంటి వాడు
0: ఈస్ బియాండ్ ఆల్ సచ్ ప్రూఫ్.
1: ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతున్నాడు.
0: హి ఓన్లీ సకమ్స్ టు ద లా.
1: కనుక ఆ ప్రేమ తత్వం చేత
0: త్రూ లా
1: దైవాన్ని అర్థం చేసుకుని
0: వి షుడ్ అండర్స్టాండ్ గాడ్.
1: దయను పెంచుకుని
0: డెవలప్ లా
1: జీవితాన్ని గడపాలి.
0: లీడ్ అవర్ లైఫ్.

శాంతి సుఖ నిదాన ప్రియ రామ నామ నిరాధార కో ఆధార ఏక రామ నామ నిరాధార కో ఆధార

ಜನರ ಜೀವನ ಜನಕೇತನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಜನ ಶೇಖರಾಮನ.

0: రాజ్యమేలగవచ్చు. హేమం భూదానములు ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon. But controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: inadu prapanchamunaku kavalsinatundi dhanakaraka vastu ahanadulu kadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varalapaine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: ఇదియే నిజమైన భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ది ట్రూ కల్చర్ ఆఫ్ భారత్.
0: కాలంతో మారని, చరిత్రతో మాయని, ప్రళయంతో తరగని, సృష్టితో పెరగని, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: ఆ భారతీయ సంస్కృతి యొక్క అంతర్స్వరూపమే సనాతన ధర్మము.
1: The reality of the culture of Bharat is sanatana dharma, the ancient one.
0: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిక పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఆల్ ఓవర్ ద బాడీ కంప్రైజింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్.
0: భారతదేశమునందు వీచేటువంటి గాలి యందు ధర్మం చేరి ఉన్నది.
1: ఇన్ ద విండ్ దట్ బ్లోస్ అక్రాస్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఆఫ్ భారత్ యు ఫైండ్ ధర్మ.
0: మనం నడిచేటువంటి డస్ట్ యందు సత్యం చేకూరి ఉన్నది.
1: ద డస్ట్ ఆఫ్ భారత్ హ్యాస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: భూమి యందు పడినటువంటి దుమ్మునందు కరుణ చేరి ఉన్నది.
1: The entire the sand all over is full of compassion.
0: Ganga yandu prema pravahistunnadi.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: Bharatiya manavuni yandu samaneetvantidi sampurnanga unnadi.
1: We notice this forbearance in plenty.
0: Itti pavitramainatvanti gunamulanu anadi kaalam nundi kudanu Bharata desamu poshistu vachinadi.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కరోనేటెడ్ ది సాక్రిఫైస్.
0: వ్యక్తులకు కాదు,
1: నాట్ ది ఇండివిజువల్,
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: సాక్రిఫైస్ ఈజ్ ద డివైన్ స్ట్రెంగ్త్, ద పవర్.
0: త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: Dharmamunu andalekkincharu.
1: And it was dharma that was viewed highest and noblest.
0: Nyayamunaku kankanam kattaru.
1: They have determined to follow justice.
0: Satyanni swagatam chesaru.
1: They have welcomed truth.
0: Prachina rishulu yokka prabhavamu anadi kaalam nundi Bharata desamunu aneka vidhamulaga samrakshistu vachinadi.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: Kani duradrishtavasyattu kalamu marinu koladi kartavyam telisina koladi manavuni yokka manasunu krungipothunnayi.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: Kala karma karana kartavyanni gurtinchukoleni manavuduga ee naadu tayaravutunnadu.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture of
0: ee kevalam okka bharat deshamulake kaadu yavat prapanchamulake ee sanskruti chaala moonadharamainatundi.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: Satyamunu ye desam vandadani cheptaru.
1: Which country denies truth?
0: Dharmamunu ye desam anusarinchakoodadani cheptaru.
1: Which country says that you should not follow dharma?
0: Shantamu ye manavudu vaddani cheptadu.
1: Which man denies peace?
0: Premaleni manavudu jagatlo unnada?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: And hence the human values such as the truth, righteousness, peace, love and non-violence are important to the entire world.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: In fact, they sustain the very life of humanity.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకోలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values, and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati Bharat bhavatulu paurulu mire,
1: you are the future citizens of Bharat.
0: Mee dwarane ee Bharat desam yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient Bharati culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desam nandu anyaya akrama anachara asatyamulu తాండవం మాడుతున్నవి.
1: టుడే యు ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారదోలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: Kanukane ee naati bharatiya vidyarthi vidyarthinilu taginatuvanti gunamulu penchukoni aananda jeevithanni jagatulaku andincheyadaniki tagina krushi cheyali.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: Manavata viluvulu pratyekanga janminchaledu, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతుకునక్కర్లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు సెర్చ్ ఫర్ దెమ్ ఎల్సెవేర్.
0: నీయందే
1: within you,
0: నీతోని,
1: with you,
0: నీ వెంటని,
1: after you,
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి,
1: and values follow you.
0: కాని నీ ఎందున్నటువంటి గుణములే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్, హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్?
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు?
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్, హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ?
0: కనుక మొట్టమొదట మన ఎందుండినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి.
1: Therefore, we have to love the two immanent values, the truth and righteousness.
0: దీనిని భారతీయ సంస్కృతి ఎందు ప్రథమం లోపల సత్యం వద ధర్మం చర.
1: This is what is said in Bharatiya culture. First of all, speak truth and second, follow dharma.
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: Satya and dharma are the main principles of Bharatiya culture.
0: Satya dharma shanti premanu lekunna vijalanniyunechi viluvasunna.
1: All the education, it just comes down to nothingness, a vacuum. If you are not having the human values like truth,
0: satya dharma prema శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్న.
1: యాక్ట్స్ ఆఫ్ చారిటీ, యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్, దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులనేన ఫలము సున్న.
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
0: Satya,
1: peace, and
0: dharma, prema, shantulu lekunna, bahula, satkarya, labhambusunna.
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్, దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు.
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ?
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా,
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పైయస్ అండ్ నోబుల్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడా విసర్జించకూడదు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్, యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్.
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు ఎందు మీరు ప్రాకులాడకూడదు.
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్.
0: ఎంత శక్తివంతమైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు.
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu,
1: highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu itharulaku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sir sampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Boga bhagyamulo muniki terutunnadu.
1: He is full of pleasures and comfort.
0: Atanaki yetti koratha kudanu ledu.
1: There is no shortage of earth at all.
0: Goppa chaduvari.
1: But he is highly educated.
0: 34 vidyalu nerchinatunti vaadu.
1: He is expert in 34
0: mrugalu yokka vidyalu kudanu nerchinatunti vaadu.
1: He has known the languages of the birds and beasts.
0: Inta shakti undi kudanu.
1: Being so powerful.
0: Katta kadapatiki ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు.
1: హి హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఎ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్.
0: కనుకనే సర్వంను కోల్పోయినాడు.
1: అండ్ హెన్స్ హి లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యువు చెప్పించాడు.
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు.
0: ఈ భ్రాంతులను తాను అరికట్టుకోలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్.
0: కట్టకడపడికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు.
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
0: ఇంకా రెండో వాడు,
1: ద సెకండ్ వన్,
0: హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్,
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి వచ్చారనుకుంటున్నారు.
1: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గోన్ టు ద మూన్.
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపు దిస్ స్మాల్
0: నక్షత్ర మండలం కూడా చేరిపోయినాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్.
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని వంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్.
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: దెన్ ద ఎర్త్ స్టార్టెడ్
0: దేవతలందరూ ప్రార్థించారు.
1: Many, many pray.
0: ప్రయానికి అవకాశం చేరుతున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
0: మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు,
1: హిరణ్యకశిపు సో పవర్ఫుల్, హైలీ ఎడ్యుకేటెడ్
0: దైవమును ఉద్దేశిస్తూ వచ్చాడు.
1: హీ హేటెడ్ గాడ్ అటర్లీ.
0: అది ఏ ద్వేషము,
1: దట్ ఈస్ హేట్.
0: అది ఏ క్రోధము,
1: దట్ యాంగర్.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది?
1: యాంగర్ వాట్ హెస్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ ఇట్
0: తన కలిమి భంగపుచ్చను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసింది.
1: He lost all his respect.
0: తన వారల కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన, క్రోధంబు వలన సర్వము చెడిగే.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ థింగ్.
0: గునుగునుగును.
1: యు హావ్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్.
0: కోపము బలులను చేయును.
1: హి కమిట్ సిన్స్.
0: బొమ్మని పించుకొను.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
1: In fact he owned others property, the kingdom.
0: Taanu yerutu
1: he was ruling it.
0: Deeniki nayakulainaatunti vaaru, deeniki aduku hakkulainaatunti vaaru, adhikaarulainaatunti pandavulanu vanavasam chesadu.
1: In fact he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: లోభము చేత.
1: Because of greed.
0: కామ క్రోధ లోభములు మూడు కూడాను మానవునికి గొప్ప శత్రువులు.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనుకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: Inka ee moodu gunamulu kudanu cherchukunnatundi ee manavulaku ye gati padtaro cheppadaniki veeliked.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: Kanukane ee naati vidyarthi vidyarthinilu,
1: the modern students, boys and girls,
0: ee kamakrodha lobhamulu kudanu kontha parimithamlo nunchukoni,
1: they should put all these three weaknesses under restriction.
0: Poorthi lekunda chesukunnataku sadhyam kaadu.
1: It's not possible to be away from the
0: getting
1: rid of them.
0: Ye mahaniyulu ee pavitra praapti chendutundi.
1: And only great people could be able to do
0: that. Sadhyamainanta varaku aa gunamulu vastayi tachchame daanni arikattadaniki prayatninchali.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: ye chetta bhavam tanlo avirbhavinchina kudanu,
1: then any bad feeling comes to you,
0: kaalam teeskovaddu tachchame daanni, is it good or bad, is it right or wrong ani oka పరిశోధన చేయాలి.
1: ఇమ్మీడియట్లీ క్వశ్చన్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: నీ యొక్క హృదయానికి ఇది చెడ్డ అని తెలిసిన తక్షణం మీద దూరం చేయాలి.
1: వెన్ వన్స్ యూ రియలైజ్ ఇట్ ఈస్ బ్యాడ్, బీ అవే ఫ్రమ్ ద టిమిడా.
0: నీవు సరి అయినటువంటి యొక్క దేశోద్ధారకుడుగా నీవు తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఇమాన్సిపేటర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ ఫ్యూచర్.
0: కానీ ఈనాటి దురదృష్టి ప్రకారం,
1: అన్ఫార్చునేట్లీ టుడే,
0: ఇందులో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: school lo adhyapakulu kani,
1: or teachers in school,
0: deshamlo nayakulu kani,
1: or leaders in the country,
0: ee bodhanu cheyalekapovatam chethane vidyarthulu ee vidhamainatundi paristhitiki digipoyaru,
1: are not teaching in the proper sense expected of them, that led to the present plight in the student community.
0: Vidyarthulu nirmala nischara nisvartha parulainatundi varu.
1: The students are selfless, they're pure and unsullied.
0: Vidyarthulu chaala manchi varu.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడాను తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతానే దానికి పెరిగిపోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ అండ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పటికి సర్వము నాశనం అయిపోతుంది.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడాను నాశనం చేసేది రాజకీయములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాజ్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైనటువంటి భావములంతా అరికట్టి దుర్మార్గమైన భావములు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ, గివింగ్ ఏ ప్లేస్ టు వికెడ్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెంటకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణం నిమిత్తమై,
1: ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం
1: చేయండి. ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Educational institutions in ancient times are highly sacred.
0: Sarve loka hite ratah, andar kudun loka hitaanni koreetunti vaallu.
1: They prayed and desired for happiness of the entire universe.
0: Sarve samidha gunaihi, andaru manchi gunamulto undalani aashinchetunti vaallu.
1: They also wanted everybody to be virtuous.
0: Sarve samudhi అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానంతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: వి షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషము లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు అటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ వాల్యూ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రియత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏది శివార్పణం చేయవలసినటువంటి?
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: దేహమే ఒక బిల్వము.
1: యువర్ బాడీ ఈస్ దిస్ బిల్వ లీఫ్.
0: మీ మనసే ఒక పత్రము.
1: యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లీఫ్.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: అండ్ యువర్ హార్ట్ ఈస్ ఫ్రూట్.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: అండ్ ద టీయర్స్ ఆఫ్ జాయ్ అమౌంట్ టు ద వాటర్.
0: ఆనంద తోయములు నీవు కంటి దారాలు కార్చవలసిందే కానీ శోకధారాలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: యూ షుడ్ షెడ్ ద టీయర్స్ ఆఫ్ జాయ్, నాట్ ద టీయర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: శోకములకు అర్థమేమిటి?
1: వై షుడ్ యూ గ్రీవ్?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: ద సాడ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ పొసెసివ్.
0: శోకానికి మనం ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: We should never give scope to
0: nirantaram aanandam aanandam aanandam.
1: We should be happy.
0: Aanandam ekkada nunchi undi?
1: Where is happiness?
0: Where is happiness?
1: Where is happiness?
0: Happiness is union with God.
1: Happiness is union with God.
0: Aa daivam tho koodi undali.
1: We should be
0: appude manaki etti badalu undavu.
1: Then you will never suffer.
0: ఏదో వస్తుంటాయి పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత కానీ, సంబంధ బాంధవ్యముల చేత కానీ, సంపర్కముల చేత కానీ కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: ద అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దెం.
0: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: అండ్ డోంట్ గివ్ సీట్
0: టు యువర్ హార్ట్. హృదయాన్ని ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
0: నాట్ వీక్నెస్,
1: విట్నెస్, విట్నెస్ స్వామి.
0: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులు గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptor.
0: ఆ తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like Jesus presiding. కనుక
0: ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: In fact, there is the principle of the self and the divinity in everyone.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: When once there are no divine feelings and thoughts in your heart,
0: ఈ నాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మికము మంటగలిచిపోయింది.
1: As human values are totally lost in this world, the spirituality has no place.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంటగలిచిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము
1: వెరి ఆర్ ఐడియల్
0: ఏమిటి ఆదర్శము?
1: వాట్ ఈస్ ఐడియలిజం?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం ముందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ భారత్ వీ హావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ది హోల్ కంట్రీ విల్ బి ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: ద మూమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: ద మోరల్స్ అండ్ ఎథిక్స్ విల్ ఫాలో.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: వెన్ వన్స్ వీ ఆర్ మోరల్,
0: ఇది ఏ ధర్మస్థాపన
1: leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమునకు గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation to
0: moral life. ఈ ధర్మమునకు పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure,
0: అప్పుడే ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: You should be ideals.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
1: if you want to be ideal,
0: ధర్మములో మనం ప్రవర్తించాలి.
1: And see that you act in a righteous way.
0: కాబట్టి ఏది ధర్మము?
1: వాట్ ఈస్ రైచియస్నెస్?
0: ఏది ధర్మము?
1: వాట్ ఈస్ ధర్మం?
0: ధర్మం కాదు.
1: వాట్ ఈస్ నాట్ ధర్మ?
0: నువ్వు చక్కగా విచారించు.
1: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: నైతికమైనటువంటి ఒక విలువలే నిజమైన ధర్మం మూల కారణము.
1: ఆల్ ది హ్యూమన్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఆర్
0: ధారయతీతి ధర్మ. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్, దెన్ న్యాచురలీ దట్ లీడ్స్ టు ధర్మ.
0: నిప్పుకు ఏది గుణము?
1: What is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed life.
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఐస్?
0: చల్లదనం.
1: ఇట్ సో కోల్డ్.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: వెరీ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: మానవుడికి ఏది గుణము?
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ?
0: సత్యమే మానవుని గుణము.
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్.
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఆఫ్ ది వరల్డ్.
0: వాట్ ఎవర్ వి సే అబద్ధమే.
1: Whatever we say our
0: lie, మాట నమ్మేటువంటి వారే లేరు.
1: దేర్ ఆర్ నన్ టు హూ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుడు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: When the time is wasted like this, how do you express the
0: advantage of truth? సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other quality that is beyond truth.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: When there is no truth, there is no dharma.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హీ కుడ్ ఫేస్ ఆల్
0: డిఫికల్టీస్,
1: హీ కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టగడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏదిస్తుంది పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he
0: speaks truth. ఉద్యోగాల కోసం పాటు పడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగ, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job anytime.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యు కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవులు దానికి కూడా డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్, మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఈ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ సర్వెంట్స్ టు అవర్ జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్.
0: కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: దెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్, హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: కూడా అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏమాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రొటెక్టింగ్ ధర్మ. ఈనాడు
0: చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్, దెర్ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
0: ఏమి భయం పడగనక్కర్లేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: యు షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరము.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: సేక్రెడ్. అనాది కాలం నుండి కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హాస్ బీన్ ఎన్ష్యూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్యధర్మంలో ఆవిర్భవించను.
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు ఉంది.
1: వి గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్. యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యూ మెయింటైన్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ ఇస్ మై ప్రాక్టీస్. ఎదగొట్టి
0: నిలవనేరని బతికిన పీనుంగొక్కండు వసదని కలడా?
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ?
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూటెడ్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అన్నిటికీ ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే.
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ ఫార్మ్.
0: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్.
0: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
0: అలాంటి క్వశ్చన్స్ లోపల
1: those questions
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
1: None got less than 90%.
0: అందరూ 95 96 97 98.
1: ఆల్ గాట్ 95 97 98.
0: లైక్ ఇద్దరు మాత్రమే 100 100 వచ్చింది.
1: టూ సెక్యూర్డ్ 100 out of 100.
0: నా ఉద్దేశం అందరికీ 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
1: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100. 10%.
0: ఇలాంటి విద్యార్థులు,
1: సచ్ స్టూడెంట్స్,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరాదు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ఎనీవేర్.
0: డిసిప్లిన్ కూడా చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్
0: వారు ఎదురుగా చెప్పకూడదు.
1: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ యు. ఏ సంస్థ ఎందైనా పోయి మీరు చూడండి.
1: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందు కానరాదు.
1: Discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఇప్పుడు అందరి యందు ఉండవచ్చును.
1: It may be there now and then.
0: కాని సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: The discipline

0: such as I institution is highly.
1: ఏ దేశమైన పోని.
0: You go to any country.
1: ఏ కాలమునందైనా పోని.
0: Any time.
1: సత్కీర్తి తీసుకుని వస్తారు.
0: And they bring a good name to the institution.
1: సత్య సాయి సంస్థలకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
0: సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
1: ఏదో ఒకరిద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
0: One or two may have defects.
1: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
0: ది డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్.
1: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నారు.
0: Anyone, if you notice this, you in such a institution is highly.
1: ఏ దేశమైనా పోని.
0: You go to any country.
1: ఏ కాలమునందైనా పోని.
0: Any time.
1: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
0: And they bring a good name to the.

0: Chuchin Tachame, which subsidizes education by Ananda.
1: Anyone, if he notices you, he should say, he is a boy of such and such institution.
0: Amtati. ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: ది ఐస్ షుడ్ క్యారీ ది లుక్స్.
0: పలుకులెప్పుడు సత్యం అలుకుచుండు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: తమ మోము యందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు అయితే కూడా విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: యు ఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: యూ మే గో ఎనీవేర్.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: బట్ ట్రెషర్ యువర్ క్వాలిటీస్.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
0: ఇది నేను ఆశించేది.
1: దిస్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యు.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ ఈవెన్ వన్ నయా పైసా ఇస్ యాక్సెప్టెడ్.
0: ఫ్రీ ఎడ్యుకేషన్.
1: వి హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్.
0: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యు అండ్ యు బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: We should understand this unity in these two.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
1: హావ్ గాన్ టు ఫాదర్,
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్, యూ హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యూ గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or not.
0: ఆ విధంగా రైట్గా నన్ను నడుపుకోవడానికి మీకు అధికారం ఉంటుంది.
1: You have got every right to seek from Bhagavan.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
1: యు గాట్ దిస్ రైట్.
0: స్వామి మాకు ఇది కావాలి, అది కావాలి, ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: యూ డోంట్ నీడ్ టు ప్రైజ్ ఆర్ బెగ్.
0: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్ అండ్ దేర్.
0: దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఇస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్ర మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. నథింగ్ is more than that.
0: Kanuka,
1: so
0: మీరందరూ కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 other students టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైన కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ ఎందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
0: భారతదేశము
1: భారత్
0: ధనకనక వస్తు అనాథం ఎందు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ ఫినాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉండాలి.
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీని వల్లనే,
1: బికాస్ ఆఫ్ దిస్,
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు,
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్,
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువగా ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
0: ధనము. ఏ ధనము?
1: వాట్ వెల్త్ యు హావ్?
0: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యు హావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవి

0: పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా నువ్వు అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్
0: ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఎవరికైనా సరియే
1: ఎనీబడి
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపెట్టి తన పనా అనే భేదమని పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ అస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వాన్ని పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హ్యావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: విశ్వ కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసును.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
1: దిస్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
1: ఇఫ్ యు హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30 మంది 40 మంది ఉండటం.
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20 to 30
0: స్టే. ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
0: కానీ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యు డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: దేర్ మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: ది అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ టేస్ట్.
0: ఆనందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: ఏ వేదం కూడా వాళ్ళను చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు షుడ్
0: సస్టైన్. ఏ దేశం పోయినా,
1: మే గో ఎనీవేర్.
0: ఏ కాలంలో పోయినా,
1: ఎనీ టైం.
0: ఏ పరిస్థితి ఎందైనా,
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: మీ యొక్క విద్యాసమయమైనందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
1: విన్ యూఆర్ హంబుల్ దేర్.
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యూ విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దట్ యూ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సచ్ సైన్స్టిట్యూషన్స్. Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: Adhe na kavali.
1: That's what Bhagwan wants.
0: నా కోసమే మీరు ఏం పాటు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
0: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కానీ
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వేటెడ్ అండ్ ప్రిజర్వ్డ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
1: ఇఫ్ ఎనీ ఎల్డర్లీ పర్సన్ కమ్స్
0: ఆ విధంగా కఠినంగా పాడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో
0: సార్. మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యూ కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సార్.
0: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ దట్ ఎల్డర్లీ పర్సన్ విల్ బ్లెస్ యు.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్. ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: అది నేర్చుకోండి.
1: దట్ యు లెర్న్.
0: అది నేర్చుకోవటమే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుండి నువ్వు చూచావు.
1: You might have come across a wicked man.
0: కాని ఆ దుర్మార్గుడు నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కాని
1: the body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వం నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: But there in him the same self is present as in you.
0: కాబట్టి నా ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందాన్ని గౌరవించావు.
1: The self in him is as much same as the self in me.
0: ఈ విధమైనటువంటి ఒక సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: You should love all living creatures.
0: సర్వ దేశముల యందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ కోఆర్డినేషన్. ఏ దేశం యొక్క కల్చర్ ని
0: కూడా మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జననీ జన్మభూమశ్చ స్వర్గాధిప గరియసి.
1: ది మదర్ ల్యాండ్
0: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇద్దుకుడును స్వర్గమును కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ద వెరీ హెవెన్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
1: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
1: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులు అంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
0: పైన కాషాయము.
1: One may have ఆకర్ రోగ్
0: లోపల కషాయము.
1: కాషాయ ఆకర్ రోగ్.
0: మీరు మీరు మంచి డ్రెస్ వేయండి.
1: హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజెస్.
0: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణమును మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్. యువర్ క్వాలిటీ ఇస్
0: చేంజ్. పవిత్రమైనటువంటి గుణము చేత మీ జీవితాన్నంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ హావ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
0: సత్య ధర్మము శాంతి.

0: మనసు మరకగా గుణములే ఎత్తు
1: మనసు మరకగా గుణములే
0: వివేకమను చల

0: Cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosham. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: ద హోల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ దిస్ సాంగ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో భగవాన్.
1: టేక్ టైమ్, రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: విల్ రైట్ డౌన్, విల్ ప్రాక్టీస్ స్వామి, సర్టన్లీ నెక్స్ట్ టైం విల్ ఫాలో యూ.
2: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ రామ.

0: మంచి పని చేసి కీడును గంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా.
1: Having sown the lime, do you expect the neem out of it? Mangoes out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanam naatutamo adi mokkaga manasi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, though you reap as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకని మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మనో అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ది ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించునో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ నభాపు ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్స్.
0: కానీ పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ. But it's also the quality of the nature that guides him.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకోలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: They cry in helplessness, Oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: భగవంతుడు సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: గాడ్ డజంట్ గివ్ అస్ ఐదర్ ప్లెజర్ ఆర్ పెయిన్.
0: నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ దట్ యు గో త్రూ ప్లెజర్ ఆర్ పెయిన్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: గాడ్ ఈజ్ ఎ విట్నెస్.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు.
1: గాడ్ ఈజ్ ఎ పోస్ట్ మ్యాన్.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to
0: ye card vaste aa card neeku andistunnadu.
1: He gives you the card addressed to you.
0: Ye money card vacheste aa yokka deenini money card kinda manushiga neeku andistunnadu.
1: He will also hand over the money that is meant for you.
0: Aa cover nu chinchi andulo unnatundi vaartala valla sukha dukkhalu pondeetundi neeve kaani postman card.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you. Nothing to do with the postman.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కానీ భగవంతుడు అనుభవించేపి చేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: is only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే
1: However,
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: Here there is a special grace.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: However, if you pray with a pure heart, sacred feelings, and offer prayers selflessly, there God confers a special grace.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: However, for the pleasure or pain, there must be some basis.
0: No, fundamentally.
1: There's something fundamental behind.
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి యందు ఉంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: Either this life or the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th class boys said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురికి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన determined to humiliate ద్రౌపది in an open court.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: What kind of help is to be extended to ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుంది ఆవిడ.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈజ్ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందుంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నారు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ ద డార్క్ ఫోర్ లాక్స్ ద హెయిర్ హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హ్యాస్ కర్లింగ్ హెయిర్ డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేమ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతా కూడాను వెనుకకు తిరిగి చూచాడు.
1: ఈ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకనొక సమయంలో సంక్రాంతి దినం.
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభవతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయదలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరుకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్ హిల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ టు ఫస్ట్ స్టాండర్డ్ యు విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యు డిజర్వ్ ది అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇస్ నాట్ ది టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ ఆర్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్ ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: As they were so dear and near, they could watch the whole scene.
0: దాసీలంత చాలా దూరంగా ఉంటుండినారు.
1: All servant maids are at a distance.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుంటా చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో యాస్ టు పుట్ యాస్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ran the distance herself.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా.
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: షీ టోర్ హర్ ఓన్ సారీ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఏ విరేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ అండ్
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love of ద్రౌపది.
0: కేవలం శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రం ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion
0: అని వారిలో వారు చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the report.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్ కైన పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకు అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: అదే పద్ధతి భక్తులకి భగవంతుడికి కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవింత కించిత్తైన కూడాను భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడాను పిటిక అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడాను అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తడుసి దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: లీఫ్
1: ఏమిటి ఈ పత్రం?
0: వాట్ ఇస్ దిస్ లీఫ్?
1: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
0: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ది లీఫ్.
1: త్రిగుణములతో కూడినటువంటి సత్వరజోతమో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
0: బాడీ ఈస్ ది లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్
1: పుష్పము, హృదయ పుష్పము.
0: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
1: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము.
0: దట్స్ ప్యూర్ హార్ట్,
1: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము.
0: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్,
1: ఫలము, మానసిక ఫలము.
0: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
1: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
0: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
1: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించవు.
0: The nectar present in the flower is not experienced by the creeper.
1: పవిత్రమైన గంధములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
0: All the sacred things mentioned in sacred texts is not known to the worldly people.
1: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
0: Rukmini offered this leaf.
1: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతని బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్కతూరి తూగగలిగాడు.
0: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసి లీఫ్,
1: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
0: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
1: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
0: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
1: మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
0: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్ హర్ ఐస్.
1: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
1: మహావీరులు, సూర్యులు, ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దర్ ఆర్ హస్బెండ్స్ ఆర్ క్లోజ్ బై ద మెన్ ఆఫ్ వాలర్.
1: ఎవరు ఈ యొక్క ప్రభావాన్ని, ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
0: Nobody could prevent the situation.
1: ఒక్క కృష్ణుడు తప్ప మరొకడు నాకు దిక్కు లేడు అని ప్రార్థించింది.
0: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
1: ఈ తాను చేసినటువంటి యొక్క పూర్వం యొక్క త్యాగమునకు తన వేలును చుట్టాడు.
0: Because of the sacrifice she did earlier and here is Krishna.
1: వేలుకు కట్టినటువంటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్.
0: It's a small piece of cloth which is a bandage around her finger.
1: అక్షయంగా మారిపోయింది చీర.
0: That has turned into infinite number of sarees.
1: కనుకని ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
0: If we do little, God will give you infinite.
1: కనుకని కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు.
0: The fruits of action you cannot escape, run away from them.
1: అయితే దైవానుగ్రహం చేత ఎలాంటి కర్మ ఫలమైనా కూడా తప్పించుకోవచ్చు.
0: However, out of God's grace it's quite possible. To be away from the consequences of one's own.
1: దైవ శాసనంలో మాత్రము తప్పించుకునేటకు వీలు కాదని మాత్రమే ఉంది.
0: But as per God's command, it is written clearly,
1: inescapable. అంటి ఫలితం నీవు అనుభవించాలి.
0: As is the action, you are bound to face the consequence, the result.

0: With all the physical strength and intelligence.
1: Buja balambu.
0: Physical strength.
1: Manchi buddhi balambundi.
0: With all the intelligence.
1: Dharma balamu leka deenudaye.
0: Without the strength of this righteousness and God.
1: Karnudantati vaadu. Kadapatikemaye.
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vaadu. Kadapatikemaye.
0: What happened to
1: Maruvabokuditti manchi maata. Maruvabokudu itti manchi maata.
0: Never forget this good word.
1: Bujabalamundi.
0: Yes, physical strength.
1: Buddhi balamundi.
0: Intelligence.
1: Astrasastra balamanta kuda untundadi karnuneku.
0: Karna has got all the power of
1: Kani daiva balamu ledu.
0: But he has no strength of God.
1: Karanam emiti?
0: Why?
1: Dussangam cheta durbhavamunu penchukoni dushta chetishtayamulo okkadiga maaripoyadu karnudu.
0: Karna happened to be one among the four wicked people because he was in the bad
1: Duryodhana, Dushyasana, Shakunito chudatam chetane, kootam chetane ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడిగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్యాసన అండ్ శకుని.
1: కనుకనే మనము చెట్టు సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బి ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెట్టు సంఘంతో మనం చేరినప్పుడు చెట్టు భావంలో మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యు విల్ ఎంటర్టైన్ దట్
1: చెట్టు భావంలో ఆవిర్భవించినప్పుడు చెట్టు పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాజ్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యు విల్ ఎంటర్ ఇంటు బ్యాడ్ యాక్షన్.
1: కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ.
1: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు. నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజంగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: Actually, Karna is one of charity.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: You should also know the temperament of Karna.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: There in the battlefield he fell down.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: Krishna determined to prove, to show to Arjuna the power and the valor.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: Arjuna was highly egoistic.
1: నాకంటే గొప్ప శస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నాడు.
0: He was feeling there none else in this world other than him.
1: కృష్ణుడు నా ప్రియ మిత్రుడు.
0: Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: He will never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టం నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.
1: గర్వమును పెంచుకున్నాడు.
0: సో he is feeling very
1: proud. ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఏ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్ హి వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హి వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ద వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task at
1: home. ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా న్యాయం కాదు.
0: I'm not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asked, "What is that you want?"
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్నాడు.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ.
0: బ్రాహ్మణ.
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్ గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్ గా నీవు ఇస్తే ఇవ్వు అంతే కాని నా భార్యను నా అత్తను నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్డ్
1: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandaku bangaru cover vesukundaru.
0: He has got two of the teeth with gold plate.
1: Puru kalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: dental days. Dental surgeons lekapoyinappudu edina konni randralu padinappudu bangaru rekha cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they'll have gold plate to some of their teeth.
1: Kanuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సెడ్
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: హి సెడ్ బ్రాహ్మణ టేక్ దిస్ టూ తీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించి కదా నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ virtue
1: ఇది దానం ఎంత అవుతుంది.
0: హౌ కెన్ యూ కాల్ ఇట్ ఛారిటీ?
1: కనుక ఇది దానం కాదు.
0: ఇట్స్ నో ఛారిటీ.
1: నేను నీ పండ్లను నేను ముట్టను ఉన్నాడు.
0: ఐ డోంట్ టచ్ యువర్ టీత్ ఎనీవే.
1: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: కర్ణ సెడ్ ఎట్లీస్ట్ పికప్ టూ స్టోన్స్.
1: రెండు రాళ్ళు తీసుకుని వచ్చేసరికి దాన్ని కొట్టి ఉన్నాడు, ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
0: విత్ దీస్ టూ స్టోన్స్ హెడ్ కిక్ అగైన్స్ట్ హిస్ టీత్.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్త ముట్టేది, నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin, how can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతూ. నీవు క్షత్రియుడవు.
0: యు ఆర్ క్షత్రియ.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధము అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్మును తీసుకున్నాడు.
0: He picked up the arrow.
1: భూమిలో సూటిగా వేశాడు.
0: He shot into the earth straight.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పై
0: Ganges originated from there.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to Brahma.
1: Krishna Arjuna vaipun chustunnadu.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna sirasthunchu.
0: Arjuna bent his head.
1: Ee vidhamainatundi tyagamu, ee vidhamainatundi yokka daiva bhakti, ee vidhamainatundi guru yokka swabhavamu nenu ekkadannu chudaledu.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: Itti bhakti prapattulaneetundi naalo ye moolanu kanipinchavu.
0: This sort of devotion and steadfastness
1: Krishna
0: are not present in me.
1: Nannu chaminchu annadu.
0: Krishna, pardon me, he said.
1: Appudu cheppadu Krishnudu.
0: Then Krishna said,
1: ee Karnudu evaro telusna?
0: You know who is Karna?
1: Mee peddanna.
0: He is your eldest brother.
1: Dharmaraj kante mundu vaadu ee yokka Karnudu.
0: And Karna is elder to Dharmaja.
1: Chaala baadha paddadu.
0: He felt so sad.
1: Ee maata mundugaane nee enduku cheppaledu?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: ఈజ్ మై ఓన్ బ్రదర్ బట్ ఐ హ్యాడ్ టు హర్ట్ హిమ్ హార్మ్.
1: కనుక నీ ధర్మజుడానికి గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: ఇన్ఫాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఫలితం అనేటువంటిది భాగంగా నిలిచి ఉంటాయి.
0: Therefore every action carries with it.
1: ప్రతి కర్మ కూడాను ఒక విత్తనమే.
0: Every action is a seed.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనం కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: బట్ వెన్ వి సఫర్ వి షెడ్ టియర్స్.
1: కనుక నీ మొదలే మనం గుర్తించి
0: వి షుడ్ నో బిఫోర్
1: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ప్రయర్ టు దాట్ వి హావ్ టు డిసైడ్ వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్ వాట్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ దెన్ రిసార్ట్ టు యాక్ట్.
1: ఈనాటి ప్రకృతి యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ నేచర్ టుడే
1: ముందు వెనుకలు యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
0: They don't think of pro and cons and
1: ముందు వెనకలు విచారించకుండా మాటలు చెప్తాము.
0: They don't inquire this.
1: ముందు వెనకలు యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
0: Without any thought, prior thought, they start acting.
1: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కుంగిపోతుంటాము.
0: When the time comes and when they have to suffer, they'll be frustrated.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
0: Everything is natural action.
1: వర్షం కురిచింది.
0: It rains.
1: ఒకరి కోసం కురిచిందా?
0: Is it for anybody?
1: కాదు.
0: No.
1: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
0: There is rain for everybody on earth.
1: అందరికి చల్లదనాన్ని అందిస్తుంది.
0: It gives you all the comfort.
1: అందరికి దాహాన్ని తీరుస్తుంది.
0: It quenches the thirst uniformly.
1: మారుతము వీచుతుంది.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely
1: for అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కనుక నీ పంచభూతములు కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమే వచ్చినటువంటివి.
0: సో ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద లివింగ్ క్రీచర్స్.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పెసిఫిక్.
1: అదే విధంగా దైవం కూడాను
0: ఆల్సో గాడ్.
1: ఒక్క జాతి కోసము, ఒక్క దేశం కోసము, ఒక్క వ్యక్తి కోసము వచ్చినటువంటిది కాదు.
0: గాడ్ హెస్ నాట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ నాట్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్ నాట్ ఫర్ విశ్వమునకే
1: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: Yes, descended on earth for the emancipation.
1: కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: God will see to it that you cannot run away from the consequences of your actions.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and
1: ఈ కర్మల వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి యొక్క కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
1: అది ఈ జగత్తునందు అసాధ్యము.
0: However, in this world it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యములు చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటుంది.
0: దిస్ నేచర్ ప్రకృతి ఇస్ బేస్డ్ ఆన్ అవర్ దృష్టి.
1: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటుంది.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్ దేర్ ఇస్
1: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటి మనం వెంటాడుతుంటాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఓన్లీ ఫీలింగ్ యూ విల్ హ్యావ్ మిజరీ.
1: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
0: ద మూమెంట్ బాడీ ఫీలింగ్
1: గోస్ ప్రకృతి కూడాను పోతుంది.
0: ద నేచర్ ఆల్సో విల్
1: వానిష్. ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
0: The moment nature vanishes, disappears, there will be no misery. When?
1: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖసంతోషములు మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ హావ్ గాట్ ద బాడీ అటాచ్మెంట్, యూ ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ ఫైండ్ యువర్ బాడీ.
1: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దేర్ ఇస్ నో నేచర్.
1: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
0: When there is no nature, there is no misery either.
1: కనుక ఒక్క నిద్రావస్థ యందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ది డీప్ స్లీప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ప్లెజర్.
1: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానమును మనం క్రమక్రమేణ తగ్గించుకుంటూ రావాలి.
0: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ ద బాడీ ఫీలింగ్.
1: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
0: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీజ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్, వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ ద బాడీ,
1: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: Pain and pleasure, you cannot invite them.
1: Kananambuna regina karu chichu.
0: It is something like a bonfire.
1: Yemulanu vaanchi maamilla vidachichanuna.
0: It will burn everything, it will not leave mangoes there.
1: Annitini kalchivestu.
0: It will burn everything around in the forest.
1: Kanuka manamu yenadu ee dehaabhimanam anetundi danni manamu kontha varaku tagginchukuntamo appudu sugamu dukkamu rendu kudanu undavu.
0: That day when you decrease this body feeling, there will be no misery, pleasure or pain either.
1: Kanuka kalalo chuchina medalu middalu kannulu vippina levu kada.
0: All those mansions that you see in the dream, you don't find them in the waking state.
1: Anduvalle upanishattulanta kudanu uttishtata jagrata prapya varanya bodhata annadi.
0: So Upanishad said, O
1: manavuda, ee ajnanamane nidra nunchi melko.
0: Upanishad says, O man, get up from the sleep and slumber.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: మూవ్ అబౌట్ ఇన్ ద బ్రాడ్ డే లైట్ ఆఫ్ విజ్డమ్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: నో యువర్ ట్రూత్.
1: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
0: బీయింగ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ద ట్రూత్, స్టిల్ యూ మూవ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్టీరియర్.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: That Satchidananda is yourself verily.
1: Oka prime minister untadu.
0: There is a prime minister.
1: Oka president untadu.
0: President.
1: Oka king untadu.
0: A king.
1: Kani nidra avastha lopala nenu king, nenu prime minister, nenu oka president aneetundi bhavalu emi undavu.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: Kani melukunna tarvata నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
0: ద మూమెంట్ దే వేక్ అప్, దే విల్ అండర్స్టాండ్.
1: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి ఇద్దరులో ఉండినటువంటి వానికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాయి.
0: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ స్లీప్ అండ్ స్లంబర్, విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వేర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
0: వేక్ అప్.
1: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సత్యిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్.
1: మేల్కొన్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
0: వేర్ ఆర్ వి?
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్. of this world.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
1: జాగ్రత్త ప్రాప్యవరాన్య బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ నిద్ర నుంచి లే.
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
0: యు ఆర్ బిటెన్ బై ఎ స్నేక్ ఇన్
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం అరుస్తున్నావు.
0: యు షౌట్ దేర్
1: కానీ నిద్రలోకి వచ్చినటువంటి పాముకు ప్రత్యక్షంగా పోయి మందు వేస్తే నివారణ అవుతుందా?
0: ఇక్కడ
1: మనం ఎక్కడ ఉంటున్నాము?
0: వేర్ ఆర్ వి?
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి

0: నిద్రలోకి వచ్చినటువంటి పాముకు ప్రత్యక్షంగా పోయి మందు వేస్తే నివారణ అవుతుందా?
1: బికాస్ యు ఆర్ బిటెన్ బై స్నేక్ ఇన్ డీప్ స్లీప్ యూ డోంట్ పుట్ మెడిసిన్ ఇన్ ద వేకింగ్
0: స్టేట్. పాము కరిచినటువంటి బాధ తగ్గిపోతుంది.
1: ఇఫ్ యు వేక్ హిమ్ అప్ హీ విల్ నాట్ సఫర్ ద పెయిన్.
0: ఈ నిద్రలో ఉండినంత వరకు కూడా నువ్వు ఈ పాము భయం అనేటువంటిది నిన్ను బాధిస్తుంటారు.
1: సో లాంగ్ ఈజ్ ఇన్ స్లీప్ ఈస్ బౌండ్ టు సఫర్ ద పెయిన్.
0: నిద్ర లేపితినా ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
1: ద మూమెంట్ యు వేక్ హిమ్ అప్ దేర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ ఎనీ పెయిన్ ఆర్ దట్ ఆఫ్ ది
0: అనగా
1: ఫైటింగ్ ఆఫ్ ద స్నేక్.
0: ఈనాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
1: In the modern life, we are sleeping.
0: దేహాభిమానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: We are in the sleep of body.
0: లోకాభిమానం అనే నిద్రలో ఉంటున్నాము.
1: The sleep of worldly attachment.
0: అనిత్యం అసుఖం లోకం.
1: This world is ephemeral and it's full of misery.
0: ఇది ఒక నిద్ర వంటిది.
1: It's a sleep.
0: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
1: We suffer a lot in this.
0: దీనికి ఔషధం ఏమిటి?
1: What's the medicine?
0: దీనికి అనుగ్రహం ఏమిటి?
1: What's grace?
0: దీనికి పరిహారం ఏమిటి?
1: What's solution?
0: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
1: If you wake up from the sleep of ignorance, the problem is solved.
0: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
1: All these come follow because we have body
0: attachment. కనుకనే క్రమక్రమేణ మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: Gradually we have to reduce this body feeling.
0: అప్పుడే మనకు ఆనందం పెరుగుపోతూ వస్తుంది.
1: Then the bliss will improve.
0: ఎంత అభిమానాన్ని మనము తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
1: The more bliss you will have if you reduce the body attachment.
0: కనుక ఆనందాన్ని అనుభవించగోరేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్,
0: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
1: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
0: పదవుల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
1: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
0: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
1: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
0: మేఘము లోపల నీరు నిండినప్పుడు
1: ద క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
1: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
0: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
1: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
0: అయితే ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
1: What is it on which he relies?
0: చక్కగా విచారించి చూస్తే
1: if inquire clearly,
0: ఒక చిన్న పక్షి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
1: A small bird is resting on a tender branch.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పక్షి ఏమాత్రమో భయపడదు.
1: As this branch tosses on either way, the bird is not fear stricken.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నాకు రెక్కల పైన, నేను రెక్కలను ఆశ్రయించాను.
1: The bird knows that it depends on wings.
0: కొమ్మ ఊగిని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
1: The branch may bend or even may fall, but the bird relies on the wing.
0: కానీ ఈనాడు ఆ పక్షికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిసుకి లేదు.
1: సో మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్
0: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
1: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much.
0: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
1: వాట్ ద రీజన్ హీ లాస్ట్ సెల్ఫ్?
0: ఆత్మవిశ్వాసం, తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
1: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
0: పక్షికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి, కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
1: బర్డ్ అట్లీస్ట్ హెస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వింగ్స్.
0: కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
1: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్
0: బాధలకైనా కూడా నువ్వు లొంగిపోతున్నాడు మానవుడు.
1: స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
0: దేనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
0: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
1: As birds and animals lead their life in a natural way,
0: ఈనాటి మానవుడు తన బుద్ధి బలం పైన, భుజబలం పైన, ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
1: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిజ్ ఇంటెలిజెన్స్, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మనీ, బట్ నాట్ కాన్ఫిడెన్స్ ఇన్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
1: దెన్ వన్స్ హి హస్ గాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హి కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ధనబలం ఉంటుంటారు,
1: యు హావ్ మనీ,
0: కానీ ఎంతవరకు? ఇది పాసింగ్ క్లౌడ్స్, వస్తుంది పోతుంది.
1: మనీ ఈజ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కానీ జనబలము
1: అండ్ ద పీపుల్,
0: జనులు ఎంతవరకు ఉంటుంటారు?
1: హౌ లాంగ్ దే విల్ బి
0: దేర్? నీవేదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
1: సో లాంగ్ యు ఆర్ ఇన్ పొజిషన్ అండ్ విత్ వెల్త్ పీపుల్ విల్ సరౌండ్ యూ.
0: తదుపరి
1: లేటర్
0: ఇంకా జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
1: When do you receive
0: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా చేకూరుతుంది.
1: When you have got

0: the strength of the spirit, you will have everything else.
1: కనుక మనం ఈనాడు ఆత్మబలం చేత దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
0: Therefore, we should try to lead our lives with the strength of Atma and the strength of the
1: divine. ఆత్మను విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: In full faith, in the spirit, we should resort to good activity.
1: కనుకనే కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
0: As is the action, so is the result.
1: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
0: As is the food, so is the
1: తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
0: As the flour, so is the barn.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్.
1: సదానందాన్ని అనుభవించాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: సత్లోకంలో చేరిపోవాలి.
0: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
1: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
0: దిస్ ఇస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
0: హావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
1: కనుక మంచిని చేయండి.
0: డూ గుడ్.
1: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
1: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: దెన్ యూ విల్ బి ట్రయంఫెంట్.

Thank you.

0: ఇట్టి తెలివిలుండు నరుడు మృగమే కదా, నరుడు కాడువాడు మహిని పుత్ర.
1: The animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
0: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదియ కృష్ణ అన్నారు.
1: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
0: ఆధునిక యుగములోని మానవుల యొక్క ఆలోచనలు ఆకాశమునకు తగులుతున్నవి.
1: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
0: మానవులకు ఆలోచన చేసేటువంటి మనసు మాత్రమే కాదు, ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
0: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు.
1: In this faculty of his heart can be found such virtues as mercy, kindness, compassion, sympathy, piety and the like.
0: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
1: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
0: అయితే ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి విషయాన్ని విచారణ ద్వారా గుర్తింపజేసేటువంటి బుద్ధి కూడాను ఒకటి ఉన్నది మానవులకు.
1: But man also has the faculty of his intellect, wherein he can distinguish between the good and the bad.
0: కేవలము బుద్ధి ఉంటినంత మాత్రమున ప్రయోజనము లేదు.
1: Merely having this buddhi or intellect does not suffice.
0: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
1: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
0: విశ్లేషించినంత మాత్రమున కాలదు, ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
1: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
0: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: recognize the truth that one's existence is purely the coming together of these three parameters, one's thoughts, one's discrimination, and one's ability to put them into practice.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వం ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
1: When these three are there in their own measure, then this jnana jyoti, the light of jnana, will be shining forth in the heart.
0: Light undinanta matramana, jyoti undinanta matramana, velugu undinanta matramana, prayojanamu ledu.
1: The light will be there, there is this effulgence around it, that itself again is not enough.
0: ఆ వెలుగును ఆధారము చేసుకుని మనం ముందుకు నడచాలి.
1: We must take the support or an assistance of this effulgence to move forward.
0: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
1: We might have the light within us, but we don't experience it, don't use it. We are as good as blind.
0: ఒకానొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రమును నేను అనుగ్రహిస్తానన్నాడు.
1: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me, I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
0: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: They have you in their hearts, but discarding this notion, they are going in for that which is transient, that which is temporary, that which is fleeting in the world around.
1: కేవలము చాటలవలే చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణు గానమును వినలేకపోతున్నారు.
0: They do have ears as big as fish, but they can't listen to the melodious notes that you emanate.
1: ప్రతికాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: They have eyes as big as cotton seeds, but still they are not able to see you.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart, and such means of cognizing things.
1: నిన్ను చూచి నేత్రములు నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు నిన్ను ప్రతిష్ఠ చేసుకోగలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: కనుకనే సర్వ మతముల వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: That is why all faiths have determined that heart is the altar for the Lord.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: అకార్డింగ్ టు ద హిందూస్ వన్స్ హార్ట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: పవిత్రమైన ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: ది ఉపనిషత్స్ డిటర్మిన్ మ్యాన్స్ హార్ట్ యాజ్ ఎ కేవ్.
1: ఎట్టి గుహ భగవంతుడి నివాసమైనటువంటి గృహమును అని చెప్పాడు.
0: వాట్ టైప్ ఆఫ్ కేవ్ ఇస్ దిస్? దాట్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
1: బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: ద బైబుల్ డిటర్మిన్స్ దట్ వన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ కెన్ సీ ద లార్డ్.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: ది మహమ్మదన్స్ హావ్ డిటర్మిన్డ్ దట్ ఇన్ బిట్వీన్ ద టూ ఫింగర్స్ ఆఫ్ ద లార్డ్ దట్ విచ్ ఎగ్జిస్ట్ ఈజ్ వెరీలీ మ్యాన్స్ హార్ట్.
1: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు.
0: అండ్ ద లీడర్ ఆఫ్ ద సిక్స్ సెడ్ దట్ వన్ హూ హ్యాస్ a true pure heart is verily a true Hindu.
1: ee vidhamga aaya matamulu aaya yokka bhavamunu puraskarinchukoni hrudayamu bhagavantuni yokka nivasamu ani ninnayam chesayi.
0: So in this way each faith determines that one's heart is a place where the Lord resides.
1: kaani atti hrudayanni sadhuvulu maroka reetiga ninnayam chesaru.
0: But this very same heart, which finds such a varied description in the faiths, has been defined in another way by sadhus.
1: Tattvagnulu deenini inkoka reetiga polchi nirupincharu.
0: The learned ones have determined the heart in yet another way.

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసి అనేటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: దే హ్యావ్ డిటర్మిన్ దట్ ది ఓంకార్ ఈజ్ ద క్రేడిల్. ఇన్ ద క్రేడిల్ ఈజ్ ద బెడ్, ద సాఫ్ట్ మ్యాట్రెస్ ఆఫ్ తత్వమసి. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds, singing a lullaby to the Lord, making him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu daiva mandiramu aneetuvanti satyanni sadhakulu gaadhanga viswasinchali.
1: So the sadhaks should have this conviction that the heart is verily the place, it's verily the temple of God.
0: Inka mahaneeru ee yokka hrudayanni oka kamalamuga viswasistu vacharu.
1: And yet another category of evolved souls determine the heart as a lotus.
0: Buradalo putti maninyapu neelalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it. Yet the lotus remains pure.
0: ఇది కేవలము ఊర్ధ దశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకొని ఓ భగవంతుడా నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలములో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: This lotus also has this feature that all the petals unfold themselves, seemingly turn towards God, turn towards the sun, turn towards God, imploring the Lord to come and stay and reside within itself.
0: Buradalo puttinappatikini buradanu ye matramu taanu techukodu.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: Maninyapu jalamulo undinappatikini ee jalamunu kudanu ye matramu taano praveshimpa chesukodu.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: Ee kamalamu manavunaku bodhinchetuvanti yokka pradhanamainatuvanti yokka bodhana idi.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: Ee kalmashamainatuvanti prapanchamunandu nee undinappatikini దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయంగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? యు ఆర్ వెరీ మచ్ బోర్న్ అండ్ యు ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ డర్టీ అన్డిజైరబుల్ వరల్డ్. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: Lokamulo goppa vidyavantunu chuchinappudu prati manavudu kudanu gauravistadu.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu సహనము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము.
1: As also when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనము గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: Vidyavantudu kevalamu aalochana shaktini maatrame taanu anubhavinchagaladu kaani aacharana yendu maatram undadu.
1: The educated one is merely given to a high degree of intellectual ability, nothing beyond. He can't experience anything.
0: Aithe ee daya sahana శాంతి స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: బట్ వెన్ వీ కమ్ అక్రాస్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ ఆర్ పీస్ ఆఫ్ ఫోర్బేరెన్స్, యు నో దట్ హీ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ద వెరీ సేమ్ క్వాలిటీస్, సో యూ టెండ్ టు లవ్ హిమ్.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: సో ద ప్రాక్టీస్ వెరీ ఇట్ హ్యావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఈస్ వర్దీ ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: Kanuka aacharana tattvamunu kontha varaku manamu anusthanamlo pettali.
1: So what is important here is putting into practice what we have learned.
0: Manavudu manchivada leka cheddavada ani gurtinchutuku ee hrudayam yokka parishodhana cheyatamu etti variki ni sadhyam kaadu.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: Manavuni yokka nadatanu manavuni yokka pravartananu darshinchi tadvara aa manishi yokka manchi cheddanu manamu nirnayam chesukogalugutunnam.
1: You cannot get into the heart proper to know this answer to this question. Only when you see him, his actions, his behavior, you will determine whether he is good or bad.
0: Kanuka manavunaku aacharana అది ప్రధానమైనటువంటిది.
1: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి విజ్ఞానవంతుడు.
1: దేర్ వాజ్ వన్ లార్డ్ యాక్టర్ హూ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ వేదాంతి.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానమును చెందినటువంటి వాడు.
1: హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ అ హై డిగ్రీ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఇన్ హిస్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్.
0: కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: బట్ సచ్ ఎ పర్సన్ యాస్ దిస్ వుడ్ హెసిటేట్ ఇన్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీ హస్ నోన్.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: Ataniki 60 samvatsaramlo nindeetunti puramu nindaku puramu oka goppa vindunu chesadu.
1: Now just on the eve of his completing 60 years he had a banquet.
0: Induku aneka mandi vidyavantulu ee correspondence అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: అండ్ టు దిస్ హీ ఇన్వైటెడ్ ఆల్ దీస్ కరస్పాండెంట్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ద డే.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: హీ హ్యాడ్ దిస్ డిన్నర్ ఇన్ దేర్ ఆనర్.
0: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: ద నెక్స్ట్ డే ద పేపర్స్ వర్ డిస్క్రైబింగ్ దిస్ మ్యాన్ దస్.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: Goppa vidyavantudu,
1: a highly educated person.
0: Kani atani yokka aacharana yendu jagattunuku sambandhinchinatuntivi maavanuku avasaramainatunte yokka upakaramulu emi cheyaledu annaru.
1: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
0: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
1: Now all these books are not there merely to be accumulated.
0: Bible, Quran, Vedamu, Upanishattu, Grandhasa, ilanti grandhamulanni kudanu ee naadu manamu kevalamu chadavatam tona danini pooja peetham paina unchatam tone deenini manamu poorthi gadputunnamu. Deeni aacharanalo pettadaniki em maatram kudanu manam mundenja veyatam ledu.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed
0: ourselves. చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: ఒక పదార్థము మనం జీర్ణించుకునవలనన్న ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: Now talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of revelation.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, "Mother, what is that book that you are holding?"
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికిచ్చింది.
1: This book is very sacred. Partake of it, eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: Anaga pustakamunu bhujinchatam kaadu, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు ద స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand their significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: Kanuka prati matamunandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhisthu vachayi.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: Acharane pradhanamainatvanti yokka drishtiki teppinchayi.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతయు కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: భగవద్ గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది.
1: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld.
0: నమేవాస్తి కర్తవ్యం త్రిశూలోకేశికించిన నానవాప్తమావత్తయం వత్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus, I for my own sake have nothing to do, I don't really have to do anything in this world as such, but then if I myself do not undertake this action proper which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise, then everything would come to a standstill.
0: Lopala avirbhavinchetunte aalochanalu ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు.
1: The thoughts that come to you from within, unless they find an expression in your actions proper, they might cause you harm.
0: ఆకలి అవుతున్నది.
1: Now you are hungry.
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యు డోంట్ డూ ది నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్, యు విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
0: దప్పిగా ఉన్నది,
1: లైక్ యు ఆర్ థర్స్టీ.
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: యు వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: ఇఫ్ యు డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్, యు విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
0: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ, యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్, అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
0: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
1: వాంట్, ఐ వాంట్, వాంట్, దిస్ ఈస్ లవ్, లవ్ దట్ యు.
0: అయితే ఈ ప్రేమ ఎట్టి ప్రేమ?
1: నౌ వాట్ టైప్ ఆఫ్ లవ్ ఇస్ దిస్?
0: పదార్థమునకు గురించినటువంటి యొక్క ఆలోచన, పదార్థమునకు సంబంధించినటువంటి యొక్క ఆలోచన, ఇది ప్రేమ కిందికి రాదు.
1: యు ఆర్ వాంటింగ్ టు గెట్ ఎ సర్టన్ మెటీరియల్ థింగ్ అండ్ మేకింగ్ ది ఎఫర్ట్ టు గెట్ దట్ మెటీరియల్ థింగ్ డస్ నాట్ మీన్ దిస్ ప్రేమ.
0: దీనిని అపేక్ష అని చెప్పవచ్చు.
1: దిస్ కుడ్ బి కాల్డ్ అపేక్ష.
0: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని, తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరుచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
1: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
0: Prema manasunaku sambandhinchinatundi kaadu.
1: This love cannot be equated with the mind.
0: Idi hrudayaniki sambandhinchinatundi.
1: This has a place, a parallel in the heart.
0: Kanukane hrudayam cheetane daivatvanni pondadaniki prayatninchali.
1: So through the medium of the heart, secure God.
0: Idiniki aneka vidhamainatundi aadarshamulu, aneka vidhamainatundi ఉపమానములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
0: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
1: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
0: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
1: They did not care at all for the worldly aspect of their existence.
0: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
1: All the while their journey was towards the other worldly aspect of their existence.
0: Kani vyavaharika drishtito chuchinatundi oka vyaktulu ee gopikala oka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
1: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis' devotion.
0: Ade vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వంను కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
0: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండిన ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
1: Now if you want to take a look from your angle, could Prahlada have overcome all the difficulties that he was subjected to?
0: ఎటువంటి బాధలు?
1: What were the types of difficulties he had to undergo?
0: మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
1: He braved up to difficulties which no ordinary person can possibly do, and this at a young age.
0: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగసాయి ఓ ధనుజభంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
1: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
0: Itani prema, itani bhakti prapattulu, praapta sambandhamainatuntiye ayi undina, ee baadalaku kannu neeru kavali kada.
1: Now,
0: baaludu kabatti bhayakampa sameetudu kavali kada.
1: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
0: కాదు కాదు తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠ అయి ఉంటున్నాడు.
1: No, because in his love there was Narayana installed.
0: So నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
1: And there was a name of the Lord dancing on his lips.
0: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
1: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and
0: existence. కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకు ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: That is why he did not give room for any grief on the part of these
0: body. తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావం ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
0: కనుక తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
1: హీ వాజ్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వర్ల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్. ప్రేమ
0: యందు పుట్టినటువంటి ఒక తత్వం.
1: This is the nature of a true love, born of a true love.
0: ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: This pure and total love is born from the heart of the lotus.
0: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక పెట్టరాదు.
1: సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ కంపారిజన్ మేడ్ బిట్వీన్ ద వరల్డ్లీ లవ్ అండ్ లవ్ సెంటర్డ్ ఆన్ గాడ్.
0: ఇంకా గోపికలు చూస్తామా అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్నా మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
1: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్ ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ద ఎక్స్ట్రీమ్ వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. బట్ దీస్ గోపికర్స్ వర్ స్టడీ unruffled, calm and full of poise because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
0: Veeru kudanu kevalam prakruta sambandhamainatundi premake sambandhinchina varai undina ee vidhamainatundi yokka baadhalanu varu sahinchagaligetundi vara.
1: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
0: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
1: కుడ్ దే హావ్ ట్రాన్సెండెడ్ దిస్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్ దట్ వాస్ బీయింగ్ హీప్డ్ ఆన్ దెం?
0: స్త్రీలు విద్యాహీనులు.
1: నౌ దీస్ పీపుల్ ఆర్ ఆర్డినరీ విమెన్ ఫోక్ డివైడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రిసైడ్స్.
0: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
1: సో ద వర్డ్స్ దట్ వీ అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్ ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్ కాంబినేషన్.
0: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
1: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity, and he was doing these in a very religious way.
0: Oka raitu tana polamunu chakkaga dunni dukku chesi eru vesi neeru katti chakkani pantanu pandinchukuntadu.
1: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
0: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
1: Now a true bhakta, he is the cultivator of his heart.
0: Tana hrudayam anetunte bhumini prema tattvam anetunte jalamunu katti sadhana anetunte kalupulu vesi prema anetunte okka beejamunu naati naamamu ane beejamunu naati deenini krama shikshana anetunte kanchana gattukoni kaapadukunnataku prayatninchali.
1: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana, sow the seed of the name and build the fence of discipline.
0: Appude ee sadhakunaku aanandam.
1: Only then will the sadhaka get aananda.
0: ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఆనంద దట్ హీ విల్ గెట్ దస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు గాడ్, నాట్ ద ఆర్డినరీ ఆనంద.
0: కానీ ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
1: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వీ డూ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ అటైనింగ్ స్కాలర్షిప్, రీడ్ అప్ స్క్రిప్చర్స్, బట్ ద సాధన
0: హృదయ పరివర్తన ప్రధానమైనటువంటిది.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ ఈస్ నాట్ ఫోర్త్ కమింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధం కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
1: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see.
0: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింపచేసుకోవాలి.
1: Every person should make an effort to translate his thoughts into action.
0: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
1: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
0: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ్య భావన పొందాలి.
1: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the contents and spirit of the song.
0: శక్తిని తాదాత్మ్య స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
1: It is the heart which plays this role of making you fully immersed in the song.
0: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
1: God resides in the heart. He is one with your heart.
0: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కానీ క్రియలకు కానీ తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
1: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
0: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, దనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
1: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
0: ఈ కన్నీటి కారుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
1: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
0: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?
1: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్?
0: పురందర దాస్ చెప్పాడు,

టాయిల్. కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize Swami?"
1: Kanuka మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచినదానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికి చూచినదాన్నే చూడాలి.
0: దీస్ ఐస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు సీ ద వరల్డ్ అరౌండ్ us. హౌ లాంగ్ హావ్ యు బీన్ డూయింగ్ ఇట్? రైట్ ఫ్రమ్ ద మోమెంట్ ఆఫ్ యువర్ బర్త్ అండ్ యు ఆర్ సీయింగ్ ద సేమ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్.
1: కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకూడను అభివృద్ధి కాలేదు.
0: బట్ నో పర్సన్ సీమ్స్ టు హావ్ దిస్ థాట్ ఆఫ్ ఇంక్రీజింగ్ దిస్ యర్నింగ్ టు సీ దాట్ విచ్ హీ హస్ నాట్ సీన్ సో ఫార్.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: Kani manaku kanipinchinatvanti yokka bhagavantuni gaanchetvanti yokka abhilasha manalo inka abhruddhi kaaledu.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen side thus far.
1: Aanade mana yokka jeevitamunaku sariyainatvanti artham.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: Ye daanini choodalo, దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ హాస్ టు బి సీన్, వెన్ యూ సీ ఇట్ దెన్
1: యూ దానిని పొందాలో, దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ షుడ్ సెక్యూర్, వన్స్ యూ హావ్ సెక్యూర్డ్ దెన్ యూ హావ్ పీస్.
1: ఏ దానిని మనం అనుభవించాలో, దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్, వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ హావ్ శాంతి ఆఫ్ పీస్.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికి మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దాట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దాట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంట్రుత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఏ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Prakrutamandamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly
1: ajnana. Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్ బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటారు, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ there is momentary radiance and splendor, but side by side you have darkness all over.
1: ee jagattantai kudanu andhakara bandharamainatvanti yokka idi ajnanam ane deeni bhavinchi ee ajnanam anetunte andhakaram nunchi jnanam anetunte prakashavantamainatunte daivasthanamunaku gonipomane deeni yokka antaratham.
0: So the meaning of this prayer is, this world, all that goes on in the world is darkness, darkness of ignorance. Lead me on to the state of enlightenment where everything is effulgent, where God is.
1: మృత్యుమా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యుమా అమృతంగమయ, వన్ డే ఆర్ ద అదర్ దిస్ బాడీ హ్యాస్ టు డీకే అండ్ కొలాప్స్.
1: ఇది కృషించేటువంటిది.
0: దిస్ టెండ్స్ టు డీకే అండ్ డిమినిష్.
1: ఇది కేవలం కట్టకడపటికి మట్టిగా మారేటువంటిది.
0: వన్ డే ఇట్ బికమ్స్ వన్ విత్ మడ్ ఆర్ క్లే.
1: దేహము పంచభౌతికము.
0: So this body is a conglomeration of the five elements.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: One day or the other, the body has to collapse.
1: దేహి నిరామయుండు.
0: But the one who resides is forever.
1: కలుతింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.

0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: Nijambu chuda, ah, dehiye deva devudu.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: Ah, dehamanandu undinatvanti vaadu kanaka, itaniki dehi ani oka peru.
0: Such a lasting one resides in the body, so he is called dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: బికాస్ హీ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ హీస్ కాల్డ్ దేహి, హీ రిసైడ్స్ ఇన్ ద బాడీ హీస్ కాల్డ్ శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: హీ ఈస్ ద పరమాత్మ హిమ్సెల్ఫ్, హీ ఈస్ ఇన్ ద బాడీ యాజ్ ద ఆత్మ.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing puja.
1: ఇది కాదు ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this atma has taken a particular form, that understanding of yours connotes your living spiritual life.
1: ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది.
0: This formless atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But ఆత్మ transcends these limitations.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies below.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you'll be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: ఆన్ జర్నీ. కాని ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయములు చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ మన
1: తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తం ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly abri.
1: కనుకని సకల మృగమునందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the bees and animals.
1: ఈ తెలివిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these bees doing with it? To get
1: food and minimum comforts. They
0: too have to have sleep, they too have to have food, they have
1: hunger.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు సెడ్ దట్ దిస్ ఐడియా ఆఫ్ స్లీప్ హంగర్ ఫుడ్
1: జ్ఞానేన శూన్యః పశుభిః సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది. ఇది నిజమైనటువంటి జ్ఞాన తత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హయ్యర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
1: వర్తమానము మాత్రమే తెలుసును కాని పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు.
0: The animals or bees can know the present, they can't know the future.
1: కాని మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానము.
0: What has transpired, the present is the result of that.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: So once you take care of the present, you are taking care of the future also.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే మనం ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములు చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, తత్వమసి అహం బ్రహ్మ, and try to expound the logic behind them to others.
1: కాని దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా?
0: While this is the case, are we prepared ourselves to put them into practice?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
1: చెప్పుట సులభంబు చేయుట కష్టం.
0: To say is easy, to do is difficult.
1: దాతకైనా వాని తాతకైనా అన్నారు.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: కారణం ఏమిటి?
0: The reason,
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
0: To do a thing is very difficult.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: But one who does it, certainly he reaps
1: the fruit.
0: He certainly becomes.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly existences.
1: Mana bhakti prapattulu anta pavitramainatviga levane manaku dudamavutundadi.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: Yetti kashtamulu kaligina, yetti dukkhamulu sambhavinchina, yetti aapattulu vachinappatikini manam deenini lekka cheyaka pattina pattunu sadhincheetuvanti yokka deentlo manam nimagnulu kavali.
0: Whatever be the trials and tribulations and difficulties that we may come face to face with, we should not lose sight of our fundamental aim and purpose of life.
1: Mana jeevitam anta kudanu swarthamu swarthamu swarthamu ee swarthamulo munigi telutu untunnamu.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది చేసినా కూడాను అన్నింటికి వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనము కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: He is coming to overcome us. And when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్ దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్ యూ మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: టు బి సెల్ఫిష్ యూ షుడ్ రిగార్డ్ యాజ్ వన్ ఆఫ్ యువర్ మిస్ఫార్చ్యూన్స్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాన్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: దేర్ ఇస్ దిస్ సేక్రెడ్ ఎంటిటీ ఆఫ్ ద డివైన్ వెరీ మచ్ ఇన్ యువర్ హార్ట్ బట్ వీఆర్ నాట్ కాగ్నిసెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ రాదర్ వీ గో అవుట్వర్డ్ అండ్ స్టార్ట్ టేకింగ్ పార్ట్ ఇన్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ విచ్ గివ్ అస్ గ్రీఫ్ అండ్ సారో.
1: హీన జాతి అయినటువంటి యొక్క పశుపక్షి మృగాదుల యొక్క తత్వములు కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
1: ఇది దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: You only have to ask for it and whatever you ask the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: Adigina palichu kamadhenuve unda dhanamichi aavunu konaganeela.
0: You only have to ask and the kamadhenu, the celestial cow, will give you milk. Why buy a cow and seek milk?
1: Ee vidhanga manamu kevalamu buddha karjuramunu chetiyanduchukoni chintapandu kosame manu praakulaadutunnam.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands but you going for something which is utterly tasteless.
1: ee laukika jagattunandu manam anubhavincheetundi sarva sukamulu kodanu chanabanguralu.
0: And what you seek in this world are fleeting and transient.
1: idi munmundu manaku aneka vidhamainatvanti yokka asakhyanni kontha asantruptini kodanu kaligistundi.
0: Gradually these what you are trying to seek in the world will give
1: asantrupti అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిస్సాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ దట్ మూమెంట్.
1: మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సాత్వికతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిస్సాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్యబోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్ అవేక్ స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నీ మేలుకో.
0: Awake from this ignorance.
1: నీ ఆలోచనలు సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంత గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్ ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్స్.
1: మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us been?
1: అయితే ఈ ఫలితం కోసం మనం ఏ మాత్రం కూడాను అరులు చాచి కాచుకోరాదు.
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: ఇది నా కర్తవ్యము. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితము లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యు షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికి నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ నా ప్రయాణం ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభం.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్కజేసుకోండి.
0: సాయి విచ్ హాస్ బికమ్ యువర్స్, మేక్ ద ఫుల్లెస్ట్ యూజ్ ఆఫ్ హిమ్. డోంట్ వేస్ట్ హిమ్ అవే, డోంట్ వేస్ట్ ఇట్.
1: పట్టీసుని ఈ పాద సేవ చేయండి.
0: వన్స్ ఇట్ గోస్, యు నెవర్ కెన్ సెక్యూర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ దస్.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: Itarula matalu impuga nammi kompatiyakandi.
0: Don't listen to what others have to say, what others talk about. In the process collapse yourself.
1: Buddhulanni yuthichukondi karmam.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: Nee swabuddhito neevu aalochana chesi nee satyanni neevu gattiga pattali.
0: Let your own intellect function. And what your intellect decides, hold firmly onto that realization.
1: Manamu itharulaku banisalu kaaradu.
0: We don't have to become slaves to others.
1: Mana vicharana shaktito mana satyanni manamu vicharana cheyali.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: Ee nirnayam chesukunnatundi vishayanni manam aacharanalo pettali.
0: Once we decide thus, try to put it into practice firmly.
1: Idi kevalamu chana chanamunakunu పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పెట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: ఇఫ్ దిస్ రిజాల్వ్ వర్ టు బి లైక్ ది మ్యాడ్ హాపింగ్ మంకీ, యువర్ లైఫ్ ఆల్సో వుడ్ బికమ్ ఎ రెస్ట్లెస్ వన్.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: సో ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ సారో ఆఫ్ యువర్స్ ఆర్ యువర్ ఓన్ మేకింగ్.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: And what has to be done, he himself will do.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: This is what is called surrender.
1: ఈ శరణాగతిలో ఉండినటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: The ananda that you will get through this process of surrender, you cannot secure through any other
1: means. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow I'll experience ananda. Understand this.
1: నసుఖార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసులు చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ a life of comfort and joy. It is not possible. It is not proper.
1: ఈ సుఖము నిజమైనటువంటి సుఖము.
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు
0: సుఖము కాదు. Oh mind, determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అంటే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఇన్ దాట్ ఐ విల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్. That thought in turn being discriminated upon, once you arrive at the result, trying to translate into action.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: He is an extremely foolish one who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు నీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: హీ విల్ ఎంటర్ యువర్ హార్ట్.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఎ రేడియంట్
1: హృదయం. తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: హీ విల్ బికమ్ యువర్ హార్ట్, యువర్ హార్ట్ విల్ బికమ్ హిమ్.

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందు ఉన్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్ సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికీ
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulasidasu avidhamga kaadu.
0: But Tulasidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu adarsha murti ani ninnayinchukunnadu.
0: Tulasidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ దిస్ కింగ్డమ్ కోసల.
1: ఇది మను చక్రవర్తి స్వయంగా నిర్మించినటువంటి ఒక పట్టణం.
0: ఇట్ ఇస్ ద సిటీ బిల్ట్ బై మను ఎంపరర్ హింసెల్ఫ్.
1: ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందు ఎక్కడా కూడా కనిపించదు.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: ఆనాడే ఈ అయోధ్యలో ఏడంతస్తులు ఎనిమిదంతస్తులు మేడలు ఉండేటువంటివి.
0: There in Ayodhya, in those times, you found mansions, seven-storied buildings.
1: విశాలమైనటువంటి యొక్క బజారులు.
0: Very wide streets.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: The inhabitants of Ayodhya made it so beautiful with all the decoration around.
1: ఆనాటి పరిస్థితుల యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: In those circumstances, Ayodhya was one of beauty and splendor.
1: నీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు.

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: దశరథ
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకార స్వరూపుడు.
1: Is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ వెరీ లైఫ్ అండ్ రెండర్డ్ ఆల్
0: ప్రజాపరిపాలన యందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: యథా రాజ తదా ప్రజాన, ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ దే వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియ నిగ్రహము గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనము లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన.
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచువస్ పాత్ అండ్ ప్రాపగేటెడ్ ద వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూత రూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
0: దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హి హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ టు హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: రోమపాద ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
0: ఆ రోమపాదుడికి కూడాను పిల్లలు లేరు.
1: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
0: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: వెన్ రోమపాద వాజ్ ఆల్సో ఫీలింగ్ సో సాడ్, ఇట్ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ద కౌసల్య బిగాట్.
0: ఆ బిడ్డ పేరే శాంతి.
1: ది నేమ్ ఆఫ్ ద డాటర్ ఇస్ శాంతి.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు దిస్ శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ అన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: karmalane vrutchamulu penchi
1: and develop the tree of action,
0: asantrupti aneetundi phalamulu bhujinchi
1: and we partake the
0: ashantiga jeevithamu gadipeetundi deeni swabhavam,
1: and its nature is to confer, give us the restlessness.
0: Kanuka ee manasu yokka swabhavanu gurtinchinatundi yokka sumantudu,
1: sumanta who has understood the nature of mind,
0: ee maharishini pilipinchi ashwamedha yagamunu cheyinchali annadu.
1: Summoned the sage and decided to conduct this ashwamedha yaga.
0: అనగా ఏంటి ఈ అశ్వమేధ యాగం?
1: What is this ashwamedha yaga?
0: అశ్వం అనగా చలించేటువంటిది.
1: అశ్వ, ద హార్స్ ఇస్ ద వన్ దట్ స్వేర్.
0: మేధ అనగా బుద్ధి.
1: మేధ
0: చలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: టు మేక్ దట్ మైండ్ స్టడీ విచ్ ఈస్ వేవరింగ్ ఆల్
0: అశ్వ మేధ.
1: అశ్వమేధ.
0: కనుక ఈ చలించేటువంటి మనస్సును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind, which is otherwise wavering,
0: ఈ బాహ్య రూపములోపల అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned the king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: Maharaja,
1: O king,
0: na alludainatundi rushisimha untunnadu.
1: There's one rushisimha,
0: anaga shanti bharta,
1: and who is the husband of
0: shanti. Adani pelipinchi neevu oka kratuvunu cheyali annadu.
1: You call him and you must conduct a ritual here.
0: Ee kratuvu lopala putrakameshti kratuvu kudanu cheyavachunu annadu.
1: You can also perform another one called putrakameshti.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ది టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకూడను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: చిత్తలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no one without anxiety, worry.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: One sort of worry or other.
0: పుట్టుట ఒక చింత.
1: ద బర్త్ ఇస్ వారి.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్ హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్ట్.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: ఒక చింత.
1: మిస్టరీ. ఇట్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వరీ.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్ టు బి హ్యాపీ విత్ ఆల్ దిస్ వరీస్ అండ్ ఎంగ్జైటీ?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry, there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖమును రెండును కలిగి ఉండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం పటందురు అని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: as things went on,
0: దేవతలు సురులు కిరులు కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies prayed to God.
0: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: సాధువులను మునులను ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మకుడను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: దే ఆల్సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద బూన్ కన్ఫర్డ్.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైన మరణమును కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: ఆల్ సేజెస్ సెడ్ ఓ లార్డ్ యూ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ సో హ్యాస్ టు బి డెత్లెస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ హీ వుడ్ డై.
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: దెన్ బ్రహ్మ సెడ్
0: పిచ్చివారలారా,
1: మ్యాడ్ పీపుల్,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
0: వాడు అడగటం నేను అనుగ్రహించటము ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడా నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ంట్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతనిని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
0: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: దెన్ దే సెడ్ ఓ గాడ్ యు ఆర్ వెరీ డివైన్ హౌ డు యూ టేక్ ద హ్యూమన్ ఫామ్.
0: దైవం మనుష్య రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్.
0: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టేక్ హ్యూమన్ ఫామ్ ఇన్ ది సిటీ ఆఫ్ అయోధ్య అండ్ కిల్ ఆల్ ద డీమన్స్ అరౌండ్.
0: ఇంకా ఎవరి వల్ల కూడా రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ రావణ టు డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
0: మానవ స్వరూపం చేతనే రావణ యొక్క మరణం ఇమిడి ఉంటున్నది.
1: రావణస్ డెత్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీస్ ముందు వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋష్యసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్ అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ హీ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: భక్తావిష్టమును అనుగ్రహింపు చేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు హ్యావ్ గాడ్ అవుట్ ఆఫ్ డివోషన్.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ట్రూ డివోటీ యాజ్ సచ్ బట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్ ప్రొవైడెడ్.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
1: దోస్ టైమ్స్ దే ప్రెజెంట్ ట్రూ డివోషన్.
0: నిర్మల హృదయుడు,
1: ప్యూర్ హార్టెడ్,
0: నిస్వార్థపరుడు,
1: సెల్ఫ్లెస్,
0: దైవాన్ని హృదయమునందు ఇమిడ్చుకుని నిరంతరంపులను దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్
0: సత్య ధర్మములే తన యొక్క నేత్రములు,
1: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు,
1: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రంలో పెట్టుకుని తాను సర్వ శాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సీక్రెట్
0: శాస్త్రించినదంతా ఇను శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equality.
0: Dharmame manuvunika pradhana sutramga teeskovali.
1: They should go by the principle of righteousness.
0: Asyamunukaina asatyam aadakudadu.
1: They should never utter a lie even
0: pedalukudanu attivare.
1: People who are of that sort.
0: Mantrukudanu maha pavitrule.
1: Ministers are sacred no doubt.
0: Yenaadaina kudanu ye rajyam naina kudanu ramarajyamga maarchalanukunte.
1: If you want to confer make any kingdom ramarajyam.
0: Dasaratanu anti raju.
1: A king of the type of Dasharatha.
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type,
0: వశిష్ట వామన వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనం రామరాజ్యంగా మార్చవచ్చు.
1: If you have the priests of the type of Vasishtha Vamana, any kingdom for
0: నాడు నేను ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: Any kingdom can be shaped into Ramarajya.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరి అయిన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు,
1: ది టైప్ ఆఫ్ వశిష్ఠ వామన, ఎనీ కింగ్డమ్ ఫర్
0: నాడు నేను ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: ఎనీ కింగ్డమ్ కెన్ బి షేప్డ్ ఇంటూ రామరాజ్య.
0: కానీ రావణుని

0: రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ ఇక్కడ గ్రేస్.
1: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసం పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
0: The scholars interpreted various ways as the way how this pudding payasa is distributed.
1: ఇది ఏ కంప్యూటర్ కూడాను సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
0: No one can give correct answer.
1: కానీ అది చాలా అసత్యం.
0: But that's all false.
1: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
0: Dasharatha had equal love towards all the three wives.
1: ముగ్గురికి సమానంగా పంచించాడు.
0: He distributed to all the three equally.
1: ఒకరికి అర్ధమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఒక్కొరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
0: People went on calculating that half is given to one, three fourths one, one fourth to another.
1: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథుని ఎందు ఏనాడు లేదు.
0: Dasharatha had no differences of that sort.
1: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
0: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ది త్రీ వైఫ్స్ కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్ లైక్ సిస్టర్స్. సౌతుల వలె
1: వీరు జీవించినటువంటి వారు కాదు.
0: దే వర్ నాట్ సెపరేట్ ఎనీవే, నో డిఫరెన్సెస్ వాట్
1: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
0: బేసింగ్ ఆన్ ది రైటర్స్ యు ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్.
1: కానీ పవిత్రమైన చరిత్రలు యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
0: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ ద సీక్రెట్ హిస్టరీ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ డిఫెక్ట్ ఈదర్.
1: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి ఎందు కూడా సమత్వమే వహిస్తుంది.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ న్యాచురల్ టోటల్ హ్యాపీనెస్ దట్ ఆల్ ఆర్ సేమ్ దేర్.
1: ఆ యోగమే సమత్వాన్ని కూడా పెంచుతుంది.
0: అండ్ దిస్ వెరీ ప్రిన్సిపల్ విల్ హెల్ప్ అస్ to develop this yoga principle.
1: Kaika ee payasamunu aanandanga andukundi
0: and the pudding is received happily by her.
1: Karanam em anaga,
0: reason,
1: Kaikanu vivaham aadeka puramu,
0: prior to marrying Kaika,
1: Gargulu purohitudiga vachi,
0: Gargya came as the priest.
1: Kaikaku putteetundi kumarunike rajyam pattabhishekam cheyalani ee yokka vaagdanam ichinappude ee yokka Kaika vivaham aadutundi annadu.
0: Gargya the priest said that Kaika would marry Dasharatha if only the son she would be get would be made a king.
1: Kani patulaku satuluku ikka pranam kudanu ardha bhagame.
0: And in fact the half of the share goes to the rest of the two.
1: Kalugune dasarathudu akkada ye matanu ivvadaniki poonukonaka intiki vachi kausalya simitrulnu kontha varaku sampradinchadu.
0: Dasharatha did not make any promise. He consulted kausalya and sumitra.
1: Kausalya simitrulu hrudayamunu pumpondippu chesukoni atyanta aanandam cheta natha మీరే బాధను పెట్టుక పెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
0: కౌసల్య సుమిత్ర సెడ్ డోంట్ వారీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
1: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
0: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
1: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
0: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీడ్.
1: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
0: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
1: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
0: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
1: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
0: Sumitra had no desire anything.
1: Yetti vanchalu levu.
0: No aspiration.
1: Aame andarito kudunu maitriga undetundedi.
0: She was a friend to the rest.
1: Aame manasu ye vidhamainatundi chelampulu kudunu chelinchadakudunu avakasam ledu.
0: At that time she had no wavering mind anything.
1: Aase nirasaluku atheetamainatundi yokka manasu aamedi.
0: Her mind is beyond appointment and disappointment.
1: Sukadukkumulaku kudunu atheetamainatundi manasu.
0: Her mind is transcendental beyond.
1: Kanuka తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
0: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
1: అందరి ఎందుకు సౌమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
0: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్ షీ ఈస్ కాల్డ్ సుమిత్ర.
1: ఆమె శిరస్నానం చేసి
0: ఆఫ్టర్ హెడ్ బాత్
1: మేడపైన తన కుర్రలను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
0: షీ వాజ్ డ్రైయింగ్ హర్ హెయిర్ ఆన్ ద టెర్రస్.
1: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
0: ఇన్ ద మీన్ టైమ్ ఎన్ ఈగిల్ కేమ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ కప్ ఆఫ్ పుడింగ్.
1: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైనటువంటి కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
0: షీ ఈస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ ద రిప్రిమాండ్ దట్ షుడ్
1: జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
0: షీ నేరేటెడ్ ఆల్ ది ఎపిసోడ్.

0: కోర్టు కౌసల్యం సుమిత్ర.
1: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
0: దే ఆర్ వన్ ఆఫ్ వర్చ్యూ.
1: నీవు విచారపడకూడదు.
0: డోంట్ వరీ దే సే.
1: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము, ఈమె కప్పులో పోసి ఈమె కూడా సమర్థం చేశారు.
0: దే సే డోంట్ వరీ, వి విల్ అడ్జస్ట్ నౌ, రెక్టిఫై ద డిఫెక్ట్. అండ్ కైక గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్, కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్.
1: కనుక కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
1: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
1: ఈ రామాయణమునకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
0: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
1: కనుక ఈ రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
0: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
1: ఉపనాయకుడు భరతుడు.
0: ద నెక్స్ట్ లీడర్ ఇస్ భరత.
1: భరతునకు సరి అయిన సేవకుడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ ద ట్రూ సర్వెంట్ టు భరత.
1: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
0: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత్.
1: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
0: లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఈ ఇరువురు సేవల ఎందుకును తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
0: ఇన్ సర్వింగ్ దెమ్ దే హావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
1: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
0: సుమిత్ర ఇస్ ద వన్ హూ గేవ్ బర్త్ టు దీస్ టూ, హూ కుడ్ రిడీమ్ ద లాస్ట్.
1: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
0: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
1: ఇది రామాంశము, అది భరతాంశము.
0: వన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ రామ, వైల్ ది అదర్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ భరత.
1: ఏ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది.
0: నేచురలీ ది స్పార్క్ టోటల్.
1: మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంత నా అంశములే.
0: దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ గీత, ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ మై స్పార్క్.
1: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ సర్ప్రైజ్ ఇఫ్ ది స్పార్క్ మర్జెస్ ఇన్ టోటల్.
1: ఇది దీని యొక్క సహజము.
0: ఇట్స్ క్వైట్ నేచురల్.
1: కనుక లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
0: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
0: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
1: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
0: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
1: అదే విధంగానే రామును లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
0: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి.
1: లేకపోతే రాముని కూడా క్షణమైనా నిద్రించలేడు.
0: సో ఆల్సో రామ్ ఐ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
1: ఈ సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
0: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హెస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
1: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావములు అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద సాంక్టిటీ దట్ ఆర్
1: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
0: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
1: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
1: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: ఈ విశాల ప్రపంచమనందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఎ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
1: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినను లభించవచ్చును.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఎ మదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ కౌసల్య.
1: కానీ నా లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
0: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ బ్రదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లక్ష్మణ.
1: అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
0: రామ హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి అవుతూ వచ్చారు.
0: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదాస్.
1: బాహ్యమైనటువంటి స్వరూపంలో
0: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
1: వాక్కే ఉద్వేగము. వాక్
0: ద టాక్
1: ఉద్వేగము.
0: ఉద్వేగం ఋగ్వేదము.
1: మనస్సు యజుర్వేదము.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ఇంకా ప్రాణము సామవేదము.
0: లైఫ్ ఇస్ సమవేద.
1: బుద్ధి అధర్వణ వేదము.
0: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
1: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
0: ఆల్ ఫోర్ వేదస్ హావ్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ ఫోర్ బ్రదర్స్ హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
1: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి భేదములు కూడాను లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అమంగ్ దీస్ ఫోర్ వేదస్.
1: ఈ కేవలం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
0: వి కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్స్.
1: సాక్షాత్ దైవ స్వరూపమే.
0: దే ఆర్ వెరీ డివైన్.
1: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
1: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాను స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్
1: ఉంటాడు.
0: అండ్ హీ థింక్స్ సో.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
0: Therefore we should consider that every human being is an ideal
1: రావును పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
0: If you think Rama is born and he has demonstrated idealism to the world and his life ended,
1: రామును ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
0: It's only Rama who has got all that blissful virtues.
1: రమించేటువంటి ఆత్మనే రామస్వరూపము.
0: It's only that Atma, the spirit, which
1: ఆ రమించేటువంటి హృదయం లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు.
0: In this world, there's no one without the heart that is after bliss.
1: కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాములనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు.
0: Therefore, in spiritual path, if we investigate Rama,
1: ఇతను దశరథుని కుమారుడు.
0: ఇది son of Dasharatha.
1: ఎవరు ఈ దశరథుడు?
0: Who is Dasharatha?
1: కోసల దేశమునకు రాజా.
0: Is it the king of Kosala kingdom?
1: ఇది కేవలం ఒక మహారాజా?
0: Or emperor?
1: కాదు కాదు, దశరథుడు.
0: దశరథ.
1: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటి ఈ దేహము.
0: This body is the chariot of 10 senses.
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
0: And 5 cognitive and cognitive senses, 10.
1: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
0: So therefore Dasharatha, which is the body with all the 10 senses, has got 4 children.
1: కుమారులే ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: They represent the 4 objectives of life: dharma, righteousness, manavaku kama desire, moksha liberation.
1: మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
0: Therefore objectives of mankind are found in everybody.
1: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
0: Without these objectives he will never be redeemed.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ 4 principles ఆబ్జెక్టివ్.
1: ధర్మం మొట్టమొదటిది.
0: ఫస్ట్ వన్ ఇస్ రైచియస్నెస్.
1: రెండవది అర్థం అన్నారు.
0: సెకండ్ ఇస్ అర్థ.
1: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
0: ద వెల్త్ షుడ్ నాట్ బి
1: బిరెక్ట్ కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
0: ద వెల్త్ షుడ్ బి సపోర్టెడ్ బై ధర్మ రైచియస్నెస్.
1: ఇంకా కోరిక. ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
0: కామా డిజైర్ షుడ్ ఆల్సో బి రైచియస్.
1: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
0: అండ్ దేర్ఫోర్ ద అర్థ వెల్ షుడ్ హావ్ ఫౌండేషన్ ధర్మ.
1: శ్రీరామచంద్రుడు.
0: అండ్ శ్రీరామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్.
1: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
0: సో రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
1: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
0: Therefore we should lead our lives along the path of dharma and have various
1: ఈ ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము.
0: This is most essential to the modern man today.
1: ఈ పురుషార్థములు నాలుగు కూడాను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
0: The present position is such that we don't have any idea of these 4 cardinal principles.
1: కనుకనే ధర్మార్థ కామ మోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: We should determine to accomplish, achieve all the 4.
1: ధనము సంపాదించాలి.
0: We should earn money.
1: ఏ విధంగా సంపాదించాలి?
0: How should we earn?
1: ధర్మముతో ధనమును సంపాదించాలి.
0: We should earn righteously.
1: కోరికను నెరవేర్చుకోవాలి.
0: We should fulfill our desire.
1: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
0: How to fulfill?
1: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
0: It's also through in the righteous path.
1: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
1: ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
0: దిస్ ధర్మ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
1: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
0: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
1: ధర్మమునకు స్వతంత్రం లేదు.
0: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
1: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
0: ధర్మ హాస్ ఎ మాస్టర్.
1: అతనే భగవంతుడు.
0: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
1: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షములందు
0: In these four objectives, dharma, artha, kama, moksha.
1: Dharmamunu visarjinchi.
0: He has given up dharma.
1: Artha kamamunu matrame aashistu vacharu.
0: He is after the artha, the wealth and kama.
1: Anduvalane etanlo unnatundi durgunamulu dinadinamulaku abhivruddhi avutu vachayi.
0: For that reason the wicked qualities in Ravana were increasing day by day.
1: Ravana goppa vidyavantude.
0: Ravana is highly educated.
1: 64 vidyalu nechinatundi vadu Ravanu.
0: He is an expert in 64 forms.
1: Ravana chustama ante 35 vidyalu nechinatundi vadu.
0: Rama knows only 30.
1: Kani రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
0: బట్ వాట్ ఆల్ దట్ రామ హస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్
1: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
0: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్
1: ఈ అజీర్ణ రోగం ఈ కామము
0: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్
1: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
0: And it's only dharma that will help us.
1: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
0: And today dharma and kama the desire are apart.
1: సాక్షాత్ ధర్మ స్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
0: Rama is the very form of dharma while Ravana is the very form of
1: అధర్మము. కామము అధర్మము.
0: The desire is unrighteous.
1: ఇది ధర్మము.
0: And this
1: ఈ ధర్మాధర్మములు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
0: There is always a conflict between righteousness and unrighteousness.
1: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
0: As Rama followed this righteousness is the true form.
1: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
0: As Ravana has given up dharma he is one of
1: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు భేదం జరుగుతూనే ఉంటుంటాది.
0: There is always a conflict between the truth and falsehood.
1: సత్యము నిత్యమైనటువంటిది.
0: Truth is eternal.
1: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
0: Falsehood is temporary.
1: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
0: There is always a conflict between that which is permanent and that which is temporary.
1: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
0: So we should observe the truth and righteousness.
1: ఈ సత్య ధర్మమును కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
0: There is no god other than these two. సత్యం
1: ఈ రామ తత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉన్నవి.
0: That so many secrets of that sort.
1: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
0: if we investigate from the worldly physical point of view
1: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
0: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
1: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ కండక్ట్ హింసెల్ఫ్,
1: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
0: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ టు బి అచీవ్డ్,
1: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
0: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
1: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
0: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
1: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
0: when we shape ourselves as
1: కుటుంబంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనం రూపొందుతాము,
0: then you'll be ideal in the family.
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క కుటుంబాన్ని మనం అనుసరించినప్పుడే సమాజంలో మనం ఆదర్శప్రాయమైనటువంటి మహావీరులుగా రూపొందుతాం.
0: When there is ideal family there will be ideal society.
1: ఈ విధంగా నటించియే రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామ ఈజ్ ఎన్ ఐడియల్.
1: ఆదర్శ మూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: హియాస్ పబ్లిసైజ్డ్ వాట్ ఐడియలిజం ఈజ్.
1: సుఖ దుఃఖమును సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
0: హి హాడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
0: హి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ద వరల్డ్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి ఎందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు ఎందు ఉంటున్నాడు.
0: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: రామునగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
0: వి షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ ద
1: భౌతికంగా అతను ఒక స్వరూపమే.
0: Physically as a form.
1: Kani antarmukhanga itanu andari hrudayam nandu kodanu ramimpajeseetundi divya shakti swaroopude.
0: But actually speaking is the divine power latent in everyone.
1: Ilanti divya shaktini manamu ee naadu gurtinchadaniki prayatninchali.
0: We should make an effort to know the divine power today.
1: Deeniki enniyo yagamulu yagnamulu cheyanakkarledu.
0: You don't need to follow different paths.
1: Prema tattvanni manam abhivruddhi parchukovali.
0: We should develop the spirit of love.
1: ఈ ప్రేమ తత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ యూ విల్ బి రైచువస్.
1: ఈ ధర్మనే సత్యంగా రూపొందుతుంది.
0: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
1: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమ స్వరూపుడు.
0: దేర్ఫోర్ ఇట్స్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచువస్నెస్.
1: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్.
1: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మం ఏర్పడి ఉంటుంది.
0: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
1: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
0: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
1: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
0: And the quality of burning is the dharma of fire.
1: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గు అవుతుంది.
0: If it doesn't burn, it's no fire, it's coal.
1: ఇంకా ఐసు మంచుగడ్డ, మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
0: It's ice that is so cold.
1: కానీ ఈ ఐసు ఈ చలధర్మను కోల్పోయింది ఏంటంటే ఇది ఐసు కానేరదు.
0: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్ ఇట్ కెన్ బి ఐస్.
1: మానవుడు అంటే ఏమిటి, దీనికి సహజ ధర్మం.
0: సో వాట్ ఇస్ ది నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్?
1: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
0: దేర్ఫోర్ హి హస్ టు ఫాలో హిజ్ ఓన్ హార్ట్ అటర్ ట్రూత్ అండ్ ఫాలో రైచస్ పాత్.
1: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మ స్వరూపమే.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ వి డూ విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి రైచస్.
1: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
0: Therefore, the divine human life is the one that adheres to
1: మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
0: Today there is no relationship among different codes of
1: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
0: We just utter with our lips what dharma is, but we don't know its true
1: dharma
0: nature.
1: ధర్మములు అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
0: There are various types of dharma.
1: గృహస్థ ధర్మం ఉంటుండాలి.
0: One dharma of householder.
1: ధర్మం ఉంటుండాలి. బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి. సన్యాసి ధర్మం ఉంటుండాలి. వ్యావహారిక ధర్మం ఉంటుండాలి.
0: వరల్డ్లీ.
1: ఇంకా ఫ్యామిలీ ధర్మము. ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
0: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
1: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
0: But the dharma of the heart is of that whole life.
1: దీనిని the proper study of mankind is man అన్నాడు.
0: This is what he said, the proper study of mankind is man.
1: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: Therefore our word, thought and deed should be united.
1: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
0: Today we don't find that harmony, unity.
1: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
0: There is a scope to recognize it today.
1: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
0: Therefore there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality.
1: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే అన్నారు.
0: It is said that is full and this is also full.
1: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
0: This human life is total, full.
1: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
0: As Ravana did not understand this principle, he considered man as an insect.
1: లెక్కనే చేయలేదు.
0: He never bothered, neglected man.
1: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
0: In fact, all powers are latent in man.
1: మానవుని లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
0: There is no other power outside man.
1: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
0: God is in human form.
1: ఈ మనిషి రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience all codes of conduct in human life.
1: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
0: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
1: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
0: We should develop that spirit of satisfaction within.
1: ఈ తృప్తి.
0: What is this satisfaction?
1: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
0: We should never entertain any sort of doubt.
1: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాము.
0: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestigial form.
1: రామాయణం యొక్క ఒక చిన్న రహస్యంగా మనం బోధిస్తూ ఉన్నాం.
0: This is taught as a secret in Ramayana.
1: కాని ఆ డీటెయిల్స్ అంతా కూడాను క్రమక్రమేణా మున్ముందు రామ అంటే ఏమిటి, లక్ష్మణ అంటే ఏమిటి, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరైన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
0: యు విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ దట్ టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామ ఇస్, హూ లక్ష్మణ ఇస్, హూ భరత ఇస్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
1: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
0: In fact, there is only one spirit of unity, oneness in all.
1: వేరు వేరు భిన్న భిన్న రూపములను దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుండాలి.
0: Because of various vestures put on, we find the diversity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
0: The nature of Rama
1: రామతత్వంతో మనం సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడాను లేదు.
0: There's nothing that you cannot achieve with this principle of Rama.
1: ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
0: It's a mighty power.
1: కనుక ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటి పాతుకొని పోయింది.
0: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
1: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
0: Many foreigners wanted to change the
1: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
0: In spite of all changes around,
1: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
0: It remained quite novel and new, fresh.
1: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
0: And there are infinite secrets there.
1: అణువులో ఘనముగా ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
0: Is Rama's nature that proves the smallest of the small and the biggest.
1: సర్వుని యందు నిలిచినటువంటి రామతత్వమే.
0: It's Rama's principle present in everyone.
1: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
0: The vesture of the form may go off, but yet that remains all through divinity.
1: కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
0: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామ అలోన్.
1: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
1: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
1: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి.
0: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests, expresses. When this truth is recognized by
1: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది.
0: దే విల్ అండర్స్టాండ్ వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
1: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఐడియల్ హ్యూమన్
1: అవతార తత్వం మనం అనుసరించాలి.
0: వీ హావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్.
1: అవతారములు కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును.
0: God takes human form.
1: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
0: We should not be deceived, go by the form alone.
1: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును కానీ
0: it is just a human form.
1: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
0: But we should never take that same as our body.
1: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
0: Both the forms look alike.
1: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: Watching it, this that little morsel of very salt, you should not take it as candy.
1: Cherakani neevu tinavaddu.
0: Don't mistake that as the form.
1: Roopu chusi mosapoku. Roopu chusi mosapoku.
0: Don't be deceived by the form.
1: Daivame nije mana roopamu.
0: It's only God.
1: Ee manusha roopame nikudide daiva roopame.
0: Therefore human form has got a divinity.
1: Roopu chusi maamidi ani balchavaddu.
0: So don't be deluded by the form alone.
1: Booragakaya. కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
0: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
1: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
0: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నో డౌట్.
1: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
0: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గాన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
1: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్ ఫార్మ్.
1: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
0: The animals and birds and insects follow their own natural dharma.
1: దానికి అవతారం అక్కర్లేదు.
0: Incarnation is not needed.
1: సర్వధర్మమును విస్మరించి
0: all dharma
1: పెడమార్గమును పట్టి
0: he is leading
1: మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే ఈనాడు.
0: ఇస్ ఓన్లీ మ్యాన్ హూ హాస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ హూ హాస్ ఫర్గోటెన్ ది
1: మానవుని. సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
0: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
1: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
0: It's only emancipation of humanity which is required.
1: ఇంకా పశుపక్షి మృగాదులను కూడా ఉద్ధరించడం లేదు.
0: Not for beasts and birds and insects.
1: మానవులే ధర్మం తప్పిండేది.
0: It's only man that has gone.
1: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
0: Man is treading on the path of lies.
1: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
0: Only human qualities totally forgotten.
1: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
0: to acquire all that is lost and forgotten.
1: మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
0: And he has to shape himself into a human.
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
1: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
0: We have to protect this pious.
1: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
0: It is latent in man.
1: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
0: That pious quality is forgotten, lost.
1: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
0: He behaves like an animal and a demon.
1: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
0: Therefore human quality has to be shaped in the right direction.
1: కనుక ఈ మానవత్వం మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
0: How to shape the human quality and transform into divine.
1: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాను.
0: భగవాన్ హ్యాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
1: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
0: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
1: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
0: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
1: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
0: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
0: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
1: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని ఉంటుపోతే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
1: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
1: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
1: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
0: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
0: Therefore with this love we can understand Rama and follow the path of love.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
0: in spite of going through texts,
1: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
0: in spite of repeating Vedas,
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: in spite of spiritual practices,
1: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏ మాత్రం కూడా మనం సాధించలేము.
0: When there is no change in the human mind, the other things are useless.
1: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
0: Mental transformation is necessary.
1: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
0: We should believe that mind is the cause.
1: ఈ మనసును మానవ స్వరూపంగా మార్చాలి.
0: The very mind can be transformed into the divine.
1: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
0: Therefore it is that which is the basis in the beginning.

0: ఇనపుడే మహితుడగును. మనసు నిలిపినప్పుడే మహితుడగును.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred, if he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Sardarshanamulandu, Nyaya Darshanam, Vaiseshika Darshanam, Sankhya Darshanam, Ainadi.
1: In Sardarasanas, we completed three, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints.
0: Visishtamayana kunti ye yogamanu. Anadikala manundi. Anubhavistu. Jagattunaku. Prachara prabodhamanu cheyichu vachar.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: Idi ashtanga yogamunato kudinatvantidi.
1: This has got something to do with ashtanga yoga.
0: Yama, niyama, asana, pranayamam, pratyaharam, dharana, jhanam, samadhi aneetvanti perlato prachurichutu vacharu.
1: This ashtanga yoga has eight. The yama, niyama, asana, pranayama, pratyahara, jhana, dharana, samadhi sthiti.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ద సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఫర్ యోగా, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కాని లేక ఆధునిక నాగరికత వల్ల కాని భారత మానవులు యందు ఒక విధమైనటువంటి యొక్క అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: Either because of education that is marching ahead or because of the effects of modern civilization, the blind faith is on the rise among Bharatiyas.
0: మానవుడు ఏ విషయంను తెలుసుకునేవారినన్ను దానిని పరిపూర్ణమైనటువంటి యొక్క శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ టు నో ఎనీథింగ్ హి షుడ్ ఇన్వెస్టిగేట్ విత్ ఆల్ సిన్సరిటీ అండ్ ఫుల్ ఫెయిత్.
0: కేవలం శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: వితౌట్ సిన్సరిటీ అండ్ వితౌట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ హీ కెనాట్ నో.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: దిస్ యోగ
0: కందమూలాదులు భుజించి కారణముల యందు నివసించేటువంటి కేవలం సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: భారతీయస్ నెగ్లెక్టెడ్ దిస్ సైన్స్ ఆఫ్ యోగా, థింకింగ్ దట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ సెలిబ్రేట్స్ ఎసెటిక్స్ హు ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసన జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగము సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో హ్యాడ్ ఫీలింగ్స్ దట్ దిస్ యోగా ఇస్ నాట్ మెంట్ ఫర్ హౌస్ హోల్డర్స్ అండ్ ఆర్డినరీ పీపుల్, దట్ ఇట్ ఇస్ ఫర్ రెనన్షియన్స్ హు స్పెండ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్.
0: కానీ ఇది సత్యము కాదు.
1: But this is not true.
0: సామాన్యమైన మానవులకే ఈ యోగం అత్యవసరమని కూడాను ఈనాటి పరిశోధకుల ద్వారా ప్రపంచంలో ప్రచారం సరుపుతూ వచ్చారు.
1: Today it is understood that it is meant for ordinary people. It's known all over the world.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారం చే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రింపగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ హీ స్ట్రగుల్స్ హార్డ్ and thus exerts more work.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ఎగ్జర్షన్ హీ బికమ్స్ టైర్డ్ అండ్ హీ డజంట్ గెట్ స్లీప్ దేర్ఫోర్ హీ హస్ టు టేక్ స్లీపింగ్ పిల్స్ ఆర్ ఇంటాక్సికెంట్ డ్రింక్స్ టు గెట్ ఇన్ టు స్లీప్ దస్ హీ స్పాయిల్స్ హిస్ హెల్త్.
0: నిద్ర సకాలములకు నిద్ర లేకపోవటము నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము దాని ద్వారా కూడా ఫలితము లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life, and therefore he suffers from cardiac diseases and blood pressure,
0: heart
1: diseases.
0: ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి
1: having lost mental peace
0: దేహ ఆరోగ్యమును కూడా కోల్పోయి
1: having lost body health
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి
1: because of exertions in the world
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ
1: following all perversities
0: నిరంతర తాపత్రయములచే
1: with earnest pining for everything
0: అంతులేని ఆశలచే
1: with limitless desires
0: అర్థము కాని ఆవేదనలచే
1: with meaningless
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మలకు ప్రాప్తులాడుకుంటూ
1: is working for the money which he doesn't deserve
0: మానసిక శరీరము యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక
1: he neglects the body and the mind
0: samsara poshanarthamai
1: to maintain his family
0: tava sarvasthamunu kolipothu vachadu manavudu
1: man is losing everything
0: deeniki margamunu parishodhan chestu vachadu
1: people started finding out the path
0: kaani ee parishodhana phalitham valla sariyinatunti yokka javabu kudanu variki dorukutu vachindi
1: because of this continuous investigation they could get proper replies
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్
0: ఉచ్ఛ్వాస నిశ్వాసమును అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్స్ స్పాయిల్డ్
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్ దేర్ఫోర్ హి డెవలప్స్ బ్లడ్ ప్రెషర్
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడాను నిర్ణయిస్తూ వచ్చారు
1: దేర్ఫోర్ యోగా ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ సొల్యూషన్ ఫర్ హెల్త్ ద పీస్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్
0: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అమెరికా లోపల
1: International University in America
0: Physiology Professor
1: A Physiology Professor
0: Aneka vidhamainatundi parisheelana chestu vachadu
1: He experimented in different ways
0: Indulo
1: Here
0: Sariyainatundi yokka jababu chikke enta varaku kodanu dinni vadalakoodadani atyanta pattudalato ee parishodhanalu saagistu vachadu
1: He determined to continue his experiments until he arrives at a good result
0: itane cotton cam
1: he is
0: cotton cam itanu kattakadapatiki monna monnane deeni yokka sariyainatunti yokka jawabunu gurtinchi
1: he could recognize the correct answer
0: idi patanjali yogam yokka prabhavam cheta emainanu marchavachunani ninnayistu vachadu
1: he decided through the principles of Patanjali Yoga Shastra, everything could be changed.
0: Taruvata ee satyanni gurtinchinatvanti kontha mandi professors,
1: some other professors who recognized this truth,
0: yukka Hawaii anetvanti university lopala parishodham chestu vacharu.
1: They conducted experiments in Hawaii University.
0: Collier, Cheatham, Johnson, ee mukkuru kudalu professors okadanikoti viruddhamaina reetiga parishodham chestu vacharu.
1: The three professors conducted experiments in opposite directions.
0: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
1: జాన్సన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
1: హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగా.
0: కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
1: అల్టిమేట్లీ హీ కుడ్ ఫైండ్ అవుట్ త్రూ హిస్ ఎక్స్పెరిమెంట్స్ దట్ ఇట్ ఇస్ ఓన్ మిస్టేక్.
0: పతంజలి సూత్రమునందు చిత్తవృత్తి నిరోధక చిత్తవృత్తులను అరికట్టినప్పుడు ఎంతటి విజయాన్ని అయిన కూడా సాధించవచ్చును. ఈ జగత్తులో మానసిక శారీరకమైన శక్తులను అభివృద్ధి గావించుకునవచ్చును అని కూడా వారు నిర్ణయిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో డిసైడెడ్ బై కంట్రోలింగ్ ద సెన్సెస్ దే కెన్ అకాంప్లిష్ ఎనీ కైండ్స్ ఆఫ్ పవర్స్.
0: ఒక నయా పైసా సెలవు కాకుండా,
1: వితౌట్ స్పెండింగ్ నయా పైసా,
0: డాక్టర్ సన్నిధి ఆశ్రయించకుండా,
1: వితౌట్ గోయింగ్ టు ఆల్ డాక్టర్స్,
0: ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడాను ప్రచురిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పబ్లిసైజింగ్ టు మెయింటైన్ హెల్త్ యోగా ఇస్ నీడెడ్.
0: అయితే ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వము ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆన్ ద హ్యూమన్ లైఫ్?
0: ఈ చక్కని పరిశోధనల చేతనే ఒక నిర్ణయం కూడాను తెలియంది.
1: త్రూ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ కుడ్ బి అరైవ్డ్.
0: 2 గంటలు మనము గాఢ నిద్ర లోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసంలో కూడాను నిర్ణయమైంది.
1: ఇట్ ఈస్ ఆల్సో డిసైడెడ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ యుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీప్ స్లీప్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 అవర్స్.
0: మానవులకు నిద్ర అత్యవసరం.
1: నిద్ర డీప్ ఇస్ వెరీ నెసెసరీ.
0: కనుక ఆహారం లేకపోయినను మానవుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధనం చేత దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చును, సరిపుచ్చుకోవచ్చును. కానీ నిద్రనే లేకుండా మానవుని యొక్క ఆరోగ్యము పూర్తిగా చెడిపోతుంది.
1: హీ కెన్ క్యారీ ఆన్ వితౌట్ ఫుడ్ బట్ వితౌట్ స్లీప్ హీ కెనాట్ క్యారీ ఆన్ బికాస్ హీ స్పాయిల్స్ హిస్ హెల్త్.
0: కనుక ఈనాటి మానవుడు సహజమైన నిద్రను కూడా కోల్పోతున్నాడు.
1: సో మ్యాన్ టుడే ఈజ్ లూజింగ్ ద న్యాచురల్ స్లీప్.
0: కర్షకులు, కార్మికులు, ఈ యొక్క వ్యవసాయదారులు వీరందరూ కూడా శ్రమించి అధికమైనటువంటి యొక్క దీనిని ఉత్పత్తి గావించుకున్న వాళ్ళని రాత్రింపగలు కూడాను పనిచేస్తూ వచ్చారు.
1: ద ఫార్మర్స్, ద లేబర్, దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ హై ప్రొడక్షన్.
0: ఈ శ్రమ చేత మానవుడు తన యొక్క శారీర ఆరోగ్యం కోల్పోతూ వచ్చారని అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రెంచ్ ఈ దేశములంతా కూడాను చాలా కొంతవరకు పరితపిస్తూ వచ్చారు.
1: All felt so sad because man loses health because of too much of exertion.
0: ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అనారోగ్యములకు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: They also investigated the reasons for the ill health and for anxiety.
0: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు, కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కాని తగినంత ఆరోగ్యమును వారు అందుకోవటం లేదు.
1: In Bharat, the farmers and labor work very hard, but they are not healthy.
0: Dharma artha kama mochanam aarogyam moolam uttamam. Ee chaturvidhamainatundi purushartham yendukudanu aarogyamu atyavasaramainatundi.
1: Among the four, the health is most important.
0: Ee naadu lokamulo adhikamainatundi yokka deenlo ee heart jabbulu, blood pressures adhikanga perigipothunnayi.
1: Today the heart diseases and blood pressure are more and more.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము,
1: the mental worry,
0: సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకుండా పోవటము,
1: నాన్ అవైలబిలిటీ ప్యూర్ ఆక్సిజన్,
0: దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడా లేకపోవటము,
1: ది అబ్సెన్స్ ఆఫ్ గుడ్ ఎన్వైరన్మెంట్,
0: ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ఇల్ హెల్త్.
0: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: టు మెయింటైన్ హిస్ హెల్త్ హి వేస్ట్ ఆల్ హిస్ మనీ.
0: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కొను సరైన ఆహారము భుజించలేకపోతున్నాడు.
1: యాజ్ ద మనీ ఇస్ షార్ట్ హి ఇస్ నాట్ ఏబుల్ టు టేక్ గుడ్
0: ఫుడ్. ఈ విధముగా అనేక విధములుగా అయినటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
1: ఫర్ దీస్ రీజన్స్ మ్యాన్ లూజెస్ హిస్ బాడీ హెల్త్ అండ్ మెంటల్ పీస్.
0: కనుకనే ఈనాడు విదేశముల యందు
1: ఈ
0: యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరిగిపోతూ వచ్చింది.
1: ద ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఆర్ మోర్ అండ్ మోర్.
0: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ఆల్సో ఇంక్వైర్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పాత మెక్సికో లోపల ఓల్డ్ మెక్సికో
1: ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్.
0: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
1: Here in Mexico, many of them were kept in prison.
0: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
1: Those who were kept in prison, they were all restless and they were sick.
0: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకులను పరిశీలన జరిపారు.
1: Doctors investigated the reason cause. Is the food
0: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
1: ఇట్ ఇస్ డిసైడెడ్ దట్ ది మెంటల్ రెస్ట్లెస్నెస్ ఇస్ ద చీఫ్ కాజ్.
0: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైల్ లోపల ఈ యోగాభ్యాసంలో ప్రారంభించారు.
1: రైట్ నౌ దే స్టార్టెడ్ యోగా ప్రాక్టీస్ ఇన్ దట్ జైల్ దేర్ ఇన్ మెక్సికో.
0: 2 నెలలు యోగాభ్యాసం ప్రారంభించారో లేదు అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు.
1: In 2 months time they gained perfect health.
0: Aarogyanni pondatame kaadu aanandanni kudanu anubhavistu vacharu.
1: They were not only healthy, they were very happy.
0: Vaaru nirantaram kudanu yoga abhyasam cheyalanetundi okka aasalu kudanu vaarlo abhiruddhi avutu vachindi.
1: They developed a keen interest on yoga.
0: Ee vidhanga yoga abhyasam chestu raga
1: as they were practicing yoga
0: puram undinatundi okka ee drugs konni mattu మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
1: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్సూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్ దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: సిగరెట్లు బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్ హేట్రెడ్ టువర్డ్స్ స్మోకింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి వారు నిరంతరం కూడా యోగాభ్యాసం చేయాలనేటువంటి యొక్క ఆశలు కూడా వారిలో అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: దే డెవలప్డ్ కీన్ ఇంట్రెస్ట్ ఆన్ యోగా.
0: ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ రాగా

0: The students also developed hatred towards smoking.
1: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: With these experiences, students started teaching other students.
1: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
0: For that reason, in foreign countries, every day 3-4 lakhs of students do yoga.
1: ఈ యోగాభ్యాసము చేత ఎన్ని విధమైనటువంటి ఫలితములు పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: They have full faith that they will have positive results out of yogic practice.
1: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశము.
0: It is Bharat where you find Patanjali.
1: కానీ దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
0: But the foreigners enjoy
1: it. దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
0: What is the reason? Bharatiyas don't have that sincerity and faith.
1: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లారబుద్దుగా పెంచి కృష్ణుని యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
0: యశోద వాజ్ వెరీ హ్యాపీ విత్ ద డివైన్ చైల్డ్ బికాస్ షీ హ్యాపెన్ టు ద మదర్ అండ్ డిలైటెడ్ హర్సెల్ఫ్.
1: కానీ దేవకీ దేవి విచారపడుతూ వచ్చింది.
0: బట్ దేవకీ దేవి వాజ్ ఫీలింగ్ సో సాడ్.
1: ఒకనాడు ఒక వృక్షం కింద కూర్చొని విచారం చేస్తుండాలి.
0: వన్ డే షీ సాట్ ఆన్ ఎ ట్రీ అండ్ వాజ్ వరీడ్.

0: గుటె గుటె చనుబాలు గ్రోలు పూతను బట్టి చంపు వింతను చూడజాలనైతి.
1: ఆ పూతన పాలు తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
2: When you were drinking the milk from Putana, I could not see you.
0: Enni thrallanu gattina pattani nee bojja muddadanaiti.
2: Bound by all ropes, I could not kiss your stomach.
0: Prasava vedana paduta na palivantu.
2: I only suffered the pangs of delivery.
0: నీదు ముచ్చట బడుట యశోదవంతు.
2: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.
0: బిడ్డడు

0: Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda.
1: అట్లనే ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, దిస్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్, బట్ దే ఆర్ ఆల్ డెవలప్డ్.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని మీరు కొని తెచ్చుకుంటున్నారు.
0: భారతీయస్ గో అబ్రాడ్, లర్న్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యమనే చెప్పవచ్చు.
0: దిస్ ది మిజరబుల్ స్టేట్ ప్లైట్ ఆఫ్ భారతీయస్.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమశక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటున్నప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కాని, లేక కాపాడుకున్నట్టు కాని, అనుభవించుటకు కాని తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ.
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్

0: discipline is the chief aim of yoga, he is explained by Patanjali.
1: Naseyo niyamam vina.
0: Without discipline, there is no welfare.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: యోగా హ్యాస్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: దీనికి మితాహారం హితాహారం కూడా ఉండాలి.
0: ద గుడ్ ఫుడ్ అండ్ ద లిమిటెడ్ ఫుడ్.
1: హితాకారం హితము మితంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లిమిటెడ్.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్.
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వి షుడ్ నాట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వి షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రమూ లక్ష్యం పెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ టేకింగ్ టు అకౌంట్ దీస్ టూ ఫ్యాక్టర్.
1: ఏది చిక్కితే అదంతా భుజించి
0: ఈటింగ్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్
1: తన ఆరోగ్యం పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: హీ స్పాయిలింగ్ హిస్ హెల్త్ కంప్లీట్లీ.
1: భిక్షాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం. మనము ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కానీ నీ రుచి కోసం కాదు.
0: ది ఫుడ్ ఈజ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, నాట్ ఫర్ యువర్ టేస్ట్.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: ద హంగర్ ఇస్ ద డిసీజ్.
1: అన్నము ఒక ఔషధం.
0: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్.
1: దప్పి ఒక రోగము.
0: థర్స్ట్ ఈజ్ డిసీజ్.
1: నీరు ఒక ఔషధం.
0: వాటర్ ఈజ్ మెడిసిన్.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mind.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
0: టుడే వీ రిలై ఆన్ ద టేస్ట్.
1: ఆ పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: We are not understanding the value of the material.
1: కనుక ఈనాడు విదేశీయులందరూ కూడాను
0: టుడే ఆల్ ఫారినర్స్
1: ఈ విధమైనటువంటి నియమమును పాటిస్తూ
0: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్
1: కారము ఉప్పు పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
0: దే ఆర్ ఆల్సో రెడ్యూసింగ్ ది క్వాంటిటీ లైక్ సాల్ట్ చిల్లీ అండ్ సో ఆన్.
1: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
0: ఫర్ భారతీయస్ దే లైక్ టామరిండ్ వెరీ మచ్.
1: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తములో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
0: ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ టామరిండ్ స్పాయిల్స్ బ్లడ్.
1: దీని వల్ల కొంత అలర్జీ కూడా బయలుదేరుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వీ డెవలప్ అలర్జీ.
1: ఈ అలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
0: బికాస్ ఆఫ్ అలర్జీ ది స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు.
0: సమ్ డోంట్ రిలీజ్ టామరిండ్.
1: కనుకనే పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు. చింతపండు అంటే ఏమో తెలియదు.
0: సో ఫారినర్స్ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్. దే డోంట్ నో
1: లైమ్ లైమ్ లైమ్.
0: దే మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మితాహారం ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
0: దే ఆర్ ప్రాక్టీసింగ్ ఈటింగ్ దిస్ లిమిటెడ్ ఫుడ్.
1: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
0: సో పతంజలి స్పీక్స్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పర్ఫెక్ట్ పీస్.
1: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే
0: యాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ దట్ సీక్రెట్ యోగా
1: నరములంతా కూడా బలహీనత
0: నర్వ్స్ బికమ్ వీక్
1: బ్లడ్ యొక్క సరఫరా కూడా అతి వేగంగా ఉండటం చేత
0: ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి ఎట్ హై రేట్
1: మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: మ్యాన్ విల్ డెవలప్ అజిటేషన్స్ మోర్ అండ్ మోర్.
1: ఈ ఉద్రేకాలకు మూల కారణము
0: ద రీజన్ ఫర్ ది మెంటల్ అజిటేషన్స్
1: మానవు యొక్క రక్తపు పోటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్లడ్ ప్రెషర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ రక్తపు పోటుకు మూల కారణము
0: ద కాజ్ ఫర్ బ్లడ్ ప్రెషర్
1: విశ్రాంతి లేకపోవటమే.
0: ఈజ్ రెస్ట్లెస్నెస్
1: విశ్రాంతి లేకపోవటం కారణము
0: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్
1: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
0: ఈ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
1: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడా దేశం లోపల ప్రతి మానవుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈజ్ ఫేసింగ్ సో మెనీ ఎజిటేషన్స్.
1: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిండే.
0: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
0: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
1: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
1: చిన్న చిన్న విషయాలకంతా కూడా అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
0: అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు ఎడ్యుకేషన్.
1: విప్లవముకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
0: The reason for revolution is absence of health.
1: ఈ యోగాభ్యాసం చేత
0: out of yogic practice
1: మానవునికి మానసిక సంబంధమైనటువంటి విశ్రాంతి అమితంగా చిక్కుతుంటుండాలి.
0: Man will have mental rest.
1: దీనిని జర్మనీ లోపల కూడాను
0: దిస్ ఇన్ జర్మనీ
1: విల్టన్ అనేటువంటి వాడు పరిశోధన చేస్తూ వచ్చాడు.
0: విల్టన్ కండక్టెడ్ మెనీ ఎక్స్పెరిమెంట్స్.
1: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతులపైన పరిశోధన చేశాడు.
0: హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
1: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినమునకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
0: The results of his experiments, he found that monkeys also observed silence for 3-4 hours every day.
1: ee 3-4 gantala kudano avi mounam vahinchatam cheta vaanti yendu aneka vidhamainatundi shaktulu abhivruddhi avutu vachayi.
0: Because of observance of silence they developed power latent.
1: kevalam ee shaktulu abhivruddhi avutu vachayi.
0: What sort of powers developed?
1: Napaka shakti,
0: memory,
1: manasika sambandhamainatundi yokka utsahamu,
0: the encouragement, mental
1: buddhi kusalata, అనగా జ్ఞాపక శక్తి,
0: మెమరీ.
1: ఈ విధమైన మనుషుల కంటే ఎక్కువగా అవి ఉత్తేజపూర్వమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతూ వచ్చాయి.
0: ద మంకీస్ వర్ మోర్ యాక్టివ్ దెన్ హ్యూమన్ బీయింగ్స్.
1: దీనిని జర్మనీ లోపల మనుషులపైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
0: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక విద్యార్థి,
0: ఏ స్టూడెంట్,
1: అన్ని పరీక్షలు ఎందుకూడను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడాను విచారపడుతూ వచ్చాడు.
0: A student was feeling very sad getting low marks in all subjects.
1: Kani ee yoga abhyasam paina ataniki vishwasam ledu.
0: But he has no faith in yogic exercise.
1: Kai adhyapakulu yokka prodbalam cheta yoga abhyasamlo praveshinchadu.
0: Because of the encouragement of the teacher he started practicing yoga.
1: Nellalla tarvata
0: after 3 months
1: examination vachindi.
0: Examination approach.
1: Aa examination hall lopala ye vidhanga rasadu, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
0: వాట్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ హీ హ్యాడ్.
1: అమిత మార్క్స్ తెచ్చుకున్నాడు.
0: హీ గాట్ వెరీ హై మార్క్స్.
1: అనగా జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతుంటుండాలి.
0: మీనింగ్ మెమరీ పవర్ ఇంక్రీస్డ్.
1: ఈ యోగాభ్యాసం చేత నిజమైన మానవత్వాన్ని నిరూపణ చేస్తూ ఉంటుండాలి.
0: దిస్ యోగిక్ ప్రాక్టీస్ విల్ ప్రూవ్ ద హ్యూమన్ లా.
1: చిన్న చిన్న విషయంలో కూడా అతని జగడాలు వేసేటువంటి స్వభావం.
0: He has got the quality to fight in silly matters.
1: Alanti vidyarthi parama shantanga evaraina vachi maatladichinappudikini sir please excuse ilanti pavitramaitte padamulu upayogapedutu vachadu.
0: Such students also will be extremely peaceful and use very polite soft words.
1: Yeraadu kudanu athani maa vaakulandu please aneetundi cheppi erugadu.
0: Never he said please in his words.
1: Excuse aneetundi kudanu eppudu cheppi erugadu.
0: He never said excuse.
1: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: ద స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ విత్ ఇన్ ఆల్ ఒబీడియన్స్.
1: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
0: దిస్ పెక్యులర్ చేంజ్ వాజ్ నోటీస్డ్ బై పేరెంట్స్.
1: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరాలు అతను.
0: ద ఫాదర్ ఆఫ్ ది స్టూడెంట్ ఇస్ 80.
1: అతను కూడా యోగాభ్యాసం ప్రారంభించాడు.
0: హీ టు స్టార్టెడ్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
0: హీ హ్యాడ్ ఆల్ ది ఎనర్జీ యాజ్ ఇఫ్ యాజ్ దో హీ ఇస్ 80 ఇయర్ ఓల్డ్.
1: యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ డూ యోగిక్ ఎక్సర్సైజ్.
1: దానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
0: యూ షుడ్ ఫాలో రెగ్యులేషన్స్ ఆల్సో.
1: ఒకదానిని ఒకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ యూ అబ్జర్వ్ డిసిప్లిన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ రిజల్ట్.
1: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
0: ది ఎంటైర్ యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ బేస్డ్ ఆన్ డిసిప్లిన్.
1: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: యోగా ఇస్ నాట్ మియర్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ ద వన్ విత్ ఇన్హేలేషన్
1: ప్రాణాయామ ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
0: ఇట్ హాస్ గాట్ ధ్యాన ధారణ ప్రత్యాహార ఇంపార్టెంట్.
1: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
0: ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రాణాయామం అనగా
0: ప్రాణాయామమెంట్
1: గాలిని తీసుకోవటము, గాలిని విదటము.
0: ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్,
1: ఇది 3 విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
0: ఇట్ గోస్ బై ఇన్ 3 నేమ్స్,
1: పూరకము, రేచకము, కుంభకము అని.
0: ద 3 ఆర్ పూరక, రేచక అండ్ కుంభక.
1: పూరకమనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీనిని పూరించుకోవటము.
0: పూరక మెంట్ ఫిల్లింగ్, ఇన్హలేషన్.
1: తిరిగి రేచకమనగా దానిని వదలటము.
0: రేచకమెంట్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
1: కుంభకమనగా పూరించినటువంటి గాలిని స్తంభింపచేసుకోవటం.
0: కుంభకా మెంట్ రిటైనింగ్ హోల్డింగ్ దట్ బ్రెత్.
1: ఇది ఏ రీతిగా జరగాలి?
0: హౌ షుడ్ ఇట్ హ్యాపన్?
1: కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ డూ దాట్ బై జస్ట్ రీడింగ్ ద బుక్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్ టీచర్. ఇట్స్ డేంజరస్.
1: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని
0: కీపింగ్ క్లాక్ దేర్,
1: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము తీసుకుంటున్నాము దాన్ని చక్కగా గుర్తించాలి.
0: యు షుడ్ ఆల్సో నోటీస్ క్లియర్లీ ది టైం యూ టేక్ ఫర్ ఇన్హేలేషన్.
1: ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చు. ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ లిమిట్.
1: అంటే ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చెయ్యాలి, నిలబెట్టుకోవాలి.
0: ద టైం టేకెన్ ఫర్ ఇన్హేలేషన్ ఆల్సో షుడ్ బి సేమ్ ఫర్ రిటెన్షన్.
1: నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
0: ద టైం యూ టేక్ ఫర్ రిటెన్షన్ షుడ్ బి టేకెన్ ఫర్ ఎక్సలేషన్.
1: సమకాలంలో ఉంటుండాలి.
0: All these three should be equal.
1: చూడు తీసుకుంటున్నావు, ఈ విధంగా ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
0: Therefore, the time taken for inhalation, the time taken for retention,
1: ఈ విధంగా సమకాలంగా తీసుకున్నప్పుడు ఆయాసపడకూడదు.
0: When you do so, you should never gasp.
1: అది కూడా సహజంగానే ఉండాలి.
0: That should be natural.
1: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి
0: ప్రాక్టీసింగ్ ఇట్ స్లోలీ.
1: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి, ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
0: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎగ్జేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
1: ఇది ఈడ పింగళ సుషుమ్న అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఈడ పింగళ సుషుమ్న.
1: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
0: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
1: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి
0: leaving it through the left side.
1: Sushumna nadulo deenni bhadram cheskovali.
0: We retain it, hold it in sushumna.
1: Ivi kudunu samakalamlo untundali.
0: This should also should take equal time.
1: Indulo ye vidhamainatundi porapattu jariginappatikini
0: when there are any mistakes in the process,
1: lungs debba tintundi.
0: Lungs will be spoiled.
1: Inte kaadu,
0: not only this,
1: brain kudunu kontha affect avutundi.
0: The brain also will be affected.
1: Kanuka idi chaala sushumainatundi madintlo manam abhyasam chestu vaste ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిది ఉండదు.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్ హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్,
1: అనేక మంది పరిగెత్తుతూ ఉంటుంటారు.
0: సమ్ విల్ బి రన్నింగ్.
1: పరిగెత్తిన తరువాత కుక్కలుగా దేకినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
0: ఆఫ్టర్ రన్నింగ్ ది గాస్ప్ లైక్ డాగ్స్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్.
1: ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తాను నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి.
0: In spite of all running, the breath should be same.
1: Idi okka yoga abhyasam chetane labhyam avutundi.
0: This is possible only through yogic exercise.
1: Ee naadu workers untuntaru factory lopala, industries lopala chaala mandi ratrimpagulu avastha padutuntaru.
0: Today there are workers in factories and industries working day and night.
1: Extra parikudunu velutuntaru vaallu.
0: Later also they go.
1: Endukosam potuntaru?
0: Why do they go?
1: Paapamu samsaram lopala kharchulu adhikam kavatam cheta ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: As the expenses are very high to maintain the family, they do additional job.
1: అలాంటి వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు, పాపం అట్టనే పడిపోతాడు.
0: Because of tiresomeness, they don't eat food. They just lie down.
1: పడి నిద్రిస్తున్నాడు అంటే నిద్ర రావటం లేదు.
0: Though he lies down, he doesn't go to sleep.
1: ఈ నిద్ర రాకపోవటం చేత
0: because of sleeplessness,
1: ఈ మత్తు మందులు తింటున్నాడు.
0: Then he consumes intoxicants.
1: దీని వల్ల సహజ బుద్ధి కూడాను పాడైపోతుండాలి.
0: Therefore the natural sleep is also lost.
1: కనుక దీనికి ఈనాడు సరైనటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
0: The correct solution for this is yogic exercise.
1: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
0: You should not receive it from everybody.
1: ఈనాడు విదేశంలో కూడాను
0: today even in foreign countries
1: దేశములకు వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
0: They come to Bharat and do physical exercises.
1: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
0: They teach there the same physical exercises.
1: ఈనాడు విదేశం లోపల ఇంటింటిలోనే కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
0: In foreign countries, in every house there will be a board.
1: సరి అయిన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
0: That's not proper yoga, that is roga disease.
1: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
0: The true yoga, we should take the Patanjali principle as standard.
1: ఈ యోగము,
0: this yoga,
1: కేవలము ఒక సాంఖ్యముతోన,
0: either with సాంఖ్య
1: వైశేషికముతోన,
0: or వైశేషిక
1: న్యాయముతోన కూడి ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ఇన్ కాంబినేషన్ విత్ న్యాయ వైశేషిక ఆర్ సాంఖ్య.
1: న్యాయము,
0: న్యాయ
1: దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే కుంభక రేచక పూరకములు.
0: ఇట్ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్, హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్.
1: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పు తినడానికి వీలు కాదు.
0: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ, యు నీడ్ ద సాల్ట్ దే బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దాల్.
1: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి.
0: యు షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది దాల్ యు టేక్.
1: ఎట్టి వంటకు ఎట్టి మంటనో అంతవరకే ఉంటుండాలి.
0: యు షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్.
1: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది.
0: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఫ్యూర్.
1: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇదే అయ్యే సమయంలో మంటను తీసివేయాలి.
0: ఆఫ్టర్ ది బాయిలింగ్ స్టేట్ ఆఫ్ ద రైస్ యూ షుడ్ విత్డ్రా ద ఫ్లేమ్.
1: ఇది యొక్క శాస్త్రము,
0: దిస్ ఇస్ ద సైన్స్ ఆఫ్ కుకింగ్.
1: కనుక ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడా ఒక శాస్త్రం ఉంటుండాలి.
0: సిమిలర్లీ
1: అదే న్యాయాన్ని పాటించాలి.
0: సో ఫర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యూ షుడ్ అబ్జర్వ్ న్యాయ.
1: వైశేషిక,
0: నెక్స్ట్
1: వైశేషికమనగా అణు పదార్థం యొక్క విభాగము.
0: వైశేషిక మెంట్ ది సెపరేషన్
1: ఒక అణువుకు మరి ఒక అణువుకును ఎంత భేదం ఉంటుంది.
0: What kind of difference is there between
1: the అణుమయమైనటువంటి స్వరూపమే కదా.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాటమ్.
1: అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ది మైక్రోకాజమ్ దేర్ ఇస్ ది మాక్రోకాజమ్.
1: అణువులో రెండు కూడాను అణు ప్రయోగమే.
0: ద మైక్రో అండ్ ద మాక్రో ఆర్ బేస్డ్ ఆన్ యాటమ్.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి.
0: How the atom should be present in what quantity.
1: ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Whatever is done, it would be all pervasive.
1: చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఒక పెద్ద బావి ఉంటుండాలి లేక కొలను ఉంటుండాలి.
0: Here there is a big well or a lake.
1: ఆ కొలనులో ఒక రాయి మనం విసిరాము.
0: Suppose you felt stone into the lake.
1: అక్కడ ఒక చిన్న అల ప్రారంభమైంది.
0: There starts a wave.
1: ఆ అల ఎంతవరకు పోతుండాలి?
0: To what extent does
1: the wave go? అంతవరకు మాత్రమే నీకు అలలు కంటికి కనిపిస్తుంటాయి.
0: You see the wave spreading to some extent.
1: కానీ ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలను ఉందో అంతవరకు పోతుంటాయి.
0: But the waves spread to the extent the lake is.
1: కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడా ప్రాకుతుంటాయి.
0: You don't see, but yet the wave spreads toward the lake.
1: అదే విధంగానే నీ మానస సరోవరము లోపల.
0: Therefore, similarly, the lake, the mind.
1: తలంపు అనేటువంటి రాయి విసిరినప్పుడు,
0: when you felt the stone of thought,
1: అది మంచి తలంపు కావచ్చు చెడు తలంపు కావచ్చు.
0: That thought may be good or bad.
1: అది అంత మాత్రంతోనే ఆగదు.
0: It doesn't stop there.
1: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లల్లో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడా ప్రాకిపోతుంది.
0: ద మెంటల్ వేవ్స్ వుడ్ స్ప్రెడ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ద లెగ్స్, ఐస్ అండ్ ఇయర్స్.
1: తరం పేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
0: If the thoughts are bad, the waves, the effect will be, you'll have bad looks through the eyes, you'll have bad hearing through the
1: ear. మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
0: Therefore, man should have good thoughts.
1: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
0: When good thoughts enter,
1: మానసిక సరోవరము.
0: This is the lake of the mind.
1: సరోవరము లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
0: The thoughts are little stones.
1: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
0: Then feelings, the waves emanate.
1: ఈ తరంగములు దేహమంతా వ్యాపించిపోతుంది.
0: The waves spread all over the body.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నడిచినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్తున్నామంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
0: టుడే వెన్ యూ సే ఐ సీ బ్యాడ్, ఐ లిసన్ టు బ్యాడ్ థింగ్స్, ఐ డూ బ్యాడ్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక అని చూపిస్తూ వచ్చింది.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ బై పతంజలి యోగ.
1: నీ మంచి చెడ్డలు అన్ని కూడా చిత్తం పైన ఆధారపడి ఉంటున్నాయి.
0: The good and bad are based on
1: your heart. బయట మనిషి ఎవరు కారణం కాదు.
0: నో మ్యాన్ అవుట్ సైడ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: మంచికి కానీ చెడ్డకు కానీ నీ తలంపులే దీనికి మూల కారణము.
0: ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయోః అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
0: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: నీ మనసు ఏ సంకల్పముల పైన దీనిని ప్రసరింపచేసుకోవాలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
0: యూ షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్.
1: కానీ ఈ యోగమునంతా కూడా యమ నియమ అన్నారు. యమం అనగా దైవం యొక్క అంతర్ ఇంద్రియములు, బహింద్రియములు అరికట్టుకోవటము.
0: యమా ద ఫస్ట్ వన్ ఇస్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ సెన్స్.
1: ఇంతే కాదు, పరిగ్రహము తీసుకోవటం కూడా మంచి దీని దగ్గరనే తీసుకోవాలి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ పరిగ్రహ, యూ షుడ్ రిసీవ్ గుడ్.
1: ఇలాంటివంతా కూడా కొన్ని రకమైనటువంటి నిబంధనతో కూడి ఉంటుంటుంది.
0: ఆల్ సచ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్.
1: కనుక యోగమంతా కూడా సంకల్పముపైనే ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
1: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఎలాంటి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
1: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ హడ్ నో బిగినింగ్ నోర్ ఎండ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
0: దే హావ్ నో లిమిట్స్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కిది పెట్టినా అంతకును దైవత్వంగానే ఉంటుంది.
0: వాట్ ఎవర్ యు డు, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్
1: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా సర్వత పాడిపాదం తస్తరతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ ఓ భగవంతుడా నా కష్టమును నీ కళ్ళకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన పురస్కరించుకుని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము, స్వామి నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనను నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయి.
0: దోస్ దట్ ప్రే స్వామి డోంట్ యు సీ మై డిఫికల్టీస్, దేర్ దే ఫైండ్ దట్ యు ఐస్ ఆఫ్ ద లార్డ్.
1: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుండి నా కష్టములు పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకలనే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
0: When he cries and shouts for help, oh Swami, you are after me.
1: Sarvata paadipadam tasarvatochi siromukam. ఈ విధంగా కూడాను మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
0: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
1: కనుక ఈ అంగములంతా కూడాను భగవద్ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ ది యాక్టివిటీ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: దీనిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: పతంజలి యోగ సూత్రం లోపల,
0: ఇన్ పతంజలి యోగ సూత్ర
1: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
0: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఎట్లా అంగార్పణము?
0: హౌ?
1: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
1: ఒక పుష్పం తీసుకుంటాడు ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
0: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్.
1: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
0: హి విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి.
1: నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ ఈజ్ నాట్ ఆఫరింగ్ ఐస్, హీ విల్ టచ్ ది ఫ్లవర్, టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
1: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
0: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ టు ది లార్డ్.
1: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: He says, I'm offering my eyes, but he offers flower.
1: Srotram samarpayami.
0: He says, I'm offering my ear.
1: Nee yokka manchi shravanamu nenu vinali swami. Nee yokka matanu vine nimittamai naaku ee srotramulu untunnayi ani aa srotrani bhagavad shravanam lopala ankitam cheskovali.
0: He should dedicate his listening by listening to sacred things and divine things.
1: Srotram ivatam ante kosi ivatam kaadu,
0: not cutting off the ear.
1: ఆ యొక్క స్తోత్రములు అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
0: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
1: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఎందే ప్రవేశపెట్టాలి.
0: వెన్ యూ ఆఫర్ ఐ ఇట్ మీన్స్ యూ షుడ్ హావ్ గుడ్ లుక్.
1: అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితము,
0: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఏం చేస్తున్నాము, స్వామి ఏమి చెప్తున్నాడని కూడాను సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
0: There are many people who don't listen properly to what Swami
1: says. Swamini chustunnare kaani ekkado chinta chestuntaru.
0: They see Swami but they'll be thinking something else.
1: Migita vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku poyi vastaru.
0: But to listen to others matters they listen in that attention. Bhagavad vishayalu
1: vinalatante daniki deeniki viruddham aipothundi.
0: But to listen to God his mind walks hither and thither.
1: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ద సిన్సరిటీ.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవుల, మీరు వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: ఓ ఇయర్స్, Why don't you come together? Why don't you listen to the leelas of God?
1: Shiva Shiva Shiva Shiva Yanarada Mee Chintalella Bapu Kona Manarada Mee Chintalella Bapu Kona Manarada.
0: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety?
1: Shiva Metti Jagamanta Tirigeru O Chittama Meekanta Siggulede.
0: With all madness you move about, are you not shameful?
1: Avani sukambula kalladedu meeku avaliki kaligedi adiyede cheppu avaliki kaligedi adiyede.
0: All the pleasures that you experience on earth, what will happen later?
1: Pani mani sinimalu palumaru meeru kani kani chaniyunu tanivilede.
0: You see many cinemas uselessly.
1: Ikkada ye maatramu kannulaku shramane untundadu.
0: The eyes won't have any exertion.
1: Chanamunu daiva sannidhi niluvarga kanulara kadu kastamata o kanulara miku kastama.
0: Eyes find it difficult to stare at the Lord for a moment.
1: Ee vidhanga mana yokka angamulanu enta apavitram chestunnamo evariki vaari kanulu musukoni vicharana chesthe variki aa jawabu manaku artham avutundi.
0: Closing our eyes when we inquire what kind of things done by limbs.
1: Kambuvale meeru parugidi vagirinchi tirugudure meeru parugidi vagirinchi tirugudure.
0: You run running after earning liking those things.
1: Chanamunu daiva sannidhi niluvarga padamula meeku kashtamula.
0: O feet, you find it difficult to stand for a moment in front of the Lord.
1: Rendu padamulu bhagavantuni yokka sannidhilo undalante e maatramu niluvadu.
0: The feet don't like to stand in front of the Lord for a moment.
1: Oka bus stand lopala gantalu gantalu gantalu gantalu queue lopala ninchukoni untuntaru.
0: There at the bus stand he stands for hours and hours.
1: Cinema daggara kuda hours hours queue lo ninchukoni untuntaru.
0: There in cinema theater he stands there in the queue.
1: Kaani bhagavantuni devalayamiki vaste tatchalame lopala vidchali tatchalame devunu chudali tatchalame velli povali.
0: But when it's a matter of temple, he should be let in immediately, he should come out immediately.
1: Satyamaina nityamainatundi vishayamulo ati tondara paata manaku vastundali.
0: He is in a hurry in respect of
1: anityamu asatyamainatundi danto akkada chaala opikaga manam pattukuntunnamu.
0: That we have all the
1: patience ikkada deenini akkada maarchali.
0: But now we should change.
1: Adiye yogamu.
0: That is called yoga.
1: Yogamalaga edi manchido danto sthirathvanni pondali.
0: Yoga meant to have steadiness in good things.
1: Deenini nitya nityavisha parisheelana kavali. Adi discrimination power.
0: That is discrimination.
1: Edi manchi edi chedda.
0: What is good, what is bad.
1: Ilanti deenini manam vicharana chesukunnappudu kontha mandiki ee prakrutamaina jeevitame manchi ga tostundi.
0: To some the worldly life appears to be good.
1: Enta sepu.
0: How far.
1: Tatkalikam.
0: Only temporary.
1: Deeniki santoshamu annaru.
0: This is called happiness.
1: Emiti deeni yokka artham?
0: What is the meaning?
1: Santosham. Koddi paata ainatundi toshame gift idi.
0: Santosha happiness fractional.
1: Aakale avutundadi.
0: You are hungry.
1: Canteen ki vellavu.
0: Go to canteen.
1: Rendu chapatilu tinnavu.
0: You eat two chapatis.
1: Aakale teerindi.
0: Hunger is a peace.
1: Enta sepu?
0: How far?
1: Tirigi 2 gantale.
0: Only 2 hours.
1: Tirigi 3 gantalu aakale prarambham avutundi.
0: In the third hour again you are hungry.
1: Idi tatkalikamainatundi yokka aanandanni andinchedi sukhamu annaru.
0: Therefore the temporary happiness is sukha.
1: Kaani దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
0: బట్
1: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
0: జస్ట్ ఇంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
1: ఆ బ్లిస్ అనేటువంటిది ఆనందం అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: సంతోషం అనేది తల నుండి వస్తుంది.
0: హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే.
0: హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ.
1: హార్ట్ ఏ రైట్.
0: హార్ట్ హ్యాస్ రైట్.
1: కనుక ప్రతి మానవునికి తల హృదయము రెండు ప్రధానము.
0: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: మంచిది యోచించు.
0: థింక్ గుడ్.
1: యోచించిన దానిని మంచిగా తలంచు.
0: That which you thought of,
1: తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
0: దెన్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద
1: హార్ట్ హెడ్ హ్యాండ్ ఇది 3H స్వరూపాన్ని ధరించినటువంటిది.
0: Therefore it has got this trinity, head, heart and hands.
1: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
0: పతంజలి యోగా సే యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ అండ్ యూనిటీ అమంగ్
1: యూనిటీ యూనిటీ యూనిటీ
0: దేర్ షుడ్ బి యూనిటీ అమంగ్ సెన్సెస్.
1: దాని వల్లే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
0: సో స్వామి సేస్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ఏమిటి ఆ మ్యాన్కైండ్?
0: వాట్ ఈస్ దిస్ మ్యాన్కైండ్?
1: హృదయము,
0: ద హార్ట్,
1: వాక్కు,
0: వర్డ్,
1: చేతుల పని,
0: అన్ యాక్షన్,
1: మూడింటి యొక్క ఏకత్వం,
0: ద హార్మనీ.
1: కనుకనే అప్పుడే దీని యూనిటీ వలనే,
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ
1: మనకు ప్యూరిటీ లభ్యమవుతుంది.
0: విల్ డెవలప్ ప్యూరిటీ,
1: ప్యూరిటీ వలనే
0: అవుట్ ఆఫ్ ప్యూరిటీ
1: డివినిటీలో ప్రవేశిస్తాము.
0: దెన్ వీ కెన్ స్టెప్ ఇన్ టు డివినిటీ.
1: ఎప్పుడు ఈ డివినిటీలో మనం ప్రవేశించామో,
0: ద మూమెంట్ వీ స్టెప్ ఇన్ టు డివినిటీ,
1: ఎనిమిటీ దూరం అయిపోతుంది.
0: యు విల్ బి అవే ఫ్రమ్ ఎనిమిటీ.
1: కనుక ఈ డివినిటీని అందించేటువంటిది పతంజలి యోగ సూత్రము.
0: పతంజలి యోగ సూత్ర గివ్స్ యూ దిస్ డివినిటీ.
1: కనుక సాధ్యమైనంత వరకును యువకులైన విద్యార్థి విద్యార్థినీయుడు కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకుని భరించుకొని దానిని నెట్టుకుని తట్టుకుని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
0: Therefore, youth, men and women, in times of anger, difficulties, they should be able to tolerate.
1: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటాయి.
0: It may find it difficult.
1: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
0: As you practice, gradually it becomes habit.
1: దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశ్చాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, ఈటింగ్ అన్ని కూడా అభ్యాసమే.
0: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: పుట్టిన తక్షణమే ఏ బిడ్డ అయినా పరిగెత్తుతుందా?
0: రైట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఫైండ్ ఎనీ చైల్డ్ రన్నింగ్,
1: దొగ్గాడటము, తర్వాత కూర్చోటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచటం ప్రారంభమవుతుంది.
0: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్, వాకింగ్, ఫాలోయింగ్ దట్.
1: కనుక క్రమక్రమేణ మనము ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసంను అభివృద్ధి పరచుకోవాలి.
0: సో గ్రాడ్యువల్లీ వి షుడ్ డెవలప్.
1: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
0: This yoga is not mainly meant for rishis.
1: దేహము ధరించిన ప్రతి మానవుడి కూడా ఈ యోగం అవసరమే.
0: Every human being with a body needs yoga.
1: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
0: I should lead the leaf.
1: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
0: I should lead the healthy life.
1: అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ ఇన్ ఆల్ స్టడీస్.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
0: యూ డు నాట్ నో
1: ఇన్ లెక్క లెక్కలేదు.
0: దట్ యూ డోంట్ నీడ్.
1: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
0: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి,
1: అది ఏ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ ధారణ.
1: ధారణ అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ధారణ?
1: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
0: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
1: దీనిని ధారణ గనగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
0: ధారణ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
1: రాత్రి మిద్దె పైన పండుకునేవాడు.
0: Night time, he used to sleep on the terrace.
1: Okke chukka chustu undetundi vaade.
0: He used to watch single star.
1: Okke chukka rendo chukka kanipinchukodu.
0: Only one star, he didn't look at the another.
1: Adiye dharana. Okka vastu paina drishti nilpatame dhyana dharana.
0: Dharana meant single pointed attention.
1: Ee dharananu abhyasam chesin tarata dhyanam chaala sulabhanga manaku vastundi.
0: When you develop this single pointed attention, you can proceed to meditation.
1: Kaabatti edaina oka deenni roopalu pettukoni,
0: keeping one form,
1: ఆ రూపంలో ఏదో ఒక పాయింట్ పైన నీ దృష్టిని పెట్టుకుని దాన్ని చూస్తూ ఉంటుంది.
0: యు కాన్సన్ట్రేట్ ఆన్ వన్ పాయింట్, యు స్టార్ట్ స్టేరింగ్ అట్ ఇట్.
1: అదే ధారణ.
0: దట్ ఈస్ ధారణ.
1: ఆ ధారణ క్రమక్రమేణ కూడా ధ్యానంగా రూపొందుతుంది.
0: ధారణ గ్రాడ్యువల్లీ షేప్స్ ఇంటూ మెడిటేషన్.
1: కనుక ఇది చాలా శ్రమ అయినటువంటి సాధన కాదు.
0: ఇస్ నాట్
1: చాలా సులభమైనటువంటి సాధన.
0: ఇస్ నాట్ డిఫికల్ట్ ప్రాసెస్.
1: స్వామి ఇంత సులభంగా చెప్తున్నాడు మాకు చాలా కష్టం అనుకుంటారు.
0: యూ ఫీల్ దట్ స్వామి పుట్స్ ఇట్ వెరీ ఈజీ బట్ డిఫికల్ట్.
1: తెలియని సమయంలో కష్టం అనిపించుకుంటుంది.
0: యూ కాల్ ఇట్ డిఫికల్ట్ బికాస్ యూ డు నాట్ నో.
1: ఒక గులాబీ రేఖనైనా కూడా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్.
1: ధారణ చేయటం అంత సులభం.
0: ధారణ ఇస్ సో ఈజీ.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా బిగబెట్టడం చాలా సులభము.
0: ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఈజీ.
1: మీరు నమ్మినా నమ్మకపోయినా,
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: నేను ఈ సాధనలు ఎప్పుడు చేయలేదు,
0: స్వామి నెవర్ డిడ్ దిస్ సాధన.
1: కానీ
0: బట్
1: ఒక్క క్షణమైనా, ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ, ఒక విధమైనటువంటి ఇది కానీ, అలసటని కానీ నాకు లేనే లేదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
1: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలనే ఉంటున్నాయి.
0: ద రీజన్ ఇస్ ఆల్ పవర్స్ ఆర్ లేటెంట్ ఇన్ దిస్ బాడీ.
1: ఈ యోగశక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ హియర్.
1: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
0: బాడీ ఇస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఆ యోగశక్తి చేతనే,
0: బికాస్ ఆఫ్ యోగిక్ పవర్,
1: ఏదాన్నైనా కూడా శపిస్తే అది అక్కడే ఇదవుతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
0: ఇఫ్ ఎనీథింగ్ ఇస్ కర్స్డ్ ఇట్ కమ్స్ టు స్టాండ్ స్టిల్.
1: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
0: If you say that feeling should not enter, it comes to
1: the heart. ఇది కాదు ఎవరికైనా కూడా ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుండాలి.
0: Not only to me, it's possible to everyone.
1: కారణం ఏమనగా సర్వులు యందు దైవమే.
0: The reason is God is in everyone.
1: ఈ దేహమునందు ఆ దేహమునందు ఈ దేహం సర్వదేహమునందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే.
0: In this body, that body, in all bodies, the self is same.
1: మీరు దేహాన్ని ప్రత్యేకంగా మీరు భేదం పెట్టుకోకండి.
0: You don't have differences in this body.
1: అన్నిటియందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే. ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
0: That self is one. Develop that idea.
1: ఉద్రేకాలకు,
0: agitation,
1: కోపాలకు,
0: anger,
1: అహంకారాలకు,
0: ego,
1: అసూయకు,
0: jealousy,
1: అవకాశం ఇవ్వకండి.
0: Now give scope to something.
1: అది వచ్చినా చి నేను పశువు కాదు నేను మనిషిని.
0: When they come, I am not animal, I am human being.
1: ఈ యాంగర్ ఈగో జెలసీ ఇవన్నీ కూడా కోపతాపాసు డమ్మంలన్నీ కూడా పశువు యొక్క లక్షణాలు.
0: యాంగర్ ఈగో జెలసీ దర్ అనిమల్ క్వాలిటీస్.
1: నేను పశువు కాదు.
0: I am not animal.
1: I am not animal. I am God. I am God. I am God.
0: I am not animal. I am God.
1: ఈ సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి. కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు.
0: If you take to such practice, we will have that peace.
1: ఈ దేహం భగవంతునికి ఒక మందిరము.
0: This body is a temple of God.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః. అందువల్లే చెప్పింది ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి.
0: Body is the temple of God.
1: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్ వే.
1: మందిరము మందిరము అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
0: యు కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
1: మనం ఇల్లు కట్టుకున్నాము,
0: యు కన్స్ట్రక్ట్
1: లాకెట్లు పెట్టుకున్నాము, తలుపులు డోర్స్,
0: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
1: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన బంధువులు, ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
0: యు గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
1: డోర్స్ పెట్టుకున్నామని చెప్పి బజార్లో పోయేటువంటి గాడులు పందులు కుక్కలు అన్నింటి వదులుతామో మనము.
0: బికాస్ యు గాట్ ది డోర్స్, యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్. మనకి
1: ఇంద్రియములు ఉంటున్నాయి.
0: సో హియర్ ఆర్ ది డోర్స్.
1: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
0: We have got the senses, what for?
1: మన దీనికోసం మనం అనుభవించి కోసం పెట్టుకున్నాము.
0: ఇట్స్ ఫర్ అవర్ ఓన్ సెక్రెట్ ఎక్స్పీరియన్స్.
1: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పి బజార్లో పోయేటువంటి అన్నిటి మనం చేర్చుకుంటున్నాం. ఇదే చౌట్రీగా తయారవుతుంది.
0: బికాస్ వీ హావ్ గాట్ ది సెన్సెస్ ఆఫ్ ది డోర్స్, వీ కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది స్ట్రీట్. వీ షుడ్ డు దట్.
1: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి ఈ కుక్కను.
0: దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు మీ, దే షుడ్ బి డ్రివెన్ అవుట్ ద డాగ్స్.
1: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
0: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత,
0: అవుట్ ఆఫ్ డిస్క్రీషన్,
1: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
0: హ్యూమన్ బీయింగ్ కెన్ బికమ్ సీక్రెట్ టు ఎనీ ఎక్స్టెంట్.
1: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు.
0: బికాస్ దేర్ స్కోప్ ఫర్ ది సీక్రెట్నెస్.
1: అబ్బో మానవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గెట్ ఇస్ ద పాయింట్ హౌ కెన్ హౌ మ్యాన్
1: మానవుడే దేవుడు.
0: మ్యాన్ ఇస్ గాడ్.
1: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
0: ఇన్ ఆల్
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక ఈ మానసు దేహము మానవ దేహము దైవ స్వరూపమే.
0: ద హ్యూమన్ బాడీ ఈజ్ ద ఫామ్ ఆఫ్ గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
0: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
1: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3 డేస్ టైం.
1: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంక 30 తరములు వచ్చినప్పటికనే మీరు అర్థం చేసుకోలేరు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
1: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
0: ట్రూలీ స్టూడెంట్స్ ఆర్ వెరీ లక్కీ.
1: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
0: యూ హ్యావ్
1: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
1: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది.
0: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
1: శ్రమలతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ రిక్వైర్
1: ఎక్సర్ పైసా ఖర్చు లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
0: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్
1: సులభమైనటువంటి మార్గములు.
0: ఇట్స్ ఈజీ పాత్.
1: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

నవనీత చోర గోపాల నవనీత చోర గోపాల వహె గురు వహె గురు జీ బోలో बोलो वाहे गुरु वाहे गुरु जी बोलो सत्य नाम सत्य

వీరనమందు కూరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

0: One who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమ స్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగా మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: In the same manner, man desiring to have happiness which is his nature is his normal duty.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: In the daily world, we experience and see this truth every day and we follow this truth in our behavior.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there
1: మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: In the same manner, man desiring to have happiness

0: సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
1: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There's one small example.
0: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుచున్న సమయమునందు మార్గమునందు వెళ్ళే ప్రతి వ్యక్తి కూడాను అతని దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: If an individual is suffering from sorrow, every other individual who meets him on the way will try and ask him the question, what is the reason for your sorrow?
0: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమి అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
1: Truly, what is the reason for asking for the reason for this sorrow?
0: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
1: This means that since sorrow is unnatural to man, man asks a question, why is this unnatural sorrow come to you?
0: మరొకరు తెగయందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
1: In another instance, man will be very happy with bliss.
0: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా ప్రశ్నించరు.
1: In that context, another individual who sees such a happy man will not ask the question, why are you not in sorrow? Why are you happy?
0: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారమునకు విరుద్ధముగా ఉంటుంది.
1: Such a question, if asked, will be contrary to what is normal.
0: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
0: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
1: That which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it, is natural to every human being.
0: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణమేంటి?
1: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
0: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
1: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
0: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
1: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
0: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ పుష్ అవే ది ఇంప్యూరిటీస్ ఇన్ దీస్ రిగార్డ్స్ అవే ఫ్రమ్ అస్ విల్ వీ డిజర్వ్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
0: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి?
1: వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ది ఫాల్ట్స్ దట్ ఆర్ కంటెయిన్డ్ హియర్?
0: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
1: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
0: కేవలము మానవత్వములో అనేక విధమైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
1: In all organizations relating to humanity, we are experiencing these things every day.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There's one small example.
0: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
0: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నారు.
1: In order to have happiness and enjoyment, some people by the evening comes, they go to the clubs.
0: ఈ క్లబ్బునకు వెళ్ళి త్రాగటము, జూదములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
1: Thus going to the club in many ways, drinking, gambling and many other such bad paths, we are living in them.
0: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బునకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
1: But that individual

0: he joined the club for the sake of getting satisfaction and happiness.
1: Kani ee sukham aneetundi pekaatalo untunnada leka tragatamlo untunnada led.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తన యందున్నది కానీ వేరొక ప్రదేశమునందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
1: Anandamu tanayokka swaroopame.
0: Happiness is his form.
1: Tananaga evar.
0: But who is it that we refer to as
1: tananaga his? Nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetunte oka deha bhrantito cheppinatunte javabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tanayokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo atma swaroopudu maatrame.
0: Here I refers to the form of atma which is intended to find out his own true nature.
1: Anandamu atma swaroopam kanuka ఎట్టి ఆనందాన్వేషమైనటువంటి యొక్క మానవ తత్వము మనము అంతర్ముఖమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తేజస్సునందు మనం పరికించడానికి ప్రయత్నించాలి.
0: Since bliss and happiness are simply forms of atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: But it happens that the place where this bliss resides is one and we are looking for it in a totally different place.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: There is one small example for this.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడు ఉన్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు కుట్టింది.
0: On one day this son was stung by a scorpion.
1: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at the son who is suffering.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు కుట్టింది చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: scorpion. కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ఒరే నాయనా తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: The father asked, where has the scorpion stung you?
1: నాన్న ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: The son says, the scorpion has stung me in this corner.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు.
0: But this wise parent took the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: కానీ ఉన్న బాధ దేహం పైన, పెట్టిన మందు మూల పక్క.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion is.
1: అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము. దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గము.
0: In the same manner, the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
1: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణమేమిటి అనేటువంటి విచారణ మనము చేయటం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ అవర్ సారో, ఫర్ అవర్ రెస్ట్లెస్నెస్ అండ్ ఫర్ అవర్ ట్రబుల్స్, వాట్ ఈస్ ది రీజన్? వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఆస్క్.
1: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ లెర్న్ వాట్ ది రీజన్ ఈస్ దెన్ వీ కెన్ ఫైండ్ ది రెమెడీ.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు ఎందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నము చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు కంట్రోల్ దిస్ సెన్సరీ ఆర్గన్స్.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని విప్రములు కాని పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపం.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియములయందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మలయందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందం లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థములయందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: Prati padarthamunandu kodanu kalpita anandame tappa sahaja anandam shunyam.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: Oka chinna udaharanam.
0: One small example.
1: Endala kalamulo vedi samayamunandu manam dharinchetuvanti dustulu chalikalamulo deeniki nirupayogam aipothundi.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగం అయిపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమునకు మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా అందించగలరు.
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: Kaluka inka aanandam anetundi marpu kaanetundi aanandam etla avutundi.
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kalukani deha abhimanam undinatundi yokka manavuniki maatrame ee laukikamaneetundi yokka jagattunandu kontha varaku kunanu sukha aanandanni anubhavinchalane prayatistuntadu.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. Neevu dehamu kaadu.
0: You are not your body.
1: Idi naa deham antunnavu. Naa deham anukunnappudu dehamu neevu kaadu anetundi yokka satyamu gurtinchukovachu.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: Idi naa kachipu anukunnappudu ee kachipu nenu kaadu anetundi satyam spashtamavutunnadi kada.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: Kanuka dehamu neevu kaadu.
0: So you are not the body.
1: Nee dehamu.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన ఎందుకు పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is
1: mithya. Jeevaiva Brahma vanapara. Anaga jeevude devudu anetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yetavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane dehabhranti cheta neevu manavuduga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.

0: అంచేత నీవు చైతన్యుడిగా విశ్వసిస్తున్నావు.
1: బై యువర్ ఇల్యూషన్ ఆఫ్ ది జీవ యూ థింక్ యువర్ ఎ లివింగ్ పర్సన్.
0: ఆత్మభావం చేత నీవే పరమాత్మగా ఉంటున్నావు.
1: బట్ బై ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ యూ రిగార్డ్.
0: దీనిని అనేక పర్యాయాలు చెప్పాను. You are not one person, but three. The one you think you are, the one others think you are, the one you really are.
1: This same thing has been mentioned by me many times. That is, that you are not one person, you are three persons. Namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
0: Yetavata, jivo, devayivanapara. జీవత్వమే దైవత్వంగా ఉంటుందని ఈ తత్వము ప్రబోధిస్తూ ఉన్నది.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది యాటిట్యూడ్ అండ్ ది ఫిలాసాఫికల్ ట్రూత్ ఇస్ బీయింగ్ టాట్ దట్ జీవ ఈజ్ ది గాడ్ అండ్ దేర్ ఇస్ నో అదర్ సెపరేట్ గాడ్.
0: జీవుడు ఒక విధమైనటువంటి యాత్రగా ప్రారంభమైనాడు.
1: సో జీవ కమెన్సెస్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎ పిల్గ్రిమ్.
0: దీనినే జీవ యాత్ర అన్నారు.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ కాల్డ్ ది
0: పిల్గ్రిమ్. ఈ యాత్రకు ఒక గమ్యం ఉన్నది.
1: The pilgrimage of the jiva has got a destination.
0: ఈ యాత్రకు ఒక మార్గం ఉన్నది.
1: For this pilgrimage there is a path.
0: కాని మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
1: But human beings have adopted many different types of paths.
0: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడాను ప్రవేశిస్తున్నారు.
1: Those who have had the strength and the courage, they are taking to several paths.
0: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
1: The weaker human beings are getting confused.
0: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది.
1: The pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
0: ఏది సత్యము, ఏది అసత్యము?
1: What is truth? What is untruth?
0: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
1: In this state of confusion, many human beings are taking the wrong path.
0: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
1: Truly, one's own divine consciousness is his truth.
0: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఇస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
0: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
1: It is
0: mana yokka consciousness ne manam anusarinchali.
1: It is in this context that we do not have to follow anyone else. We have to follow the very conscience which is in us.
0: Ee consciousness anetundi de nee yokka divyamainatundi yokka tattvam.
1: This consciousness itself represents your divine aspect.
0: కనుకనే నేను అనేక పర్యాయములు నాలుగు ఎఫ్ల గురించి నేను చెప్పుతుంటాను.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది ఫోర్ ఎఫ్స్.
0: మొదటి ఎఫ్ ఫాలో ది మాస్టర్, ఇది నీ కాన్షియస్నెస్.
1: ది ఫస్ట్ ఎఫ్ ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
0: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
1: ది సెకండ్ ఎఫ్ ఇస్ ఫేస్ ది డెవిల్.
0: మూడవది ఫైట్ టు ది ఎండ్.
1: The third F is fight to the end.
0: నాలుగోది finish the game.
1: The fourth F is finish the game.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణు అడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
1: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
0: దీనిని తత్త్వం అసి ఒకటి.
1: These have been said as the first one.
0: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
1: The second one is Brahma is Prajna.
0: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
1: The third one is my Atma is Brahman.
0: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
1: The fourth one is I and Brahma are identical.
0: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్వసిస్తున్నాము.
1: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
0: ee naadu vidya vidya vidyani kevalamu bahula grantha parichayamune vidyaga manam bhavistunnamu.
1: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
0: ee naati vidya antai kodanu kevalamu potta kooti vidyalu maatrame.
1: All education of today is simply intended to eke out your livelihood.
0: manavatvanni vikasimpa cheseetundi vidya vidya.
1: Education is truly education which can blossom the human nature in you.
0: Chitta suddhi gavinchetvanti vidya vidya.
1: That education which purifies your mind is education.
0: Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
1: That education which promotes the morality and ethics is education.
0: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింప చేసేటువంటిది విద్య.
1: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
0: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
1: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
1: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
0: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
1: Whatever other things he may be promoting, today we are not finding out the right type of education which will promote human nature in human beings.
0: Satti padarthamu kudalo ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతుంది.
1: All material in this world has to go back to where from it has come.
0: మనం ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
1: Our pilgrimage of the jiva.
0: మనం ఎక్కడి నుంచి వచ్చాం?
1: Where from have we come?
0: మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
1: Where from have we come? The from address is not known to us.
0: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
1: Where are we going to end? This two address is also not known to us.
0: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
1: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
0: కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్ ఇందులో ఏదో ఒకదాన్ని మనం గుర్తించాలి.
1: Having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
0: ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు.
1: We do not know where from we have
0: కానీ come. ఎక్కడికి పోతామో అనేటువంటిది మనకు తెలుసు బాగా.
1: But we know where we are going to end up.
0: ఇది ఎట్ట తెలుసుకోవడానికి వీలవుతుంది?
1: How can we find this?
0: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
1: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
0: మనము మంచి మార్గమును, సత్య మార్గమును, ధర్మ మార్గమును, పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
1: By following a good path, by following a dharmic path, and by following truth, we will reach the final end, which is the good one.
0: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In that context, we should try and recognize the paths which we should follow in our daily life.
0: కనుకని మనం ఎచ్చట నుండి వచ్చినో అచ్చటికి చేరటం అనేటువంటిది భాగవతం యొక్క ప్రమాణం.
1: It is the authority of the Bhagavata which says, from where you have come, to that place we have to reach.
0: అదే విధముగానే భగవద్గీతలందు కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
0: Kanuka ecchati nunchi vachindi acchatiki poi cheradaniki prayatninchali.
1: So we should make an attempt to reach that place.
0: Yetavata manamu bhagavantu nunchi vachchavu.
1: Be that as it may, we have come from God.
0: Prati manavudu kudanu messenger of God.
1: Every human being is a messenger of God.
0: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
1: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
0: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
1: Man who has emanated from God to undertake demoniac qualities is contrary to human nature.
0: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
1: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
0: Oka chinna udaharanam.
1: There is one small example.
0: Manam graham nunchi karyartamai gramantaram vellinam.
1: From our home, in order to fulfill a task, we go out of the village.
0: Gramantaram vellina tarvata aa gramamulo mana karyanni poorthi chestuntam.
1: After going to the village, we finish our work which is
0: karyam poorthi aina tarvata aa gramamulo ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
1: ఆఫ్టర్ ది టాస్క్ ఇస్ డన్, ఆల్దో దర్ మే బి సెవరల్ అట్రాక్షన్స్ ఇన్ దట్ విలేజ్, వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ విలేజ్ పర్మనెంట్లీ.
0: తిరిగి మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం.
1: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
0: అదే విధముగానే మన ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ టాస్క్ ఎ రైచువస్ టాస్క్ ఫర్ ఫుల్ఫిలింగ్ గుడ్ అండ్ కీపింగ్ గుడ్ కంపెనీ వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
0: మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
1: వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ ది టాస్క్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ది purpose.
0: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం.
1: We have come here to recognize the divinity in us.
0: కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
1: We have not come here to waste our life all the time loading and unloading.
0: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
1: Have we come for food and drink? No.
0: జంతునాం నరజల్ durlabham.
1: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
0: Nijamuga manavattam chala pavitramainatundi.
1: Truly, human nature is a very sacred thing.
0: Tindi teethadulu kosame manam vachunte pasipachi mrugadulu tindi teethadulu anubhavinchatam leda.
1: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
0: Kanuka tinditi taadulu nimittamai kaadu manam vachindedi pavitramaiki aatmaarthamai vachavu.
1: We have not come for food and drink. We have come in order to know the nature of sacred atma.
0: Deeni yokka aadarshanni sanna chinna chinna udaharananga nadulu kudano manaku prabodhistu vastunnayi.
1: The ideals that are contained in the situation are being taught to us in a nice manner by rivers.
0: Inka nadulu unnavi.
1: We will take the case of the rivers.
0: Ee nadulu ekkada nunchi vachayi?
1: Where from have these rivers?
0: Samudram yokka jalamunu aaviriga maarchukoni meghamuluga roopandinchukoni varshamuluga kurchi vankalaga pravahinchi naduluga poorthunnayi.
1: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
0: Ee yokka nadulu mottamota samudram nunchi puttayi.
1: These rivers therefore are born from the ocean.
0: Kani edo oka vidhamuga tirigi ekkadiki poi cherutunnayi samudranike cherutunnayi.
1: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
0: Adi naam sagaro gatihi.
1: All the rivers go into the ocean.
0: Ekkada nunchi vacheno akkadike poi cherunnayi.
1: The place from which they have come, they go back to that place.
0: Manamu oka kunda chatti aneetundidi matti nunchi chechaam.
1: We look at a pot. This pot or a pan has been made from mud.
0: Kumarivadu matti nunchi aneka vidhamainatundi kundalu chestu vachadu.
1: The potter uses mud and makes different types of
0: kani ivi bhadramuga untinanta varaku manavudu uniyogichukuntunnadu.
1: So long as these pots are secure and safe, man uses them.
0: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
1: ఇట్ ఇస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
0: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
1: But if the pot falls down and breaks, the pot becomes useless.
0: కానీ అది కింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
1: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
0: కట్ట గడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
1: In the end, it changes into mud.
0: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
1: These pots coming from mud go back to mud.
0: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
1: It is the interim life of the pot which is either useful or useless.
0: మన దేహములు కేవలము ఒక పాత్రల వంటివి.
1: Our bodies are like the pots.
0: ఇది మట్టి పాత్రలు.
1: These are made up of mud.
0: దీని పేరే మృణ్మయం.
1: This is called
0: ఇది చిన్మయం కాదు.
1: This is not made up of divinity.
0: చిన్మయం అనేటువంటి ఒక స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉండాలి.
1: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
0: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనము చేరవలసడానికి ఏమి మార్గం అనుసరించాలి?
1: What is the path which we have to adopt?
0: What is the way to immortality?
1: What is the way to attain immortality?
0: Removal of immoralities is the only way to immortality.
1: Removal of immorality is the only way to reach immortality.
0: మనలో ఉన్నటువంటి యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతనలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
1: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
0: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Today's man is attempting to lead a narrow life.
0: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
1: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఫైవ్ ఎలిమెంట్
0: కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ హీస్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
0: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
1: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
0: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
1: The machines which they have discovered are following the path in the sky.
0: కాని సైన్స్ చంద్రమండలము చేరింది కాని సెన్స్ లో ఉన్నారు.
1: But science has reached the moon, but the sense is at a very low level.
0: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
1: Today our sense and the sensory organs should be made to go to the highest.
0: మానవుడు లక్షల మైలు అంతరిక్ష యానం చేస్తున్నాడు కానీ ఆరయించి హృదయాంతరాళానికి చేరటం లేదు.
1: మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ ఇన్ ది స్కై, బట్ హీస్ అనేబుల్ టు పెనిట్రేట్ హాఫ్ ఎన్ ఇంచ్ ఇన్ టు హిమ్సెల్ఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
1: సచ్ డెవలప్మెంట్ అండ్ సచ్ డిస్కవరీస్ ఫర్ హూ ఆర్ ది ఇంటెంట్?
0: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింపు చేసుకోవాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడన్ హిస్ హార్ట్.
0: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
1: The aspect of Atma, the omnipresent divinity, it should be
0: vyaktitvamainatundi yokka manavattamu goppatanam kaadu.
1: Human nature, which is highly individualistic, is not great.
0: Samasthi swaroopamainatundi yokka divyatvanni manam cheyali.
1: We must reach the omnipresent divinity.
0: Okka chettu aranyam kaadu leka vanam kaadu.
1: One tree does not make a garden or a forest.
0: Okka illu gramam kaadu.
1: One house does not make a village.
0: Aneka illu cherinappude adi oka pedda gramanga untundi.
1: Only when many houses come together it becomes a village.
0: Aneka vrutchamulu cherinappude adi oka vanamuga roopondutundi.
1: It's only when many trees come together it becomes a forest.
0: Adhe vidhamgane manavattvam anekuvadi binna binnamga lekunda ekatvamainatundi oka vanamuga oka gramamuga tayaru kavali.
1: In the same manner human nature should not divide into small individuals.
0: మానవత్వములకు మానవత్వములకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
1: ఎవరీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
0: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
1: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half that pain.
0: Kani manavudu swartha parudai tana sthanamu tana adhikaramu tana yokka aanandamunu maatrame thanu korukuntu jagatti yokka vishalamainatundi yokka bhavani thanu gurtinchukolekapothunnadu.
1: Unfortunately today man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
0: Kanuka ee naadu vishalamainatundi premanu abhirudhi gaavinchukovali.
1: We should in that context promote broad
0: ee prema vallane manaku labhinchetvanti yokka shashvata aanandanni manam anubhavinchochu.
1: It's only through this prema that we can enjoy permanent happiness.
0: Nijamuga padarthamul yokka tattvamu kevalamu oka vidhamainatvanti yokka samyoga viyogamulato koodinatvantidi.
1: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
0: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
1: All matter consists of coming together and separating from each other.
0: Ee naati manavudu kevalamu one way traffic lo bayilderutunnadu.
1: Man of today accepts only one way traffic.
0: Ataniki samyogam maatrame kavali kaani viyogaanni aashinchatam ledu.
1: He only wants union, he does not want to face separation.
0: Puttina vyakti gitteka tappadu.
1: One who is born has to die.
0: Teesukunna gaali viduvaka tappadu.
1: The air you breathe in has to be given out.
0: Chinna annamu visarjinchaka tappadu.
1: The food you take has to be kept out.
0: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu kshemanga abhijjothunnadi.
1: It's only when all these things contain coming together and giving up separating our life can be.
0: Kevalam samyogamu maatrame manam aashinchatamu chaala dukkhamulaku hetum.
1: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
0: Chinna udaharanam,
1: one small example.
0: Gaalini teesukunnam, idi samyogam.
1: We breathe air, this is coming together.
0: Tirigi gaalini manam vadalakapothe mana lungs chedipothayi.
1: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
0: Chudu viyogam kuda nu ventane avasaram.
1: So immediately as soon as
0: manam aaharanni bhujistunnam,
1: we take food.
0: Aa bhujinchina aaharamu maroka paryayamu danini visarjinchakapothe kadupu chedipothundi.
1: If that food is not excreted, our stomach will get bad.
0: Mana chetilo oka pradesham nundu raktam prasaristu undali.
1: In our hand, in a place, blood is flowing.
0: Aa pradeshamlo unnatundi raktam chana chanamu kuda nu dehamlo prasarinchatam vallane deham aarogyanga untundali.
1: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
0: Aa raktam ade pradeshamlone prasarinchakunda unte akkada oka boil erpadipothundi.
1: If that blood does not circulate and is stationary, there a boil will come.
0: Samyoga viyogamule manavuniki santoshamunaku moola karanam.
1: So for man, coming together and separating, they are the origin of man's happiness.
0: కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
1: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
0: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని సత్యసాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకు ఆత్మను మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: We should recognize this, and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those organizations. We should not live all the time like a frog in the well.
0: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి.
1: We should spend our lives like frogs living in a broad, wide ocean.
0: ఏ విధంగా?
1: How do we do this?
0: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
1: Today, some amount of selfishness is necessary.
0: అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే.
1: But how far? Only to a limited extent.
0: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
1: For man, there is one face, and that is righteousness.
0: రెండవది న్యాయము.
1: The second one is justice.
0: మూడవది ప్రేమ.
1: The third one is ప్రేమ.
0: నాలుగవది కరుణ.
1: The fourth one is compassion.
0: ఐదవది సంయమము, అనగా ఇంద్రియ నిగ్రహం.
1: The fifth one is control.
0: ఐదు భిన్నమైనటువంటివి కావు.
1: These five are not distinct.
0: ఐదు కూడా మానవునికి ఐదు ముఖములు వంటివి.
1: These five can be regarded as the five different
0: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
1: These are the five lives of human beings.
0: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
1: Today man has lost that face which we have called
0: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
1: He has also lost the face of justice.
0: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
1: There is an amount of prema in his selfishness.
0: కరుణ అనేటువంటిది కుటుంబంతో చేరింది.
1: There is a compassion to his own family.
0: సంయమము అనేటువంటిది అసలే లేదు.
1: The control of senses doesn't exist.
0: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
1: Today therefore we can describe man as living death.
0: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని, యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
1: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: స్వార్థము, సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
1: It is not possible to help unless you help yourself.
0: కట్టకడపటికి ఏది సెల్ఫ్ అనేటువంటిది విచారం చేసి సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
1: When we make the inquiry, what is this self, we come to the conclusion that selflessness is the true self.
0: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
1: How does it happen?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is one small example.
0: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
1: Children blow a balloon.
0: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
1: They blow the balloon to a big size and they
0: tie it. సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
1: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
0: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
1: In that condition, there is no way in which this confined air can join and merge the broad
0: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
1: But we should not be disappointed that there is no way.
0: దానికి కట్టినటువంటి దారం విప్పి
1: if we remove the thread with which we have tied up the balloon,
0: ఆ లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతూరి బట్ అని పగిలిపోతుంది.
1: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
0: కట్టకడపటికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
1: In the end, the confined air will also merge and mix with the broad outside.
0: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
1: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
0: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది.
1: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
0: కనుకని మానవత్వము కేవలము నేను అనేటువంటి ప్రదేశం నుంచి నేను అనే దానికే ప్రయాణం అయ్యేటువంటి పెద్ద రాజబాట కాదు.
1: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
0: కాదు. ఐ అనేటువంటి స్థానం నుంచి వి అనేటువంటి దానికి ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
1: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
0: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు వి అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
1: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
0: వి ప్లస్ హీ అయిపోతుంది.
1: we plus he will become we.
0: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
1: All of us together again should travel to God who belongs to us.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవము సన్నిధికి, దైవమనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
1: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
0: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని, విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
1: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
0: Son of God ane tappudu relationship erpadipoyindi.
1: The moment you say Son of God, there is a relationship with God that has been established.
0: Messenger ane tuntu vaadu kevalamu gruhamulo oka service chesetuntu vaade.
1: Messenger denotes one who does service in a house.
0: కాని ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రక్త సంబంధము, అనుబంధము, బాంధవ్యము, నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
1: ద మోమెంట్ యూ సే సన్ ఆఫ్ గాడ్, దెన్ దర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దర్ ఇస్ అన్ అటాచ్మెంట్ అండ్ దర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హెస్ కమ్.
0: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్, messenger of God గా తయారు కావాలి.
1: In the same manner, today every human being should transform himself into being a messenger.
0: God messenger ye message తీసుకొని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకొని పోవాలి.
1: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
0: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
1: This message is not intended to be misused.
0: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికి పంచడానికి ప్రయత్నించాలి.
1: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
0: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
0: Love is God. Live in love.
1: God is love, love is God, live in love.
0: ఏనాడు మీ మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
1: That day when we can promote this kind of love, our selfishness will disappear.
0: అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడా పెంచుతుంది.
1: It will also promote certain amount of patience and forbearance.
0: సమరసత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
1: It will develop an equal attitude.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: కానీ అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కాకుండా లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్ గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థం చేరడానికి వీలు లేదు.
1: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
1: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
0: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాం.
1: We have come from the place of God.
0: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
1: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
0: అనుకునే భగవద్ గీత యందు మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజ్జవః మామక పాండవాశ్చైవ కిము కుర్వత్ సంజయ. ధర్మక్షేత్రం, ధర్మ అనేటువంటి యొక్క పదము మొట్టమొదటినే అక్కడ ఓంకార రూపమై నిలిచింది.
1: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
0: Bhagavad Gita lo 700 shlokamulu.
1: In Bhagavad Gita there are 700 verses.
0: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
1: The first verse begins with the word Dharma Kshetra.
0: Ee modati shlokamulo modati padamu dharma.
1: In this first verse, the first word is dharma.
0: ఇంకా 700 శ్లోకంలో 700 శ్లోకం అనేటువంటిది ఎత్ర యోగిశ్చర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువ నీతి మతిర్ మమ.
1: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
0: ఇందులోపల మొదటి శ్లోకములో మొదటి పదము ధర్మ, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
1: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హెస్ టాట్ అస్ దీస్ టూ టుగెదర్.
0: ఏది నీ ధర్మము?
1: What is your dharma?
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవనే, సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
1: Your dharma, mama dharma, is sacred service to humanity.
0: సమాజమే లేకపోతే క్షణమైన మనం జీవించలేము.
1: If there is no society of human beings, we cannot live for one moment.
0: మనం సొసైటీ వలనే, ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం.
1: It is only with the help of the society that
0: సర్వ సుఖమును సర్వానందమును కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం.
1: All happiness and all experience comes to us from the society.
0: కృతజ్ఞతను మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి.
1: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
0: అదే నీ ధర్మం.
1: This is your dharma.
0: కనుకని కృష్ణుడు కూడాను అర్జునుడికి ఏం చెప్పాడు? నాయన, సర్వదా సర్వకాలములు ఎందుకూడను నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ కృష్ణ టోల్డ్ అర్జున టు అట్ ఆల్ టైమ్స్ అండ్ అండర్ ఆల్ సర్కమ్‌స్టాన్సెస్ థింక్ ఆఫ్ హిమ్.
0: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
1: బట్ డ్యూరింగ్ ఎ బ్యాటిల్ హౌ కెన్ వన్ థింక్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
1: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
0: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
1: That human nature which regards all work as work done for God and the benefit of God.
0: మానవులందరికన్న ఒక దైవం యొక్క బిడ్డలే.
1: All human beings are children of God.
0: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె, అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
1: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
0: కానీ ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
1: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
0: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
1: The meaning of these words is becoming extinct on the stage itself.
0: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
1: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
0: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
1: Prema swaroopas, it's not as if you are ignorant of the situation in the world.
0: Adhi ekkadi alajalla chocha manavattam chaala aljipothunnadi.
1: As a result of several types of agitation in this world,
0: naitika bhautika dharmika aadhyatmika rajakeeya bhautika anninti endukudano manavattam chaala alasi solasi nischaramai nilchipothundadi.
1: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
0: Aadhyatmika margamanandu kudano ayomaya sthitilo untundadi.
1: Even in the spiritual path, this become a confused state.
0: Manavuni yokka manasu chaala tabbibbai pothuntundadi doubts cheta.
1: Man's mind is being confused with many doubts.
0: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
1: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
0: అనగా చెప్పటం ఒకటి చేయటం మరొకటి, అందువలన అనుమానాలకు గురి అయిపోతున్నాం.
1: రీజన్ ఫర్ దిస్ ఈస్ వీ స్టేట్ వన్ థింగ్ వీ డూ ఎ డిఫరెంట్ థింగ్.
0: కానీ మానవత్వం అట్టిది కాదు.
1: బట్ మ్యాన్ కైండ్ మ్యాన్స్ నేచర్ ఇస్ నాట్ లైక్ దాట్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్.
1: The proper study of mankind is man.
0: ఏది ది ప్రాపర్ స్టడీ?
1: What is this proper study?
0: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ, మూడు ఏకమైపోవాలి.
1: There should be complete correlation between the thought, between the verb and between the deed of a human being.
0: కాని ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
1: But we are unable to reach such a sacred situation.
0: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
1: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
0: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
1: The word which we utter is one and the deed which we do is a different thing.
0: కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకము, వచస్సు ఏకము, కర్మన్ ఏకం, మహాత్మనం.
1: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం అని.
1: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
0: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
1: We should promote that kind of human nature which can harmonize our thought with word and deed.
0: జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
1: ప్రేమ స్వరూప లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
0: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగ్ తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
1: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
0: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
1: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
0: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
1: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మనము ప్రయాణమైపోతున్నాం.
1: We are undertaking the journey of life.
0: Ticket teeskunnamo.
1: We have purchased a ticket.
0: Dehamane rail lo ekkinamo.
1: We have entered the train of our body.
0: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, బలిన చెయ్యి, ఇంట్లో భోజనం చెయ్యి, ఏమి చేస్తున్నా గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
1: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
0: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిల్చుకుండా.
1: This compartment is going on moving. It's not stopping in any station.
0: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
1: Where there is a station, it will stop.
0: కనుక మన జీవితంలో ఒక స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
1: What is the station for our life? It is the burial ground which is the station for our life.
0: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
1: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
0: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
1: The luggage which is in the form of our desires should be diminished by.
0: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
1: Today man's desires are many, they are reaching the sky.
0: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
1: Man is thinking of many thoughts.
0: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
1: A poet who has produced one book wants to produce 10 books.
0: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
1: An individual who has built a house wants to build 4 more houses.
0: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు 1 కోటి కావాలని ఆశపడుతున్నారు.
1: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
0: జ్ఞానుడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందు, ఏ నిమిషం నందు, ఏ ప్రదేశం నందు మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
1: ఫర్ ఎ స్మాల్ స్టమక్ వీ ఆర్ మేకింగ్ సో మెనీ అటెంప్ట్స్ బట్ టువర్డ్స్ ది ఎండ్ అట్ సమ్ మోమెంట్ అట్ సమ్ సెకండ్ దిస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు డిసపియర్ లైక్ ఎ ట్వింకిల్.
0: మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
1: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
0: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
1: The mansions which we see in our dream do not exist when we wake up.
0: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
1: All that we see in this dream of the world, they are not the truth.
0: కనుకో మన జగత్తంత కూడాను దృశ్యకల్పితమైన జగత్తంత కూడాను ఇది డే డ్రీమ్.
1: The created world is like a day dream.
0: మన ఊహలంత కూడాను నైట్ డ్రీమ్.
1: All our thoughts are like the night dream.
0: కాని రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: But the truth that both of them are dreams is to be recognized.
0: రెండింటి యందు నీ ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
1: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
0: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
1: We should not waste our life with unnecessary words.
0: పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
1: With sacred words and sacred talk we should give happiness to others.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can always speak obligingly.
0: మనకిచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
1: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
0: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
1: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
0: Prema swarupulara, kannulu matram manaki ichadu bhagavantudu.
1: Prema swarupas, God has given us the eyes.
0: Kani kannulaku okka shakti matrame undadi.
1: But the eyes have got only one type of power.
0: Chudagaladu matram.
1: They can only see.
0: Chevulunu ichadu rendu.
1: They have given 2 ears.
0: అవి కేవలం వినగలవు మాత్రమే కాని రెండవ శక్తి దానికి లేదు.
1: They can only listen. They have no other function.
0: ముక్కును ఇచ్చాడు.
1: He has given us the nose.
0: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుంది.
1: The nose can only breathe in and breathe out the air.
0: అని నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
1: But the tongue has got a double promotion in
0: taste. చూడగలదు మాటలు చెప్పగలదు.
1: It can taste and it can speak.
0: కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కనుక మొట్టమొదట మనం టంగును కంట్రోల్ చేసుకోవాలి.
1: Since this tongue is a very powerful organ, we should control the tongue.
0: ఇది నాలుగు రకములైనటువంటి పాపములు చేస్తుండాలి.
1: This tongue can commit 4 types of sin.
0: అసత్యమాడటం ఒకటి.
1: To speak untruth is one.
0: చాడేలు చెప్పటం రెండోది.
1: To speak ill of others is another.
0: ఇంకా పరులను దూషించేది మూడవది.
1: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
0: అతిభాష మాట్లాడేది నాలుగవది.
1: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
0: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
1: బై దీస్ 4 మెథడ్స్ ది టంగ్ ఇస్ అక్యుములేటింగ్ సిన్స్.
0: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
1: Therefore, we must first recognize this fact and control it.
0: అరికట్టినప్పుడు గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
1: Only when we can control this palate or the tongue will we be able to control our vision.
0: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది 5 sensory organs, ది టంగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
1: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
0: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
1: By talking too much, one's own strength and memory
0: mani yokka atma shakti karigipothundadi.
1: Our strength of the atma melts away.
0: Naralu balahinamaipothundadi.
1: Our nerves become weak.
0: Samajamlo oka chedda peru ostundadi.
1: In the society we get a bad name.
0: Kanuka manamu quiet ga kontha varaku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
1: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబీజు చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
1: To train oneself in this manner in his daily life.
0: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
1: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
0: మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు.
1: Man lives every day with 3 types of sadhana.
0: వ్యక్తిగత సాధన, గృహ సాధన, సమాజ సాధన.
1: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
0: ఈ 3 సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
1: బికాస్ దర్ ఆర్ దీస్ 3 టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్, హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
0: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
1: Japa and jhana is purely an individual effort.
0: ఇట్లో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
1: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
0: సమాజములో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
1: Entering the society and making others' life bearable and happy.
0: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితము అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
1: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
0: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
1: We should not have in our mind some kind of a selfish desire and service.
0: ఈ విశ్వమంతయకును విశ్వస్వరూపం.
1: This entire world is the form of God.
0: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
1: సర్వింగ్ సొసైటీ షుడ్ బి రిగార్డెడ్ బై అదర్స్
0: మానవ సేవనే మానవ సేవ.
1: To serve man is to serve
0: God. జనసేవనే జనార్దన సేవ.
1: To serve human beings is to serve జనార్దన.
0: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడా నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైన సందేహం ఉండదు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
0: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
1: We should regard any change in the country, in the time and in the situation as not affecting
0: us. Bharat deshame na desham anetundi swarthamlo kuda manam undakoddu anni deshamulu manave.
1: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
0: Oka pedda gruham lopala okkoka desham okkoka room vantidi.
1: In a big mansion, each country is like a room in the mansion.
0: Adeka vishwamu anetundi oka pedda gruhamu.
1: We should regard the entire world as a mansion.
0: Ee vishwam anetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
1: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
0: కనుక భేదం లేకుండా చూసుకోవాలి.
1: We should regard any change in the country, in the time and in the situation as not affecting
0: భారతదేశమే నా దేశం అనేటువంటి స్వార్థంలో కూడా మనం ఉండకూడదు. అన్ని దేశములు మనవి.

0: On this earth, people have lost both the eyes of faith and therefore they are totally blind. For the simple reason that you don't see God, for the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God. Embodiments of love.
1: అనాది కాలము నుండి ఉన్నాడని కొందరు లేడని మరికొందరు ఈ విధముగా దైవ విషయమై వాదోపవాదమును వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థముగా ఉంచుతున్నారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సమ్ డినై హిస్ ఎగ్జిస్టెన్స్. And like that, they are wasting their time.
1: Kannuru leni vaniki prakashinchetunti suryudu kanaradu.
0: The blind man cannot see the shining sun.
1: Leka kannulu mussukunnatunti vaniki prapanchame kanipinchadu.
0: The one who closed his eyes cannot see the world.
1: Anta matram chetane variki suryudu ledaniya leka prapanchamu ledaniya.
0: Can you say that there is no sun, that there is no world for that matter?
1: Kaadu kaadu.
0: No.
1: Suryudu unnadu.
0: Sun is there.
1: Kaani drushti ledu.
0: But there is no vision.
1: Prapancham unnadi.
0: There is world.
1: Kaani kannulu musinadu.
0: But he closed his eyes.
1: Idi tana yokka drushti doshame kaani srushti dosham kaadane satyamu manaku spashtam avutundi.
0: The mistake lies in his vision and not in creation.
1: Kanukane నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
0: Therefore, faith is life of every human.
1: నమ్మకమే లేకుండినా క్షణమైనను కూడాను కాలం గడపలేడు.
0: Without faith, we cannot spend even a moment of time.
1: నమ్మకం లేకుండినా పది అడుగులైనకుడును తాను ముందుకు పోలేడు.
0: Without faith, we cannot step forward even 10 steps.
1: నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను తాను ప్రయత్నించేయలేడు.
0: Without faith, he cannot undertake any task.
1: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
0: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
1: కనుక ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను నమ్మకం చాలా ప్రధానం.
0: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
1: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు, అన్ని రంగములు ఎందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
0: నాట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ నీడ్స్ ఫెయిత్.
1: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది కానీ పరుల పైన కాదు.
0: ఎవ్రీ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్, నాట్ ఆన్ అదర్స్.
1: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడాను నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాము.
0: ఇన్ దిస్ వైడ్ వరల్డ్ వీ అచీవ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, మోరల్, ఫిజికల్, స్పిరిచువల్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్.
1: ఈ నమ్మకం చేతనే సర్వులను కూడాను మనం ప్రేమిస్తున్నాము.
0: Out of faith only we love all.
1: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
0: Unless you have faith that so and so is your mother, you can't love her.
1: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
0: Unless one is with full faith that so and so is
1: వీడు నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు.
0: Without faith, one would not be able to love one's own child.
1: కనుక ఇట్టి సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు కానీ నమ్మకమే లేకుండా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
0: హీఈస్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఇస్ ఓన్లీ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. Those that do not have faith, the second category, they pretend as if they have no faith.
1: కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
0: దో వన్ ఫైండ్స్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ బట్ యెట్ హీ డినైస్ ఫర్ పొలిటికల్ రీజన్స్.
1: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
0: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్ వై డోంట్ వీ సీ హిమ్?
1: కనిపించినటువంటి దానిని అంతా కూడా నీవు విశ్వసిస్తున్నావా విశ్వసించలేకపోతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యు డోంట్ సీ?
1: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
0: ఏ క్వశ్చన్ వాస్ రేజ్డ్ దిస్ మార్నింగ్.
1: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని, ఎందుకు ప్రేమించాలి?
0: స్వామి సేస్ లవ్ ఆల్, వై షుడ్ వి లవ్ ఆల్?
1: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను, ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
0: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వి లవ్ ఆల్, భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
1: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
0: The reason for hatred is the very same.
1: Dvesha premalu rendu kodanu bimba pratibimbamule.
0: Hatred and love are the object and reflection.
1: Kanuka eppudu dvesham undo appudu prema kuda undi.
0: Where there is hatred there is love too.
1: Yedu eppudu ledaneetundi bhavam undo akkada unnatundi aneetundi satyam kodanu untunnadi.
0: At the time when you say no there is also yes over there.
1: Ippudu ikkada oka chinna udaharanam.
0: A small example.
1: Ippudu ee stage paina సాయిబాబా ఉన్నాడా లేదా?
0: ఆన్ దట్ స్టేజ్ హియర్ ఇస్ దేర్ సాయిబాబా ఆర్ నాట్?
1: ఉన్నాడు.
0: ఎస్ ఈస్ దేర్.
1: దేనిని బట్టి?
0: ఆన్ వాట్ బేసిస్?
1: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
0: వీ సే ఆన్ ద బేస్ ఆఫ్ ద ఫార్మ్.
1: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది డిస్కోర్స్ స్వామి రిటైర్.
1: అప్పుడు సాయిబాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
0: ఇస్ దేర్ సాయిబాబా ఆన్ ది స్టేజ్ ఆర్ నాట్?
1: లేడు.
0: నో.
1: అనగా ఏమిటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పగలుగుతున్నాడు.
0: యు ఆర్ ఏబుల్ టు సే నో దట్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
0: వెన్ దేర్ ఇస్ నో సాయిబాబా యాజ్ సచ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్.
1: అదేవిధంగా దేవుడు ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
0: లైక్ వైజ్ బికాస్ దేర్ ఈస్ గాడ్ యు సే యెస్ అండ్ యు ఆల్సో సే నో.
1: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ దౌడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
0: బికాస్ దేర్ ఈస్ గాడ్ అట్ టైమ్స్ దేర్ స్కోప్ టు సే నో ఆర్ ఎల్స్ హి డజంట్ అరైవ్.
1: కనుకనే దేర్ ఈస్ గాడ్ అంటున్నాడు అనిల్ కుమార్.
0: అనిల్ కుమార్ సేస్ దేర్ ఈస్ గాడ్.
1: అనగా ఏమి? మొట్టమొదట సత్యం ప్రారంభమవుతుంది. అది
0: మీనింగ్ ద ట్రూత్ స్టార్ట్ ఫస్ట్.
1: దేర్ ఈజ్ అని వస్తుంది.
0: దేర్ ఈజ్ ఇస్
1: అక్కడ ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు?
0: గాడ్. హూ? గాడ్.
1: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
0: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
1: ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు?
0: హూ?
1: గాడ్.
0: గాడ్.
1: అయితే
0: దెన్
1: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
0: దెన్ కమ్ ది నెక్స్ట్. దేర్ ఈజ్ నో గాడ్.
1: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
0: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
1: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
0: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
1: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
0: When atheistic tendencies grow more and more,
1: God is nowhere అని పదములు పెట్టుకుంటాడు.
0: Here is a statement. God is nowhere.
1: God is nowhere. Four words ఉంటున్నాయి.
0: Here there are four words. God is nowhere.
1: God is.
0: God is.
1: Nowhere.
0: Nowhere.
1: W-H-E-R-E-Where.
0: N-O, no. W-H-E-R-E-Where.
1: ఈ ఎన్ ఓకు డబ్ల్యూ చేర్చేసరికి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
0: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
1: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
0: వీఆర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
1: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాం.
0: We have joined this W
1: here. N-O ku W chesinappudiki now ayipoyindi.
0: When you join W to N-O, it's
1: now. Ee now anetundi nunchi W nu vera chesinappudiki nowhere ayipoyindi.
0: When you remove this W, it becomes nowhere.
1: Nowhere ku, now here ku, only W maatrame maarutundali.
0: For these two statements, nowhere now here, it's only shifting of this
1: letter W.
0: So when we have faith, we say now here. When there's no faith,
1: nowhere.
0: For both faith is the cause.
1: This
0: faith are
1: our eyes. The
0: faith is the sacred text.
1: The
0: vision of the sacred text is
1: creation.
0: This creation is our vision.
1: There's
0: no difference between vision and
1: creation. There's
0: no difference between eye and
1: text. That's
0: what you see with the eye, you describe
1: in text.
0: What all that described in the text you see with the eye.
1: Drashtum. Motta motta gnatum.
0: The first one.
1: Telskovali.
0: First gnatum know.
1: Telskunnatvanti danni. Drashtum. Chudali.
0: What you have known you must see.
1: Chudinu danni. Praveshtum. That's
0: what you have seen, you must see it will go in.
1: Palani vastu market ku vachindi ani vinali shastram.
0: You must listen to a fact that something is available in the market.
1: Shastram.
0: The listening is text.
1: Palani vastu market ku vachindatani manam velli drashtum danin chudali.
0: The moment you come to know such a thing is available there in the market, you should see.
1: పొట్టలో చేరదు.
0: ద మూమెంట్ యు సీ ఇట్ విల్ నాట్ గో ఇన్.
1: దానిని ప్రవేశం, ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
0: వాట్ యు సీ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్ టు యు.
1: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం. అనగా మొట్టమొదటి శ్రవణం చేయాలి.
0: ఫస్ట్ యు షుడ్ లిసన్.
1: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
0: సెకండ్ యు షుడ్ డు
1: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: థర్డ్ వన్ నిధిధ్యాస ప్రాక్టికల్.
1: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
0: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్, రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
1: కనుక ప్రతి విషయం నందు కూడాను మొట్టమొదటి శ్రవణం అత్యవసరం.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
1: కనుకనే నవవిద్య మార్గములు ఎందు కూడాను శ్రవణం మొట్టమొదటి శ్రవణం వచ్చింది.
0: In nine parts of devotion, listening first, the singing.
1: Vinna tarvatane manam paadutunnam.
0: We join singing only after listening.
1: Vishnu smaranam.
0: Then we think, chant.
1: Pada sevanam.
0: Serve.
1: Vandanam.
0: Salutations.
1: Achanam.
0: Worship.
1: Sneham.
0: Friendship.
1: ఆత్మనివేదనం.
0: సరెండర్.
1: ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంటుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది.
0: యూ కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
1: కనుక ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణమైంది.
0: Right from the starting point until you reach the destination, then it becomes total travel. You cannot say it is total. It is only semi-circle.
1: Full circle ane itvandi unnapudu ekkada prarambhamaindo akkadiki poi nilichipothundi.
0: When there is full circle, the starting point and end point agree.
1: Ee madhyalo teesivesesthe see ayipoyindi adhe semi-circle.
0: But you remove a part from it, it becomes semi-circle. Semi-circle C starts at one point, another at another point. In between it is hollow of doubt. And this is
1: doubt.
0: This doubt is so shallow, so hollow.
1: దీనిని ఏమాత్రం కూడాను దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
0: నోబడీ కెన్ రిలీవ్ యూ.
1: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
0: సో యు నీడ్ టోటాలిటీ.
1: అది ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబిసిడి పూర్తి అయిపోయింది.
0: అంటిల్ యూ సే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ అండ్ స్టాప్ ఎట్ ద పాయింట్ ఆఫ్ జెడ్ యూ విల్ బి నోయింగ్ ఆల్ లెటర్స్.
1: ఏ ప్రారంభమైపోయి ఎస్ వరకు పోయి చేరుతున్నట్టుంటే ఇంక తర్వాత పూర్తి కాలేదు.
0: You start from A and say until yes. Thereafter you don't know other letters.
1: కనుకనే పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో వీ షుడ్ స్టార్ట్ ఎట్ ద పాయింట్ అండ్ ట్రావెల్ టిల్ ది ఎండ్.
1: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
0: సో వి బిగిన్ విత్ ఫెయిత్ అండ్ ఎండ్ ఇన్ బ్లిస్.
1: కనుక మొట్టమొదటి శ్రవణం,
0: ఫస్ట్ లిసనింగ్,
1: తరువాత ఆత్మ నివేదనం,
0: లేటర్ సరెండర్.
1: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
0: First we should listen to anything.
1: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
0: Many come here to see Swami.
1: తిరిగి వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
0: They return and narrate their experience.
1: సాయిబాబాను ప్రశాంతంగా చూస్తుంది, ఇట్టిది అట్టిది అట్టిది ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడ వస్తున్నారు.
0: You go and tell your experiences in Prashantalam with Swami and they hear, therefore they come over here.
1: శ్రవణమే చేయకపోతే టికెట్టే కొనరు వారు.
0: That they don't listen to all this, they don't buy the ticket.
1: కనుకనే శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడాను నెరవేరుతున్నాయి.
0: So you'll be achieving success by first listening.
1: కనుకనే ప్రతి మానవునికి కూడాను మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము.
0: For this listening, faith is essential.
1: విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు.
0: He cannot live without faith.
1: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
0: Therefore everyone should start their life with faith.
1: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
0: Some say that they deny God.
1: విశ్వసించరు కొంతమంది.
0: Some are faithless.
1: విశ్వసించినటువంటి వారి గతి వారిదే, నీకెందుకు దాని విచారం?
0: It is their fate, why are you worried?
1: ఎవరికి తీట పట్టిందో వారు గోక్కుంటారు, అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
0: Why should you bother about those faithless people?
1: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్లు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్లు నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు.
0: నో అండ్ ఎస్ రిలేట్ టు యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఏ నాలుక నో అని చెప్పిందో అదే నాలుక ఎస్ అని చెప్తుంది.
0: దట్ టంగ్ దట్ సేస్ నో విల్ సే ఎస్ ఆల్సో.
1: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
0: ద సేమ్ టంగ్ అటర్స్ బౌత్.
1: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్?
1: నో నమ్ముతావా ఎస్ నమ్ముతావా?
0: ఆర్ యు గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
1: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్.
1: టంగ్ ఏది చెప్తే అదంతా కూడా ఎస్.
0: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
1: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది.
0: హౌవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇన్ టు నో అండ్ లేటర్ ఎస్.
1: కనుకనే వర్డ్స్ అనేటువంటివి చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి.
0: దేర్ఫోర్ వర్డ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ సేక్రెడ్.
1: రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము.
0: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: కనుకనే
0: సో
1: జయచే దేవుడు చెప్పాడు.
0: జయదేవా సార్
1: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
0: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
1: జిహ్వే రసజ్ఞే

0: గోవింద దామోదర మాధవ ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవాటి అనేటువంటి పదములంతా కూడా ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: Mana nalukpai ne natyam aadutunnayi.
1: They dance on our tongue.
0: Naluka ee maataluku oka stage.
1: Tongue is a stage for these words.
0: Kanuka ee stage paina manchi bommalu vastuntayi, chedda bommalu vastuntayi.
1: On the stage good and bad appear.
0: Raju vastuntadu, rani vastuntadi.
1: The king and the queen.
0: Javanu vastuntadu, peevunu vastuntadu.
1: The peevunu and the master appear.
0: Andaru ee stage paine aadutuntaru.
1: All act on the stage.
0: Ramunu vachi natyam aadadu. రావణుడు వచ్చి నాట్యం ఆడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చు.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. చెవులు
1: ద వన్ హూ ఇస్ డమ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెన్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ది స్వీట్నెస్ ఆఫ్ ది స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎట్ట ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వమును కాని వ్యర్థము చేయకూడదు.
1: By arguing, don't waste your time and don't waste your body that way.
0: Vaade vaade vajjate vairam. Ee vaadinchatam cheta vairam perugutundi kaani prema peragadu.
1: By arguing continuously, enmity will step in and increase.
0: Kanuka daivamunu manam nammiye teerali.
1: You must necessarily believe God.
0: Daivam anedi ledu ani manam ఒక విధమైన వాదిస్తున్నాము.
1: యు ఆర్గ్యూ అండ్ యు డినై.
0: ఇది మూర్ఖత్వమే.
1: ఇట్ ఇస్ యువర్ ఫూలిష్నెస్.
0: దేని లేదంటున్నావు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: యు డోంట్ సీ సెల్ఫ్ దేర్ఫోర్ యు డినై.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడుగు ఉన్నాడు.
1: హి ఇస్ 6 ఫీట్ ఇన్ హిస్ హైట్.
0: అతను 80 పౌండ్లు లా ఉన్నాడు.
1: 80 పౌండ్స్ ఇన్ వెయిట్.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ హిస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యు థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యు హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యు హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: Is that the value of man?
0: నీకు తెలియనటువంటివి కనిపించినటువంటివి అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది, ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: There are so many features in him latent that you don't see, like compassion, love, sympathy.
0: అయితే అవి లేవనని అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: You talk like a fool because you don't see them.
0: ఏది కనిపించనిదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: All that you don't see proves your human quality.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమును మన్మము జీవ.
1: All that you don't see will make you experience the consequences of your
0: action. ఒకటి నీ కష్టసుఖములు అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తుంది.
1: దోస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సీన్ విల్ పుట్ యూ టు సఫర్.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫూలిష్నెస్ టు డినై ఆల్ దట్ యూ డోంట్ సీ.
0: మనం ఉంటున్నాము, మన చుట్టూ గాలి ఉంటుంది. గాలి మన కంటి కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ విత్
0: గాలి. లేదని చెప్పగలవా?
1: కెన్ యూ సే నో?
0: గాలియే లేకపోతే నీవేమైతేగా బ్రతికగలిగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: కానీ ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి ఒక ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice,
0: ఆ గురు కటాక్షము చేత,
1: with the grace of your
0: ప్రసన్న దైవానుగ్రహము చేత,
1: the God's grace,
0: మీరు సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది.
1: You have to recognize.
0: అయితే దీనికి ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు.
1: I'll show you an example here.
0: లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు.
1: Bring the tumbler full of water and sugar.
0: ఆ షుగర్ తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాడు.
1: హీ బ్రాట్ ద షుగర్.
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు.
1: అండ్ హీ ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్ అని
0: చెప్పాడు.
1: హీ వాంటెడ్ టు బి స్టర్డ్ అప్.
0: కలిపేటప్పుడు షుగర్ కనిపించడం లేదు.
1: షుగర్ ఈస్ నాట్ సీన్ ఎనీమోర్.
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికి చేతికే చిక్కటం లేదు.
1: హీ బ్రాట్ on hand the sugar and he mixed it. Now he doesn't see.
0: ye kannulato chuchado aa kannulato ne chusinappudu aa sugar kanipinchatam ledhu.
1: The eye that has seen this sugar then is not finding it.
0: Kanipinchadu chetiki ye matram chikkadu.
1: You don't see with the eye nor can you catch with the hand, but can you say no?
0: Sugar undi,
1: there is sugar.
0: Aithe ee jalam lopala sarvatra karigipoyindi.
1: But however this sugar is dissolved, present all over the world.
0: Adhe reetigane daivamu sakshatkaram unnadi.
1: There is God.
0: Aithe manavuni yandu leenamai untunnadi.
1: But it's totally in total margin in human.
0: Netramu charma chachuluku kanipinchadu.
1: You don't see with the naked eye.
0: Kevalamu gnana chachuluke kanipistundi.
1: You can see with the eye of wisdom.
0: Neevu tevatamu charma chachulato chuchavu.
1: You see only with the naked eye.
0: Anubhuti gnana chachulato chudali.
1: The experience must be there through this eye of wisdom.
0: Kanuka ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: పరోక్షం కూడా ఉంటుండాలి.
1: ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: అగ్ని కనిపించను కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది.
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్. యూ సీ
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది.
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్.
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను.
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్?
0: ఏ విధంగా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రియేచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్?
0: వీలు కాదు. సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక కవ్వు కాఫ్ వేసింది అనగా ఒక దూడ పుట్టింది.
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్.
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది.
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్.
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: As it cleans its body, thereafter
0: the calf will be dead.
1: Till then the calf will not make an
0: attempt to stand.
1: Only after cleansing, only the calf will
0: get up. తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి?
1: Who taught to this calf where to draw milk, where milk is
0: directly available? నడిచి పొదు దగ్గరికి పోయి పాలు త్రాగుతుంది.
1: The calf would go straight to the udder and drink the milk.
0: ఇది ఎవరు నేర్పారు?
1: Who taught it?
0: ఎవరు చూపించారు?
1: Who has directed it?
0: ఇదంతా దైవ నిర్ణయాలే.
1: It's all God's will.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను అర్థం చేసుకోలేక మూర్ఖంగా దైవత్వం లేదని వాదిస్తుంటామే కానీ మన దాన్ని మనం చూసుకోవాలంటే నెక్స్ట్ ఏ సంకల్పం వస్తుందో నీకే తెలియదు.
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి, మాట ఒకటి వినరే.
1: Why don't you listen to these good words?
0: Mata vinaka pichi aataladu dure, mata okati vinare.
1: You listen to good words without listening
0: it. Vadala vagateliyaka miru aaselo.

0: ఇసుని భజింపును మాట మొక్కటి వినరే.
1: మన వాసనలు పోవటం లేదు.
2: We are not giving up our temperament tendencies.
1: ఏమిటి ఈ వాసనలు?
2: What are the traits?
1: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
2: They are after the, so many of the previous lives.
1: కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది ఎవరు కూడా మరి నమ్మరు.
2: No one believes what all that happened in the past.
1: నీ నమ్మకతో నాకెందుకు? నా అనుభవమే నాకు.
2: My experience is a witness. Why?
1: కనుక నేను నమ్మిన నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం ఫలింపజేస్తున్నాయి.
2: Believe it or not, there are traits that would give consequences.
1: కనుక ప్రతి దానికి పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ దీస్ త్రీ టైమ్స్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెసెంట్ ఎట్లా వచ్చింది?
2: విదౌట్ ద పాస్ట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ప్రెసెంట్?
1: కనుక నేను పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
2: Because in the past there was a tree, now in the present you find the
1: present anointment seed undatam chethane future anointment tree vastu untundali.
2: The seed in the present will grow into a tree tomorrow in future.
1: Past tree, future tree, present is seed.
2: So past is the tree, future is the tree, present is the seed.
1: Kabatti inta pedda vruksham kudunu anta chinna vittamlone ibidi untundali.
2: Such a gigantic tree is contained within the tiny seed.
1: Vedanta anuraniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భణువులో ఘనముగా ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
2: యు డోంట్ సీ బట్ యు ఎక్స్‌పీరియన్స్.
1: ఇది ఒక ఫ్లవర్.
2: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
1: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
2: యు సీ ద ఫ్లవర్.
1: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
2: యు సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ
2: బట్
1: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
2: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యు ఎక్స్‌పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు కనిపించదు.
2: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యు ఎక్స్‌పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
2: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్, బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్?
1: ప్రేమకు రూపం లేదు.
2: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుంది.
2: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫార్మ్.
1: కనుకనే ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కాని, ఒక ఆనందం కాని, ఒక సుగంధం కాని, దీనన్నిటికీ రూపం లేదు కాని అవి అందించేటువంటి దానికంతా రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనిటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
2: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
2: To go by the direct evidence,
1: ప్రత్యక్షమైన అనుభూతి అనేటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
2: There are many transcendental experiences.
1: ఒక్కటి చిన్నది,
2: a small thing.
1: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
2: Are able to see your own eye?
1: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు?
2: When you cannot see your own eye, how do you say no?
1: కానీ నీ ముందు తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
2: But if you stand in front of the mirror, you will see your eye.
1: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
2: But you cannot see your own eye.
1: My mind అంటున్నావు. మైండ్ కి ఏం ఫార్మ్?
2: You say my mind, what is the form of the mind?
1: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
2: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ?
1: కాబట్టి మైండ్ నువ్వు చూడగలుగుతున్నావా?
2: Are you able to see?
1: కానీ నీవు ఎట్లా నమ్ముతున్నావు?
2: But how do you believe in the existence of mind?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
2: These are the words out of foolishness.
1: కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము.
2: All that you don't see is the foundation.
1: ఈ వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
2: You didn't see this tree when it was in the stage of a seed.
1: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
2: A small seed has grown into a gigantic tree today.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉంటాడు.
2: Divinity is everywhere, but yet you don't.
1: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడాను మనకు ఎట్లా కనిపించదో.
2: Just as the air which is present everywhere,
1: దైవం కూడాను ఆ విధంగా కూడాను వాయుస్వరూపుడు. వరుణాయ నమః.
2: God is in the form of air.
1: ఏర్ గాలి యొక్క తత్వం. పంచభూతములు కూడాను అట్టివి.
2: All five elements are like that.
1: శబ్ద బ్రహ్మమయీ,
2: ద సౌండ్
1: చరాచరమయీ,
2: దట్ విచ్ ఇస్

0: అంతా కూడా స్వరూపంగానే కనిపిస్తుంది.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: శబ్దము కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్
0: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫామ్ బట్ యూ డోంట్ లిసన్
0: కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
0: పలుకుతుండాలి కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్
0: ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యూ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: కాబట్టి శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: ఓవర్ దేర్
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద టాంగ్
0: పెరుగుల పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద లిప్
0: సృష్టి పైన ఉన్నది బ్లడ్. అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీస్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డి యూ టేస్ట్ ఇట్?
0: తెలియటం కానీ టంగ్ పైన పెట్టే టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: A fool who doesn't know this truth, he will say, it must be experienced everywhere.
0: Sarvatra unnadi oke blood e kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava.
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood thinni enduku test chusukodadu.
1: When the same blood is present all over, why does it not taste?
0: Ikkada choodaledu, ikkada choodaledu, ikkada choodaledu, ikkada choodaledu. Naaluku paina pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste anetunte gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkoka paristhiti endu okkoka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వి హావ్ అవర్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్. గాడ్ ఇస్
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: దైవము లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్
0: ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మా ఇస్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యు, ఫెయిత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God pai ni faith ledante ni pai ni faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tanam nammanaatunte vaadi ki daivanni ee reethiga nammagalu.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane motta motta tanai nen taan nammali.
1: First have faith in you.
0: Self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunte vaade God confidence raadu.
1: The one without self confidence will not have confidence in God.
0: Kanuka motta motta vishwasam chaala avasaramu.
1: So first faith is
0: manavuniki vishwasame oka swasam.
1: The faith is the breath.
0: Ee swasame lenatunte maadu manavudu kevalamu seva swaroopude.
1: The one without breath is
0: Shivudu ante evaru ani meeru chudandi.
1: You just see here, who is Shiva?
0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో సత్యంగా అనుభవించేటువంటివి.
1: A small example which is true all times.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉండినంత వరకు
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
0: శివం.
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం పోతానే శవం.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ బ్రెత్ ఇట్ ఇస్ శవం.
0: ఏది శివం ఏది శవం?
1: వాట్ ఈస్ ఆస్పిషియస్?
0: ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: సో హూ ఇస్ శివం?
0: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నావు. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఏ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ ఇట్?
0: శివుని అంతకూడా నువ్వు ప్రాణం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్ ఇస్
0: సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్
0: బ్రెత్. ఈ ఉంటున్నాడు
1: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద శివం బ్రెత్ శవమునకు
0: ఉన్నటువంటి భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: This is the same difference between the humanity and the divinity.
0: కనుకనే దైవం సర్వత్రా ఉన్నాడు.
1: God is present everywhere.
0: సర్వ విధములు యందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
1: It's possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk.
0: సత్యం వద ధర్మం చెర.
1: Speak truth and follow ధర్మం.
0: సత్యమును పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: ఫాలో ధర్మ.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: హి సెడ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: అది రాంగ్.
1: ఇట్ ఈస్ రాంగ్.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ థింగ్ అదర్ దాన్ దిస్. ఈజీ టు స్పీక్
0: సత్యం. నువ్వు చెప్పడానికి వచ్చో స్వామి, 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: యూ కెన్ స్పీక్ ట్రూత్. ఇట్స్ క్వైట్ ఈజీ.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్, హి అరైవ్డ్ హియర్ అట్ 4 o'clock.
0: యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్ ఓవర్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చెయ్యాలి.
1: బట్ టు అటర్ ఏ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు పుట్ ఇన్ ఎ స్టైల్ హస్ టు బి యాక్సెప్టెడ్.
0: దీనికి పన్నాలి.
1: యూ మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్స్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇన్ టు ఎ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: సో డిఫికల్ట్ టు స్పీక్
0: సత్యం. ఈజీ
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అనుకుంటున్నాం చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాం.
1: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వలనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
1: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
0: అది లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వీఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్ దిస్.
0: ఈ బలహీనత ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అని మనం పోయి మాట్లాడితే ఏమిరా వీణుడు ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
0: కానీ అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పటి నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: On the hand, if you go and ask, when did he fall sick? What kind of treatment was given? Who was the doctor?
0: ఇదంత అల్పతృప్తి కదా.
1: It gives you satisfaction.
0: ఇవన్నీ ఏమాత్రమో మనం తృప్తి ఇచ్చేటువంటి కాదు.
1: It doesn't give you total satisfaction.
0: జననంతో పాటు మరణం కూడా పుట్టింది.
1: The death is born along with birth.
0: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు, రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు.
1: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్స్ దేర్ విల్ బి బోర్డ్స్ రిటర్న్.
0: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్ వెనక్కి పంపించారు.
1: దేర్ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు ద పెవిలియన్.
0: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: ద బాడీ ఇస్ ఆల్సో కంపార్ట్మెంట్.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: బట్ ది డేట్ ఇస్ నాట్ మెన్షన్.
0: కానీ రిటైర్ మాత్రం షూర్.
1: బట్ ఇట్స్ బౌండ్ టు రిటైర్ అండ్ రిటర్న్ షూర్.
0: రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి.
1: ఇట్ మస్ట్ రిటర్న్.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: వై డూ వరీ అబౌట్?
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
1: వై డూ థింక్ అబౌట్?
0: ఎందుకు మనకు ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: వై షుడ్ యూ ఫీల్ సాడ్?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: యూ గాట్ యూజ్ టు సచ్.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసము అనేటువంటి సత్యం.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
1: This faith is true.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: That gives you bliss.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: Out of bliss you
0: శాంతి వల్లే మనకు సౌఖ్యము.
1: And peace gives prosperity.
0: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: And that very very happiness is the very heaven.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: So our happiness is the heaven.
0: మన దుఃఖమే నరకం అంటారు.
1: Our misery is hell.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ హ్యావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్.
0: నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో.
0: నేను మంత్రము కాదు తీర్థము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: నేను భోక్తను కాదు కర్తను కాదు.
1: నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్.
0: నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం.
1: ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టిక్యులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచంలో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖ ప్రాప్తి దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యు కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫామ్ ఈజ్ బ్లిస్.

0: సుఖ స్వరూపుడు. ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
1: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
0: హీ హాస్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్, విచ్ ఇస్ హిస్ వెరీ నేచర్.
1: అతని స్వరూపమే అది.
0: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
1: చక్కెర సహజంగా తీపిగా ఉంటాయి.
0: షుగర్ ఇస్ నేచురలీ స్వీట్.
1: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
0: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
1: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
0: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్, ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
1: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
0: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
1: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
0: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
1: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
0: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఇస్ జాయ్ అండ్ బ్లిస్, హీ హాస్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
1: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయిన తాను మానవుడే కాదు.
0: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్, హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
1: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరుట లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
0: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్, మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ హ్యాస్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి యందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
0: Everything which is contrary to nature looks rather surprising and crooked.
1: Manamu margamulo nadustunna samayamlo ade margam nandu edo oka vyakti chaala dukkhistu untadu.
0: Suppose you are taking a walk on the road, you come across a person who is rather sad.
1: Kani atu itu poyetunti prati manavudu kudanu nilichi ade dukkhamulaku kaaranam emtani prashninstadu.
0: Every walker by stops at him and asks him, why are you sad?
1: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించుటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of every passer by asking him, why are you sad?
1: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
0: Sadness is not natural.
1: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
0: People are asking him as to why he is sad, because sadness is not natural to man, therefore they want to find out the reason.
1: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
0: Every person who sees something which is not natural puts a question out of surprise.
1: అదే బజారు యందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
0: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈజ్ రాదర్ జాయస్,
1: ప్రసన్నుడై ఉంటాడు.
0: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చేర్ఫుల్.
1: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
0: నో వన్ వుడ్ ఆస్క్ హిమ్ యాస్ టు వై సార్ వై ఆర్ యు నాట్ క్రయింగ్, వై ఆర్ యు నాట్ సాడ్.
1: ఇతను ఆనందము ప్రసన్నత ఇతని యొక్క స్వభావము.
0: Cheerfulness, happiness and joy is his very nature.
1: ఈ స్వభావమునకు ఎట్టి ఆశ్చర్యము ఉండదు.
0: నో వన్ ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్ వెన్ ఎనీథింగ్ ఈజ్ న్యాచురల్.
1: అస్వభావమునకే ఆశ్చర్యం.
0: సర్ప్రైజ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ సంథింగ్ అన్ న్యాచురల్.
1: కనుక ఆనందము సుఖము అనేటువంటిది మానవుని యొక్క స్వభావం అని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
0: Man has not been able to recognize that bliss and joy are his very nature.
1: కారణం ఏమనగా ఈ ఆనంద సుఖమును అందించే నిమిత్తమై అందుకునే నిమిత్తమై ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
0: This body, senses, mind and intelligence are given to man in order to enjoy.
1: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషమును చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
0: అన్ఫార్చునేట్లీ డిఫెక్ట్స్ హ్యావ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ విత్ రెఫరెన్స్ టు ద బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. దేర్ ఫోర్ హీ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ గ్రీఫ్.
1: దేహమును రాగద్వేషములు అనేటువంటి మాలిన్యం కప్పబడింది.
0: బాడీ ఈజ్ కవర్డ్ బై లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: ఇంద్రియములను భోగ భాగ్యములు అనేటువంటి యొక్క మాలిన్యం కప్పబడింది.
0: ద సెన్సెస్ ఆర్ కవర్డ్ బై ది లగ్జురీస్ అండ్ ఇండల్జెన్స్.
1: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేత కప్పబడింది.
0: మైండ్ ఈజ్ కవర్డ్ బై ఆల్ ద ఫోర్, ది అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండ్ ది లగ్జురీస్ అండ్ ఇండల్జెన్స్.
1: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ రియల్ నేచర్.
1: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
0: హీఈస్ బిలీవింగ్ రాంగ్లీ దట్ దిస్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ వెల్త్ కంఫర్ట్స్ ఆర్ హిస్ వెరీ నేచర్ అండ్ హిస్ వెరీ ఫామ్.
1: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
0: ఆల్ దీస్ వరల్డ్లీ థింగ్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇందులో ఒక్క మేఘము కూడా శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
0: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
0: బట్ జాయ్ అండ్ బ్లిస్ ఆర్ పర్మనెంట్.
1: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
0: ది ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ వెల్త్ ఎట్సెట్రా. దే హావ్ ఫౌండ్ అవుట్ ఏ వే అవుట్.
1: భుజించుటకు పూర్వము కొన్ని ప్రోక్షణల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
0: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: Food is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka aneka rakamulaina bhujinchetunte padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetunte annamu shashvatamainatunte anandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani denito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamuto prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ఈ రుతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర, హూ ఆర్ ది ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్, యూ బ్లెస్ అస్ విత్ ది రుతం అండ్ సత్యం.
1: రుతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే రుతం గ్రో ఇన్ అస్,
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ యందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వీ అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును రుతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు రుతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ రుతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ రుతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ, హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ జడ్జ్ అండ్ ఆఫర్ ది డెసిషన్.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారణ చేశారు.
0: దే లుక్డ్ ఇన్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ దట్ అథారిటీ టు డిసైడ్ హూ ఈజ్ విక్టోరియస్ అండ్ హూ ఈజ్ డిఫీటెడ్ బిట్వీన్ దెమ్.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి, పవిత్ర హృదయులు, దివ్యమైన భావము, ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ, స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్, యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ sacred heart, pure heart, and he was full of rut and faith.
1: Buddhi anaga kevalam aasakti sthirattamu ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఈస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఈస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరుకుతారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో దివ్యత్వముతో పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ హ్యావ్ టు రియలైజ్ దట్ ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ బుద్ధి ఈజ్ ఫార్
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: దిస్ ఈజ్ నాట్ ద టైప్ ఆఫ్ బుద్ధి విచ్ ఈజ్ ఆర్డినరీ అండర్స్టూడ్.
1: అస్త 8 స్వాస్థ అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: That intelligence is purified by the association of rutam and satyam, truth.
1: Inga yogamu mahattaramaina shakti mahattattvamu ee rendintito kudinatvanti yokka pavitrame ee yokka buddhi.
0: This buddhi is the very embodiment of the purity and the sacredness associated with yoga అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండని మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీట్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య రుతంతో కూడినటువంటి నిర్ణయం.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ రుతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: శంకర వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ విత్ హర్ కెపాసిటీ టు డిసైడ్.
1: ఇంతటితో పోక ఉభయ భారతి, నిర్ణయానుసారము నీవు శంకరుల వారికి దాసుడు కావాలి, శిష్యుడు కావాలి, సన్యాసమును స్వీకరించమని ఆదేశించింది.
0: షీ ఆర్డర్డ్ దట్ అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ మండన మిశ్రా షుడ్ బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ శంకరాచార్య అండ్ యాక్సెప్ట్ దిస్ సన్యాసత్వ.
1: మాట సత్యము అనగా చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం, ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షి ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేకప్ సన్యాసం.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీఈస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దేర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసిన్ అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయరాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలను పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షి రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఎ హెర్మిటేజ్ బై ది సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి ఒక భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ గ్రేట్ సన్యాసిన్ హూ హాడ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వాజ్ అటాచ్డ్ టు దట్ స్మాల్ ఆర్డినరీ వాటర్ జగ్, ఫియరింగ్ దట్ దట్ మే బి స్టోలన్ అవే బై సమ్వన్ ఎల్స్ హీ యూజ్ ఇట్ యాజ్ ఎ పిల్లో అండ్ హీ వాజ్ స్లీపింగ్ ఆన్ దట్.
1: అతనికి సరి అయినటువంటి జ్ఞానోపదేశం చెయ్యాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కాని సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ Look at this particular person. He has given up everything in the world, but as attachment to this.
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందే ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: If he has so much of attachment for such a small petty thing, how much more of attachment would he have on more important things? She commented.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: His action is not in tune with the ashram. He has accepted.
1: Vinnadu ee sarvasanga parityagi.
0: This person who has renounced everything, he heard it.
1: Manasulo chala baadha udrekamu rendu kudunu cheripoyayi.
0: He was filled with anger and also excitement.
1: Okka stree nannu intati maata anatama ani tanalo oka vidhamaina deshanni kudunu abhirudhi parchukunnadu.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరి వేశాడు.
0: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jerk at her feet, declaring, look at my renunciation, I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, యాజ్ లాంగ్ యాజ్ మెన్ హ్యావ్ అటాచ్మెంట్ అండ్ ఈగో అండ్ మైండ్నెస్, దే వుడ్ నెవర్ బి ఏబుల్ టు రియలైజ్ ఆత్మ.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: దిస్ గ్రేట్ రినౌన్సర్ ఆఫ్ ద వరల్డ్ రియలైజ్ ది ట్రూత్.
1: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయా పురుషుడా అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదముల పైన పడ్డాడు.
0: షీ ర్యాన్ టు హర్ ఫెల్ అట్ హర్ ఫీట్ నాట్ కేరింగ్ whether it was a man or a woman.
1: నా దోషమును క్షమించమన్నాడు.
0: Forgive my fault, he said.
1: సహజంగా మానవునకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
0: ఇట్ ఇస్ ది అటాచ్మెంట్ అండ్ ఈగో విచ్ బైండ్ మ్యాన్ ఫర్ ఎవ్రీథింగ్. దాట్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ బాండింగ్.
1: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండూ పోయినప్పుడు నీవు నీవుగానే నిలుస్తావు.
0: ఇఫ్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ మైండ్, దెన్ యూ విల్ రిమైన్ యువర్ ప్యూర్ సెల్ఫ్.
1: ఈ విధమైనటువంటి అహంకారం అమకారములంతా కూడా ఆహారం చేతనే కూడుతూ ఉంటాయి.
0: ఆల్ దీస్ ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ దట్ వి పార్టేక్.
1: ఈ దుష్టమైన లేక దురార్జితమైన ఆహారము మానవుని అనేక విధములుగా కూడాను అజ్ఞానంలో ముంచుతుంది.
0: ద ఫుడ్ అక్వైర్డ్ బై అన్ఫేర్ మీన్స్ అన్ఫేర్ ఎర్నింగ్ దాట్ విల్
1: పవిత్రమైన భావనను అణచగొడుతుంది.
0: That will suppress all good feelings in man.
1: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
0: He loses all the power of discrimination as to with whom, when, where, what to talk and how to talk.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృ ఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్, హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ త్రూఅవుట్ హిస్ లైఫ్. While Ramachandra could go to forest to satisfy and fulfill the wishes of his father only for 14 years.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడి కొరకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: As he had such firm resolve, he got the appropriate name.
1: ఇటువంటి ప్రతిజ్ఞలయందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశమందు ఏ చరిత్రయందు కూడాను కానరారు.
0: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
1: అట్టి భీష్ముడు మహాభారత యుద్ధ సమయం నందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, మహాభారత వార్, భీష్మ వాజ్ డిఫీటెడ్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: హీ వాజ్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యుని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: Pandavas, accompanied by Draupadi, came to this great grandfather for his darshan, for a vision of him.
1: Taratalpam paina parundinatuvanti Bhishmudu Dharmajunaku Bhimunaku Arjunaku Nakula Sahadevulaku shanti parvani bodhisthunnadu.
0: Lying down on the bed of arrows, Bhishma began teaching to Dharmaja and his brothers the
1: dharmamarva. Yedi adharmam, ఏది న్యాయము ఏది అన్యాయము, ఏది అక్రమము ఏది అనాచారము అనేటువంటిది దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman, laugh? Is it not something
1: ఎంత వినయ విధేయతను అనుభవించి అందించవలసినటువంటి ఈ స్త్రీ ఈ విధంగా నవ్వింది అని భీముడికి కోపం వచ్చింది, కండలు కదిలించాడు.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: అర్జునకు కన్నులు ఎర్రబడిపోయాయి.
0: Arjuna's eyes became red shot.
1: ధర్మజుడు తల వంచుకున్నాడు.
0: ధర్మజ బెండ్ డౌన్ హిస్ హెడ్.
1: నకుల సహదేవులు చాలా విచారపడుతున్నారు.
0: నకుల అండ్ సహదేవ వర్ వెరీ మచ్ వరీడ్.
1: పాండవుల యొక్క గౌరవం ప్రతిష్టలంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క దీంతో కేవలము ఒక అవమానం పాలవుతుండాలే అని కూడాను అందులో ఒకరికొకరు విచారణ చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ వర్ వరీడ్ అండ్ థింకింగ్ ది ఆనర్ అండ్ గ్రేట్ నేమ్ అండ్ గుడ్ నేమ్ ఆఫ్ పాండవాస్ హెస్ గాన్ టు డస్ట్ అన్ అకౌంట్ ఆఫ్ ది బిహేవియర్ ఆఫ్ సమ్మన్.
1: చక్కగా గుర్తించి భీష్ముడు, భీమ, అర్జున, ధర్మజ, ద్రౌపది చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి.
0: భీష్మ హూ అండర్స్టూడ్ ది రీజన్ హెస్ టు వై ద్రౌపది.
1: ఆమెకు మించినటువంటి యొక్క పతివ్రత ఈ జగత్తునందు కానరారు.
0: There is no woman who is more chaste than
1: మహా గుణవంతురాలు.
0: She is extremely virtuous lady.
1: ప్రపంచంలో ఎవరికి అయినటువంటి గుణములు మూడు ఉంటున్నవి ఆమెలో.
0: దేర్ ఆర్ త్రీ ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీస్ విచ్ షీ పొసెసెస్ విచ్ నో
1: వన్ ఎల్స్. కారణం లేని కార్యం చేయదు.
0: షీ వుడ్ నెవర్ డూ ఎనీథింగ్ వితౌట్ రీజన్.
1: కనుక ఈ నవ్వడానికి కారణం ఉన్నది.
0: లెట్ అస్ ఫైండ్ అవుట్ ది రీజన్ ఫర్ దిస్.
1: ఈ కారణాన్ని ఇప్పుడు నిరూపిస్తాను చూడమని చెప్తాని అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ అస్ టు వై షీ హస్ లాఫ్డ్ and he told and he asked Draupadi, amma come here, come closer to me.
1: Nee navvuku kaaranam emto chakkaga vivarinchi nee patulaku artham ayyetattiga bodhinchabannadu.
0: Kindly tell as to why you have laughed. Let your husbands understand clearly.
1: Pitamaha, idi naa doshame kaani అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములతో ప్రవర్తించినటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్ బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ హూ ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్.
1: సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయంలో పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు ది కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: నీ బోధనంతా దుర్మార్గులకు, దుష్టులకు అత్యవసరము.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు.
0: Then Bhishma told her,
1: ద్రౌపది, నేను కౌరవుల వైపున నేను ఉండినటువంటి వాడను. నా ఆహారం అంతా కూడాను కౌరవులు పెట్టిన అటువంటి ఆహారమే. నేను వారి పలు పుసు పప్పు తిన్నాను. కనుకనే వారి అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ, అక్రమంగానే మారిపోయింది.
0: He said, Draupadi, I had partaken food which was earned in the improper way by the Kauravas, and therefore my blood was full of that kind of attitudes only.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా నువ్వు కారిపోయింది.
0: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
1: అట్టడుగులు ఉన్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
0: ది రైచియస్నెస్ విచ్ వాస్ హిడెన్ విత్ ఇన్ మీ ఈజ్ కమింగ్ టు ది సర్ఫేస్.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్, నౌ
1: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force. Draupadi,
1: kanuka aharam yokka prabhavamu enta goppaga untunnado meer chakkaga vicharinchandi.
0: You can imagine the influence which food has on man's behavior.
1: Kanuka Draupadi yokka navu valla ee parama satyam kudanu bayata padindi.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: Anduvalle Bhishmudu cheppadu.
0: That is why Bhishma told,
1: patula palu matalaku eduru cheppanga bodu.
0: She would never answer back to the husbands. Come
1: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. Aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
0: She obeyed the commands of five husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమెన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవులు.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవులను ఈ ఐదు పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫైవ్ హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ ఐదింటిని చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క ఐదు ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్న దాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్
1: వాళ్ళకి ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: That is why it is said that she was contented with whatever she had.
1: ee naati vale 500 rupayala nelaku jeetam ostunte 1000 rupayala kanti cheera naaku kavalani yerchatam ledayama. 500 rupayala ostunte daniki tagirettugane nadchukuneetundi stree.
0: Like today's woman, if the husband gets a salary of 500 rupees, she would never ask for a 1000 rupees sari. She would always be contented.
1: Anaka manaku unna dani tone manam trupti padali.
0: We would always be contented with whatever we have.
1: Kanukane Draupadi nirantaram kudunu tuptigane undetundi.
0: She was always a contented person.
1: Karanam emiti?
0: What was the reason?
1: Manavaru asantruptiki karanamu uddalani tejischi leni danikai aarata padutunnaru anduvalane ashantiki guri ayipothunnaru.
0: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have something. She always enjoyed whatever she had, never wanted to have anything more than what she had.
1: కనుక ఈ కారణములను పురస్కరించుకొని ఆహారము చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: వెదర్ ఇట్ ఇస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ all these things come by the food that you partake.
1: Kanuka ee aahara neemam anetundi manobuddhulaku atyavasaram entundi.
0: Therefore the discipline relating to food is extremely important for mind and intelligence.
1: Manasu yokka tattamu chaala vichitram.
0: The very nature of mind is rather
1: kanukane shastramlanniyu ee vidhanga deeni nirnayinchayante.
0: That is why the scriptures have described mind.
1: Manavudu indriyamulu anusarinchatam cheta pasu ayipothunnadu.
0: By following the senses, man becomes an animal.
1: Manavudu manasunu anusarinchatam cheta manishi avutunnadu.
0: By following the mind, man becomes a man.
1: Manavudu buddhini anusarinchatam cheta mahatattvamunu kaliginatunti vaadu avutunnadu.
0: Man
1: mahaniyudu avutunnadu.
0: Man by following intelligence becomes a great man.
1: Manavudu atmanu anusarinchinatunti vaadu brahmavit brahmaiva bhavati tane brahma ga maarutunnadu.
0: By following atma man becomes brahma.
1: Kanuka manam indriyamunu anusarinchatam chetane pashuvuga maarutunnam.
0: We are becoming animals by following senses.
1: Kani manasunaina anusarinchi manavudiganaina nilu.
0: At least we should follow mind and remain human beings.
1: Buddhini anusarinchi mahaneedu kaakapoyinappatikini manusarinchi manasunu anusarinchi manavudiganaina jeevinchu.
0: By following intelligence you may not become great, but at least follow the mind and remain a human being.
1: Aithe chaala mandi ikkada sandehinchavachunu manasu kuda chaala cheddade kada ani.
0: Many people may get a doubt. Even this mind could be rather
1: wicked. Manasu eppudu parishuddhamainatundi.
0: Mind is always pure.
1: Ituvaipani indriyanni anusarinchatam chetane malinyanni pondutundali.
0: When it follows the senses,
1: indriyamulu sekarinchatundi visheshamagrini manasuku andistundayi.
0: These senses go on supplying the mind.
1: Manasu emaatramu vishayanni sekarinchatam ledu.
0: Mind by itself does not get attached to anything at all.
1: Manasu indriyaniki master.
0: Mind is the master of senses.
1: Kanuka ee yokka manasu yokka followers ainaatundi indriyalu aneka vishayanni swikarinchi ee manasuku andinchatam chetane manasu chakkaga kuchoni bhonchestundadi.
0: These senses which are the followers of the mind collect all the vishayas, all sense objects and supply to the mind.
1: Ee manasu బుద్ధిని కూడా నువ్వు కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగినది, ఇది ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రమూ సంప్రదించటం లేదు ఈ మనసు.
0: ఇఫ్
1: మైండ్ ఇచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ విచ్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్ దెన్ ఇట్ వుడ్ బి సేఫ్. But it is not doing that at all, therefore it is getting into problem.
1: Kanuka manamu ee gadachina dinamulanta kudanu sharira indriya mano buddhulu ee naligintini gurchi manamu chakkaga gurtinchukuntam.
0: All these days we have recognized and realized the very aspects relating to body, the senses, the mind and intelligence.
1: Ee naliginti ekka ekatvasmaina swaroopame kshetramu annaru.
0: This kshetram refers to a combination of all these four.
1: ee kshetramu kevalam jadamainatundi manasu jadamainatundi indriyamulu jadamainatundi leka dehamu jadamainatundi aithe ee jadamainatundi danini gurinchi ee naadu telusukunnam aithe ee jadamainatundi vaati yokka swabhavanni ee reetiga control cheyesedindi ade kshetrajnudu.
0: This Kshetram field, which is associated with body, senses, mind and intelligence, is inert. All these are also inert. Body is inert, senses are inert, mind is inert and intelligence is inert.
1: ఈ క్షేత్ర క్షేత్రములకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
0: And we'll have to just know about Kshetrajna. Between this Kshetra and Kshetrajna, there are certain subtle things which will have to be known.
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరికొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ప్యూర్.
1: అవి ఏ త్రిగుణములు?
0: అండ్ దోస్ ఆర్ ది క్వాలిటీస్, త్రీ క్వాలిటీస్, త్రిగుణాస్,
1: సత్వ రజో తమో గుణములు.
0: దోస్ క్వాలిటీస్ ఆర్
1: సత్వ రజో తమో గుణములు. చాలా విచిత్రమైనటువంటివి, చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్.
1: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి? ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్ని అంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్, హౌ, వాట్ రోల్ దే ప్లే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్.

0: అటునే సహవాస దోషంబు అరుణీలలు.
1: ఐరన్ ఇన్ అసోసియేషన్ విత్ మడ్ ఇట్ గెట్స్ రస్టెడ్.

0: பரமை அலரு பக்தி அட்டுலே பிராப்தானுசாரமை அலரு பக்தி.
1: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
0: Prema swaruplaina vidyarthulara,
1: students, embodiments of love.
0: Manavattam ఎంతో పవిత్రమైనది. అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
0: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
1: When once iron is in the company of mud, it gets rusted.
0: Kani adiye inumu agnilo vesinappudu aa tuppu vadalipoyi kevalam prakashavantamainatuntidiga roopondi mettadiga marutundi.
1: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly red hot.
0: Dust గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
1: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ విల్ గో అప్ టు ద స్కై.
0: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
1: బట్ ద వెరీ సేమ్ డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ వాటర్ విల్ గో డౌన్ టు ద పిట్.
0: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
1: ద డస్ట్ హ్యాస్ నో వింగ్స్ టు ఫ్లై హై.
0: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
1: నార్ has it the legs to go down.
0: Sahavasa prabhavam chetane paiki eguratam krindiki digatam rendu kudunu jarugutu untadi.
1: It's only the effect of company that makes it go up or go down.
0: Kanuka sahavasa dosham anetundidi sahavasa mel anetundidi manam chesetundi vari manchi cheddalapaine aadharapadi untuntadi.
1: The company depends on the good and bad qualities of the people around you.
0: Kanukane sat sangattam nissangattam nissangattam nirmoolattam nirmoolatve nischiratattam nischiratatve jeevanmu. Sat sangam anetvanti danni manam cherinappude manaku entayo pavitramainatvanti yokka divyatvanni manaku andistundi.
1: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
0: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు దురాలోచనలు దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది.
1: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
0: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దాంతో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
1: Therefore, one should join good company and develop human quality.
0: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
1: By joining a good company, certainly he can attain divinity.
0: ఈ దుస్సంగం చేత మానవుడే పశు

0: మారగలడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ మ్యాన్ టర్న్స్ ఇంటూ అనిమల్.
0: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
1: అనిమల్ ఇస్ బిలో ది లెవెల్ ఆఫ్ మ్యాన్.
0: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
1: డివైన్ ఇస్ అబౌవ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అధో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రము ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
0: చెడిపోవటం చాలా సులభం.
1: It's easy to get spoiled.
0: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
1: To reach exalted heights, it is difficult.
0: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
1: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
0: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకొని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకొని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
1: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
0: ఈ అన్నింటికీ సంకల్పములే మూల కారణములు.
1: For everything, thought is the main cause.
0: ఈ సంకల్పములు సరియైనటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
1: The thoughts should be pure, sacred, and they should be proper.
0: కాని లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
0: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
1: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
0: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
1: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
0: ఇది బస్ట్ అయినప్పుడు దీనిని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
0: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
0: ఈ రెస్ట్ మనకు ఉన్నత స్థానం.
1: ఇట్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
0: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్?
0: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
1: We have to remove all this dust of bad company and bad feelings.
0: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగము చేతనే ఏర్పడుతుంటాయి.
1: All these things are the result of the bad company.
0: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: As is the company, so you are.
0: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చెయ్యాలి.
1: Doesn't matter, take time, inquire and join the good company.
0: కాని మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
1: When we are in good position, when times are favorable, all will gather round you.
0: కాని మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడాను మనకు దూరం అయిపోతుంటారు.
1: When situation circumstances are adverse and negative, people will turn away from you.
0: ఇది నిజమైన స్నేహం కాదు.
1: This is not true friendship.
0: స్నేహం అనగా ఏమిటి?
1: What is friendship?
0: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: చెరువునందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
1: వెన్ ద ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ frogs gather in thousands.
0: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
1: When the tank is dry, not even one frog is seen.
0: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు, అందరూ మన వెంట ఉంటుంటారు.
1: Likewise, when we are in good position, authority, you will find people around you.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: It's not true friendship.
0: స్నేహం అనగా కష్టముల యందు, సుఖముల యందు, నష్టముల యందు, ఆదాయముల యందు, అన్నింటి యందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
0: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
1: Therefore, we have to take time, recognize a true friend and move with him.
0: కేవలం హలో అంటేనే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
1: It's a mistake if you join anyone by merely hello.
0: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడాను మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Before you make a friend, know the background.
0: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మనం గుర్తించాలి.
1: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
0: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
1: You must also know the company of your friend also.
0: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
1: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
0: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: If he says hello, say goodbye.
0: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
1: Such sort of friendship will put you in danger.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
0: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They are all passing clouds.
0: ఏ నిమిషంలో విడిపోతుందో.
1: One moment it would leave you.
0: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యు గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యు గుడ్ బై అండ్ గుడ్ బై
0: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
1: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఇస్ జస్ట్ లివింగ్.
0: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
1: Never be a friend to one without character.
0: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
1: Such persons will not have individual character, not social character.
0: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When there is no social character, how do you expect national character?
0: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
1: Therefore, individual character is very essential.
0: Anaga manasu chelinchani manasunu bhramichani drishtini manam abhivruddhi parchukovali.
1: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
0: Satti daniki kudunu gadiyaram pendulu vale atu itu kadulutunte alanti vaani mogame chudakoddu.
1: If everything oscillates like the pendulum, you should not look at his face.
0: What a bad boy.
1: He's a very bad boy.
0: Alanti boys tho manam ye matram kudunu friendship chesukovali.
1: We should never make friendship with such bad boys.
0: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
1: Ultimately you also turn bad.
0: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to have good friends.
0: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
1: Iron will lose all its strength because of the rust as it is in the company of the
0: మహా గట్టిగా ఉంటుంటారు.
1: ఇట్స్ సో స్ట్రాంగ్.
0: కఠినంగా ఉంటుంటారు.
1: వెరీ స్ట్రాంగ్.
0: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
1: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్
0: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
1: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఎక్స్పాండ్ ఇట్.
0: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
0: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
1: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
0: Dust vidipothundo adi thana parishuddhanga untuntayi.
1: The moment dust is off, it remains pure.
0: Eppudu parishuddhanga untuntado appudu sariyina chutti deeniga manam tayar chesukovachu.
1: When it is pure, you can mold it in the way you want.
0: Atti inupa mukkanu ye padarthanganaina manam tayar chesukovachu.
1: Such iron piece can be made into
0: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
0: కనుక నీ ఆపదలకు నీ యొక్క దుఃఖములకు నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాడు.
1: Therefore there is every scope to change it according to your situations, the difficulties
0: and
1: the anxiety.
0: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యము దూరమైనప్పుడే,
1: when the dirt is free,
0: ఈ మాలిన్యము ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
1: So long there is filth and dirt, it cannot be refined.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
1: So everyone must be refined.
0: సంస్కారం అంటే ఏమిటి?
1: What do you mean by this refinement?
0: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
1: Removing all the dirt and keeping up its quality.
0: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
1: All the material that we partake is natural in its creation.
0: తింటున్నాము,
1: we eat rice,
0: వేడలు తింటున్నాము,
1: we eat dog,
0: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
1: we eat all sorts of material.
0: పుట్టినట్టుగా మనం భోజించము.
1: We don't eat as they are available.
0: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
1: You find the paddy growing.
0: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
1: We remove the grass.
0: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
1: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
0: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
1: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
0: అది సంస్కరింపబడిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
0: అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
0: ee gold silver idantha kudanu mattito koodi untuntadi.
1: Silver gold diamond are full of this mud.
0: Aneka vidhamuluga parishuddham chesi
1: it must be purified.
0: Agni samskaram cheta dinni kontha varakunu parishuddhamainatvanti oka metal ga tayar cheskovali.
1: Therefore it must be purified, it means processed in fire.
0: Appude dani dwara manam aneka ragalu manam cheskovachu.
1: Then you can make jewelry out of it.
0: Kanaka prati dani kudanu oka samskaram untundali.
1: So everything needs refinement.
0: ఇది బట్టగా ఉంది.
1: This is cloth.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
1: Prior to that, this is
0: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: This cotton has got so many seeds and many others.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: And we have to extract the thread out of it.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
1: The threads must be interwoven so as to shape it.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూటిలైజ్.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: ఆల్ దట్ యూ స్టడీ హియర్ ఈస్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్, ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
0: చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఈస్ ఆల్సో నీడెడ్.
0: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదది.
1: యు మే రీడ్ ఎ లాట్ వితౌట్ కల్చర్, యూ కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: వన్ మే హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్ బట్ ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ క్వాలిటీ.

0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఈ విధమైన చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant for
1: జీవితంలో రెండు మార్గం ఉంటుంది.
0: There are two paths in life.
1: ఒకటి జీవనోపాధి, రెండోది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the purpose of
1: life. ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు కూడాను ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: Modern man doesn't know
1: what an ideal life is. జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: He doesn't know what an ideal life is.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువర్ని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడాను ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీ ఇస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
0: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుణ్ణి ప్రపంచమే గౌరవిస్తుంది.
0: The one with culture is respected by the whole world.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to safeguard and uphold the culture of Bharat.
1: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: Anyone of any country for that matter should keep up their own culture.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: This is the significance of education.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూస్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్,
1: మనసులో ఒకటి మాటలో మరొకటి చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింగ్స్ ఇన్ వన్ వే.
1: దీనిని వేదాంత పరిభాషలో పొందు మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నాడు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: The proper study of mankind is man.
1: కనుకని అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుని యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
1: కానీ తన థాట్స్ ను తానే కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఇస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు, అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యు షుడ్ నాట్ బి ఎ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెలింగ్ ఒక్కటే.
0: స్పెలింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధనకంత మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
1: తపములు చేయటము, జపములు చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.

0: సజ్జనుడి సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
0: దీన్ని భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
1: Therefore, it's proper feelings. You should respect people.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నస్తేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: Though we are bound to join a company, we should observe certain limits for our own welfare.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చదే. అందరికి నమస్కరించు, తప్పు లేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చదే. ఇతరులు కూడా మనం తిరస్కరించాలి.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు
1: సో లాంగ్ యువర్ స్టూడెంట్,
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: హియర్ వి ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: బాయ్స్ షుడ్ రిమైన్ అస్ బాయ్స్.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్,
0: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీవు ఈ విధమైనటువంటి పెడమార్గం పట్టితమంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హావింగ్ కైండ్ ఆఫ్
0: తల్లిదండ్రులు కూడా
1: యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్.
0: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నీవు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాల?
1: వాట్ షుడ్ ఆఫ్ ఎ లైఫ్?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: ఇఫ్ యు డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్.
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
1: ఇఫ్ యు డోంట్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్ దయలు
0: సత్యంబు లోనత తలుపడేని.
1: ఇఫ్ యు డోంట్ హావ్ కంపాషన్ అండ్ ట్రూత్.
0: కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేర్ మదర్?
0: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు ద మదర్ టు సఫర్? What for?
0: సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: We should have perfect good character.
0: అది మనే యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
1: That is the significance of our education.
0: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
1: Books are full of education knowledge.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: The head is full of mud.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: పుస్తకములో ఉంటుందా చదువంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
0: హెడ్. లో ఉంటుంది మట్టి అంత.
1: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు, కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
1: If the head is full of so much of matter, unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
1: In this tumbler there's water.
0: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
1: If you want to pour milk, water there, how do you do it? Remove water.
0: తిరిగి పాలు పోయాలి.
1: And then fill it up with
0: milk. అంతేకాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు బ్రష్లు పట్టిపోతాయి.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: కనుకని మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them blissful.
0: అలాంటి తల్లిదండ్రులను కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యువర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చబెత్తచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ఎడ్యుకేషన్
0: లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్
0: శశి లేని నిశ్చిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇస్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్స్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరైనటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ద కంట్రీ విల్ బి రూయిన్డ్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెంట్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: Students are a foundation to the country.
0: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సెలిబసే.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబసే ద హౌస్ హోల్డర్,
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క, ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మెన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది బట్ గట్టిది.
1: సెలిబసే, ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్. Will collapse.
0: నిలువునా కూడిపోతే
1: ఇట్ విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
0: ఈ వయసు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సెక్రెట్
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: షుడ్ బి ప్యూర్.
0: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: Your heart is a very big tank.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ Love.
0: అది నిప్పుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవన్నీ ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
0: కనుకని ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్
0: నిన్న చెప్పాను,
1: యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్ ఓవర్ దేర్.
0: ఎంతవరకు పోతుంది బావి, ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తాయి.
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగా నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: సిమిలర్లీ ఇఫ్ యూ త్రో ది స్టోన్స్ ఆఫ్ యువర్ థాట్స్ నీ చేతులంతా చెడ్డనే చూస్తాయి, ఇట్ విల్ స్ప్రెడ్.
0: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్ కే వెళ్తాయి.
1: నేచురల్లీ ఎవ్రీథింగ్ విల్ టెల్ అపాన్ యువర్ సెన్సెస్. ఆర్ యు యువర్ ఐస్ విల్ బి ఆఫ్టర్ బ్యాడ్ లుక్స్. The legs will take you to wrong
0: spots. పాదము మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ప్రాకిపోతాయి.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
1: So heart is important.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: Without this heart, life is useless.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను హార్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించటం లేదు.
1: But students watch the art but not the heart.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ట్
0: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా
1: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది
1: ఆర్ట్ ఈజ్ స్పిరిచువల్
0: అదంతా ప్రవృత్తి ఇదంతా నివృత్తి
1: ఆర్ట్ ఈజ్ అవుట్ వర్డ్ హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది
1: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సెక్రెడ్ అండ్ ప్యూర్
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం నిరంజనం సనాతనం నితేర్ణం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి
1: We should keep our hearts pure.
0: Chittasya suddhaye karmaha. Manam chese sarvaka karmalu kuda chitta suddhiki sambandhinchinavuga cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundal varu undetunti vaadu.
1: Tiruttundal varu in Tamil Nadu.
0: Ayan cheppetunti vaadu.
1: He used to say.
0: Chitta suddhi odu unnai pooja seidane sikkirame undarame rama rama ani
1: cheppadu vaadu.
0: Chitta suddhi odu unnai pooja seidane. Naa chitta suddhito ninne nenu pooja chestunnanu.
1: I worship, O Lord, with the purity of my heart.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: This life, I got it with so much of trouble.
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: Human life is not ordinary.
0: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: It is the merit of several past lives.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious
0: life. నా చేయి విడిచి తిరిగి జారిపోకూడదు.
1: I don't drop it.
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
1: This is stated by Meera.
0: కడలిల్ కుళితొరు

0: కై నడువ విడువాయో. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ దీనిని
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతి ఎల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ విల్ నెవర్ గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవుడిగానే చావాలి.
1: Human being should die as a human.
0: పశువుగా చావకూడదు.
1: He should not die as an animal.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బ్రతికితే చాలు.
1: It is enough if he leads the life of a human being.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ద స్టూడెంట్
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ వేరీ టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ఆఫ్ ది మిస్టేక్, కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదటి మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్ మిస్టేక్.
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 25th discourse on Gita Bhagavan delivered on 6th September 1984. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
1: సర్వభూతములు యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
2: ద ఇన్వెలర్ హ్యాస్ పర్వేడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ హీఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము.
2: బాడీ is impermanent, transient. The indweller is permanent entity.
1: కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు.
2: The fact that he is merely dwelling inside the body cannot qualify him to be called indweller.
1: విరాట స్వరూపం కూడాను దేహమే.
2: The cosmic person also may be described as the indweller.
1: విశ్వమనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
2: ఇన్ ద వరల్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ బాడీ, ది కాస్మిక్ పర్సన్ ఈస్ ద ఇండ్వెలర్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమే కై దేహి అని పేరు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఈస్ పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్, that may be described as dehi.
1: Itti dehini gurtinchutakai shastramulu pramanamulu.
2: To recognize this dehi, the scriptures provide a basis.
1: Shastra pramanam matrame chaladu.
2: The scriptural truths themselves may not be sufficient to prove that.
1: Shastram valane idi manaku labhyam kaadu.
2: We would not be able to attain this through scriptures alone.
1: Shastra pramanamunu aadharamuga teesukoni swaprayatnamuto swasaktito sadhinchutakai prayatninchali.
2: On the basis of the declarations of the scriptures, we will have to make efforts to attain that.
1: Shastramulu upanishattulu vedamulu itihasamulu puranamulu ivanni kudanu kevalamu మార్గదర్శకమైనటువంటివి.
2: స్క్రిప్చర్స్, ఉపనిషత్స్, వేదాస్, పురాణాస్, ఆల్ దీస్ ఓన్లీ షో ది పాత్.
1: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
2: దే మే బి కంపేర్డ్ టు గైడ్ పోస్ట్స్.
1: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
2: దీస్ థింగ్స్ కెన్ ఓన్లీ షో యూ ది డైరెక్షన్, but you will have to walk all by yourself.
1: Gamyamunu cheragorinatvanti vyaktulu deenini aadharamugoni tama prayanamu taame saginchali.
2: People who are desirous of reaching the goal on the basis of the direction given by the shastras, they will have to travel, take the journey and reach the goal.
1: Bhagavad Gita samastamunu bodhinchinadi.
2: Bhagavad Gita has taught everything.
1: Idi secondo adhyayamu lopala.
2: In the second chapter,
1: నవేశోచహాని 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
2: గీత కమెన్సస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11. నసోచ్య
1: కాని ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
2: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
1: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
2: This only leads you to avoiding of grief.
1: ఈ దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి?
2: What is the way for prevention of grief?
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
2: He has declared that there is no use in your grieving over things which are impermanent and transient.
1: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
2: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
1: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ ఐదు యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆప్టికల్ హ్యాస్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్, అస్థి భాతి ప్రియం రూపం నామం.
1: ఈ అస్థి భాతి ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
2: ది సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి భాతి ప్రియం ఆర్ సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందము మొదటి మూడు సత్యమైనటువంటివి.
2: సత్ చిత్ ఆనంద, దీస్ త్రీ ఆర్ వెరీ,
1: ఇవి నిత్యమైనటువంటివి.
2: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
1: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
2: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: దీనికి పుట్టుక చావులు లేవు.
2: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ త్రీ.
1: కనుక ఇవి ఏ దైవత్వములకు తగినటువంటి చిహ్నములు.
2: దేర్ ఫోర్ దీస్ త్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: రూప నామములు కల్పనలు.
2: ది నేమ్ అండ్ ఫారం ఆర్ ఓన్లీ ఇమాజినేషన్.
1: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటుకు కూడా ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ విచ్ ఆర్ క్రియేటెడ్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు కమ్ యాజ్ వెల్ యాజ్ టు గో, బర్త్ అండ్ డెత్.
1: ఇవి కేవలము బంధువుల వంటివి.
2: దీస్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కాని స్థిరంగా ఇంట్లో నిలిచేటువంటి వారు కాదు.
2: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
1: అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
2: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
2: Such entities like name and form, which are transient and temporary, should not be understood as permanent in the context of understanding spirituality.
1: ఇవి ఏనాటికైనా కూడాను వెళ్ళునవే.
2: These things any day will be leaving.
1: మార్పు చెందునవే.
2: They undergo change.
1: నశ్వరమైనవే.
2: They are impermanent.
1: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
2: For such things which are impermanent, grieving over them is not correct.
1: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ ధ్యాన్ని మనం ఆశ్రయించాలి?
2: దెన్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, వాట్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్?
1: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
2: వీల్ హావ్ టు టేక్ షెల్టర్ ఇన్ సర్టన్ వర్చ్యూస్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
2: యాజ్ హస్ బీన్
1: మామే ప్రియో నరః, ఇట్టివాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
2: యాజ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భక్తి యోగ, యాజ్ హస్ బీన్ డిక్లేర్డ్ బై కృష్ణ, ద వన్ హూ హ్యాస్ 26 క్వాలిటీస్ డిస్క్రైబ్డ్ ఇన్ దెమ్ ఆర్ డియర్ టు ద లార్డ్.
1: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు.
2: దేర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఆల్ ది 26 క్వాలిటీస్.
1: అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
2: There will be a number of match sticks in a match box.
1: అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
2: If you want to fire, there is no need for striking all of them.
1: ఒక్క పుల్లను గీసి కావాల్సిన అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
2: One match stick can be struck and you can develop fire in the way that you want.
1: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
2: If you want to inquire into the principle of Atman with the help of certain important attributes and qualities, you'll be able to undertake that.
1: Ninnati dinamu orpunu gurinchi manam telusukunnam.
2: Yesterday we have understood about forbearance and patience.
1: Ee naadu asuya dvesham.
2: Today we will take up jealousy and hatred.
1: Ee asuya dvesham lanetuntivi todu dongalu.
2: Jealousy and hatred are twin thieves.
1: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
2: One would not be able to live without the company of the other.
1: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం కలిగినటువంటివి.
2: They take mutual shelter.
1: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
2: In certain respects, there is an inextricable relationship between them.
1: ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
2: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు ఎ పెస్ట్.
1: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
2: జెలసీ
1: ద్వేషం.
2: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు అనదర్ టైప్ ఆఫ్ పెస్ట్.
1: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
2: జెలసీ అండ్ హేట్రెడ్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పెస్ట్.
1: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనము చేయనటువంటివి.
2: టుగెదర్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ డిస్ట్రాయ్ ది ట్రీ.
1: నవనవలాడుతూ
2: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
1: పువ్వులు పూచి,
2: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
1: కాయలు కాచి,
2: విచ్ ఈస్ గివింగ్ ఫ్రూట్,
1: చూచుటకు అందముగా,
2: ఎ ట్రీ విచ్ ఈస్
1: ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల,
2: ఎ ట్రీ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లుక్ అట్,
1: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణమునంది ఇది వాడిపోతుంది వృక్షం.
2: When pests enter into the very roots of this tree, the tree becomes dry within the very next moment.
1: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
2: Together both of them can destroy the tree.
1: నవనవలాడుతూ
2: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
1: పువ్వులు పూచి,
2: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
1: కాయలు కాచి,
2: విచ్ ఈస్

0: Right, within the very next moment.
1: ఈ వేరు పురుగు వృక్షము యొక్క వేరులో చేరుతుంది.
0: This particular pest goes to the very root of the tree.
1: ఒక వృక్షము యొక్క కుదురులో కూర్చుంటుంది.
0: It goes to the bottom of the tree.
1: చీడ పురుగు పైభాగములో సంచరిస్తుంది.
0: The other type of pest, చీడ, it goes to the branches and the
1: వేరును కొట్టడం వేరు పురుగు.
0: One type of pest strikes at the very root.
1: అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు.
0: One type of pest tries to destroy the very life.
1: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
0: The other type of pest spoils the very beauty.
1: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
0: Both of them accompany each other.
1: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు.
0: Where there is no jealousy, there is no hatred.
1: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాడు.
0: Where hatred is visible, there could be invisible jealousy.
1: అసూయకు రూపం లేదు.
0: For jealousy, there is no form.
1: ద్వేషం ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
0: Hatred can be seen in a particular form.
1: కనుకని ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
0: Jealousy and hatred, therefore, will be inherent and hidden.
1: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కనరాడని చెప్పవచ్చు.
0: It may be said that in the world there is no person who does not suffer from
1: ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించుంటుంది.
0: There will be room for even at least a small way for this jealousy in every person.
1: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: In order to see that these jealousy and hatred do not make any entry into our system, we have to develop love.
1: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
0: Where there is love, there cannot be any entry for jealousy and hatred.
1: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
0: If jealousy and hatred do not enter, then you are the very form of bliss.
1: ఈ ఆనందమునకు అంతమనేటువంటిది దీని స్వభావం.
0: Beauty is a form of bliss.
1: ఇక్కడ ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడాను మనకు లభిస్తుంది.
0: Wherever there is beauty, there is joy also.
1: A thing of beauty is a joy forever.
0: A thing of beauty is joy forever.
1: ఏ పదార్థమునందు అందం ఉంటుంటాదో అక్కడ ఆనందం మనలో ఉప్పొంగిపోతుంది.
0: In whichever article and object you have, beauty.
1: ఈ అందము ఏమిటి?
0: What is this beauty?
1: జగత్తా అందము?
0: Is it the world which imparts
1: పదార్థమా అందము?
0: Is it the object which is?
1: ఇవన్నీ మార్పు చెందునవే కదా.
0: All these things undergo a change.
1: మార్పు చెందునది ఎంతకాలం అందము?
0: Things which undergo change, for how long can they be beautiful?
1: కనుక శాశ్వతమైనది ఏదియో అదే అందం.
0: Only that which is permanent can be beautiful.
1: కనుకనే శాశ్వతమైన వాడు భగవంతుడు.
0: The permanent entity is God.
1: భగవంతుడే సౌందర్యవంతుడు.
0: God alone is beautiful.
1: కనుకనే భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
0: There is nothing in the world which is more beautiful than God.
1: ఆ అందమును కలిగేటువంటి ఒక మకరందం అనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: The most important duty of a devotee is to drink the nectar of bliss which emanates from that beauty.
1: ఇట్టి ఆనందమయుడైనటువంటి ఒక దైవత్వాన్ని కోరడానికి సద్గుణములు ఆధారం.
0: For aspiring for divinity which is full of this beauty, there is need for virtues.
1: ఈ సద్గుణములను మనం పెంపొందించుకొనుటకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
0: In order to develop virtues, we'll have to destroy weaknesses and shortcomings.
1: దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది.
0: Jealousy tries to enter even into divinity itself.
1: అర్జునుడు రథములో కూర్చున్నాడు.
0: అర్జున వాజ్ సీటెడ్ ఇన్ ద చారియట్.
1: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
0: కృష్ణ వాజ్ డ్రైవింగ్ ది చారియట్.
1: కేవలము భగవంతుడనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసము అర్జును యందు ఉంటున్నది.
0: అర్జున వాజ్ ప్రాబబ్లీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫుల్ డివినిటీ ఆఫ్ ద లార్డ్, బట్ హీ వాజ్ ఫీలింగ్ కృష్ణ వాజ్ ఎ గ్రేట్.
1: కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కాని తినటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించడం లేదు.
0: Arjuna was able to hear all the things explained and expounded by Krishna, but he was not prepared to practice them.
1: ఈ విషయమునందు ఒక చిన్న ఆదర్శము.
0: There is an example for this.
1: ఒక ఉపమానము.
0: There is a simile.
1: యుద్ధము జరుగుతున్నది.

0: వార్ వాజ్ గోయింగ్ ఆన్.
1: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతని పైన ప్రయోగిస్తున్నారు.
0: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వార్ వెరీ డ్రెడ్ఫుల్ వెపన్స్ వర్ ఎంప్లాయ్డ్.
1: ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుపుతాం.
0: ఆన్ దట్ పర్టికులర్ డే హీ వాజ్ వేజింగ్ వార్ విత్ భీష్మ.
1: భీష్ముడు క్రింద కూలిపోయాడు.
0: భీష్మ ఫెల్ డౌన్.
1: ఆనాడు మహాభయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథములో ప్రవేశించాయి.
0: మోస్ట్ డ్రెడ్ఫుల్ వెపన్స్ ఎంటర్డ్ ఇన్ టు దట్ చారియట్.
1: ఈ అర్జునుడికు ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
0: అర్జున్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ డివినిటీ బట్ హీ వాజ్ ఫీలింగ్ ఆరోగెంట్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది సక్సెస్ ఇన్ ద వార్.
1: సూర్యాస్తమ జరిగింది. రథంతో పాటు ఇంటికి వచ్చి చేరారు.
0: ఆఫ్టర్ ద సన్సెట్ దే కేమ్ ఇన్ ద చారియట్ అండ్ రీచ్డ్ హోమ్.
1: కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కాని యుద్దములో విజయాన్ని సాధించేటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించింది అర్జునులో.
0: అర్జున ఫెల్ట్ ఆరోగెంట్ అండ్ ఈగోయిస్టిక్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద విక్టరీ ఇన్ ద వార్. కృష్ణ వాజ్ ఓన్లీ డ్రైవింగ్ ది చారియట్.
1: తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు.
0: యాజ్ సూన్ యాజ్ ది చారియట్ రీచ్డ్ దేర్ టెన్ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ అండ్ యు కెన్ గో ఇంటు ద హౌస్.
1: ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునుకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవరు కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: అర్జున హూ వాస్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం వాస్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్. కృష్ణ వాజ్ ఓన్లీ ఏ చారియటియర్. హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్ దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి.
0: అర్జున టోల్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
1: లేదు లేదు అర్జున నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
1: ఈ విధంగా వాదోపవాదములు జరుగుతూ వచ్చాయి.
0: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
1: కొంత కృష్ణుడి పైన అసూయ కూడాను వచ్చింది.
0: అర్జున డెవలప్ ఏ సార్ట్ ఆఫ్
1: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ.
0: అర్జున ఆల్సో ఫెల్ట్ జెలస్ ఆఫ్ కృష్ణ థింకింగ్ దట్ ఐ హావ్ బీన్ థింకింగ్ దట్ కృష్ణ ఈజ్ గ్రేట్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ అస్యూమింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెల్ ఇట్ ఈస్ మై ఓన్ మిస్టేక్.
1: సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి, మొదలే కృష్ణుడితో ద్వేషం చేసుకుంటే రేపటి దినం ఏమైపోతుందో అని కొంచెం భయపడి అర్జునుడు దిగాడు.
0: అర్జున థాట్ ద స్టిల్ వార్ హ్యాస్ టు బి ఫాట్ అండ్ ఐ డు నాట్ వాంట్ టు డెవలప్ ఎన్మిటీ విత్ కృష్ణ, ఇట్ మే నాట్ బి మై ఓన్ ఇంట్రెస్ట్. దేర్ఫోర్ అర్జున గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: నిలిచాడు రథం దగ్గర అర్జునుడు.
0: అర్జున గాట్ డౌన్ అండ్ స్టూడ్ నియర్ ది చారియట్.
1: కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు. నీ వెళ్ళి లోపలికి వెళ్ళు అన్నాడు.
0: కృష్ణ బిగాన్ ప్రెషరైజింగ్ అర్జున యూ ప్లీజ్ గెట్ ఇన్ టు ది హౌస్.
1: చేయలేక వెళ్ళలేక లోపల
0: లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ అర్జున ఎంటర్డ్ ద హౌస్.
1: తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు.
0: కృష్ణ జంప్ డౌన్ ఇమీడియట్లీ ఫ్రమ్ దట్ చారియట్ ఏ లాంగ్ డిస్టెన్స్.
1: తక్షణమే రథం వశం అయిపోయింది.
0: ద మోమెంట్ కృష్ణ కేమ్ అవుట్ ది ఎంటైర్ చారియట్ వాజ్ డిస్ట్రాయ్డ్ టు యాషెస్.
1: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
0: ధర్మజ అండ్ అర్జున హూ ఆర్ జస్ట్ సీయింగ్ దిస్ దే ఆస్క్ కృష్ణ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ సీన్.
1: అర్జున దైవతత్వం గాని దైవ లీలలు కాని దైవత్వాన్ని ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
0: డివినిటీ ద యాక్ట్స్ ఆఫ్ డివినిటీ నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఓ అర్జున
1: దైవమునకు స్వార్థం లేదు.
0: ఫర్ డివినిటీ దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
1: భక్త రక్షణే అనే అతని యొక్క ప్రతిజ్ఞ.
0: ప్రొటెక్షన్ ఆఫ్ ది డివోటీస్ ఈజ్ హిస్ ఓన్లీ వర్వ్.
1: భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
0: టు ఎంకరేజ్ అండ్ సేవ్ ది డివోటీస్ ఈజ్ ఓన్లీ డ్యూటీ.
1: భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి కింద తొక్కుని అణగదొక్కున్నాను.
0: ఆల్ ది వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ బై భీష్మ ఐ కెప్ట్ ఇట్ అండర్ మై.
1: కనుకనే ఆ అస్త్రములు నీపైన ఏమాత్రం కూడాను పని చేయలేకపోయాయి.
0: As I held them under my foot, they were not able to exercise their power over you.
1: Nene modalu digi unte ee astramulanni kudunu pasum chesi undedi.
0: If only I had got down from the chariot first, these weapons would have destroyed you and also the chariot.
1: Ee sthitilo neevu kudunu pasum ayi undetunte vaadu.
0: Under those circumstances would have also been reduced to ashes.
1: Ee satyanni gurtinchukonaleka nannu mundu digamani ottidi pettavu.
0: Not recognizing this truth, you are asking me to get down first.
1: ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
0: ద మోమెంట్ అర్జున హర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ, హీ
1: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
0: ఇట్ ఇస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ డివినిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ.
1: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ జెలసీ.
1: తమకంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది.
0: Jealousy is developed against persons who earn greater fame than themselves.
1: Tanakante adhika sampada kaliginatundi vaani paina asuya kalugutundi.
0: And a person who is having more wealth than himself, there will be jealousy.
1: Atanakante kontha andamuga undinatundi vaani paina asuya kalugutundi.
0: Jealousy is developed against a person who is more beautiful.
1: Atanakante adhika markulu teesukuneatundi vidyarthi paina asuya kalugutundi.
0: And a student who scores a higher mark also, jealousy is developed.
1: Idhe vidhamgane tanakante ఏ విషయం నందైనా కూడాను అందమునందు కానీ అధికారం నందు కానీ ఇంకే విధమైన సంపదలు ఎందుకు కానీ గౌరవం నందు కానీ ప్రతిష్టలు ఎందుకు కానీ అధికంగా ఉంటుండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
0: ఇట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ టు డెవలప్ జెలసీ అగెన్స్ట్ పీపుల్ హూ ఎక్సెల్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యూటీ.
1: ఈ అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే
0: ద మోమెంట్ jealousy enters into any person,
1: ento kaalam nundi sadinchi sampadinchukunnatundi sadgunamlu kudanu bhasmaipothayi.
0: All those virtues which people would have cultivated for a long time and earned would be destroyed.
1: ఈ అసూయ ఊరికే వదిలేటువంటిది కాదు.
0: Jealousy is not going to leave you just like that.
1: మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది.
0: It would destroy all the great qualities and virtues which are
1: రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: It develops demonic nature.
1: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
0: It destroys human nature.
1: పశుత్వాన్ని బలపరుస్తుంది.
0: It strengthens animal nature.
1: ముందు వెనుక యోచన చేయదు.
0: It doesn't look forward or backward.
1: కనుక మొట్టమొదట అసూయ అనేటువంటిది మానవుని యందు ఉండకుండా చూసుకోవాలి.
0: Therefore, in the very first place, everyone has to try to see that jealousy doesn't enter into him.
1: ఇతరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the sight of others.
1: ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the progress of others.
1: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the welfare of others.
1: ఇదే నిజమైనటువంటి సద్గుణము.
0: This is a true virtue.
1: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం, పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరి అయినటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
0: భగవద్గీత హెస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
1: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
0: ఫర్ ఆల్ ది సఫరింగ్స్ అండ్ గ్రీవ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇట్ ఇస్ జెలసీ.
1: 9వ అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాదు అనసూయుడు.
0: ఈ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జెలస్, యు షుడ్ బి అనసూయ, యు షుడ్ నాట్ బి జెలస్.
1: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
0: అనసూయ మీన్స్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జెలసీ.
1: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా కూడా చేసుకుంది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జెలస్లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇన్ టు స్మాల్ చైల్డ్.
1: ఆమె అనసూయ.
0: షీ వాజ్ అనసూయ.
1: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
0: షీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ కేమ్ టు టెస్ట్ హర్ ఇన్ టు చిల్డ్రన్.
1: అనగా మన యొక్క గుణములను కూడాను మనం వశం చేసుకోవచ్చును, సత్వరజోతమ గుణములు కూడాను మనం జయించవచ్చును.
0: We'll be able to control and conquer the guna, sattva, rajas and tamas if we are free from jealousy.
1: ee anusuya valla entaina manam sadhinchadaniki veelavutundi.
0: With the help of this particular quality of lack of jealousy, you'll be able to conquer
1: anusuya,
0: lack of jealousy. Without that jealousy, you'll be able to conquer anything.
1: Kanuka asuyane unte mana samastamunu kudanu nasanam chestundi.
0: If you have jealousy, it is going to destroy all your
1: ఇది పరులను నాశనం చేయటమే కాదు తనను కూడా తాను నాశనం చేస్తుంది.
0: It would not merely destroy others, it would be destroying the person who is having jealousy also.
1: అసూయాపరునకు సుఖముగా నిద్ర కూడా ఉంటుండదు.
0: A jealous person will not have good sleep.
1: కంటి నిండుకు నిద్ర, కడుపు నిండుకు తిండి కూడా తినడు.
0: He would not be able to sleep well or he would not be able to eat to be.
1: ఈ అసూయ ఏ విధమైన రోగం లేకపోయినప్పటికీ మనిషిని క్షీణింపజేస్తుంది.
0: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
1: antarchaya anje kodani deeniki oka peru.
0: దిస్ ఈజ్ ఎన్ ఇన్నర్ ట్యూబర్క్యులోసిస్.
1: క్షయ రోగం అనేటువంటిది దేహాన్ని క్రమక్రమేణ కనిపించే రీతిగా తగ్గిస్తుంది.
0: ట్యూబర్క్యులోసిస్ విల్ వీక్ అన్ ఎ పర్సన్ అండ్
1: కానీ ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
0: జలసి వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఏ పర్టికులర్ పర్సన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్,
1: ఇది మహాఘోరమైనటువంటి వ్యాధి అని కూడా చెప్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఎ డిసీజ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అట్ ఆల్.
1: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు.
0: God will bless us with his grace if only, even though if we are in a smaller position, we should enjoy at the glory.
1: తనకు లేదని ఉన్న వారిని చూచి మనం అసూయపడితే తన యొక్క స్థితి మరింత దిగజారిపోతుంది.
0: If a person just feels bad just because other people are having greater things which he does not.
1: ఇది ఈనాడు కలియుగములో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి ఈ అసూయ.
0: Jealousy is all pervasive these days of Kali Age.
1: యోగియందు భోగియందు జోగియందు విరాగియందు వైరాగియందు సర్వులు ఎందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
0: జలసీ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ఆల్ పీపుల్ బీయింగ్ యోగి జోగి భోగి రాగి విరోగి.
1: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ జలసీ పీపుల్ ఆర్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఒకనొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళుతున్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ బుద్ధా వాస్ గోయింగ్ బెగింగ్ ఫర్ ఆల్మ్స్.
1: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
0: హి వాస్ అబౌట్ టు రీచ్ ద విలేజ్ విచ్ హి వాస్ అటెంప్టింగ్.
1: ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
0: ఆల్ దోస్ పీపుల్ ఇన్ ద విలేజ్ వర్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ బుద్ధ.
1: అయితే గ్రామం సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
0: బట్ యాజ్ సూన్ యాజ్ దే రీచ్డ్ దట్ పర్టికులర్ విలేజ్ ఇన్ ది అవుట్స్కర్ట్స్ సమ్ అన్డిజైరబుల్ ఎలిమెంట్స్ దేర్ బిగాన్ క్రిటిసైజింగ్ హిమ్.
1: కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
0: హీ స్టాప్డ్ దేర్ అండ్ హీ జస్ట్ సాట్ డౌన్ ఆన్ ఎ స్టోన్.
1: నాయన మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
0: హీ ఆస్క్డ్ దెమ్, వెల్ జెంటిల్మెన్, వాట్ ఈస్ ది ప్లెజర్ దట్ యు గెట్ ఇన్ క్రిటిసైజింగ్ మీ.
1: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
0: వితౌట్ గివింగ్ ఎనీ రీజన్స్ ఫర్ దాట్ దే ఇంక్రీజ్ దర్ క్రిటిసిజం అగెన్స్ట్ బుద్ధ.
1: సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
0: బుద్ధ సెడ్ గో ఆన్ యాజ్ లాంగ్ యాజ్ యు వాంట్.
1: సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారింకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు.
0: దే క్రిటిసైజ్ టు ఎ పాయింట్ ఆఫ్ టైర్డ్నెస్. దే ఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ అబౌట్ టు గో.
1: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన రాబోయేటువంటి గ్రామము లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
0: When they were about to go, Buddha addressed them, children, I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
1: ఇతరులను సంతోషపెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమపడాలి, ధనం వ్యయం చేయాలి.
0: If you want to give joy to people, you have to spend a lot of money and make number of.
1: కనుకా నేను ఈనాడు ఏ నయా పైసా ఖర్చు కాకుండా, ఖర్చు చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా నీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
0: బుద్ధ సెడ్ వితౌట్ స్పెండింగ్ ఎ పై, వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్, ఐ హావ్ బీన్ ఏబుల్ టు గివ్ యు సో మచ్ ఆఫ్ జాయ్ బై అలవింగ్ యూ టు క్రిటిసైజ్ మీ. హౌ హ్యాపీ ఐ ఆమ్.
1: నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం.
0: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
1: Yedu biliki vidamuga neeku trupti kaliginchanu kabatti ee trupti kaliginchatam cheta naaku chaala aanandam anukunnadu.
0: Somehow or the other, I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
1: Parulu santrupti pette kosamani aneka mandi chatralu kattistaru.
0: For giving joy and satisfaction, number of chavulu
1: trugistaru.
0: Well served.
1: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు.
0: ఏ నంబర్ ఆఫ్ యూస్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకన్.
1: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గును సంతోషపెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
0: Without undertaking any such activities, if I have been able to give so much of satisfaction for these wicked people, I think I must be happy.
1: Mari inka oka vishayam entundi dinini mari chakkaga hrudayaniki hattukune tattu bodhinchadu.
0: One more important thing was explained to them in such a way that it made indelible impression on their hearts.
1: Nee intiki oka bichchagaadu vachadu.
0: Say, suppose a beggar comes to your house.
1: Bhavati bichchandehi ani adigadu.
0: He asks for alms. Bhavati bichchandehi.
1: నీ బిచ్చం తీసుకుని వచ్చావు.
0: యు బ్రింగ్ ఆర్మ్స్.
1: కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు.
0: యు హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
1: అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
0: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆర్మ్స్ విచ్ యు ఆర్ గివింగ్, వాట్ విల్ యు డూ?
1: నీవు తీసుకోకపోతే నేను వెనుక్కు తీసుకుని పోతాను, ఆ బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు.
0: హి సెడ్, వెల్ ఇఫ్ యు డోంట్ యాక్సెప్ట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, దట్ విల్ బి బిలాంగింగ్ టు మీ ఓన్లీ.
1: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు.
0: సిమిలర్లీ యు ఆర్ గెటింగ్ దిస్ క్రిటిసిజం అండ్ యు ఆర్ జస్ట్ గివింగ్ దట్ యాజ్ ఆర్మ్స్ టు మీ, ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్.
1: అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
0: టు హూమ్ వుడ్ దిస్ గో దేర్?
1: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
0: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యు.
1: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
0: That way you are criticizing yourself and you are not criticizing.
1: Manam oka register cover kin rasi oka mitruniki post lo veste,
0: if you send a registered post, a letter by registered post to a friend,
1: aa friend aa register cover nu teeskokunda pote,
0: if the friend does not accept that registered
1: postal
0: post,
1: department lo em avutunda cover?
0: What would the postal department do with that cover?
1: Adi redirect evaru pampicharo vaadiki chertundi.
0: It will be redirected back to the person who has sent it.
1: అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావటంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
0: It is only a mean type of satisfaction to think that with jealousy and hatred we have been giving trouble to others. We are not giving trouble to others, we are troubling ourselves.
1: Kanuka ee asuya aneetundi manavunni aneka vidhamuluga tanantane himsistundi.
0: Jealousy gives a lot of trouble to a person who is having it in a number of ways.
1: Oka maharshi,
0: a particular maharshi,
1: aneka phalapushpamulato kodinatundi oka vanamunu penchukuntu unnadu.
0: He was bringing up a garden with full of flowers and fruits.
1: Kani atani endukudano oka vidhamainatvanti yokka ahankaram bayal derindi.
0: Even that maharshi developed a sort of egoism in him.
1: Ahankaram bayal derinatappudike asuya kuda praveshinchindi.
0: The moment he developed egoism, jealousy also entered into
1: ahankara asuyalu rendu cheriyatappudike desham aneetvanti akkada attend ayindi. Cheripoyindi.
0: When egoism and jealousy developed, hatred automatically joined there.
1: ఒకానొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషం చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము, ఇది ఏదైనా మార్చాలి ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
0: God saw this particular person. He wears the robes of a sannyasin, but his heart is full of poison. I should teach him certain things. He disguised himself as a old Brahmin and came to that garden.
1: Oka chettu daggare poyadu ee musili brahmanudu. Aha, ee vruksham enta abhrithi ayipindi, ee phalapushpam enta aanandanga untunnayi chudadaniki, dushyamlo entaina aakarshaneeyanga untundani, ee thotanu penchina vaaru evaru ani ee musili vaadu aa sannyasin prashninchadu.
0: This old Brahmin went to a particular tree, appreciated the tree as a very nice tree which has developed, and then said, who is the person who is responsible to develop such a fine tree in garden?
1: Sanyasi vachi, ayya brahmanottama, ratrimbavulu biddallu penchinattu penchinanu, kantireppavale kaapaadutu vachanu, ee mokkanu naatindi nenu, idi abhirudhi parichindi nenu, ninu cheedavadite teesesindi nenu, veru purugu vadite kottesindi nenu, ee roadlu vesindi nenu, ee alankaram chesindi nenu, cuttings chesindi anni nenu nenu nenu anukuntu vachadu papa.
0: This sanyasin came outward and just said, oh Brahmin, I am responsible for bringing up this entire garden. I am responsible for developing this particular tree. I have developed the roads. I have made this entire thing beautiful by my own effort.
1: ఈ తోటని నా ప్రాణంగా చూసుకుంటున్నాను.
0: I am looking after this garden as
1: ఒక్క తోటమాలి లేడు.
0: There is no gardener.
1: నీరు తోడటం నేనే.
0: I draw water.
1: ఎరువు వేయటం నేనే.
0: I put manure.
1: రోడ్ అంతా క్లీన్ చేయటం నేనే.
0: I clean the roads.
1: ఈ ఫలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
0: I am developing these flowers and fruits for the sake of others.
1: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ద గార్డెన్.
1: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ కౌ ఎంటర్డ్ దేర్.
1: ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాల చిన్నా భిన్నం చేస్తుంటుండాలి.
0: ఇట్ ఎంటర్డ్ ది గార్డెన్ అండ్ ఇట్ వాస్ అబౌట్ ఆల్మోస్ట్ స్పాయిల్ అండ్ డిస్ట్రాయ్ ది గార్డెన్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ దేర్.
1: ఈ పుష్పగుచ్చలంతా కూడా నువ్వు చిన్నా భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు.
0: ది సన్యాసి హూ అబ్జర్వ్ దిస్ కౌ స్పాయిలింగ్ ది గార్డెన్ టుక్ ఎ స్టిక్ అండ్ థ్రూ ఫ్రమ్ దేర్.
1: ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
0: ద మూమెంట్ ది స్టిక్ టచ్ దట్ పర్టికులర్ కౌ ది కౌ డైడ్.
1: సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
0: This sannyasin thought that I may have to share this sin of this killing the cow.
1: Mari kontha sepatiki ee musili brahmanudu vachadu.
0: Immediately within a short while the same old brahmin entered.
1: Adi darilindu nadchukuntu vachi ayyo paapam govunu champinatunte vaaru evaro emito ani prashnistu vachadu.
0: Old brahmin came in that particular road, saw the cow and just said, who is that person who has killed this particular cow?
1: అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా ఈ గోవును చంపినారే, ఎవరు ఇది అని చెప్పి ప్రశ్నించాడు.
0: హీ వెంట్ టు ద సన్యాసి అండ్ ఆస్క్డ్ హిమ్, సార్ హూ ఇస్ ఇట్ హూ హాస్ జస్ట్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ.
1: అంతా దైవేచ్ఛ.
0: ది సన్యాసి సెడ్ దట్ ఇట్ ఇస్ ది విల్ ఆఫ్ ద లార్డ్, విల్ ఆఫ్ గాడ్.
1: దైవేచ్ఛనే లేకపోతే ఒకరు చంపితే ఈ ప్రాణం పోతుందా?
0: వితౌట్ ది విల్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్ కెన్ ఇట్ బి కిల్డ్ లైక్ దాట్?
1: ఆ మాట విన్న తక్షణమే ఈ చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వును విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం.
0: ది మూమెంట్ దిస్ బ్రాహ్మిన్ హర్డ్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ ది సన్యాసి, దిస్ బ్రాహ్మిన్ టోల్డ్ ది సన్యాసి, వెల్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ దిస్ గార్డెన్, ఫర్ ఆల్ దీస్ ప్లాంట్స్, ఫర్ పుట్టింగ్ ద రోడ్స్, బట్ ఫర్ కిల్లింగ్.
1: మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు.
0: యు ఆర్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్ దట్ హ్యాపెండ్, బట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ బ్యాడ్ యూ ఆర్ జస్ట్ పుట్టింగ్ ది బ్లేమ్ ఆన్ గాడ్.
1: ఈ అహంకారం కూడా కేవలం అసూయం యొక్క ప్రథమ భాగం అన్నాడు.
0: He said that this egoism is a manifestation of jealousy.
1: అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతను తెలుపుకున్నాడు.
0: The old Brahmin revealed his identity. He just said, I am God himself. I have come down to destroy your egoism.
1: కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు సాధ్యం కాదు.
0: In what form God appears to and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
1: కనుకు మొట్టమొదటినే మనం అసూయ దేశము అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
0: Therefore, in the very first place, we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
1: ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథపఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి.
0: It is not possible to destroy jealousy by merely reading scriptures.
1: ఈ స్వప్రయత్నముతో
0: With self-effort.
1: సాధనలు సలిపి,
0: by doing spiritual exercises,
1: హృదయమునందు పరివర్తనలు గావించుకొని,
0: by transforming one's own heart,
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకొని,
0: by developing complete love,
1: దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను హతమార్చుకోవాలి.
0: We can destroy this jealousy by offering all the things at the lotus feet.
1: అసూయ మనయందు ఉండినంత కాలం కూడాను మనల్ని ఏమాత్రం కూడాను రాణింపచేయదు.
0: So long as we have jealousy, we can never shine.
1: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
0: All the great virtues in us will be destroyed by that.
1: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటం ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
0: భగవద్గీత హెస్ దేర్ ఫోర్ టాట్ దట్ ఇట్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు
1: సీ నిత్య జీవితం లోపల,
0: ఇన్ డైలీ లైఫ్,
1: ఆదర్శవంతమైనటువంటి గుణములతో,
0: విత్ ఐడియల్ వర్చ్యూస్,
1: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని
0: ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ లాట్ బి క్రియేటెడ్ ఫర్ వన్ సెల్ఫ్
1: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే
0: వన్ వన్ లీవ్స్ ఎ హ్యాపీ లైఫ్
1: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది
0: వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్
1: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకునకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేము
0: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దీస్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ ఇన్ డైలీ లైఫ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ
1: యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి
0: ద ఎఫల్జెన్స్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎవ్రీవేర్
1: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు
0: ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్సన్
1: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి
0: యాజ్ ఎ క్వాలిటీ యాజ్ ఎ షైనింగ్ ఇట్ విల్ బి ఇన్ ది ఎంటైర్ హాల్ యాజ్
1: ఈ వెలుతురుకు కారణం ఏమిటి
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ లైట్
1: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది
0: వీ గెట్ లైట్ అండ్ విల్ బి ఏబుల్ టు సీ లైట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్
1: జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు
0: ఫర్ లైట్ దెర్ ఈస్ ఫార్మ్ బట్ ఫార్ ది ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్
1: కనుకనే ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది
0: ఆత్మ మే బి కంపేర్ టు ఎఫల్జెన్స్
1: ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు
0: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్
1: ఏ రూపమైనా ఏ నామైనా ధరించవచ్చు
0: ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్
1: ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి
0: టేకింగ్ ఎ వెస్చర్ యాజ్ ద బేసిస్ ఇట్ టేక్స్ ఎ పర్టికులర్ ఫార్మ్
1: బల్బ్ లో లైట్ వస్తుండాలి
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద
1: ఫ్యాన్ లో గాలి వస్తుండాలి
0: ఫ్రమ్ ద ఫ్యాన్ యూ గెట్ బ్రీజ్
1: స్టవ్ లో వంట చేస్తుండాలి
0: యూ బి ఏబుల్ టు కుక్ ఫుడ్
1: మిషన్ లో పని చేస్తుండాలి
0: ఇన్ ద మెషిన్ యూ బి ఏబుల్ టు జస్ట్ ప్రొడ్యూస్
1: మిషన్ చేసే పనికి ఫ్యాన్ చేసే పనికి విరుద్ధంగా ఉంటుండాలి
0: ద వర్క్ విచ్ ఇస్ డన్ బై ఎ మెషిన్ అండ్ ఫ్యాన్ ఆర్ డిఫరెంట్ అండ్ ఆపోజిట్
1: లైట్ ఇచ్చేటువంటి బల్బ్ ఇచ్చేటువంటి లైట్ కును స్టవ్ చేసే వంటకు వ్యత్యాసం ఉంటుండాలి
0: దెర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద లైట్ విచ్ ఇస్ ఎమినేటింగ్ ఫ్రమ్ బల్బ్ అండ్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఆన్
1: ఈ మిషన్ల యొక్క ఇది వ్యత్యాసం వేరువేరుగా ఉంటుండాలి
0: ఇన్ ద మెషినరీ దెర్ ఇస్ డిఫరెన్స్
1: ఈ యంత్రములు వేరువేరుగా ఉంటుండాలి
0: ది మెషిన్స్ ఆర్ డిఫరెంట్
1: యంత్రముల యొక్క ఫలితం వేరువేరుగా ఉంటుండాలి
0: ఎఫెక్ట్స్ ఆర్ డిఫరెంట్
1: కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది
0: బట్ ది కరెంట్ ఈజ్ వన్
1: అదే విధముగానే భిన్న భిన్న ఉపాధులు ఎందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి
0: ఇన్ ద సేమ్ వే ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ది సేమ్ యూనిటీ
1: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది
0: బల్బ్ హ్యాజ్ ఎ పర్టికులర్ ఫారం ట్యూబ్ లైట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫారం
1: డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది
0: ది డైనింగ్ రూమ్ బల్బ్ మే బి వెరీ బ్రైట్
1: బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది
0: ద బల్బ్ ఇన్ ద బెడ్రూమ్ మే బి డిమ్
1: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి ఇక్కడ బ్రైట్ ఏమిటి ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద డైనింగ్ రూమ్ బల్బ్ వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ లైట్
1: బల్బుల్లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్
1: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది
0: ఇఫ్ యువర్ లవ్ ఈస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫుల్
1: సంపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్ విత్
1: కరెంట్ యు బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్ యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్
1: కనుకని అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్ గా ఉంటుంటాయి
0: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
1: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్ ఈజీగా ఉంటుంటాయి
0: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్
1: వోల్టేజ్ కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో
0: Therefore, develop love.
1: ఈ ప్రేమ చేతని దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ లవ్
1: పుట్టిన చంద్రుడిని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైట్ పెట్టమాక్స్ లైట్ అరికెన్ ల్యాంటర్న్ తీసుకుని రానక్కర్లేదు
0: ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ సీ మూన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గెటింగ్ ఎ టార్చ్ లైట్ టు లుక్ అట్
1: చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి
0: Through the light of moon itself you can see the moon
1: kanuka prema swarupuni nu chudalanukunte prema dwarane prema swarupuni chudali
0: if you want to see and perceive god who is love you through his love only will be able to
1: deshamuto prema swarupuni chudataniki veelu kaadu
0: it is impossible to see him with hatred because he is the very
1: deshamu elantante blindness oka kannu leni gruti vaani vantidi
0: Hatred is something like blindness. It makes
1: gruttivani eduruga enta powerful line light pettinappudiki viniki cheekate gaani velthuru kaadu
0: Whatever powerful light is kept before a blind man, he would not be able to see light at all.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
0: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ డివినిటీ విచ్ విల్ బి వెరీ నియర్ ఆల్సో విల్ నాట్ బి రికగ్నైజ్డ్.
1: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
0: ఎనీ పర్సన్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ జలసీ, హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఈగోయిజం, హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ హేట్రెడ్ షుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ
1: జ్ఞాననేత్రములు తెరిచినటువంటి వాడికి ఇట్టి పదార్థం లభ్యమవుతుంది.
0: ఏ పర్సన్ హూ హాస్ ఓపెన్ ది ఐ ఆఫ్ విజ్డమ్,
1: జ్ఞానం అనేటువంటి నేత్రములు మూసుకున్నటువంటి వానికి ఏమాత్రం కూడా కనిపించదు.
0: ఏ పర్సన్ హూ హాస్ క్లోజ్ హిస్ ఐ విత్ ఇగ్నోరెన్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు పర్సీవ్.
1: కన్నీ నేను మూసుకుంటే టవల్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఇటు ఇటు తిరుగుతాను.
0: బై క్లోజింగ్ ది ఐస్ యూ హావ్ టు సర్చ్ ఫర్ ఎ టవల్ విచ్ మే బి హియర్.
1: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
0: ఇఫ్ యూ ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ది
1: టవల్. జ్ఞాని డైరెక్ట్ గా దైవమును చేరుతాడు.
0: Therefore, Gnani, a wise person, will be able to directly reach God.
1: ఇది సద్గుణములు కలిగినటువంటి వాడు.
0: జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్ ఆఫ్
1: దుర్గుణములతో
0: విత్ బ్యాడ్ క్వాలిటీ,
1: సంశయాలతో,
0: డౌట్స్,
1: అనుమానాలతో,
0: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
1: అలవటించేటువంటి మానవులకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
0: ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనిథింగ్ అట్ ఆల్.
1: కనుకని డెత్ ఈస్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈస్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ.
0: జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
0: Therefore, students who are having tender heart, who have a lot of progress to make,
1: ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ అట్ ఆల్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్
1: నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
1: ఎన్నిక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని నీవు కష్టపడి చదువు.
0: యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
1: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టడం, చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టడం రెండో తప్పు.
0: వితౌట్ స్టడీయింగ్ వెన్ యూ డు నాట్ గెట్ ఫస్ట్ ర్యాంక్ యూ ఫీల్ జెలసీ, దేర్ ఆర్ టూ మిస్టేక్స్. యూ హావ్ నాట్ స్టడీడ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అండ్ ఆన్ ది అదర్
1: నాకు రాలేదే అని ఏడ్చడం మూడో తప్పు.
0: అండ్ క్రయింగ్ ఓవర్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్ ఈస్ ది థర్డ్ మిస్టేక్.
1: కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉండే కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్నా భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు కాజ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ డిస్ట్రాయ్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ హ్యాపీ హూ ఎవర్ ఇస్ ఎంజాయింగ్ ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్.
1: అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడికి చెప్పుకుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాడవులనింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
0: వైల్ డిస్క్రైబింగ్ ది సేమ్ థింగ్ టు అర్జున హీ జస్ట్ సెడ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ ధృతరాష్ట్ర దే ఆర్ బోర్న్ 101 హూ వాంట్ టు డిస్ట్రాయ్ పాండవస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులనింప జనించినారు, కార్చిచ్చై రేడు సూతసుత్తు స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
0: ఇన్ ట్యూన్ విత్ దీస్ పీపుల్స్ బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇస్ కర్ణ హూ ఎన్కరేజెస్ దెమ్.
1: ఈ అసూయ పరులకు దుర్మార్గులు తోడునీడవుతారు.
0: ఫర్ పీపుల్ హూ ఆర్ హావింగ్ జెలస్ బ్యాడ్ పీపుల్ విల్ గెట్ గివ్ కంపెనీ.
1: దానిపై కచ్చిలు రేపి ఆ శకునిగాడు.
0: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ దేర్ ఇస్ దేర్ వాస్ శకుని హూ ఈస్ ఎన్కరేజింగ్ ఎన్మిటీ.
1: వాడు కూడా అసూయ పరుడే.
0: హీ వాజ్ ఆల్సో ఎ పర్సన్ ఫుల్ ఆఫ్
1: గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
0: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ద.
1: ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
0: వాట్ లాస్
1: ఎవరి అసూయ వారిని హతమార్చింది.
0: ది జెలసీ ఆఫ్ దోస్ పర్సన్
1: ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది.
0: ది వికెడ్నెస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ది పర్సన్ విల్ డిస్ట్రాయ్ దెమ్.
1: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి.
0: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
1: Sadgunamulu manam penchukunnappude Bhagavad Gita salakshanamga manaku artham avutundi.
0: If we want, only when we develop good qualities and virtues, we'd be able to understand
1: లేకపోతే ఒక్క శ్లోకమైనా కూడా మనం అర్థం చేసుకోలేము.
0: కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ భగవద్గీత ఇస్ పాసిబుల్ ఓన్లీ.
1: ఇది అనంతమైన అర్థాలతో కూర్చున్నటువంటిది ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ ఫుల్.
1: ఇది కల్పవృక్షంతో సమానమైనటువంటిది భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ ఎ విష్ఫుల్ ఫిల్.
1: ఎవరు కోరిన అర్థాన్ని వారికి అందిస్తూ వస్తుంది.
0: ఇట్ గివ్స్ ద మీనింగ్ అకార్డింగ్ టు దర్ డిజైర్.
1: కానీ ఈనాడు మనం అనర్థాలు తీసుకుని యథార్థాన్ని కప్పివేస్తున్నాం.
0: But today we are only taking wrong meanings, but we are not
1: only anarthani okadi iskunna paravaledu anarthaniki nanarthalu venchutunnamu.
0: For the wrong meaning we are giving a number of other meanings also.
1: Kanukani bhagavad gita vyartham aipothundali.
0: Therefore bhagavad gita is becoming a waste.
1: Kanuka artham cheskovalante sadgunanni penchukovali.
0: If you want to really understand, you must develop virtues.

ಜನರ ಸದಾ ಬಸತ ಏಕ ರಾಮನಾ.

0: పోతావని అందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్బేరెన్స్, విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావని అందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి అందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఆఫ్ రిచువల్.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమేది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్? ద నెక్టరైన్ సెంటిమెంట్. ఇట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద మదర్ దట్ ఈస్ స్వీటెస్ట్.
0: ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: It is the character, the virtue, which is more important, greater than the very life. And this principle is set ablaze, put to flame.
0: Neti kichiri paradesa nitularasi.
1: And today we have got all that is from the foreign land, the code of life.
0: Vichitta svechayanu vichukatte.
1: And we have got the modern dress and the name of freedom. That's what we got from the foreign rule.
0: Yenu gettura tanabala merugaledo.
1: Just as the elephant is not aware of its mighty strength.
0: Attulainaru mana bharatiyulu nedu.
1: Bharatiyas, the inhabitants of this country, have come down to the level of an elephant that does not know its own strength.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, vichana.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: ఇట్టి భారతదేశమును ఈనాడు మన భారతీయులు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: ఏనుగెట్టు తన బలం ఎరుగలేదు.
1: Just as the elephant does not know its own strength.
0: తన తోకతో కొడితే మనిషి ఒక 9 అడుగులు పోయి పడిపోతాడు.
1: Just it can brush us a throw away man to 10 feet distance. By just waving its tail.
0: అలాంటి ఏనుగును ఒక మావుట మనిషి తన కిందికి లాగుతున్నాడు.
1: బట్ ద మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ది ఎలిఫెంట్ విత్ ద మావుట్.
0: తన బలమని తెలియకుండా ఉండటం చేత మావుట ఆ ఏనుగును తను చెప్పినట్టు వింటుంటాను.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of mawut.
0: అదే విధముగానే భారతీయుల యొక్క శక్తి కేవలము దేహాన్ని ఆధారం చేసుకుని ఉపాధి పైన ఆధారం పడి వీరు మనుషులను మనుషులుగా భావిస్తున్నారు.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ భారత్ డస్ నాట్ సెంటర్ అరౌండ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఓన్లీ. వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సింప్లీ యాజ్ హ్యూమన్స్. ద మోర్టల్
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఈజ్ ఆఫ్ సెన్సెస్.
0: దేహము కూరక తప్పదు ఎప్పుడు.
1: ఇట్ ఈస్ బౌండ్ టు ఫాల్ సమ్డే ఆర్ అదర్.
0: దేహి నిరామయుండు.
1: ది ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ది ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ ఆర్ ఎన్ ఎండ్. ది మార్క్స్ లైక్ ది లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: దేహి నిరామయుండు.
1: ది ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: దేహి దేవదేవుడు.
1: అండ్ దట్ వెరీ ఇన్వెలర్ ఇస్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇట్ సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి కాగ్నైజ్డ్.
0: ఈ దేహంలో ఉండినటువంటి ఒక శక్తి మరి దేని ఎందుకు లేదు.
1: ద స్ట్రెంగ్త్, ద పవర్ present in this body is not noticed anywhere else.
0: Agamya gocharudainatvanti daivani kudanu patti laagi pettagalaru.
1: God, who is beyond comprehension and understanding, can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lopalam unnatvanti shakti maha satya shakti,
1: the latent strength represents truth.
0: Dehi devadevudu,
1: and that very indweller is verily God himself.
0: Iti satyanni gurtinchali.
1: This truth has to be cognized.
0: Ee dehamlo

0: శక్తి మా సత్యశక్తి.
1: లేటెంట్ స్ట్రెంగ్త్ రిప్రజెంట్స్ ట్రూత్.
0: ఈ సత్యశక్తిని ఎవరు కూడా పట్టలేరు.
1: దిస్ ట్రూత్ఫుల్ లేటెంట్ పవర్ నోబడి కెన్ అండర్స్టాండ్.
0: సత్యస్య సత్యం.
1: అండ్ ట్రూత్ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ను ఎవరు కూడా కాంచలేరు.
1: ట్రూత్ కెనాట్ బి విజువలైజ్డ్.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిదా మనం భావించుకోకూడదు.
1: ట్రూత్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ దట్ సో బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: గాడ్ ఇస్ ట్రూత్. గాడ్ ఇస్ ఇన్ఫినిట్. గాడ్ ఇస్ విజ్డమ్.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ క్రియేటెడ్ ద హోల్ క్రియేషన్.
0: సత్యంబు నందు అనగే సత్యవృత్తి.
1: అండ్ ద హోల్ థింగ్ వర్క్స్ బ్యాక్ ఇన్ టు దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంబు నందు అనగే సర్వ సృష్టి.
1: అండ్ ద హోల్ క్రియేషన్ వర్క్స్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: ఎందు చూచిన సత్యం బే.
1: వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ట్రూత్.
0: మిథ్యం అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ మిథ్య ఆర్ ఫాల్స్హుడ్.
0: కానీ మానవుడు ఈ మిథ్యమైనటువంటి యొక్క దేహంను అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూజన్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ యూ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దాన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: Truth as the foundation, you can build the mansion of dharma or righteousness.
0: Karuka, prema swarupulara,
1: embodiments of love.
0: Ee satyamunu gurtinchadaniki prayatinchali.
1: You make every effort to know this truth.
0: Ee indriyamunu arigatti,
1: controlling your senses.
0: Ee sambandhamainatundi bhankadu podali.
1: And we should give a body attachment.
0: Kevalam manam chadivinatundi chaduvulu yokka shaktini manam puraskarinchukoni.
1: We just rely on our bookish knowledge.
0: Niti satyamainatvanti yokka bhavanni nam marchipothunnam.
1: We are forgetting that eternal truth.
0: Adi nirantaramainatvantidi.
1: And it exists.
0: Nitya shuddha buddha mukta nirmala swarupam.
1: It is existence. It is all pure, blemishless, immortal, nectarine.
0: Atti satyamunu manam venta pettukoni.
1: With that truth following us within us.
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: వి ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్ ద సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్ యాక్షన్ అండ్ వి గో బై ఆల్ ద సెన్సెస్ ఫర్గెటింగ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: మనసు ఎటువంటిది తెలుసా?
1: యు నో ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: అది ఎట్టంటే అట్టు పరిగెత్తుంది.
1: మైండ్ కెన్ రన్.
0: కొన్ని సమయంలో సుగంధముతో కూడినటువంటి ఒక పుష్పం వాడుతుంది.
1: At times the mind falls in the flower of fragrance.
0: మరొక వైపున బయట ఏమైనా కూడా పెట్టి బండి పోతుంటే దానిపైన పోయి వాడుతుంది.
1: And the mind also falls on all the dirty stuff carried by any carrier.
0: ఈ రెండింటి ఎందు కూడాను వాలేటువంటి దాన్ని నీవు ఎట్టని నమ్ముతావు?
1: The mind that falls on the foul as well as the fragrant, how can you believe it?
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటినీ నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: We are just carrying on our life journey basing on the body and the mind.
0: ఏనాడు మానవుడు దేహం యొక్క భ్రాంతిని వదిలి
1: that day man gives up his physical attachment, body attachment.
0: ఇంద్రియం యొక్క తత్వము మర్చిపోయి
1: and he controls the senses.
0: ఆత్మతత్వం చింతించినప్పుడు
1: అండ్ వెన్ హీ స్టాండ్స్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్
0: నీవే ఆత్మస్వరూపుడు అయిపోతావు.
1: అండ్ హీ బికమ్స్ వెరీలీ ది వెరీ ఎంబాడిమెంట్ పర్సనిఫికేషన్ ఆఫ్ ద
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: యాజ్ ఇట్ ఈస్ యు
0: ఆర్ మాధవుడే. నీవు మాధవుడే.
1: యు ఆర్ మాధవ డివైన్.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: దో యు ఆర్ గాడ్ యు హావ్ ఫర్గాటెన్ యు ఆర్ బిహేవింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ఈ జగత్తుకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.

0: And this very human form is a dress, is a vesture.
1: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
0: So long you move about in this world, this vesture, this form that you have put on.
1: Now, stage వెలుగుకు పోతానే నీ డ్రెస్ వదులుతావు.
0: The moment you leave the body, you have to give up this dress, the vesture.
1: కనుక ఈ డ్రెస్ బట్టి నీవు నాటకమాడుతున్నావు.
0: You are acting based on the dress.
1: కానీ నీవు నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
0: You have to recognize your true nature.
1: మానవత్వము,
0: the human life,
1: పవిత్రమైనటువంటిది,
0: is sacred,
1: దివ్యత్వమైనటువంటిది,
0: and is divine.
1: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
0: The divine sacred life is just misused.
1: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
0: We have to work for the liberation, make it purposeful.
1: నీవు చదివిన చదువు కాని,
0: all the education,
1: నీవు నేర్చిన విద్యలు కాని,
0: all the learning,
1: నీ యొక్క శక్తి సామర్థ్యములు కాని,
0: all your skills and capacities,
1: క్షణభంగురాలు.
0: They are all momentary.
1: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
0: They would last for a moment only.
1: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
0: And they are bound to vanish very soon.
1: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: The first instance, you have to make every attempt to know that eternal truth.
1: నేను దేహం కాదు.
0: I am not the body.
1: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు.
0: Anyone may ask this question.
1: మీరెవరండి అంటారు.
0: They may ask you, who are you?
1: నేను ఫలాని వాడిని అని చెప్తావు.
0: And you reply, I am so and so.
1: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకొని దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు.
0: You respond to the question basing on the body and the family you belong to and the region where you stay.
1: నీ పేరు రామదాస్.
0: Your name is Ramdas.
1: కానీ ఎవరు పెట్టింది పేరు? ఈ పేరు
0: Who gave that name to you?
1: తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు.
0: Parents gave that name to you.
1: కానీ రామదాస్ అని పిలిచేంత వరకు నువ్వు అవును అవును ఉంటావు.
0: Until you are called Ramdas, you will be saying yes, respond.
1: నీ ఏ రామదాస్?
0: What type of Ramdas?
1: దశరథుని కుమారుడు అయినటువంటి రామదాస్.
0: అండ్ యూఆర్ దాసు, ద సర్వెంట్ ఆఫ్ ద సన్ ఆఫ్ కింగ్ దశరథ.
1: ఆ దశరథుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ దశరథ?
1: దశరథుడు.
0: దశరథ
1: దశేంద్రియుడి యొక్క రథము ఈ దేహము.
0: బాడీ ఈస్ ద చారియట్ ఆఫ్ 10 సెన్సెస్.
1: ఈ దశేంద్రియుడి యొక్క రథం యొక్క కుమారుడు.
0: అండ్ హీ ఈస్ ద వెరీ సన్ ఆఫ్ దశరథ.
1: కనుక నీవు దశరథుడి కుమారుడు అంటే అయోధ్యావాసుడైనటువంటి దశరథుడు కాదు.
0: You cannot consider limit himself to Ayodhya only.
1: Dasharatha.
0: Dasharatha.
1: Dasharathunaku muguru varyudu.
0: Dasharatha has three consorts, wives.
1: Kausalya.
0: Kausalya.
1: Sumitra.
0: Sumitra.
1: Kaikeyi.
0: Kaikeyi.
1: Ee muguru kudanu evaru? Ee Dasharathunaku dehaniki moodu gudamudu.
0: Who are they? This Dasharatha, the body with 10 senses, has three basic traits, qualities.
1: సత్వ రజో తమో గుణాలు.
0: దే ఆర్ త్రీ క్వాలిటీస్, సత్వ రజస్ తమో గుణాలు. పాయస్
1: సాత్విక గుణము, కౌసల్య.
0: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
1: సత్వ గుణము సుమిత్ర.
0: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజసిక్ మైండ్, ఎమోషన్.
1: రజో గుణమే కైక.
0: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
1: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
0: Therefore, for every factor, we have to recognize the innate truth.
1: కనుకని రాములకు వశిష్ఠుడు వారు చక్కగా పుట్టినటువంటి తేదీ నక్షత్రం చూచి అతనికి రామచంద్ర అని పేరు పెట్టాడు.
0: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishtha.
1: మొట్టమొదట రాములకు ప్రభాతం చెప్పే సమయంలో రామో దశరథ సుదయ.
0: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
1: Kausalya Putra.
0: Oh, you are the son of Kausalya.
1: Kausalya Putra ani pettadu.
0: They are addressing this
1: way. Prati okkati kudanu mahaniyudu anadu telisi gurtinchadu.
0: This basic fact is realized.
1: Gurtinchi vartinchadu.
0: By the past. And they conducted themselves like that.
1: Inaati vare uriki murkhanga gurtinchaledu.
0: And they are not foolish as we find today.
1: ఆనాడు సత్యాన్ని గుర్తించి,
0: హావింగ్ రియలైజ్డ్ ద ట్రూత్ దెన్,
1: సత్యాన్ని బోధించి,
0: దే shared truth with everybody.
1: సత్యంతోనే వర్తించారు.
0: And then the whole life spent lifetime in truth.
1: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
0: Therefore truth is their natural quality.
1: అనగా సహనము పూనారు.
0: And they had all this forbearance sahana.
1: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
0: The qualities of Bharat are quite natural.
1: సహనమే.
0: సహన forbearance.
1: ఆ ఫర్బేరెన్స్, ఆ సహనం అనేటువంటి లేకపోతే మానవుడే కాదు.
0: Without forbearance, you are no human being at all.
1: మీకు తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
0: అందుకోసమని
1: మాతృదేవో భవ పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
0: Today do you find anybody respecting the mother?
1: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
0: That day it was Vishwamitra who was taking along with him to the court of Janaka.
1: కాని లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
0: before taking leave, he touched the feet of Kausalya.
1: అమ్మా, నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
0: And he said, I am going there for yaga. జనక
1: మహారాజు అప్పుడు ఆమె చెప్పింది.
0: Then she said,
1: నాయన, ఏ గుణము గణించి హేతించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు.
0: That supreme being who came to the rescue of Prahlada with all the traits and capacity.
1: ఏ గుణము గణించి హేతించినాడు శివకుమారుడు శాఖ వైకుంఠవాస.
0: That God, our heaven, who came to the rescue of Dhruva.
1: ఏ గుణము గణించి హేతించినోనాడు శివకుమారుడు శాఖ వైకుంఠవాస.
0: That వైకుంఠవాసి who came down for the rescue of Dhruva.
1: ఆ గుణము గణించి అమరవంజుడు.
0: అండ్ దట్ విత్ సేమ్ క్వాలిటీ
1: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
0: అండ్ హీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్
1: నీకు విజయము.
0: అండ్ హీ విల్ మేక్ యూ ద విక్టర్
1: ఆశీర్వదించింది తల్లి.
0: దట్ వాస్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
0: అండ్ హీ కుడ్ బి ద విక్టర్ హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
1: జనకుడు కర్మయోగి.
0: అండ్ జనక ఈజ్ కర్మయోగి.
1: అతను మహాజ్ఞాని.
0: అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: అటువంటి మహాజ్ఞాని రాముని పాదములు పట్టాడు.
0: అండ్ దట్ జనక దో హీ ఈజ్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
1: నాయన, నీకంటే మించిన వారు లేరు.
0: నన్ కెన్ ఎవర్ ఎక్సెల్ యు.
1: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
0: ఐ ఆఫర్ మై డాటర్ ఇన్ మ్యారేజ్
1: వివాహం చేస్తున్నాను అన్నాడు.
0: అండ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మ్యారేజ్.
1: కానీ వివాహం అన్నంత మాత్రం ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
0: And he did not accept by mere proposal.
1: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే ఓ పెద్ద పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
0: But the modern youth, they are ecstatic by just listening to the news of wedding. They print their cards and happily distribute.
1: లేదు లేదు, నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
0: Rama was not like that. We are four brothers.
1: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
1: కనుక మాకు నలుగురికి ఒకటే చూడి కావాలి, ఏది కావాల్సిందే.
0: అండ్ ఆల్ ద ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ఎ టైమ్.
1: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
0: అండ్ ద మెసేజ్ వాస్ సెంట్ టు హిస్ దేర్ పేరెంట్స్.
1: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
0: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
1: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
0: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
1: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
0: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఈస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
1: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
0: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
1: తాను బయటికే రాలేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
1: రాముని కూడా ఎప్పుడు చూడలేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ లుక్ ఎట్.
1: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత
0: waited for the arrival of the parents.
1: విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత,
0: after getting the consent of విశ్వామిత్ర,
1: అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు.
0: Then he accepted.
1: కానీ accept చేశాడు కానీ సీతను చూడలేదు.
0: Though he gave his acceptance, he did not look at her సీత.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
0: All the four brothers, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
1: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
0: Rama is eldest of the four.
1: Ramanuku motta motta Sita garland veyyale.
0: And Sita was to garland Rama in the first instance.
1: Tarvathane Lakshmanuki Bharatudiki Shatrughnuki veyyali.
0: Thereafter Lakshmana Bharata Shatrughna to garland.
1: Ame garland pattukoni nilchukonundi.
0: And she was holding the garland.
1: Kani రాముడు ఆమె వైపును చూడలేదు.
0: రామ యెట్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
1: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
0: షీ ఈజ్ నాట్ మై వైఫ్ యాజ్ ఆఫ్ నౌ.
1: ఆమె పరస్త్రీ.
0: షీ ఈజ్ అనదర్ లేడీ.
1: నేను ఎట్లా చూసేది?
0: హౌ కెన్ ఐ లుక్ ఎట్ హర్?
1: ఇది మహాపాపము.
0: ఇట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: పరస్త్రీని చూడటమే మహాపాపము.
0: టు లుక్ ఎట్ అనదర్ లేడీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
0: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిట్.
1: కానీ రాముడు వంగలేదు.
0: బట్ రామ డిడ్ నాట్ బెన్.
1: రాముడు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
0: రామ డిడ్ నాట్ బెన్ లొంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్ వేయలేదు.
1: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిలుచుకొని ఉన్నారు.
0: లక్ష్మణ భరత శత్రుఘ్న వర్ వెయిటింగ్.
1: అప్పుడు లక్ష్మణ్ వైపును చూచాడు రాముడు.
0: అండ్ రామ లుక్డ్ అట్ లక్ష్మణ్.
1: ఏమిప్పుడు నేను చేసేది?
0: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
1: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
0: దెన్ లక్ష్మణ్ హాస్ ఎ నాక్, ఎ డివైస్.
1: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
0: యు ఫస్ట్ సల్యూట్, టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
1: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
0: దెన్ రామ అప్రోచ్ హిస్ మదర్ బెంట్ అండ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
1: ఆ తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
0: అండ్ వై టచింగ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
1: అప్పుడు సీత కూడా భయం వేసింది.
0: ఇమీడియట్లీ సీత గార్లెండ్
1: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
0: వాట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చెస్ట్,
1: నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
0: దట్ వాస్ ది లెవెల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బిహేవియర్ ఇన్ దోస్ డేస్.
1: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
0: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర, దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్, దే వర్ ఏజెస్ ఆఫ్ చెస్టిటీ అండ్ క్యారెక్టర్.
1: ఈనాటి బాల బాలకులు గార్లెండ్ వేసినా వేయకపోయినా,
0: టుడే బాయ్స్ అండ్ గర్ల్స్ వెదర్ దే గార్లెండ్ ఆర్ నాట్,
1: తానే గుణమై వేస్తాడు.
0: హీ హింసెల్ఫ్ విల్ గో ఫార్వర్డ్ ఇన్ గార్లెండ్.
1: అట్లది కాదేది,
0: దట్స్ నాట్ ప్రాపర్.
1: కనుకనే రాముడు వేసిన తర్వాత
0: ఓన్లీ ఆఫ్టర్ రామ ఇస్ గార్లెండ్,
1: అప్పుడు లక్ష్మణికి ఆమె వచ్చి వేసింది.
0: అండ్ దెన్ లక్ష్మణ వాస్ గార్లెండ్ లేటర్.
1: కనుకనే ప్రతి ఒక్కటి ఎందుకు కూడాను పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞను నడుచుకోవాలి.
0: Therefore, in every aspect, one has to pay heed to the words of the elders and act accordingly.
1: పెద్దలు చెప్పిన మాటలు,
0: all the teachings of elders,
1: శుద్ధముగా విని,
0: you have to hear, listen to them wholeheartedly.
1: అశ్రద్ధ లేక,
0: without any negligence,
1: ప్రేమతో పూజించినప్పుడే,
0: and when we worship them with love,
1: నీ జీవితము శాంతి చెందుతుంది.
0: Then only you will have a peaceful life.
1: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
0: దట్ ఈస్ ది హిస్టరీ, దట్ ఈస్ ది సెంచురీ ఆఫ్ దోస్ డేస్.
1: తర్వాత వీరు అడవికి పోయారు. దశరథుని ఆజ్ఞ ప్రకారము,
0: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ,
1: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
0: ఇన్ అకార్డ్ విత్ ద ప్రామిస్ గివెన్ టు కైక,
1: రామ నీవు అరణ్యములకు వెళ్ళు.
0: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
1: ఎన్ని దినములు? 14 వర్షములు.
0: హౌ లాంగ్? 14 ఇయర్స్.
1: అది మందర యొక్క మాట.
0: That is the teaching, that is what to
1: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
0: కైక హ్యాడ్ టు పే హీడ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది సర్వెంట్ మైన్.
1: కనుకని సర్వెంట్ మాట వినకూడదు.
0: దేర్ఫోర్ నో షుడ్ నో వన్ షుడ్
1: ఓనర్ మాట వినాలి.
0: వన్ షుడ్ హియర్ ది ఓనర్ ఓన్లీ.
1: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
0: అండ్ షీ ఫెల్ట్ మిజరబుల్.
1: భర్త, నేను కూడా నీ వెంట వస్తాను.
0: Said, I too will follow you.
1: నాకు పతియే దైవము.
0: My husband is my God.
1: నాకు సర్వము నాకు పతియే.
0: And my whole life centers around the husband.
1: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
0: Where pati the husband is, there sati the wife has to stay.
1: పతిశత్రు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు, అన్న నేను నీ తమ్ముడు.
0: When both of them, Rama and Sita, were proceeding ahead,
1: వీరెట్ట వచ్చారు.
0: And he followed them.
1: సుమిత్రకు పుట్టినటువంటి వారు భర్త శత్రుఘ్నుడు.
0: And they were born to Sumitra.
1: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
0: Sumitra is a noble lady.
1: సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
0: Sumitra, a good friend.
1: నా కుమారు నాకు ఇద్దరు పుట్టారు.
0: I have two sons.
1: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణుని సేవ.
0: One will serve Rama.
1: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
0: ఇన్ ఎనీవే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద రూలర్.
1: కాబట్టి రాములు అయితే రాముని కొరకు సేవ చేస్తాడు.
0: And the one who serves Rama naturally knows that Rama will be the ruler.
1: Leka Lakshmana ite Lakshmana ki seva chestadu.
0: And otherwise he has to serve Lakshmana.
1: Lakshmana ki seva chestu vachadu Shatrughnu.
0: Therefore Sri Shatrughna went on serving.
1: Ramana ki seva chestu vachadu Lakshmanudu.
0: And Lakshmana served Ramachandra.
1: Lakshmana yokka gunamu chala chiramainatuvanti.
0: And the character of Lakshmana is very noble.
1: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
0: Both of them were proceeding towards the forest.
1: అన్ని కష్టములు పడ్డారు.
0: They faced all difficulties and problems.
1: అందరికి తెలిసినటువంటి విషయమే.
0: All these things are known to everybody.
1: కానీ కొంతసేపు రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి
0: When Rama and Sita were conversing, Lakshmana left that spot.
1: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు.
0: హి వాస్ వాకింగ్ టు ఎ లాంగ్ డిస్టెన్స్ లీవింగ్ దేర్ కంపెనీ.
1: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
0: అండ్ ఇట్ వాస్ ద టైం వెన్ లక్ష్మణ్ డెవలప్డ్ బ్యాడ్ థాట్స్.
1: అన్నా ఎందుకు మనకి ఈ కష్టములంతా కూడా ఉండాలి?
0: ది బ్రదర్ వై షుడ్ హావ్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
1: మనం అయోధ్యకు వెళ్దాము.
0: వై షుడ్ వి గో టు ద ఫారెస్ట్.
1: సుఖంగా జీవిస్తాము.
0: అండ్ లెట్స్ గో బ్యాక్ అండ్ బి హ్యాపీ.
1: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ?
0: Why should Sita suffer?
1: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
0: It's not possible to protect her in the midst of the demons around.
1: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
0: Rama could understand.
1: ఇది స్థల మహాత్మ్యం ఆయన.
0: It is the effect of the place where they were.
1: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి
0: and he took Lakshmana along with him.
1: లక్ష్మణ, ఇది నీ గుణం కాదు.
0: It's not your quality.
1: ఈ స్థల మహాత్మ్యం.
0: It is the effect of the place where you are.
1: ఈ స్థలంలో రాక్షసులంతరూ సంచరించిస్తున్నారు.
0: This place where demons moved around.
1: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుక రాక్షస గుణము నీలో వచ్చినాయి.
0: Because the demons were there in the vicinity, you developed this demonic quality.
1: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
0: Therefore, we have to understand the place where we live.
1: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలం కూడా మనం గుర్తించాలి.
0: Based on the time and the space, we have to understand clearly where we stay.
1: అప్పుడు లక్ష్మణుడు మారినాడు.
0: Then they could transform themselves.
1: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
0: Let's not go back to Ayodhya.
1: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే జీవించాలి.
0: I'll fulfill the promise. I'll abide by the promise given. I'll stay in the forest for 14 years.
1: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహాత్మ్యమును గుణ మహాత్మ్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
0: So each one supported the other in full understanding of the effect of the place. In full awareness of the qualities they uphold.
1: రామాయణంలో ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ మరి దేని అయింది కూడా లేదు.
0: The character as embodied, as represented in Ramayana is not noticed anywhere.
1: రామాయణం అంటే ఏదో హాస్యంగా చూసుకుంటారు కానీ
0: we consider Ramayana
1: భారతీయుల యొక్క హార్ట్ రామాయణము.
0: Ramayana represents the very heart of Bharat.
1: అట్టి భారతీయుల యొక్క హార్ట్ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
0: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ వీఆర్ ఫేసింగ్ టుడే ద మెయిన్ కాజ్ లైస్ హియర్ దట్ వి హావ్ నాట్ అండర్స్టూడ్.
1: ఎక్కడ ఉండే బాధలు తప్పినవి కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్ డిఫికల్టీస్ వేర్ ఎవర్ యు గో.
1: అడవులు ఎందున్నా,
0: ఆకాశమునున్నా,
1: పట్టణమునున్నా, పల్లెనున్నా, గుట్ట మీద నున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కు లేని వారి దేవుడు.
0: Only God who will come to your rescue, nobody else.
1: Karuka itti bhagavantuni yokka tattvanni gurtinchukunnatundi variki ee satyam artham avutundi.
0: Those who understand the nature of God would experience this truth.
1: Inaati yuvakulandaru kuda
0: all youngsters today
1: inaadi ee gunamunu matram pinchukovali.
0: They should develop such great quality.
1: Meerandaru kuda bhagavantuni biddale.
0: You are the children of God.
1: Taane chepparu mamayamso జీవలోకే జీవభూత సనాతన.
0: గాడ్ హింసెల్ఫ్ సెడ్ దట్ యు ఆర్ హిస్ పార్ట్ అండ్ ది ఇండివిజువల్ అండ్ ది కాస్మిక్ ఎంటిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలే మనం జీవించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ డివైన్ క్వాలిటీస్ అండ్ ఫాలో ద పాత్ గివెన్ టు మ్యాన్ బై గాడ్.
1: మనము భగవంతుని యొక్క అంశము.
0: వి ఆర్ ద స్పార్క్ ఆఫ్ ది డివైన్.
1: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
0: And once we understand this divinity basically
1: yen palani vaari kumarunni palani vaari sodarunni an cheptukunte palani vaari aipotharu.
0: If we go on calling yourself that you are the son of so and so that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
1: Amta so and so.
0: So and so, that's all.
1: కనుక నీవు భగవంతుని అంశం నువ్వు అని గుర్తించాలి.
0: Understand fully well that you are this part of the
1: divine. అప్పుడే నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
0: Then only you can understand in depth your own true nature.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీరందరూ మంచి పిల్లలు.
0: You are all good children.
1: ఇంత బంగారు పిల్లలు.
0: You are really good.
1: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
0: The environment spoils you at times.
1: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
0: And adding to this, the food habits also responsible.
1: ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాట చెప్తారు.
0: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
1: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే
0: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్
1: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
0: And naturally they share with you their bad.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
0: If you just mention your friend, your character can be decided.
1: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
0: So therefore you should join the good company always.
1: ఈ గుడ్ కంపెనీ చేరి
0: in the good company
1: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చేతత్వం, నిశ్చేతత్వే జీవన్ముక్తి.
0: And therefore when you join the good company, you develop the sense of detachment. You'll be free from illusion and you'll attain liberation at the end.
1: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని నూసెన్స్ గా చేసుకోవద్దు.
0: Don't run after nuisance and make your life a nuisance.
1: Good company చేరి
0: join the good company.
1: Good name తీసుకో.
0: Get a good name.
1: Be good.
0: Be good.
1: Do good.
0: Do good.
1: See good.
0: Bhagavan says, be good, do good, see good.
1: This is the way to God.
0: This is the way to God.
1: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి దివ్యత్వం అర్థమవుతుంది.
0: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు అప్పదే.
0: Bhagavan feels that he is giving you trouble, but boys, all of them say unanimously, no Swami. But Baba says that he knows.
1: ఇది మీకు సహజము.
0: It's quite natural for you to Baba.
1: కానీ ఇది నాకు సహజము.
0: And this feeling of Bhagavan is natural to you.
1: కనుక మున్ముందు ఇంకా దీని విషయములు ఎంతైనా మనం తెలుసుకుందాం.
0: In future, Bhagavan will tell you many more things.
1: రామ జీవితమే మీ యొక్క జీవితము.
0: The life of Rama should be your life.
1: ఎవరైనా అడిగినప్పుడు మీకు దేవుడు ఎక్కడున్నాడు, నా ఆత్మలో ఉన్నాడు.
0: When you ask you where is your God, you can say that he is myself, inner self.
1: కనుక నీ ఆత్మనే నీవు.
0: The very self.
1: ఆత్మ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond the self or Atma.
1: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
0: That self is consciousness.
1: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా నువ్వు మానవుడే.
0: So long the consciousness is pure, you continue to be a human being.
1: Niva consciousness nu pavitram chesko.
0: Make your consciousness pure and sacred.
1: Edaina valinatvanti yokka ee pichi pichi pichi bhavam anta kuda nu duram chesukondi.
0: Give up, dispel all bad thoughts.
1: Vachinappudu meeru em mattamo dani chintinchukandi.
0: Don't think again and again if any bad thoughts come.
1: Untayi ivanni kantito chusi chevulato vini maatalato maatadi anni rakaluga undinappudu ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
0: Naturally the bad thoughts get in as we speak, as we listen to, as we see.
1: మనకు ఎనిమీస్ ఉన్నారు.
0: Have enemies.
1: ఐదు ఉన్నారు.
0: Have five enemies.
1: కామ క్రోధ లోభ మోహ మదవచ్చు.
0: And these enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
1: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
0: All these five enemies will pull you towards the wrong path.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: On the other hand, there are other five human values.
1: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
0: And these five human values are your good friends.
1: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
0: Develop friendship with these five human values.
1: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకుంటే
0: and you have friendship with these values.
1: Good boys.
0: You will be good boys.
1: లేకపోతే you're bad boys.
0: Otherwise, you are bad boys.
1: Bad అనేటువంటి తెచ్చుకోకూడదు.
0: You should not get a bad name.
1: Good name తెచ్చుకోండి.
0: You should get a good name.
1: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
0: You should get a sacred name.
1: కన్న తల్లిదండ్రులకు నువ్వు పవిత్రమైన పేరు ఇవ్వండి.
0: Get a good name to your parents also.
1: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
0: పేరెంట్స్ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్.
1: వారి కులను సంతోష పెట్టండి.
0: మేక్ దెమ్ హ్యాపీ.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
1: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
0: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్. Follow them, make them happy, please them.
1: అప్పుడు మీరు ధన్యులు అవుతారు, పుణ్యులు అవుతారు.
0: Then only you will earn the merit, your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam. During the Atirudra Mahayagnam, Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

0: నాస్తిక బుద్ధి ఎచ్చే కురువన్నను భక్తి పోయే. భక్తికి ఆస్తిక బుద్ధి పోయే మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి ఎచ్చే గురువన్నను భక్తి పోయే. భక్తికి స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే. నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికి నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికి.
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్. దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ. Atheistic tendencies are on the rise. There is no devotion to one's own teacher. There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinamu.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamalaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: గణాలకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్.
0: అనేక గణములు జగత్తును పోషిస్తూ ఉంటాయి.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ సస్టైన్డ్ బై గణాస్.
0: అట్టి గణములకంతా కూడాను నాథుడైనటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది గణాస్ దట్ మెయింటైన్ ది కాస్మాస్.
0: అందరికీ ఒక మాస్టర్ ఉంటాడు, గురువు ఉంటాడు, కానీ గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్ ఎ బాస్ ఓవర్ హిమ్ బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్.
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము.
1: దిస్ ఇస్ the birthday of the master of masters who has none above him.
0: Intiye kaka ganapati ki mushika vahanudu ani peru.
1: Ganapati has another name, mushika vahana, who has mushika the mouse as chariot.
0: Ratri ki chihnamu.
1: Mushika symbolizes dark night.
0: Ee chikati ende ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది.
1: ద ర్యాట్స్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్.
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే.
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞాన అంధకారమునందు సంచరించేటువంటిదే మూషికము.
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్.
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని, వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుట వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక.
0: సర్వధర్మాం పరిత్యజ్య, మాం ఏకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: The main principle of Bhagavad Gita emphasizes, you surrender unto me, giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహం ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: Krishna wanted us to give up all this body or physical attachment.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: The inner significance lies here is to experience the unity in diversity.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without vyashti, the individual, you cannot think of samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta mota vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, vyashti.
0: Ee vyashti dwarane samashti ni manamu gurtinchataku veelavutundi.
1: Through realization of the nature of the vyashti individual, you can know the society, samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యు కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఇస్ పరమేష్టి, డివైన్ హింసెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి, ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుక మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టి దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వలోకములు కూడాను మనం అర్థం చేసుకోవటం వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: ఇది ఏ బుద్ధి.
1: This is the intellect.
0: నా అనేటువంటిదే విజ్ఞానము.
1: నా stands for విజ్ఞాన, wisdom.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క తత్వమే వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The chief aim, the message of Vinayaka, lies in these two, the intellect and wisdom.
0: ఈనాటి లోకములో వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: లోకములో వినాయకుడిని పూజించేటువంటి వారు ఉన్నారు, కానీ వినాయకుడు మరొకరిని పూజించడం ఎక్కడా జరగటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మెనీ దట్ వర్షిప్ వినాయక, బట్ యూ డోంట్ కమ్ అక్రాస్ వినాయక వర్షిపింగ్ ఎనీవన్ ఎల్స్.
0: ఈశ్వరుడు కూడాను తన కుమారుడైనప్పుడు వినాయకుడిని పూజిస్తాడు, కానీ వినాయకుడు ఈశ్వరుని పూజించడు.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudainatunti vade Vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Ee naati lokamulo vesti samasti chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles. The individual vesti,
0: community,
1: they are not making an attempt to know the primordial governing principle behind.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: In fact, Parameshti, God himself, is the master of this సృష్టి creation. Full of samishti, the society.
0: Lokamulo enniyo karyamulu jarugutunnavi.
1: We find so many tasks undertaken in this world.
0: Enniyo manchi chettalu jarugutunnavi.
1: Good and bad do happen in this world.
0: Kaani manchi chettalaku moola kaaranamem kevalamu manavula yokka sankalpame.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: Chetta sankalpamula cheta chetta bhavamulu erpadtayi.
1: Because of bad feelings within, we find bad thoughts.
0: Manchi sankalpamulu cheta manchi phalitam jarugutu untadi.
1: Good sentiments, good feelings will give rise to good thoughts.
0: Kanuka manavudu sankalpa vikalpaatmaka swaroopamu.
1: Man is the very form of thoughts and counter thoughts.
0: Kanuka manavattamulo undetundi yokka sankalpa vikalpamulanu manam samamga chesukovatam pradhanamainatundi sadhana.
1: The chief spiritual path means maintenance of balance between thoughts and counter thoughts.
0: Ee rendinti yokka balance manu sakramaina putriitiga chuchukovali.
1: We should see this perfect balance in these two.
0: Okkoka paryayamu manavulaku chedugu jarugutuntadi.
1: Sometimes bad happens.
0: Manavuniki chintaleinatundi yokka samayame chikkadu.
1: There is no time when we are free from worry or anxiety.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండి చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత,
1: డెత్
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించడం ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీ
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: చింత చింత,
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింత డిఫికల్టీ యూ హ్యావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: Manavattam lopala entayo divyattam untundali.
1: In human life there is lot of divinity.
0: Manavattam lo unnatundi shakti ye daivam nandu kudanu kanipinchadu.
1: The latent power in man cannot be seen anywhere else.
0: Antati divya shakti undi kudanu taanu danini upayoginchukolekapothunnadu.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానముల యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి ఒక నైవేద్యములు పెడుతుంటారు.
1: On this day of Vinayaka Chaviti, we have special offerings to God.
0: ఈ వినాయకులకు గుడికినటువంటి ఒక పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: On this day of Vinayaka Chaviti, no offering is made out of oil.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: There's nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
0: నువ్వులు రుబ్బి,
1: the til seeds are grinded,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: జాగరి is mixed,
0: బియ్య పిండిని తీసి,
1: rice flour,
0: దాని ఆవిరితో ఉడికించి,
1: and is boiled in steam,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: and kept in steam,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: A special offering, sacrificial food by name kudumulu and undraallu are made on this special day.
0: Ee aayilu agni samskaramu cherakunda povatam chetane manavulaku nitya aarogyamnu anubhavistadu.
1: Since the offering preparation has no oil there, man will be healthy.
0: Atti aaharamnu bhujinche vaadu kalukane vinayakunaku ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హాస్ పార్టేకెన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటలీ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: దేర్ఫోర్ in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవి తత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక పార్టేక్ సచ్ ఫుడ్, హీ హాస్ గాట్ వెరీ బిగ్ బ్రాడ్ స్టమక్ బట్ యట్ హీ ఈస్ వెరీ హెల్దీ.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టకల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరమైపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యు విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి, నివృత్తి అని రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: Through our food and other habits, we should make every effort to reduce the body attachment.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: The weight is because of the food and habits.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: And when you have overweight, the heart will not be in a position to pump
0: మన దేహము లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
0: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణమయ్యేటప్పటికీ దేహము అలసిపోతుంది.
1: The body gets tired supplying blood to 12,000 miles of distance.
0: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: With increasing obesity, the circulation of blood becomes a problem.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లో హార్ట్ వీక్ అవుతుంది.
1: Obesity makes the heart weak.
0: కానీ ఏడు పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: The heart beat increases because of overweight.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Each of the heart beats would supply blood that would extend to the distance of 12,000 miles.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: We should see that heart is not put to overwork.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: That is the job of Vinayaka.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: We eat all.
0: కానీ తనకేమాత్రం కూడా బాధలు కలగవు.
1: But Vinayaka has no problems.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: The actions of Vinayaka has got these subtleties relating to maintenance of health.
0: భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: So we should exercise control over our food habits.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it's not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: This rat symbolizes the darkness of ignorance.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడాను మూషికానికి వదిలిపెడుతుంది. మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుక మనము ఫుడ్ ను కొంచెం

0: symbolizes the darkness of ignorance.
1: తనకు అధికమైనటువంటిదంతా కూడాను మూషికానికి వదిలిపెడుతుంటాడు.
0: Whatever that is excess left over is given to rat.
1: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
0: Even this rat also cooperates, helps Vinayaka.
1: మూషికము చాలా చిన్నది.
0: It is so small.
1: వినాయకుడు చాలా గొప్పవాడు.
0: Vinayaka is mighty.
1: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవారు చేయగలడు?
0: How is it possible for that big bodied Vinayaka to have this rat as a chariot?
1: మూషికం అనగా ఎలుక కాదు.
0: So it's not simple rat.
1: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
0: It only means the darkness of ignorance will carry such heavy head load.
1: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడుగా చీకటియే.
0: So it is darkness only.
1: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
0: We do not know the weight of ignorance.
1: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
0: This darkness of ignorance is so heavy which would last for a long time.
1: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరాత్మలు ఎన్నో ఉంటున్నవి.
0: There are lots of inner meanings behind the celebration.
1: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
0: And today there is a special worship making use of grass garika.
1: ఇది ఏ విధంగా వచ్చింది?
0: What is its origin?
1: ఒకానొక సమయంలో పార్వతి పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
0: At one time Parvati and Parameshwara were playing dice.
1: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
0: As an umpire, Nandi was nominated.
1: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
0: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
1: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
0: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
1: ఇది కేవలము వంచన చేస్తుండాలి నంది.
0: అండ్ హీ థాట్ ద అంపైర్ నంది ఈజ్ చీటింగ్.
1: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
0: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
1: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
0: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
1: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
0: Nandi went on to pray like this, Mother, it is not any cheating or any deceit like that.
1: Ishwani yokka sankalpamu chaala vajja sankalpamu.
0: The will of God is so strong.
1: Kaniki aatane vajja sankalpame sthiramainatundi sankalpamu.
0: God's will happen.
1: Aa sankalpaparam chetane vijayanni sadhisthu vachadu.
0: It is the will of God that's behind the victory.
1: Kaniki nannu kshaminchamani kortadi.
0: So Nandi said, pardon me.
1: Appudu cheptadu.
0: Then he said,
1: Parvati, Bhadrapada Chaturdashi dinamu,
0: on the fourth day of this month, Bhadrapada,
1: neeku garakata poojistharu gaaka, aa garaka yokka deeni valla nee rogam nivarana avudu gaaka ani cheppindi.
0: You will be worshipped on the fourth day of Bhadrapada and this garika grass will be offered to you.
1: Ee grass aneetundi jeevanaaniki paniki vastundi.
0: This garika grass will give a relief from indigestion.
1: మీరు చాలా మందికి తెలుసును.
0: మెనీ ఆఫ్ యు నో దిస్.
1: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లో విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్లో వదులుతుంటారు.
0: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్ విల్ గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్. అందులో
1: గ్రాస్ ఒకటి ఉంటుంది గరక.
0: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
1: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
0: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
1: కనుకనే ఇది ఆరోగ్యమునకుడు ఎంతో క్షేమము.
0: సో దిస్ ఎన్షోర్స్ హెల్త్.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
0: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
1: ఈ హెల్త్ అంటే ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
0: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
1: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
1: మనం పూజించడం చేత
0: యాజ్ వి వర్షిప్
1: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుంది అనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
0: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద వీ విల్ బి

0: రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
1: ముఖ్యంగా మానవుని యందు స్థితి, మతి, గతి, సంపత్తి.
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఇన్ఫ్లుయెన్స్.
1: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
0: We are misusing all these three facets.
1: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
0: Because of the misuse, we are losing energy by and large.
1: ఇంతే కాదు,
0: not only this,
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగున్నాయి.
0: In fact, there are certain divine qualities within us.
1: ఈ కామ క్రోధ లోభములు.
0: And we do have other qualities like the desire.
1: ఈ నాలుగు గుణములు కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
0: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
1: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
0: Desires have no bounds.
1: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
0: When one desire is fulfilled, we move on to the next.
1: దీనికి అంత్యమే లేదు.
0: It has no end.
1: కనుకనే ఇది కామం.
0: This is
1: క్రోధము.
0: Then anger.
1: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
0: And this is very bad.
1: ఇది తనను, తన బంధువులను, తన మిత్రులను, తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడాను క్షీణింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్ విల్ మేక్ యూ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ నియర్ అండ్ డియర్.
1: కోపము కలిగిన వారికి
0: ద వన్ హూ ఇస్ యాంగ్రి
1: ఏ పని ఫలింపకుండు
0: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: ఎగ్గును గలుగును,
0: హీల్ హావ్ డిఫికల్టీస్,
1: పాపపు పనులను చేయొచ్చు,
0: హీల్ బి కమిటింగ్ సిన్ఫుల్
1: పొమ్మని పెంచుకున్నట్టు చేకూరుజుమే,
0: అండ్ హీల్ బి పుట్ టు ఆల్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్.
1: తన కోపం తన శత్రువు,
0: హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ.
1: తన కోపం తనకు రచ్చ,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దెన్ హ్యాపీనెస్ గివ్స్ యు ప్రొటెక్షన్, అండ్ యు కంపాషన్ ఇస్ యువర్ రిలీఫ్.
1: తన సంతోషమే స్వర్గము,
0: ది వెరీ హ్యాపీనెస్ ఇస్ ద హెల్.
1: తన దుఃఖమే నరకం అంటారు,
0: అండ్ యువర్ మిజరీ ఇస్ ద హెల్.
1: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
0: దేర్ఫోర్ యాంగర్ విల్ లీడ్ టు ద డిక్లైన్ అండ్ ద రూయిన్.
1: ద్వేషము,
0: అండ్ హేట్రెడ్,
1: ఈ ద్వేషం అనేటువంటిది క్రోధమునకు మించినటువంటిది.
0: అండ్ హేట్రెడ్ ఇస్ మోర్ డెవిలిష్ than ఎవరిని
1: మనం ద్వేషించకూడదు.
0: We should not hate anybody.
1: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
0: And because of the hatred, it will follow you for generations after generations.
1: ఈ దుర్గుణములు వెంటరావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాది.
0: Because of the evil tendencies, the divinity cannot be experienced.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికు జీవితము తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
0: The life span today is cut short because of these evil traits.
1: 100 samvatsaramlu betakavalsinatundi manishi oka 30 samvatsaramlu 40 samvatsaramlike cheenchipothunnadu.
0: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40 because of his bad.
1: Ee kamakrodha deshamulo vallane thana yokka aayushyam kodanu arimpa chestundadi.
0: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
1: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతృష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
0: When these three things are totally removed,
1: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ, ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
0: We may be met with any accident in future, but we'll never lose our life.
1: మన దుర్గుణములే ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజౌట్స్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
0: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction,
1: కనుక
0: reflection,
1: ఈ కామక్రోధ ద్వేషములను మొట్టమొదట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
0: Therefore, we should kill these three evil traits, the anger,
1: వచ్చినా కూడా
0: మనం
1: ఇది నా యొక్క గుణములు కావు.
0: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
1: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
0: If these animal qualities find a place in me, I too become an animal.
1: నేను పశువు కాదు.
0: I am not animal.
1: నేను మనిషి.
0: I am a human being.
1: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
0: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
1: quality. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
0: We develop desires, grow more in this age.
1: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణా మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
0: The excessive desire will spoil our future.
1: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
1: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ వన్ ఇస్ సెలిబసీ.
1: రెండవది గృహస్థము,
0: హౌస్ హోల్డర్.
1: మూడవది వానప్రస్థము,
0: రిక్లూజ్.
1: నాలుగోది సన్యాసం,
0: ఫోర్త్ వన్ రినన్షియంట్.
1: ఈ నాలుగంతస్తుల మేడకు మొట్టమొదట పునాది చాలా భద్రంగా ఉండాలి.
0: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
1: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
0: The foundation is the state of celibacy.
1: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
0: This should be safe and so strong.
1: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
0: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
1: ఈ బ్రహ్మచర్యం అంటే ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు.
0: 3/4 of life is ruined because this foundation is not strong.
1: దైవాన్ని ప్రార్థించమంటే మాకు కాలం చిక్కదు.
0: We say we have no time to pray to God.
1: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
0: I have no time to think of God for 5 minutes.
1: కానీ ఈ దుర్భావముల చేత, దుశ్చింతన చేత, దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
0: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
0: వీ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు, యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
1: అది ఏ బ్రహ్మచర్యము.
0: That is the state of celibacy.
1: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
0: Celibate, brahmachari means the one who moves about Brahma.
1: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
0: Not merely remaining unmarried.
1: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
0: Constant contemplation of the divine.
1: ఈ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
0: The constant thought of God.
1: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
0: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసే.
1: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
0: బ్రహ్మచర్య ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: దివ్యత్వాన్ని
0: స్మరించు. వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
1: పవిత్రతను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ లైఫ్.
1: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
0: ఎండ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
0: దిస్ ఎన్షోర్స్ ది సేఫ్టీ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: గోడలు కనిపిస్తాయి.
0: You see the wall.
1: భవనం కనిపిస్తుంది.
0: You see the building.
1: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
0: You see the beauty and elevation.
1: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
0: బట్ ఫౌండేషన్ యూ డూ నాట్ సీ.
1: అది భూమిలో పడిపోతుంది.
0: బికాస్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
1: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
0: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్.
1: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
0: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
1: బయట కట్టే గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
0: ద వాల్స్ అండ్ ది ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
1: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇది.
0: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ది ఫౌండేషన్.
1: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రం యోచించడం లేదు.
0: Today we are not thinking of this strong foundation.
1: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
0: We go by the outer beauty, the external elevation.
1: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
0: The first to begin with is celibacy.
1: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
0: We should always think of God.
1: చర్యం అనగా ఏమి? నడుచుకోవటము.
0: చర్య means conducting one's own self.
1: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
0: You have to conduct yourself accordingly.
1: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
0: Preceptors say today.
1: ఆచార్యుడు అంటాడు.
0: A preceptor is
1: ఆచార్య. ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య means the one who practices and teaches.
1: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
0: ద వన్ హూ డస్ నాట్ ప్రాక్టీస్ అండ్ సింప్లీ ప్రాపగేట్.
1: కాబట్టి ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు, కానీ
0: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
1: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
0: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
1: ఆచార్యుడు అనేటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
0: ఎ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
0: Among so many gurus, we have got two important acharyas.
1: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
0: ద్రోణాచార్య, ద్రోణాచార్య,
1: భీష్మాచార్య,
0: భీష్మాచార్య.
1: ఈ భీష్మాచార్య, ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
0: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
1: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
0: ద్రోణాచార్య is the preceptor of all Pandavas.
1: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
0: He taught them all expertise in archery.
1: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
0: భీష్మాచార్య was the master of their
1: heart. హృదయ సంకల్పములంతా కూడాను పవిత్రం గావిస్తుంటూ వచ్చాడు.
0: He sanctified all the thoughts.
1: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
0: He obeyed the command of the mother.
1: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: Following the command orders of the mother.
1: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
0: And he was the recipient of the grace of the mother.
1: Kanukane atanu goppa gnani.
0: As he obeyed his parents, he was one of wisdom.
1: Gnananiga emti?
0: What is wisdom?
1: Kevalam goppa goppa grandamanta chadatam kada gnanam.
0: It's not textual knowledge or information.
1: Advaita darshanam gnanam.
0: The vision of non-dualism is wisdom.
1: ఒక్క దైవత్వము తప్ప అన్యము స్మరించకూడదు.
0: One should not think of anything other than
1: దైవత్వానికే మన దేహమును అర్పితం చేయాలి.
0: One should dedicate himself to the divine.
1: దైవత్వానికే మన మనసును అర్పితం చేయాలి.
0: The mind should surrender to God.
1: దైవత్వానికే మన బుద్ధిని అర్పితం చేయాలి.
0: The intellect must accept God.
1: సర్వకర్మన్ భవత్ ప్రీత్యర్థం.
0: All accepts should be satisfying to God.
1: నీ ప్రీత్యర్థ కోసం నీవు పాటుపడకూడదు.
0: యు షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
1: దైవ ప్రీత్యార్థంగానే శ్రమపడాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
1: కనుకని భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
0: భీష్మాచారి స్టూడ్ ఫర్ ద ప్రిన్సిపల్ ప్లీజ్ గాడ్.
1: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
1: శతల్పం పైన పరుండినాడు.
0: He was lying on the bed of arrows.
1: 58 dinavaru
0: for 58 days.
1: Dehamanta kudanu ambulu jaatukoni unnadu.
0: And the arrows all over pointed arrows.
1: Kani
0: yet
1: oka neeraina kudu gutikichi taagaledu.
0: He didn't drink even a drop of water.
1: Kani talli premaku paathru kavali.
0: But he wants to receive the grace of mother.
1: Talli anugrahaniki taanu guri kavali.
0: He should certainly enjoy the love of mother.
1: Kattagadaviki poye munduga
0: before leaving the body.
1: అర్జున్ని పిలిచాడు.
0: అర్జున,
1: అర్జున, అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
0: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: ఇతనికి అనేక బిరుదులుతా ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, బీవిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
0: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
1: కనుక ఇతను ధనుంజయుడు.
0: ఇస్ ధనుంజయ
1: అర్జున. అర్జునుడిగా నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
0: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
1: కనుక అర్జున,
0: అర్జున,
1: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
0: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
1: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
1: ఈ యుద్ధ సమయంలో అపకారం ఉపకారం ఏమాత్రం కూడా పాటించరాదు.
0: In the battlefield, we don't observe the harm of
1: it. You shot arrows at me, so
0: I did. You shot arrows at me, so I
1: did. You shot arrows at me, so I did. Krishna kudana kottirayi.
0: And in fact, the arrows that you shot,
1: Krishna dehamanta kudana raktamayamayipoyindi.
0: And therefore, the whole body was bleeding.
1: Kaani deeniki meemena vagustunnara?
0: Are you suffering because of that reason?
1: Idi yuddha samayamu.
0: It is battle time.
1: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
0: During war there is no
1: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
0: It is only the triumph victory that matters.
1: కాబట్టి నా దోషమును క్షమించండి.
0: Pardon my mistakes.
1: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
0: Whatever you want, whatever boon you want me, I will grant now.
1: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
0: Bhishma wanted one.
1: నాయన, నాకు దాహము, ఇది అంత్య సమయము.
0: This is the last moment. I'm thirsty.
1: 58వ దినము ప్రాణం వదులుతున్నాను.